كبتوا وريم

ओम श्री साई आनंददाय नमः। ओम श्री साई आर्तत्राण परायणाय नमः।

ओम श्री साई आदि पुरुषाय नमः। ओम श्री साई आदि शक्तये नमः।

మధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దేవీ నవరాత్రులలో 9 రోజులు అమ్మవారిని దుర్గా లక్ష్మీ సరస్వతిగా ఆరాధిస్తాం. అయితే ఈ పండుగను జరుపుకునే అసలైన పద్ధతి ఏది, భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి అనే అంశాలను భగవాన్ బాబావారు 1988 దసరా నవరాత్రి వేడుకలలో 2వ రోజు అక్టోబర్ 14వ తేదీన పూర్ణచంద్ర సభామండపంలో వారి దివ్యోపన్యాసం ద్వారా భక్తులకు అందించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ ఉపన్యాసాన్ని విందాం.

రూపులారు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్, అన్ని శిరస్సులు, అన్ని నేత్రములు, అన్ని పాదములు అతనివి. ప్రతి ప్రాణి పరమాత్మని ప్రతిబింబమే. ఈ ప్రకృతి మాతృస్వరూపుణి. ఈ ప్రపంచమునందు ఏ ఒక్క వస్తువు కూడాను పరమాత్మది కానిది లేదు. సమస్త పదార్థములు పరమాత్మ స్వరూపములే. విశ్వం విష్ణుస్వరూపం. విష్ణు ఈ ప్రపంచము భగవంతుని విశాలమైనటువంటి వ్యక్తి స్వరూపము. మానవుడు భగవంతుని ప్రకృతి స్వరూపంగా దర్శిస్తూ కూడాను భగవంతుడు కనిపించలేదని బాధపడుతున్నాడు. పశ్చన్నపిచా నపశ్యతి మూఢో, వీడే నిజమైనటువంటి మూఢుడు. భగవంతుని ప్రత్యక్ష రూపమైనటువంటి ప్రకృతిగా చూచుచూ భగవంతుని చూడలేదని భావించటము, ఇదే పెద్ద మూఢత్వము. ప్రపంచమునందు అనేక రూపనామములతో కూడినటువంటి వస్తువులను చూచుచున్నాడు మానవుడు. ఇవి అన్నీ కూడాను కేవలం భిన్న స్వరూపములుగా విశ్వసిస్తున్నాడు మానవుడు. కానీ సత్యతత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు. నిత్య సత్యమైనటువంటి ప్రకృతిని అసత్యంగా భావించి సత్యమైనటువంటిది ఏదియో ఈ మిథ్యమైనదే కలదని విశ్వసిస్తున్నాడు. ఈ జగత్తునందు సత్యమైనది ఒకటిని అసత్యమైనది మరొకటని రెండు పదార్థములు లేవు. దృష్టి దోషము చేత మానవుడు ఒకే వస్తువును భిన్నత్వంగా దర్శిస్తూ ఉన్నాడు. ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు ఆ విత్తనము తన స్వరూపాన్ని శిథిలము గావించుకొని గొప్ప వృక్షంగా రూపొందుతున్నది. ఈ వృక్షమునందు అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అనేక రూపనామములతో మనకు దర్శింపచేస్తున్నాయి. కానీ ఈ భిన్న రూపములకు ఆధారమైనటువంటిది విత్తనం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే ఏకం సత్ప్రాభుదావదంతి అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్న వారమవుతాం. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రూపముల చేత అనేక నామముల చేత అనుభవిస్తున్నాడు. చిత్రమ్ములు త్రైలోక్య పవిత్రమ్ములు, వనజలాల చిత్రమ్ములు, ముని జన వన పౌత్రమ్ములు, విష్ణుదేవు చారిత్రమ్ములు అనింది భాగవతం. సృష్టి చిత్రమ్ములెంత విచిత్రమయ్యా! ఈ సృష్టి యొక్క చిత్రములను గుర్తించుకోవటం అందరికీ సాధ్యము కాదు. ప్రకృతి పరమాత్మ స్వరూపమనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ సత్యాన్ని కొంతవరకు అర్థం చేసుకోగలరు. నేను నేను అనేటువంటి అహంకారం తనలో చేరినంత వరకు, నాది నాది అనేటువంటి మమత్వం హృదయంలో ఉండినంత వరకు సర్వవ్యాపకత్వమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును గుర్తించడానికి వీలు కాదు. నేను నాది అనేటువంటిది సర్వము భగవత్స్వరూపమే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. యద్భావం తద్భవతి. ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆ భగవంతుడు ఆ భావస్వరూపాన్ని అందిస్తుంటాడు. కనుక ఈ ప్రకృతి యందు ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను భగవంతుని భిన్న స్వరూపములుగానే మనము విశ్వసించడము అత్యవసరము. ఈ ప్రకృతి యందు సృష్టిస్థిత లయములకు కూడాను ఈ యొక్క శక్తులే ఆధారము. ఈ ప్రకృతిలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి భిన్న రూపములు ధరించి దుర్గా, సరస్వతి, లక్ష్మి అనేటువంటి స్వరూపంతో దర్శింపచేస్తున్నాయి. ప్రకృతి మాతృస్వరూపిణి. ఏ దేశమునందైనా కూడాను ప్రకృతిని తల్లిగానే భావిస్తూ ఉంటారు. ఏ దేశం వారైనా కూడాను మాతృదేశమనే చెప్తున్నారు, కానీ పితృదేశమని పలకటం లేదు. కనుక ఈ మాతృదేశమునందు ప్రధానమైనటువంటి యొక్క తత్వము శక్తి. మానవుని యందు శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వమునందు దివ్యత్వమనేటువంటి శక్తిని ప్రసరింపచేసేటువంటిదే ఈ యొక్క శక్తి స్వరూపిణి. ఇలాంటి శక్తి యొక్క తత్వము సర్వుల యందు కూడా ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపించడానికి కొన్ని ఉదాహరణములు. పురాణములందు ఒక చక్కని ఆదర్శవంతమైనటువంటి కథ కలదు. ఒకనొక సమయమునందు వ్యాసుల వారికి కోపం వచ్చింది. అన్నపూర్ణ అయినటువంటి పార్వతిని కాశీలో దూషించాడు. అప్పుడు ఈశ్వరుడు వ్యాసుల వారిని కాశి నుంచి తరమగొట్టాడు. ఈ వియోగం చేత దీక్షను పూని తాను ఒక నూతనమైనటువంటి పట్టణమును నిర్మించినాడు.

0: వెళ్లి ప్రార్థించినాడు. గంగ, ఈ నూతన పట్టణంలో చుట్టూ నీవు గంగ స్వరూపము ధరించి ఇటు ప్రవహించాలి అన్నాడు. గంగ చెప్పింది, వ్యాస నీకేమైనా మతిపోయినదా? పార్వతి హృదయాన్ని నొప్పించి గంగను ప్రార్థించినంత మాత్రమున నేను వేరు, ఈ పార్వతి వేరు, స్త్రీలు వేరుగా భావిస్తున్నావా? జగత్తునందు కల సమస్త స్త్రీలు కూడా నువ్వు పార్వతి స్వరూపులే. కేవలము మానవుడు నేను పురుషుడు అనేటువంటి భ్రాంతికి లొంగి అహంకారం చేత తన యొక్క భావంను కృత్రిమంగా ఉపయోగపరుచుకుంటున్నాడు. కాని నిజమునకు ఇతను పురుషుడు కాదు, ప్రకృతిమయుడే. ఈ ప్రకృతి వెండి, బంగారు, రత్నములు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క ఇవన్నీ కూడాను ఈ మట్టి స్వయంగానే, మట్టి రూపకంగానే, మట్టి మయంగానే గోచరిస్తూ ఉన్నాయి. పురుషుడు, స్త్రీలు, చెట్లు, గుట్టలు, క్రిమికీటకాదులు సర్వం కూడాను మట్టిమయంగానే ఉంటున్నాయి. ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి సమస్త పదార్థములు కూడాను ప్రకృతిమయములే కాని అన్యమయములు కావు. అయితే ఇక్కడ కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను మనం కొంతవరకు గుర్తించాలి. పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుడు అర్జునుడు కృష్ణునికు అతి ప్రీతి స్నేహితుడు, వీరు అత్యంత సన్నిహితుడు, ప్రేమ పాత్రులు. అయినప్పటికీ వారు ఎన్నో పర్యాయములు కృష్ణుని ప్రార్థించినప్పటికీ కృష్ణుడు వారి ప్రార్థనలు అంగీకరించి ప్రత్యక్షము కాలేదు. ఏ క్షణమునందైనా సరియే ద్రౌపది హే కృష్ణ అని ప్రార్థించిన తక్షణమే కృష్ణుడు తక్షణమే ప్రత్యక్షమయ్యేటువంటి వాడు. దీని యొక్క అంతరార్థం ఏమిటి? స్త్రీలు ప్రార్థించిన తక్షణమే భగవంతుడు ప్రత్యక్షం కావటము, పురుషులు ప్రార్థించినప్పటికీ అక్కడ ఏ విధమైనటువంటి జవాబులు ఇవ్వకుండటము, దీనిలో ఉన్నటువంటి అర్థనార్థాన్ని మనం కొంతవరకు ఆలోచించాలి. స్త్రీలు ప్రకృతి స్వరూపులు, వారు ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి వారమని, వారు స్త్రీలు అనేటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి నామంలే వారు ఉచ్చరిస్తుంటారు. ప్రకృతి యందు ఉద్భవించి వీడు నేను ప్రకృతికి విరుద్ధమైనటువంటి యొక్క పురుషుడను అనేటువంటి పదంతో అహంకారంతో విర్రవీగుతున్నాడు. ప్రకృతమైనటువంటి యొక్క పదమును ఉపయోగించుకోవటం చేతనే, ఆ అహంకార కారణం చేతనే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం కాలేకపోతున్నాడు. ప్రతి మానవుడు కూడాను ప్రకృతిని అనుసరించక తప్పదు. ఇది ప్రకృతి యొక్క ధర్మము. ఈ ధర్మమును ఎట్టి మానవుడైన కూడాను అనుసరించవలసినదే. ప్రపంచమును ఏ మానవుడు కూడాను, ఏ పదార్థమును కూడాను తన వెంట తీసుకుని రాలేదు. ఏ మానవుడు కూడాను తిరిగి వెళ్లే సమయంలో ఆ పదార్థమును వెంట కొనిపోడు. ఈ విధమైనటువంటి శాసనము కూటి పేద మొదలు కోటీశ్వరులకు సమంగానే అందించినటువంటిది. ఈ ప్రకృతి కూటి పేద ఈ జగత్తును ఏ విధమైనటువంటి స్థితిలో వదిలిపోతున్నాడో, కోటీశ్వరుడు కూడాను అదే స్థితిలో ఈ జగత్తును వదిలిపోతున్నాడు. కనుక ఇక్కడ ఎట్టి భేదములు కూడాను లేక ప్రకృతి శాసనమును సర్వులు కూడాను అనుసరించవలసినది అనేటువంటి సత్యాన్ని నియమింపబడినది. అయితే మానవుని యొక్క మనస్తత్వము దీనికి విరుద్ధంగా గోచరిస్తూ ఉంటుండాలి. నీరు పల్లమునకు పారటమే ఒక దాని స్వభావము. దీని ఒక స్థిరమైనటువంటి పాత్రలో నింపినప్పుడే అటు ఇటు కదలక ఈ జలము ఉండగలదే కాని, లేకుండినా అది నిరంతరం కూడాను పల్లమునకే పారుతూ ఉంటుంటుంది. అదే విధముగానే మనసు కూడాను నిరంతరం కూడాను ఏదో ఒక విధమైనటువంటి పల్లమునకే ప్రవహిస్తూ ఉంటుంటుంది, ప్రసరిస్తూనే ఉంటుంటుంది. స్థిరమైనటువంటి యొక్క దీనిలో నింపినప్పుడే ఏ విధంగా కూడాను ఇది అటు ఇటు పదలకుండా కూడాను ఉండటకు వీలవుతుంది. ఈ మనస్సుకు రెండు విధములైనటువంటి యొక్క ప్రవాహములు ఉంటున్నవి. ఒకటి కామ సంబంధమైనటువంటి యొక్క ప్రవాహం, రెండవది ఇది కాంచను అనగా ధన సంబంధమైనటువంటి యొక్క ప్రవాహము. ఈ ప్రవాహమునకు ప్రక్కనే మనం ఎట్టి నూతులు మనం త్రొవ్వినప్పటికీ ఈ ప్రవాహం జలమే ఇందులో ప్రవేశిస్తుంటుంది. ఈ నూతులలోని జలమును తగ్గించటము ఎక్కించటం కూడాను చేస్తుంటాది ఈ ప్రవాహము. జలము తగ్గిపోయినప్పుడు నూతులలోని జలమును కూడాను తాను లాక్కుంటుంది. ప్రవాహములో జలము అధికమైనప్పుడు నూతులలోని జలము కూడాను అధికం కావిస్తుంటాది. మానవుని యొక్క తత్వం ఈ రెండు ప్రవాహములు కూడా అతి దూరంగా ఉండేటువంటి యొక్క స్థితిని గావించే నిమిత్తమే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తూ వచ్చారు. సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై, పవిత్రమైనటువంటి చరిత్రను అందించే నిమిత్తమై, సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించే నిమిత్తమై, కాలముచే మారక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరగక, సోల్పచే పెరగక, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు శాంతి స్వరూపమైనటువంటిదే భారతీయ ధర్మం అనేటువంటి దాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది. ఈ ధర్మమునకు నిజాయితులే దీని సహజమైనటువంటి యొక్క స్థానములని కూడాను నిరూపిస్తూ వచ్చింది. కనుక భగవంతుని పొందుటకు ఈ నీతి నిజాయితీలే ముఖ్యమైనటువంటి మార్గములు. అయితే ఈ నీతి నిజాయితీలు కూడాను ప్రకృతి ద్వారానే మనకు లభ్యమవుతాయి. జగత్తులో సమస్త పదార్థములు కూడా పరమాత్మ స్వరూపమనే మనం విశ్వసించాలి. భగవత్తుని యొక్క స్వరూపములుగానే మనం విశ్వసించాలి. కామ క్రోధములు కాని రాగద్వేషములు కాని ఆవిర్భవించడానికి అవకాశం ఉండదు. అన్ని పదార్థములు కూడా ఒక్కటే అయినప్పుడు దీనిపైన ద్వేషము కాని ఏక రాగము కాని పుట్టుటకు వీలు లేదు. మానవుని యొక్క రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును, కాని నిజతత్వము దివ్యత్వము అందులో ఒక్కటి. పొట్టేలు కొమ్మలు వంకరిగా ఉంటుంటాయి, పోట్లాడే సమయంలో అది చక్కగానే ఉంటుంటాయి. అదే విధంగానే సర్వ మానవుల యొక్క స్వరూపములు కూడా భిన్న భిన్నంగా కనిపిస్తుంటాయి. వారి ముఖములు కూడా వేరువేరుగా రూపొందుతుంటాయి, కాని అందులోని యొక్క ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి. సముద్రములో అసంఖ్యాకములైనటువంటి అలలు ప్రారంభమవుతుంటాయి. ఒక అల ఉండినట్టు మరొక అల మనకు కనిపించదు. వచ్చిన అల అంత్యమవుతుంటాది, మరి కొత్త అల ప్రారంభమవుతుంటాది. ఎన్ని అలలు లేచినప్పటికీ ఈ అన్నింటి ఎందు ఉండినటువంటి యొక్క జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ఈ జగత్తు మనకు నిరూపిస్తూ ఉంటుండాలి. అదే విధముగానే ఈ ప్రకృతి యందు ఒక దివ్యత్వమైనటువంటి యొక్క శక్తి సర్వవ్యాపకత్వమై ఉంటుండాలి. అలాంటి ప్రకృతి తత్వాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ప్రకృతిని సాధించలేనటువంటి యొక్క మానవుడు ఇంకా దేనిని సాధించగలడు? ప్రకృతిని అర్థం చేసుకునే నిమిత్తమే మానవత్వం మనకు ప్రాప్తించినటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. దీనిని వేదాంత పరిభాషలో నిన్ను నీవు తెలుసుకోమని చెప్పని ఉపదేశిస్తూ ఉండాలి. ఈ జగత్స్వరూపుడు నిన్ను నీవు తెలుసుకుంటేవా జగత్తునంతా గుర్తించినటువంటి వాడవుతావు. కనుక మొట్టమొదట ఈ జగత్తును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. అతనే జగదీశుడు. అతనందు ఉండినటువంటి ఒక మహా చైతన్య పురుషుడు ఒక్కడే ఆనందుడు. ప్రతి పదార్థమునందు కూడా అస్థి భాతి ప్రియమనేటువంటిది సమంగానే ఉంటున్నాయి. అనిత్యము అశాశ్వతమైన రూపనామములే మనకు వేరువేరుగా గోచరిస్తున్నాయి. అనిత్యము అశాశ్వతమైన రూపనామములే మనం ఆధారం చేసుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క అస్థి భాతి ప్రియమును మనం విసర్జిస్తున్నాం. ఇదే ఈనాడు మనం పట్టినటువంటి పెడ మార్గము. ఈ మార్గమును ఏనాడు మనం ఉల్లంఘించి సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపడదము, ఆనాడే సర్వేశ్వరత్వం కూడా అర్థం చేసుకున్న వారమవుతాం. ప్రేమ స్వరూపులారా, పరమాత్మ తత్వంగా మనం విశ్వసించాలి. పరమాత్ముడు ఎక్కడో ఉంటున్నాడనేటువంటి యొక్క సులభమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటం వ్యర్థమవుతుంది. కనుక సర్వజీవుడు కూడా సర్వేశ్వర స్వరూపులుగానే మనం విశ్వసించాలి. కనుకనే ఈ శరణ నవరాత్రులు యందు కేవలం 9 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి ప్రకృతి తత్వాన్ని చక్కగా విపులంగా బోధించే నిమిత్తమై ఏర్పడినటువంటివి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. క్రియాశక్తి అనగా లక్ష్మి సంపత్తు. ఈ సంపత్తు సర్వ విధములైనటువంటి సంపత్తు, సకలేశ్వరీ స్వరూపమైనటువంటి సంపత్తు. మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా ఒక సంపత్తే. మానవుని యొక్క అంగుకు చైతన్యం కూడా ఒక సంపత్తే. మానవుని యొక్క చూపులు కూడా సంపత్తే. మానవుని యొక్క మాటలు కూడా సంపత్తే. ఇవన్నీ కూడా ఐశ్వర్య స్వరూపములే. అతన్ని ఈశ్వరుడు అని పేరు పెట్టారు. సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని. ఆ వాస్యం విధం సర్వం, అటువంటి ఈశ్వరుడు సర్వత్రా ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈనాడు గుర్తించాలి. జ్ఞానశక్తి అదే సరస్వతి. ఈ సరస్వతి అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఏదో బ్రహ్మపత్ని అని అనుకుంటున్నాము. ఈ బ్రహ్మ ఎక్కడున్నాడు? కేవలము సత్వరజో తమాగుణముల యొక్క స్వరూపాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. శారీరధారుడుగా ఏనాడు ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడలేదు. కనుకనే ప్రకృతి అనేటువంటిది త్రిగుణాత్మకమైనటువంటి యొక్క స్వరూపము. అదే త్రిమూర్తి స్వరూపము అన్నారు. శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయి, జ్యోతిర్మయి, వాగ్మయి, నిత్యానందమయి, పరాత్మయమయి, మాయా శ్రీమయి. ఇట్టి అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటి యొక్క శక్తి ఈ ప్రకృతి యొక్క స్వరూపము. ఈమె అన్ని విద్యలను కూడా నేర్పుతున్నది. ఈ సరస్వతి వాహనం ఏమిటి అని మనకు ఇంతవరకు విచారించినప్పుడు ఇది హంస వాహనం అంటాము. హంస అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పక్షి అని మనం భావిస్తున్నాము. స్వరూపుని అయితే ఈ వాక్కే సరస్వతి. ఇదే వేదస్వరూపము. వేదస్వరూపమైనటువంటి వాక్కు మన నుంచి వచ్చే సమయంలో ఉచ్ఛ్వాస నిశ్వాసమును ఆధారం చేసుకుని వస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసములు లేక మనం మాటను ఉచ్చరించడానికి వీలు కాదు. కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసములే దీనిని సోహం అనేటువంటిది హంసగా రూపొందింపజేసుకుని ఈ సోహం అనేటువంటి హంసనెక్కి వాక్ అనే సరస్వతి మన నుండి వెలువడుతుండాలి. కనుక సరస్వతి ఎక్కడనో లేదు, మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే ఉంటుండాలి సరస్వతి. కనుక దుర్గా లక్ష్మి సరస్వతి అనేటువంటిది మన దేహస్వరూపములైనటువంటి ఒక దీంట్లో అంతర్భూతంగా ఉంటున్నాయి, అగమ్య గోచరంగా ఉంటున్నాయి.
1: దుర్గా లక్ష్మి అండ్ సరస్వతి ఆర్ ఫౌండ్ ఇన్ అవర్ ఓన్ బాడీ.
0: ఆ శక్తియే మనలో లేకపోతే మనము చూడలేము, వినలేము, మాట్లాడలేము, నడవలేము, చేయలేము. కనుక మన కన్న తల్లి మన యొక్క విద్యను ఏ విధంగా మనకు గర్పుతూ ఉన్నదో అదే విధముగానే ఈ సరస్వతి అనేటువంటి యొక్క దేహ తల్లి కూడాను మనకు అన్ని విద్యలను అభ్యసింపచేస్తున్నది. ముగ్గురు తల్లుల బిడ్డనే ముద్దైనటువంటి మానవుడు. ఈ ముగ్గురు తల్లులు కూడాను మనకు ప్రత్యేకంగా లేరు, మన ఎందే ఉంటున్నారు. గుప్తంగా, అవ్యక్తంగా మనలో దాగి ఉన్నటువంటి యొక్క ఈ శక్తులను మనం వ్యక్తీకరింప చేసినప్పుడే మనం ఒక వ్యక్తులుగా తయారవుతాం. ఎంతవరకు మనం వ్యక్తీకరింప చేసుకోలేమో అంతవరకు మనం వ్యక్తులు అని చెప్పడానికి అర్హతనే లేవు. వ్యక్తి తల్లి మన నడకను చక్కగా చేపట్టి నేర్పుతుండాలి. ఏ విధంగా మనం ఆహారం తీసుకోవాలని అన్నప్రాసితోపల చాలా మెత్తని పదార్థమును మనకు అందించి అన్నమును భుజింపడానికి నేర్పుతుండాలి. మాటలు మనకు నేర్పుతుండాలి తల్లి. మొదటి మాట అమ్మా అప్ప అనేటువంటి మాటను నేర్పుతుండాలి. చెప్పినది తల్లి, నడకను నేర్పినటువంటిది తల్లి, ఆహారము దించడానికి నేర్పినటువంటిది తల్లి, అన్ని విద్యలు నేర్పినటువంటిది మొదటి తల్లి మాత్రము. అందువల్లనే వేమని కూడాను చిన్న పదములతో చెప్పాడు, తల్లిదండ్రులపైన దయలేని పుత్రుండు పుట్టనేలా వాడు గిట్టనేలాని చెదులు పుట్టదా గిట్టదా.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ గెటింగ్ చిల్డ్రన్ హూ డు నాట్ నో హౌ టు లవ్ అండ్ రెస్పెక్ట్ దేర్ ఓన్ మదర్ అండ్ ఫాదర్.
0: తల్లి తండ్రులనే మనము ఈశ్వర పార్వతులుగా మనం విశ్వసించాలి, వారిని సేవించాలి. వారినే ప్రసన్నులు గావించలేనటువంటి యొక్క అశక్తులము ఇంకా భగవంతుని ఏ రీతిగా ప్రసన్నులు గావించగలం. కనుక మనం ఈనాడు నేర్చుకోవలసినటువంటిది ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవితంలో మనకు అసత్యమైనటువంటి అత్యవసరమైనటువంటి యొక్క మార్గాల్లోపల మనము సత్య మార్గాన్ని అవలంబించాలి, ఆదర్శ మార్గాన్ని నిరూపించాలి. భగవంతుణ్ణి కూడాను మనము ఒక శక్తి స్వరూపునిగా విశ్వసించినప్పుడు అతన్ని కూడాను మనం సాధించడానికి తగినటువంటి శక్తి మనలో ఆవిర్భవిస్తుంది. ఇప్పుడు కేవలము ఒక మాతృప్రేమలోనే ఆవిర్భవిస్తున్నాయి. తల్లి పైన బిడ్డకు, బిడ్డపైన తల్లికి అన్యోన్యమైనటువంటి అనురాగంగా ఉండినప్పుడే ఈ శక్తి అనేటువంటిది రెండింటి ద్వారా ఆవిర్భవిస్తుంది. రెండు చేతులు ఏ విధంగా మనం కలిపి ఈ విధంగా రుద్దినప్పుడు అందులో ఒక వేడి మనకు ఆవిర్భవిస్తుంది. అదే మన శక్తి, అదే మన కరెంటు, అదే మన యొక్క భావము, అదే మన యొక్క జ్యోతి. తల్లి ప్రేమల మధ్య అన్యోన్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని, వాత్సల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. మీకు రామాయణం నందు ఇట్టి చక్కని ఆదర్శం ఒకటి ఉన్నది. సీత వాల్మీకి ఆశ్రమంలో ఉంటున్నది, నిరంతరము రామచింతనే చేస్తున్నది. తమ బిడ్డలైనటువంటి యొక్క లవకుశులు కూడాను తల్లి యొక్క ఆజ్ఞ శిరసా వహించి తల్లి ప్రేమ లోపల, తల్లి ఒడి లోపలనే సర్వ విద్యలను అభ్యసిస్తున్నారు. ప్రతి విషయం నందు కూడాను తల్లిని అండగారించుకొని తల్లిని సంతోషపెట్టే భావం చేత వారు నిత్య జీవితం గడుపుతూ ఉన్నారు. దగ్గర నేర్చిన విద్యలన్నీ కూడా తల్లికి అప్పే చెప్పేటువంటి వారు. తల్లి కూడా వారికి ఎన్నో విధమైనటువంటి గుణపాఠంలో నేర్పేటువంటిది. శ్రీరామచంద్రుడే వారితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ లవకుశులు చేసినటువంటి యొక్క మహాత్యాగం ఏమిటి? తల్లిని స్మరించినారు. మా జానకీ దేవి సాధ్వి అని ఇతడు ఈ అస్త్రమును మూర్చనందుగాక అని ఆ తల్లిని స్మరించి అస్త్రం వేశాడు. తండ్రి అయినటువంటి శ్రీరామచంద్రుడు కూడాను మూర్చబడ్డాడు, కాని కొడుకులైనటువంటి తల్లి భక్తి కలిగినటువంటి యొక్క కొడుకుల యొక్క ప్రతాపము జగత్ వ్యాప్తి గావించింది. మాతృభక్తి ఎందు ఉండినటువంటి యొక్క ఈ పవిత్ర శక్తి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. కనుక మాతృశక్తి లోపల ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని ఎవరు కూడాను నిర్ణయించడానికి సాధ్యం లేదు. కనుక మనము జన్మించినటువంటి దేశము, నడిపించినటువంటి తల్లిని నేత్రములుగా మనం విశ్వసించి జనని జన్మభూమిని కూడాను మనము సేవించడానికి తగినటువంటి శ్రద్ధను మనం అభివృద్ధి గావించుకోవాలి. ఈ దేశభక్తి కాని మాతృభక్తి కాని లేకపోతే మనం మానవులమే కాము. తన యొక్క ఒడిలో పెట్టుకున్నటువంటిది ఈ యొక్క దేశము, తన యొక్క పొట్టలో నింపుకున్నటువంటిది ఈ దేహ తల్లి. కనుక రెండు విధములైనటువంటి యొక్క ఈ నేత్రములు కూడాను మన యొక్క శాస్త్రములుగా భావించినప్పుడే ఇది సరైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులుగా మారుతుంది. కేవలం భక్తి భక్తి భక్తి అని చెప్పినని కేవలం ఏదో కొన్ని సాధనలు చేసినంత మాత్రమే ఇది భక్తిగా రూపొందవు. సర్వజీవులు ఎందుండినటువంటి యొక్క మాతృభక్తిని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. మన దేహంలో అందుండినటువంటి ఎనర్జీ, ఈ శక్తి అంతా కూడాను దుర్గస్వరూపిణిగా మనం విశ్వసించాలి. దీనిని మనం వృథా చేయకూడదు. తల్లిని మనం వ్యర్థం చేసినటువంటి వారం అవుతాం. శక్తి అంతా కూడా అనేకంగా వ్యర్థమవుతుండాలి. కనుక చూపులను చల్లని చూపులుగా మనం చూడాలి. మన మాటలలో ఈ శక్తి అంతా కూడా నువ్వు అనేకంగా వ్యక్తమవుతుండాలి. మన మాటలలో పవిత్రమైనటువంటి చల్లనేటువంటి మాటలుగా మనం ఇతరులను ఆనంద పెట్టేటువంటి మాటలుగా మనం వినియోగించాలి. మన తలంపుల్లో కూడా నువ్వు అనేక విధమైనటువంటి శక్తి వ్యక్తమవుతుండాలి. కనుకనే ఈ శక్తిని మనం వ్యర్థము గావించకుండా ఉండేటువంటి నిమిత్తమై, సార్థము గావించుకునేటువంటి నిమిత్తమై ఈ పూజలను మనం ప్రారంభించాము. ప్రధానమైనటువంటి ప్రార్థన, ఓ తల్లి, నా శరీరమునందు సర్వశక్తి స్వరూపుడిగా ఉండినటువంటి యొక్క ఓ దుర్గా, నా శక్తులను నీవు సక్రమమైనటువంటి మార్గంలో, పవిత్రమైన మార్గంలో, సదుపయోగమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టమని ప్రార్థించాలి. ఇంకా మనం తినేటువంటి యొక్క ఆహారము ఇంతకూడను లక్ష్మి స్వరూపిణియే. మనం ఏ మెతుకు కూడాను మనం వ్యక్తం చేయకూడదు. మనం ఎంత అవసరమో అంత భుజించాలి. మనం కూడాను మనం ఎంత అవసరమో అంతనే వినియోగించుకోవాలి. ట్యాప్ లో కావలసినంత నీరు వస్తున్నది కానీ ఇష్టం సుచ్చినట్టుగా మనం వినియోగించరాదు. ఈ పంచభూతములు కూడాను లక్ష్మి స్వరూపమే. శబ్ద స్పర్శ రూప రస గంధములు, లైట్ను కూడాను మనం దుర్వినియోగం చేయరాదు. శబ్దంను కూడాను మనం దుర్వినియోగం చేయరాదు. ఎవరితో మనం మాట్లాడాలని భావిస్తున్నామో వారు నీవు మాత్రమే వినాలి కానీ ఈ పదములు మరొకరు వినకుండా ఉండేటువంటి రీతిగా అంత మృదు మధురంగా నీవు వాడాలి. కొంతమంది రూములో మాట్లాడుతుంటే బజారుకు వినిపిస్తుంటారు. ఈ విధమైన శబ్దాన్ని మనము దుర్వినియోగపరిచినటువంటి వారం అవుతాం. మన యొక్క తల్లి ప్రేమను మనం వ్యర్థము గావించుకున్న వారం అవుతాం.
2: వేద వేదాంగములు వల్లే వేసియున్న, పద్య గద్యములను పాడగలిగియున్న చిత్తశుద్ధి లేకుండా చెడును వాడు. ఎన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి? ఎన్ని వేదాంతములు ఉచ్చరించి ప్రయోజనమేమిటి? ఇందులో ఒక్కటైనా కూడా మనం ఆచరిస్తున్నామా? ఆచరించలేనటువంటి విద్యలన్నీ కూడా కేవలము అవిద్యలుగానే రూపొందుతాయి. తెలుసుకున్న విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి. దీనిని పురస్కరించుకుని సీనింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటిది సాయి సంస్థల్లో ప్రారంభించాము. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. ఆ ఫుడ్ వల్లనే మన హెడ్, హెడ్ వల్లనే గాడ్ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఒకనాడు మనం భోజనం చేయలేకపోతే మన హెడ్ పని చేయలేదు. రెండు మూడు దినాలు అదే విధంగానే మనం ఆచరించినామంటే అన్నం తినకుండా మన జ్ఞాపక శక్తి కూడా నశించిపోతుండాలి. కనుక మన హెడ్ను నిలబెట్టేది ఫుడ్డే. ఈ హెడ్ను సక్రమ మార్గంలో చేర్చేటువంటిది ఎవరు? అతనే గాడ్. కనుకనే డోంట్ వేస్ట్ ఫుడ్. ఇంకా రెండవది డోంట్ వేస్ట్ మనీ. ఈ ధనము, ఈ ధనము లక్ష్య స్వరూపం. దుర్వినియోగం చేసినటువంటి ధనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క వ్యర్థమైనటువంటిదని. ఇంకా భగవత్ స్వరూపం అనేటువంటిది కాలమే. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః. అంత కాలమే. కరుపుని డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అన్నారు. మన జీవితమే వ్యర్థమైపోతుంది. ఇంకా దివ్యమైనటువంటి యొక్క దుర్గాశక్తి, డోంట్ వేస్ట్ ఎనర్జీ. చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, చెడ్డ వినికిడి, చెడ్డ తలంపులు, చెడ్డ పనులు చేయకుండా ఉండటం, దీంతోనే మన యొక్క శక్తిని అంతా దారబోసుకుంటున్నాం. ఇవన్నీ కూడా దైవ స్వరూపములే. కనుక దైవాన్ని మనం వ్యర్థము గావించుకున్నప్పుడు మన జీవితమే వ్యర్థమైపోతుంది. వీటిని వ్యర్థము గావించకుండా సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి. కనిపెట్టినటువంటి మంచి దాన్ని మనం ఆచరించాలి. ఆచరించిన దాన్ని అనుభవించాలి. అనుభవించిన దాన్ని పెంచుకోవాలి. పెంచుకున్న దాన్ని 10 మందికి పంచుకోవాలి. ఇది మానవుని ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఈ విధమైనటువంటి యొక్క ప్రకృతి శక్తులను మనం కొంతవరకు ఆరాధన చేత మన వశం గావించుకున్నప్పుడు అది యోగ చిత్తవృత్తి నిరోధక. భారతదేశమునందు మహనీయులైనటువంటి ఋషులందరూ కూడాను ఈ విధమైనటువంటి యొక్క సక్రమైన మార్గంలో తమ శక్తులంతా కూడాను సద్వినియోగం చేసుకోవటం చేతనే దైవత్వాన్ని వారు చూడగలిగారు. ఏ జగత్తులకంతా చాటినారు. వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసరస్తాత్ అని లోకానికి చాటారు. ఏమిటి ఆ భగవంతుణ్ణి, ఆ మహా తేజస్వరూపుడైనటువంటి మహాపురుషుణ్ణి మేము తెలుసుకున్నాం. మేము తెలుసుకున్నాం. ఎక్కడ తెలుసుకున్నాము? తమస్సు అనేటువంటి యొక్క అజ్ఞానం యొక్క ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుణ్ణి తెలుసుకున్నామన్నారు. మనలో ఈనాడంతా తమస్సే. ఈ తమస్సు దాటినప్పుడే మనం తపస్సుగా మారిపోతుంది. కనుక నేను నాది అనేటువంటి అజ్ఞానం నుండి మనం సాధ్యమైనంత వరకు దూరమైపోయి తానే అంతా నేనే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇది బైబిల్ నందు కూడాను జీసస్ అనేక విధములుగా కూడాను చాటుతూ వచ్చాడు. కొంతకాలం సాధన చేశాడు. ఐఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను భగవంతుని యొక్క దూతను అన్నాడు. అతను దూత మాత్రమే కాని భగవంతుని యొక్క నేత కాదు. నేనొక సర్వెంటు, నేనొక పనిముట్టును, నేనొక ఇంద్రియమును, నేనొక కణమును అని కూడా భావిస్తూ వచ్చాడు. క్రమక్రమేణా తనలో ఉండేటువంటి యొక్క శక్తిని అంతా సద్వినియోగపరచుకోవటం చేత కొంతకాలమైన తర్వాత ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను ఆ భగవంతుని బిడ్డనే, అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నాడు. సన్ ఆఫ్ గాడ్ అంటే తండ్రి కొడుకు, తండ్రికి కొడుకు కొంత సన్నిహిత సంబంధం చేరిపోతుంది. కానీ నేను సన్నుగా ఉండినంత వరకు కూడా నువ్వు తండ్రి యొక్క ఆజ్ఞ శిరసావహించాలి కదా, మేమిద్దరు కూడా నువ్వు ఒకటే అయ్యేటువంటి ఏ మార్గము అని విచారణ చేస్తూ వచ్చాడు. 12 సంవత్సరంలో ఎడారిలో పోయి కూర్చున్నాడు. తండ్రి కొడుకు అని ఈ రెండింటి యొక్క సంబంధాన్ని గుర్తించుకుంటూ వచ్చేసి కట్టగలిపటికీ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. ఈ ఏకత్వం అనేటువంటి యొక్క అద్వైతంలో ప్రవేశించాడు. ఈ విధమైనటువంటి దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చాడు. పర్షియన్ లాంగ్వేజ్ లోపల కూడా మహమ్మదీయులు కూడా అదే రీతిగా చేస్తూ వచ్చారు. నేను భగవంతుని యొక్క సృష్టిలో ఒక అణువుగా నేను ఉంటున్నాను, తేజోవంత ప్రకాశంలో నేను ఒక పురుగుగా ఉంటున్నాను, అతని తేజస్సులో జీవిస్తున్నాను కానీ నేను స్వతసిద్ధంగా లేను. కనుకనే వారు ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నారు. కొంతకాలము నేను ఈ జ్యోతిలో ఉంటున్నాను, కానీ ఈ జ్యోతిలో ఉండడానికి నాలో కూడా ఒక జ్యోతి ఉండాలి కదా అని ఒక విధమైన దాని విచారణ ప్రారంభమైపోయింది. మహమ్మద్ దీ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాడు. కొంతకాలం జరిగిన తర్వాత ది లైట్ ఈజ్ ఇన్ మీ అని సత్యాన్ని గుర్తించాడు. తనను ఆ లైటు, తాను లైట్లో, ఈ రెండింటి యందు ఉండటం వల్ల నేను దేవుణ్ణో, దేవుడు నాలో, నేను దేవుణ్ణో, దేవుడు నాలో అని రెండింటి యొక్క సమత్వము చేర్చుకుంటూ రావటం వల్ల ఐఆమ్ ది లైట్ అని అనిపించాడు. ప్రతి మతము కూడాను తమ యొక్క గమ్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మార్గములు వేరువేరైనప్పటికీ గమ్యం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు. ఈనాటి మానవ హృదయములు చాలా సంకుచితమైనటువంటివిగా ఉండటం చేతను, స్వార్థము స్వప్రయోజనంతో నిండిపోవటం చేతను కేవలం మత కలహములు అనేటువంటిది పెరిగిపోయి భగవంతుని కూడా ఒక విధమైనటువంటి యొక్క పార్టీ లీడర్ గా భావించుకోవడానికి పూనుకుంటూ వచ్చారు. భగవంతునికి సంపూర్ణ శరణాగతుడైనటువంటి వానికే నిజమైనటువంటి భగవత్తత్వం కూడా అర్థమవుతుంది. ఇంతవరకు కూడా ఈ సత్యం వారు గుర్తించడానికి వీలు కాదు. కనుక ప్రేమ స్వరూపులారా, భగవంతుడు మనయందే ఉంటున్నాడు, సమస్త శక్తులు మనయందే ఉంటున్నవి, సమస్తమైనటువంటి యొక్క తేజస్సు మనయందే ఉంటున్నది. ఇది కేవలము మానవ ఆకారమే కాని దివ్యమైన స్వరూపము. ఇది ఇహము కాదు, ఇహలోకము కాదు, జీవలోకము కాదు, ఇది దేవలోకము అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి. అదే మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు అవుతారు, మీరే సత్యస్వరూపులు అవుతారు. ఈ రెండింటిని సమన్వయం గావించేటువంటిది ప్రేమ ఒక్కటే. ప్రేమను పెంచుకోండి, పెంచుకొని 10 మందికి పంచుకోండి. ప్రేమముదిత మనసికో

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో 1988 దసరా వేడుకలలో 2వ రోజు అక్టోబర్ 14వ తేదీన భగవాన్ అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: ఈశ్వర సన్నిధి చాలా సుఖము, అన్నీ మనము అనుభవించవలసిందే. కాని లక్ష్యమును పారమార్థికములో నుంచుకొని ప్రకృతిని అనుభవించండి. తప్పులేదు, లోక సంబంధమైన సుఖములు అవసరమే. కాని మితిమీరిన సుఖములు కోరకూడదు. ఎంతవరకో అంతవరకే, అవసరమైనంత మాత్రమే ఉండాలి. ఎంత భుజించుతామో అంతా తిరిగి వెలుపలకు పంపకపోతే శరీరము పాడైపోతుంది. ఊరికే భుజిస్తూ ఉంటే అజీర్ణ రోగము ప్రారంభమవుతుంది. తిన్నదానిని వదలాలి. గాలి పీల్చుకుంటున్నాము, పీల్చుకున్న గాలిని తిరిగి విసర్జించాలి. ఆ గాలిని అక్కడే నిలుపుకోటానికి వీలు కాదు. అదేవిధముగా ధనము సంపాదించాలి. ఆ సంపాదించిన ధనము త్యాగము చేయాలి. దానమో ధర్మమో చేసి సద్వినియోగం చేయాలి. నీ దుర్గుణములు త్యాగము చేయి.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయి సంకీర్తనారవిడి కార్యక్రమానికి స్వాగతం. నిన్నటి రోజున మన సాయి సంకీర్తనారవిడి కార్యక్రమంలో స్వామివారు బాలాత్రిపుర సుందరి అమ్మవారిగా దర్శనమిచ్చిన భాగ్యాన్ని తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజును కూడా స్వామివారు గాయత్రి అమ్మవారిగా భక్తులను ఎలా ఆశీర్వదించారో విందాం.

0: దసరా సందర్భంగా అప్పటి రోజుల్లో స్వామివారు రెండవ రోజున ఎర్ర అంగీని ధరించేవారు. కురులపైన రోజారంగు మేలుముసుకు, కంఠంలో వజ్రాల హారములు, కళ్యాణరాముడా, కమనీయ కోమల బాలుడా, శతకోటి మన్మథాకారుడా, హృదయం మూగబోయింది. జయఘోషులతో పల్లకీని ఎక్కారు. ఈరోజు సూర్యభగవానుడు రథం నడుపుతున్నట్లుగా ఏడు గుర్రాలతో అమర్చారు. స్వామివారు పల్లకీ ఎక్కి కళ్లము చేపట్టి రెండవ ప్రభాకరునిలా సహస్ర కిరణకాంతులు విరజిమ్ముతూ ఉంటే కలువల సోయగమునకు మించిన కరుణామృత నేత్రద్వయముల నుండి ప్రవహిస్తూ ఉంటే, బ్రహ్మకళ పుట్టిపడుతూ ఉంటే ఆ ఆనందం పరమానందం. భజన చేస్తూ రెప్పవాల్సక వారినే చూస్తూ ఉంటే ముఖంలో ఎర్రని కుంకుమబొట్టు, విభూతి రేఖలు, వెండి బంగారం పొడిలో కలిపినట్లుగా నిగనిగలాడుతున్న వారి లలాటంలో తీక్ష్ణ కిరణకాంతులు ప్రజరుల్లి ప్రచండ ప్రభాకరునిలా ఎర్రగా కనులు మిరుమిట్లు గొలుపుచున్నట్లుగా ఆ కుంకుమబొట్టు. మందిరం చేరేసరికి 3 గంటలయ్యేది. జోలపాటలతో సాయిలీలా మానుష విగ్రహుని లోనికి పంపేవారు. మరి నిద్రకు చోటేది? అందరూ చిత్రావతి నదీ తీరానికి దారితీసేవారు.
1: గాయత్రి మంత్రమునందు వర్ణన.
2: సో ఇన్ గాయత్రి
1: నరేషన్ ప్రార్థన తీరుకుడు ఏకమై ఉంటుండాలి.
2: సో ఇన్ గాయత్రి నరేషన్ మెడిటేషన్
1: సర్వరోగ నివారణి గాయత్రి.
2: గాయత్రి ద క్యూర్
1: సర్వ దుఃఖ పరిహారిణి గాయత్రి.
2: ఇట్ అకౌంట్
1: సర్వ దుఃఖ పరిహారిణి గాయత్రి.
2: ఇట్ అకౌంట్ ఆల్ సిన్.
1: సర్వ వాంఛ ఫలసిద్ధి గాయత్రి.
2: ఇట్ విల్ ఫుల్ఫిల్ ఆల్ డిజైర్.
1: కాబట్టి అన్నింటికి గాయత్రి మూల కారణము.
2: ఫర్ ఆల్ దిస్ గాయత్రి ఇస్ ది మెయిన్ థింగ్.
1: ఈ గాయత్రి తత్వాన్ని ఒక్క పర్యాయం మనం స్మరిస్తే మన యందు అనేక రకమైన శక్తులు కూడా ఆవిర్భవిస్తుంటాయి.
2: ఇఫ్ యూ చాంట్ గాయత్రి మంత్ర వన్స్ యూ విల్ హావ్ ఆల్ ది స్ట్రెంగ్త్ అండ్ పవర్.
1: మనం విశ్వాసం పెంచుకుని
2: ఈ
1: గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా 3 రకములుగా ఉచ్చరించుకొని
2: we have to repeat it thrice. Gayatri mantra
1: bhur
2: bhuvasva
1: savitur varenyam
2: savitur varenyam
1: bhargo devasya divahi
2: bhargo devasya
1: divahi yo yona
2: prachodaya yo yona prachodaya.
1: ee vidhamaina mantrani meeru nirantaram smarinchukuntunnandi.
2: You chant this mantra continuously.
1: ee padra madhyana sahikalam ane kaadu.
2: It's not only
1: sarvada sarvakalasu sarvatra
2: everywhere in all periods of time. You can
1: meek madhyanamu chellavaru sahikalam ante దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారు కాలమే లేదు.
2: ఇట్ మే బి టు యూ ది ఎర్లియర్ ద మార్నింగ్ మీట్ ఇన్ ది ఈవినింగ్ బట్ గాడ్ ఇస్ బియాండ్ టైం.
1: కాలాతీతమైనటువంటిది.
2: గాడ్ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్స్ ఆఫ్
1: టైం. కాలాతీతమైన దేవుణ్ణి స్మరించడానికి ఒక కాలమే ముందే ఎందుకు నిర్చేసుకోవాలి?
2: దెన్ గాడ్ ఈస్ టైమ్లెస్. వై డు యూ స్టిపులేట్ టైం?
1: కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నారు.
2: యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్స్.

స్వామివారు తమ దివ్యోపన్యాసాలలో ఒకసారి ఇలా సంబోధించారు. దివ్యాత్మ స్వరూపులైన పిల్లలారా, తల్లి గర్భము నుండి పుట్టడం సహజ జన్మ. గాయత్రి మంత్రోపదేశం అయిన తర్వాత అది రెండో జన్మ అవుతుంది. అప్పటి నుండి అతడు ద్విజుడని అనిపించుకుంటాడు. గాయత్రి సర్వవేదాలకి మాతృస్వరూపిణి, ప్రాణాలను రక్షించేదని అర్థం. గాయత్రి మంత్రోపదేశం మూలకంగా ఈ రోజున రెండవ జన్మను పొంది ఉన్నామే అన్న సత్యాన్ని మీరు గుర్తించాలి. ఈ గాయత్రి మంత్రాన్ని 3 వేళలా జపించాలి. తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు సాత్విక కాలం, ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు రాజసిక కాలం. అది జీవులు తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకునే సమయం. మళ్లీ సాయంకాలం 4 గంటల నుండి 8 గంటల వరకు సాత్విక కాలం. తిరిగి రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు తామసిక కాలం. నిద్రించటం కూడా అందులో చేరుతుంది. అందుచేత ఉదయం సాయంకాలం 4 గంటల నుండి 8 గంటల దాకా సత్సాధనతో చేస్తే అది సార్థకమవుతుంది. ఈ కాలాన్ని భగవంతుని ఆరాధన ధ్యానాలలో గడిపితే మానవుడు దివ్యత్వాన్ని పొందుతాడనడంలో సందేహమేమీ లేదు. ఒకే మహాశక్తి బుద్ధిబలాన్ని అనుగ్రహించడం చేత గాయత్రి అని, ప్రాణాలను రక్షించడం చేత సావిత్రి అని, వాక్కును రక్షించడం చేత సరస్వతి అని త్రిసంధ్యలలోనూ ఉపాసించబడుతుంది. అందుచేత త్రికాలలోనూ గాయత్రి మంత్రాన్ని జపించటం అత్యవసరం. ఈ మంత్రాధిష్టాన దేవత సర్వదేవతా స్వరూపిణి. కనీసం ఉదయం 3 సార్లు, సాయంకాలం 3 సార్లు మీరు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలి. ఏ రోజు మంత్రోచ్చారణ, ఆ రోజు పాపాలను కూడగొడుతుంది. ప్రతిరోజు ఉచ్చరించడం చేత మీ కర్మశేషం మిమ్మల్ని ఏమాత్రం బాధించదు. అప్పటికప్పుడే వ్యక్తి పవిత్రుడైపోతాడు. జీవితాన్ని పవిత్రం చేసే మంత్రోపదేశం లభించడం చేత ఈ రోజున మీరు దిగ్విజయులయ్యారు. గాయత్రి మంత్రోపదేశం చేసేందుకు ముందు మందబుద్ధులు, సోమరులు, మొద్దులు అయి ఉండిన పిల్లలను మంత్రోపదేశమైన మీదట చురుకుగా చదవటం, ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవటం, గుణవంతులు, బుద్ధివంతులుగా రూపొందడం అందరికీ తెలిసిన విషయమే. సూర్యోదయం కాగానే ఎట్లు చీకటి మాయమైపోతుందో అట్లే గాయత్రి మంత్ర కిరణాలు అభివృద్ధి అవుతూ పోయే కొద్దీ మీలో ఉన్న అజ్ఞానం మాయమై ప్రజ్ఞాన, సుజ్ఞాన విజ్ఞానాలతో మానవత్వం వికసిస్తుంది.

0: రవళి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.
1: సాయీశ్వరాయ నమః. సాయిమాత్రే నమః. శ్రీమద్ భాగవతంలో పరీక్షణ్ మహారాజ్ ఉపదేశం పొందినట్టుగా కనపడుతుంటుంది అంతా కూడాను. ఇందులో దేవీ భాగవతంలో పరీక్షిత్ యొక్క కొడుకైనటువంటి జనమేజయుడికి శ్రుతుడు చెప్తుంటాడు. ఎక్కువగా వ్యాసుడే సాక్షాత్గా జనమేజయ మహారాజుకు ఉపదేశం చేసినట్లుగా కనపడుతుంటుంది. అక్కడ తన తండ్రి యొక్క ఈ అకాల మరణమే కాదు, అయోగ్యమైనటువంటి మరణం, అతను ఆ రకంగా సర్పదష్టుడై పరీక్షణ్ మహారాజు మరణిస్తే ఇతను సర్పయాగం అని చెప్పి సర్పయాగం చేశాడు. సర్పయాగం చేస్తే అందులో ఆఖరికి ఏ తక్షకుడు వల్ల, తక్షకుడు అనే మహాసర్పం వల్ల, ఆ తక్షకుడి యొక్క కాలకూట విషం వల్ల కరవబడి అతను ఆ పరీక్షిత్ మరణిస్తే, వీడి సర్పయాగంలో ఒక్కొక్క సర్పాన్ని కూడా ఆవాహన చేస్తుంటే వచ్చన్నీ ఆ అగ్నిలో పడిపోతున్నాయి. అంచేత పరీక్షిత్ యొక్క మరణానికి కారకుడైనటువంటి ఆ తక్షకుడు వెళ్లి అక్కడ ఇంద్రుణ్ణి శరణు వేడాడు. ఇంద్రుణ్ణి శరణు వేడితే అందుకే లోకంలో కూడా అంటుంటారు, ఎవరిని ఆశ్రయం ఇచ్చిన వాడు కూడా ముంచేస్తే సహేంద్ర దక్షకాయ స్వాహ అని. అంచేత ఆ తక్షకుడికి ఇంద్రుడు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి సహేంద్ర దక్షకాయ స్వాహ అని ఇంద్రుడితో పాటుగా ఆ తక్షకుడు వచ్చి ఇందులో అగ్నిలో పడుగాక అని చెప్పి అక్కడ స్వాహాకారం చేయడం జరుగుతుంది. సరే, తర్వాత ఆస్తికుడు అనేటువంటి అతను వచ్చి ఈ సర్పయాగాన్ని ఆపు చేయిస్తాడు జనమేజయ మహారాజుకి చెప్పి. ఆ తర్వాత అప్పుడు ఈ వ్యాస మహర్షి చెప్తున్నాడు, నువ్వు ఇంతకుముందు తామసమైనటువంటి ఈ సర్పయాగం చేయడానికి ఉద్యుక్తుడై కొంతవరకు నువ్వు చేసేవు. అంటే అసలు యాగములు అనేవి మూడు రకాలుగా ఉన్నాయి. నువ్వు అంబాయజ్ఞం పరాంబిక అనేటువంటి ఆ పరామాత ఎవరైతే ఉందో ఆమెను ఉద్దేశించి నువ్వు కనుక యజ్ఞం చేసినట్లయితే నీ తండ్రికి, ఎందువల్ల అతను నేలమీ మరణించలేదు, ఓ దర్భాస్తరణం అదేం జరగలేదు, ప్రసాదంలో మేళ్లో మరణించాడు, సహజమైనటువంటి మరణం కాదు, అది యుద్దంలో మరణించలేడు. క్షత్రియుడు యుద్దంలో మరణించినట్లయితే వాడు వీరస్వర్గాన్ని పొందుతాడు. అంచేత ఈ రకమైనటువంటి అయోగ్యమైనటువంటి మరణాన్ని పొందిన నీ తండ్రికి ఉత్తమ గతులు కలగాలి అంటే నువ్వు అంబాయజ్ఞం చేయవలసింది అని చెప్పి వ్యాస మహర్షి అక్కడ జనమేజయ మహారాజుకు ఉపదేశిస్తాడు. ఆ రకంగా చెబుతూ అక్కడ శృణురాజన్ ప్రవక్ష్యామి దేవ్యా యజ్ఞం విధానత త్రివిధంతు సదాజ్ఞేయం విధి దృష్టైన కర్మణ. అప్పుడు ఏ రకమైనటువంటి యాగం ఎలా చేయాలి, దానికి పద్ధతి ఏమిటి, ఇవంతా కూడా అతను అడిగితే అప్పుడు ఆ వ్యాసుడు చెప్తున్నాడు, సాత్వికం రాజసంచి వా తామసంచ తథాపరం మునీనాం సాత్వికం ప్రోక్తం నృపాణం రాజ సంస్మృతం. అంటే సాత్వికమైనటువంటి ప్రపంచం అంతా కూడా సత్వరజస్తమో గుణం త్రిగుణాత్మకంగా ఉంది కాబట్టి సాత్వికమైనటువంటి యజ్ఞమని, రాక్షస యజ్ఞములని, తామస యజ్ఞములని యజ్ఞాలు మూడు రకాలుగా ఉన్నాయి. అందులో మునులకు సాత్వికమైనటువంటి యజ్ఞం చెప్పబడింది, రాజులకు రాజసమైనటువంటి యజ్ఞం చెప్పబడింది, రాక్షసులకు తామసమైనటువంటి యజ్ఞం చెప్పబడింది. తామసం రాక్షసానాం వైజ్ఞానినాం గుణోచితం. అంటే అలాగే ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానసికమైనటువంటి యజ్ఞం చెప్పబడింది, ఏ రకమైనటువంటి త్రిగుణములతో సంబంధం లేకుండా మానసిక యజ్ఞము అని. దేశకాలస్తథాద్రవ్యం మంత్రాశ్చ బ్రాహ్మణాస్తథ శ్రద్ధాచ సాత్వికీయత్ర తం యజ్ఞం సాత్వికం విదుహు. ఎక్కడైతే దేశము అంటే ప్రదేశము, కాలము, అందులో వినియోగించేటటువంటి ద్రవ్యము, మంత్రము, బ్రాహ్మణులు, శ్రద్ధ ఇవన్నీ కూడా ఎక్కడైతే సాత్వికంగా ఉంటాయో దానికి సాత్విక యజ్ఞము అని పేరు. ద్రవ్యశుద్ధి అనేది ఉండాలి, క్రియాశుద్ధి అనేది ఉండాలి. ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మంత్రశుద్ధిశ్చ భూమిప. అంటే ఈ రకంగా ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మంత్రశుద్ధి ఉంటేనే ఆ యజ్ఞం అనేది సఫలమవుతుంది, అదే సాత్విక యజ్ఞము అని అనిపించుకోబడుతుంది. అన్యాయోపార్జితేనైవ ద్రవ్యేణ సుకృతం కృతం. అంటే అన్యాయోపార్జిత అన్యాయంగా సంపాదించినటువంటి ధనంతో కనుక యజ్ఞం చేసినట్లయితే ఆ సుకృతం కూడా అది సుకృతం కాకుండా పోతుంది. నకీర్తి ఇహలోకేచ పరలోకేచ తత్ఫలం. అక్కడ ఇహలోకంలోనూ వాడికి కీర్తి ఉండదు, అన్యాయంగా సంపాదించిన డబ్బుతో యజ్ఞం చేస్తే వాడికి ఏమిటో కొన్ని కోట్లు బ్లాక్ లో సంపాదించాడు, వాడు ఏదో కొంత అలా విసురుతున్నాడు అంతే యజ్ఞం చేసాడు అంటారు. వాడికి ఈ లోకంలోనూ కీర్తి ఉండదు, అన్యాయార్జనతో వాడు యజ్ఞం చేయడం వల్ల పరలోకంలోనూ వాడికి కావలసినటువంటి యజ్ఞ ఫలం ఏదైతే ఉందో అది లభించకుండా ఉంటుంది. నకీర్తిరిహలోకే చ పరలోకేన తత్ఫలం తస్మాన్ న్యాయార్జితే నైవ కర్తవ్యం సుకృతం తదా. కాబట్టి ఎప్పుడూ కూడా న్యాయార్జన అనే న్యాయంగా సంపాదించినటువంటి ధనంతో ఈ సుకృతం అనేటువంటిది చేయాలి. యశసే పరలోకాయ భవత్యేవ సుఖాయ చ. న్యాయార్జనతో చేసినటువంటి యజ్ఞం అనేది ఇహలోకంలో యశస్సుకి కారణమవుతుంది, పరలోకంలో వాడికి కావలసినటువంటి ఆ యజ్ఞఫలం ఆ సుఖాన్ని ఇవ్వడానికి అది అవకాశాన్ని ఇస్తుంది. ప్రత్యక్షం తవ రాజేంద్ర పాండవ మఖకృత. అయితే యజ్ఞం చేసిన వాళ్ళందరూ ఫలితం పొందుతున్నారా అంటే కొన్ని విరుద్ధమైనటువంటివి కూడా కనపడుతున్నాయి. రాజు ఈ పాండవులు వాళ్ళు యజ్ఞం చేశారు. ఆ ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేశాడు. వసంతే వసంతే జ్యోతిషాయ జేత, ప్రతి వసంత ఋతువులోనూ కూడా బ్రాహ్మణుడు జ్యోతిష్టోమం అనేటువంటి యజ్ఞం చేయాలట. శరద్ గ్రీష్మే రాజన్యం శరది వైశ్యం, అలాగే శరత్కాలంలో ఈ రాజు క్షత్రియుడైనటువంటి వాడు యాగం చేయాలి. గ్రీష్మ ఋతువులో ఈ క్షత్రియుడు యాగం చేయాలి. అలాగే శరద్ ఋతువులో వైశ్యుడు యాగం చేయాలి. త్రైవర్ణకులైనటువంటి ముగ్గురికి కూడా యాగాధికారం చెప్పబడింది కాబట్టి ద్విజులైనటువంటి ముగ్గురికి బ్రహ్మక్షత్రియ వైశ్యుడికి ఈ రకంగా చేయవలసిందే అని వేదం చెబుతోంది. రాజా రాజసూయే న స్వరాజ్య కామోయ చేత, స్వరాజ్యం కావాలి అనేటటువంటి కామన కలిగినటువంటి వాడు రాజసూయ యాగం చేయవలసిందే అని చెప్పి చెబుతోంది వేదం. ఈ ధర్మరాజు ఎంతో నియమాలతోటి అతను రాజసూయ యాగాన్ని చేశాడు. అంతేనా, ఆ రాజసూయ యాగంలో అగ్రతాంబూలం కూడా ఎవరికిచ్చాడు? సాక్షాత్తు భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మకు అక్కడ అగ్ర పూజ చేశాడు. ఈ రకంగా రాజసూయ యాగం పూర్తి చేసిన నెల లోపలనే అతని కష్టాలన్నీ కూడా ప్రారంభమయ్యి ఈ జోదంలో ఓడిపోవడం, తర్వాత అక్కడ ద్రౌపది ఆ మంటపం సభామంటపంలో ఆ రాజమంటపంలో ఆమె అవమానాన్ని పొందడం, వీళ్ళు అడవులు పాలవడం, అరణ్యవాసం, అజ్ఞాతవాసం, అక్కడ మళ్లీ సైంధవుడు ఆమెను చెరపట్టడం, ఇలా ఈ రకమైనటువంటి కష్టాలన్నీ కూడా కనబడుతున్నాయి. మరి ఆ ధర్మరాజు అక్కడ అలా రాజసూయ యాగం చేశాడు కదా, అతనికి ఏమిటయ్యా వచ్చిన ఫలితం అంటే అది ఆ విధంగా అది అక్కడ జరిగింది కాబట్టి రాజసూయ యాగం వల్ల ఫలితం లేదు, యజ్ఞం వల్ల ఫలితం లేదు అని అనడానికి లేదు. కృతే కర్మని చేత్ సిద్ధిర్ విపరీత యదా భవేత్ వైగుణ్యం కల్పనీయం స్యాత్ ప్రాజ్ఞ పండితమౌడిభి. అంటే చేసినటువంటి కర్మ వల్ల దానికి తగినటువంటి ఫలితం పొందలేదు అంటే ఆ కర్మలో ఏదో ఒక వైగుణ్యం ఉంది. ఆ కర్మలో ఏర్పడినటువంటి ఆ క్రియలో ఏర్పడిన వైగుణ్యం వల్ల ఆ రకమైనటువంటి విపరీత ఫలితం వచ్చింది అనుకోవాలి తప్పిస్తే ఈ కర్మ వల్ల ఫలితం లేదు, ఈ చేసినటువంటి మంత్రాల వల్ల ఫలితం లేదు, ఈ కృష్ణుడికి చేసిన అగ్రపూజ వల్ల ఫలితం లేదు అని ఆ రకంగా శంకించడానికి వీల్లేదు. అందులోనూ ఇదేమిటి, ఇది కామ్యమైనటువంటి కర్మ. కర్మలనేవి నిత్యకర్మలని, కామ్యకర్మలని, నైమిత్తిక కర్మలని మూడు రకాలైనటువంటి కర్మలుంటాయి. అందులో కామ్యకర్మ అనేటువంటిది అంటే ఒక ఏదైనా ఒక కోరికతోటి స్వరాజ్యం కావాలి అని కోరికతోటి క్షత్రియుడు చేసేది రాజసూయ యాగం. అలాగే వృష్టికామం కారీర్యాయ చేత, వర్షం కావాలంటే కారీరేష్టి అనేటువంటిది చేయాలి. అలాగే పశువులు కావాలంటే ఇంకో రకమైనటువంటి యాగం చేయాలి. దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామోయ చేత, అలాగే స్వర్గం కావాలి అంటే దర్శపూర్ణమాస యాగం చేయాలి. ఈ రకంగా ఇవన్నీ కూడా కామ్యమైనటువంటి కర్మ. కామ్యమైనటువంటి కర్మల్లో ఏ రకమైనటువంటి మినహాయింపు అనేది ఒక ద్రవ్యానికి కానీ ఇంకో దానికి కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి దక్షిణలో కానీ ఎందులోనూ కూడా ప్రతినిధి అనేది అంటే ఆ ద్రవ్యం బదులు ఈ ద్రవ్యం వాడడం, దాని బదులు ఇది, వాడి బదులు వీడు అని ఈ రకమైనటువంటి ప్రతినిధి అనేది ఉండదు. తూచా తప్పకుండా ఎలా చెప్పారో ఆ రకంగా చేస్తేనే కామ్యమైనటువంటి కర్మలు ఫలిస్తాయి. కాబట్టి కృతే కర్మని చేయ సిద్ధిర్ విపరీత యదా భవేత్, చేసినటువంటి కర్మలో ఏదైనా విపరీతమైనటువంటి ఫలితం కనుక కనపడినట్లయితే వైగుణ్యం కల్పనీయం స్యాత్ ప్రాజ్ఞ పండితమౌడిభి. అంటే ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు ఏం చెప్పారు అంటే అందులో ఏదో కర్మలో లోపం ఉంది, అది క్రియాలోపమో మంత్రలోపమో స్వరలోపమో ఏముందో దానివల్ల వచ్చింది తప్పిస్తే అది ఆ యజ్ఞం వల్ల వచ్చినటువంటిది కాదు. తత్కర్మ బహుధా ప్రోక్తం విద్వద్భి కర్మకారుభి కర్తృభేదాన్ మంత్రభేదా ద్రవ్య భేదా తథా పునః. కాబట్టి కర్తలో ఏదైనా తేడా ఉండొచ్చు, మంత్రంలో తేడా ఉండొచ్చు, ఆ తీసుకొచ్చినటువంటి యజ్ఞంలో వినియోగించిన ద్రవ్యంలో తేడా ఉండొచ్చు. ఇందాక చెప్పుకున్నాం సాత్వికమైనటువంటి యజ్ఞం కావాలి అంటే అది పూర్తిగా న్యాయార్జితమైనటువంటి ధనంతో చేస్తేనే అది యజ్ఞం అవుతుంది, సాత్విక యజ్ఞం అవుతుంది అని. అంచేతన ఒక ధర్మరాజును దృష్టాంతంగా తీసుకుని యజ్ఞానికి విరుద్ధమైన ఫలితం వచ్చింది, యజ్ఞం చేసిన నెల రోజులకే వీళ్ళకి మొత్తం ఇన్ని కష్టాలు ఆరంభమయ్యాయని చెప్పి అనుకోవడానికి వీల్లేదయ్యా. క్రియా వైగుణ్యమత్రే వా కర్తృభేద దశంశయం, కర్తభేద వల్ల ఏదైనా క్రియలో కర్మలో ఏదైనా వైగుణ్యం ఉంటే ఉండొచ్చు. నోచేత్ పంచాలరాజేన రోషేణ వికృత క్రియా. మరి పాంచాలరాజు ద్రౌపదుడు యజ్ఞం చేశాడు, చేస్తే యజ్ఞకుండంలోని ద్రౌపదీదేవి జన్మించింది, ధృష్టద్యుమ్నుడు జన్మించాడు, ఆయన కోరుకున్నటువంటి విధంగా అతను ఎవరు ఆ ద్రోణుని సంహరించగలిగాడు. అంతే అక్కడ మనకి అనుకూలమైనటువంటి యజ్ఞానికి అనుకూలమైన ఫలితం కనబడుతోంది. పురా దశరథేన పుత్రేష్టుస్తు కృతాయదా. అలాగే దశరథుడు కూడా పుత్రకామనయ పుత్రులు కావాలి అనేటువంటి ఉద్దేశంతో పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆయన నలుగురు కొడుకుల్ని ఆయన ఆ యాగ ఫలితంగా ఆయన సంతానాన్ని పొందాడు. అపుత్రస్య సుతాస్తస్య చత్వార సంప్రజ్ఞరే అతఃక్రియాకృత యుక్త సిద్ధిదా సర్వదా భవేత్. కాబట్టి యుక్తితోటి ఆ చేసినటువంటి క్రియ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా సిద్ధిదా సర్వదా, ఎల్లప్పుడు సర్వదా, ఎల్లప్పుడు కూడా సిద్ధిదా, కార్యసిద్ధిదా, కార్యాన్ని సిద్ధింపజేసేది అవుతుంది. అయుక్త్యా విపరీత స్యాత్ సర్వధా నృపసత్తమ. అంటే దానికి తగినటువంటి యుక్తి లేకుండా కనుక చేసినట్లయితే అది తగిన ఫలితాన్ని ఏ కామనతోటి ఏ ఉద్దేశంతో యాగం చేశాడో ఆ ఫలితాన్ని ఇవ్వదు సరిగదా. అంచేత విపరీత ఆ విపరీతమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది. పాండవానాం యథా యజ్ఞే కించిద్ వైగుణ్య యోగత విపరీతం ఫలం ప్రాప్తం వర్జినాస్తే వర్జితాస్తే దురోదరే. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ యజ్ఞం ఇది సాత్వికం భోజనం ఏ వైనిత్యం కుర్వంతి తాపసాహ. అంచే నిరంతరం కూడా సాత్వికమైనటువంటి భోజనం ఎవరైతే చేస్తుంటారో తాపసులు ఋషులు న్యాయార్జితంచ వన్యంచ తథారుష్యం సుసంస్కృతం. న్యాయమైనటువంటి ధనంతో ఆ ఋషులు అంటే వాళ్ళు వనంలో ఉంటారు, టౌన్లో ఉండేవాళ్ళు కాదు. ఆ వనంలో లభించేటటువంటి ఆ వాళ్ళకి ఏది లభిస్తే కందమూలాదులు వాటిని మాత్రమే తీసుకుంటూ తథా ఋష్యం సుసంస్కృతం పురోడాశ పరానిత్యం వియూపా మంత్రపూర్వక. కేవలం పురోడాశాన్ని మాత్రమే, పురోడాశం అంటే పిష్టంతో ఒక పిండితో చేసేటటువంటిది, పురోడాశపాన్ని మాత్రమే ద్రవ్యంగా వినియోగిస్తూ వియూపా మంత్రపూర్వక. వియూపా యూపస్తంభాలు లేకుండా, యూపస్తంభములు అంటే యజ్ఞంలో వినియోగించేటటువంటి పశువుల్ని కట్టేసేటటువంటి స్తంభాలకి యూపస్తంభములు పేరు. అంటే వియూపాహ అంటే యూపస్తంభరహితాహ, యూపస్తంభాలు లేకుండా మంత్రపూర్వక, కేవలం మంత్రపూర్వకంగా పురోడాశంతో మాత్రమే శ్రద్ధాధిక మఖారాజన్ సాత్విక పరమాస్మృత. అధికమైనటువంటి శ్రద్దతో కూడుకుని ఏ యజ్ఞములైతే ఉన్నాయో అవి అటువంటి వాటికి సాత్విక యజ్ఞములు అని పేరు అన్నాడు. అలాగే ద్రవ్య బాహుళ్యం ఎక్కువ ఉంటూ యూపస్తంభాలు ఎక్కువగా ఉంటూ అంటే ఎక్కువ పశువుల్ని వాటిని వినియోగిస్తూ చేసేటటువంటి క్షత్రియాణం విశాంతివ విశాంజీవ సాభిమానాశ్చ వైమక రాజసాహ. అంచేది ఎక్కువ ద్రవ్యం కావాలి, ఎక్కువ పటాటోపం కావాలి, ఎక్కువ పశువులు కావాలి, ఈ రకంగా చేసేటటువంటి యాగములు ఏవైతే ఉన్నాయో అవి రాజసమైనటువంటి యజ్ఞములు అన్నారు. అలాగే దానవానాం తామస వయస క్రోధ మద దర్శక. మదాన్ని ప్రదర్శింపజేసేటటువంటి తన యొక్క మత్తుని ప్రదర్శింపజేసేటటువంటి క్రోధం కోపంతో కూడినటువంటి దానవుల యొక్క రాక్షసుల యొక్క యజ్ఞాలకి తామసమైనటువంటి యజ్ఞములు అన్నాడు. కాబట్టి మునీనాం మోక్షకామానాం విరక్తానాం మహాత్మనాం. అంటే కేవలం మోక్షం మాత్రమే కావాలి అని చెప్పి విరక్తులై ఇహలోక ప్రపంచానందు వైరాగ్యంతో కూడినటువంటి మునులు మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్లు చేసేటటువంటి యాగానికి మానస యాగం అని పేరు. మానసస్థు స్మృతో యాగ సర్వసాధన సంయుత. మానసికమైనటువంటి ఆ యాగం సమస్తమైనటువంటి దానికి కూడా అది సాధకంగా ఉపయోగిస్తుందని ఈ రకంగా సాత్విక యజ్ఞమని, మరి రాజస యజ్ఞమని, తామస యజ్ఞమని, అంటే ఈ రకమైనటువంటి మూడు రకాలైనటువంటి యజ్ఞములు. అలాగే ఋషులకి ఇది మోక్షకాములైనటువంటి వాళ్ళకి ఈ మానసిక యజ్ఞం అని చెప్పబడింది. ఇక్కడ మనకి ఇప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఈ రకమైనటువంటి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము అని చేస్తున్నారు అంటే ఆయనకి ఈ యజ్ఞములతోటి ఆయనకి పనే ఉంది. ఆయన ఎవరి కోసం చేస్తున్నారు? కేవలం ఏదో పుట్టపర్తిలో ఉండేటటువంటి వాళ్ళకో, లేదా ప్రశాంతి నిలయంలో ఉండే వాళ్లకో వీళ్ళ యొక్క క్షేమాన్ని, వీళ్ళ యొక్క యోగక్షేమాలను వహిస్తూ చేయట్లేదు. మొత్తం సమస్తమైనటువంటి ప్రపంచ శాంతిని కోరుతూ ఆయన ఈ రకమైనటువంటి వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం అనేది చేస్తూ ఇది ఎప్పుడు భగవంతుని ఎప్పుడు స్తోత్రం చేసినా మంచిదే. ఈ లక్ష్మీ సరస్వతి ఆ దుర్గాదేవి వాళ్ళని ఎప్పుడు స్తోత్రం చేసినా మంచిదే. అయినా ఒక కాలానికి ఒక తీర్థానికి ఒక విలువ ఉంటుంది. ఆ యోగ్యమైన కాలంలో చేసినటువంటి దానికి 10 రెట్లు ఫలితం ఇస్తుంది. గోదావరి స్నానం ఎప్పుడు చేసినా ఒకటే, పుష్కరాల్లో చేసినట్లయితే అది అనంతమైనటువంటి ఫలితం ఇస్తుంది. అదే రకంగా ఈ శరత్కాలం అనేది ఇది పూర్తిగా దేవి ఆరాధనకి నిర్దిష్టమై ఉంది. కాబట్టి శరత్కాలంలోనూ వసంత ఋతువులోనూ చేసినటువంటి చాలా ప్రశస్తమని దేవి భాగవతం చెప్తుంది. సరే శరత్కాలం అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో ఈ రకంగా ఈశ్వరారాధన కోసం ఇలా లింగార్చన చేయాలని, ఇలాగే ఈ రుద్రహోమం అని, ఓ భాగవత పారాయణ అని, ఓ దేవీ భాగవతం అని, అలాగే ఓ రామాయణం అని, ఈ రకంగా ఈ పారాయణలన్న, లేదా ఒక సౌరంతో సూర్య నమస్కారాలు ఇలా చేయాలని, ఈ రకంగా దేవీ ఆరాధన ఇలా చేయాలని, ఇదంతా కూడా లోకానికి చూపించడం కోసం, లుప్తమైపోతున్నటువంటి సంస్కారాలను లోకానికి నేర్పడం కోసం అని చెప్పి ఈ విధంగా లోకాన్ని బాగు చేయడం కోసం అని ఆయన సంకల్పించి యాగం అనేది చేయడం జరుగుతుంది. నవరాత్రుల్లో పూజ చేయమని, అది కాకపోతే కనీసం మూల నక్షత్రం నుంచైనా చేయమని, అది కాకపోతే నవమ్యాన్ దుప్ర పూజ చేయొచ్చు, ఏది కాకపోతే కనీసం నవమి నాడైనా చేయండి అని మనకి అందులో దేవీ వ్రతంలో కనపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు కనీసం నవమి నాడు పూజ చేయడం కాదు కదా, దేవుడి పటం కనపడితే పక్కకి తిరిగి వెళ్లిపోయేటటువంటి స్థితిలో లోకులు ఆ రకమైనటువంటి హేతువాదులు గాను ఇంకోటి గాను ఉంటున్నారు. కాబట్టి లోకాన్నంతటిని కూడా సంస్కరించడం కోసం, లోకాన్ని విశ్వవ్యాప్తమైనటువంటి ఈ శాంతిని కోరుతూ ఆయన సంకల్పించినటువంటి ఈ యాగం అనేటటువంటిది లోకానికి మార్గదర్శకము అని చెప్తూ ఆయనకి అనేక వేల నమస్కారాలు అర్పిస్తూ స్వస్తి.

ఈనాటి మన సాయి సంకీర్తనారవళి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి మన సాయి సంకీర్తన

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 22వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

పెద్ద పెద్ద పేరున్న సాధువుల మధ్య తీవ్ర వైరము, చేతబడి ప్రయోగాలు చేసి ప్రత్యర్థులను ఓడించడం లాంటి ఎన్నో క్రూరమైన విషయాలను విని ఉండటం చేత బాబా హిమాలయ ప్రాంతంలో సాధువుల వద్దకు వెళ్తున్నారని తెలిసి ఈశ్వరమ్మ మాతృహృదయం తల్లడిల్లిపోయింది. వారంతా చేరి తన బిడ్డకు ఏమి ఆపద కలగజేస్తారో అనే భయంతో ఆ పల్లెటూరి స్త్రీ హృదయం క్షోభించింది. అందుచేత ఆమె నన్ను చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండమని కోరింది. బాబా మంత్రతంత్రాలు అన్నింటికీ అతీతులని తెలిసినప్పటికీ భీతితో బెంబేలు పడుతున్న ఆ తల్లిని ఓదార్చడం కోసం అత్యంత శక్తివంతమైన గాయత్రీ మంత్ర కవచంతో బాబాను కాపాడుకుంటాను అని ప్రమాణం చేశాను. నా ఉద్దేశమంతా ఆమెకు ప్రశాంతత చేకూర్చటం. ఇలా ధైర్యం చెప్పటంతో నా ముఖ్యోద్దేశం నెరవేరింది. కారులో మద్రాస్ వరకు, అక్కడ నుండి ఢిల్లీ వరకు విమానంలోనూ మా ప్రయాణం ఏర్పాట్లు కావించబడ్డాయి. మద్రాసుకు వెళ్లే తోవలు పుట్టపర్తికి 120 మైళ్లకు పైగా దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఆగి అక్కడ ఒక భక్తురాలు నెలకొల్పిన ఆశ్రమంలో షిరిడీ సాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆవిడ ఉపవాస దీక్షతో సాధన చేసే సన్యాసిని. సాధన ఎంత నిదానంగా జరిగినా స్వామి ఒప్పుకుంటారు, కాని ఉపవాసాలతో కృషించి ఆత్మబలిని మాత్రం స్వామి అంగీకరించరు. బ్రహ్మానందాన్ని కలిగించే మోక్షసిద్ధికై సాధన చేయడానికి ఉపయోగించే శరీరాన్ని ఆరోగ్యవంతంగా, వ్యాధి నిరోధకంగా ఉంచుకోవాలని స్వామి ప్రజలను ప్రోత్సహించేవారు. షిరిడీసాయి విగ్రహ ప్రతిష్టాపన నెపంతో ఆశ్రమానికి వెళ్లిన అసలు ఉద్దేశం ఉపవాసాలతో కుంగి కృశించిపోతున్న ఆ పవిత్రురాలి మనోభీష్టాన్ని సిద్ధింపచేయటం కోసమే బాబా ప్రత్యేకంగా ప్రయాణం మధ్యలో అలా ఆ గ్రామానికి వెళ్లి ఆ సన్యాసిని ఆశ్రమంలో షిరిడీబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించి అందరినీ ఆనందింపచేశారు. తమకు సాధ్యం కాని రీతిలో సాధన చేస్తున్న ఆమెను గ్రామస్థులంతా ఆరాధించేవారు. సాధుత్వం సిద్ధించడానికి కడుపు మార్చుకుని చేసే ఉపవాసాల కంటే చక్కని క్రమశిక్షణలో తీవ్ర ప్రయత్నం చేయడం మంచిది అని బాబావారికి బోధించారు. బాబా ఎక్కడ బస చేసినా అన్ని వర్గాల, అన్ని తరగతుల ప్రజలు వయస్సుతో నిమిత్తం లేకుండా భజనకు హాజరయ్యేవారు. ప్రజల్లో కులమత భేదాలనే బీజాలు నాటి వారి మనస్సుల్లో ముళ్లకంచెలు వేశారు. కాని మానవ హృదయాల్లో ఒక భగవన్నామంపైనో రూపంపైనో విశ్వాసమనే మొక్కను పాతి నమ్మకం అనే బలమైన వృక్షంగా ఎదగడానికి ఈ భజన కార్యక్రమాలు దోహదం చేస్తాయి. రద్దీగా ఉండే రహదారుల్లో పసిపాపలు తమ పొట్టపై పాకాడలేరు. కాని వాళ్లే కొంచెం వయసు వచ్చాక, పెద్దవాళ్లై ఊహ తెలుసుకున్నాక రోడ్లపైన చక్కగా ఆ బాలబాలికలు ఆడుకోగలుగుతారు. రోడ్ల వెంట పరిగెత్తగలుగుతారు, అటూ ఇటూ దాటగలుగుతారు కూడా. నడిచే రహదారుల్లో వన్వే రోడ్డు దాటేటప్పుడు బాగా చూచి దాటండి, కాలిబాటన నడిచేవారికి మాత్రమే అనే ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా కొన్ని సిగ్నల్స్ ఉండాలి. ఇందులో డేంజర్ ఏమిటంటే ఈ వార్నింగ్స్ బేడీలుగా మారటమే. ఇది మార్గము అన్నదల్లా త్వరలోనే ఇదొక్కటే మార్గముగాను తరువాత మిగతా మార్గాలన్నీ నరకానికి దారితీస్తాయి అని, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిమ్మల్ని నరకానికి పోకుండా రక్షిస్తాము అని సూచనలు ఇవ్వబడతాయి. కాని బాబా భజనల్లో అన్ని దేవతానామాలను, రూపాలను కీర్తిస్తూ పాడమని ప్రోత్సహించేవారు. భజన కార్యక్రమాలు పూర్తయ్యాక భక్తులు తరతరాలుగా తాము కీర్తిస్తూ వచ్చిన భగవత్ స్వరూపాలనే పూజిస్తున్నట్లుగా గుర్తిస్తారు, సంతోషిస్తారు. భగవంతుని సంకల్పంచే మానవ మేధలో ప్రేరేపించబడిన వివిధ సిద్ధాంతాలు అన్నిటినీ గౌరవించవలసిందేనని, ఒకదానితో మరొకదాన్ని పోల్చటం, విమర్శించటం కూడదని, అవన్నీ కూడా సమానమైన విలువలు కలవేనని బోధించేవారు. మద్రాసులో కొన్ని రోజులున్న తర్వాత ఢిల్లీ విమానంలో వెళ్లి అక్కడి నుండి మోటార్ కార్లో హృషీకేశ్ వెళ్లి బాబా కోసం ఎదురుచూస్తున్న శివానంద ఆశ్రమానికి చేరుకున్నాం. శివానంద ఆశ్రమంలో కూడా నిర్ణీతమైన సమయాల్లో, క్రమ పద్ధతిలో
భజన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. గురుముఖత వెల్లువై పొంగే ఆనందం అందర్నీ ఉల్లాసభరితం చేస్తున్నది. ఒకదాని వెంట ఒకటి సాగుతున్న ఆ కొత్త కొత్త పల్లవులు మమ్మల్ని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తాయి. శివానంద మహారాజ్ భజన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నప్పుడు పసిపిల్లవాడిలా ఆనందంగా ఎలుగెత్తి పరవశించి పాడుతూ ప్రతి ఒక్కరినీ భజనలో పాల్గొనేలా ఉత్తేజితులను గావించారు. ఇది మాకెంతో ఉల్లాసాన్ని కలిగించింది. ఆయనకు అలవాటైన సొంత ధోరణిలో ఆధ్యాత్మిక సత్యాలను గురించి ఎంతో నిగూఢమైన పాఠాలను బోధించారు. పాటల చరణాలను మార్చి పాడేవారు. అన్ని విషయాల్లోనూ అన్ని సిద్ధాంతాల్లోనూ చెప్పబడి పరబ్రహ్మతత్వం ఒక్కటే అని ఆ విధంగా వారు నొక్కి వక్కాణించేవారు. గంగాతీరాన ఉన్న పవిత్ర క్షేత్రమైన హృషికేశ్లో మొదటి రాత్రే నన్ను ఎన్నో ఏళ్లుగా పట్టిపీడుస్తున్న ఒక శత్రువుపై విజయం సాధించాను. మైసూర్లో ఉన్నప్పటి నుండి కూడా నాకు నశ్యం పీల్చే అలవాటు ఉండేది. అక్కడ ఇంకా మరికొన్ని కుటుంబాల్లో కూడా ఈ నశ్యం పీల్చే అలవాటు ఉండేది. బాగా ముదురు రంగులో ఉన్న ఒక రకమైన గుళికలను బొటనవేలు చూపుడువేలు మధ్య నొక్కి ఒక రకమైన సువాసన భరితమైన నశ్యాన్ని ముక్కులోకి పీల్చి ఒక విధమైన ఆనందాన్ని పొందటమే ఈ ముక్కుపొడుం అలవాటు. ఒక రాచరికపు అలవాటుగా ఉండేది. నా మిత్రుడు స్వామీ సిద్ధేశ్వరానంద, పుట్టప్ప కవి మొదలైన వాళ్లు కూడా మానసిక ఉత్తేజం పొందటం కోసం ఈ అలవాటుకు బానిసలైన వాళ్లే. 3 దశాబ్దాలకు పైగా ఈ దురలవాటు నన్ను బానిసను చేసి ఆడిస్తోంది. బాబా సన్నిధిని చేరుకున్నాక ఈ అలవాటును మానేయాలని విఫల ప్రయత్నం చేసి ఓడిపోయాను. బాబా కూడా ఈ అలవాటును తీక్ష్ణంగా విమర్శించేవారు. కాని ఆ విమర్శ అదృష్టవశాత్తు అందరినీ కలిపి తిడుతున్నట్లుగా ఉండేది. నాలాగే నశ్యం పీల్చే అలవాటున్న కొంతమంది వ్యక్తుల పేర్లను ఉదహరిస్తూ బాబా ఈ బలహీనతను తీవ్రంగా ఖండించేశారు. కాని ఆ జాబితాలో నా పేరు లేనందువల్ల నన్నేమీ అనడం లేదనుకుంటూ సంతోషించేవాడిని. మద్రాసు నుండి హృషికేశ్ బయలుదేరేటప్పుడే 1 పౌండ్ నశ్యం కొనుక్కుని నశ్యం దొరకని ఆ కొత్త ప్రదేశంలో హాయిగా ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చనే ఉద్దేశంతో ముందే జాగ్రత్త పడ్డాను. ఆ రోజు రాత్రి ఆశ్రమం ఆవరణలో తనకు కేటాయించిన కుటీరం నుండి బాబా నేను మరో 5 గురం పడుకుని ఉన్న చోటుకు వచ్చారు. నేను పక్క సిద్ధం చేసుకుని కాళ్లు చాచుకుని విశ్రాంతి తీసుకుంటూ ఆనందిస్తూ ఉండగా స్వామీ సచ్చిదానంద, స్వామీ సదానందలతో కలిసి వచ్చిన బాబా కనిపించారు. స్వామి నా మంచం దగ్గరకు వచ్చి నేను భద్రంగా దిండు కింద దాచి ఉంచిన పొడుండబ్బాను బయటపెట్టారు. పశ్చాత్తాపంతో ఉనికిపోయాను నేను. పవిత్రమైన యాత్రాస్థలాలకు వెళ్లినప్పుడు అక్కడ వారికి ప్రియమైన ఒక అలవాటును వదిలిపెట్టే హిందూ సాంప్రదాయం నాకు గుర్తుకు వచ్చింది. బాబా నా కేసి తీవ్రంగా చూస్తూ ఒకే ఒక మాట అన్నారు, డర్టీ. నేను వెంటనే డబ్బా ఎత్తి దట్టంగా అలుముకున్న చీకట్లోకి విసిరేశాను. నా దుఃఖాన్ని పళ్లబిగువున నొక్కిపెట్టి వెక్కిళ్లు ఆపుకుంటూ స్వామి పాదాలు పట్టుకుని, ఇంకెప్పుడూ ఇలా చెయ్యను స్వామి, ఈ క్షణం నుండే ఈ దురలవాటును వదిలేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాను. బాబా మెల్లగా మృదువుగా నా భుజం తట్టారు. నేను మంచం కిందికి వంగి నా తోలుపెట్టెను బయటకు లాగి అందులో భద్రపరిచిన 1 పౌను నశ్యం డబ్బాను బయటకు విసిరివేయబోతుంటే 2 సన్యాసుల చేతులు నన్ను బలంగా పట్టి ఆ డబ్బాను పొదల్లోకి విసిరివేయకుండా ఆపాయి. వాళ్లు శివానంద ఆశ్రమానికి చెందినవారు మాత్రం ఖచ్చితంగా కాదు. వాళ్లు ఈ జ్ఞానచూర్ణాన్ని కొత్త ఢిల్లీ నుండి తెప్పించుకుంటున్నారట. అందుచేత ఆ నశ్యం తమకు ఇవ్వమని అడిగారు. అలికిడి విన్న బాబా వెనక్కు తిరిగి నవ్వారు. సచ్చిదానంద, సదానంద కూడా నవ్వుకున్నారు. అప్పటి నుండి ఆ రాజసిక విషాన్ని నేను మరెప్పుడూ పీల్చలేదు. కాని ఒక సంసారినై నేను దాన్ని విసిరివేస్తే సన్యాసులైన వారు దాన్ని తీసుకోవటం, భద్రపరుచుకోవటం ఎంత దయనీయమైన విషయం. సన్యాసాశ్రమ స్వీకారానికి ముందు
స్వామి సదానంద మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చరిత్ర బోధకుడిగా ఉండేవారు. ఒకసారి తమిళ సంవత్సరాదినాడు అతను పుట్టపర్తి రావడం జరిగింది. మందిరానికి పశ్చిమాన ఉన్న లోయలో బండరాళ్ల మధ్య నుండి ప్రవహించే ఒక వాగు వద్దకు బాబా మా ఇద్దరినీ తీసుకువెళ్లారు. శైవము అంటే ఎంతో అభిమానమైన విషయం అతనికి. అందుచేత లింగ ప్రాముఖ్యాన్ని గురించి చెబుతూ బాబా నిరాకారతత్వం నుండి ఈ విశ్వం ఉద్భవించటాన్ని, తిరిగి ఈ విశ్వం నిరాకారతత్వంలోకి లయించటాన్ని ఈ లింగం బోధిస్తున్నదని వివరించారు. సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు రెండు సమయాల్లో కూడా ఒక పెద్ద ఎర్రని బింబంలాగే కనిపిస్తాడు అన్నారు స్వామి. ఈ ఉగాది సందర్భంలో నాకొక చక్కని నూతన విషయాన్ని విశదపరిచారు స్వామి అంటూ సదానంద ఆనందించారు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుండో ఉగాది పండుగను జరుపుకుంటూ వస్తున్నావు. అప్పుడంతా నువ్వు నీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నావు. ఇప్పుడు నువ్వు సాయి కుటుంబంలో ఉన్నావు. కాబట్టి ఇదిగో ఇది తీసుకో అంటూ తన హస్తచాలనంతో ఒక బొబ్బట్టును సృష్టించి ఇచ్చారు. అది సాంప్రదాయానుసారం ప్రతి తమిళ కుటుంబంలోనూ ఉగాది పండుగ నాడు ప్రత్యేకంగా చేసుకునే తీపి పిండి వంటకం. బొబ్బట్టు చక్కగా గుండ్రంగా నీటితో ఘుమఘుమలాడుతూ పైన దట్టంగా చక్కెర చల్లి ఉంది. అది చూస్తూ ఉంటే నాకు నోట్లో నీళ్లూరాయి. నా అవస్థ చూసి బాబా తన హస్తచాలనంతో మరొక బొబ్బట్టు సృష్టించి నాక్కూడా ఇచ్చారు. నేను ప్రాథమికంగా ఒక తమిళుడిని. మలయాళ ప్రాంతంలో జన్మించి 32 ఏళ్లు కన్నడ ప్రాంతంలో నివసించి సాయి కుటుంబంలోకి ప్రవేశించే ముందు ఒక్క 4 ఏళ్లు మాత్రమే నేను విడిగా ఉగాది పండుగ జరుపుకున్నాను. తరువాత అన్ని ఉగాదులు స్వామి సన్నిధిలోనే. బాబా ఉగాది బొబ్బట్టు స్వీకరించిన జతగాళ్లుగా, జంట చరిత్ర బోధకులుగా పనిచేసిన నేను సదానంద తిరిగి కవలల్లా ఋషికేశ్లో కలుసుకున్నాం. సమచిత్తానికి ప్రశాంతతకు మారుపేరే స్వామి శివానంద. ఆశ్రమవాసులు, సందర్శకుల మధ్య విరుద్ధాభిప్రాయాలు, కేకలు, అరుపులు వీటి మధ్య నిశ్చల చిత్తంతో ఉన్న స్వామి శివానందను వారి శిష్యులు చక్రాల కుర్చీలో ఆశ్రమం చుట్టూ తిప్పుతున్నారు. గంగానది తీరానికి కొన్ని మైళ్ల ఎగువన తీరానికి కుడిపక్కన గల గర్వాల్ భవంతిలో ఒక పగలంతా గడిపాక వచ్చేస్తూ స్వామి తన ఇచ్ఛానుసారం వశిష్ట గుహలో ప్రవేశించారు. ఆ గుహలోనే నివసిస్తూ తన ప్రసంగాలకు ప్రయోగాలకు ఆ గుహనే వేదికగా మలుచుకున్న ఒక ఋషిని అనుగ్రహించటం కోసం స్వామి ఆ గుహలో ప్రవేశించారు. నేను కేరళ ప్రాంతానికి చెందినవాడినని, మలయాళం మాట్లాడగలనని, అతనికి గురువైన మహాపురుషజీ ద్వారానే నేను కూడా ఉపదేశం పొందానని తెలుసుకున్న ఆ ఋషి నన్ను కూడా హృదయపూర్వకంగా లోనికి ఆహ్వానించారు. నా జీవిత చరిత్రలోని పై 3 విషయాల గురించి చెబుతున్నప్పుడు నా హృదయం వేగంగా స్పందించింది. అతనేమో సర్వత్రా భగవత్ స్వరూపం ఆరాధించటం కోసం ప్రతిన పూని పేరును ఊరును వదులుకున్న సన్యాసి. ఎంతో శ్రమపడి సాధనతో అతను వదిలిపెట్టిన జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేయటానికి నాకు ఏమి హక్కు ఉందని నాలో నేను తర్కించుకుంటున్నాను. 7 భాషల్లో మౌనంగా ఉండే జన్మతస్థాపకుడు బోధిధర్మ నాకు గుర్తుకు వచ్చారు. నేను మలయాళంలో మాట్లాడటం అతనిలో గత స్మృతులను రేకెత్తించి ఉండవచ్చును. అతని జన్మస్థలమైన కేరళ, అక్కడి రాచదేవాలయమైన అనంత పద్మనాభస్వామి ఆలయం అన్నీ జ్ఞాపకం వచ్చి ఉంటాయని అనుకున్నాను. ఉత్తర ప్రాంతంలో ఉన్న గుహల్లో పురుషోత్తమానందుడు దక్షిణ ప్రాంతంలో ఉన్న ఆ అనంత పద్మనాభుని స్మృతిలో మునిగి ఉండగా బాబా మమ్మల్ని బయటకు వెళ్లి గుహ తలుపులు మూసెయ్యమని చెప్పారు. ఆ 70 ఏళ్ల వృద్ధుని ఒడిలో బాబా తల పెట్టుకుని పడుకున్నారు. బాబా శరీరం దివ్యమైన కాంతి వెదజల్లుతూ తేజస్సుతో వెలిగిపోతోంది. ఆయన శరీరం గుహ పట్టనంత పెద్దగా వ్యాపించింది. బాబా ముఖం నుండి, శరీరం నుండి నమ్మశక్యం కాని కాంతులు వెదజల్లుతూ
కిరణాలు ప్రసరిస్తున్నాయి. పురుషోత్తమానందుడు సమాధి పారవశ్యంలో స్మృతిని కోల్పోయారు. ఆయన శిష్యులిద్దరూ జరిగిన అద్భుత సంఘటనతో ఆశ్చర్యచకితులై ఉండిపోయారు. వారికి ఈ రహస్యం అంతు చిక్కలేదు. బాబా అద్వితీయమైన అద్భుత దర్శనాన్ని, దివ్య దర్శనాన్ని ప్రదర్శిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. తరువాత బాబా తాను పురుషోత్తమానందుని హృదయంలో చిన్నతనం నుండి నింపుకున్న పద్మనాభ దర్శనాన్ని ప్రసాదించానని, అది జ్యోతిర్ పద్మనాభ రూపమని వివరించారు. ఒకటి రెండు నిమిషాల తరువాత బాబా లేచి ఆ 70 ఏళ్ల వృద్ధుని పక్కన కూర్చుని మెల్లిగా అతన్ని పేరుతో పిలుస్తూ బాహ్యస్మృతిని కలుగజేశారు. రామునిపై త్యాగరాజకీర్తన పాడి ఆ తరువాత తన హస్తచాలనంతో మెరిసే స్ఫటికమాలను పురుషోత్తమానందకు బహూకరించారు. 38 సంవత్సరాలకు పూర్వం పురుషోత్తమానంద తనకు గురువైన మహాపురుషుజీకి అంతా బూటకం, నేను ముఖాముఖి తేల్చుకుంటే తప్ప దేనినీ సత్యమని నమ్మను అని రాశారు. ఆ సాయంకాలం మహాపురుషుజీ శ్రీ రామకృష్ణ పరమహంస, సత్యసాయిబాబా, పద్మనాభునిగా కొలువబడి శ్రీమన్నారాయణుడు అందరూ ఒక్కటేనని, ఒకే దైవం యొక్క వివిధ అంశాలే అనే పరమసత్యం పురుషోత్తమానంద ముఖాముఖి తెలుసుకోగలిగారని నా నమ్మకం. 5 సంవత్సరాల తరువాత ఆ పరమసత్యంలో పురుషోత్తమానంద ఏకమై పార్థివ శరీరాన్ని విడిచి నిర్యాణం చెందిన విషయాన్ని నాకు బాబా పుట్టపర్తిలో తెలియజేశారు. అది మహాశివరాత్రి పర్వదినం. స్వామి కడుపులో కొన్ని దినాలుగా పెరుగుతున్న లింగం బయటకు ఆవిర్భవించిన కొద్ది క్షణాలకు బాబా నాకు పురుషోత్తమానంద నిర్యాణం చెందిన విషయాన్ని తెలియజేశారు. స్వామి శరీరం వక్షస్థలంపై స్ఫటికమాలతోనే ఖననం చేయబడుతుందని కూడా బాబా నాకు చెప్పారు. సరిగ్గా అలాగే స్వామీజీ శరీరం ఖననం చేయబడింది కూడా. వశిష్ఠగుహలో జరిగిన అద్భుత సంఘటనలు నిజంగా మరిచిపోలేనివి, మరపురానివి. మమ్మల్ని లోపలికి వెళ్లటానికి అనుమతించాక బాబాకు ఆ వృద్ధునికి జరిగిన సంభాషణ ప్రతి అక్షరం పొల్లుపోకుండా శ్రద్ధగా విన్నాం. ఆశ్చర్యంతో పైకెత్తిన కనుబొమలతో, మెరుస్తున్న కళ్లతో, ముకుళిత హస్తాలతో, గడ్డంపై మెరిసే చిరునవ్వుతో ఊపిరి బిగబట్టి బాబా చెప్పే ప్రతి మాట ఎంతో ఆరాధనాభావంతో ఆయన వినటం మేము గమనించాం. పురుషోత్తమానంద ఆ గుహలో ప్రవేశించిన తొలి దినాలలో పడిన అవస్థలను, జరిగిన సంఘటనలను బాబా వివరిస్తూ ఉంటే ఆశ్చర్యంతో నోళ్లు తెరుచుకుని వింటూ ఉండిపోయాం. మొదట్లో చాలా కాలం వారు నిప్పు చేసుకోవడానికి చెకుముకిరాళ్లను ఉపయోగించేవారట. ఒకసారి ఒక మూల గుహలో అగ్గిపెట్టెల కట్ట ఒకటి కనిపించిందట. బాబా, అవును, ఆ కట్ట అక్కడ ఉంచింది నేనే అనేసరికి ఆ సన్యాసి ఆశ్చర్యంతో తటాలున లేచి నిటారుగా కూర్చున్నాడు. అతని శిష్యులు కూడా ఆశ్చర్యకరమైన ఈ రహస్యాన్ని తెలుసుకుని చాలా ఆనందించారు. ఆయనకు అన్నీ తెలుసు, అంతా కూడా ఆయనే అని వారు అన్నారు. మనిషి ఏ విధంగానూ కొలవలేనిది, నిర్వచించలేనిది, కేవలం మౌనంగా, నిశ్శబ్దంగా అనుభవించే బ్రాహ్మ్యస్థితి పొందాక అట్టి జ్ఞాని స్వార్థానికై ఏదీ అభిలషించడు. తనకు కావలసింది అంటూ దేనినీ ఆశించడు. ఎల్లప్పుడూ నిర్వికార బ్రహ్మానంద స్థితిలో ఉంటూ లోకులకు అతడు అంధుడుగా, బధిరుడుగా, ఉన్మత్తుడుగా కనిపిస్తాడు. కాని ఎంతో గంభీరమైన మనస్థితిని కలిగి ఉంటాడు. తిరుగు ప్రయాణంలో అదే జీపులో బాబా సన్నిధిలో ఉన్న మాకు కళ్ళు మిరుమిట్లు గొలిపే దివ్య తేజస్సుతో ఉన్న బాబాను తేరిపారా చూడశక్యం కావడం లేదు. మేము ఇంకా జరిగింది కలా, నిజమా అన్న ఆశ్చర్యకరమైన స్థితిలో చకితులమై ఉండిపోయాము. బాబా మా అవస్థ గమనించి తన సహజ చమత్కార సంభాషణతో, సరదా చెణుకులు సామెతలతో మమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తారు. భగవంతుడు నివసించటానికి ఎంతో ఇష్టపడి
హృదయ గుహలో హాస్యపు జల్లును కురిపిస్తూ ఆనందింపజేశారు. నల్లుల బాధ భరించలేక దేవతలు హిమాలయాలను ఆశ్రయించారని చెబుతూ మళ్లీ మమ్మల్ని తిరిగి ఈ లౌకిక వాతావరణంలోకి తీసుకువచ్చారు. హృషికేశ్ వదిలి వచ్చే ముందు సాధన, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం గురించి కొన్ని సలహాలను ఆశ్రమవాసులకు ఇవ్వవలసిందిగా స్వామి సదానంద బాబాను వర్ధించారు. జీవితం మరీ క్రమబద్ధంగా, మరీ సురక్షితంగా ఉంటే భేదభావాలు, వైషమ్యాలు తలెత్తటం తప్పనిసరి అని చెబుతూ బాబా ఆశ్రమవాసులకు అనుక్షణం తాజాగా ఉంటూ నిన్నటి కానుకగా, రేపటి రిహార్సల్గా నేటిని స్వీకరించాలి అని బోధించారు. మా తిరుగు ప్రయాణం రోజున బాబా తనతో కలిసి ఆశ్రమ ఆవరణ అంతా ఒకసారి చుట్టి రావాలని కోరారు. బాబా పవిత్ర గంగాజలాన్ని ఔషధంగా ఇచ్చి స్వామి శివానందకు స్వస్థత కలుగజేశారు. బాబా నది దగ్గర ఉన్న ఆఖరి రాతిమెట్టుపై వంగి తన కప్పును ముంచగాని బాబా సంకల్పంతో ఆ గంగాజలం తీయని సువాసనలు వెదజల్లే అమృతంగా మారేది. ఆ అమృతాన్ని శివానంద ఆనందంగా స్వీకరించేవారు. ఆ విధంగా బాబా హృషికేశ్ యాత్ర వారి సర్వజ్ఞతను, సర్వవ్యాపకత్వాన్ని వెల్లడి చేసే అద్భుతమైన సంఘటనలతో విజయవంతంగా ముగిసింది. ఢిల్లీకి వచ్చేముందు ఒక వారం రోజులు బాబాతో కలిసి అందమైన కాశ్మీరులోయలో గడిపే మహాభాగ్యం మాకు వరంగా లభించింది. శిఖరాలపై అంతా మంచు ఘనీభవించి సముద్రం ఘనీభవించిందా అన్నట్లుగా ఉంది. మైదానాలన్నీ ఆకుపచ్చని చుక్కల చీరలను సింగారించుకున్నట్లుగా కళకళలాడుతున్నాయి పచ్చగా. జీలం నదీమతల్లి వక్షస్థలం పైననే అక్కడ నివాసగృహాలన్నీ చోటు చేసుకున్నాయి. నీటిలో తేలియాడే చెక్కబల్లపై సువాసనలు వెదజల్లుతూ కుంకుమ పూల మొక్కలు విరగపోసి ఉన్నాయి. అందమైన జలాశయాలు, నీటిని విరజమ్మే ఫౌంటెన్లు, పైన్ వృక్షాలు, అత్తి చెట్లు, లేళ్లు, చిలుకలు ఎక్కడబడితే అక్కడ విరగబోసిన గులాబీలు కన్నుల పండుగగా ఉన్నాయి. దట్టమైన పొగమంచు అంతటా వ్యాపించి ఉంది. బాబా ఎక్కడ దర్శనమిస్తే అక్కడ యాత్రికులు ప్రవాహంలా పడవల్లోకి ప్రవేశించేవారు. చాలామంది స్వప్నంలో బాబా స్వయంగా కనిపించి దర్శనానికి రమ్మని పిలిచినట్లుగా వచ్చేవారు. శంకరుడే స్వయంగా మా మధ్య ఉన్నందువల్ల మేము కొండపైనున్న శంకరాచార్య గుహ వరకు వెళ్లలేదు. ఆచార్యుని అనుచరులు కొందరు ఆయన జీవితాన్ని గురించి కొన్ని విపరీతమైన కథలు ప్రచారం చేసేవారు. అందులో ఒక కథ ఇలా ఉంటుంది. ఆచార్యులు ఒక అతనిని ఆధ్యాత్మిక సంవాదంలో ఓడించారు. కాని అతని భార్య అర్ధభాగమైన తనని కూడా ఓడించకపోతే విజయంలో సగభాగమే లభిస్తుందని, సంపూర్ణ విజయం సమకూరాలంటే తనని కూడా వాదనలో ఓడించవలసి ఉంటుందని చెప్పింది. సాధారణ హిందూ స్త్రీకి విరుద్ధంగా ఆమె బ్రహ్మచారి సన్యాసి అయిన ఆచార్యుణ్ణి శృంగార జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం చెప్పమని కోరింది. ఈ అర్థంపర్థం లేని కథ ప్రకారం ఆచార్యుల వారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం కొంత వ్యవధిని కోరారుట. ఒక చనిపోయిన మహారాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేసి తన శరీరాన్ని భద్రంగా కాపాడమని శిష్యులకి చెప్పి ఆ రాజు శరీరంతో అంతఃపురంలో ప్రవేశించారు. అంతఃపురంలో కొన్ని రోజులు గడిపాక రాజు ప్రవర్తనపై అనుమానం కలిగిన రాణీలు తమ సైన్యాన్ని పంపి దేశమంతా గాలించి వారి శిష్యులు భద్రంగా కాపాడుతున్న ఆచార్యుల శరీరాన్ని దహనం చేసి మహారాజుగా శాశ్వతం చేసుకోదలిచారు. అప్పుడు ఆచార్యులు తిరిగి తన పూర్వ శరీరంలో ప్రవేశించి వాదంలో ఆ ప్రత్యర్థి భార్యను కూడా ఓడించి సంపూర్ణ విజయం సాధించారట. ఇది ఆ కథలోని సారాంశం. అయితే ఇటువంటి కథలు ప్రచారం చెయ్యటం సూర్యుని వంటి ఆచార్యుని కీర్తికి దీపం చూపించడం వంటిది అని, వాటి వల్ల ఆచార్యుల కీర్తి ప్రత్యేకంగా వేరే పెరిగేదేమీ లేదని బాబా అభిప్రాయం. హిమాలయాల్లోని మంచు ప్రదేశానికి మమ్మల్ని తీసుకువెళ్లాలని బాబా నిర్ణయించారు. పర్యటన ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్న
టూరిస్ట్ ఏజెంట్ కూడా మాలో ఒకడుగా మాతో కలిసిపోయాడు. శ్రీనగర్ వచ్చి వృద్ధులైన తన తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను ఆశీర్వదించమని, తన సోదరుని కుటుంబాన్ని కూడా అనుగ్రహించమని బాబాను అతను వేడుకున్నాడు. గుల్మార్గ్ వరకు ఒక బస్సును, అక్కడ నుండి కిలన్మార్గ్ వరకు చిన్న గుర్రాలను ఆ టూరిస్ట్ ఏజెంట్ మా ప్రయాణానికి ఏర్పాటు చేశాడు. కిలన్మార్గ్ వద్ద మంచు దట్టంగా ఏర్పడి హిమాలయ పర్వత సానువులను బాగా కప్పి ఉంటుంది. అందువల్ల యాత్రికులు మంచు బాగా చూడాలంటే కిలన్మార్గ్ తప్పగా దర్శించి వస్తారు. అప్పటికే నేను 104 డిగ్రీల జ్వరంతో పడవలోనే డాక్టర్ లక్ష్మి సంరక్షణలో ఉన్నాను. కాని ఎలాగో ఒకలాగా ఆవిడ కళ్లు కప్పి తప్పించుకువచ్చి మిగిలిన వారితో కలిసి గుల్మార్గ్ వెళ్లే బస్సు గబగబా ఎక్కేశాను. తలంతా కప్పి ఉన్న స్కార్ఫు, మెడ, భుజాలు, శాలువలోనూ కప్పి ఉన్నా కూడా బాబా నన్ను గుర్తించి, "కస్తూరి, ఎందుకింత ఆలస్యం? త్వరగా ఎక్కు, లోపలికి రా" అన్నారు బాబా. నా ఉష్ణోగ్రతని, జ్వరాన్ని వెనక్కి నెట్టేసి బస్సులో నా శరీరాన్ని చేరవేశాను. గుల్మార్గులో గుర్రం ఎక్కాలా వద్దా అని ఎడతెగని విషమ సమస్యలో పడ్డాను. నా కోసం ఏర్పాటు చేసిన గుర్రం పేరు బ్లాక్ బ్యూటీ. నున్నగా చక్కగా ఉంది గుర్రం. కాని గుర్రపు స్వారీ అసలు అలవాటు లేకపోవడం వల్ల అసలు గుర్రంపై ఎలా ఎక్కాలో కూడా తెలియలేదు. ఈ వయసు మళ్లిన ముసలి ప్రొఫెసరు కాకుండా మరెవరైనా ఎక్కితే బాగుండునన్నట్లుగా చూస్తోంది నా కేసీ ఆ గుర్రం. నాక్కూడా గుర్రం ఎక్కటం అంత ఇష్టంగా లేదు. ఈలోగా బాబా కంఠస్వరం వినిపించింది, "త్వరగా ఎక్కు, అది నీ గుర్రమే" అంటూ. గుర్రాన్ని కాస్త ఒక ఎత్తు గోడ పక్కగా తీసుకువెళ్లమని, గోడపైనుండి మెల్లగా గుర్రం వీపు మీదకు రౌతు సాయంతో ఎలాగో మెల్లిగా అతి కష్టం మీద ఎక్కాను. గుర్రం జీనుపై మెల్లగా కాళ్లు వేసి బెరుకుబెరుకుగా కూర్చున్నాను. కొరడా ఝళిపించగానే గుర్రం కదలడంతో ముందుకు పడిపోయిన నన్ను ఆ గుర్రపురౌతు మోటగా వెనక్కి నెట్టేశాడు పడిపోకుండా. అంతా కలిసి మొత్తం 15 గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నాం. అందరి గుర్రాల కంటే నేను ఎక్కిన గుర్రం కాస్త అల్లరి పెట్టింది. కొరడా ఝడిపిస్తూ దాని పూర్వీకులను మాటిమాటికి ఏదో అంటూ అదిలిస్తూ రౌతు గుర్రాన్ని నడిపిస్తున్నాడు. మంచుకొండల దగ్గరికి వచ్చేదాకా బాబాను ప్రార్థించుకుంటూ బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను. ఆ గుర్రం మీద తొడలు బాగా నొక్కిపెట్టి అతి కష్టంగా కూచోవటంతో నా శరీరం వేడి, గుర్రం ఒంటి వేడి కలిసి మరిగిపోతున్నట్లుగా అయింది. ఇంకా మరికొన్ని గుర్రాలు కూడా సకిలింపులు, పెంకితనం మొదలుపెట్టాయి. మార్గం బాగా సన్నగా, ఏటవాలుగా ఉన్న ప్రదేశంలో బాగా వంగి కూచోమని రౌతులు సలహా ఇచ్చారు. భగవంతుడా, ఎలాగో గండం గడిచి ఈ ప్రయాణం కాస్త అయిందనిపించుకున్నాం. మెల్లగా ఏ అపాయమూ జరగకుండా దిగి వెళ్లి బాబా పాదాలకు నమస్కరించాను. కాసేపట్లో మేమంతా కృష్ణుడి చుట్టూ అల్లరి గోపబాలుల వలె బాబా చుట్టూ చేరాం. బాబా మంచుబంతులు విసురుతూ, స్లెడ్జిపై ఎక్కి మంచుపై కిందకి జారుతూ బాగా వినోదం పొందారు. మేమంతా కూడా మంచుపైకెక్కడానికి ఉపయోగించే చెక్కల సాయంతో కిందకి జారుతూ మా చేతిలో వంకరగా ఉన్న కర్రలను బ్రేక్స్గా ఉపయోగిస్తూ ఒకరిపై ఒకరు మంచుముద్దలు బంతుల్లో విసురుకుంటూ బాగా అల్లరి చేస్తూ సరదాగా గడిపాం. అంత ఎముకల కొరకే చలి కూడా బాబాపై ఎట్టి ప్రభావమూ చూపించలేకపోయింది. ఆయన తన మామూలు పలుచని పట్టు అంగీతోనే ఉన్నారు. ఏ విధమైన ఉన్ని దుస్తులు ధరించలేదు. బాబాను చూస్తుంటే కైలాసంలో మంచు తివాచీపై తాండవ నృత్యం చేసే పరమశివుడు గుర్తుకు వచ్చినట్లయింది. అందరూ కూడా మంచులో ఆడి బాగా అలిసిపోవడం చేత అది గమనించిన బాబా ఇంక మంచుతో ఆట మానేయాలని చెప్పారు. సాయిమాత ప్రేమతో అందించిన వేడివేడి కాఫీ తాగి సేదతీరాం. తరువాత బాబా తన గుర్రం రాజాపైన, మేమంతా ఎవరి గుర్రాలపై వారు కూర్చుని ఫోటో తీయించుకున్నాం. తరువాత గుల్మార్గ్ చేరుకుని అక్కడ నుండి బస్లో శ్రీనగర్ చేరుకున్నాం. కాశ్మీరు చరిత్రను వర్ణిస్తూ రాయబడిన ప్రాచీన సంస్కృత గ్రంథం రాజతరంగిణిలోని ఒక్కొక్క పూట ఆ కాశ్మీరులోయ అందాలను తిలకిస్తుంటే నా కళ్ల ముందు కదలాడింది.
భారతమాత మణిమకుటంలోని కలికి తురాయిలో ధగధగలాడే వజ్రమీ కాశ్మీరులోయ అనిపించింది.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 22వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

భారతీయ సంస్కృతిలో పండగలకు ప్రత్యేక స్థానం ఉంది. అందమైన అలంకారాలతో ఆనందంగా జరుపుకునే ప్రతి పండగకు ఒక అంతరార్థం ఉంటుందని, దాన్ని తెలుసుకుని ఆచరించాలి అంటారు స్వామి. బాహ్యమైన కర్మలను ఆచరిస్తూనే అంతర్లీనమైన నిగూఢ అర్థాల్ని తెలుసుకోవాలి. అదే మానవుణ్ణి దైవంగా మారుస్తుంది. దుర్గా, లక్ష్మీ, సరస్వతులుగా త్రిశక్తి ఉపాసనే ఈ నవరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం. శక్తి ఉపాసనా విశేషాలను, వాటిలోని అంతర్గతమైన అర్థాలను అందించే కార్యక్రమమే నవరాత్రుల అంతరార్థం. దీన్ని అందిస్తున్నవారు శ్రీ వైవి నరసింహరావు గారు. నవరాత్రుల అంతరార్థం శీర్షికలోని మొదటి భాగాన్ని ఇప్పుడు వినండి.

ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ನಮ ಚಂಡಿಕಾಯೈ. ಓಂ ಸರ್ವಮಂಗಲಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥಸಾಧಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೇ ದೇವೀ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತುತೆ. ಶರಣಾಗತ ದೀನಾರ್ಥ ಪರಿತ್ರಾಣ ಪರಾಯಣೆ ಸರ್ವಸ್ಯಾರ್ಥಿ ಹರೇ ದೇವಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತುತೆ. ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. మనము ఈ దేవీ నవరాత్రుల శుభ సందర్భంగా జగన్మాత యొక్క వివిధ కోణాలలో వివిధ రూపాలలో మనము జగన్మాతను ఆరాధించే విధానాన్ని శాస్త్రంలో ముఖ్యంగా దేవీ సప్తశతిలో ఈ విధమైనటువంటి యొక్క ఆ జగన్మాత పూజా విధానము ఆమె అనుగ్రహాన్ని కొరకు మనం ఏమి చేయాలా అనేటువంటి విషయాన్ని చక్కగా వివరించబడి ఉంది. దాని విషయాలంతా కూడా మనం చక్కగా ఇక్కడ తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ దేవి సప్తశతిలో జగన్మాత అసుర సంహారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. తద్వారా తమోగుణానికి సంబంధించినటువంటి మధుకైటబులను, రజోగుణానికి సంబంధించినటువంటి ఒక మహిషాసురుణ్ణి, తర్వాత శుంభ నిశుంభులు సత్వగుణానికి చెందిన వారు వీరందరినీ మర్దన చేసిన తర్వాత ఆ జగన్మాత లోకానికి శాంతిని ప్రసాదించినట్టుగా మనకు పురాణాలలో చెప్పబడ్డది. ఆయా రాజులు ఆయా సమయాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవిని ఆ విధంగా స్తుతించి ఆమె అనుగ్రహానికి పాత్రలైనారు. ఇవన్నీ దేవతలు కూడా ఈ రాక్షసుల బారి నుండి బయటపడటానికి కొరకు ఆ జగన్మాతను ఆశ్రయించినారు. పురాణ కథం చాలా బాగుంది. కానీ మనం ఈ దేవి భాగవతాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయం చేసుకోవాలనే విషయాన్ని మనం ఇక్కడ ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనలో ఉన్నటువంటి దుర్గుణాలు మన కంటికి కనబడే, కానీ మన వ్యవహారంలో అవి కనబడుతూ ఉంటాయి. తమోగుణము, రజోగుణము, సత్వగుణము, ఈ మూడు గుణాలు మనకున్నాయి. ముఖ్యంగా ఈ తమోగుణం అనేటువంటిది పశు ప్రవృత్తి. కేవలం దేహాభిమానంతో ఉంటే దేహాన్ని ఆహార నిద్ర భయమైతునాని ఇంతే ఇదే మనకు సర్వస్వం అనేటువంటి మనం పోతా ఉంటాం. తర్వాత రజోగుణము కొద్దిగా దీనికంటే మెరుగు. ఎప్పుడు కూడా ఏ పనో చేసుకుంటూ ఎప్పుడు నేనే గొప్పగా ఉండాలా, విషయాలతో భోగాలతో అనుభవిస్తూ అదే పరమార్థము, లేదా అంటే ఈ లోకంలో ఉంటూ పరలోకం పోయి మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడ రావడము, ఇటువంటి విషయాలతోటే జీవితం అంతా కూడా పరిసమాప్తం అయిపోతుంది. ఇదే సత్యం అనేటువంటి భ్రమలో బతుకుతాడు రజోగుణం. దీనికంటే మెరుగైంది సత్వగుణం. కొద్దిగా అక్కడ విజ్ఞానము విచారం అనేటిది కొంత ఉంటుంది అక్కడ. అయితే ఇది కూడా కేవలము పుణ్యకర్మలు చేస్తూ స్వర్గలోకాలు ఇతర లోకాలు అనుభవించిపోవడమే, అదే పరమార్థం అనే భావనలో ఉండడము ఈ సత్వగుణ లక్షణం. మంచిదే, ఈ తమోగుణము రజోగుణము కంటే సత్వగుణం మంచిదే. కానీ మనము సత్వగుణం నుండి శుద్ధ సత్వానికి వెళ్ళాలి. శుద్ధ సత్వం అంటేమి? ఆత్మ చైతన్యమే, మన స్వరూపమే నిజమైన స్థితి అంటూ అక్కడ మనం నిలకడగలగాలి. అయితే తమోగుణానికి మనసు నిలబడమంటే వానికి ఏందో తెలియదు, కేవలము ఆ మత్తులో బ్రతకడమే వాని జీవితము. తర్వాత రజోగుణము అటు ఇటు పరిగెత్తడమే, మనసు ఏకాగ్రం చేయడం కూడా వాని కష్టం. తర్వాత సత్వగుణం మాత్రము మనసు ఏకాగ్రత చేస్తూ ఉంటాడు, చేసి కూడా కేవలము ఈ స్వర్గ సుఖాలు వీటితోటే పరిమితం అయిపోకుండా ఇది ఇంకా ఉత్తమమైన స్థితి, మోక్షస్థితి అనేటువంటి విషయాన్ని కొద్దిగా వారు శ్రమ పడితే బాగుంటుంది. కానీ అక్కడ ఆగిపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మనము మన జీవితంలో ఈ మూ దుర్గుణాలను మనము తొలగించుకొని మనలో ఉన్నటువంటి యొక్క ఆ రాక్షసులను మనము తరిమేదానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే కొన్ని జన్మల నుండి ఈ దుర్గుణాలు మనలో తిష్ట వేసుకుని ఉన్నాయి, అవి పోమంటే పోతాయండి, పోవండి. కాబట్టి దాని కోరిక మనం తపశ్చర్య, ఉపవాస వ్రతాలు, జపము, ఇవన్నీ కూడా నిష్కామ సేవ, ఈ విధంగా చేస్తూ చేస్తూ చేస్తూ అది కూడా ఈ పరమాత్మని అనుగ్రహానికి మనకు భజన భక్తి ఈ విధంగా మనం చేస్తూ ఆ జగన్మాతను ఆమె కృపకు మనం ఎప్పుడు కూడా శరణాగతి కావాల్సి వస్తుంది. అప్పుడు తర్వాత ఆ అమ్మ అనుగ్రహం చేతనే మనలో ఉండే దుర్గుణాలు మనకు పోతాయి. కాల వినాశని కాళీ జయ జయ, దుర్గతి నాశని దుర్గే జయ జయ, ఉమా రమా బ్రహ్మాని జయ జయ, సీతారాధా రుక్మిణి జయ జయ. ఈ విధంగా ఆ పరమేశ్వరుని ఆరాధన చేస్తూ ఆమె కృపకు కావాల. అన్నిటికంటే ముఖ్యమైనది
ఆ ఆత్మ చైతన్యం అనేది అవ్యక్తంగా ఉన్నప్పుడు దాన్ని ఆత్మా బ్రహ్మము అన్నాము. తను కదలికలు ఏర్పడినప్పుడే అందులో ఆ శక్తి వ్యక్తమైనప్పుడు అదే మొట్టమొదటి శక్తి, ఆ శక్తికే ఆదిశక్తి, అన్నిటికంటే గొప్పది కాబట్టి పరాశక్తి. ఇటువంటి మాటలు మనం చెప్పుకుంటున్నాం. ఇంకొక మంచి హైందవ దృక్పథం ఒకటి గొప్పది ఏమంటే, ఆ పరమాత్మను ఒక తల్లి రూపంగా మనం భావించడం అనేది మన అందరి అదృష్టం. ఎందుకంటే ప్రతి జీవికి మొట్టమొదట అనుభవంలోనికి వచ్చింది తల్లి ఒడియే కదా. తల్లి అని ఫస్ట్ మొదటి గురువు తల్లే మనకు. ఆ తల్లినే మనము అన్ని విధాలు ఆశ్రయించుకుంటూ నిర్భయంగా మనము కొంత మన తెలివి వచ్చేంత వరదాకా అమ్మను ఆశ్రయిస్తాం. అదేవిధంగా ఆ పరమాత్మను కూడా అమ్మలాగా తల్లిలాగా మనం ఆరాధన చేస్తూ ఆమెకు శరణాగతి అయిన నాడు జీవితం నాకు సుఖమయం అవుతుంది అనేటువంటిది అందరికీ అనుభవమైన విషయమే. ప్రతి ఒక్కరు కూడా అంతే. వారు విద్యావంతులు కావచ్చు, అవిద్యావంతులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ శక్తి ఉపాసన ఎన్ని రకాలుగా తమో గుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణం వరకు రకరకాల వివిధ రూపాలుగా మన అందరిలో ప్రపంచంలో అంతటా ఉన్నది. ట్రైబల్స్ కూడా వాళ్ళకేదో చెప్పిన వాళ్ల రూపంగా ఏ దేవి అనో ఏదోనో ఏదో ఒక పేరుతోటి జరుగుతూ ఉన్నది. కానీ ఏ విధమైనా గాని అందరూ కూడా శక్తి ఉపాసకు లేని విషయాన్ని మనం మరవరాదు. శక్తి ఉపాస లేకుండా అసలు ఉపాసనే ఉండదండి. ఉన్నదంతా శక్తియే. సర్వం శక్తిమయం జగత్. కాబట్టి అటువంటి ఒక పరమేశ్వరు యొక్క ఆ ప్రథమ వ్యక్త స్వరూపమైనటువంటి ఒక ఆ శక్తిపై ఆ జగదంబ మనము అమ్మగారిని మూడు రూపాలుగా మనము ఈ నవరాత్రులలో మనం పూజిస్తూ ఉంటాం. మొదటి మూడు రోజులు దుర్గామాత లే కాళీమాతగా మనం ఉపాసన చేస్తాం. తరువాత అంటే మన తమో గుణంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ దూరం తీసుకోవడానికి కొరకు ఈ ఉపాసన పనికొస్తుందండి. తరువాత రజోగుణం, లక్ష్మీ స్వరూపము. ప్రపంచంలో మన అన్నిటికీ ఆకర్షణీయమైనది లక్ష్మి, అందరికి అది కదా. కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపాన్ని కూడా వివిధ కోణాలలో జగన్మాతను మనం ఏ విధంగా ఆరాధించాలనే విధానం ఇక్కడ చక్కగా చెప్పబడ్డదండి. తరువాత చివరి మూడు రోజులు సరస్వతి దేవిగా, జ్ఞాన సరస్వతిగా, విజ్ఞాన దాయినిగా మనము ఆరాధించాలి. ఆ విధంగా మూడు రోజులు ఉపాసన చేసిన తర్వాత ఆ జగన్మాత ఉపాసన పూర్తయి. తర్వాత మనం జ్ఞానం కలిగిన తర్వాత ఆ జగన్మాతను మనం శుద్ధ సత్వ స్వరూపిణి అంటే ఆత్మ చైతన్యము అమ్మ ఇద్దరు ఒక్కటే, అంటే బ్రహ్మము మాత ఒక్కటే వేరు కాదు అనేటువంటి ఒక్క జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరు అనుకుంటా ఆ విధంగా ఒకటే సత్యం గాని రెండోది లేదు అనేటువంటి విషయాన్ని మనం దర్శించడానికి కొరకు విజయదశమి నాడు మనకు చెప్పినాడు. ఇక్కడ విజయదశమి అంటే మనలో ఉన్న 10 ఇంద్రియాల మీద విజయం పొందడమే నిజమైన విజయదశమి అండి. కాబట్టి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటన్నింటిని ముందు మన అదుపులో పెట్టుకుని మనసును మనం నిగ్రహించుకోవడంతో శుద్ధ సత్వం అంటేమి ఆ స్వరూపమును మన అందరిలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని మనము అనుభవం చేసుకోవడమే నిజమైన విజయదశమి. దీనికి ఆ జగన్మాత కృప మనకెంతో అవసరం. కాబట్టి ఆ విధంగా మనం తెలుసుకుంటూ అమ్మ యొక్క అనుగ్రహం లేనిది మనం ఏమి చేయాలం. ఎందుకంటే మోక్షం కావాలన్నా, ఈ కవి ఒక కవిత్వాన్ని రాయాలన్నా, ఒక సైంటిస్ట్ ఏదన్నా పరిశోధన చేయాలన్నా, ఒక కళాకారుడు ఏదన్నా చిత్రాన్ని గీయాలన్నా, ఎవరు కూడా ఆ కొరకు వస్తే విజయం గాని ఏదైనా గాని ఆ జగన్మాత వశంలోనే ఉన్నది. ఆమె కృప లేనిది మనం ఏమీ చేయజాలం. కాబట్టి మనకు శంకరులు కూడా ఒక మాట చెప్పినారు, ఈ మోక్షం అనే దానికి కవాటం దగ్గర అమ్మ ఉంటది అంటాడు. మోక్ష ద్వార కవాట పాటన కరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరి. ఆ జ్ఞానం అనే దానికి ముందు అమ్మకు అనుగ్రహం ఉంటేనే నువ్వు ముందు పోతావు నాయన, లేకుంటే లేదు. అంటే మోక్షానికి కూడా అమ్మ పర్మిషన్ కావాలా. కాబట్టి పర్మిషన్ కావాలంటే శరణాగతి కావాలా. శరణాగతి కావాలంటే మనము నవరాత్రుల ఉపాసన చేయాలా. ఇది మనము జీవితంలో తెలుసుకోవాలి సత్యం. ఎప్పుడో ఒకప్పుడు అమ్మవారు ఆయా సందర్భాలను బట్టి ఆయా అసురులను మర్దన చేసినట్టు మనకు చదువుకున్నాం. ఇప్పుడు అసురుని మర్దన చేసింది మాతాకి జై అంటే నేనంటే సంతోషం బాగానే ఉంది. కానీ ఇప్పుడు నాలో ఉన్న అసురుని చంపినాడు నేను మాతాకి జై అని చెప్పుకుంటే బాగుంటుంది. ఆ విధంగా మనము ఈ యొక్క నవరాత్రిని మన జీవితానికి అన్వయం చేసుకుని మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేసుకుని మన మానవులము మాధవుడుగా ఎదిగేదానికి మనం ప్రయత్నం చేయడమే ఈ యొక్క ఈ నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం. ఓం శ్రీ సాయిరాం. ఈ నవరాత్రులలో మొదటి రోజు కార్యక్రమాన్ని మనము
చెప్పుకుందాం. సర్వాతీత సత్య స్వరూప శక్తి ఆ జగన్మాత, సర్వసృష్టి కాలకురాలైన, ఆది అంతాలకు కారణభూతురాలైన ఆ దివ్యమాతకు సాష్టాంగ ప్రణామాలు. ఆ పరమాత్ముని అద్భుతమైన వర్ణనాతీతమైన శక్తియే ఆ దివ్యమాత. భగవంతుడు అఖండుడు అనంతుడు, అనిర్వచనీయమైన శాంతమూర్తి, మనసుకు ఇంద్రియాలకు అతీతుడు అట్టి భగవంతుని యొక్క నిర్మాణాత్మ శక్తియే ఆ జగన్మాత. ఇది ఒక పరమ పవిత్రమైన శుభ సమయం. దేవీ నవరాత్రుల పూజలలో ఇది మొదటి రోజు. ఇదే దసరా పండుగ విజయదశమితో ఈ నవరాత్రులు సమాప్తం అవుతాయి. ఇట్టి పరమ పవిత్రమైన పూజలు చేయడానికి, దివ్యమాతను కొనియాడడానికి, ఆమె మహిమలు పొగడడానికి, ఆమె కృపా కటాక్షాల కోసం పూజలు చేయడానికి మనమందరం ఇక్కడ సమావేశమైనాం. ఇది కేవలం భగవత్ కటాక్షమే. ఆ దివ్యమాత కటాక్షం వలననే భౌతిక ఆధ్యాత్మిక రంగాలలో మనకు విజయం చేకూరుతుంది. ఆమె కటాక్షం వలననే సాధకుడు సాధ్య వస్తువును పొందగలుగుతున్నాడు, అన్వేషకుడు అన్వేషణాంతం చేరుకోగలుగుతున్నాడు, జీవుడు సాధన ద్వారా పరిపూర్ణతను పొంది అనంతాన్ని దర్శించగలుగుతున్నాడు. మోక్షసిద్ధికి ఆ దివ్యమాత కృప అత్యావశ్యకం. ఈ శుభ సమయంలో ఆ దివ్యమాత యొక్క భారతీయ దృక్పథం గురించి, ఈ నవరాత్రి పూజల ప్రాముఖ్యత, వంశ పారంపర్య ఆచారాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హిందూ దేశంలో హైందవుల్ని నాలుగైదు ముఖ్యమైనటువంటి మత శాఖలుగా మనము విభజించవచ్చు. ఆ అద్వైత తత్వాన్ని శివస్వరూపంగా ఉపాసన చేసేవారు శైవులు, అదే పరమాత్మను విష్ణు రూపంగా పూజించేవారు వైష్ణవులు, అదే పరమాత్మను శక్తి రూపంగా అనగా దేవీ స్వరూపంలో పూజించేవారు శాక్తేయులు, ఇంకా గాణాపత్యులని శౌర్యులు అని రెండు తెగలవారు ఉన్నారు. గాణాపత్యులు ఆ పరమాత్ముని గణపతి రూపంలోనూ, శౌర్యులు అదే పరమాత్మను అఖండ తేజోమయుడైన సూర్యభగవాను రూపంలోనూ పూజిస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా మన హైందవులు పూజించే విధానాలలో కొన్ని భాగాలు మనము చెప్పుకున్నాము. దేవీ నవరాత్రులు ముఖ్యంగా ఇది శాక్తేయ ఉపాసన. శాక్తేయుల వంశ పారంపర్యంగా మనకది అందజేయబడింది. అటువంటి శాక్తేయులు ఎక్కువగా బంగాళ అస్సాం రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. దుర్గా సప్తశతి లేక దేవీ మహత్యము వారి మత గ్రంథం. అందులో 700 శ్లోకాలు ఉండడం చేత దానికి సప్తశతి అని పేరు వచ్చింది. వంగభాషలో దీనిని చండీపదం అంటారు. గార్హాల్ ప్రాంతంలో దేవి మహత్యం చదవడానికి చండీపదమనే పేరు. ఈ గ్రంథాన్ని శాస్త్రీయ రీత్యా పఠిస్తారు. ఒకరోజు చదివిన ప్రథమ సర్గలో ఇక అధ్యాయంలో దేవీతత్వాన్ని గురించి వివరించబడింది. అదొక కథారూపంలో ఒక మునీశ్వరుని ద్వారా ఒక రాజుకి ఒక వైశ్యునికి చెప్పబడింది. దేవీ స్వరూప స్వభావాల అంతర్గత సత్యం ఈ కథ ప్రస్ఫుటం చేస్తుంది. ఆ జగదంబ మహత్యం తెలియజేసే అత్యున్నత ప్రార్థనలు, దేవీ స్థుతులు అందులో పొందుపరచబడి ఉన్నాయి. శాక్తేయ ఉపాసనలో ఆ సద్గ్రంథం మొదటి నుంచి చివరి వరకు చదవడమే ఒక గొప్ప సాధనగా, ఆధ్యాత్మిక ఆచరణగా భావింపబడుతుంది. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కొన్ని మాటలలో మనము చెప్పుకుందాము. శ్రీరాముని వంశం సూర్యవంశం. అదే వంశానికి చెందిన సురథుడనే రాజు శత్రువులచే ఓడింపబడి తన రాజ్యం నుండి తరిమివేయబడతాడు. అతడు ఒక అరణ్యములో తలదాచుకున్నాడు. సర్వ ఐశ్వర్యాన్ని పరివారాన్ని పొగట్టుకుని మనక్లేశాన్ని పొంది దీనుడై సంచరిస్తూ ఉంటాడు. మరలమరల అతని మనస్సు తన దురదృష్టాన్ని గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూ, తన రాజ్యం ఎలా ఉంది, తన మంత్రులు ఎలాగా ఉన్నారు, నూతన పరిపాలకులు తన రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నారు అని
మళ్లీ మళ్లీ ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనసు కలవరపెడుతూ ఉండగా బ్రహ్మనిష్టా గరిష్ఠుడైన ఒక ఋషిమేధుని ఆశ్రమం చూస్తాడు. ఆశ్రమంలో ఆ ఋషి తాలూకు శిష్యులు, అక్కడి చక్కని వాతావరణం కనుల పండుగ ఉండి శాంతయుతంగా ఉంటుంది. ఆ పవిత్రంగా ఉన్నటువంటి ఒక ఆశ్రమాన్ని చూసి అతని మనసు అందులో ప్రవేశించడానికి కోరుకుంటుంది. అక్కడ అతను ఆశ్రమంలో ప్రవేశించి ఆ గురుగారి యొక్క ఆజ్ఞతో ఆశ్రమంలో నివసిస్తూ ఉంటాడు. అదే ఆశ్రమంలో మరి ఒక వ్యక్తి సమాధి అనే వైశ్యుడు, అతను కూడా ఆశ్రమంలో తలదాచుకుంటాడు. సమాధి వైశ్య కులానికి చెందినవాడు. అతడు కూడా సురధుని లాగానే దురదృష్టవశాత్తు స్వగృహం నుండి వెడలిపోయి తన బంధువర్గం వారే అతని ఐశ్వర్యాన్ని యావత్తు అపహరించారు. తన సొంత కుటుంబీకులే అతన్ని స్వగృహం నుంచి తరిమివేశారు. ఈ రీతిగా విధి వైపరీత్యం వల్ల వనసంచారం చేయవలసి వచ్చింది. అతడు కూడా ఋషిమేధుడనేటువంటి మహానుభావుణ్ణి శరణుచ్చాడు. అక్కడనే ఆ ఆశ్రమంలో ఈ సురధుడనే రాజుగారితో కలుసుకుంటాడు. వారిద్దరు ఒకే సమస్యని ఎదుర్కోవడం, ఒకే పరిస్థితిలో ఉండడం గమనించారు. ఇద్దరూ ఒకే విధంగా తమ ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నారు. ఇద్దరిని తమ స్వకుటుంబీకులే ఇంటి నుండి వెడలగొట్టారు. వారి బంధువులు నిర్దాక్షిణ్యం చూసినప్పటికీ మరలా అట్టి బంధువర్గాన్ని చేరుకోవాలని వారికి మనసులో కోరికలు ఉద్రించడం వారిని ఆశ్చర్యపరిచింది. ఎవరైతే వారి మన క్లేశానికి, వారి దుఃఖానికి, నిస్పృహకు, మనోవ్యధకు కారణమయ్యారో వారి దగ్గరకే వారి మనసులు మళ్లీ మళ్లడం వారికి అర్థం కాలేదు. వారిద్దరూ ఈ విధంగా తర్కించుకున్నారు. మన ప్రవృత్తి ఎంత విపరీతంగా ఉంటుంది! మనల్ని తరిమివేసిన వారినే మరల మరల మనసు కోరుకుంటోంది. మనల్ని హింసించిన వారి దగ్గరికే వెళ్లామని ప్రోత్సహిస్తూ ఉంది. సమస్య పరిష్కారం చేయలేక వారు ఋషిమేధుని అనే గురుగారిని వినయపూర్వకంగా ప్రార్థిస్తారు. ఓ వివేకీ, మేమొక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాము. ఈ విషయాలు మాకు అత్యంత క్లేశాన్ని, భయాన్ని, బాధను కలిగించాయో, ఆ విషయాల వల్ల మాకు శోకం కలిగి ఆ విషయాలపై మళ్లీ మా మనసు పదే పదే పోతూ ఉంటుంది. ఈ విషయాలలో సాక్ష్యం లేదని తెలిసి కూడా వాటిపై వ్యామోహం పోవడం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఈ మనసు యొక్క విపరీత మాయా బంధం గురించి మాకు అర్థమయ్యేలాగునా విడమర్చి చెప్పగలనని ప్రార్థిస్తున్నాము అని వారు ఆ గురుగారిని వేడుకుంటారు. సురద వైశ్య సమాధుల నోటి నుండి ఈ ప్రశ్న వచ్చినా, ఇది ఆలోచనాపరులైన ప్రతి స్త్రీ పురుషులందరినీ కలవరపెట్టే సర్వసాధారణమైన ప్రశ్నే సుమా. దీనికి సమాధానం చెప్తూ ఋషిమేధుడు దేవీ మహత్యం గురించి అద్భుతంగా వ్యాఖ్యానించాడు. అతను ఇలా అన్నాడు, బిడ్డలారా, మానవుడి మనసులో పరమరహస్యమైన భ్రాంతి ఉంది. తత్కారణంగా అతని విచక్షణా శక్తి నశిస్తూ ఉంది. అందువలన అతడు మరల మరలా ఏ విషయవాంఛలు తనకు హానిని, బాధను కలిగిస్తున్నాయో వాటినే చేరదీసి కౌలించుకుంటున్నాడు. ఈ మాయాశక్తి యథార్థంగా దివ్యమాత యొక్క అద్భుత శక్తి. ఆ జగదంబే ఈ విశ్వభ్రాంతికి కారకురాలు. ఆ దేవి ఏ విశ్వ సృష్టి యొక్క వెనుక పొంచి ఉంది. ఆమె శక్తి వల్లనే ఏకత్వము అనేకత్వముగా, రూపము లేనిది రూపాలుగా, అదృశ్య వస్తువు దృశ్య వస్తువుగా కనబడుతూ ఉంటాయి. ఆ పరమాత్మని యొక్క వర్ణించ అలవి కాని అద్భుత శక్తియే ఇది. అదే బ్రహ్మశక్తి, అదే మాయాశక్తి. ఈ మాయ వలన భగవంతుడు సృష్టితిథిలయాలు కల్పిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాల్సింది ఏమంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మాయాశక్తి శాంపుల్ మనలో మనశ్శక్తిగా ఉంది. అంటే ఈ పిండమందెల్లి మనశ్శక్తి, బ్రహ్మాండ మందెల్లి మాయాశక్తి. మాయా అంటే జగద్గురు శంకరాచార్య చక్కగా చెప్తున్నారు, యా మా సా మాయా, ఏది లేదో ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. రామరూపాలను కల్పించి మనందరినీ భ్రమింపజేసేది మాయాశక్తి.
ఈ సృష్టి అనగానే మాయాశక్తి తప్పకుండా ఉంటది. మాయ లేకపోతే సృష్టి ఉండదు, సృష్టి లేకపోతే నామరూపాలు ఏమి మనవు. ఆ విధంగా ఈ జగన్మాత సృష్టికి కారకురాలై మన అందరిని కూడా భ్రమింపజేస్తూ ఉంటుంది అని చెప్పి ఆ ఋషిమేధుడు చక్కగా సురద వైశ్య మహారాజుల వారికి విషయాన్ని చక్కగా వివరించాడు. ఋషిమేధుడు వర్ణించిన అద్భుత శక్తిని గురించి ఇంకా వారు తెలుసుకొనగోరి ఈ సృష్టి వెనుక ఉన్నటువంటి నిగూఢ శక్తి గురించి ఇంకా చెప్పమని ఋషిమేధుని కోరుతారు. వారి కోరికను అనుసరించి ఋషిమేధుడు విపులంగా 700 శ్లోకాలలో ఆ జగన్మాతను స్తుతిస్తూ పరమరహస్యమైన అఖండ దేవీశక్తిని వర్ణించి చివరకు సురద సమాధుల్ని యోగాభ్యాసము చేసి జగజ్జనని ఉపాసన చేసి ఆమె కరుణా కటాక్షాలు సంపాదించుకోమని చెప్పాడు. వారు ఆ విధంగా ఉపాసన చేసి ఆమె కరుణను దయను సంపాదించారు. దేవి ప్రత్యక్షమై వారిపై కరుణారసాన్ని వెదజల్లి వారి హృదయ వాంఛలను నెరవేర్చింది. ఇదే క్లుప్తంగా శాక్తేయుల పవిత్ర గ్రంథమైన దేవీ మహాత్యం. ఇది ముఖ్యంగా మనం దేవీ నవరాత్రుల ముందు కొంత ఈ విషయాన్ని తెలుసుకోవడం బాగుంటుంది చెప్పే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు తెలియజేయడమైనది. సాయిరాం. ఇప్పుడు మాయా బ్రహ్మము అనేటువంటిది రెండు మనం చూడాలా. అసలు బ్రహ్మము మాయా రెండు ఒకటినా లేక వేరువేరా? ఒకవేళ మాయా అంటే ఈ మాయ ఎక్కడి నుంచి పుట్టింది, దీనికి పుట్టుబోతరాలు ఆధారం ఏదై ఉండాలా అనే విషయాన్ని గనక మనం కొద్దిగా విషయాన్ని మనం తెలుసుకుంటే ఇంకా మనకు విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయండి. సాయిరాం. ఒకే అఖండ శక్తి అన్నింటిలో అంతర్భూతమై ఉంది అని దేవి చెప్తూ ఉంది. మన కళ్లకు కనబడినటువంటి దృశ్య విషయాలన్నీ ఆ పరబ్రహ్మం యొక్క శక్తి స్వరూపాలే. ఆ పరబ్రహ్మమే ఆదిశక్తి, ఆమెయే పరాశక్తి, మహాశక్తి అని కూడా పిలువబడుతుంది. ఒకటే మీకు ఇంతకుముందులో మనం ఇంట్రొడక్షన్ లో కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అవ్యక్తంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యము వ్యక్తము కావాలంటే అది శక్తి రూపంగానే కావాల. ఇప్పటికి కూడా మనకు సైంటిస్టులు కూడా ఉన్నది వాళ్ళు దేవుడు దైవం అని చెప్పకుండా వాళ్ళు ఉన్నది ఒకటి మ్యాటర్ మ్యాటర్ మ్యాటర్ పదార్థము అని చెప్తున్నారు. పదార్థము అవ్యక్తంగా ఉన్నది, వ్యక్తమైతే శక్తి రూపంగా ఎనర్జీ రూపంగా వ్యక్తము. ఎప్పుడు ఎనర్జీ రూపంగా వచ్చిందో దాన్నే మన ఋషులు మహాత్ములు దాన్ని శక్తి అని చెప్పినారు. ఆ శక్తికి మనం ఆదిశక్తి పరాశక్తి అని చెప్పుకున్నాము. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుంటే మనకి చక్కగా ఈ దేవి యొక్క తత్వాన్ని అద్వైత తత్వాన్ని మనము అర్థం చేసుకోవడానికి వీలవుతుందండి. ఎందుకంటే ఎన్ని కథలు చెప్పుకున్నా ఎన్ని పురాణాలు విన్నా ముఖ్యమైనది మన ఆత్మతత్వాన్ని మనము తెలుసుకోవడానికి కొరకే రకరకాలుగా ఉపాయాలు చెప్పబడ్డాయి. ఎందుకంటే అవి బాహ్యంగా మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటాయి, కానీ అల్టిమేట్లీ దాని సారాన్ని గ్రహించి మనని మనము మనలో ఉన్నటువంటి దుర్గుణాలను మనము దూరం చేసుకుని మనని మనము ఉన్న చోటు నుండి ఉన్నత స్థితికి ఎదిగే ప్రయత్నం మనం చేయాలి. ఎన్ని చేసినా ఏ సాధన చేసినా విషయం మాత్రం అది, అంటే మనలో ఉన్నటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనము గుర్తు చేసుకుని దాన్ని మనము అనుభవానికి తెచ్చుకోవడానికి కొరికే సాధనలు. ఏ సాధనైనా అంతేనండి. సాయిరాం. అఖండ దేవీశక్తికి సర్వశక్తిమయుడైన పరమాత్మనికి సంబంధం ఎలాంటిదో తెలుసుకోవాలని చాలా మంది ప్రవక్తలు ఋషులు దీన్ని ప్రయత్నించారు. కానీ వారి యొక్క ఫైనల్ ఒకటే గంది అంటే ప్రత్యక్ష అనుభూతి పొందిన వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు తెలుసుకోలేకపోయినారండి. ఫైనల్ గా కేవలము ఋషులు మాత్రమే ఈ అద్వైత తత్వానికంటే ఆత్మకు ఈ చైతన్యానికి మరియు ఈ శక్తికి తేడా లేదు అన్నారు. వన్ ఎట్ ద సేమ్ అని చెప్పినారు. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పినారంటే ఆత్మ చైతన్యమే లేకపోతే, సత్తా లేకపోతే శక్తి ఉండడానికి వీలు లే, శక్తి లేకపోతే చైతన్యము లే. ఒకదాని మీద ఒకటి పరస్పరం ఉన్నది. ప్రపంచంలో మీరు దేన్ని తీసుకున్నప్పటికీ కూడా ప్రతిది కూడా ఏ శక్తి అంటే అంతటా శక్తి వ్యాపించి ఉన్నది. సర్వం శక్తిమయం జగత్, అది చిన్న అణు కాని పరమాణు కాని హిమాలయ గాని ఏదన్నా గాని అంతా ఆ శక్తి వ్యాపించే ఉన్నది. అది ఏదో ఒక రూపంగా ఉన్నది. అది పంచభూతాల రూపంగా ఉండొచ్చు, పంచతన్మాత్ర రూపంగా ఉండొచ్చు, ఇంద్రియాల రూపంగా ఉండొచ్చు. ప్రతిది కూడా అన్నిటికీ ఆధారము శక్తి మాత్రమే. ఈ శక్తిని గురించి మన ఋషులు అద్వైతానికి చాలా దగ్గరగా దీనికి తీసుకుపోయినారు. ఎందుకంటే వాళ్ళది ఒకటే వ్యక్తావ్యక్త సంబంధము.
అవ్యక్తంగా ఉన్నది పరమాత్మ, అవ్యక్తమైతే శక్తి రెండు ఒకటే కాని వేరు కానే కాదు అనేటువంటిది ఆ విషయం చెప్పండు. జగతౌ పితరౌ వందే పార్వతి పరమేశ్వరు, శక్తి ఎనర్జీ. ఇప్పుడు శివుడు ఉన్నాడు, శివశక్తి అంటే మీ శక్తి లేకపోతే శివుడు ఉంటాడా అంటే ఎట్లుంటుందండి? వీలు కాదండి. ఇక్కడ ఏదైనా అంతే అన్నమాట, ప్రతిదీ అంతే. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూసుకుందాం. అయితే ప్రత్యక్ష అనుభూతి పొందినటువంటి ఋషులు మాత్రం అద్వైత భావానికి గల సంబంధ బాంధవ్యాలు ప్రస్ఫుటంగా తెలియపరిచారు. ఆ పరబ్రహ్మము పరమరహస్యమైనది, మాయాస్వరూపమైన దేవి ఇద్దరు నిజానికి ఒక్కరే అని వారు తేటతెల్లం చేశారు. బాహ్యానికి రెండైనప్పటికీ వారు నిజానికి ఒక్కరే. వారిది అభేద భేదము, వారు ఒకే నానమునకు ఇరుపక్కల వంటి వారు. దేవి స్వరూపాన్ని తలుచుకోకుండా పరబ్రహ్మ గోచరం కాదు. వ్యక్తానికి అవ్యక్తానికి మధ్య గల సంబంధమే ఆ దేవి. కారణగమ్యాలు రెండు వేరైనప్పటికీ ఒక్క సూత్రాన్ని అంటే ఉంటాయి. ఏ శక్తి కారణంగా పరిణామం మారుస్తుందో అదే మాయాశక్తి, అదే భ్రాంతి, అదే దేవి. అంటే ఒక శక్తి ఏదైతే మార్పు చెందుతూ ఉంటుందో, ఉన్నదాన్ని మార్పు చేస్తూ చేస్తూ చేస్తూ ఫైనల్ గా ఎక్కడ ఆగిపోతుందో అది ఆత్మ అన్నం. అయితే ఈ మధ్యలో మారే శక్తి ఏదైతే ఉన్నదో అది ఏ దేవి. ఆ మార్పు చేసే శక్తికే మాయాశక్తి. పరిణామం ఏది ఎట్ట జరుగుతున్నదండి? చిన్న బీజము అది మొలకగా వచ్చింది, తర్వాత పెరుగుతా ఉన్నది, ఇంకా పెరుగుతున్నది, ఇంకా పెరిగిపోయింది, అట్లా పెరిగి పెరిగి ఆగారికి తరిగిపోయే స్థితి వచ్చింది. అంటే ఈ మార్పు ఎలా జరుగుతున్నది? ఏదో ఒక ఎనర్జీ ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ వరకు తీసుకురాగానే రాకెట్ లాగా దాన్ని వదిలిపెట్టి ఇంకో స్టేజ్కి ఇంకో స్టేజ్. ఈ మార్పు, ప్రపంచంలో జరిగే ప్రతి మార్పు వెనకాల ఆ శక్తి, ఆ శక్తికి దేవి అని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుందండి. పరబ్రహ్మము అనంతుడు, అఖండుడు, చలనరహితుడని మనము తెలుసుకున్నాం. అసలు చలనం అనే పదానికి ఆస్కారమే లేదు. పరబ్రహ్మ అతని యొక్క క్రియాశక్తియే దేవి అని పిలువబడుతుంది. చిన్న ఉదాహరణ మనం తెలుసుకుందాం. ఆయన క్రియాశక్తి మీరు ఎట్లా అంటున్నారని అంటే, పాలు పాల తెలుపు ఎలాగా విడదీయలేమో అలాగుననే పరబ్రహ్మము దేవిని కూడా మనము విడదీయే శక్తము కాదు. అగ్నిని, అగ్ని యొక్క వేడిని, సర్పము దాని మెలికలు, నడక, ఇవి ఎప్పుడు కూడా మనం విడదీయడానికి వీలు కాదు. ఆ విధంగానే ఇప్పుడు అగ్నిని తలుచుకుంటే వేడి గుర్తుకొస్తుంది, అదే విధంగా పరబ్రహ్మము నుండి ఆ శక్తిని మనము విడదీయలేము, విడదీయడానికి వీలు కాదు. ఆ శక్తియే గనక లేకపోతే అగ్నికి వేడియే లేదు, నీటికి రుచియే లేదు. మీరు ఏది తీసుకున్నారని కూడా ఆ శక్తి గనక లేకపోతే ఆ వస్తువుకు మనుగడ ఉండదండి. మరుగున ఉండి ఇప్పుడు చక్కెర ఉండదా ఫర్ ఎగ్జాంపుల్, ఆ తీపి అనే దానికి తీపిదనం ఎక్కడిదండి? అది అది కనబడకుండా మనకు అనుభవంలోనికి వస్తున్నది ప్రతీది కూడా. ఆ విధంగా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నూతన దృక్పథంలో మాయాశక్తికి బ్రహ్మమునకు గల సంబంధం కొద్దిగా ఆలోచన చేద్దాం. ఎట్లాగంటే ఒక బ్యాటరీ ఉండదండి, ఆ బ్యాటరీలో విద్యుత్ శక్తి ఉంది. అది ముందు ఒక చలనరహితమైనది జడంలాగా పడి ఉంటుందండి. దానికి కొన్ని వైర్లు గనక మనం కనెక్షన్ గనక ఇచ్చినట్టయితే అప్పుడు ఏం చేస్తుందండి? అది అన్ని పరికరాలను కదిలిస్తూ ఉంటది, అన్ని పరికరాలు పనిచేయిస్తూ ఉంటది. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? లోపల అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ కరెంటు విద్యుత్ శక్తి బ్యాటరీలో నిక్షిప్తమై ఉండి అది ఒక్కసారి దాని కనెక్షన్స్ వైర్లు గనక కనెక్ట్ చేసినట్టయితే సకలాన్ని అది చలనం కలిగిస్తున్నది, అన్ని పరికరాలను వ్యాపి నడిపిస్తూ ఉన్నది. అవునా కదా చెప్పండి? అంటే మరి బుట్టిని వైర్లు లేనప్పుడు పరిస్థితి ఎలా ఉండింది? వైర్లు కనెక్షన్ ఇస్తే ఎలా ఉంటుంది? అదేవిధంగా ఆత్మ చైతన్య శక్తికి మనలో ఉన్నప్పుడు దానికి మనసు తోడు కావాలండి. దానికి ఏమైనది? ఈ మనసు తోడైనప్పుడు అది వ్యక్తమయ్యి ఇంద్రియాల ద్వారా ఈ అన్ని పనులు అవి చక్కగా జరుగుతూ ఉంటుందండి. ఈ ప్రపంచంలో సమస్తం అంతే అన్నమాట. అక్కడ బయట నామరూపాలకు రావాల్సిందంటే అక్కడ మాయాశక్తి అవసరమో, మన శరీరంలో మనస్ అనేటువంటిది ఆ ఆపరేటర్స్ ఇంపార్టెంట్ అండి. మనసు ఎప్పుడైతే ఎనర్జైజ్ అయిపోయిందో ఇది సకలాన్ని కూడా నడిపించేస్తూ ఉంటుందండి. ఆ విధంగా ఆ పరమాత్మను, ఆ శక్తిని మనం విడదీయలేము. ఇప్పుడు మనం ఉన్నామండి, నిలబడ్డము, సూర్యుని యొక్క కాంతి మన మీద పడుతున్నది. మన నీడ ఉందా లేదా? నీడను
మనము మన శరీరము మన నీళ్లను మనం వేరు చేయగలుగుతామా అండి? ఏ నా నీడ వేరు నేను వేరు, నీడ ఎక్కడో ఉన్న దూరం నేను ఇక్కడ ఉన్నా అంటే వీలవుద్దా అండి? అది అవుతుందా చెప్పండి? అదే మా దైవానికి ఇది ప్రశ్నోపనిషత్తులో కూడా ఈ విషయం చెప్పబడ్డది. అంటే ఆత్మ చైతన్యం యొక్క ఛాయ అన్ని శరీరాల్లో ఉంటుంది. ఉదాహరణానికి ఈ విధంగా మనం తెలుసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే శక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా ఆ పరమాత్మకు విడదీయరాని సంబంధం అని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆఖరికి వస్తే అంతదాకా ఎందుకండి? ఇప్పుడు మనం మాట్లాడాలంటే మాట్లాడే శక్తి అవును చెప్పండి కదా, ఏ పని చేయాలనే శక్తి, చేయలేపాలనే శక్తి. ఏది చేతో పని చేయాలంటే శక్తి లేకుంటే చేయలేస్తుందా అండి? ప్యారలిసిస్ వచ్చిన వ్యక్తి ఎందుకు చేయలేకపోతున్నాడు అండి? ఎందుకు నడవలేకపోతున్నాడు? అంటే మీ ఆ శక్తి సక్రమంలో ఆ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా జరిగినప్పుడు అవయవ పనిచేసినప్పుడే ఆ అన్ని పనులు మనం అన్ని అవయవాలు పని జరుగుతుంటాయి. అదే మాదిరిగా ఈ శక్తి ప్రసారమే దీని వెనకాల ఉన్నదని విషయాన్ని మనం మరవకూడదు. అంటే ప్రతి ఇంద్రియము వెనకాల అన్ని కూడా అది మానవుని బుద్ధిలో మనసుగా వృత్తులుగా అంతర్భయ శక్తులుగా సమస్తం కూడా శక్తి వ్యాపించుకున్నది. సూర్యభగవాన్లో ఉన్న తేజస్సు కూడా అదే కదా, ఈ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఒక్క ఆ శక్తి కూడా అదే. చలన శక్తి, సువాసన శక్తి, కుసుమము అంటే పరిమళంగా మనకు వస్తూ ఉన్నది, శబ్దంలో స్వరంగా ఉన్నది. ఈ ప్రపంచంలో అనేక రూపాలు దాస్తున్నది కదా. భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మె భిన్న ప్రకృతి అష్టద అష్ట ప్రకృతులు కూడా పరమేశ్వరుడు గీతలో ఈ విధంగా చెప్పినాడు. ఈ శక్తి అంతా నాదేనయ్యా, నేనే ఈ విధంగా వ్యక్తమవుతున్నాను అని గీతాచార్యుడు ఈ విషయం చెప్పినాడు. ఇక్కడ అమ్మవారే ప్రధానం కాబట్టి అమ్మవారి శక్తి అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దేవీ పురాణములు గాని ఇక్కడ ఈ మన ఈ శాక్తే ఉపాసనలు గాని ఇప్పుడు హెడ్ ఇక్కడ అమ్మవారే కాబట్టి అమ్మ శక్తి అని చెప్పి మనము జగశక్తి అని చెప్పుకున్నాం, సర్వం శక్తిమయం జగత్ అని. ఆ విధంగా అయితే ఈ విధంగా చెప్పుకున్నప్పటికీ కూడా శక్తి మాత్రం మనము మనం దాన్ని యు కెనాట్ వదలలేమండి. యు కాంట్ ఇగ్నోర్ దట్. అది అది వదిలిపెట్టినామంటే అసలు ఏ పని చేయలేము, ఎవరు చేయలేరండి. ఇది నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. అది అది ఏ మతస్థుడని కానీ మనం పక్కకు పెడదాం. ఏ మతస్థుడైనా ఏదో ఒక భాష మాట్లాడాలి. భాష మాట్లాడాలంటే వానికి వాక్ శక్తి కావాలా? ఆ శక్తి ఆ వాక్కు యొక్క భావాన్ని వినాలంటే వీనికి చెవి పనిచేయాలా? చెవి పనిచేయాలంటే మరి వినే శక్తి కావాలా? మళ్ళీ ఆలోచన చేయాలంటే బుద్ధిశక్తి కావాలా? మీరు చూడండి, ఈ విధంగా మీరు ఆలోచన చేసుకుంటూ పోతే ప్రతిదానికి శక్తి అనేటువంటిది మనకు అవసరమే. ఈ సమస్తం కూడా సర్వం శక్తిమయం జగత్, ఈ సృష్టి ఈ స్థితి ఈ లయానికి కారణం అదే శక్తి మాత్రమే. అదే అదే అంతిమ సత్యం. ఈ విషయంలో అత్యంత స్థూల పదార్థం దగ్గర నుండి అత్యంత సూక్ష్మమైన దాని వరకు అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ యొక్క ఈ బాహ్య స్వరూపమే, ఆ వ్యక్తమయ్యే స్వరూపమే దివ్యమాత అని ఈ విధంగా మనము ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సర్వనామరూపాలు అనంత శక్తి స్వరూపాలు మాత్రమే, అవి దివ్యమాత కారణంగానే ఈ సృష్టి జరుగుతూ ఉంది. సృష్టి జరిగినప్పుడు కొంతకాలం ఉండాల్సింది, దాని స్థితి అంటాము. తర్వాత కొంతకాలంలో మార్పు రావాల్సింది, దాని లయం అంటున్నాము. ఈ మూడింటికి మళ్లీ శక్తియే కారణము. లయమైంది మళ్ళా తిరిగి పునః మళ్లీ సృష్టి జరగాలంటే మళ్లీ అది కూడా ఆ యొక్క జగన్మాత మాయా యొక్క పనియే అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఈ నవరాత్రులలో ఈ అఖండ శక్తిని కొన్ని స్వరూపాల ద్వారా మనం పూజిస్తూ ఉంటాం. ఈ యొక్క సింబాలిక్, ఈ యొక్క సింబాలిక్ అన్నమాట. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మనో రూపకల్పతే, నిర్గుణ నిరాకార పరమాత్మను ఉపాసించడాని కొరకు మనకు ఏదో ఒక రూపాన్ని కల్పించినారు పెద్దలు. ఆ విధంగా ఉదాహరణానికి ఇప్పుడు గణపతిని పూజించడానికి పసుముద్ద పెట్టుకుని మనము గణపతిని చెప్పుకున్నాం. అంటే మీ పసుముద్ద గణపతి అయ్యమే, అంటే ఒక ప్రతీక తప్పు కాదండి. ఆ విధంగా మనకు ఏకాగ్రత కొరకు శ్రద్ధ కొరకు మనం పూజ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఇక్కడ పూర్వులు ఈ దుర్గామాత కాళీమాత అని ఈ జగదంబను రకరకాలుగా వాళ్ళు ఆరాధించినారు. అయితే కొంతమంది మహాభక్తులు అమ్మవారి యొక్క రూపాలు దర్శించిన వారు కూడా కొంతమంది మహాభక్తులు ఉన్నారు, దానికి డౌట్ ఎల్లే. కాబట్టి దేవి ఉపాసకులలో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభవాలను కూడా ఈ పురాణాల్లో అక్కడక్కడ కూడా చక్కగా ఆ వివరణ ఇచ్చినారు. తద్రూపంగా ఆయా రూపాలను వాళ్లకు ఆ అమ్మవారికి చక్కగా
చెప్పబడ్డదనమాట. వాళ్ళు వాళ్ళ అనుభవాల ద్వారా చిత్రీకరించినారు ఆ రూపాలను వాళ్ళు చూసి ప్రజల యొక్క పూజల కొరకు ఏకరీత కొరకు దేవాలయాలు ఆవిర్భవించబడ్డాయన్నమాట. ఇక్కడ మొదటి కొన్ని స్వరూపాలు మనము నవరాత్రులలో ఆ అఖండ శక్తిని పూజించడానికి మనము దుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాలు ఈ నవరాత్రిలో పూజిస్తూ ఉంటాం. ఈ నవరాత్రి పూజలు మూడు భాగాలుగా విభజించబడ్డది. మొదటి మూడు రోజులు కాళికాదేవి దుర్గా స్వరూపాన్ని పూజిస్తారు, రెండవ మూడు రోజులు లక్ష్మీ స్వరూపంలో, మూడు రాత్రులు ఆ సరస్వతి దేవిగా పూజిస్తారు. ఈ పూజ క్రమానికి విశేషమైన ఆంతరిక అర్థం ఉంది. ఇది రాబోయే రోజుల్లో మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధమైన గాని కూడా ఈ అనంతమైనటువంటి యొక్క శక్తిని మాత్రమే మనం ఉపాసిస్తూ ఉన్నాం. ఈ శక్తిని ఎందుకు ఉపాసించాలి అనేటువంటిది ఒకటి ఇందాక మనం ఈ విషయం తెలుసుకోవాలి. అంటే శక్తి ఉన్నప్పుడే, అది మనలో శక్తి ఉంటే కాదు, శక్తి అది కార్యరూపము ధరించాలి. కార్యరూపము ధరించినప్పుడే మనం ఏదైనా పనులు బయట చేయగలుగుతాం. అది కనుక లేకపోతే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మనలో శక్తి లేదా ఉంది, అయితే దాన్ని మనము వ్యక్తికి బయటికి తీసుకురావాలి. శక్తిని మూలాధార శక్తి ఉంది, మూలాధార శక్తి నుండి సహస్రం వరకు తీసుకొచ్చినప్పుడే నీకు జ్ఞానము అనుభూతి కలుగుతుంది, అప్పుడు ఆత్మదర్శనం అవుతుందని మనకు యోగాచార్యుడు విషయం తెలియజేస్తున్నారు. అంటే మూలాధారమునున్నది సహస్రానికి తీసుకుపోవడానికి మన ప్రయత్నం చేయాలని వద్దా? ప్రయత్నం చేయడమే మన కర్తవ్యం. అయితే మనం చేసే ప్రయత్నంలో ఆ జగన్మాత యొక్క శక్తిని మనకు, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం కోరడానికి కొరకు ఈ సాధన చేయాలి. ఎందుకంటే డబ్బు ఉందండి, డబ్బు బ్యాంకులో ఉంది, డబ్బు బ్యాంకులో పెట్టుకుంటూ ఉన్నట్టు అండి, అది మనకు తీసుకొని డ్రా చేసుకుని మనం ఉపయోగం చేసుకోవాలి కదండి. అదేవిధంగా ఆ జగన్మాత యొక్క అనుగ్రహానికి మనము పాత్రలం కావాల. ఏ పని జరిగినా, ఎందుకంటే ప్రతీది కూడా ఆ జగన్మాత యొక్క ఆజ్ఞ లేనిది, కరుణ లేనిది జరగదండి. ఆఖరికి వస్తే మనకు ఇంకా పురాణాలలో ముందుకు పోతే ఆ బ్రహ్మదేవికి బ్రహ్మదేవ్ సృష్టి చేసే శక్తి గాని, విష్ణుమూర్తికి ఆ పరిపాలించే పాలన్హార్ అనేటువంటి ఒక ఆయనకు ఆ పాలన పోషించేది భూదేవి శ్రీదేవిని అనుగ్రహించినట్టుగా, శివునికి లయశక్తికారిగా, అంటే ఈ ముగ్గురికి కూడా శక్తి శక్తి శక్తి, బ్రహ్మశక్తి విష్ణుశక్తి శివాశక్తి. అయితే బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ అన్నాడు, స్థితి చేసేటప్పుడు విష్ణు అన్నాడు, లయం చేస్తే శివుడు అన్నాడు, కానీ శక్తి శక్తి శక్తి మూడు సార్లు శక్తి ఉంది, శక్తి మారలేదండి. సృష్టి స్థితి లయాలు కారణం అంటే కార్యాలు మారుతున్నాయి, పనులు మారుతున్నాయి, కారణం మాత్రం అలా ఉందండి. అది ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలా? ఎందుకంటే ఆ కారణమే అన్నిటికీ మూలము. ఆ వ్యక్తమైనటువంటి యొక్క శక్తియే అవ్యక్తంలో పరమాత్మ, అది ఆత్మ. ఆ విధంగా మనము గుర్తు చేసుకుని ముందుకు పోదాం. ఈ విధంగా ఈ దేవి నవరాత్రుల యొక్క విశేష పూజల గురించి, ఈ కాళికాదేవి ఎందుకబ్బా ఈ జగన్మాత సంహరిస్తూ ఉంది అనేటువంటిది ఒక డౌట్ మనకు రావచ్చు. అయితే ఎందుకు సంహరిస్తుంది అనే దాని గురించి కొంత మనము వివరంగా తెలుసుకుందామండి. ఎందుకంటే సంహారం ఎందుకు? నిర్మించడానికే అని మనము రేపటి రోజులు మళ్లీ ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఇదే విషయంలో కొంత ఆ జగన్మాతను మనము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నేనయ్యా జగన్మాత కృపకు పాత్రలు కావాలంటున్నాను, కానీ మరి మనం ప్రార్థిస్తే బాగుంటుందేమో అమ్మవారి యొక్క నామాలను రెండు మాటలలో చెప్పుకుందాము.

దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ వైవి నరసింహరావు గారు అందించిన నవరాత్రుల అంతరార్థం శీర్షికలో మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగాన్ని రేపు మీరు వింటారు.

ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను మరొకసారి పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు సాయి సందేశ నవరత్నాలు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దసరా పండుగ అంటేనే ఒక సాధనను చేసుకునే అద్భుతమైన సమయం. ఈ సమయంలో మనలో ఉన్న అవలక్షణాలను దూరం చేసుకోవడానికి దేవికి ప్రార్థిస్తే అవి తొందరగా ఫలితాలను మనకు అందిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో రెండవ రోజు కార్యక్రమంలోకి మనం వెళ్దాం. నిన్నటి రోజు మనం అసహనం, దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు, అది కూడా క్షమన పెంపొందించుకుంటూ అన్న ప్రస్తావన మనం చేసుకున్నాం. మంచిదైనా చెడైనా లక్షణాలు మనం డెవలప్ చేసుకునేటప్పుడు ఒకదానికొకటి రిలేట్ అవుతూ ఉంటాయి. ఈనాడు మనం చాలా ముఖ్యమైనటువంటి అవలక్షణాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే దీన్నిగానే మనం జీవితంలో సరిదిద్దుకోకపోతే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. రాజ్యాలు కూలిపోయాయి, ఎన్నో బంధాలు తెగిపోయాయి. అలాంటిది కోపం. మనిషికి బద్ధ శత్రువు కోపం. సో మనం నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో, మనం చేసే పనుల్లో, ఇతరులతో సంభాషణలో ఎలాగ ఈ కోపాన్ని నియంత్రించుకోగలమో ఈనాడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి స్వామివారి ఉపన్యాసం వినే ముందు నిత్య జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, ఈ రెండింటినీ మనం చూసి అసలు కోపం వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, దాంట్లో మన రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి, ఈ చిన్న నాటికల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాటికలోకి వెళ్దామా?
1: అన్నా, ఎవరు చేశారే ఫోను అలా కేకలిస్తున్నావు?
2: ఇంకెవరు, జయమ్మ. నల్లతగా ఉందమ్మా, ఈయల రాను అని ఫోను. అసలు పండగ వస్తోందంటే చాలు, పని తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు చెప్తుంది. ఈ సెల్ ఫోన్లు వచ్చాక మరీ తేలికైపోయింది. వచ్చి కనిపిస్తే పని చెప్తామని తెలివిగా ఫోన్ చేసేసి ఊరుకుంటుంది. ఇప్పుడు చాకిరంతా నేనొక్కదానే చేసుకోవాలి. రానిండి, చెప్తాను.
1: నిజంగానే ఒంట్లో బాగాలేదేమోనే.
2: మీరొకరు, అసలు మీ వత్తాసు చూసుకుని అది మరీ నెత్తికెక్కి కూర్చుంటోంది. అదేం చెప్పినా నమ్మేస్తారు. మొన్న బట్టలు ఉతికి వెళ్లమని చెప్పి వెళ్లానా? బజారుకెళ్లి తిరిగి వచ్చి చూస్తే వేసిన బట్టలు వేసినట్టే ఉన్నాయి. ఎక్కడ పని అక్కడే వదిలేసిపోయింది.
1: పాపం, దాని అత్తని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలని చెప్పి వెళ్ళింది.
2: అదే, ఆ సంగతే చెప్పబోతున్నాను. మీ దగ్గర బుడిబుడి దీర్ఘాలు తీసి ఇక్కడి నుండి వెళ్లి ఆవిడగారు చేసిన ఘనకార్యం ఏమిటో తెలుసా మీకు? అత్తలేదు, దుత్తాలేదు, చక్కగా ఇద్దరూ కలిసి మ్యాట్నీకి చెక్కేశారు. దాని అదృష్టం బాగోక పక్కింటి కమలమ్మ గారు వాళ్లు అదే సినిమాకు వెళ్లారు. ఆవిడ చెప్తే తెలిసింది. ఇప్పుడు అర్థమైందా అదెంత గుండెలు తీసిన బంటో? ఒకరినని ప్రయోజనమేమిటిలేండి. నా కర్మ పొద్దున లేచిన దగ్గర నుంచి అందరికీ అన్ని అందించాల్సిందే. చేతి కింద సహాయంగా ఉంటుందని పెట్టుకుంటే దీని తీరు ఇలా తగలడింది. ఊరికే చేస్తోందా? నెల తిరిగేసరికి జీతం చేతిలో పడకపోతే ఇక ఆ రోజంతా సనుగుతూనే ఉంటుంది.
1: నాకేం తెలిసే, అది అలా చెప్తే నిజమనుకున్నాను.
2: అనుకుంటారు. అసలు నేను బట్టలుతుకోమని చెప్పి వెళ్ళాక దాన్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? నాకు తెలియదమ్మా అని చెప్పవచ్చు కదా. అక్కడికి మీరే జాలిగుండైనట్టు. మీరిలా చేస్తారు కాబట్టే దాని కంటికి నేనొక గయ్యాళిలా కనిపిస్తున్నాను. అన్ని అమర్చి పెడుతున్నప్పుడు కృష్ణ రామ అనుకుంటూ కూర్చోక అక్కర్లేని విషయాల్లోకి తల దూరుస్తారు. ఎవరు ఆ మాట పడనీరు.
3: అమ్మా, నా తెల్ల సాక్సు కనబడ్డం లేదు. రేపు పీటీ క్లాస్ ఉంది.
2: రారా రా, నువ్వొక్కడివే తక్కువయ్యావు నా ప్రాణానికి. అబ్బబ్బబ్బబ్బ, మీ అందరికీ చాకిరి చేసేసరికి ప్రాణం పోతుంది. రోజు ఇదే గోల, సాక్సు కనపడ్డం లేదు, రబ్బరు కనపడ్డం లేదు. ఎన్నిసార్లు చెప్పాను ఉతికిచ్చినవి జాగ్రత్తగా పెట్టుకోరా అని?
3: నువ్వే కదమ్మా ఆరాక తీసి నీ పుస్తకాల గూట్లో పెడతానన్నావు, అక్కడ లేవు.
2: అవునరా, నీకు కూడా లోకువైపోయాను. ఏం, అక్కడ లేకపోతే లేనట్టేనా? బట్టల బీరువాలో చూడవచ్చు కదా, అది కూడా నేనేస్తాను. ఎవరు నా మాట పడనీరు.
3: అమ్మా, నా తెల్ల సాక్సు కనబడ్డం లేదు. రేపు పీటీ క్లాస్ ఉంది.
2: రారా రా, నువ్వొక్కడివే తక్కువ.

0: అరే సురేష్ సురేష్ ఆగరా, అరే ఆగమంటుంటే ఆగకుండా వెళ్ళిపోతావేంటి? ఎన్నిసార్లు పిలిచినా వినబడ్డట్టు వెళ్ళిపోతావు, కనీసం వెనక్కి తిరిగి చూడవా?
1: ఎందుకు చూడాలి? నీకు గుర్తొచ్చినోడు పిలిస్తే పలకడానికి నాకేం పని లేదా?
0: అదేమిట్రా అలా మాట్లాడుతున్నావేంటి, ఏమైందిరా నీకు?
1: నాకేం కాలేదులే, నువ్వే మారిపోయావు. ఇన్నాళ్లు మంచి ఫ్రెండ్ అనుకున్నా, ఇప్పుడు తెలిసింది నీ అసలు రంగు. ఇంకా చాలు, నాతో మాట్లాడకు.
0: అంత కోపం ఎందుకు వచ్చిందిరా? నేనేం చేశానా?
1: చేయాల్సిందంతా చేసి నేనేం చేశానంటావేంటి? నీకు కొత్త ఫ్రెండ్స్ దొరికారు కదా, ఇక నేను ఎక్కడ కనిపిస్తాను? నాతో మాట మాత్రమైనా చెప్పకుండా వాళ్లతో మ్యాచ్కి చెక్కేశావు. ఏం, అప్పుడు నేను గుర్తుకు రాలేదా? అంతేరా, అవసరమైనప్పుడే నీకు మనుషులు గుర్తుకొస్తారు.
0: చచా, అదేం కాదురా. అసలేం
1: వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు. నీకు మ్యాచ్ చూడాలనిపించింది, వాళ్లతో వెళ్లిపోయావు అంతే. కనీసం ఫోన్ చేసి ఎవరో ఫ్రెండ్స్ మ్యాచ్ కి తీసుకెళ్తున్నారంటున్నారు, వెళ్తున్నా అని చెప్పి మినిమం కర్టసీ కూడా లేదు నీకు.
0: అది కాదన్నా.
1: ఏది కాదు, శ్రీలంక క్రికెట్ టీమ్ తో మ్యాచ్ జరిగినప్పుడు పాసులు సంపాదించడానికి నేను ఎంతో కష్టపడ్డాను. మా కజిన్ ను ఎంత బతిమాలినా కూడా కాదని నిన్ను తీసుకెళ్లాను ఆ మ్యాచ్ కి. అవన్నీ మర్చిపోయావు. మ్యాచ్ చూసే అవకాశం దొరకగానే నేను గుర్తుకు రాలేదు. అంతేలే, అవసరం తీరిపోగానే అలాగే ఉంటుంది.
0: కూల్ డౌన్ బ్రదర్, కూల్ డౌన్. అసలు ఏం జరిగిందో చెప్పనీవా?
1: కూల్ డౌన్ ఏంట్రా కూల్ డౌన్, పైగా బ్రదర్ అట బ్రదర్. నన్నలా పిలవకు, చిరాగ్గా ఉంది. ఈ మ్యాచ్ కెళ్లాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను. ఎంతమందిని కాంటాక్ట్ చేశాను, ఎన్నాళ్లుగా దీనికోసం పాకెట్ మనీ సేవ్ చేస్తున్నాను, అవన్నీ నీకు తెలుసు. హోటల్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా నా వెంటే ఉండేవాడివి. మ్యాచ్ కెళ్లే ఛాన్స్ దొరకగా అవన్నీ కన్వీనియంట్ గా మర్చిపోయి వాళ్లతో చెక్కేశావు. నాకు టికెట్ దొరకలేదన్న సంగతి నీకు తెలుసు. అయినా నాతో చెప్తే మ్యాచ్ కు వెళ్లడం కుదరదేమోనని సైలెంట్ గా వాళ్లతో వెళ్లి మ్యాచ్ చూసి వచ్చేశావు. హ్యాట్స్ ఆఫ్, నీకు ఫ్రెండ్స్ ని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.
0: ఇది మరీ టూ మచ్ అన్న, అలాగనకు.
1: అంటాను రా, 100 సార్లు అంటాను. ఎందుకంటే నువ్వింత సెల్ఫిష్ గా బిహేవ్ చేసావు కాబట్టి. నువ్వు అలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. నువ్వు నన్ను చాలా హర్ట్ చేసావు. మంచి ఫ్రెండ్ అని నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పావు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు, లీవ్ మీ అలోన్.
0: సురేష్, నేను చెప్పేది వినన్నా?
1: నథింగ్ డూయింగ్. నువ్వు చెప్పేది నేను వినేది ఇంకేం లేదు. బాయ్.
2: కోపం ఒక కోణాన్నే చూస్తుంది, మరో కోణం ఉండవచ్చన్న వాస్తవాన్ని విస్మరిస్తుంది. కోపం అనర్థానికి హేతు అవుతుంది.
3: చూశారు కదా, కోపంగా ఉన్న కోడలు అత్తగారిని కూడా చూడకుండా ఏవేవో మాటలంటుంది. మరి అంత దగ్గరి మిత్రుడు కూడా ఏమాత్రం అర్థం చేసుకోకుండా నీకు నాకు ఇంక బంధం కట్ అన్న లెవెల్కొచ్చేసింది కోపం రావడం వల్ల. స్వామి ఏం చెప్తారో చూద్దాం ఈ ఉపన్యాసంలో. కోపాన్ని, కోపం ఏ విధంగా అనర్థానికి దారితీస్తుంది, కోపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?
4: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎక్కును గలుగు. పాపపు పనులను చేయుచు పొమ్మని పించుకుంట చేకూరుజు. తన కలిమి భంగపుచ్చును తనకుంగల గౌరవంబు దగ్ధము సేయు తన వారల కెడసేయును.
5: వ్యర్థం కుప్యసి మాయసి హిష్ణుహు అన్నాడు తిరిగి. అనగా నీవు వృథాగా కోపించుకుని ప్రయోజనము లేదు. కారణమేమనగా నీవు ఓపిక లేనటువంటి కోపము నీకే అపకారము అని కూడాను ఇందులో బోధించాడు. అనగా ఓపిక లేక మన కోపము మన పాపమునకు ఒక ధూపమని కూడాను ఇందులో అర్థం. కాన మనము ఇట్టి ఓపిక లేని కోపమును అరికట్టుకునేటువంటి విధానము సమత్వమైనటువంటి చిత్తమునందే మనకు ప్రాప్తిస్తుంది. అట్టి సమత్వము ప్రాప్తించేటువంటి నిమిత్తమై

0: కొన్ని విచారణ కూడాను అత్యవసరంగా చేయవలసినటువంటిది.
1: మానవతా గుణములు మనం అభివృద్ధి పరచుకోవాలి. నేను మానవుడు అనుకున్నందుకు మానవతా గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు. కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డమ్మము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి. ఈ యాంగర్, ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్. క్రోధము కుక్క క్వాలిటీ, చంచలత్వము కోతి క్వాలిటీ. కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్. ఆ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఆమ్ మ్యాన్, ఐఆమ్ మ్యాన్, ఐఆమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది. కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి. ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి. కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం. దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
2: మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఎవరితోనైనా మనకి భేటీ అయినప్పుడు, వారు మనల్ని విమర్శించినప్పుడు మొట్టమొదటిగా మనకు వచ్చేది కోపమే. ఎందుకంటే ఆలోచన శక్తి తగ్గిపోతుంది మనకి ఆ సమయంలో. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, స్వామి చెప్తారు, మీపై ఎవరన్నా విమర్శిస్తే ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఆ విమర్శ సరైనది అయితే అది మనకే ఉపయోగకరం. మనలో ఉన్న తప్పుని ఎదుటివారు చూపించినప్పుడు మనం వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే మనం దాన్ని సరిదిద్దుకునే అవకాశం మనకి వాళ్ళు ఇస్తున్నారు. అది ఒకవేళ నిజమైతే. అదే వాళ్లు మోపిన నింద తప్పైతే, సరైనది కాకపోతే మనం దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. అదే కాకుండా అవతల వాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అన్న ఆలోచన మనకొచ్చి, అలాంటి వ్యక్తుల నుంచి మనం కొంచెం దూరంగా ఉండాలి అన్న ఆలోచన కూడా మనకు కలుగుతుంది.
3: అటువంటి వారితో మనం ఎలాగ ప్రవర్తించాలి అనేది కూడా మనం దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కరెక్టే గణేష్. ఇప్పుడు స్వామి చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఒక రెండు మూడు విందాము. కోపం వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకో, మీరు చెప్పింది బాగుంది, అది కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. బట్ ఇన్స్టెంట్ గా కోపాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది స్వామి ఏం చెప్పారో ఒకసారి విందాం. మనకి నిజంగా బాగా కోపం వచ్చినప్పుడు ఆ కూర్చున్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలట. ఆ ప్రదేశాన్ని వదిలేసి కొద్ది దూరం బయటికి వెళ్ళిపోండి, అక్కడే ఉండద్దు అని ఒకటి చెప్పారు. అలాగే కొంచెం దూరం వాక్ చేస్తే మంచిదని కూడా చెప్తారు స్వామి. ఓపెన్ ఎయిర్ లో, అది కూడా ఓపెన్ ఎయిర్ లో ఓ ఫర్లాంగ్ దూరం నడవండి. ఆ ఓపెన్ ఎయిర్ వల్ల మంచి స్వచ్ఛమైన గాలి, దీని వల్ల మైండ్ క్లియర్ అవుతుంది, బీపీ తగ్గుతుంది, అందుకని దానివల్ల కోపం కూడా తగ్గుతుంది. అందుకని కొంచెం దూరం ఒక వాక్ లాగా వెళ్ళిరండి. అలాగే కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోమంటారు. నిశ్శబ్దం అంటే, సైలెన్స్ అంటే మాట్లాడకుండా ఉండడం కాదట, సైలెన్స్ అంటే మైండ్ అని సైలెన్స్ చేయాలట. ఆలోచనలని కొద్దిసేపు బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఆపాలి అని. సో అలా కనుక చేస్తే దేనివల్ల మనకి కోపం వచ్చిందో దాని గురించి కొద్దిగా యూనో అంత వెంటనే రియాక్ట్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా ఆలోచిస్తామని. మైండ్ ఎప్పుడైతే సైలెన్స్ అవుతుందో మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని నిశ్శబ్దంగా కూర్చోమంటారు. ఒక గ్లాస్ చల్లటి నీళ్లు తాగండి అంటారు. అలాగే ఒకటి నుంచి పది అంకెలు లెక్క పెట్టాలట. కోపం వచ్చినప్పుడు వెంటనే మనం ఏదో ఒకటి అనేయకుండా ఒకటి నుంచి పది అంకెలు లెక్క పెడితే ఈ లోపల మళ్ళీ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్, మైండ్ కొంచెం కామ్ అవుతుంది. అయితే నిన్న మనం అనుకున్నట్టు హృదయం ఆలోచించడం మొదలు పెడుతుంది, క్షమ పెరుగుతుంది, అంత తొందరగా నెగిటివ్ అట్రిబ్యూట్స్ ఆర్ యాటిట్యూడ్స్ రావు బయటికి. ఒకటి నుంచి పది అంకెలు లెక్క పెట్టమంటారు. ఇంకొకటి స్వామి చెప్పింది నాకు బాగా నచ్చింది, ఏంటంటే కోపంగా ఉన్నప్పుడు వెళ్లి అద్దంలో నిన్ను నువ్వు చూసుకో అంటారు. మనం కోపంగా ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ గాని, మనందరికీ చాలా ఇష్టమైన వ్యక్తులు మనమే కదా ప్రపంచంలో, సో అద్దంలో చూసుకుంటే ఇలా ఉంటానా నేను కోపం వచ్చినప్పుడు, ఇలా నన్ను అందరు చూస్తున్నారా అనే ఆలోచన వస్తే ఇంకెప్పుడు పది మంది ముందర మనం కోపగించుకోం. అది చాలా ఎఫెక్టివ్ టిప్ అని అనిపిస్తుంది నాకు. సో ఇవన్నీ పాటిస్తే దానివల్ల మనకు ఉపయోగం ఏమిటి కోపం తగ్గించుకోవడం వల్ల అంటే, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ మీరు చెప్పినట్టు దాని రకం ఆ రకంగా చాలా ఉపయోగాలున్నా మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది. పర్సనల్ గా చూస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదే కదా, హెల్త్. ఆరోగ్యం ఏ రకంగా బాగుపడుతుందంటే,
2: అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది మనశ్శాంతి.
3: అది కూడా
2: మనశ్శాంతి వస్తుంది మనకి ఎప్పుడైతే కోపం తగ్గించుకున్నామో. స్వామి ఇంకొకటి వెరీ బ్యూటిఫుల్ టిప్ చెప్తారు. ఈ కోపం అనేది జంతు లక్షణం. ఈ మనం దసరాల్లో ఉన్నాం కాబట్టి ఇది చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి అంటున్నాను నేను. మనలో ఉండే ఈ దుష్ట ప్రవృత్తుల్ని మనం ఎప్పుడైతే నిర్మూలిస్తామో మంచి ఆటోమేటిక్ గా మనం పెంపొందించుకునే ప్రయత్నంలో ఉంటాం మనం. ఈ కోపం అత్యంత భయంకరమైన దానవ గుణం, యానిమల్ క్వాలిటీ అది. సో అందుకే స్వామి చెప్తారు, కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ యానిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ యానిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ యానిమల్ ఐఎమ్ మ్యాన్ అని రిపీటెడ్ గా ఆలోచిస్తూ ఉంటే ఆ కోపం ఆటోమేటిక్ గా తగ్గిపోతుందని చెప్తారు. దానివల్ల మనసు ప్రశాంతంగా తయారవుతుంది అనమాట. కోపం నుంచి ఎప్పుడైతే మనం దూరంగా వస్తామో, ఇప్పుడు మీరు చెప్పినటువంటి టిప్స్ స్వామి మనకి చెప్పినవి, అవి ఫాలో చేసినప్పుడు మనసు శాంతమవుతుంది.
3: దానివల్ల ఇంకొకటి కూడా గణేష్, మనకి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఆ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడము పెరుగుతుంది. అంతకంటే ముందుగా మనల్ని మనం అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. ఓ ఇలా ఇంత చిన్న విషయానికి నాకు కోపం వచ్చిందా అని ఆలోచన వస్తే, రెండోసారి అదే సంఘటన జరిగినప్పుడు ఆర్ అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనకి ఇంకా కోపం రాదు. దాన్ని
2: ఎందుకు నాకు ఇలా వస్తుంది అన్న ఆలోచన ఫస్ట్ వస్తుంది.
3: సో మన అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్ ఓన్ సెల్స్, మనల్ని మనం అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఆ తర్వాత స్టెప్ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోగలగడం. ఎదుటి వాళ్ళు మనకు కోపం తెప్పించేలాగా ప్రవర్తించారు అంటే వాళ్ళున్న పరిస్థితి ఏంటి, వాళ్ళు ఆ రోజు మేబీ మీరు ఇప్పుడు మీరు ఆఫీస్కి వస్తారు ఆర్ నేను ఆఫీస్కి వెళ్తాను, నా కలీగో మేనేజరో ఎవరో కొంచెం పౌరుషంగా కొంచెం గట్టిగా మాట్లాడతారు, నాతో కసురుగుంటూ మాట్లాడతారు. వెంటనే నేను కోపం తెచ్చుకోకుండా, అయ్యో పాపం అతనికి ఇంట్లో ఏం పరిస్థితి ఉందో, ఎటువంటి పరిస్థితిలో వచ్చాడో, అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటో ఇవాళ అనేది ఒక్క క్షణం ఆలోచించగలిగితే మనం దానికి అంత నెగటివ్ గా రియాక్ట్ అవ్వం. ఇట్ ఈస్ లైక్ వీఆర్ గివింగ్ ఎ ఛాన్స్ టు అదర్స్ ఆల్సో. మన గురించి మనమే ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ గురించి ఒక క్షణం ఆలోచిస్తాం అనమాట.
2: ఎటొచ్చి మనం సరిగ్గా మనం ఆలోచిస్తే ప్రతి మనిషి కోరుకునేది ఆనందం, మనశ్శాంతే కదా.
3: అంతే,
2: ఎవరు కోపం తెచ్చుకోవాలి అన్న ఆలోచనతో ఎవరు ఆఫీస్కి రారు, ఉద్యోగానికి వెళ్లరు.
3: అవును.
2: సో అదే మనం ఉండే పరిస్థితిలోనే ప్రతి ఒక్కడు ఉంటాడు.
3: అవును.
2: దానికి కొంచెం ఈ ఎంపతి, మనం ఇంతకు ముందు నిన్న మాట్లాడుకున్నాం కదా, ఈ క్షమను పెంపొందించుకునే సమయంలో అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్.
3: చాలా ఇంపార్టెంట్
2: ఈ కోపం తెచ్చుకోకుండా ఉండటం. కొంతమంది పిల్లలు ఏదైనా తప్పు పని చేసినప్పుడు వెంటనే కోపగించుకొని పెద్దవాళ్ళు ఏదో ఒకటి అనేస్తారు. సో ఈ దృష్టిలో ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు ఒక మంచి సంఘటన గుర్తొస్తుంది. అసలు స్వామి మించిన గురువు మనకు ఇంకొకళ్ళు లేరు. కోపం ఎలా తెచ్చుకోకూడదు, క్షమను ఎలా పెంపొందించుకోవాలి, అసలు అర్థం మనిషిని ఎట్లా చేసుకోవాలి అనేది కూడా స్వామి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ గా ఏ బర్త్డే సెలబ్రేషన్ నాకు గుర్తు రావట్లేదు, కానీ పూర్ణచంద్ర ఆడిటోరియంలో పిల్లలు 22వ తారీఖుని కాన్వకేషన్ డ్రామా చేసే ఒక ఆనవాయితీ. ఆ సంవత్సరం కూడా పిల్లలు బాగా ప్రిపేర్ అయ్యారు స్వామికి. ఏంటంటే లాస్ట్ లో స్వామికి హ్యాపీ బర్త్డే పాడతారనమాట. సో 22nd నైట్ పిల్లలు పాడితే అది ఫస్ట్ గ్రీటింగ్ ఫర్ స్వామి అనమాట, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడతారు. సో ఆ రోజు ఒక 2 డేస్ డ్రెస్ రిహార్సల్ అవుతుంది. 22వ తారీఖుని స్వామికి ఒక బ్రాండ్ న్యూ ల్యాంబోర్గిని కార్ వచ్చిందనమాట. 21st 22nd పూర్ణచంద్ర ఆడిటోరియంకి వచ్చింది అది. దాన్ని బాయ్స్ అందరి ముందే అది అన్బాక్స్ చేసి, ఆబ్వియస్ గా అందరూ యూత్ కదా, మరి కార్స్ చూస్తే ఎక్సైటింగ్ గా ఉంటుంది.
3: అందులో ల్యాంబోర్గిని
2: సో పిల్లలంతా కళ్ళు అప్పగించుకొని దాన్ని చూస్తున్నారనమాట. సరే స్వామి ప్రాక్టీస్ సెషన్కి వచ్చారు, ఆ కార్ ని బ్లెస్ చేశారు, స్వామి రిటైర్ అయిపోయారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో మొత్తం సెట్స్ అన్ని అరేంజ్ చేసుకుంటున్నారనమాట పిల్లలు. ఆ సమయంలో ఒక పెద్ద ప్లాంక్, మెటల్ ప్లాంక్ అనమాట, ఒక కేసింగ్ తో ఉంటుంది అది. సెట్ అరేంజ్ చేస్తుంటే అనుకోకుండా అది పడిపోయి కరెక్ట్ గా ఆ ల్యాంబోర్గిని కార్ తాలూకా హెడ్ లైట్ మీద పడింది అనమాట. చూడండి, బ్రాండ్ న్యూ కార్ అది. అండ్ తర్వాత రోజు స్వామి దాంట్లో దర్శనానికి వెళ్ళాలి బర్త్డే రోజు. ఆ హెడ్ లైట్ క్రాక్ వచ్చింది. ఇంకా అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ, టీచర్స్ అంతా పిల్లల దగ్గరికి వచ్చి చడమడా తిట్టేసి ఇంకా మీకు బుద్ధి లేదు ఇది లేదు అన్ని అన్నారు అనమాట.
3: కొద్దిగా టెన్షన్ లో ఉంటారు
2: అందరికి. అసలే స్వామి అంటే అందరికి ఆ ప్రేమ ఉంటుంది కదా, అది ఎంతో బాధగా ఫీల్ అయ్యారనమాట అందరూ. ఆ రోజు ఈవినింగ్ స్వామి దర్శనానికి వచ్చారు, అది చూశారు, వెళ్ళిపోయారు. ఏమాత్రం మాట్లాడలేదు స్వామి. అనుకుంటే స్వామి ఇంకో కారు వచ్చేస్తుంది, ఒక చిటికి వేస్తే చాలు స్వామికి కొత్త కారు వస్తుంది. ఇంకో చిటికి వేస్తే తప్పు చేసిన వాళ్ళని వెంటనే పని చేసేయచ్చు. స్వామి కూడా ఆగ్రహించచ్చు, కానీ చేయలేదు. అన్నిటికన్నా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, నెక్స్ట్ రోజు స్వామి పుట్టినరోజు నాడు మార్నింగ్ ఈ కార్ల దర్శనం ఇస్తున్నారు. అప్పుడు మేము పిల్లలంతా దర్శనం చేసుకుంటున్నప్పుడు అనిపించింది, అరే స్వామి ఈ కారులోనే వస్తున్నారేంటి అని అనిపించింది. అంటూ ఒక్కసారి హెడ్ లైట్ వైపు మా దృష్టి మళ్ళిందనమాట. మేము, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ హెడ్ లైట్ క్రాక్ తాలూకా దీని మీద ప్యాచ్ చేసి ఒక టేప్ అంటించబడి ఉంది అనమాట. ఇమాజిన్ చేయండి, స్వామి టేప్ వేసుకుని ఆ కార్లో దర్శనానికి వచ్చారు. ఇక్కడ ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ స్వామి సాల్వ్ చేస్తున్నారో చూడండి. ఆ కారు ఇచ్చిన భక్తుడు కూడా
3: బాధపడకుండా
2: కారును వాడుతూ, ఆ కారుకి దెబ్బ తగిలించిన పిల్లలకు కూడా హర్టింగ్ గా ఉండకుండా, కోపం తెచ్చుకోకుండా దాన్ని వాడుతూ స్వామి దర్శనానికి వచ్చి అందరికీ ఆనందం ఇచ్చారు. అసలు ఈ ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటేనే నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే స్వామి తప్ప ఇంకెవ్వరూ ఆ పరిస్థితిలో చేయలేరు.
3: అవును, కరెక్టే గణేష్. మనం స్వామి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇలాంటి సన్నివేశాలు సంఘటనలు రిపీట్ చేసుకుని గుర్తు చేసుకోవడం వల్ల ఈ కొద్దిగా అయినా వస్తుందేమో సాధనలో అని ఒక ఆశ.
2: చూసారా, మరి స్వామి ఇట్లాగా ఈ కోపానికి లోనవ్వకుండా ఒక మనిషిగా మనం స్వామిని చూసినట్టయితే, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ గా,
3: అబ్సల్యూట్లీ
2: ఎప్పుడు మన ప్రాబ్లమ్ స్వామికి చెప్పుకోవాలి అన్న ఒక ఫీలింగ్ మన మనసులో వస్తుంది. సరే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఫస్ట్ నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, స్వామి దగ్గరికి వెళ్తాను. ప్రపంచంలో ఎవరికన్నా అదే భావం వస్తుంది. ఎందుకు? స్వామి కోపం రాదు కాబట్టి, ఏం చెప్పినా వింటారు కాబట్టి, క్షమని చూపిస్తారు కాబట్టి, ఆ అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి హీఈస్ అప్రోచబుల్. స్వామి దగ్గర సరే నేను వెళ్లి ఏదైనా చెప్తాను, స్వామి తప్పకుండా వింటారు అన్న కాన్ఫిడెన్స్ మన మనసులో వస్తుంది అనమాట.
3: అవును, అది కోపగించుకునే వాళ్ళ కోపం, కొంతమందికి కోపం కొద్దిగా ఎక్కువ పాళ్లల్లో ఉంటుంది. అటువంటి వాళ్లతో పాపం ఎవరు ఎక్కువగా గడపాలని అనుకోరు. వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఉంటారు. యాక్చువల్లీ మనకి ఒక పద్యంలో కూడా వస్తుంది, కోపం ఎక్కువగా ఉండే మనిషిని అతని భార్య కూడా గౌరవించదు అని అని చెప్తారనమాట. అందుకని ఆ కోపాన్ని కనుక మనం తగ్గించుకోగలిగితే మనకు కూడా సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది. దానివల్ల మనకి లాభమే గాని నష్టం లేదు. స్వామి కంటే మించిన మంచి ఉదాహరణ మనకి ఎక్కడా దొరకరు. ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది గణేష్, ఇది మనం అనుకుంటూ ఉంటే అస్సలు ఆయన ఆ కోపాన్ని పక్కన పెట్టేయడం వల్ల ఎంత హుందాగా, ఎంత లవింగ్ గా, ఎంతో ప్రేమతో అనమాట. మేబీ స్వామి కోపాన్ని ప్రేమతో రిప్లేస్ చేశారు అనిపిస్తుంది. ఇది మొన్న ఒకసారి ఒక పుస్తకంలో చదివాను. ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం సోలార్ హీటర్స్ పెట్టించారట హాస్టల్ నిండా. వాళ్ళకి స్నానానికి దానికి వేడి నీళ్ళు వస్తాయని అది ఇనాగ్రేట్ చేయడానికి స్వామి వెళ్లారనమాట హాస్టల్ కి. ఆ ట్యాప్ అదంతా రెడీ చేశారు, స్వామి ట్యాప్ తిప్పాలి, వేడి నీళ్ళు వస్తాయి, అది ప్లాన్. సో స్వామి వెళ్లి ట్యాప్ తిప్పేసరికి దానికి ఉన్న చిన్న ప్రాబ్లం వల్ల వీళ్ళు తెలుసుకోలేకపోవడం వల్ల ఆ నీళ్ళు ఒక్కసారి ధారగా వచ్చేసేసి మొత్తం స్వామి అంగి నిండా పడిపోయాయి అనమాట. వేడి నీళ్లు. అందరూ ఒకసారి స్టన్ అయిపోయారట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి మీద వేడి నీళ్ళు పడినందుకే చాలా బాధపడతారు కదా అందరు. రెండోది ఆయన అంగి అంతా తడిసిపోయింది అండ్ భయం అనమాట, అయ్యో ఇలా జరిగిపోయిందే ఇప్పుడు అందరు ఏమంటారు. మరి పిల్లల్ని మీరన్నట్టు టీచర్స్ ఊరుకోరు కదా, వాళ్ళకి పడాల్సింది వడ్డించాల్సింది వడ్డిస్తారు స్వామి వెళ్ళాక. అందరు పాపం స్టన్ అయిపోయి చూస్తున్నారట. స్వామి ఒకసారి అందరినీ చూసి, అయితే మొదటి స్నానం నేనే చేశానన్నమాట,
2: హాట్ వాటర్ బాత్.
3: ఆ ఒక్క మాట అన్న వల్ల అందరు మనసులు తేలిపడ్డాయి, అందరు నవ్వేశారు, అయిపోయింది. ఇంకా దాన్ని డిడ్ నాట్ గో ఫార్వర్డ్ అనమాట. ఆ తర్వాత ఒక మాట చెప్పి స్వామి నవ్వుతూ వెళ్ళిపోయారు, అందరికీ ఆనందం మిగిల్చారు. ఎంత బాగుందో చూడండి, అదే స్వామి వేడి నీళ్ళు పడ్డాయి నా మీద ఏం చూసుకో, అసలు ఆయన మాట్లాడక్కల ఒక లుక్ అనమాట. ఒక్కసారి ఎవరి వైపైనా కోపంగా చూస్తే చాలు, కానీ అలా చేయలేదు స్వామి. ఆ కోపాన్ని, యాజ్ వి థాట్, కోపాన్ని తీసేసి ఆయన అక్కడ ప్రేమను పెట్టుకున్నారు.
2: యాక్చువల్గా ఈ మొత్తం ఈ కాన్సెప్ట్ ఆఫ్ కోపం, దీన్ని ఎట్లా తగ్గించుకోవచ్చు అంటే, సహనం మనం ఎప్పుడైతే అలవరుచుకుంటున్నామో అది మెయిన్ కండిషన్ టు గెట్ రీడ్ ఆఫ్ దిస్ యాంగర్. అండ్ స్వామి ఎప్పుడు చెప్తారు, నాకు కోపం వచ్చిందని నేను నటిస్తుంటాను. ఈ టూ పాయింట్స్ మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు దీన్ని. కోపం వచ్చినప్పుడు నోటితో ప్రదర్శించాలంట, అదే ప్రేమ ఉన్నప్పుడు హృదయంతో ప్రదర్శించాలంట. చూసారా? అంటే ఒక సిచ్యువేషన్ లో ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని చూడాలి, కానీ ఆ పర్సన్ ని మనం చూడకూడదు. అదే ప్రేమ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఆ పర్సన్ ని చూడాలి, కానీ ఆ సిచ్యువేషన్ ని చూడకూడదు. సో ఆ విధంగా మన కోపం వచ్చినప్పుడు ఓన్లీ అవర్ మౌత్ షుడ్ వర్క్, ఓన్లీ వాయిస్ మాడ్యులేషన్ లో అది చెప్పాలి, కానీ మనసులో ఉంచుకోకూడదు. అది
3: అది అంటారు గణేష్, ఉత్తముడి కోపం నీటి మీద రాతలాంటి, అది చెరిగిపోతుంది ఆ క్షణమే ఉంటుంది. మధ్యముడి కోపం ఇసుక మీద రాయడం లాంటిదట, అది కొన్ని రోజులు
2: ఉంటుంది.
3: అదే అధముడి కోపం రాయి మీద గీత లాంటిదట, అది పోదు అని. ఎంత బాగా చెప్పారో చూడండి, మనకి అన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఫాలో అవడమే మన పని ఇప్పుడు.
2: అవును, మరి ఈ సహనాన్ని పెంపొందించుకుంటే మన కోపం తగ్గుతుంది అని మనం అనుకుంటున్నాం కదా. ఇందాక కార్యక్రమం ప్రారంభంలో మనం ఆ చిరు నాటికలు చూసాం కదా, ఆ నాటికలో వాళ్ళు ప్రదర్శించే కోపం తగ్గించుకుని సహనాన్ని ప్రదర్శించుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అదొకసారి చూద్దాం.
3: తప్పక. అత్తగారు కోడలు, కోడలు అంటుంది అనమాట అత్తగారితో, పని అమ్మాయి రాలేదు, మీరు ఎందుకు అమ్మాయిని పంపించేశారు, నేను పని చేయమంటే అంటే అమ్మాయి ఇలా చెప్పింది అందుకని నేను పంపించాను అంటుంది అత్తగారు. అప్పుడు కోడలు చెప్తుంది, ఆ అనుకుంటారు అసలు నేను బట్టలు తగ్గమని చెప్పి వెళ్ళాక దాన్ని ఎందుకు వెళ్ళనిచ్చారు, నాకు తెలియదమ్మా అని చెప్పొచ్చు కదా, అక్కడికి మీరే జాలిగుండైనట్టు, మీరు ఇలా చేస్తారు కాబట్టే దానికంటికి నేను ఒక గయ్యేళ్లా కనిపిస్తున్నా. అన్ని అమర్చి పెడుతున్నప్పుడు కృష్ణారామ అనుకుంటూ కూర్చోక అక్కర్లేని విషయాల్లో తలదూరుస్తారు, ఎవ్వరూ నా మాట పడనేరు అని అత్తగారి మీద విసుక్కోవడమే కాకుండా తన బిడ్డ కొడుకు వచ్చి సాక్స్ ఎక్కడున్నాయని అడిగితే, రారా నువ్వు ఒక్కడవే తక్కువయ్యావు నా ప్రాణానికి, మీ అందరికీ చాకరీ చేసేసరికి ప్రాణం పోతోంది, రోజు ఇదే గోల, సాక్స్ కనబడడం లేదు, రబ్బర్ కనబడడం లేదు, ఎన్నిసార్లు చెప్పాను ఉతికిచ్చిన జాగ్రత్తగా పెట్టుకోరా అని అంటూ కొడుకును కూడా గదమాయిస్తుంది. మీరు ఒక చిన్న విషయం ఆలోచిద్దాం గణేష్, అక్కడ సిచ్యుయేషన్ ఏంటి, పని అమ్మాయి రాలేదు
2: అంటే
3: హెల్ప్ చేయడానికి ఆ రోజు పని అమ్మాయి పనికి రాలేదు. పని అమ్మాయి రాలేదు అనే ఒక చిన్న కారణం వల్ల అత్తగారిని ఎంత మాట అనేసింది, మీ పని మీరు చూసుకోకుండా ఎందుకు కలిగించుకుంటున్నారు మీకు అనవసరమైన
2: తలదూరుస్తున్నారు
3: అని పెద్దవాళ్లని క్వశ్చన్ చేయడమే కాకుండా ఎన్ని రోజులు బట్టి ఆ అత్త కోడలు కలిసి ఉండి ఉంటారు, ఈ చిన్న విషయం వల్ల అక్కడ ఆవిడకి మనసుకు కష్టం కలిగించింది. కన్న కొడుకు వచ్చి ఏది ఇదేది అని అడిగితే అని మీకు పని చేయలేక నేను చచ్చిపోతున్నాను అని అని ఆ పిల్లవాడిని విసుక్కుంది. కారణం ఏముంది అక్కడ, పని అమ్మాయి రాలే, సరే ఇవాళ రాలేదు, మీరిద్దరు నాకు కొద్దిగా హెల్ప్ చేయండి, మనం ఫినిష్ చేసుకుందాం పని అంతా, ఇవాళ పని అమ్మాయి రాలేదు, మీరందరూ నాకు సహాయం చేయాలంటే చేయమంటారా అన్నారు కదా, అందరూ వచ్చి తలో చేయి వేస్తే అయిపోతుంది పని. ఆ కోపానికి ఆ ఒక్క క్షణంలో లొంగిపోవడం వల్ల రిలేషన్షిప్స్ ఎంత దెబ్బతింటున్నాయో ఒకసారి చూడండి. దీనికి బదులు ఆవిడ ఏమని ఉండొచ్చు, పని అమ్మాయి రాలేదు, సరే మీరేదో పంపించేశారు, ఇంక నుంచి అమ్మాయి ఇలాగూ అలాగో అని చెప్తే నన్ను మాట అడగండి, అప్పుడు మన ఇద్దరం కలిసి చెప్దాము అనొచ్చు అత్తగారితో. అలాగే కొడుకు వచ్చినప్పుడు, ఒరే ఇవాళ ఇలాగ అమ్మాయి రాలేదురా, కష్టంగా ఉంది, నాకు కొద్దిగా హెల్ప్ చెయ్యి, తర్వాత వెతుక్కుందాం అనొచ్చు. రెండూ అయిపోయేవి కదా.
2: సో తర్వాత నాటికలోని సురేష్ ఏమంటున్నాడు,
3: ఫ్రెండ్స్
2: పాపం ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యలో రమేష్ వచ్చి, చచ్చా అదేం కాదురా అసలు ఏం జరిగింది అని అనుకుంటుండగా సురేష్ అడ్డం చెప్పేసి, వద్దు నువ్వేం చెప్పక్కర్లేదు, నీకు మ్యాచ్ చూడాలనిపించింది వాళ్ళతో వెళ్ళిపోయావు అంతే, కనీసం ఫోన్ చేసి ఎవరో ఫ్రెండ్స్ మ్యాచ్ కి తీసుకెళ్తున్నారంటూ వెళ్తున్నా అని చెప్పే మినిమం కర్టసీ కూడా లేదు, అలా చెడమడా తిట్టేస్తున్నాడు. అదే కాకుండా లాస్ట్ లో అంటాను రా 100 సార్లు అంటాను, ఎందుకంటే నువ్వు అంత సెల్ఫిష్ గా బిహేవ్ చేసావు కాబట్టి, నువ్వు అలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు, నువ్వు నన్ను చాలా హర్ట్ చేసావు, మంచి ఫ్రెండ్ అని నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పావు, ఇనఫ్ ఈజ్ ఇనఫ్, చాలు, లీవ్ మీ అలోన్. అంటే చూడండి, ఏదో పాపం ఒక్కసారి ఎప్పుడు కలిసి ఉండే ఫ్రెండ్స్ ఒక చిన్న మ్యాచ్ కి చెప్పకుండా వెళ్ళాడు, అది కూడా ఏదో పరిస్థితి ఉండే ఉంటుంది, ఏదో కారణం ఉండే ఉంటుంది,
3: ఆ కారణం చెప్పే అవకాశం కూడా ఇవ్వట్లేదు.
2: అప్పుడప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు నాకు ఏం గుర్తొస్తుందంటే, స్వామి చెప్తారు మన కోరికలో ఎప్పుడైతే డిజైర్ తీరలేదో, కోరిక తీరినప్పుడు మనకి ఫస్ట్ వచ్చేది క్రోధం. చూడండి, నాకు మ్యాచ్ కి వెళ్ళాలి అన్న ఆలోచన, పాపం వాడికి ఆ అవకాశం దక్కలేదు, ఆ అవకాశం దక్కలేదు కాబట్టి ఆ కోపం వచ్చేసింది వానికి, కోపం వచ్చి ఆ ఫ్రెండ్ మీద రుద్దేశాడు ఆ కోపాన్ని. అదే ఏమైందో ఒకసారి అడిగుంటే ఆ పరిస్థితి ఇంకొకలా ఉండేది. సరే ఏమైందో చెప్పరా, నన్ను కూడా పిలాల్సింది కదా మ్యాచ్ కి, నేను కూడా వచ్చేవాడిని, నేను ఎప్పటి నుంచో టికెట్స్ కోసం ట్రై చేస్తున్నానని నీకు తెలుసు కదా అంటే అప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చేవాడు.
3: ఏం జరిగిందో, ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అతను చెప్పేవాడు, వినేవాడు
2: వినేవాడు. సో ఆ విధంగా లాస్ట్ లో అంటున్నాను రా 100 సార్లు అంటున్నాను, ఇద్దరు ఫ్రెండ్స్ గొడవ పడచ్చు కానీ ఒక చిన్న పరిస్థితి వల్ల, ఒక చిన్న సంఘటన వల్ల ఇట్లా విపరీతమైన అనర్థానికి దారి తీయకూడదు. విడిపోయే పరిస్థితి దాకా వెళ్ళకూడదు. అది మన కేవలం మన అసమర్థత, ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేనటువంటి అసమర్థత మనలో ఉన్నదని మనకు చెప్తుంది.
3: ఇంకొక రకంగా కూడా ఆలోచిస్తే గణేష్, నేను నువ్వు కలిసి వెళ్దాం అనుకున్నాము, నువ్వు ఒక్కడివి వెళ్ళొచ్చేసావు, పోనీ లేరా నువ్వైనా చూసొచ్చావు ఎలా జరిగింది అని అడిగుంటే, రెండోసారి అతను వెళ్లేవాడే కాదేమో ఇతను లేకుండా. అలా అనే ఆ మాట కనుక వచ్చి ఉంటే ఇంకొకసారి నుంచి మేమిద్దరం కలిసే వెళ్తాము అని ఆ డెసిషన్ అతను వచ్చేవాడేమో. మనం అలా రియాక్ట్ అవ్వలేకపోవడం వల్ల ఒక మంచి ఫ్రెండ్ ని కోల్పోతున్నాం.
2: సో మరి శ్రోతలందరికీ మరి విన్నాం కదా ఈనాడు కోపం, మన బద్ధ శత్రువు అయిన కోపం ఎలా తగ్గించుకోవచ్చు, సహనాన్ని పెంపొందించుకుని అవతల వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడు ఈ కోపం అనేది మనకి తగ్గి మన ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడే ప్రయత్నం చేస్తుంది. మరి ఈనాటి దసరా కార్యక్రమంలో 2వ భాగంగా ఈనాడు ఈ అంశాన్ని మనం తెలుసుకున్నాం. ఈనాటి నాటకంలో పాత్రలు, పాత్రధారులు, అత్తగారు శ్రీమతి ఏరూప, కోడలు శ్రీమతి కే జ్యోతి, కొడుకు మాస్టర్ వరిష్ రెడ్డి సురేష్గా శ్రీ బి సురేష్ కుమార్, రమేష్గా రామ్మోహన్ నాగవెల్లి, వ్యాఖ్యానం శ్రీ టి నిరంజన్. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు శ్రీ మాణిక్య శాస్త్రి గారి వద్ద విద్యను అభ్యసించారు. శ్రీ భాస్కర శర్మ గారు తెలుగు సంస్కృత భాషా ప్రవీణులు. వారు ఎంఏ గవర్నమెంట్ కాలేజ్ మంచేరియాల నుండి లెక్చరర్ గా రిటైర్ అయినారు. శ్రీ భాస్కర శర్మ గారు ఎన్నో పుణ్యక్షేత్రాలలో తమ భాగవత ప్రవచనాలు, అన్ని శక్తిపీఠాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చి ఉన్నారు. మరి ఈనాటి దేవీ అవతారం గురించి, దాంట్లో ఉన్నటువంటి నిగూఢమైన అంతరార్థాన్ని గురించి శ్రీ భాస్కర శర్మ గారి మాటల్లో విందామా.
4: శ్రీమాత్రి నమః. జై సాయిరాం. ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి శ్రోతలు ఎవరైతే ఉన్నారో వారికందరికీ ఈ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్నటి రోజున ఆ అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఆ అమ్మవారిని వర్ణిస్తూ సహజంగా మానవుల్ని చూసేటప్పుడు నఖశిఖ పర్యంతరం చూస్తాం, కాలి గోరు దగ్గర నుంచి శిరస్సు వరకు పరిశీలనగా చూస్తాం. కాని భగవంతుణ్ణి దర్శనం చేసేటప్పుడు శిఖ నఖ పర్యంతము అని చెప్పారు పెద్దలు. శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు చూడాలి. ఆ శిరస్సు దగ్గర ప్రారంభించి పాదాల వరకు వచ్చి ఆ పాదాల దగ్గర మన దృష్టిని నిలబెట్టాలి అని పెద్దల యొక్క వచనం. అలా పరిశీలన చేస్తూ వస్తే ఆ అమ్మవారి యొక్క శిరస్సు భాగాన, శిరోభాగాన ఉన్నటువంటి ప్రథమంగా ఉండే శిరోజములను గురించి చెప్పారు. చెంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ, చెంపక కుసుమములు, అశోక పున్నాగ సౌగంధిక ఈ కుసుమముల నుండి ఎటువంటి సుగంధం వస్తుందో అటువంటి సుగంధం ఆ అమ్మవారి యొక్క జుట్టు నుండి, ఆ కేశములు తలకట్టు నుండి వస్తున్నది దివ్యమైనటువంటి వాసన. కేవలం అమ్మవారి దగ్గరకు ఎవరు పెడతారో వాళ్లకు మాత్రమే ఈ వాసన రావటం కాదు, అసలు సహజంగా ఆ కుసుమాలకు కూడా ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమ్మవారి దగ్గర నుంచే వస్తుంది. ఆ అమ్మవారు ఇస్తేనే ఆ సుగంధం మనకు కూడా అందుతుంది. ఆ అమ్మవారు ఇస్తేనే సూర్యుడు కూడా కాంతిని ఇవ్వగలుగుతున్నాడు. అందుకనే అమ్మవారు ఉండేటువంటి ఆ నగరాన్ని మణిపురము అని పిలుస్తారు పురాణ వాంగ్మయంలో. ఆ మణిపురం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, మన ఇంట్లో రాత్రిపూట గాని పొగలైనా గాని మబ్బులు పడితే మనం లైట్ వేసుకోవాలి, కానీ అమ్మవారు ఉండేటువంటి ఆ భవనం మణిపురం ఏదైతే ఉందో, ఏ కాంతి గాని, ఏ లైట్లు గాని, ఏ దీపాలు గాని, ఏ జ్యోతులు గాని వాటిలతో పనిలేదు. ఏవీ లేకుండానే నిరంతరము కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. తనంతట తాను ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి పురం కనుకనే దానికి మణిపురము అన్నారు. కనుక సూర్యుడు కూడా ఆ వేడిమిని గాని ఆ కాంతిని గాని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు? ఆ అమ్మవారిని ప్రార్థించి అక్కడి నుంచే తీసుకుంటున్నాడు, మనకు కాంతిని ఇస్తున్నాడు. అలాగే ఈ చంపక కుసుమాలు గాని, సౌగంధిక కుసుమాలు గాని, పున్నాక కుసుమాలు గాని, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క కేశముల నుండి వచ్చేటువంటి సుగంధమును తీసుకునే మనకు సుగంధాన్ని ఇస్తున్నాయి ఆ కుసుమాలు కూడా. సాధారణమైనటువంటి స్త్రీలైతే ఏ అనేక రకాలైనటువంటి కుసుమాలను మాలగా చుట్టి ఆ తలలో తురుముకుంటే అప్పుడు అక్కడ నుండి అటువంటి సువాసన వస్తుంది. కానీ అమ్మవారు ఏ మాలలు ధరించవలసిన పని లేదు, ఏ పూలు పెట్టుకోవలసినటువంటి పని లేదు, ఏ విధమైన అలంకరణ లేకుండానే సహజంగానే అటువంటి సుగంధాన్ని కలిగి ఉన్నాయి. అందుకనే ఆ అమ్మవారిని వర్ణించేటప్పుడు ఆ లలితా సహస్రనామంలో కూడా చంపక అశోక పున్నాక సౌగంధిక లతత్కచ అని చెప్పబడి ఉంటుంది. అటువంటి దివ్యమైన సువాసన కలిగినటువంటి, సహజమైన సువాసన కలిగినటువంటి, తెచ్చిపెట్టుకున్న సువాసన కాకుండా అటువంటి దివ్యమైనటువంటి కేశములను కలిగి ఉన్నదే అమ్మవారు. నల్లని ముంగురులు, అవి తెల్లబడేటువంటి అవకాశం లేదు. మామూలు మానవులకైతే బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, తిరోధానము ఇటువంటి అవస్థలన్నీ ఉన్నాయి. ఆ అమ్మవారికి ఈ అవస్థలు ఉండే అవకాశం లేదు. సడా షోడశ వర్ష ప్రాయ, ఎప్పుడు చూసినా 16 సంవత్సరాల వయస్సులో ఉంటుంది ఆవిడ. ఎప్పుడు పుట్టింది అని చెప్పగలుగుతాం, ఎప్పుడు కనపడకుండా పోతుంది అని చెప్పగలుగుతాం. శాశ్వత, సత్యమైనటువంటి వస్తువు. సత్యము అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఒక్కటి ఉంది. సర్వసాధారణంగా పాఠశాలలో ఉపాధ్యాయులు సత్యము అనే పదం వస్తే దానికి అర్థం ఏమని చెబుతారు? నిజము అని చెబుతారు. సత్యము వేరు, నిజము వేరు. మన ఎదురుకుండా ఈ వస్తువు ఉన్నది, ఇది నిజం. కానీ కొంతసేపటికి ఆ వస్తువు ఉండదు, అక్కడి నుంచి తీసివేయబడుతుంది. ఏ వస్తువైనా అంతే, కొంతకాలం మనం ఉంటాం, ఇది నిజం. కానీ వార్ధక్యం అయిపోయి ఆయుర్దాయం అయిపోయిన తర్వాత మనం ఉండం, ఈ శరీరం ఉండదు. కనుక కనపడేటువంటిది నిజం, అసలు కనపడకుండా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అది సత్యం. అందుకనే యద్దృశ్యం తన్నశ్యతి అని సూత్రం. ఏది కనపడుతుందో అది నశించేదే. నశించేది సత్యము అయ్యే అవకాశం లేదు. సత్యము అంటే శాశ్వతము అని అర్థం. కనుక శాశ్వతమైన వస్తువు ఏది అని కనుక మనం వెతికితే, లోకంలో ఉండేటువంటి మనకు కనబడే వస్తువులన్నిటినీ నేతి నేతి నేతి నేతి నేతి నేతి అనేటువంటి వాక్యాల చేత, నేతి అంటే నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఏది కనబడేది ఉండేది కాదు. కనుక శాశ్వతమైనదేది అని ఇలా మనం వెతుక్కుంటూ వెళ్లగా వెళ్లగా చిట్ట చివరికి మనకు కనబడేది ఎవరయ్యా అంటే, ఆ మణిపురంలో ఉండేటువంటి శాశ్వతమైనటువంటి ఆ తల్లి తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. నిన్న మనం చెప్పుకున్నాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ఆ తల్లే సృష్టించింది అని. వాళ్ల కర్మలు చేయటానికి శక్తి కావాలి, కనుక ఆ శక్తులను కూడా ఆ అమ్మవారు తన నుండే సృష్టించి వాళ్లకు ఇచ్చింది. రజోగుణాన్ని బ్రహ్మదేవునకు అందజేసింది, సత్వగుణాన్ని విష్ణుమూర్తికి అందజేసింది, తమో గుణాన్ని రుద్రునకు అందజేసింది. కోరిక కలిగితే తప్ప సృష్టి చేసే అవకాశం లేదు, సృష్టి జరిగే అవకాశం లేదు. కనుక కోరికకు మూలమైనటువంటి గుణం రజోగుణం. అందుకని సృష్టికర్త బ్రహ్మ కనుక ఆయనకి రజోగుణం కావాలి కనుక రజోగుణ రూపమైనటువంటి సరస్వతి రూపాన్ని ఆయనకు ఇచ్చింది. కలిగినటువంటి సృష్టిని పెంచి పెద్ద చెయ్యాలి అంటే ఓర్పు కావాలి. పిల్లల్ని పెంచడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. పసిపిల్లల్ని కూడా ఎంత జాగ్రత్తగా చూస్తారో స్వామివారు చాలా చోట్ల చూపించేవారు. వాళ్ళని ఎంత ఆదరించారు. ఒకనొక సమయంలో అక్కడ పుట్టపర్తిలో, మన పుట్టపర్తిలో హాస్టల్లో ఉన్న పిల్లలు ఏడుస్తూ ఓ పిల్లవాడు స్వామివారి దగ్గరికి వస్తే, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు బంగారు అని అడిగారు. వాడు ఏదో కారణం చెప్పాడు. ఎప్పుడైతే ఆ కారణం చెప్పాడో వెంటనే ఆ వార్డెన్ని పిలిచి, వాళ్ళు ఇంటి దగ్గర తిండి లేక ఇక్కడికి వచ్చారా, అమ్మా నాన్న దగ్గర ఉండలేక ఇక్కడికి వచ్చారా, దేనికోసం ఇక్కడికి వచ్చారు, ఇక్కడ వాళ్లను మనం అట్టి పెట్టుకోవాలి అంటే కన్న జన్మనిచ్చిన పాలిచ్చి పెంచిన తల్లి తండ్రిని కూడా మరిచిపోయే రీతిగా మనం చూడగలిగితేనే వాళ్ళని ఇక్కడ పెట్టుకోవాలి అని స్వామి ఆ వార్డెన్కి ఎంత మెత్తగా చెప్పారంటే అంత శృతిమెత్తనగా చెప్పారు. చెప్పేటువంటిది వార్డెన్కి అయినప్పటికీ కఠినంగా ఏం చెప్పలేదు. కనుక పిల్లల్ని పెంచడం అనేటువంటిది చాలా ఓర్పుతో కూడుకున్న పని. ఎంత ఓపికగా వాళ్లకు సమాధానం చెప్పగలిగితే అంత గొప్పవాళ్లుగా వాళ్లు తయారవుతారు. పోతన గారి చరిత్రలో, పోతన చిన్నతనంలో 5 ఏళ్ల వయస్సులో ఉన్న పోతనని కన్న తల్లి లక్కాంబ ఊళ్ళో వీధి భాగవత నాటకం వేస్తుంటే ఆ నాటకం చూడడానికి ఆ పసివాణ్ణి తీసుకెళ్లింది. ఆ పోతనకప్పుడు వయస్సు 4 ఏళ్ల వయస్సు. అప్పుడే మాటలు వచ్చి చక్కగా మాట్లాడుతున్న పిల్లవాడు, వాణ్ణి వెంట పెట్టుకెళ్ళింది. ఆ నాటకం వేసే చోటుకి చేరారు. తల్లి కొడుకు ఇద్దరు కూర్చున్నారు, జాగ్రత్తగా వింటున్నారు కదా. అయితే ఆ కూర్చున్న తర్వాత ఎదురుకుండా పెద్ద వేదిక ఉన్నది, స్టేజీ ఉన్నది. ఆ రోజుల్లో ఈ కరెంటు లైట్లు ఉండేవి కాదు గనక ఆ స్టేజీకి అటు ఒక స్తంభం ఇటు ఒక స్తంభం కట్టారు. దానికి ఇటు ఒక కాగడ ఇటు ఒక కాగడ వెలిగించారు. ఆ పిల్లవాడు ఆ కాగడాలు రెండూ చూసి తల్లిని అడిగాడు, అమ్మా ఈ రెండు ఏమిటి? ఆ తల్లి ఊరే నాటకం వచ్చేదాకా ఆగరా నోరు మూసు కూర్చోరా అని విసుక్కోలేదు. ఆ రెండిటిని ఆవిడ ఏమని చెప్పిందంటే, ఇదిగో ఇది సూర్యుడు ఇది చంద్రుడు అని చెప్పింది. ఆ పసి వయస్సులో ముద్ర పడింది. ఆ స్టేజీ వెనకాల నీలంగా ఒక పరదా కట్టారు, కర్టెన్. ఆ నీలంగా ఉన్నదాన్ని చూసి మళ్లీ రెండో ప్రశ్న వేశాడు వాడు, బాల పోతన, ఇది ఏమిటి అమ్మా, ఆ నీలంగా ఉన్నదేమిటి అని అడిగాడు. ఆవిడ పరదారా అని చెప్పలా, ఆకాశము అని చెప్పింది. ఇప్పటికి సూర్య చంద్రులు వచ్చారు, వాళ్ళిద్దరూ ఉండే ఆకాశం వచ్చింది. కొద్దిసేపటికి స్టేజీ మీద ఆ భాగవతంలో నటించేటువంటి నటులు వచ్చి నటించి వెళ్ళిపోతున్నారు, పద్యాలు పాడుతున్నారు, మాటలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ చూస్తున్నాడు. చూసి ఆ తల్లిని మళ్లీ మూడో ప్రశ్న వేశాడు, అమ్మ వీళ్ళెంతా ఎవరు ఈ స్టేజీ మీదకు వస్తున్నారేమిటి అడిగాడు. ఆవిడ ఏమని సమాధానం చెప్పింది, తారకలు అని చెప్పింది. ఇప్పుడు నక్షత్రాలు కూడా వచ్చినాయి. తారకలు అంటే నక్షత్రాలు, నటులు అనేటువంటి అర్థం కూడా ఉంది. కనుకనే ఆవిడ తారకలు అని చెప్పింది. ఇప్పటికి 3 ప్రశ్నలు అడిగాడు వాడు, ఎంతో ఓర్పుగా సమాధానం చెప్పింది. ఇప్పుడు 4వ ప్రశ్న ఉన్నది, చాలా గొప్ప ప్రశ్న వేశాడు వాడు, వీళ్ళంతా ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు అడిగాడు. ఆ తల్లి ఏమని సమాధానం చెప్పిందంటే, నాన్న లోపల ఒక దర్శకుడు ఉంటాడు, ఆ దర్శకుడు వీళ్లకి మొహాన రంగు వేసి నీ పేరు ఇదిరా, నీ పాత్ర ఇది, నువ్వు వెళ్లి ఇట్లా నటించాలి అని చెప్పి వాడే ఈ స్టేజీ మీదకి పంపుతాడు. ఎవరు వీళ్లకు వేషం వేసి ఎలా నటించాలి అని చెప్పాడో వాడి దగ్గర నుంచే ఇక్కడికి వస్తున్నారు అని చెప్పింది ఆవిడ. ఇంత ఓపిగ్గా అంతటితో ఆగల నాలుగేళ్ల పోతన మళ్లీ రెండో ప్రశ్న వేశాడు. మళ్లీ ఎక్కడికి వెళుతున్నారు వీళ్ళు? ఇది ఐదో ప్రశ్న. మళ్లీ ఎక్కడికి వెళుతున్నారు? ఎవరు వేషమిచ్చి ఇక్కడికి పంపుతున్నారో మళ్లీ వాడి దగ్గరకే వెళుతున్నారు అని చెప్పింది. చిట్ట చివరి ప్రశ్న అడిగాడు. వాడి దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నారు, మళ్లీ వాడి దగ్గరికే వెళుతున్నారు, వెళితే ఆయన ఏం చేస్తాడు? ఆయన దగ్గరికి వెళుతున్నారు కదా, ఆయన ఏం చేస్తాడు వెళ్ళనప్పుడు? అది చివరి ప్రశ్న. ఆవిడేం సమాధానం చెప్పింది? ఇప్పుడిచ్చిన వేషాన్ని బాగా చేస్తే ఇంతకన్నా గొప్ప వేషాన్ని ఇస్తాడు, ఇప్పుడిచ్చిన వేషాన్ని చెడగొడితే ఇంతకన్నా నీచమైన వేషం ఇస్తాడు అని సమాధానం చెప్పింది. ఇందులో ఎంత గొప్ప వేదాంతం ఉన్నదంటే, ఆ లోపల రంగు వేసి ఈ నాటక రంగం మీదకి పంపించే దర్శకుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు అమ్మవారే. ఒరే, నీ పేరు ఇదిరా, నీవు భూమండలంలోకి వెళుతున్నావు, నీ పాత్ర ఇది, నువ్వు ఇలా నటించాలి అని ఆ తల్లి వాడికి చెప్పి భూమి మీద జన్మనిచ్చి వాడి భూమి మీద పంపుతుంది. ఈ భూమండలం అంతా ఒక నాటక రంగం, మనమంతా అందులో నటులం. మనకు దర్శకులు ఎవరయ్యా అంటే భగవంతుడే. ఆ భగవంతుడే దర్శకుడు, అమ్మవారే దర్శకురాలు అని అనుకున్నప్పుడు ఆ దర్శకుడు మనల్ని చూస్తూ ఉంటాడు కనుక మనం జాగ్రత్తగా ప్రవర్తిస్తాము, జాగ్రత్తగా నటిస్తాము. నేనే దర్శకుణ్ణి అన్నప్పుడు ఇక జాగ్రత్తతో సంబంధం లేదు కనుక మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. కనుక మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మళ్లీ ఆయన దగ్గరికే పెడతాం కదా మనం. ఆయన దగ్గర నుంచి వచ్చాం, మళ్లీ అమ్మవారి దగ్గరికే పెడతాం. ఆ అమ్మవారి దగ్గరికి వెళితే ఏం చేస్తుంది? ఒరే, నీకు ఈ వేషం ఇచ్చి నువ్వు ఇట్లా నటించ అని చెబితే, అలా నటించక నీ ఇష్టం వచ్చినట్టు నటించావు కనుక ఈ మానవ జన్మ కాకుండా ఏ పిల్లిగాను, కుక్కగాను, నల్లిగాను, పంతిగాను, దోమగాను, ఈగగాను ఏదో ఒక రకంగా మళ్లీ జన్మ ఇస్తుంది. అంతకన్నా నీచమైన జన్మ. ఒకవేళ ఆ అమ్మవారు మనకి వేషం ఇచ్చి భూమి అనే నాటక రంగం మీదకి పంపించింది గనుక మనం ఆ తల్లి చెప్పినట్టుగానే నడుచుకుంటూ ఆ దర్శకురాలైనటువంటి తల్లిని మరిచిపోకుండా ఆ తల్లిని సేవిస్తూ, అంతా నీ యొక్క అనుజ్ఞతోనే జరుగుతుంది, నీ యొక్క అనుగ్రహంతోనే నేను బ్రతకగలుగుతున్నాను అనే భావన కలిగి ఆ తల్లి యందు పూజ్య భావన ఉండి, శ్రద్ధ కనుక ఉండి, ఆరాధన కనుక చేయగలిగినట్లయితే నేను పంపించిన వాడు సక్రమంగా పనిచేశాడు కనుక వీడికి ఇంతకన్నా ఉన్నతమైన స్థితిని కల్పించాలి అనేటువంటి భావనతో మళ్లీ వచ్చే జన్మను ఈ జన్మ కన్నా ఉన్నతమైన జన్మని కల్పిస్తుంది అనేటువంటి సాధారణమైన లౌకిక విషయాన్ని, గొప్ప వేదాంత తత్వాన్ని ఆ పోతనకు ఆ తల్లి ఎంత ఓపికగా అడిగిన ఆరు ప్రశ్నలలో సమాధానం చెప్పిందో మనకు ఈ కథ వల్ల తెలుస్తుంది. కనుక పిల్లలను పెంచడానికి కావలసింది ఓపిక, శ్రద్ధ. ఆ ఓపిక, శ్రద్ధ ఈ రెండూ కలగాలి అంటే మనకు కావలసింది ఏమిటై అంటే సత్వగుణం కావాలి. అందువల్ల స్థితికారకుడైనటువంటి ఆ విష్ణుమూర్తికి సత్వగుణ రూపమైనటువంటి లక్ష్మీదేవిని ప్రసాదించింది అమ్మవారే. ఇక రుద్రునకు తమో గుణాన్ని ఇచ్చింది అని చెప్పాం. తమో గుణము అంటే తన, పర అనేటువంటి భేదం లేకుండా ఏ పరిస్థితిని వాళ్లకు కల్పించాలో ఆ పరిస్థితిని కల్పించడమే తమో గుణం. గుడ్డిగా కళ్ళు మూసుకుని కర్తవ్య నిర్వహణ చేయడమే తమో గుణము అంటాం. ఈ తమో గుణంలో విచక్షణ అనేది ఉండదు. వీడు మంచివాడా చెడ్డవాడా, వీడు ధనవంతుడా లేదు నిర్ధనుడా, వీడు బాగా విద్యావంతుడా అవిద్యాపరుడా, లేదు సౌందర్యవంతుడా కురూపియా, ఇటువంటి ఆలోచనలతో సంబంధమే లేదు. ఆ రుద్రుని కర్తవ్యమేమి? ఆయుర్దాయము పూర్తి అయినంతనే వాణ్ణి మరల తీసుకువెళ్లి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చడం. ఆ రుద్రుడు లయకారకుడు కనుక లయకారకుడికి అనురాగం గాని ప్రేమ గాని ఇటువంటివి ఏర్పడితే వాడు ఈ కర్మను చెయ్యలేడు. అందువల్ల తమోగుణ రూపమైనటువంటి కాళికాదేవిని ఆ రుద్రునకు శక్తిగా ఇచ్చింది. బ్రహ్మకు సరస్వతిని, విష్ణువునకు లక్ష్మీదేవిని, రుద్రునకు కాళికాదేవిని. ఈ సరస్వతి గాని, ఈ లక్ష్మీదేవి గాని, ఈ కాళికాదేవి గాని, ఈ మూడు రూపాలు కూడా అమ్మవారి నుండి ఉద్భవించినవే తప్ప వీళ్లకు ప్రత్యేకించి జననం అంటూ లేదు. ఆ అమ్మవారి శక్తియే ఈ మూడు రూపాలుగా వచ్చింది. కనుక అమ్మవారే కనుక లేకపోయినట్లయితే, ఆ అమ్మవారి అనుగ్రహమే లేకపోతే లోకంలో సృష్టి స్థితి లయ ఈ మూడు కూడా జరిగే అవకాశం లేదు. వాళ్లకు కూడా శక్తి కావాలి కదా చేయడానికి. ఆ శక్తులు ఎవరయ్యా అంటే వీరే. కనుక ఈ రూపంతో ఆ అమ్మవారు దివ్యమైనటువంటి అనుగ్రహం కలిగి ఆ యొక్క తత్వాన్ని పొంది ఆ తల్లి ఆ విధంగా వాళ్లను అనుగ్రహించింది అని మనం మనవి చేసుకుంటున్నాం. కనుక ఆ అమ్మవారి అనుగ్రహంతోనే సృష్టి స్థితి లయ ఈ మూడు జరుగుతున్నాయి. ఈ సృష్టిలో భాగమే మనమంతా కూడా. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి లోకంలో. మనకు కనబడుతున్నటువంటి జీవరాశులు అందులో కనీసం 1% కూడా లేరు. 84 లక్షల జీవరాశులు, ఒకటి రెండు కాదు. ఇన్ని జీవరాశుల్లోనూ మానవుడు ప్రత్యేకమైనటువంటి వాడు. ఈ మానవత్వం దేని కొరకు ఇచ్చింది అంటే, నిన్న మనం మనవి చేసుకున్నట్లుగా జన్మరాహిత్యము, మరల పుట్టుక లేకుండా చేసుకోవటం కోసమే ఈ మానవ జన్మ మనకు వచ్చింది. ఆ ఒక్క విషయాన్ని మనం తెలుసుకుని మళ్ళా జన్మ లేకుండా ఉండటం కోసం మనం ఏం చెయ్యాలి అనేది కనుక ఆలోచిస్తే, ఈ చేసేటువంటి కర్మలలోనే ఈ పండుగలు, ఈ ఉత్సవాలు ఇవన్నీ కూడా దేని కొరకయ్యా? ప్రత్యేకించి అమ్మవారిని ఆరాధించడం ఎందుకు? అయ్యవారిని కూడా ఆరాధించవచ్చు కదా. అనేక రకాలైనటువంటి ప్రశ్నలు లోకంలో కలుగుతూ ఉంటాయి. అసలు భగవంతుడికి స్త్రీ పుం భేదం అనేది లేదు. ఆ భగవత్ తత్వమే తప్ప భగవంతుడు భగవతి అని కేవలం మన కోసం మనం అనుకుంటున్నాం. అసలు వాళ్ళు ఆ రూపంలో ఉన్నారో లేదో మనకు ఎట్లా తెలుస్తుంది? అవతారాలు గురించి చెప్పుకునేటప్పుడు మనకు చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఉదాహరణకు సరస్వతీదేవి అవతారం ఉన్నది. ఈ 9 రోజుల్లో నిన్న బాలా త్రిపుర సుందరి అని చెప్పుకున్నాం, ఇవాళ సరస్వతీదేవి, లేదు మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి, ఇట్లా పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు అనేక సంప్రదాయాలు అనేక దేవాలయాల్లో. ఈ సరస్వతీదేవి అవతారం ఎట్లా ఉంటుందని మనం వేస్తున్నాం. ఆ అమ్మవారికి తెల్లని చీర కడుతున్నాం, ఆ అమ్మవారి ఒళ్ళో ఒక వీణను ఉంచుతాం, ఒక చేతిలో పుస్తకం ఉంటుంది, ఒక చేతిలో జపమాల ఉంటుంది, రెండు చేతులు వీణ వాయిస్తూ ఉంటాయి. ఆ అమ్మవారు హంస మీద కూర్చుని ఉంటుంది. ఇది కదా మనం సరస్వతీదేవి రూపాన్ని చూసేది. అసలు ఆ సరస్వతీదేవి ఇలాగే ఉంటుంది అని చూసిన వాళ్ళెవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. సిద్ధ పురుషులు, స్వామి వంటి వారు ఎవరైనా ఉంటే వారికి తెలిసి ఉండాలి తప్ప సామాన్యమైన మనబోటి వాళ్లకు పొరపాటును కూడా తెలిసే అవకాశం లేదు. భగవంతుడు కనబడే అవకాశమూ లేదు. కలవు చండీ వినాయకవు అని చెబుతున్నారు. సరస్వతీదేవి ఎక్కడ కనబడుతుంది? కనుక మరి ఇట్లా ఉంటుంది అని ఎలా చెప్పగలిగామయ్యా? మేధావులైనటువంటి ఋషులు ఆ రూపాన్ని అలా నిర్ణయించారు. దానికి కారణమేమిటి? సారస్వతము అంటే సర్వ వాంగ్మయము సారస్వతం. వాంగ్మయము అంటే వాల్మీకి దగ్గర నుండి ఈనాడు రాస్తున్నటువంటి చిన్న చిన్న కవుల వరకు మొత్తం గ్రంథాలలో ఏ ఏ కావ్యాలు గాని కథలు గాని కథానికలు గానివ్వండి, గేయములు గానివ్వండి, పద్యములు గానివ్వండి, భజనులు గానివ్వండి, ఏవైనప్పటికీ వాళ్ల వాళ్ల చేత రచింపబడినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో వాల్మీకి దగ్గర నుంచి ఈ రోజు వరకు, మరి ఏ రోజు వరకు కూడా ఉండేటువంటి ఆ గ్రంథములనన్నిటినీ అందులో ఉండే విషయాలను మొత్తం అంతటినీ కలిపి మనం వాంగ్మయము అని అంటాం. వాక్కు మయము ఈ రెండు కలిపితే వాంగ్మయము అవుతుంది. ఈ వాంగ్మయము అంతా ఎవరైతే అధ్యయనం చేయగలుగుతారో వాళ్ల మనస్తత్వం ఎలా ఉంటుందంటే శుద్ధ సత్వ రూపమై ఉంటుంది. కారణం ఏమంటే అనేకమైనటువంటి విషయాలు చదివిన తర్వాత కదా వాడు తెలుసుకోగలిగేది, తెలుసుకున్న తర్వాత కదా మానవుడు ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుసుకునేది. దానివల్ల వీడికి సత్వగుణం, మంచితనం, మహనీయత్వం దేనివల్ల వస్తుంది? కేవలం వాంగ్మయ పరిచయం చేత, ఆ వాంగ్మయాన్ని అధ్యయనం చేయటం చేత. అందుకనే వివేకానందుడు ఒకనొక సమయంలో ఓ లైబ్రరీకి వెళ్ళాడు. ఉదయం నుంచి సాయంకాలం దాకా కూర్చుని అనేకమైన పుస్తకాలు చదివాడు. ఆ చదివిన తర్వాత చివరికి వెళ్లిపోతూ వాళ్ల అభిప్రాయాన్ని రాసి వెళ్లాలి. ఆ అభిప్రాయాన్ని రాసే పుస్తకంలో వివేకానందుడు ఒక మాట రాసి కింద సంతకం పెట్టాడు. ఏమని? ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇప్పటికి నేను 38 పుస్తకాలు చదివాను. 24 గంటలు కూడా కాలా, 12 గంటలే ఉదయం నుంచి రాత్రి దాకా. మరి ఆ 12 గంటల్లో ఆయన 38 పుస్తకాలు చదివేశాడు మొత్తం. ఆ 38 పుస్తకాలు చదివిన తర్వాత నాకు ఏమీ తెలియదు అన్న విషయం ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత నాకు తెలిసింది అని రాసి కింద సంతకం పెట్టాడు. అన్ని పుస్తకాలు చదివితే గాని నాకేమీ తెలియదు అన్న సంగతి వివేకానందుడికి తెలియలేదు. ఇన్ని చదివిన తర్వాత ఓహో ఇన్ని విషయాలు ఉన్నాయా అన్న విషయం అర్థమైంది వివేకానందుడంతటి వాడికి. ఇక మన పోటీ వాళ్ల సంగతి ఏం చెప్పాలి? మనం ఎన్ని పుస్తకాలు చదవగలుగుతున్నాం? ఈ పోనీ చదివినటువంటి వారు చెప్పినవేమైనా వినగలుగుతున్నామా? అటువంటి స్థితిలో వాంగ్మయం ఎంత ఉన్నది అనేది మనకేం తెలుస్తుంది? ఆ వాంగ్మయం అంతా ఎప్పుడైతే మనం అధ్యయనం చేయగలుగుతామో, కనీసం కొంతైనా 1% అయినా అధ్యయనం చేయగలిగితే, అప్పుడు మన తత్వం కూడా, మన మనస్సు కూడా తెల్లగా మచ్చలేని కాగితంలా తయారవుతుంది. అందుకనే ఆ అమ్మవారు కట్టిన వస్త్రం తెల్లగా ఉంటుంది. విద్యావంతుడైనటువంటి వాడి ఆహార్యం అలా ఉంటుంది అని చెప్పటం కోసం కనుక తెల్లని వస్త్రం కట్టారు. మరి హంస మీద ఎందుకు కూర్చుంది? హంసకు ఓ లక్షణం ఉన్నది, నీరక్షీర న్యాయము అని చెబుతారు. పాలు కనుక మనం అక్కడ పెడితే, ఒకవేళ ఆ పాలల్లో నీళ్లు కలిసి ఉంటే ఆ హంస అందులో ఉన్న నీళ్లను వదిలిపెట్టి పాలను మాత్రమే స్వీకరించే శక్తి కలిగినటువంటి పక్షి ఆ హంస. ఇంత తెలివితేటలున్న మనం కూడా క్షీరమానిని అని ఓ యంత్రాన్ని దాంట్లో పెట్టి దీంట్లో ఎన్ని నీళ్లున్నాయో కనుక్కుంటాం దాని సహాయంతో. కానీ ఈ తెలివి లేనటువంటి ఆ పక్షి ఉన్నదే హంస, దానికి భగవంతుడు ఆ శక్తినిచ్చాడు. నీటిని సపరేట్ చేసి కేవలం పాలు మాత్రమే తాగుతుంది. అట్లాగే సకల వాంగ్మయాన్ని అధ్యయనం చేసిన వాడు, సారస్వతం మొత్తం తెలిసినటువంటి వాడు, చెడు అనబడే నీటిని వదిలిపెట్టి కేవలం మంచిని మాత్రమే స్వీకరిస్తాడు అని చెప్పడానికి దట్ ఈజ్ వన్ ఆఫ్ ది సింబల్, అదొక గుర్తుగా హంసను ఆవిడకు వాహనంగా చేశారు. ఇప్పుడు రెండు కారణాలు తెలిసినాయి ఆ రూపానికి. ఆవిడ ఒడిలో వీణ ఉంటుంది. ఈ వీణ ఎవరయ్యా అంటే మానవ దేహం. ఒకవైపు సన్నగా, ఒకవైపు లావుగా. ఈ లావుగా ఉన్నవైపు శిరస్సుతో సమానం, ఆ సన్నగా ఉన్నవైపు కాళ్లతో సమానం. ఆ వీణ పైన ఉండే తీగలు మానవ శరీరంలో ఉండేటువంటి 78,000 నాడులతో సమానం. ఒకటి రెండు నాడులు కాదు, 78,000 నాడులు ఉన్నాయి మానవ శరీరంలో. ఈ నాడీ మండలం అన్ని కూడా పనిచేస్తేనే మానవుడు 72,000 ఉన్న అందులో ఒక్క నాడీ మండలం పనిచేయకపోయినా వాడు అస్వస్థతకు గురవుతాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, పేషెంట్తో సమానం. ఒక్క నాడీ మండలం పనిచేయకపోయినా అన్ని పనిచేస్తూ ఉండాలి. ఇంత గొప్పదైన శరీరాన్ని సృష్టించిన గొప్ప ఇంజనీర్ ఆ భగవంతుడు, వాడిని మించిన వాడు ఇంకోళ్ళు లేడు. అందుకనే స్వామి ఓ కథ చెబుతారు. ఓ ఇంజనీర్ గారు రావి చెట్టు కింద పడుకున్నట్ట, చల్లగా ఉంది ఎండ సమయం, ఆ చెట్టు కింద చల్లగా ఉంది, గాలి వస్తుంది, పడుకున్నాడు. ఆ రావి చెట్టు కింద పడుకుంటే పడుకున్న తర్వాత ఆయనకు ఓ ఊహ వచ్చిందిట, భగవంతుడికి తలకాయలేదు, ఆయనకి తెలివితేటలే లేవు, ఇంత పెద్ద చెట్టు ఉంది కదా, దానికి ఇంతంత చిన్న కాయలున్నాయి, ఇంతలా ఉన్న చెట్టుకి ఈ మాత్రమైన గుమ్మడికాయంతైనా ఉండాలి కదా, కాయ అట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా పెట్టాడేమిట అనుకున్నాడు. భగవంతుడికి ఏం తెలియదు అనుకున్నాడు. అలా అనుకుంటూనే నిద్రపట్టింది వాడికి. ఇది స్వామి చెప్పిన కథే. ఆ నిద్ర పట్టిన తరువాత కొద్దిసేపటికి లేచి చూస్తే ఆ కాయలు రాలి వాడి ఒంటి మీద ఉన్నాయి. అప్పుడు వాడికి అనిపించింది, భగవంతుడు చాలా గొప్పవాడు, గుమ్మడికాయంత కాయుంటే అవి రాలి పడితే నేను ఈ పాటికి పోయేవాణ్ణి, 10 మందికి నీడనిచ్చే చెట్టు కనుక దీని కాయలు ఇంతే ఉండాలి అని నిర్ణయించాడు వాడు మహానుభావుడు అని. కనుక ఆ భగవద్దత్తమైనటువంటి ఏ వస్తువుని మనం విమర్శించే అర్హత కలిగినటువంటి వాళ్ళం కాదు. ఈ విమర్శిద్దామనుకున్న ఈ వస్తువు కూడా భగవద్దత్తమైంది, ఈ శరీరం కూడా వాడిస్తే వచ్చిందే మనం. కనుక ఆ భగవద్దత్తమైనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ చెప్పిన తత్వం ఏమంటే, ఆ వీణ మానవ దేహం, ఈ 72,000 నాడులను ఆ తల్లి తన రెండు చేతులతో మీటుతూ ఉంటుంది. సంగీతం ఎట్లా అయితే వీణ మీద పలికిస్తుందో మన జీవితాన్ని కూడా పలికిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈ మానవ దేహము అనబడే వీణ అమ్మవారి ఒడిలో చేరితే వాయిస్తుంది. ఆ వీణ ఎక్కడో మూలబడున్నదనుకోండి, అమ్మవారు ఎందుకు వాయిస్తుంది? కనుక మనం సక్రమంగా ప్రవర్తింపబడాలి, సక్రమంగా ఆచరింపబడాలి, లోకంలో మనం కూడా కీర్తింపబడాలి అంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అమ్మవారి ఒడిలో కూర్చోవాలి. ఆ ఒళ్ళో కూర్చోవడానికి కావలసిన ఆరాధన, అర్చన, ధ్యానము, యోగము, ఏ మార్గంలో అయినా సరే, ఏ మార్గం నాకు తెలియదయ్యా, నేను ధ్యానం చేయలేను, యోగ సాధన చేయలేను, నాకు సంగీతం రాదు, పోనీ పాట పాడడానికి ఏమక్కర్లేదు, నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే, కేవలం నామస్మరణ చేయి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞే శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాఫ చతుర్బాహు సమన్విత, ఇలా నామాలు చెప్పుకోవడానికి మనకు సంగీతం అక్కర్లేదు. కావలసింది హృదయం కావాలి. నీ హృదయాన్ని పరిపూర్ణంగా ఆ అమ్మవారి పాదాల దగ్గర పెట్టగలిగితే ఆ స్పర్శ కలిగేటప్పటికి ఎవర్రా వచ్చింది కాళ్ళ దగ్గరికి అని చూస్తుంది తల్లి కదా. ఏ పని చేసుకుంటున్నా పసిపిల్లవాడు పాకుతూ అమ్మ దగ్గరికి వచ్చి కొంగు పట్టుకునేటప్పటికీ నా పిల్లవాడు వచ్చాడు అని కన్న తల్లి చూస్తుందా లేదా? ఈ తల్లే ఆ తల్లి కూడా, ఆ తల్లే ఈ తల్లి కూడా. లోపల మన ఇంట్లో ఉన్న కన్న తల్లి వ్యష్టి, అక్కడ మణిపురంలో ఉన్న తల్లి, ఈ 9 రోజులు మన చేత పూజింపబడుతున్నటువంటి తల్లి సమిష్టి తల్లి. అందుకనే పోతన గారు భాగవతంలో అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాన పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపార్థినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని చెప్పాడు. అమ్మల గన్నయ్యమ్మ ఈ అందరు తల్లులకు కూడా తల్లి అయినటువంటి తల్లి ఆవిడ. మనకు అమ్మమ్మ, అమ్మమ్మ గారింటికి మనం ఎంత ప్రేమగా పెడతాం, ఆ అమ్మమ్మ ఒళ్ళో ఎంత ప్రేమగా కూర్చుంటాం, ఒంటింటో ఆవిడ కూర్చుని పనిచేసుకుంటున్న అమ్మమ్మ అంటూ వెళ్లి మెడ మీద చేతులు వేసి చుట్టూ వీపు మీద ఆనుకుని పడుకునేవాళ్ళం కదా పసితనంలో. అలాగే ఇప్పుడు కూడా ఆ అమ్మమ్మ దగ్గర అట్లా కూర్చోవాలి మనం. అలా కూర్చోవాలి అంటే దానికి ఒక ప్రయత్నం కావాలి. ఆ ప్రయత్నానికి పెద్దలు కొన్ని మార్గాలు చెప్పారు. ఆయా మార్గాలు ఎప్పుడైతే మనం అనుసరించగలుగుతామో, ఎంతో దూరం లేదు, నాతి దూరే నా అతి దూరే, ఎక్కువ దూరం లేదు. ఎక్కడున్నది అమ్మవారు అంటే నువ్వెక్కడున్నావో. మనకు అమ్మమ్మ, అమ్మమ్మ గారింటికి మనం ఎంత ప్రేమగా పెడతాం, ఆ అమ్మమ్మ ఒళ్ళో ఎంత ప్రేమగా కూర్చుంటాం, ఒంటింటో ఆవిడ కూర్చుని పనిచేసుకుంటున్న అమ్మమ్మ.

అక్కడే ఉన్నది. అదే మణిపురం. ఎప్పుడు ఈవిడ నాకు నా జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లి. ఆమె వల్లనే నేను ఊపిరి పీల్చగలుగుతున్నాను, ఆమె వల్లనే మాట్లాడగలుగుతున్నాను. ఆ సరస్వతీదేవి వైభవం లేకుండా మనం మాట్లాడగలుగుతామా? ఆ మొత్తం నాడులు 72,000 నాడులు మీటటం చేతనే మనం కదులుతున్నాం, చేతులు తిప్పుతున్నాం, కళ్లతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, నాలుకతో మాట్లాడుతున్నాం, నోటితో భోజనం చేస్తున్నాం, అరిగించుకోగలుగుతున్నాం, ఏడుస్తున్నాం, నవ్వుతున్నాం. సర్వ కార్యములు అజ్ఞానము చేత. అజ్ఞానము యొక్క స్వరూపమే సరస్వతి. జ్ఞానం దేని వల్ల కలుగుతుంది? వాంగ్మయం వల్ల కలుగుతుంది. కనుక ఆ వీణ ఎవరయ్యా అంటే మనమే. మనం వెళ్లి ఆ ఊళ్ళో కూర్చోవాలి. ఆవిడ మీటుతూ ఉంటుంది. అయితే రెండు చేతుల్లో, ఒక చేతిలో పుస్తకం, ఒక చేతిలో జపమాల, ఈ రెండు దేనికి ఉన్నాయ్యా? ఎప్పుడు నిరంతరము మానవుడు అధ్యయనం చేస్తూ ఉండవలసిందే. అందుకనే స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్ని కూడా సంస్కృతంలో ఏమని పిలుస్తారు అంటే ఉపాధ్యాయ అని పిలుస్తారు. ఉపాధ్యాయుడంటే అర్థం ఏమిటి? ఉప సమీపే అధ్యయన, కూడి చదివేవాడు అని అర్థం. ఎవరితో కూడి చదివేవాడు? పిల్లలతో కలిసి చదువుకునేటువంటి వాడు. చదువు చెబుతూనే చదువుకుంటూ ఉంటాడు ఆయన. చాలా సంవత్సరాల నుంచి ఈ పుస్తకం నేను చెబుతున్నాను కదా, పుస్తకంతో నాకు పని లేదు నేను చెప్పేసేస్తాను అంటానికి వీరులేదు. ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పుస్తకాన్ని ఆయన ఉపాధ్యాయుడిగా ఉండి పాఠాలు చెప్పినా మళ్లీ ఇప్పుడు కూడా దాన్ని చూడవలసిందే. అలా చూడటం చేత ఏమైనా కొత్త ఊహలు రావచ్చు, ఆ కొత్త ధనాన్ని ఆ పిల్లలకు అందజేయవచ్చు. అసలు చూడకపోతే ఎప్పుడు ఏది పాడుతున్నాడో అదే పాడతాడు. కొత్త ధనం ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త ధనమే కనుక రాకపోతే సైంటిఫికల్ గా మనం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఈ డెవలప్మెంట్ అంతా దేనివల్ల కలుగుతుంది? కొత్త కొత్త ఊహల వల్లనే వస్తున్నాయి. ఆ కొత్త కొత్త ఊహలు దేనివల్ల వస్తున్నాయి అంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అధ్యయనం చేయటం చేత. అందుకనే ఉప సమీపే అధ్యయన ఉపాధ్యాయ, కూడి చదివేవాడు అని అర్థం. కనుక ఎంత విద్యావేత్త అయినా ఎంతటి మహాపండితుడైనా షట్ శాస్త్రములు అధ్యయనం చేసి ఆరు శాస్త్రాలు చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన కూడా అధ్యయనం చేయవలసిందే. ఈ అధ్యయనం చేయడం కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, ప్రకృతిని చూసి కూడా మనం అధ్యయనం చేయాలి. అనేక రకాలైనటువంటి విషయాలను గురించి మనం అధ్యయనం చేస్తూ ఉండాలి. ఈ దసరా ఉత్సవాలే మన పరిధిలో జరుగుతున్నాయి. ఆ పరిధిలో జరిగే సందర్భంలో స్వామివారు యజ్ఞయాగాది క్రతువులు కూడా చేయించేవారు. యజ్ఞయాగాది క్రతువులు చేయించేటప్పుడు వేద విధులైన పండితులను పిలిచి వాళ్ల చేత వేదస్వస్తి చెప్పించేవారు. అన్ని విధి విహితంగా కర్మ ఏ విధంగా జరగాలో అలా జరిగేవి. నా పసితనంలో నేను వెళ్లి చూశాను. రెండు కట్టెలు తీసుకుని ఇలా ఒక్క దెబ్బ కొడితే దాని నుండి అగ్నిహోత్రుడు వచ్చేవాడు. ఆ రెండు కట్టెలు హోమకుండంలో వేసేవాడు. ఏ అగ్గి పుల్లతో వెలిగించడమో హారతి కర్పూరం వేయడమో కాదు. అప్పటికప్పుడు స్వామివారు వచ్చి ముత్యము, పగడము, బంగారము, వెండి, ఇత్తడి, రాగి, కంచు ఆ లోహాలు ఆ హోమకుండంలో వేసేవారు. ఏవేవి శాస్త్ర విహితంగా చేయాలో అట్లా చేసేవారు. ఆ మేడ పైన వెళ్లి కూర్చునేవారు. అక్కడ ఒక చిన్న స్పీకర్ ఉండేది. ఈ వేద పండితులంతా వేద స్వస్తి చెబుతూ ఉండేవారు. అధ్యయనం అనేది ఎట్లా ఉండాలో చెప్పుకుంటున్నాం మనం. ఒక వేద పండితులు ఆ వ్యాసపీఠాన్ని పెట్టుకుని దానిపైన గ్రంథాన్ని పెట్టుకుని వారు ఎప్పుడూ అధ్యయనం చేసేదే, అది రోజు పారాయణ చేసేదే, స్వస్తి చెప్పేదే, అటువంటి పుస్తకమే అది వేద గ్రంథం. ఆయన వేద స్వస్తి మొత్తం అంతా చదువుతున్నారు, చెబుతున్నారు. ఆ పైన కూర్చుని స్వామి వింటున్నారేమో ఎవరికీ తెలియదు. ఆ తర్వాతే తెలిసింది మాకందరికీ కూడా. అయితే ఒక సమయంలో ఆ పేజీ తిప్పేటప్పుడు రెండు పేజీలు వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఉన్న మంత్రం నుంచి రెండు పేజీలు దాటి అవతలకి వెళ్లేటప్పటికి ఆ పైన స్పీకర్ దగ్గర కూర్చుంటున్న స్వామి సూపర్ జెట్ విమానం ఎట్లా వెళుతుందో అట్లా కిందికి దిగొచ్చారు. బంగారు ఒక్కసారి

0: వెనక్కి వెళ్ళు అని అన్నారు. ఆయన మళ్లీ పేజీ తిప్పారు, చదవమన్నారు, చదువుతున్నారు. మళ్లీ పేజీ తిప్పేటప్పటికీ ఇదిగో ఇక్కడ మళ్లీ అక్కడికే వచ్చాడు ఆయన. కాదు కాదు, మంత్రం ఇలా ఉండాలి చూడు అని స్వామి ఆ మంత్రాన్ని, వేద మంత్రాన్ని సుస్వరంగా చెప్పారు. ఎప్పుడైతే చెప్పారో ఆశ్చర్యపోయాడు ఆయన. ఆ పేజీని గట్టిగా కదిపేటప్పటికీ అది రెండు పేజీలు వచ్చింది. స్వామి పొరపాటు అయిపోయింది, తప్పులేదు నాన్న బంగారు, మళ్ళీ కాదు చెప్పు. కనుక ఎంత అధ్యయనం చేసిన వాడికి కూడా పొరపాటు అనేది జరుగుతుంది. సాక్షాత్తు దైవమే కనుక ఎక్కడ ఏ మంత్రం ఉన్నదో, ఏ అనువాకం తర్వాత ఏది వస్తుందో అది స్వామికి తెలుసు. కనుకనే వెంటనే కిందికి దిగొచ్చారు, ఆ తప్పును సరిచేయించారు. కనుక ఎంత అధ్యయనం చేసిన వాళ్ళైనా, ఎంత గొప్ప వేద పండితులైనా, ఎంతటి శాస్త్ర పండితుడైనా రోజూ అధ్యయనం చేస్తూ ఉండవలసిందే. కొన్ని రోజులు మానేసేస్తే ఆ తర్వాత అందులో ఏమున్నదో తెలియదు. కొన్ని రోజులు సంగీత సాధన మానేస్తే ఆ తర్వాత పాడటం కుదరదు. కొన్ని రోజులు ఒక పని చెయ్యటం అలవాటైన వాడు చెయ్యకపోతే ఆ తర్వాత చెయ్యాలి అనిపించదు, బద్ధకం ప్రవేశిస్తుంది. అందువల్ల నిరంతరం చేస్తూ ఉండాలి. ఆ కారణం చేత నిరంతరం మానవునకు ఈ సాహిత్య అధ్యయనం ఉండాలి గనుక దాని కొరకు గ్రంథాన్ని చేతిలో పెట్టారు. నిరంతరం దీన్ని వదలద్దురా అని చెప్పటం కోసం ఆ గ్రంథాన్ని చేతిలో పెట్టారు. ఆ గ్రంథంలో చదివిన విషయాన్ని నిరంతరం మన మెదడులో మననం చేసుకుంటూ ఉండాలి. చదివేశాం కదా, పరీక్షలు అయిపోయినాయి కదా అని పాఠ్య పుస్తకాలు మూసేసి అక్కడ పెట్టేస్తాం మనం. కానీ సామాజికమైనటువంటి విషయాలు అట్లా పాఠ్య పుస్తకాల్లో మూసి పక్కన పెట్టడానికి కుదరదు. పాఠ్య పుస్తకాలు కూడా మూసి పక్కన పెట్టకూడదు. కానీ మనం ఏం చేస్తాం, తీసేస్తాం. అసలు తీసేయటం ఆలస్యం. పరీక్ష అయిపోయిన తర్వాత ఒక్కొక్కడు ఆ పుస్తకాన్ని గాల్లోకి విసిరేసేవాడు కూడా ఉంటాడు, అయిపోయింది కదా అనే ఆనందంలో. కనుక అలా కాక నిరంతరం పుస్తకం చేత ఉండాలి. ఆ పుస్తకంలో ఉన్న విషయం నిరంతరం మనం మెదడుతో మననం చేస్తూ ఉండాలి. మననం చేయటానికి గుర్తే జపమాల. అందుకోసం ఆ జపమాల ఉంటుంది. కనుక సర్వ సాహిత్యము యొక్క ప్రయోజనం సత్వగుణమే తెల్లని చీర, సర్వ సాహిత్య అధ్యయనము యొక్క ప్రయోజనమే చెడును వదిలిపెట్టి మంచిని స్వీకరించుట అనే హంసను వాహనంగా ఉంచి నిరంతరం అధ్యయనం చెయ్యాలి అని చెప్పటం కోసం ఒక పుస్తకాన్ని చేతిలో ఉంచి అధ్యయనం చేసిన దాన్ని మననం చేసుకోవాలి అనే విషయాన్ని ఒక మాలగా చేత ఉంచి మానవ దేహాన్నే వీణగా చేసి అమ్మవారి ఒడిలో ఉంచి నీ చేత నేను మీటబడి ప్రవర్తిస్తున్నానమ్మా అని చెప్పబడేటువంటి తత్వమే ఆ సరస్వతీదేవి యొక్క రూపం. కనుకనే ఆ విధంగా మనం చూస్తున్నాం ఆ రూపాన్ని. కానీ ఇంత తత్వాన్ని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఆ హంస వాహనంగా ఉంది గనక, తెల్లని చీర ఉన్నది గనక ఆవిడ సరస్వతి, ఒళ్ళో వీణ ఉన్నది గనక సరస్వతి, కాశ్మీర్ కనుక వెళ్ళినట్లయితే ఆ కాశ్మీర్లో సరస్వతీదేవి దేవాలయం ఉన్నది. ఆ సరస్వతీదేవి ఒడిలో వీణ ఉండదు, ఆవిడ హంస మీద కూర్చుని ఉండదు, ఆవిడ సింహవాహన అయి ఉంటుంది ఆ కాశ్మీరంలో ఉండేటువంటి సరస్వతీదేవి. అయితే ఈవిడ సరస్వతీదేవే కాదయ్యా అని అంటామా? శంకర భగవత్పాదుల వారు వర్ణించారు కాశ్మీర సరస్వతి జ్ఞాన సరస్వతి అని. ఆయన రచించినటువంటి అనేకమైనటువంటి అభంగాల్లో ఉన్నాయి. శంకర సాక్షాత్తు జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదుల వారు. కనుక ఆవిడ సరస్వతి. కాకపోతే మనకందరికీ ఇట్లా ఎందుకు చూపించారయ్యా అంటే అది సారస్వత రూపము. ఇది అమ్మవారి అవతారములలో ఒకటి. ఏమిటయ్యా ఈ అవతార ప్రయోజనం అంటే? కేవలం విజ్ఞానం కలిగించటం, జ్ఞానం కలిగించటం. సంతానాన్ని కూడా మనం సృష్టి చెయ్యటం అనేటువంటిది ఎట్లా ఉండాలి అంటే జ్ఞానపూర్ణమైనటువంటి సంతానం అయి ఉండాలి. అజ్ఞానపూర్ణమైనటువంటి సంతానంతో ప్రయోజనమే ఉంది? కనుక అటువంటి జ్ఞానపూర్ణమైన సంతాన లబ్ధి కొరకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం యొక్క స్వరూపమే సారస్వతం. సారస్వతము యొక్క లక్షణమే సరస్వతి. కనుకనే ఆ సరస్వతీదేవి అనే పేరుతో అమ్మవారే జ్ఞానము అనబడేటువంటి శక్తిని ఆ బ్రహ్మదేవునకు అందజేసింది. ఆవిడ్ని ఒక అవతారంగా ఈ 10 రోజులలో మనం సేవిస్తూ ఉంటాం. ఇలా ఎన్ని అవతారాలు ఉన్నాయి అమ్మవారి? 9 అవతారాలున్నాయి. ఈ పూటకు మనం ఆ అమ్మవారి ముఖబింబాన్ని వర్ణించుకుని తరువాత అవతారాల జోలికి వద్దాం. ముందుగా మనం జుట్టుని వర్ణించాం. ఆ కేశపాశములు ఎలా ఉన్నాయో చెప్పుకున్నాం మనం. చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఆ తరువాత జుట్టు చక్కగా జడవేసేటువంటి పరిచారికలంతా వచ్చి జడవేశారు. ఈ జడ కూడా గొప్ప రహస్యాన్ని తెలియజేస్తుందండి. మానవుడు పొందవలసినవి 3 లక్షణాలున్నాయి. అన్ని తత్వాలే పురాణాలలో వ్యాస భగవానుడు మనకు కథల్లాగా అందించాడు. పౌరాణికుడు కేవలం కథలను మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న తత్వాన్ని మానవుడికి అందజేసుకోగలిగితే ఆ వ్యాసుని పట్ల భక్తి పెరుగుతుంది. ముందు ఎప్పుడైతే గురువు పట్ల భక్తి పెరిగిందో ఆ గురువు చెప్పిన విషయం పట్ల భక్తి పెరుగుతుంది. ఆ వ్యాసుని పట్ల భక్తి కలగటం చేత ఆయన చెప్పిన గ్రంథాలన్నీ కూడా మనం తీసి చూస్తాం. అప్పుడు అసలైనటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఈ అమ్మవారికి వేసిన జడలో ఉన్న తత్వం ఏమిటి? ఏ స్త్రీ అయినా జడ వేసుకుంటే ఆ జడలో మనకు ఎన్ని పాయలు కనబడతాయి? 2 పాయలు కనబడతాయి. ఎడమ నుండి 1, కుడి నుండి 1 వస్తుంది. కానీ అసలు ఎన్ని పాయలు ఉంటే జడ వేయగలుగుతాం? 3 పాయలు ఉంటే కానీ జడ వేయలేవు. 2 పాయలు ఉంటే జడ వేయలేవు. 3 పాయలు ఉండాలి. ఒక తాడు అల్లాలన్నా 3 భాగాలుగా చేస్తే కానీ అల్లలేవు. ఆ అమ్మవారి జడ కూడా మనకు ఏ సత్యాన్ని చెబుతుంది అంటే, ఎడమ వైపు నుండి వచ్చేటువంటి పాయ భక్తి, కుడివైపు నుండి వచ్చేటువంటి పాయ జ్ఞానం. మరి జడ వేయడానికి ఉపయోగపడేది ఎన్ని పాయలని చెప్పుకున్నాం? 3 పాయలు. 2 కనబడుతున్నాయి, మరి 3 ఏమై ఉన్నది? అంతర్లీనమై ఉన్నది, దాని లోపల ఉన్నది, అదే విజ్ఞానము, జ్ఞానము అని చెబుతున్నాం 2 పాయ. 3 పాయ వైరాగ్యం. మన కంటికి భక్తి కనబడుతుంది, అతని వైరాగ్యం కనబడుతుంది. ఈ 2 కనబడతాయి 2 పాయలుగా, కానీ లోపల ఉండేటువంటి జ్ఞానం మాత్రం బయటికి కనబడదు. ఆ జ్ఞానము అనే పాయే 3వ పాయ. అలా 3 పాయలు కలిగి 3 పాయలను 2గా మలచి జడ వేసుకుని ఆ జడను కుప్పుగా కట్టుకుని అలా కూర్చుని ఉన్న తల్లికి పైన మణులతో కూడినటువంటి దివ్యమైన హారాన్ని తురిమారు ఆ చెలికత్తెలు. అది ఎట్లా ఉంది? కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. కురువిందములు అనేటువంటి మణులతో కూడుకుని ఉండి దివ్యమైన ప్రకాశంతో ఉండి, ఆ ఎంత ప్రకాశం అంటే చెప్పలేనంత ప్రకాశం. అమ్మవారి నుండి వచ్చేటువంటి ప్రకాశమునే సూర్యుడు కూడా తీసుకుని లోకానికి అందిస్తున్నాడు అని చెప్పాం మనం. అమ్మవారు అంత ప్రకాశమానమై అక్కడ కూర్చుని ఉండగా ఆవిడ కొప్పులో పెట్టుకున్నటువంటి ఆ మణులు కూడా ప్రత్యేకించి కనబడుతున్నాయంటే ఇంకెంత గొప్పగా ప్రకాశిస్తూ ఉండుండాలి. అంత దివ్యమైన ప్రకాశమానమైనటువంటి కురువింద మణులతో పొదగబడి ఉన్నటువంటి ఆ హారాన్ని ఆ జుట్టుకి అలంకరించుకుందా తల్లి. దివ్యమైనటువంటి అలంకరణ. ఎవరికైనా ఆ స్త్రీలకు అలంకారమే అందం. ఏ అలంకారము లేకపోతే ఈవిడ మిస్ ఇండియా అని చెప్పినా ఆవిడ్ని చూడ్డానికి ఎవ్వడూ సాహసించడు. అలంకారములు ఉన్నప్పుడు మాత్రమే సాహసిస్తాడు. సర్వాలంకార భూషిత. ఏ స్త్రీ అయినా 44 ఆభరణాలు ధరించాలి అని వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో చెబుతాడు. ఈ ఆభరణాలకు అన్నిటికీ ఒక ప్రయోజనం ఉన్నది. బంగారం ఇంట్లో ఉన్నది కదా, ఏదో రకంగా వేయించుకునే స్వాతిహారము, ఇంకో హారము, ఇంకో హారము, ఏదో పనికిరాని పేర్లు పెట్టి వేసుకోవటం కాదు. ఆ హారాలకు పూర్వపు ఆ సనాతనమైనటువంటి నామములు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. ఏవో కొత్త డిజైన్లు ఇప్పుడు వస్తున్నాయి. అవి కాక అసలు ప్రయోజనం కలిగినటువంటి ఆభరణాలు 44 ఉన్నాయి, ప్రతి స్త్రీ ధరించవలసినటువంటి. ఈ 44 ఆభరణాలు అమ్మవారు కూడా ధరిస్తుంది. కనుకనే ఆ 44 ఆభరణాలను వర్ణించారు దేవీ భాగవతంలో చాలా గొప్పగా. కనుక ఆ కురువింద మణులతో ఏర్చి కూర్చి పొదగబడినటువంటి ఆ ఆభరణాన్ని చక్కగా ఆ జుట్టుపైన ధరించింది ఆవిడ. కురువింద మణిశ్రేణి కనత్ కోటి రమండిత. ఆ తరువాత అమ్మవారి ముఖం దగ్గరకు వచ్చారు. ఎట్లా ఉన్నది అమ్మవారి ముఖం అంటే, అష్టమీచంద్ర విభ్రాజత్ అలికస్థల శోభిత. అలికస్థలము అంటే నుదురు భాగము. ఈ నుదురు భాగం ఎట్లా ఉందిట, విభ్రాజతు, ప్రకాశిస్తున్నది. ఎంత ప్రకాశం అంటే సామాన్యమైన ప్రకాశం కాదు, కోటి సూర్య ప్రభాభాసమానమై వెలుగొందుతోంది. సర్వసాధారణంగా ఒక సూర్యబింబం పగటి పూట ఏ 9 ఇంటికో 10 ఇంటికో ఉన్నటువంటి సూర్యుణ్ణి కళ్ళు ఆర్పకుండా తేరిపార చూశాం అనుకుందాం, ఎంతసేపు చూడగలుగుతాం? 1/2 సెకండ్, అంతకన్నా ఎక్కువసేపు చూడలేం. అలా చూసిన తర్వాత మనం ఎటువైపు తిరిగినా మనకేం కనపడుతుంది? ఏ వస్తువు కనపడదు. దూది పింజలాగా వెలుతురు ఒక్కటే కనపడుతుంది కొంతసేపటి వరకు, అంతే కదా. ఒక్క సూర్యుణ్ణి చూచి ఇంకా ఎటువైపు చూచినా ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించిన వస్తువు ఏది కనపడకుండా పోతుంది. కేవలం ఆ సూర్యుడి కాంతి మాత్రమే కనపడుతుంది ఒక్క సూర్యుడిని చూస్తేనే. అటువంటిది కోటి మంది సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఆ కోటి మంది సూర్యుల యొక్క కాంతి ఎంత గొప్పగా ఉంటుంది. అంత కాంతిని మనం చూడగలిగితే మిగతా ప్రాంతాన్నంతటినీ మనం చూడగలుగుతామా? ఏదీ కనపడదు. ఏదీ కనపడనటువంటి స్థితిని మనం పొందుతాం. కనుక అంత దివ్యమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నది ఆ అమ్మవారి యొక్క నుదురు భాగం. అలిక స్థలము అన్నారు. ఎంత ప్రకాశమానంగా ఉన్నది ఆ ప్రకాశం. పోనీ ఒకప్పుడు పెరిగి ఒకప్పుడు తరుగుతుందా? లోకంలో మనం చూసేటువంటి సూర్యభగవానుడు కూడా ఒక్కొక్కప్పుడు లైట్ డిమ్ అయినట్టుగా డిమ్ అవుతూ ఉంటాడు, ఒక్కొక్కప్పుడు బాగా ప్రకాశమానంగా ఉంటాడు. మబ్బులు అడ్డం వస్తూ ఉంటాయి, అప్పుడు అసలు కనపడనే కనపడదు. బాగా వర్షం కురిస్తే ఆ రోజు మొత్తం కనపడ్డు. ఇట్లా సూర్యుడికి కూడా అవస్థలున్నాయి, కష్టాలున్నాయి. కానీ ఆ అమ్మవారి నుదురు ఉన్నదే ఎంత గొప్పగా ఉన్నదంటే అష్టమీ చంద్ర విభ్రాజతు అని చెప్పారు. అష్టమి నాటి చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలా ప్రకాశిస్తున్నది. కేవలం చంద్రునితోనే ఎందుకు పోల్చారంటే, ఈ నుదురు యొక్క భాగం పైభాగం చంద్రవంకలాగానే ఇట్లా ఉంటుంది. ఆ చంద్రవంక ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అందువల్ల ఆ నుదురుని చంద్రవంకతో పోల్చారు. ఆ చంద్రవంక కూడా ఎటు ఏ రోజున చంద్రవంక, అష్టమి చంద్ర. అష్టమి మనకు నెలలో అష్టమి అనబడేటువంటి తిథి 2 సార్లు వస్తుంది. శుక్లపక్షములో అష్టమి, కృష్ణపక్షములో అష్టమి. మామూలుగా పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా కొంచెం కొంచెం కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాడు చంద్రుడు. పౌర్ణమి నాడు నిండు చంద్రుడు కనపడతాడు. అట్లాగే పౌర్ణమి తరువాత పాడ్యమి నుండి కొద్ది కొద్దిగా తరుగుతూ తరుగుతూ వస్తాడు. అమావాస్య నాడు అసలు కనపడకుండా పోతాడు. పెరిగేటప్పుడు గాని తరిగేటప్పుడు గాని ఈ రెండు అవస్థలలో ఒకే రకంగా ఉండే రోజు ఏదయ్యా అంటే అష్టమి. అసలు ఏ మార్పు ఉండదు. శుక్లపక్షమిలో అష్టమి నాడు చంద్రుడు ఎంత ఉంటాడో కృష్ణపక్షంలో కూడా అష్టమి నాడు చంద్రుడు అంతే ఉంటాడు. మనం స్టాటిస్టికల్ గా స్కేల్ వేసుకుని కొలుచుకున్నా అంతే కనపడతాడు, అదే డిగ్రీల్లో కనపడతాడు, ఏ మార్పు ఉండదు. కనుక పుట్టుక గాని మరణం గాని పెరగటం గాని బాల్యం గాని కౌమారం గాని యవ్వనం గాని ఇటువంటివేమీ లేకుండా ఏ మార్పులు లేకుండా నిరంతరం ఒకే విధంగా ఉండేటువంటి ఆ అమ్మవారు ఏ విధమైన మార్పు లేకుండా ఉండేటువంటి అటు కృష్ణపక్షంలో గాని ఇటు శుక్లపక్షంలో గాని ఒకే రకంగా ఉండేటువంటి చంద్రుని యొక్క కాంతి ఎలా ఉంటుందో, మార్పు లేకుండా ఉంటుందో, అలా మార్పు లేకుండా నిరంతరము ఆ నుదురు భాగం అలాగే ఉంటుంది. మన నుదురుకి అమ్మవారి నుదురుకి తేడా ఉంది. మన నుదురు ఆ అర్ధచంద్ర వంక వల్లనే ఉంటుంది మనకు కూడా, అమ్మవారికి అట్లాగే ఉంది. నా నుదురు కూడా అమ్మవారికి నుదురులాగానే ఉందయ్యా అని అనుకుంటాం మనం, కానీ మన నుదురు ఉన్నదే మన జీవితం మొత్తాన్ని లిఖింపబడినటువంటి పలక. ఆ అమ్మవారి నుదురు ఉన్నదే అందరి జీవితాలు లిఖించేటువంటి పెద్ద గ్రంథం అది. మనందరి జీవితాలు బయోడేటాలు మొత్తం ఎవరి దగ్గర ఉంటాయంటే ఆవిడ దగ్గరే ఉంటాయి. అవన్నీ ఉన్న పలక ఆవిడ నుదురు. మన నుదురు కేవలం మన జీవితం, ఆవిడ చేతే రచింపబడింది. వీడి జీవితం ఇట్లా ఉన్నది, ఈ విధంగా నడుస్తుంది, వీడు ఇంత పొడుగు ఉంటాడు, ఈ రంగులో ఉంటాడు, ఈ ఉద్యోగం చేస్తాడు, ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుజ్ఞను అనుసరించే నడుస్తుంది. మనం లోకంలో చూస్తున్నాం, ఇవాటి రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఆ సాఫ్ట్వేర్ బూమ్ తరిగిపోయి ఎక్కడా ఉద్యోగం దొరక్క చిట్ట చివరికి ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా చేరేటువంటి వాళ్ళున్నారు, ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్ మ్యాథ్స్ చెప్పడానికి చేరిన వాళ్ళున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ లో అప్లై చేస్తున్న వాళ్ళున్నారు, ఇప్పుడు గ్రూప్ 2కి అప్లై చేసినటువంటి వాళ్ళున్నారు. వాళ్ళు చదువుకున్న చదువు ఏమిటి, వాళ్ళు చేద్దాము అనుకున్న ఉద్యోగం ఏమిటి, ఎందువల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే కేవలం ఆ అమ్మవారి యొక్క లిఖిత పూర్వకమైనటువంటి వ్రాత గ్రంథం అది. వాడి నొసట మీద ఏది రాసి ఉంటే దాని ప్రకారం జరుగుతుంది తప్ప మన ఇష్టం వచ్చినట్టు జరిగేటువంటి అవకాశం పొరపాటును కూడా లేదు. నా తెలివితేటలతో నేను చేశాను, నా తెలివితేటలతో నేను చదువుకున్నాను. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను ప్రేక్షకులందరూ శ్రోతలందరినీ, ఒక విద్యార్థి ఒక పుస్తకాన్ని పాఠశాలలో చదువుకోవటానికి కొనుక్కున్నాడు, సోషల్ స్టడీస్, ఫిజిక్స్, న్యాచురల్ సైన్స్ లేదు బయలాజికల్ సైన్స్, ఏదైనా కానీ ఓ గ్రంథం. ఆ పుస్తకంలో 10 పాఠాలు ఉన్నాయి అనుకుందాం. ఆ 10 పాఠాలలో ఉన్న ప్రశ్నలు అన్ని పరీక్షల్లో వస్తాయా? వచ్చే అవకాశం లేదు. కొన్ని ప్రశ్నలు మాత్రమే వస్తాయి. పోనీ 10 పాఠాలు పరీక్షల్లో ఇస్తాడా? 10 పాఠాలు ఇచ్చే అవకాశం లేదు. కొన్ని పాఠాలు ఒమిట్ చేయబడతాయి, తీసివేస్తారు. కొన్ని పాఠాల్లో ప్రశ్నలే ఇస్తారు. ఆ ఇచ్చిన పాఠాలలో కూడా అన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు, కొన్ని ప్రశ్నలు మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఎంత ఫిల్టర్ అయింది, ఆ పుస్తకం కొని మనం చదువుకుంటే సంవత్సరం పాటు ఉపాధ్యాయుడు చెబితే అందులో కొన్ని పాఠాలు తీసేశారు, ఆ ఇచ్చిన పాఠాల్లో కూడా కొన్ని ప్రశ్నలు తీసేశారు. క్వశ్చన్ పేపర్ మన చేతికి వచ్చింది పరీక్షల్లో. ఈ క్వశ్చన్ పేపర్లో కూడా మనం మహామేధావులం కనుక ఈ క్రింది వాటిలో 3 ప్రశ్నలకు సమాధానము వ్రాయము. 6 ప్రశ్నలు ఇస్తాడు, అందులో 3 ప్రశ్నలు వదిలేయచ్చు. మనం పాఠాలు కొన్ని వదిలేశాం, ఇచ్చిన పాఠాల్లో కొన్ని ప్రశ్నలు వదిలేశారు, ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఛాయిస్ కింద కొన్ని వదిలేశారు. ఇంత ఫిల్టర్ చేస్తే మిగతావి మాత్రమే మనం ఆన్సర్ చేశాం. ఈ ఆన్సర్ చేసిన వాటికి అన్నిటికీ ఎన్ని మార్కులు? ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది 100 మార్క్స్, 100 మార్కులు. ఈ 100 మార్కులు వాడికి రావాల్సిన అవసరం ఉన్నదా? వాడు 65 మార్క్స్ వరకు వదిలేసినా, 35 మార్క్స్ వచ్చేంత వరకు ఆన్సర్ చేసినా వాడు పాస్ అయినట్టే లెక్క కదా. తర్వాత క్లాసుకు వెళ్లిపోతాడు. ఇప్పుడు పాఠాలు వదిలేసి, ఇచ్చిన పాఠాల్లో ప్రశ్నలు వదిలేసి, క్వశ్చన్ పేపర్లో ఛాయిస్ కింద వదిలేసి, 65 మార్కులు కూడా వదిలేసి కేవలం 35 మార్కులు తెచ్చుకుంటే వీడు ఎంతవరకు విద్యావేత్త? 65 మార్కులు వచ్చినా కూడా వాడిని విద్యావేత్త అనే అవకాశం ఉందా? 70 మార్కులు వస్తే డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడని చెప్పుకుంటున్నాం మనం. మనకెంతవరకు వచ్చింది? ఎన్ని ఒమిట్ చేస్తే మనం ఆన్సర్ చేయగలిగాం? దానికి కూడా మనం ఇంపార్టెంట్ అని, కీ అని, క్వశ్చన్ బ్యాంక్స్ అని అవన్నీ ఇవన్నీ దగ్గర పెట్టుకుని చేస్తున్నామే తప్ప పుస్తకం మొత్తాన్ని అధ్యయనం చేయగలుగుతున్నామా? ఇవాళ రోజున విద్యార్థులు ఆలోచించవలసినటువంటి విషయం ఇది. కనుక ఆ విద్యా విధానం చక్కబడాలి. అంటే కేవలం ఎవరయ్యా ఆశ్రయం అంటే భగవంతుడే ఆశ్రయం. ఆ భగవత్ తత్వం ఎప్పుడైతే తెలుస్తుందో మన ఆలోచన సద్గుణావశిష్టాః భగవత్తత్వేన హృదయా ప్రవర్తయే అని వేదం చెబుతున్నటువంటి మాట. ఎప్పుడైతే ఆ భగవత్ తత్వం జోలికి పెడతామో అసలు విద్య అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఆ విద్యను మనం ఎట్లా అధ్యయనం చేయాలి? ఆ విద్య యొక్క స్వరూపం ఏమిటి? ఆ సారస్వతం అంటే ఏమిటి? అసలు సరస్వతి అనే పేరు ఎందుకు వచ్చింది? అప్పుడు మనం కంక్లూజన్కి వస్తాం, ఆ అమ్మవారి తత్వాన్ని పొందగలుగుతాం. కనుక ఆ అమ్మవారి ముఖం, ఆ నుదురు ఎలా ఉన్నది అంటే, అష్టమీ చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత. ముఖం అంతా ఇది రెండో నామం. ఆ వెంట్రుకలను వర్ణించి, ఆ తరువాత మణులతో కూడిన మాలను ఉంచి, ఆ తరువాత నుదురు ఎట్లా ఉన్నదో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ తల్లి ముఖబింబం ఎట్లా ఉన్నది? ముఖం అంతా ఒక్కసారి చూశాడు ఆ భక్తుడు, వెళ్లినటువంటి వాడు. అష్టమీ చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత అని చెప్పుకుని ముఖచంద్ర కళంకాభా ఆభాస కలిగింది. ఆభాస కలగటం అంటే అందరూ అనుకునేది కాకుండా పోయింది అని అర్థం. అందరూ ఏమనుకుంటూ ఉంటారు? ఆవిడ ముఖం చంద్రబింబము వలే ఉన్నది. చంద్రబింబము గుండ్రంగా సున్నా గీసినట్టు ఉంటుంది. ఎవరి ముఖమైనా చంద్రబింబంలాగా గుండ్రంగా సున్నా గీసినట్టుగా ఉంటే అందంగా ఉంటుందా? ఆలోచించండి శ్రోతలందరూ. ఎందుకని పోలుస్తారు చంద్రబింబంతో అంటే, చంద్రబింబానికి రెండు లక్షణాలున్నాయి. ఆ లక్షణాలు తెలుసుకుంటే ఎందుకు చంద్రబింబం గొప్పదైందో తెలుస్తుంది. చీకటిలో వస్తువుని చూపించగలిగిన వాడు చంద్రుడు. చీకటిలో కూడా వస్తువు కనపడుతుంది. ఎవరి వల్ల కనపడుతుంది అంటే చంద్రుని వల్ల కనపడుతుంది. ఇక రెండో విషయం, సూర్యుడు ఎంత కాంతివంతంగా ఉంటాడో చంద్రుడు కూడా అంతే కాంతివంతంగానూ ఉంటాడు. కానీ అంతే కాంతితో ఉంటాడు, కానీ ఆ సూర్యుని కాంతి మనల్ని మార్చి వేస్తుంది, చంద్రుని కాంతి మాత్రం చల్లదనాన్ని ఇస్తుంది. 90 ఏళ్లు దాటిన ముసలివారు కూడా, కదల్లేని వాడు కూడా పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని చూసి, ఆహా చంద్రుడు ఎంత బాగున్నాడు, కాసేపు అరుగు మీద కూర్చుంటే బాగుండును, నడిచి వెళ్లలేను కదా అని తప్పనిసరిగా అనుకుంటాడు. ఇక పసిపిల్లలైతే చెప్పక్కర్లేదు, హాయిగా ఇసుక తిన్నెల్లో ఆడుకుంటూ ఉంటారు పౌర్ణమి నాడు. నది ఉంటే ఇంకా ఆనందం. కనుక ఆ చంద్రునికి ఉన్నటువంటి రెండు లక్షణాలు, ఎంత కాంతి కలిగి ఉన్నా చల్లదనాన్ని ఇవ్వటం, ఎంత చీకటిలో అయినా వస్తువుని కనిపింపజేయటం. ఇప్పుడు మీకు సందేహం రావాలి, చీకటిలో వస్తువు ఎట్టా కనపడుతుంది? ఏ విధంగా కనపడుతుంది? మనం ఇంట్లో కూర్చున్నాం, లైట్లున్నాయి, బాగా వెలుతురుగానే ఉంది, హాయిగా పనులు చేసుకుంటున్నాం, ఒక్కసారిగా కరెంటు పోయింది, చిమ్మ చీకటి అయ్యింది. ఈ చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు ఆ పోయిన వెంటనే మనకు అసలు ఏవి కనపడదు, అయోమయం. పక్కనున్న వస్తువు కూడా కనపడదు, ఎదురుకుండా ఉన్నది కనపడదు, ఏమీ కనపడదు. చిట్ట చివరికి మనం వేసుకున్న షర్టు కూడా ఏ రంగుది ప్రత్యేకించి చూడలేం మనం. కానీ ఒక్క 10 నిమిషాలు ఆగేటప్పటికీ కరెంటు రాలా, చీకటిగానే ఉన్నది కానీ వస్తువు కనపడుతుంది. ఒక్క 5-10 నిమిషాలు ఆగేటప్పటికీ ఎదురుకుండా ఉన్న వస్తువు లీలగా కనపడుతుంది. ఎట్లా కనపడగలుగుతోంది? కేవలం చంద్రుని యొక్క కాంతి చేత. బయట చంద్రుడు ఉన్నాడు, ఆ చంద్రుని కాంతి చేత ఈ పోయిన వెంటనే చూడలేకపోయినా 10 నిమిషాల తర్వాత ఆ వస్తువుని మనం చూడగలుగుతున్నాం. ఓహో, ఇక్కడ ఉన్నదా అని అనుకుంటాం మనం. ఈసారి పరీక్ష చేసి చూడండి మీరు, ఖచ్చితంగా కనబడుతుంది వస్తువు. దేనివల్ల కనబడుతోంది అంటే చంద్రుని వల్ల. చీకటిలో కూడా వస్తువుని కనిపింపచేయుట అనేటువంటి దానికి తత్వభావం ఏమిటయ్యా అంటే, చీకటి అంటే అజ్ఞానం, వస్తువు కనబడుట అంటే జ్ఞానం. అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి వాడు చంద్రుడు. అందుకే చంద్రునితో పోల్చారు. అజ్ఞానాన్ని పోగొట్టాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. కనుక ఈ విధంగా ఆ అమ్మవారి ముఖ బింబం అంతా కూడా ఎలా ఉన్నది అంటే, ఆ చంద్రుని యొక్క లక్షణంతో చల్లదనాన్ని, తన వద్దకు వచ్చినటువంటి భక్తులైనటువంటి వాళ్లను ఎంత ప్రేమతో చూస్తుంది అంటే, ఆ పున్నమి నాటి చంద్రుడు లోకంలో ఉన్న వాళ్లందరికీ ఎంత ఆనందాన్ని కలిగిస్తాడో అంతకు కోటి రెట్లు ఎక్కువ ఆనందాన్ని ఆ తల్లి ఇస్తుంది అనేటువంటి భావన ఆ ముఖం మనకు తెలియజేస్తున్నది. ఇప్పటి వరకు మనం ఆ అమ్మవారి ముఖబింబాన్ని వర్ణించుకున్నాం, అలాగే కేశములు, అలాగే నుదులు వర్ణించుకున్నాం. తరువాతి వర్ణన తరువాత తెలుసుకుందాం, రేపటి రోజున మనం చేసుకుందాం. జయ సాయిరాం.
1: రేపటి రోజు మరొక అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మన మాతృమూర్తి అయిన సత్యసాయి భగవానుని దివ్య పాదాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ కోపాన్ని తగ్గించుకునే శక్తిని మనకిమ్మని మనసారా ప్రార్థిద్దాం. సాయిరాం.
2: సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రులలో ప్రతీక్షణం ఎంతో దివ్యమైనది, అమృతతుల్యమైనది. అంతేకాదు, భగవదనుగ్రహాన్ని శీఘ్రంగా పొందటానికి, తద్వారా జ్ఞాన సముపార్జనకు ఎంతో యోగ్యమైంది కూడా. భగవంతుడు తన సందేశం ద్వారా జ్ఞానబోధ సల్పి మనల్ని ఉద్ధరించటానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. యుగధర్మాలు మారినా, అవతార రూపనామాలు వేరువేరుగా ఉన్నా, వారి సందేశం మాత్రం ఒక్కటే. భగవంతుడు, భగవత్ సందేశం వేరువేరు కాదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించటం అంటే భగవత్ సందేశాన్ని ఆచరించడమే అని మన భగవాన్ అన్నారు. ఈ సంవత్సరం సత్యసాయినాథుని పూర్వ అవతారమైన షిరిడీ సాయినాథుని శత సంవత్సర ఆరాధనా మహోత్సవం. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం. భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ 9 భాగాలుగా ఈ శీర్షికను మీకు అందిస్తున్నాం. వినండి అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో మొదటి భాగం.

0: ಸಾಯೀಶ್ವರಾಯ ವಿದ್ಮಹೇ ಸತ್ಯದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನಃ ಸರ್ವ ಪ್ರಚೋದಯಾತ್. ರೇಡಿಯೋ ಸಾಯಿ శ్రోతలందరికీ ఈనాటి దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ రేడియో సాయి తెలుగు బృందం అందించేటటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని శ్రీకృష్ణ భగవానుల వారు భగవద్గీతలో ప్రపంచానికి ఈ విధంగా పేర్కొన్నారు. అవతార పురుషుడు భూమి మీదకి వచ్చి జనుల్ని ఉద్ధరించడానికి యుగయుగాలకి అవతరిస్తానని వాగ్దానం చేసిన ఆ రోజు. ఈనాటి కార్యక్రమం ఒక చక్కని అనుభవంతో మొదలుపెట్టుకుందాం. మనతో పాటుగా ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి లలితక్క స్వప్నక్క వచ్చారు. సాయిరామక్క.
1: సాయిరామ్ గణేష్.
2: సాయిరామ్.
0: మరి ఈ యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్న దీంతో మనం ప్రారంభించుకుని, అసలు ఈనాటి కార్యక్రమం దానికి పేరు ఏంటి పెట్టుకుందాం అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు ఈ అవతారంతో మనం ప్రారంభించుకుని అవతారానికి అవతార సందేశానికి ఏమాత్రం భేదం లేదు అన్న ఒక ఆలోచన మనకి వచ్చింది. స్వామి అందించారు ఆలోచన. అందుకే ఈ కార్యక్రమ శీర్షికకి మనం అవతార పరంపర సనాతన సందేశం అనే ఒక అంశంగా మనం తీసుకుని ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా 2001 ఆగస్టు 13వ తేదీ 11 మంది సేవాదళ సభ్యులు యువత హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు స్వామి వాళ్ళందరికీ ఒక ఇంటర్వ్యూ ప్రసాదించారు. వాళ్లు ఆ యువ చైతన్యంతో ఎంతో ఉవ్విళ్లూరుతున్న ఉత్సాహంతో వాళ్ళందరూ స్వామి దగ్గరికి పాదాలు చెంత కూర్చున్నారు. స్వామి ఇంటర్వ్యూ రూమ్ తలుపు వేసి హాయిగా వాళ్ల మధ్యలో ఆసీనులై ఉండగా అక్కడున్న ఒక అబ్బాయి రామచంద్రం అతని పేరు, ఆ అబ్బాయి ఒక ప్రశ్న అడిగాడు స్వామిని. స్వామి, ఈ భూమి ఎందుకింత పుణ్యం చేసుకుంది? అవతారాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఎందుకు ఈ నేల మీద ఎందుకు అవతరిస్తున్నాయి అని అనగానే స్వామికి చాలా సంతోషం వచ్చి అసలు కళ్ళల్లోంచి నీళ్లు కూడా స్వామి ఆ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆ యువతకి అందరికీ ఒక చక్కని మాట చెప్పారు. ఇప్పుడే కాదు, వచ్చే యుగాల్లో కూడా అవతార పురుషుడు రావాలి అంటే ఏ నేల సెలెక్ట్ చేసుకుంటాడు అంటే అది భారతదేశం. ఎందుకంటే భగవంతునిపై రతి భారతి, భగవంతుని కోసం తపిస్తున్న ఈ భూమి మరి భగవంతుడు కాక ఇంకెవరు ఎంచుకుంటారు అవతరించడానికని స్వామి ఆనాడు చెప్పారు.
1: చాలా బాగా స్వామి మనకి ఎంతో అద్భుతంగా తన పరిచయాన్ని తాను ఎందుకు ఈ నేలను ఎంచుకున్నారు అనే విషయాన్ని చక్కగా చెప్పారు కదా గణేష్. అవతారం ఎప్పుడు మన నేల మీద నడిచినా కూడా ప్రతి ఒక్క అవతారానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో అవతరిస్తారు భగవంతుడు. మనం త్రేతాయుగం నుంచి అలా చూసుకుంటే మొట్టమొదటి అవతారం మత్స్యావతారం అంటారు. అప్పటి నుంచి కూడా తీసుకున్నా కూడా ప్రతి అవతారానికి ఒక స్పెసిఫిక్ లక్ష్యం అనేది ఉంది. కానీ ఒకటి మీరు గమనించారో లేదో స్వప్న, లక్ష్యం అనేది ఉంది, ప్రతి యుగంలోనూ అవతరిస్తూ వస్తున్నారని అనుకుంటున్నాము. కానీ ఏ యుగంలో భగవంతుడు వచ్చినా లక్ష్యం మటుకు ఒకటే. అవతార లక్ష్యం ధర్మ సంస్థాపన, భక్త సంరక్షణ అని స్వామి చెప్పారు. వేదోద్ధరణాన్ని కూడా చెప్పారు స్వామి ఈ యుగంలో. కానీ ప్రతి యుగంలోనూ ధర్మం ఎప్పుడైతే గాడి తప్పుతుందో ఆ అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని సంరక్షించడం కోసం అవతారం ఉద్భవించడం జరిగింది. అలాగే భక్తుల్ని సంరక్షించడం కోసం కూడా ఎన్నోసార్లు, మరి భగవంతుడి ప్రేమ మనకి తెలిసిందే, ఆయన స్వయంగా రావడం కూడా జరిగింది. ఎన్నో అవతారాలు ఆ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్క అవతారంలోనూ ఇది జరుగుతూ వస్తూనే ఉంటుంది. ఆ ప్రాసెస్ లో భాగంగా అవతారం మనకి ఎన్నో మంచి సందేశాలను ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు మన గణేష్ చెప్పినట్టు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. పరమాత్మ పరాశక్తి రూపంలో అవతరించి 9 అవతారాలు తీసుకుని ఎంతో మంది రాక్షసులను నిర్మూలించి ధర్మాన్ని మళ్లీ స్థాపించారు అని చెప్పబడే పండుగ శుభ సందర్భం ఇది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి దశమి వరకు మనందరం దేవీ నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం, ప్రతి సంవత్సరం తెలిసిందే. అలా నవమి రోజున అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి లోకాలన్నింటినీ కాపాడి తన బిడ్డలను చల్లగా పాలించింది అనేది మనకు తెలిసిన కథ. మరి ఆ యుగంలో ఆ కాలంలో అలా జరిగింది. కాని పరమాత్మ అనేది భగవంతుడు అనేవాడు ప్రతి యుగానికి సమానమే కదా గణేష్. ఆయన ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. మార్పు చెందండి, బహుశా సత్యం నిత్యం అంటారు కదా స్వామి,
0: మనమే మార్పు చెందుతాం.
1: మన ఆలోచనల ధోరణి, మన జీవితాలు, మనం మార్పు చెందుతామేమో కానీ భగవంతుడు మటుకు ఎప్పుడు అలాగే ఉంటారు. మరి ఇన్ని యుగాల్లో ఇన్ని అవతారాలు తీసుకుని వచ్చిన పరమాత్మ ఆ కాలంలో మహిషాసురుణ్ణి సంహరిస్తే మరి ఈ కాలంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాక్షసులంటూ భూమి మీద ఎవరూ లేరు. ఒకవేళ రాక్షస గుణాలు ఉన్న వాళ్ళని సంహరించుకుంటూ వెళ్తేమో మరి మనకి భూమి మీద ఎవరైనా మిగులుతారో లేదో అది కొద్దిగా అనుమానాస్పదమే. సో ఆ రకంగా మనం ఆలోచిస్తే మహిషాసురుడు అనే ఆ రాక్షస అంశను మనం మనలో ఉన్న అంతఃశత్రువులు అనుకోవచ్చేమో అనిపిస్తుంది. దానికి మనం అనుసంధానం చేసుకోవచ్చేమో. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా మనకి ప్రతి ఒక్కళ్ళకి మనకు ఉండే ఛాలెంజెస్ మనకు ఉంటాయి. అరిషడ్వర్గాలు అని కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని 6 గుణాలని దుర్గుణాలని చెప్పారు. అందరిలో 6 ఉండకపోయినా ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేది మనకి జీవితంలో ఛాలెంజ్. ఆ మనం దాన్ని గెలిచి పైకి రావటం కోసం పరమాత్మ వచ్చి మనకి సహాయం చేస్తున్నారు. ఆ రకంగా ఆయన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నారు, ధర్మ సంరక్షణ చేస్తున్నారు. అదే ప్రాసెస్ లో ఆటోమేటిక్ గా భక్త సంరక్షణ కూడా జరిగిపోతుందేమో అనిపిస్తుంది. సో మనకి ఎప్పుడైతే ఈ దుర్గుణాలు మనలో ఉంటాయో అవే మనల్ని పరమాత్మ నుంచి దూరంగా ఉంచుతాయి. మీరు స్వప్న మీకు కూడా తెలిసే ఉంటుంది, దేవీ నవరాత్రుల్లో పూజలు చేసే వాళ్ళందరూ ఉపవాసం చేస్తారు. ఆ 9 రోజులు ఉపవాసం చేస్తూ ఒంటిపూట భోజనం చేస్తూ పూజ చేసుకోవడం జరుగుతుంది. ఉపవాసం అంటే స్వామి చెప్పిన డెఫినేషన్ చెప్పండి గణేష్ ఒకసారి.
0: ఉపవాసం అంటే భగవంతునికి సమీపంలో ఉండటం.
1: ఉండటం కదా
2: వాసం,
1: భగవంతునికి దగ్గరగా ఉండటం. మరి ఈ గుణాలన్నింటినీ మనలో పెట్టుకుని మనం భగవంతునికి ఎలా దగ్గరవుతాం? సో భగవంతుడికి దూరం చేసే ఈ గుణాలని మన నుంచి దూరం చేయడానికి, వాటిని మనం గెలవటానికి, మనకి సహాయం చేయడానికి పరమాత్మ అవతరించి ఎన్నో రకాలుగా మనకి సహాయం చేస్తున్నారు, సందేశాలు ఇస్తున్నారు. ఇవన్నీ జయించగలిగితే మనం కూడా ఆ ఉపవాసానికి అర్థం ఇదేనేమో అనిపిస్తుంది. వీటిని జయించడానికి అది ఒక మార్గం అని.
0: మరి అవతార పరంపర గురించి మనం చెప్పుకున్నాం కదక స్వప్నక, మరి ఈ మన అంశంలోని 2వ భాగమైనటువంటి ఈ సందేశం గురించి ఏమైనా చెప్తారా మాకు?
2: ఇందాక లలిత చెప్తున్నట్టు అవతారాలు ఎందుకు వచ్చాయి అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మన అవతారాలను కొంచెం చూసుకుంటూ వస్తే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన అంతవరకు ఏంటంటే ఎవడో ఒకడే దుష్టుడు ఉండేవాడు, వాడిని సంహరిస్తే లోకమంతా శాంతంగా ఆనందంగా ఉంటుంది అని భక్తుల ప్రార్థన మేరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో భగవంతుడు భక్తుల ఆర్తి మేరకే అవతారం తీసుకుంటానని చెప్పారు తప్ప తనంతట తానుగా అవతరించను అని చెప్పారు. భక్తుల ప్రార్థన మేరకు అవతరించిన భగవంతుడు ఆ ఒక్కళ్ళని, ఆ దుష్టును సంహరించి అవతార కార్యక్రమాన్ని ముగించుకున్నారు. ఆ తర్వాత రామావతారంకి వస్తే ఒక్క రావణాసురుని సంహరించాలి. మునుపు అవతారాల్లాగా తను డైరెక్ట్ గా వెళ్లి సంహరించలేదు, భక్తుల్ని, జన సందోహాన్ని తనతో పాటు చేర్చుకున్నారు అవతారాన్ని మనం చూసుకుంటే. అంతెందుకు ఇంకా వానరుల్ని ముఖ్యంగా మేజర్ పాత్ర వాళ్ళకిచ్చి వాళ్ళని ఎంచుకుని వాళ్ల ద్వారా సహాయం తీసుకున్నట్టు కనిపిస్తుంది, కానీ వాళ్ళని కూడా పార్ట్ చేసుకున్నారన్నమాట. అందులో వాళ్ళకి పుణ్యం ఇవ్వాలనో ఆనందం ఇవ్వాలనో అది రాముడికే తెలియాలి. అలా తీసుకుని రావణ సంహారం చేశారు. అంటే ఎక్కడో అయోధ్యలో ఉన్న రాముడు లంకలో ఉన్న రావణాసురుని సంహారం చేయడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్లి చేశాడన్నట్టు కనిపిస్తుంది. మళ్ళా అలా మనం కృష్ణావతారంకి వచ్చినప్పుడు ఎక్కడో వేరే లేరు, సేమ్ ఫ్యామిలీ, అదే కుటుంబంలోని అన్నదమ్ముల మధ్యలోనే కొందరిలాగా కొందరు దుష్టులుగా. అప్పుడు ఈ మంచి వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ మంచిని ఇంకా పెంచుతూ ఎంత మంచిగా ఉండాలి, వాళ్ళల్లా ఉండకూడదు అని ఆ చెడ్డవారిని వాళ్ళ చెడ్డ తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఇంకా వాళ్ళు చేసుకునే సమయంలో ఈ మంచి చేత చెడ్డని సంహరింపజేశారు. అక్కడ కూడా ఎంతో మందిని ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేశారని చెప్పుకోవచ్చు. మరి అలా తీసుకుని వస్తే ఇప్పుడు కలియుగంలోని ఇందాక లలిత మీరు చెప్తున్నట్టు సంహరించాలి అంటే అంత దుష్టుడు శిష్యుడు ఇద్దరూ ఒక మనిషిలోనే ఉన్నప్పుడు ఎవరిని సంహారం చేసుకుంటూ పోతే ఇంకెవరు మిగలరు. కాబట్టి ఈ అవతార కార్యక్రమం కొంచెం పాపం భగవంతుడికి కూడా కష్టమేమో,
1: భగవంతుడికి కూడా కష్టమతరమైన సందర్భం అన్నమాట.
2: అంటే టకటక నరక్కొని వెళ్ళిపోవడానికి లేదు. అలా అని చెప్పి భగవంతుడు వచ్చి నువ్వు చెడ్డవాడివి నువ్వు చెడ్డవాడివి అని, అంటే కలియుగంలో వచ్చిన షిర్డీస అవతారం గాని ఇంకా స్వామి అవతారం తీసుకుంటే ఎక్కడ మన పాయింట్అవుట్ చేసి నువ్వు ఇలాగా అని చెప్పటం లేదు. మన దుర్గుణాల్ని మనమే తెలుసుకున్నట్టు చేసి మళ్ళా వాటిని ఎవరు సంహరించడానికి పక్క నుంచి ఎవరు రారు. మనలో మంచినే పెంచి మనలో చెడ్డని సంహరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారనమాట. అది ఎలా కనిపిస్తున్నారంటే గణేష్ నువ్వు చెప్తున్నట్టు ఈ సందేశం ద్వారా వచ్చి ఖడ్గం పట్టుకుని స్వామి అన్నారు కలియుగంలోని ఇదేంతో నరుగుతాను అంటే ప్రేమ ద్వారానే అని చెప్పారు. సో ఆ ప్రేమ అనే ఒక్క సందేశం ద్వారా మాత్రమే భగవంతుడు మనలో ఉన్న దుష్టతనాన్ని మనలో ఉన్న మంచితనంతో ఖండిస్తూ చేస్తున్నారు. మరి ఆ సందేశాన్ని ఎలా ఇచ్చారని చూస్తే లైక్ తన అవతార కార్యక్రమంలో తను మాట్లాడిన మాట తన జీవితం అవతారం జీవితంలో చేసిన ప్రతి పని ద్వారా ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరికి స్పెసిఫిక్ గా ఇచ్చారు. అలా కాకుండా తన దగ్గర రాకపోయినా సరే ఉన్న మొత్తం యావన్ జనాలకి కూడా వాళ్ళు ఉద్ధరించబడాలనే ఉద్దేశంతో ఎవరు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని ఉద్ధరించే ఉద్దేశంతోనే ఈ కలియుగంలో వచ్చిన అవతారాలు సందేశాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు.
0: చాలా బాగున్నాయి. మీరు ఇందాక చెప్తున్నప్పుడు నాకు ఒక ఉదాహరణ గుర్తొస్తుంది.
2: చెప్పు.
0: అంటే భగవంతుడు నీలో ఇది చెడ్డ అని పాయింట్అవుట్ చేయడెప్పుడును ఒక చక్కని పాటలో స్వామి స్వయంగా కుప్పం విజయమ్మ గారికి రాసిన ఒక లేఖలోని స్వామి ఒక పద్యం రాస్తారు. ఆ పద్యంలో ఇతరుల తప్పులు ఎప్పుడు ఎన్నడు అని స్వామి తనకి తనగా రాసుకుంటారనమాట. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ముందుకు వెళ్తాను. ఒకసారి స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ కి లయన్ డాన్స్ నేర్పిస్తున్నారు. సింగపూర్ నుంచి కోచెస్ వచ్చారు. అది మొట్టమొదటిసారి లయన్ డాన్స్ స్టూడెంట్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. స్వామి ఆబ్వియస్ గా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఈ లయన్ ఎక్కడుంటుంది ఈ లయన్ ఎక్కడుంటుంది పర్సనల్ గా ప్రాక్టీస్ సూపర్వైజ్ చేస్తున్నారు స్వామి. పూర్ణచంద్ర ఆడిటోరియంలో విద్యార్థులందరికీ ఒక 40 మంది విద్యార్థులకి స్వామి అవకాశం ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక నెలన్నర పాటు స్వామి స్పెంట్ రాసిన ఒక లేఖలోని స్వామి ఒక పద్యం రాస్తారు. ఆ పద్యంలో ఇతరుల తప్పులు ఎప్పుడు ఎన్నడు అని స్వామి తనకి తనగా రాసుకుంటారు.

0: ఆ సమయంలో ప్రతి ప్రాక్టీస్ సెషన్ తర్వాత పిల్లలంతా స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి ఈరోజు ఏమైనా తప్పులున్నాయా, స్వామి ఈరోజు ఏమైనా తప్పులున్నాయా. ఇది యథావిధిగా జరిగే ఒక ప్రక్రియ అనమాట. సో ఒక సార్, సాయిరాం సార్ అని ఈయన ఇన్ఛార్జ్ అనమాట. దీనికి ఎందుకు బాయ్స్ అస్తమానం ఇలాగా తప్పులున్నాయా తప్పులున్నాయా తప్పులున్నాయని అడుగుతున్నారు, మరి స్వామి దానికి ఏమీ రెస్పాన్స్ ఇవ్వటం లేదు అని చెప్పి అలాగైపోయింది. ఒక సెషన్ లో ఏమైందంటే, స్వామి విద్యార్థులంతా స్వామి పాదాల దగ్గర కూర్చున్నారు ప్రాక్టీస్ అయిన తర్వాత. సార్ వెనకాతల నించున్నారు. స్వామి సడన్ గా చూసి ఇలా వెనక్కి తిరిగి, స్వామి తప్పులు ఎంచడు అని చెప్పి ఎంతో అందంగా చెప్పారు. అంటే అంతమంది పిల్లల మధ్యలో కూడా స్వామి ఆ సత్యాన్ని ఎప్పుడు చెప్పడానికి మనకి ఆ అవకాశం ఇచ్చారనమాట. సో మనం ముందుకు వెళ్దాం. ఇందాక అక్క చెప్తున్నప్పుడు ఈ మెథడాలజీ ఆఫ్ సందేశం ఎలాగ అందించారు అది చాలా ముఖ్యమైనది. కృష్ణ పరమాత్ముడు మనం తీసుకుంటే కేవలం అర్జునుడికి మాత్రమే, అంటే మన సమాజం ఈ ప్రపంచానికి ఒక నిదర్శనంగా అర్జునుడిని చేసుకుని యావత్ మానవాళికి అందించిన సందేశం భగవద్గీత. అది కేవలం అర్జునుడికి ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్న చాలా మందికి తలెత్తచ్చు. అర్జునుడిని సెలెక్ట్ చేసుకోవడంలో చాలా అంతరార్థం ఉంది. మొట్టమొదటిది, నేను భగవంతుడు ఒకే స్థాయి వారం అన్న ఆలోచన శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే కల్పించాడు. ఆ స్నేహం, ఆ సఖ్యభావం, ఆ తర్వాత వచ్చేదే ఆత్మ నివేదనం.
1: అవును, మన నవవిధ భక్తి మార్గాల్లో కూడా ఒకసారి మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నాను గణేష్. ఒక స్వామిది ఒక డిస్కోర్స్ వింటున్నా నేను. అందులో స్వామి చెప్తున్నారనమాట, నవవిధ భక్తి మార్గాల గురించి చెప్తూ, ఆత్మ నివేదనం జరగాలంటే ముందుగా భగవంతుడితో సఖ్యం అనేది జరిగి తీరాలి. ఆ సఖ్యం ద్వారానే మీరు ఆత్మ నివేదనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు.
0: సో మరి శ్రీకృష్ణుడు ఈ అర్జునుడికి ఎందుకు ఇలా చేశాడు అంటే, ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అర్జునుడికి ఉంది. చిన్న ఉదాహరణ స్వామి చెప్తారు. ఇది ఒకసారి ఒక అడవిలోకి తీసుకువెళ్లి చెట్టు వైపు పాయింట్అవుట్ చేస్తూ శ్రీకృష్ణుడు, అక్కడ చిలుకుంది దాన్ని కొట్టు అంటాడు. ఏం చూస్తున్నావు అని అడుగుతాడు అనమాట అర్జునుడిని. అక్కడ చిలుకని చూస్తున్నా. లేదు అది కాకి అంటాడు. అవును స్వామి అది కాకి అంటాడు. అలా రెండు మూడు రకాల పక్షుల పేర్లు చెప్పినా అర్జునుడు ఏమాత్రం వెరవకుండా, స్వామి ఏం చెప్తే అదే అది అన్న ఒక దృఢమైనటువంటి విశ్వాసం. భగవాను వాచ అంటారు కదా, ఆ మాట మీద అంత పవిత్రమైన విశ్వాసం ఉంది కాబట్టి అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది ద్వాపర యుగంలో. మరి కలియుగంకి మనం వస్తాం. కలియుగంలో మీరు అన్నట్టు ఒక మనం షిరిడి బాబా గారి ఈ 100వ శత సంవత్సర ఆరాధన ఉత్సవం కాబట్టి మనం ఇదొక్కటి మనం చెప్తాము. షిరిడి బాబా వారు కూడా చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేసుకుని ఈ సందేశం అనేది ఇవ్వటం జరిగింది. ఆయనకి ఎవరికి కావాలో వాళ్ళకి మాత్రమే అందించారు ఈ సందేశం. కానీ మన భోలా శంకరుడు, మన సర్వదేవత అతీత స్వరూపులు, మన స్వామి ప్రియ ఎంతో అవర్ స్వీట్ లవింగ్ లార్డ్, ఏమాత్రం రెస్ట్రిక్షన్ లేకుండా నిబంధన లేకుండా అందరికీ కూడా తన సందేశం చేరాలి అన్నటువంటి ఒక దానికి ఏమంటారు, ఆ భావం ఏమన్నాలో కూడా అర్థం కావటం లేదు.
1: ప్రేమేమో,
0: ప్రేమ అంటే ఆ ప్రేమతో అందరికీ తన సందేశాన్ని అందించారు.
1: చాలా బాగా చెప్పారు గణేష్. ఆయన హిజ్ స్వామీస్ లవ్ ఇస్ లిమిట్లెస్. అందరినీ ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా అందరినీ టచ్ చేస్తుంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం ఈ ప్రపంచం గురించి మాట్లాడుకుంటున్నాం, మన స్వామికి ఎంత విశాలం అంటే ఆయన లోకా సమస్త కాదు సమస్త లోకానండి అని అన్ని లోకాలని ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇప్పుడే మీరు ఒక మాట మెన్షన్ చేశారు, షిరిడి బాబా వారిది. ఈ సంవత్సరానికి షిరిడి బాబా వారు మహాసమాధి చెంది 100 సంవత్సరాలు జరుగుతోంది. 1918వ సంవత్సరం విజయదశమి నాడు ఆయన మహాసమాధి తీసుకున్నారు. ఈ సంవత్సరానికి 100 ఏళ్లు నిండింది. సో షిరిడి బాబా గారి శత సంవత్సర ఆరాధనా మహోత్సవాన్ని ఈ సంవత్సరం విజయదశమి నాడు మనందరం జరుపుకుంటున్నాము. ఇటువంటి సమయంలో మీరు చెప్పినట్టు సందేశం అనేది ఒకటే. భగవంతుడు ఎప్పుడొచ్చి ఏది చెప్పినా, బాబు మిమ్మల్ని ఉద్ధరించడానికే చెప్తున్నానంటారు, మన జీవితాల్ని కొద్దిగా బాగు చేయడానికే ఆయన చెప్తారు. భక్త సంరక్షణ అని అనుకున్నాం కదా ఇప్పుడే. కానీ ఆ చెప్పే విధానంలో మార్పులుంటాయి. మరి అది యుగ ధర్మాన్ని అనుసరించి ఆ మార్పులు సహజమే కదా. అర్జునుడు ఒక్కడు అర్థం చేసుకోగలడు కాబట్టి అర్జునుడికి చెప్పారు ఆయన. షిరిడీ అవతారంలో కూడా మీరు అన్నట్టు హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారి ద్వారా ప్రపంచ

0: మొత్తానికి సందేశాన్ని ఇచ్చారు. ఇలా ఒక్కొక్క యుగంలో మనిషి యొక్క మెచ్యూరిటీని బట్టి, వారు ఉన్న స్థాయిని బట్టి, ఆధ్యాత్మిక పరిణితిని బట్టి భగవంతుడు తన సందేశాన్ని ఇచ్చే విధానాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. మనం కూడా చూస్తూనే ఉన్నాం కదా, అలావే ఏబీసీడీలు అవే, వాటి రూపంలోనూ మార్పు లేదు, ప్రొనౌన్సియేషన్ లోనూ మార్పు లేదు, కానీ అది నేర్పించే విధానం మారుతుంది.
1: షేక్స్పియర్ ఒకలా రాస్తాడు, ఆల్బర్ట్ ట్విస్ట్ ఒకలా రాస్తాడు, మనం ఒకలా రాస్తాం.
0: నా చిన్నప్పుడు అయితే పలక మీద బల్బంతో అలా దిద్దుతూనే ఉండేవాళ్ళం. ఈ రోజుల్లో
2: డాటెడ్ లైన్స్,
0: అది కంప్యూటర్ లో సాఫ్ట్వేర్స్ నేర్చుకోవటానికి ఇలా ఎన్నో రకాలుగా నేర్పిస్తున్నారు. మొత్తానికి ఏ విధంగా మనకి సులభంగా అర్థమయ్యి త్వరగా నేర్చుకోగలమో ఆ మార్గంలోనే భగవంతుడు బోధిస్తాడేమో అనిపిస్తోంది.
1: తప్పకుండా.
0: ఈ విషయంగా ఒక చిన్న సన్నివేశం జ్ఞాపకం వస్తుంది గణేష్. స్వప్న, మీరు కూడా చదివే ఉంటారు, మన షిరిడి సాయి సచ్చరిత్రలో కనిపిస్తుంది. షిరిడి సాయిబాబా వారికి ఎంతో మంది, చాలా ఎంతో గాఢమైన భక్తి ఉన్నవారు ఎంతో మంది ఉండేవారట వారితో. అందులో ఒకరు నానాసాహెబ్ చందోర్కర్ అని మనం విని చదివి ఉంటాం ఆయన గురించి. ఒకసారి ఆయన షిరిడి బాబా వారికి పాదసేవ చేసుకుంటూ భగవద్గీత శ్లోకాన్ని, ఒక శ్లోకాన్ని భగవద్గీత నుంచి ఆయన మననం చేసుకుంటున్నారట. చేసుకుంటూ ఉంటే బాబావారు ఆ శ్లోకానికి అర్థం ఏమిటని అడగడం, నానాసాహెబ్ చందోర్కర్ సంస్కృతంలో ఉన్న భగవద్గీత శ్లోకానికి ఆయనకి తెలిసిన అర్థాన్ని చెప్పడం, అప్పుడు షిరిడి సాయి ఆ శ్లోకానికి నిజమైన అర్థాన్ని వారికి వివరించడం, ఈ సన్నివేశం మనందరికీ గుర్తుండే ఉంటుంది. మనం ఎన్నోసార్లు షిరిడి సచ్చరిత్రలో చదువుకున్నాం కూడా. స్వప్న, మీకేమైనా గుర్తుందా?
2: తప్పకుండా.
0: ఆ శ్లోకం ఏంటో మీకు గుర్తుంటే చెప్తారా?
2: తప్పకుండా. అదేంటంటే, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే, కృష్ణ భగవానుడు తత్వాన్ని తెలిసి దాన్ని దర్శించుకున్న వారిని, తత్వజ్ఞులైన దగ్గరికి వెళ్లి నువ్వు వాళ్ళని బాగా సేవించుకుని, వాళ్ళని చక్కగా నీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని, వాళ్ళని ప్రశ్నించి జ్ఞానాన్ని తెలుసుకో అని చెప్తున్నారు అన్నమాట. ఇది మనకి గీతలోని జ్ఞాన యోగంలో కృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకం. అదే నానాసాహెబ్ ఆ రోజు చదువుతూ షిరిడి బాబా వారు సేవ చేసుకుంటున్నారు. ఇక్కడ మరి జ్ఞానాన్ని తెలుసుకో అని చెప్తున్నాడు. అసలు జ్ఞానం అంటే ఏంటో చూద్దాం. ఎన్నో జ్ఞానాలు ఉంటాయి, లౌకికమైన జ్ఞానాలు. మనం ఏదైనా విషయం గురించి తెలుసుకున్నా దాని జ్ఞానం కిందే మనం తీసుకుంటాం. కానీ కృష్ణుడు చెప్పిన జ్ఞానం ఏంటి అంటే, అది ఆత్మతత్వం రిలేటెడ్. అది ఆత్మత్వం కూడా ఏంటి చెప్తారంటే, ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకుంటే అది జ్ఞానం. మరి అజ్ఞానం అంటే ఏంటి అంటే, ఉన్నదానికి భిన్నంగా తెలుసుకోవడం, ఉన్నదానికి వేరేగా తెలుసుకుంటే అది అజ్ఞానం. అజ్ఞానంలో తెలియకపోవడం ఉండదు.
1: ఒక ఉదాహరణ చెప్పండి.
2: చెప్తాను. అజ్ఞానంలో తెలియకపోవడం ఉండదు కానీ దాన్ని తప్పుగా తెలుసుకుంటారు. మనం ఒక కుండను తీసుకుందాం, దాని కుండను చూపిస్తే మీరేమంటారు? కుండ అంటాం. కానీ కృష్ణ భగవానుడు ఏంటంటారంటే, అది అజ్ఞానం అంటాడు. అది బయటికి కనిపిస్తున్న రూపనామాలతో నువ్వు కుండ అంటున్నావు, కానీ యాక్చువల్ గా అదేంటి? మట్టి. దాని లోపలున్న యాక్చువల్ దాని తత్వం ఏంటో తెలుసుకుంటే అది జ్ఞానం. రూపనామాలతో బయటకు కనిపించేదాన్ని చూసి దాన్ని అపోహపడుతున్నాం, ఇది కుండ అని. సో ఉన్నదానికి భిన్నంగా తెలుసుకుంటున్నాం కాబట్టి అది కుండ అనుకుంటే అజ్ఞానం. అది దేనిచి తయారు చేయబడింది, దాని మూల పదార్థాన్ని మీరు చూడగలిగితే అది జ్ఞానం.
0: స్వస్వరూప దర్శనం జ్ఞానం.
2: అంతే. అలా ప్రతిదీ మీరు ఏ మనిషిని చూసినా, ఏ చెట్టును చూసినా, పుట్టను చూసినా, మనం చెట్టు, పుట్ట, ద్వేషి, నాకు ఇష్టమైన వాడు, చెడ్డవాడు, మంచి, చెడు అన్ని అనుకుంటున్నాం. నాకు ఇది నచ్చదు, ఇది అసహ్యం, ఇవన్నీ అనుకుంటున్నాం. ఇవన్నీ మనం ఏంటి, అజ్ఞానం. అంటే దాని మూల పదార్థం చూడట్లేదు, బయటున్న రూపాన్ని నామాన్ని చూసుకుని దాంతో ఫిక్స్ అయిపోతున్నాం. కాబట్టి ఆ తెలుసుకోవడం తప్పు. దాన్ని మీరు భిన్నంగా తెలుసుకుంటున్నారు. మీరు ప్రతిదాని మూల పదార్థం, అంటే ఎక్స్రే వేస్తే చూడలేదు, మిగతా లేయర్స్ అన్ని తీసి ఒక్క ఎముకని చూపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఆ మూల పదార్థం, మూల తత్వాన్ని తెలుసుకోండి. అది అందరిలో ఉన్నది పరమాత్మతత్వం ఒక్కటే, అది జ్ఞానం. సో ఈ జ్ఞానాన్ని తెలుసుకో అని చెప్తున్నారన్నమాట.
1: మీరు ఇక్కడ ఈ జ్ఞానం గురించి చెప్తుంటే, కనిపించేది ఏది సత్యం కాదు అది స్వామి చక్కగా చెప్తారు. ఏదైతే కనిపించదో మన కనులకి అది అసలైన సత్యం.
2: సత్యం అండ్ శాశ్వతం కాదు. ఎందుకు సత్యం కాదు అంటే, ఎక్కువ రోజులు నిలబడదు కాబట్టి. ఇవన్నీ పోతాయి గాని చూడండి, కుండ కానివ్వండి, ప్లేట్ కానివ్వండి, మట్టితో చేసిన ఏదైనా రూపనామం పోతుంది, కానీ మట్టి ఎక్కడికి పోదు, మళ్ళీ బ్యాక్ విల్ కమ్ టు మట్టి, మట్టి ఎప్పటికీ మట్టిగానే ఉంటుంది. అలా మన అందరిలో ఉన్న ఆ తత్వం అన్నది ఈ రూపనామాలు పోయినప్పటికీ అది ఎప్పటికీ శాశ్వతం.
0: సత్యం నిత్యం, చిన్న పదాల్లో చెప్పాలంటే ఏదైతే సత్యమైనదో నిత్యమైనదో అది జ్ఞానం. మరి ఇప్పుడే స్వప్న ఒక విషయం చెప్పారు గణేష్, ఏంటంటే రూపనామాల్ని చూసి ఇది అని గ్రహించడం అజ్ఞానం, మూల పదార్థాన్ని దాని అసలైన స్వరూపాన్ని తెలుసుకోవడం జ్ఞానం అని. ఇదే విషయం మన షిరిడి బాబా నానా సాహెబ్ చందోర్కర్ గారికి కూడా ఇలాగే చెప్పారు. ఆయన అడిగారట ఈ కాన్వర్సేషన్ అనమాట, భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఒక డైలాగ్ రూపంలో జరిగిన కాన్వర్సేషన్ ద్వారా మనకి ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చారో చూడండి. బాబావారు నానా సాహెబ్ గారిని అడిగారట, ఇప్పుడు ఒక విషయం చెప్పు, ఇప్పుడు మన స్వప్న చెప్పినట్టే ఆయన కూడా శ్లోకానికి అర్థం చెప్తే సరే, శ్లోకానికి అర్థం పక్కన పెట్టు, నాకు ఒక విషయం చెప్పు, ఈ పద్యంలో ఈ శ్లోకంలో జ్ఞానం అనే పదం కాకుండా అజ్ఞానం అనే పదం వాడితే ఆ శ్లోకానికి ఏమైనా అర్థం మారుతుందా అని అడిగారు. అడిగితే అప్పుడు నానా సాహెబ్ గారు, బాబా అలా జరుగుతుందని నాకు అనిపించడం లేదు, శంకర భాష్యంలో అలా రాసిలేదు. అంటే బాబా అన్నట్టు శంకర భాష్యం ఏం చెప్తున్నారో పక్కన పెట్టు, నువ్వేమనుకుంటున్నావో చెప్పు, నాకు తెలియదు బాబా, దానివల్ల అర్థం మారుతుందని నాకు అనిపించడం లేదు. అంటే అప్పుడు బాబా చెప్పారట, జ్ఞానాన్ని మనిషికి అందించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనిషి సహజంగా జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఎందుకు? పరమాత్మ అంశే కాబట్టి. పరమాత్మే మనిషి, మనిషి తను తాను దేవుణ్ణి అనే విషయాన్ని మర్చిపోవడమే అజ్ఞానం. ఎప్పుడైతే ఆ జ్ఞానం మరుగున పడుతుందో అప్పుడు అజ్ఞానిగా మారతాడు, కానీ తనకి స్వంతగా జ్ఞానం లేదు అనే మాట అబద్ధం, తను జ్ఞానస్వరూపుడు. సో గురువు వచ్చి ఏం చేయాలంటే జ్ఞానాన్ని బోధించాల్సిన అవసరం లేదు, నాయనా నువ్వు ఇది అజ్ఞానం, ఈ అజ్ఞానంలో నువ్వు ఉన్నావు. ఏది అజ్ఞానం అంటే అన్ని అహంకారం మమకారం, ఈ ప్రపంచ బంధాల్లో పడిపోయి నాకు ఇది ఇష్టం అయిష్టం ఇటువంటి వాటిలో తగులుకొని మాయలో ఉండిపోవడం అజ్ఞానం. మీరన్నట్టు ఏది భిన్నంగా తెలుసుకోవడం అజ్ఞానం అన్నారు, ఉన్నదాన్ని భిన్నంగా అర్థం చేసుకోవడం. బాబా కూడా అదే చెప్పారు, దేవుడు జీవుడు డిఫరెంట్ సెపరేట్ అనుకోవడమే అజ్ఞానం, నేను దేవుణ్ణి అనే మాటని మర్చిపోవడం అజ్ఞానం, అది గుర్తుపెట్టుకోలేకపోవడం అజ్ఞానం. ఎప్పుడైతే ఆ అజ్ఞానాన్ని తొలగిస్తామో, నువ్వు శుద్ధ చైతన్య స్వరూపుడివి, నువ్వు జ్ఞానానివి, నువ్వు పరమాత్మవి, ఆ విషయాన్ని గురువు వచ్చి గుర్తు చేస్తాడు. సో బేసిక్ గా గురువు వచ్చి నీకు తెలిసిన దాన్ని బోధించాల్సిన అవసరం లేదు, అజ్ఞానం ఏదైతే ఉందో ఇది అజ్ఞానం, దీన్ని తొలగించుకో అని చెప్పడమే గురువు పని. అందుకని ఆ జ్ఞానం అనే పదం ప్లేస్ లో అజ్ఞానం పెట్టినా కూడా దాని అర్థం మారదు, కానీ ఇది నిజమైన అర్థం ఇది అని బాబావారు చెప్పడం జరిగిందనమాట.
1: యాక్చువల్ గా స్వామి ఒక పద్యంలో చెప్తారు, యుగధర్మ పద్ధతులు విగళితమై ఉండ నయమార్గమున తృప్తి నడుపు కొరకు అంటారు కదా. ఆ ధర్మం అంటే ఏంటి? ఆత్మధర్మం. ఆ ఆత్మధర్మం మనిషి యుగాలు గడుస్తున్న కొద్దీ ఇంకా ఆ మైండ్ లో ఇంకా కూరుకుపోతున్నాడు. సో దాన్ని బయటికి తీసుకురావడానికి అందరూ లౌకికమైన ధర్మం గురించి ఆలోచిస్తారు, కానీ స్వామి చెప్పేది ఈ ఆత్మధర్మాన్ని మీకు గుర్తు చేయడానికి, రే మీరు భగవంతుడు రా అని గుర్తు చేయడానికి నేను మళ్లీ మళ్లీ వస్తాను, ఎన్నిసార్లన్నా వస్తాను అని స్వామి చెప్పారనమాట.
2: అదే యుగాలు మారినా ఆ ఆత్మధర్మం మారదు. మనం మనుషులుగా మనస్తత్వాలుగా మనలో అన్ని గుణాలు మారుతున్నాయి, కాని అన్నింటికీ మూలమైన ఆత్మధర్మం మారదు.
0: పరమాత్మ స్వరూపుడు ఆత్మలో పరమాత్మ ఉంటారు, ఆత్మ పరమాత్మ స్వరూపం అనేది ఆ ఫ్యాక్ట్ మారదు, అది మనం మర్చిపోయాం కాబట్టి గుర్తు చేయడం. మీరు అన్నట్టు అన్నిటికంటే ఉత్తమమైన అన్నింటికంటే గొప్ప ధర్మం ఏంటంటే ఆత్మధర్మం అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. బహుశా ధర్మ సంస్థాపన అంటే ఆ ఆత్మధర్మాన్ని ప్రతి ఒక్క జీవికి గుర్తు చేయడమేమో అని కూడా అనుకోవచ్చేమో. ఏమంటారు గణేష్?
1: చక్కగా ఇప్పుడు స్వామి ఈ పర్టికులర్ శ్లోకానికి మనం అర్థం తీసుకున్నట్లయితే మనకి చక్కగా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న అనుభవాల ద్వారా ఈ జ్ఞానాన్ని మనకి పెంపొందింపజేస్తారు. మనం దాంట్లోకి మనం వెళ్లే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఈ శ్లోకంలో తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, మరి ఈ ప్రణిపాతము, ఈ పరిప్రశ్న, ఈ సేవ ఇన్ని విధాలుగా భగవంతుడు నువ్వు జ్ఞానాన్ని పొందొచ్చు అని ఒక నిర్దిష్టమైనటువంటి డైరెక్షన్ ఇస్తున్నాడు. సో అది ఎలా అవుతుంది అనేది మనం స్వామి చెప్పిన విధానంలో మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకున్నట్లయితే ఇంకా చాలా క్లారిటీ వస్తుంది మనకని అనిపిస్తుంది అక్క.
2: ఇప్పుడు గణేష్ నువ్వు చెప్పినట్టు దాన్ని తెలుసుకునే ముందు ఇందాక లక్క అంటున్నారనమాట, ఈ అజ్ఞానంలో ఉన్నావు, అజ్ఞానాన్ని తీసేసుకుంటే ఇంకా మిగిలేది జ్ఞానమే. అంటే ఒక అద్దం ఉందనుకోండి, దాని మీద మసి పూయబడింది, అద్దం కావాలి అంటే ఏం చేయాలి? అద్దాన్ని తెచ్చి పెట్టక్కర్లేదు, ఆ మసిని తుడిచేస్తే అద్దమే మిగిలిపోతుంది. అలాగా మనకి ఏదైతే అజ్ఞానం ఉందో ఇది క్లీన్ చేసుకో, క్లీన్ చేస్తే అది అద్దం మిగులుతుంది, ఈ అజ్ఞానంపై జ్ఞానం ఉంటుంది అని చెప్పడానికి ఒక గురువు అవసరం నాకు లలిత చెప్పారు. అంటే ఆ గురువు గురించి ఇక్కడ మన కృష్ణ భగవాన్ చెప్తున్నాడు అనమాట. ఎవరు ఆ గురువు? ఎవరు పెడితే నేను నాలుగు పుస్తకాలు చదువుతాను, దాన్ని మీకు వివరిస్తాను, గురువు అయిపోతాను అంటే కాదు, తత్వదర్శిన అంటున్నారు అనమాట. అయితే ఎవరైతే తత్వాన్ని దర్శించిన వాడో, అంటే తత్వం తెలుసుకున్నవాడు, తత్వం చదివిన వాడు అని చెప్పటం లేదు. తత్వదర్శిన అంటే తత్వం, తత్వం అంటే ఏదైతే ఉన్నదో ఆ మూల పదార్థం,
0: నిజతత్వం,
2: నిజతత్వం, స్వస్వరూపం, ఇందాక మీరు అన్నట్టు లలిత, దాన్ని దర్శించిన వాడు. అంటే శాస్త్ర జ్ఞానం కాదు, పాఠ్య జ్ఞానం కాదు, దాన్ని అనుభవ జ్ఞానం, దాని అనుభవం చెందించుకుని ఏదైతే జ్ఞానం చెప్తున్నామో, ఏదైతే ఆ భగవద్భావం చెప్తున్నామో దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు మాత్రమే మన్ని గైడ్ చేయగలడు, దాని గురించి చెప్పగలరు. కాబట్టి అలాంటి తత్వదర్శనం దగ్గరికి వెళ్లి నువ్వు జ్ఞానాన్ని పొందు అంటున్నారు. మరి అలాంటి తత్వదర్శనలు మాత్రమే మనకి, అంటే తప్పు మార్గాన్ని చెప్పాలి అంటే ఆ తప్పుని కూడా కరెక్ట్ గా చెప్పగలిగిన స్థాయిలో వాళ్ళు ఉండాలన్నమాట. వాళ్ళని ఈ కింది విధాలుగా సేవించుకో, తత్వదర్శనల ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందు అని చెప్తున్నారు.
1: మరి సరే, ఇప్పుడు జ్ఞానం ఎలా పొందాలి అనే ఒక ప్లాన్ కి వచ్చాం మనం. మన టార్గెట్ ఏంటి? జ్ఞానం
0: అనేది తెలుసుకున్నాము, ఎవరి ద్వారా పొందాలి అనేది కూడా తెలిసి చెప్పారు. దాన్ని ఏ మార్గాల్లో పొందాలి అనేది కూడా మనకి ఈ శ్లోకంలో వివరించబడి ఉంది. ఇప్పుడు స్వప్న చెప్పినట్టు తత్వదర్శిల ద్వారా తత్వాన్ని, అంటే నిజతత్వాన్ని దర్శించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారు మాత్రమే నీకు అజ్ఞానాన్ని తొలగించుకునే మార్గాన్ని చూపించి దానికి నీకు సహాయం చేయగలరు. మరి ఈ సందర్భంలో కూడా బాబావారు మన నానాసాహెబ్ గారిని ఓ ప్రశ్న అడిగారు. ఆయన ఏమన్నారంటే, తత్వదర్శుల దగ్గరికి వెళ్లమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎందుకు చెప్పారు? ఆయన స్వయంగా పరమాత్ముడు, జ్ఞానస్వరూపుడు, జ్ఞానమే ఆయన నుంచి ఉద్భవించింది. మరి ఆయన ఇంకొకళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్లమన్నారు అర్జునుడిని అని అడిగారు. అడిగితే ఇదిగో మనం మీరిద్దరు చూస్తున్నట్టే నానాసాహెబ్ గారు కూడా సిడ్డి బాబా వారి వైపు చాలా బ్లాంక్ చూస్తే, అప్పుడు బాబా చెప్పారు, మళ్ళీ ఆయనే సమాధానం, భగవంతుడు మనకి తెలియని విషయాలు, అంటే మనకేంటంటే గణేష్ ఆ ప్రశ్న వెయ్యాలి, అది తెలుసుకోవాలనే ఆలోచన కూడా రాదనమాట,
2: అది కూడా
0: భగవంతుడే ఇస్తారు, ఇచ్చి మళ్ళీ ఆయనే సమాధానం చెప్పి మార్గం చూపిస్తారు. అప్పుడు షిరిడి బాబా చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్మ తత్వదర్శుల దగ్గరికి అర్జునుడిని ఎందుకు వెళ్లమని సలహా సూచన చేశారంటే, అటువంటి నిజమైన భక్తుడు సర్వం వాసుదేవమయంగా చూస్తాడు, అందరిలోనూ భగవంతుడినే చూస్తాడు. ఈ స్థాయికి చేరుకోగలగడం జ్ఞానాన్ని సంపాదించడానికి అతి సులభమైన మార్గం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని పరమాత్మ స్వరూపంగా చూసి తను కూడా ఆ పరమాత్మ స్వరూపంలో ఒక భాగం అని తెలుసుకున్నప్పుడు ఇంకా నేను వేరు, దేవుడు వేరు, వీరు వేరు, స్వప్న వేరు, గణేష్ వేరు ఉండదు, అంతా ఒకటే అయిపోతుంది. అదే స్వప్న చెప్పినట్టు నిజమైన పదార్థాన్ని నిజంగా సత్యంగా తెలుసుకోవడం, సత్యనిత్యమైన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. సో భక్తుడు అన్నిటినీ వాసుదేవమయంగా చూస్తారు, అది ఒకటి. రెండవది, గురువు దగ్గర శిష్యుడు ఏ విధంగా ఉండాలి అంటే ఆ గురువుని స్వయంగా భగవత్ స్వరూపంగా చూడగలగాలి. చూస్తేనే తనకి ఎంత జ్ఞానం ఉన్నా శిష్యుడిలో ఆ భావన లేకపోతే పాత్రతని బట్టే ప్రాప్తి, అందుకని గురువు అందించలేకపోతాడు. తనకున్న జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నా అతనికి అందించలేడు. ఆ భావాన్ని వీరిలో వృద్ధి చేయడం కోసం అటువంటి గురువులు ఉన్నారు ప్రపంచంలో, అటువంటి శిష్యులు, అటువంటి భక్తులు అందరూ ఉన్నారు అని అనే సత్యాన్ని ప్రపంచానికి వివరించి వారి గౌరవాన్ని పెంచడం కోసం భగవంతుడు పడిన తాపత్రయం అనమాట అది.
1: చాలా బాగుంది.
2: అంతేకాదు లలిత, స్వామి అంటే ఇక్కడ కృష్ణ భగవాన్ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, జ్ఞానికి నాకు అభేదం, నా అంటే నువ్వు జ్ఞానంటే ఓకే భగవంతుడు కన్నా ఒక లెవెల్ తక్కువ ఉంటాడు, తర్వాత భగవంతుడు అవుతాడేమో అని నీకు భావమేమో, కాదు కాదు, జ్ఞాని ఈజ్ నథింగ్ బట్ మీ ఓన్లీ.
0: అంతేగా స్వప్న, స్వస్వరూపాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ భగవంతుడే కదా, పరమాత్మే తాను అని తెలుసుకుంటే ఇంకా అక్కడ డిఫరెన్స్ ఏ ఉంది పరమాత్మకి తనకి?
2: అందుకు ఆ భావంతో అంటే అంతా నేనే చెప్తాను, భగవంతుడినే మనం డైరెక్ట్ గా కనుక్కోవచ్చు, భగవంతుడు డైరెక్ట్ గా మనతో మాట్లాడచ్చు కదా అంటే, లేదు నీ చుట్టుపక్కల భగవత్ స్వరూపాలైన జ్ఞానులు ఉన్నారు, వాళ్ళని భగవంతుణ్ణి నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో, భగవంతుణ్ణి ఎలా భావిస్తావో, మీరు చెప్పినట్టు అదే గౌరవంతో అదే భావంతో అదే విశ్వాసంతో వాళ్ళని సేవించు. అంటే జ్ఞానికి అంత వాల్యూ ఇస్తున్నాడు అనమాట భగవంతుడు అక్కడ.
0: ఇంకొకటి కూడా అయ్యుండొచ్చు కూడా గణేష్, ఇటువంటి వారు ఉన్నారు అని భగవంతుడు స్వయంగా చూపిస్తున్నారంటే మనకు కూడా కొద్దిగా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఆ ఇటువంటి వారు ఉన్నారంటే నేను కూడా వారిని సేవించి వారి లాగా తయారవ్వచ్చు. ఇప్పుడు చూడండి, అగ్నిలో ఏది వేసినా అగ్ని కిందే మారిపోతుంది. అది
2: అదే అర్జునుడు అంటాడు, అసలు ఇదంతా విని నాకు సాధ్యం అని భయపడుతూ ఉంటే కష్టం గాని అసాధ్యం కాదు అని చెప్తాడు కృష్ణుడు. కాబట్టి నువ్వు భయపడకు, ఇది చాలా కష్టమైన ప్రాసెస్ నువ్వు జ్ఞాన అజ్ఞానం పోగొట్టుకోవాలి నువ్వు జ్ఞానవంతుడు అవ్వడానికి. కాకపోతే ఈ జ్ఞానం చూసినప్పుడు ఏంటంటే ష్యూర్ అవుతావు, అలా అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి 100% ఆ స్టేజ్కి వస్తావు అని మనకు భరోసా ఇచ్చి ప్రోత్సహించినట్టు అనిపిస్తుంది.
0: స్వామి ఎన్నోసార్లు చెప్పారు, డోంట్ ట్రై డూ.
1: ఇప్పుడు మనం లౌకికంగా ఒక్కసారి వెనక్కొచ్చి ఆలోచించగలిగితే, ఎవరైనా ఒక పర్సన్ కి ఇంకొక సహాయం చేసి వారిని ఉన్నత స్థితికి తీసుకుని వస్తే, యా హీఈస్ గాడ్ ఫర్ మీ యార్ అని అంటాం అనమాట. ఎందుకు? ఆయనలో మనం ఆ గొప్పతనాన్ని ఆ జ్ఞానాన్ని మనం చూస్తున్నాం గనక. అందుకే ఎవరు వేరు కాదు అన్న భావన మనకి పదే పదే తెలియజేయడానికి స్వామి మనకి ట్రై చేస్తున్నారు. ఒక చక్కని ఉదాహరణ, ఇప్పుడు స్వామి తమ దివ్యోపన్యాసాల్లో అవతరించిన నాటి నుంచి మీరు నేను ఒక్కటే దివ్యాత్మ స్వరూపులారా అన్న ఒకే పదంతో మనల్ని అందరినీ సంబోధించారు. మరి స్వామి దర్శనం ఇచ్చినప్పుడు కూడా మీలో నన్ను నేను చూసుకుంటున్నాను అని అన్నారు. నేను భగవంతుడు మీరు భక్తులు అన్న థాట్ ఎప్పుడు స్వామి రానివ్వలేదు. అందుకే మనలో ఎన్ని లోపాలున్నా సరే దాన్ని ఎంచకుండా ఎంతో నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమతో మనల్ని ఎప్పుడు పలకరిస్తూ వచ్చారు స్వామి.
3: ఇంకొక చక్కని ఉదాహరణ ఏంటంటే, స్వామి చెప్తారు ఇందాక మీరు అజ్ఞానాన్ని తొలగించినట్లయితే జ్ఞానం ఆటోమేటిక్ గా
2: మిగిలిపోతుంది.
3: స్వామి దీనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. విద్యార్థులతో ఒకసారి స్వామి మాట్లాడుతూ, స్వామి మీకు మాకు ఎంతో డిఫరెన్స్ ఉన్నది అంటే, స్వామి చెప్తారు నో, మీకు నేను ఎంతైతే దగ్గరగా ఉన్నానో మీరు నాకు అంతే దగ్గరగా ఉన్నారు. మిమ్మల్ని నన్ను సెపరేట్ చేసేది కేవలం మీ మనస్సు మాత్రమే. ఆ మనస్సు ఎప్పుడైతే మీరు మన ఇద్దరి మధ్యలోంచి తీస్తారో మన ఇద్దరం ఒకటే అన్న సత్యాన్ని మీరు గుర్తించగలుగుతారు అని స్వామి విద్యార్థులకు అప్పుడు చెప్పారు. దీనికి ఈ భగవద్గీత 34 ఉపన్యాసాలు స్వామి 1984 ఇచ్చినప్పుడు ఒక చక్కని ఉదాహరణ చెప్తారు స్వామి. దీనికి ఈ రుజు సర్ప భ్రాంతి గురించి స్వామి చెప్తారు. అంటే మనం చీకట్లో పామ తాడ అన్న భ్రాంతిలో మనం ఉన్నప్పుడు, ఇది తాడు కాదు పాము అన్న నిజాన్ని మనం గుర్తించినప్పుడు వెంటనే దాన్ని వదిలేస్తాం. సో అదే విధంగా ఆ అజ్ఞానాన్ని ఇది కాదు ఇది అని తెలియగానే అది వదిలిపెట్టాలని స్వామి చెప్తారన్నమాట. ఇది ఒక చక్కని ఉదాహరణ. మరి ఈ జ్ఞానాన్ని స్వామి మనందరికీ ప్రసాదించాలి అన్న ఒక విన్నపంతో మనం ఒక చక్కని పాటను విందాం. పాట తర్వాత ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి అనే ఒక ప్రక్రియలోకి మనం వెళ్దాం.
2: తప్పకుండా.

0: ఈ చక్కని పాట తర్వాత శ్రోతలందరినీ తిరిగి ఆహ్వానిస్తున్నాం. గణేష్, లలిత, మనం అవతార పరంపర సనాతన సందేశంలోని మనం ఒక చక్కని శ్లోకం గురించి మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే, తత్వదర్శనం దగ్గర జ్ఞానాన్ని పొందు అని భగవంతుడు చెప్తున్నాడు. మరి ఎలా పొందాలి? మనకు వెళ్లి డైరెక్ట్ గా ఏటీఎంలో కార్డు పెడితే డబ్బులు వచ్చినట్టు జ్ఞానం వచ్చేది కాబట్టి దానికి ఏంటేం చెయ్యాలి అని కూడా మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. మూడు రకాలుగా నువ్వు చేసినప్పుడు ఆ జ్ఞానం అన్నది నీకు తత్వదర్శనం ద్వారా లభించబడుతుంది అని. అందులో ముఖ్యంగా మొట్టమొదటి ఏంటంటే ప్రణిపాతేన, అంటే పాతము అంటే పడడం, నిపాతము అంటే బాగా పడడం, ప్రణిపాతం అంటే ఇంకా బాగా పడడం. అంటే ఆ సాష్టాంగ నమస్కారం చేసి నువ్వు పూర్తిగా గురువు పాదాల మీద పడిపోవు, తత్వదర్శనుల పాదాల మీద పడిపోవు అని చెప్తున్నాడు అనమాట. ఏమి నమస్కరిస్తే చాలదా, ఒంగుంటే చాలదా అంటే కాదు, సాష్టాంగ పూర్తిగా వారి పాదాల మీద పడినట్టు అప్పుడే నీకు ఆ జ్ఞానాన్ని పొందే అధికారం వస్తుంది అని చెప్తున్నాను అనమాట. అంటే ఇది భౌతికంగా చూస్తే మన శరీరాన్ని ఉంచి వారి పాదాల చెంత పెట్టడం. మన చిన్నప్పటి నుంచి కూడా మన సాంప్రదాయంలో ఏం చేస్తారంటే, నమస్కరించడం దేనికి అంటే వాళ్ళ మీద గౌరవాన్ని, తర్వాత మనకన్నా మనలో ఉన్నదే వాళ్ళలో ఉన్న భగవంతుడిని దర్శించడం వరకు నమస్కారం. సాష్టాంగం దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే మనం వాళ్ళకన్నా తక్కువ, అంతే కదా, నేను పూర్తిగా నన్ను మీకు సమర్పించుకుంటున్నాను అన్న భావం అప్పుడే మనం
1: శరణాగతి
0: వచ్చినప్పుడే మనం వాళ్ళని సాష్టాంగ పడతాం. అంటే అక్కడ గర్వం గాని అహంకారం గాని వాళ్లకున్న విద్య గాని ఏది అక్కడ అడ్డు రాకూడదన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జ్ఞానం తెలిసిన వారే గొప్ప తప్ప భౌతికమైన ఎన్ని మిగతా విద్యలు ఉన్నప్పటికీ అవన్నీ ఈ తత్వజ్ఞానం ముందు తక్కువే అన్నది తెలుసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇది పొందగలరు అన్నమాట,
1: అర్హులవుతారు.
0: ఎలా అంటే, మనం ఇప్పుడు ఒక పాత్రలో మంచి అమృతం నింపుదాం అనుకున్నాం అనుకోండి, అందులో ఏముండాలి, ఏదో చెత్త ఆచదారం, కనీసం నీళ్లున్నా సరే అమృతం వాల్యూ పూర్తిగా పోతుంది. సో ఆ పాత్రను శుద్ధి చేసుకోవాలి. ఆ పాత్ర శుద్ధి చేసి ఎంటీ చేసి ఖాళీ చేసి పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ అమృతాన్ని మనం నింపగలుగుతాం. మరి గురువు దగ్గర వెళ్లి నా జ్ఞానం బోధించు, నా పాత్ర నింపు అని అడుగుతున్నప్పుడు దాన్ని క్లీన్ చేసుకుని దాన్ని ఖాళీ చేసుకోవాలి, చేసుకుని క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట. అందుకు ఈ ప్రణిపాతం అన్నది అంత స్ట్రెస్ చేసి ఇక్కడ గీతాచార్యుడు చెప్పడం ఉద్దేశం ఏంటంటే, నీకున్న అంటే అందం ఉన్నాదని గాని, లేకపోతే డబ్బు ఉన్నాదని గాని, విద్య ఉన్నాదని గాని, ఏవైతే నీవు అహంకార పడుతున్నావో వాటన్నింటినీ తీసేసి ఆ గర్వాన్ని పక్కన పెట్టుకుని వినయంతో విధేయతతో భక్తితో ప్రణమిల్లు, అది ప్రణిపాతేన. అలా చేసినప్పుడు ఆ తత్వదర్శని యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతావు అని చెప్తున్నాను అనమాట.
2: స్వప్న, మీరు చెప్తున్నది వింటూ ఉంటే మళ్లీ నాకు షిరిడి సచ్చరిత్ర గుర్తొస్తోంది. బాబా కూడా ఇదే అడిగారు నానాసాహెబ్ గారిని. ప్రణిపాతం అంటే సాష్టాంగ పడడం అని ఆయన స్లో అర్థం చెప్తారనమాట. సాష్టాంగం అంటే కేవలం సాష్టాంగ పడటంతో నీకు జ్ఞానం వచ్చేస్తుందా, అది సరిపోతుందా అని అడుగుతారు బాబా. అడిగితే ఆయన చెప్తారు, మరి దానికి వేరే అర్థం ఏమిటో నాకు తెలియదు బాబా. అప్పుడు బాబా మళ్లీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీరు చెప్పినట్టే, మీరు చెప్పిందే సచరిత్రలో కూడా ఉంటుంది. సాష్టాంగం అంటే కేవలం మన శరీరాన్ని భూమికి ఆనించడం కాదు, పరిపూర్ణంగా శరణాగతి చేయడం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, జ్ఞానులు పరమాత్మ స్వరూపం అని మనం తెలుసుకున్నాం. మనం ఇందాకే అనుకున్నాం కదా, పరమాత్మ ఎవరైతే తత్వదర్శనం చేస్తారో, ఆత్మజ్ఞానాన్ని సాధిస్తారో, వారికి పరమాత్మకి భేదం లేదు అనే విషయాన్ని మనం ఇందాక మాట్లాడుకున్నాం. మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు మనం ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, లేదు ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నులైన కుటుంబం అవ్వచ్చు, ఎంతో చదువుకుని ఉండొచ్చు, 4-5 పిహెచ్డీలు ఉండొచ్చు, ఎంత చేసినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకంటే మనం గొప్పవాళ్ళం కాదు, ఆయనే గొప్ప మనకంటే అన్ని విధాలుగా కూడా అనే భావనతో ఎలా అయితే ఆయనకి సాష్టాంగం చేస్తామో, తత్వదర్శి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ ఆల్ దీస్ అమౌంట్ టు నథింగ్, ఆయనకి తెలిసిన దానితో కంపేర్ చేసి చూసుకుంటే నాకు ఉన్న విద్య కానీ నేను అనేది ఏమీ లేదు. ఆయన దగ్గర తెలుసుకోవాల్సింది, జీవితానికి ఎంతో ముఖ్యమైనది ఆయనకి తెలుసు, అది నేను తెలుసుకోవడానికి వచ్చాను అనే భావనతో, ఆ గౌరవంతో, భక్తి గౌరవం, గౌరవం ఒకటే కాదు భక్తి కూడా, భగవంతుడి మీద ఎంత భక్తి ఉంటుందో అటువంటి భక్తి భావనతో సరెండర్ చేస్తూ సాష్టాంగం చెయ్యాలి అని బాబావారు చెప్పడం జరిగింది. ఇవి మూడు మార్గాలు మీరు అన్నట్టు, ఈ మూడు మార్గాల ద్వారా తత్వదర్శులను చేరితే వారి ద్వారా నీకు జ్ఞానం సిద్ధిస్తుంది అంటూ మొదటి మార్గం కింద ప్రణిపాతం అని చెప్పి ఈ సాష్టాంగం అనే దాని గురించి వివరించారు. అంటే బహుశా మనోవాక్కాయ కర్మేంద్రియాలు అంటారు, మనస్సు, వాక్కు, కాయము, కర్మ, ఇంద్రియం, ఈ ఐదింటిని సమర్పిస్తే ఇంకా మనకంటూ మిగిలేదు ఏమీ ఉండదు. వి డోంట్ ఎగ్జిస్ట్ అంటే మనం వి లూజ్ అవర్ ఎగ్జిస్టెన్స్, మనం నిల్ అయిపోతాం అనమాట. స్వప్న ఇందాక చెప్పారు చాలా మంచి సింపుల్ ఎగ్జాంపుల్ తో, పాత్రని ఖాళీ చేసుకోండి అని. బహుశా ఈ ఐదింటిని సమర్పిస్తే ఇంకా మనలో ఏమీ మిగలదు కాబట్టి వారు గురువులు జ్ఞానాన్ని మనలో నింపడానికి వారికి అవకాశం ఉంటుంది, అది అందుకునే అర్హత కూడా మనకి లభిస్తుందని.
0: ఈ ప్రణిపాతం అంటే మనం స్వామి అవతారంలోని పాత భక్తులు చాలా ప్రముఖులు వెంకటగిరి రాజావారు అందరికీ తెలిసినారని, వారి జీవితం చూసుకుంటే లలిత అసలు అంటే స్వామికి సాష్టాంగ పడ్డం కాదు, స్వామి కారు తాకిన ధూళిలో ఆయన తడిసిపోయేవారట. స్వామి 1950s లో వెంకటగిరి చాలా సార్లు సంస్థానం వెళ్ళడం, అక్కడ ఉండడం, చాలా రోజులు వాళ్ళతోటి గడిపి తిరిగి స్వామి వెళ్ళిపోయేటప్పుడు ఆ కారు వెళ్లే దారిలో మట్టి రేగుతుంది కదా, ఆ మట్టిలో ఆయన పొల్లి దొర్లేవట. అంటే ఇది నా భగవంతుడు తాకిన
2: ధూళి ధూళి,
0: అందులో నేను పునీతుడిని అవ్వాలి అని. అక్కడ నేను ఇంత రాజా వారి దీంట్లో ఉన్నాను, నాకు ఇంత ఉన్నది అంటే భౌతికంగా లౌకికంగా ఆయన ఏంటి అన్నది మర్చిపోయాడు అనమాట. అది అక్కడ దేనికి పనికిరాదు, ఆ భగవంతుడు తాకిన ధూళిలో నన్ను నేను పావనం చేసుకోవాలి అని. అంటే ప్రణిపాతం అంటే భగవంతుడికే కాదు, భగవంతుడు తాకిన, భగవంతుడు స్పృశించిన ప్రతి దాన్ని కూడా అంతే ఆ భావంతోనే ఆయన స్వీకరించారు అనమాట. ఆ పాత్రను కూడా అసలు ఎవరు నెక్స్ట్ వెళ్ళడానికి వాడకుండా ఉంచేసేవారు. ఆ టైర్ అచ్చులతో సహా స్వామి కారు వెళ్ళింది అని చెప్పి వేరే మార్గం గుండా వాడుకునేవారట. అంటే ప్రణిపాతానికి ఇంతకు మించి మంచి ఉదాహరణ దొరకదేమో అనిపించి.
1: చాలా బాగా చెప్పారక్క. ఈ వెంకటగిరి సంస్థానాన్ని కొంచెం మనం ఇంకొంచెం ఎలాంగేట్ చేస్తూ దాంట్లో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటే, ఈ ప్రణిపాతం అనేది మన నెక్స్ట్ దానికి అంటే పరిప్రశ్న ఉన్నది కదా, ఆ పరిప్రశ్నకి ఎలా లింక్ చేయొచ్చు అనే ఒక చక్కని ఉదాహరణ వెంకటగిరి సంస్థానంలో జరిగింది. ఇది 1956 వెంకటగిరి రాజావారు డివైన్ లైఫ్ సొసైటీ అంటే శివానంద స్వామి శివానంద ఆశ్రమం నుంచి సన్యాసులందరినీ పిలిచి ఒక సమ్మేళనం పెడదామని వెంకటగిరి రాజావారు సంకల్పించారు. స్వామి అనుగ్రహంతో వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది వెంకటగిరికి. యథావిధిగా వాళ్ళు అందరూ రావటం జరిగింది. కానీ వాళ్ళందరికీ మనసులో ఒక ప్రశ్న ఉండిపోయింది. వాళ్ళందరూ ఎంతో సాధన చేసిన సన్యాసులు. ఒక 18-20 కుర్రాడు మా ముందర నించుంటే అతన్ని భగవంతుడు అని చూపిస్తున్నారు అనుకుంటున్నారు అందరూ. ఎన్నో ఏళ్ల సాధన చేసిన మేము అతని పాదాలపైన ఏ విధంగా పడాలి అన్న ఒక, చూడండి ఇదే అజ్ఞానం.
2: ఎంతో
1: సాధన చేసిన తర్వాత వచ్చిన అజ్ఞానం ఇది. దీన్ని తొలగించాలంటే మన భగవంతుడు తను చేయాల్సింది చేయాలి కదా. మరి స్వామి ఏం చేశారంటే, వాళ్ళందరూ వచ్చినప్పుడు దే కేమ్ టు డిఫై గాడ్, భగవంతుడిని భగవంతుడు కాదు అని రుజువు చేయాలని వచ్చిన వాళ్ళు కి ఏం జరిగింది, స్వామిని ఒక పల్లకీలో ఊరేగింపుగా తీసుకువెళ్లాలని వెంకటగిరి రాజావారు ప్లాన్ చేశారు. వచ్చిన ఈ సన్యాసులందరూ నడుచుకుంటూ వెళ్తుంటే నేనెందుకు పల్లకీలో రావాలి, నేను వీళ్లతో పాటు నడుస్తాను అని దాదాపు చాలా మైళ్లు దూరం స్వామి వాళ్లతో పాటు నడిచారు.
2: కాలినడకన
1: ఎక్కడ ఆ స్టేజ్ వేదిక దాకాని. చివరిగా వేదిక దగ్గరకు వచ్చారు. అది ఫస్ట్ స్టెప్. రెండవ స్టెప్ ఏంటంటే, వేదిక ఎక్కినప్పుడు స్వామి కోసం ఒక బంగారు సింహాసనం తయారు చేశారు రాజావారు. సాక్షాత్ భగవంతుడు కదా. స్వామి ఏమాత్రం దాన్ని అంగీకరించక, లేదు బంగారు నేను ఆ సింహాసనాన్ని అధిష్ఠించను, వీరితో పాటు నేను కిందనే కూర్చుంటాను అని ఆ సాధు సన్యాసుల మధ్యలో స్వామి ఆశీనులై కూర్చున్నారు. ఇది అంతటితో ఆగలేదు. స్వామి మధ్య ఉంటుండగా ఎవరికీ పక్కన మాట్లాడే ధైర్యం ఉండదు మనకైతే, ఎందుకంటే స్వామి ఆ స్ట్రిక్ట్నెస్, ఆ డివినిటీ అలాంటి వైబ్రేషన్స్ పంపిస్తాయి. కానీ వీళ్ళంతా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటము అలాంటి సంభాషణలు వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. ఎవరు స్వామి మీద కాన్సన్ట్రేట్ చేయటం లేదు, అయినా సరే స్వామి ఏమీ అనుకోలేదు. చివరిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. చివరికి స్వామి టర్న్ వచ్చింది. స్వామి లేచి ఉపన్యాసం ఇచ్చిన తర్వాత అక్కడున్న సన్యాసులందరూ స్వామి ఎప్పుడైతే ఉపదేశం చేస్తారో అప్పుడు అజ్ఞానం అనేది పోతుంది. అజ్ఞానం అనేది పోయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రణిపాతం అనేది వచ్చేస్తుంది. డివైన్ లైఫ్ సొసైటీ నుంచి వచ్చిన ఆ సన్యాసులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారు. అంటే వీ కేమ్ టు డిఫై గాడ్ అండ్ వీ వర్ డిఫైడ్ బై గాడ్ అంటారు. అంటే మేము ఏదో రుజువు చేయాలని వచ్చాము, మాకేదో రుజువు చేశారు స్వామి అన్న ఒక అనుభవంతో వాళ్ళు తిరిగి వెళ్లారనమాట. మరి ఇలాంటి ఆలోచన చూడండి, అంత జ్ఞానం ఉన్న మహాత్ములు కూడా సరైన వాళ్ళని ప్రశ్నించాలి, సరైన పద్ధతిలో ప్రశ్నించాలి అన్న ఆలోచన వాళ్ళకి లేకపోయింది.
0: అదే మాయ అని చెప్తారు కదా, ఎంతటి స్టేజ్ కి వెళ్ళినా సరే ఏదో ఒక దగ్గర మాయ మనని కమ్మేస్తుంటాం. అది నువ్వు ఎంత అంటే ఆఖరి పాయింట్ లో కూడా మాయ కింద పడేసే సందర్భాలు ఉన్నాయని స్వామి చెప్తూ ఉంటారు.
1: మరి ఈ ప్రణిపాతం అయిపోయింది. మరి పరిప్రశ్న,
0: అదే ప్రశ్న అంటే
1: ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. ప్రశ్న ఎందుకు కాకూడదు, ప్రశ్న ఎందుకు, పరిప్రశ్న ఎందుకు అన్న ఒక డౌట్ మనకి రావచ్చు.
2: షిరిడి బాబా గారు కూడా, వారు కూడా నానా సాహెబ్ గారిని ఇదే ప్రశ్న అడిగారు. గణేష్ ఇప్పుడు అడుగుతున్నది ముందుగా స్వప్న, పరిప్రశ్న అంటే అసలు మనకి శ్లోకంలో చెప్పబడిన మీనింగ్ ఏంటి, దాని గురించి ఏమైనా చెప్తారా?
0: ఇలాగ సాష్టాంగం పడి అదే విశ్వాసాన్ని కలిగిన తర్వాత చక్కగా ప్రశ్నించు. ప్రశ్నించడం అంటే క్వశ్చన్ చేయడం, మనకున్న డౌట్ని అడగడం. కానీ పరిప్రశ్న అంటే బాగా ప్రశ్నించు. ఇక్కడ బాగా అన్న దాంట్లో అర్థమేముంది, ఎలా పెడితే అలాగా, మనం ఫ్రెండ్స్ లో మాట్లాడుకున్నట్టు అలా కాదు. తర్వాత ఏ భావంతో నువ్వు ప్రశ్నిస్తున్నావు, ఎవరిని ప్రశ్నిస్తున్నావో తెలిసినప్పుడు ఎలా ప్రశ్నించాలో తెలుస్తుంది. అవతల నుండి మనకి జ్ఞానాన్ని అందిస్తున్న వ్యక్తి యొక్క విలువ తెలిసి ఆ స్థానం నువ్వు గుర్తించినప్పుడు ఎలా ప్రశ్నించాలి అన్నది కూడా మనకి అప్పుడు ఒంటి మీద తెలివి వస్తుంది అని చెప్తారు స్వామి. అంతేకాకుండా ఎప్పుడు పెడితే అప్పుడు ప్రశ్నించడం కాదు, నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది ఉన్న పాలన వెళ్ళిపోయి అవతల ఏ పొజిషన్ లో ఉన్నారో చూసుకోకుండా ప్రశ్నించడం కాదు. సమయాసమయాలు చూసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నావో చూసుకోవాలి, ఏ భావంతో ప్రశ్నిస్తున్నావో చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏదో టెస్ట్ చేద్దాంలే, ఇందాక వాళ్ళందరూ వచ్చినప్పుడు స్వామిని భగవంతుడు కాదా తేల్చి పడేద్దాం అని అన్న భావంతో వచ్చారు, అలాంటి భావంతో ప్రశ్నించకూడదు. అలా ఎదురుగుండా ఉన్నవాడు భగవంతుడు నా జ్ఞానాన్ని అందిస్తాడు అన్న పూర్తి నమ్మకం పెట్టుకుని ప్రశ్నించాలి. అలా ప్రశ్నించినప్పుడు మాత్రమే నీకు సమాధానం దొరుకుతుంది అని. ఇలా ఎన్ని రకాలుగా ప్రశ్నించాలన్నది పరిప్రశ్న కింద వస్తుంది అన్నమాట.
2: బాబా కూడా అదే అడిగారు ఇందాక మనం అనుకున్నట్టు. వారు నానా సాహెబ్ గారిని అడిగారట, పరిప్రశ్న అన్నావు, పరిప్రశ్న అంటే ఏమిటి బాబా? ప్రశ్నించడం. మరి ప్రశ్న అంటే ఏమిటి? అది కూడా ప్రశ్నించడమే బాబా. మరి పరి అనే పదాన్ని వ్యాసుడు ఎందుకు వాడాడు అక్కడ ప్రశ్నకి ముందు? వ్యాసుడు తెలుగు తక్కువవాడా అని అడిగారట. అడిగితే నానా సాహెబ్ గారు నాకు తెలియదు బాబా అని చెప్పారట. చెప్తే అప్పుడు బాబా వారు ఆయనకి ఇచ్చిన సమాధానం మనకి ఇప్పుడు స్వప్న చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ని బట్టే ఉంది. పరిప్రశ్న అంటే గురువుకు తెలుసా తెలియదా అనే ఆలోచనతో ప్రశ్నించడం గాని, వీరిని అడిగి వీరు చెప్పిన దానిలో నుంచి నేను తప్పులెంచుతాను, నాకు ఇంకా ఎక్కువ తెలుసు అనే అహంకారంతో ప్రశ్నించడం గాని, లేదు ఆయన ఖాళీగా ఉన్నారు నేను ఖాళీగా ఉన్నా ఏదో ఒకటి అడుగుదాం అనే సరదా అటువంటి భావనతో ప్రశ్నించడం, ఇటువంటివి చేయకూడదు. ప్రశ్న అంటే, పరిప్రశ్న అంటే తెలుసుకుందాము అనే శ్రద్ధతో ప్రశ్నించడం. ఆ శ్రద్ధ ఎప్పుడొస్తుందంటే నాకు తెలియనిది వీరికి తెలుసు, ఆ తెలిసినది నేను కూడా తెలుసుకుంటే నా జీవితానికి అది ఉపయోగపడుతుంది అనే రియలైజేషన్ మనకి ఎప్పుడొస్తుందో అప్పుడు శ్రద్ధగా ప్రశ్నిస్తాం. శ్రద్ధతో ప్రశ్నించాలి. అలాగే ఉత్సాహం, తెలియనిది నేర్చుకోవాలి, దాని ద్వారా నేను ఉద్ధరింపబడాలి అనే ఒక కన్విక్షన్తో, నేర్చుకుందామనే ఉత్సాహంతో ప్రశ్నించడం జరగాలి. ధైర్యం కూడా ఉండాలి గణేష్. ఒక గురువు అనే స్థానంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి నాకు ఇది చెప్పండి అని అడగడానికి ఎంతో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? వేర్ డస్ ద కరేజ్ స్టెమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తుందంటే
1: తెలుసుకోవాలి,
2: ప్యూరిటీ, నేను ఇది తెలుసుకుని నన్ను నేను ఉద్ధరించుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంటేనే ఆ ధైర్యం వస్తుంది. ఇంకా ఏ విధంగానూ అంత ధైర్యం మనం చేయలేం. మనందరికి బాగా తెలిసిందే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్.
1: అండ్ స్వామి ఆ విధంగానే రెస్పాండ్ అవుతారు.
2: సో ఆ శ్రద్ధ ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ధైర్యం ఉండాలి. అన్నింటికంటే మించింది అతి ముఖ్యమైనది ఏమిటంటే నమ్మకం. వీరు అది నాకు చెప్పి నన్ను బాగు చేయగలరు, ఆ సమర్థత వీరికి ఉంది అనే నమ్మకంతో మనం ప్రశ్నించడం జరగాలి. చైల్డ్ లైక్ ఫెయిత్ అంటారు చూడండి. అంటే ఇప్పుడు తల్లి దగ్గరకు వచ్చి చిన్నపిల్ల బిడ్డ అడుగుతాడు, అమ్మా చంద్రుడిని చూడు, ఆ చందమామలో ఏదో కనిపిస్తోంది, మ్యాప్స్ లాగా ఉంది, అదేంటమ్మా చెప్పు. తల్లి చదువుకుందా చదువుకోలేదా, ఆవిడికి ఎస్ట్రాలజీ ఎస్ట్రానమీ తెలుసా తెలీదా, ఇది ఫిజిక్సా ఇది మ్యాథమెటిక్సా, కరెక్ట్ ఇప్పుడు చెప్పేది కరెక్ట్ అవునా కాదా, ఇన్ని ప్రశ్నలు ఉండవు అక్కడ. నాకు తెలీదు, మా అమ్మని అడుగుతాను, మా అమ్మకి తెలుసు, ఒకటే నమ్మకం అనమాట. అలా అటువంటి నమ్మకంతో మనం వెళ్లి గురువుని ప్రశ్నించి వినయంగా శ్రద్ధగా తెలుసుకోవాలనే నిజాయితీతో ఉత్సాహంతో బాగుపడాలనే ఇంటెన్షన్తో మనం కనుక ప్రశ్నించడం జరిగితే వారు సమాధానం ఇవ్వడం, ఆ సమాధానం వల్ల మనం ఉపయోగపడడం జరుగుతుంది. ప్రశ్నించాల్సిన విధానం ఇది బాబు అని బాబా చెప్పడం జరిగిందనమాట.
0: లలిత ఇవన్నీ చెప్తూ ఉంటే అంటే ఈ అన్ని క్వాలిటీస్ వివేకానందులకు ఉన్నాయేమో అనిపిస్తుంది అనమాట. మన రామకృష్ణ పరమహంస వివేకానందులు వాళ్ళిద్దరి మధ్య ఉండే బంధం ఎలాంటిది అంటే, ఇలాగే వివేకానందుడికి ఎంతో మీరు అన్నారు చూడండి తెలుసుకోవాలని తపన, ఆర్తి, అదే జిజ్ఞాసు అంటారు. ఆ జిజ్ఞాసు ఉండాలి, ఆ భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని చూడాలి అన్నది, అది తనకు చాలా పెరిగిపోతూ వచ్చింది. ఆ గురువు గారైన రామకృష్ణ పరమహంస ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు, ఎప్పుడు అదే తన్మయత్వంలోని మైమర్చిపోతున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు అన్ని ఆ గురువులో ఉన్నాయి అన్న నమ్మకంతో ఈ గురువు నాకు కూడా ఆనంద ప్రాప్తి కలిగిస్తాడు, ఆ భగవద్ దర్శనం చేయిస్తాడు అన్న ఉద్దేశంతో ఆయన వెళ్లి ప్రశ్నించారట. మరి స్వామి మీరు ఇంత ఆనందంగా ఉన్నారు, మీరు భగవంతుని చూశారా, మీకు భగవద్ దర్శనం అయ్యిందా అని ప్రశ్నించారు. అదే పరిప్రశ్న అవుతుంది, ఎందుకంటే ఆయనకి డౌట్ లేదు. గురువు ఆ స్టేట్ లో చూస్తున్నప్పుడు గురువు ఆల్రెడీ ఆనంద ప్రాప్తిలో ఉన్నారు కాబట్టి అనుకోండి. అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పారట, తప్పకుండా నరేన్, నిన్ను ఎలా చూస్తున్నానో భగవంతుని అలాగే చూశాను, నీతో ఎలా మాట్లాడుతున్నానో నేను భగవంతుడితో అలాగే మాట్లాడాను అని. అయితే మరి నాకు కూడా ఆ భావప్రాప్తి ఆ అనుగ్రహం కలుగుతుందా కలిగిస్తారా అని అడుగుతాను అనమాట. అయితే అప్పుడు ఏం మాట్లాడకుండా రామకృష్ణ పరమహంస వివేకానందుని ఒక చెరువు దగ్గర తీసుకుని వెళ్లి నీటిలోకి ముంచుస్తారనమాట. ముంచి తల మీద చేయి పెట్టి లోపలికి నీటి లోపలికి ఉంచుతారు. అప్పుడు గిలగిల కొట్టుకుంటూ ఉంటాడనమాట. అంటే ఏంటి, అప్పుడు ఒక రెండు నిమిషాలు ఉంచాక ఇంక మరి కొట్టుకుంటూ ఉంటే అప్పుడు చేయి తీస్తే బయట వస్తాను అని ఊపిరి తీసుకుంటాడనమాట. అప్పుడు చెప్పారనమాట, ఇప్పుడు నీ ఆలోచనలు ఏంటున్నాయి నేను నీటిలోకి ముంచినప్పుడు అని. ఏంటుంటాయి గురుదేవా, ముందు నేను పైకొచ్చి ఊపిరి తీసుకుంటే చాలు, దేవుడు లేదు, ఏ ఇంకో ఆలోచన లేదు, తిండి మీద గాని, నా శరీరం ఏంటని గాని, నాకున్న స్తోమత ఏంటని గాని, నా ఉన్న విద్యలు ఏంటి గాని, ఏ దేని మీద ఆలోచన వెళ్లదు, నేను బయటకు వచ్చి ఊపిరి తీసుకోవాలి, అదొక్కటి తపన, అదొక్కటి ఆర్తి. అప్పుడు చెప్పానమాట, ఇలా భగవంతుణ్ణి తెలుసుకోవాలని ఈ ఒక్క ఆలోచన తప్ప, ఇప్పుడు ఎలాగైతే గిలగిలా కొట్టుకున్నావో భగవంతుణ్ణి చూడాలి, భగవంతుడితో మాట్లాడాలని, అలా భగవంతుడి కోసం నువ్వు కొట్టుకున్న రోజు నీకు భగవంతుడు తప్పకుండా దర్శనమిస్తాడు అని సమాధానం చెప్పారట.
1: చాలా బాగుంది అక్క. మీరు ఇందాక మూడు కండిషన్స్ చెప్పారు కదా, ఊరికినే అడగకూడదు భగవంతుణ్ణి, అంటే గురువుని ఏదో ప్రశ్నించాలి, సమయం ఉన్నది కదా, ఏదో ప్రశ్నించచ్చు అన్న భావంతో మనం ప్రశ్నించకూడదు అని అన్నదానికి మన స్వామి విద్యార్థుల జీవితం నుంచి ఒక చక్కని ఉదాహరణ. అంటే ఇది తెలియనితనంతో చేసిన ఒక ప్రయత్నం, కానీ ఆ ప్రయత్నాన్ని కూడా స్వామి సఫలీకృతం ఎలా చేశారనేది మనం తెలుసుకుందాం. ఒకసారి ఒక పరంపర ఉండేది, రూమ్ లీడర్స్ అందరికీ స్వామి ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు, స్కూల్ బాయ్స్ అందరికీ, సీనియర్స్ కి. ఆ పరంపర నడుస్తుంది. అనుకోకుండా ఒక నెల స్వామి సీనియర్ స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూ ప్రసాదించలేదు. స్టూడెంట్స్ అందరూ పాపం చాలా బాధపడ్డారు, స్వామిని అడుగుదాం మనం, ఎందుకు స్వామి ఇలాగ ఇంటర్వ్యూ పెట్టలేదు మాకు అని. ఆ తర్వాత రోజు అందరూ డిసైడ్ చేసుకుని దర్శనంలో కూర్చున్నారు. స్వామి రాగానే పిల్లలందరూ లేచి మోకాళ్ల మీద, స్వామి మాకు ఇంటర్వ్యూ ఇస్తానన్నారు కదా, ఇవ్వలేదేంటి స్వామి అంటే, స్వామి అన్నారట, నేను అన్ని చెప్పేశాను కదా మీకు, ఇంకా వేరే చెప్పవలసింది ఏమీ లేదు నా దగ్గర, మీకు అన్ని తెలుసు కదా అని స్వామి పాపం చూడండి, భగవంతుడైనా సరే పిల్లలతో అంత వినమ్రతతో స్వామి చెప్పారు. అంటే వారిలో భగవంతుడు ఉంటేనే కదా స్వామి అలా మాట్లాడగలిగారు. అలా చెప్తారు, లేదు స్వామి, లేదు స్వామి, మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి స్వామి, ఇవ్వాలి స్వామి అని పాపం చాలా పట్టుబట్టారు స్వామిని. స్వామి, లేదు లేదు, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, ఇంకేమీ లేదు చెప్పడానికి అని అనగా, అనుకోకుండా ఒక విద్యార్థి మధ్యలోంచి లేచి, స్వామి మాకు చాలా డౌట్స్ ఉన్నాయి స్వామి. అలా వెళ్ళిపోతున్న స్వామి సడన్ గా తిరిగి, డౌట్స్ ఉన్నాయా, అయితే నేను పిలుస్తాను. అంటే మనలో ఏ కోసాన కూడా ఆ సందేహాలు ఉండకూడదు అన్న ఒక ఆలోచనతో స్వామి అంత ఉత్సాహంతో, నేను పిలుస్తానన్నారు. సరే విద్యార్థులందరూ కూడా సరే పిలుస్తారన్నారు కదా, ఇంకా మన అవర్ జాబ్ ఇస్ డన్ అన్న ఒక ఆనందంతో, సరే రేపు రండి నేను అందరినీ పిలుస్తానన్నారు. స్వామి దర్శనానికి వెంటనే వచ్చేసారు. నెక్స్ట్ డే వీళ్ళందరి కోసం వెయిట్ చేస్తున్నారు స్వామి. విద్యార్థులు రాగానే పదండి ఇంటర్వ్యూ రూమ్ లోకి అన్నారు. అందరూ వరుసగా రూమ్ లీడర్స్ అంతా ఇంటర్వ్యూ రూమ్ లో ఎంటర్ అయిపోయారు. చివరిగా స్వామి వెళ్తారు కదా, వెళ్లిన వెంటనే స్వామి తలుపు వేసి వాళ్ల మధ్య నుంచి నడుస్తూ మధ్యలో ఆగారు స్వామి. ఇంకా చైర్ లో కూర్చోలేదు. సడన్ గా వెనక్కి తిరిగి, ఏం డౌట్స్ ఉన్నాయరా మీకు అని అడిగారంట స్వామి. వీళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. అదేంటి, మేము జస్ట్ స్వామితో టైం స్పెండ్ చేయడానికి వచ్చాము, ఒక డౌట్ కూడా మాకేం లేదు, ఇప్పుడు స్వామి దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న ఒక కొంచెం భయం వేసింది అందరికి. చెప్పండి క్వశ్చన్స్, స్వామి ఈజ్ నాట్ గివింగ్ అప్, ఈజ్ నాట్ బడ్జింగ్, ఎందుకంటే గురువు అలాగే ఉండాలి. సో లేదు, మీ క్వశ్చన్స్ ఏంటి, ఏంటి మీ క్వశ్చన్స్, ఏంటి మీ క్వశ్చన్స్ అని స్వామి అలాగా తరిచి అడుగుతున్నారనమాట. ఇంకా పిల్లలు ఏం చేసేది లేక పాపం ఒక సార్ ఇప్పుడు ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో పనిచేస్తున్నారు, ఆయన పాపం చాలా సిన్సియర్ గా లోపల నుంచి ఫీల్ అయ్యి, అరే స్వామి ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా ఒక క్వశ్చన్ అడగాలి తప్పకుండా అని చెప్పి ఒక్కసారి స్వామికి దండం పెట్టుకుని, వాళ్ళ జూనియర్స్ అందరూ చిన్నపిల్లలు, సుప్రభాతం రోజు ఎందుకు చేయాలి అన్న ఒక ప్రశ్నను వీళ్ళు మాటి మాటికే అడుగుతున్నారు. అదే ప్రశ్న ఈయనకి ఫస్ట్ పాపం మైండ్ లో వెలిగింది. దీనికి మా దగ్గర ఆన్సర్ లేదు కదా, స్వామి చెప్తారు అనుకుని, స్వామి నాకు డౌట్ స్వామి అని చీర ఇలాగా రైజ్ చేస్తారు. చెప్పు ఏంటి అని స్వామి ఎంతో ఆనందంగా ఉత్సాహంతో. సో సార్ అంటారు, స్వామి మా జూనియర్స్ అందరూ అడుగుతున్నారు సుప్రభాతం ఎందుకు చేయాలి స్వామి, దానివల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారు మమ్మల్ని, మా దగ్గర ఏమీ ఆన్సర్ లేదు, మీరే చెప్పాలి స్వామి అంటే, వెరీ గుడ్ క్వశ్చన్ అని స్వామి చాలా ఆనందించి అప్పుడు వెళ్లి ఆసనంలో కూర్చున్నారు. కూర్చుని అప్పుడు పిల్లలకి చెప్పినటువంటి సమాధానం ఇప్పుడు మీకు చెప్తాను. స్వామి అన్నారంట అందరి వైపు చూస్తూ, ఏమైనా పొద్దున్న లేచిన వెంటనే మీరు దీనికి వెళ్తారా అని రెండు వేళ్ళు ఇట్లా చూపించారు స్వామి. చూపించి అందరూ పాపం పక్కపక్క నవ్వుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుని. ఎందుకు సిగ్గుపడతారు చెప్పండి, మీరు పొద్దున్న లేచిన వెంటనే దీనికి వెళ్తారా వెళ్లరా. వెళ్తాం స్వామి. మరి అది వెళ్ళకపోతే ఏమవుతుంది మీకు అని అడిగారట. అయితే వాళ్ళందరూ ఆలోచించి, స్వామి కడుపులో చాలా గాబరాగా ఉంటుంది స్వామి, చాలా అనీజీగా ఉంటుంది అని అన్నారంట. చూసారా, మరి అలాగే సుప్రభాతం అనేది మార్నింగ్ ఎవల్యూషన్స్ లాంటివి, మీ నిత్యకృత్యాలు లాంటివి. పొద్దున్న లేచిన వెంటనే మీరు ఎలాగా ఖాళీ చేసుకుంటారో, భగవంతుడి ముందు కూర్చొని సుప్రభాతం చేస్తే మీలో ఉన్న ఆ మైండ్ అలజడులన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు మీ మైండ్ ఫ్రీ అయిపోతుంది. అన్ని మీరు భగవంతుడికి సమర్పించారు ఆ టైంలో, మీ స్పిరిచువల్ బెనిఫిట్ అక్రూ చేసుకోవడానికి ఈ సుప్రభాతం అనేది చాలా ముఖ్యం అని చెప్పి స్వామి చెప్పగానే అసలు వాళ్ళందరూ ఎంతో ఆనందించి, సరే మా జూనియర్స్ కి చెప్పడానికి ఒక మంచి సమాధానం దొరికింది, ఇప్పుడు ప్రపంచంలో ఒక గురువు ఇంత సులువుగా ఎలా చెప్పగలరు అన్న ఆలోచన మనకి స్వామి చెప్పినటువంటి ఈ ఆన్సర్ తో మనం తెలుసుకోవచ్చక.
2: చాలా బాగుంది గణేష్, చెప్తుంటే మేము అన్ని మర్చిపోయి వింటున్నాం.
0: మరి ఇలాగ ప్రణిపాతం చేసి పరిప్రశ్న చేసుకుంటే సరిపోతుందా అని అనుకుంటే లేదంటారు కృష్ణ భగవానులు. ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సేవయా, అంటే తత్వదర్శనం యొక్క సేవను చేసుకోవాలి. ఎవరైతే నువ్వు గురువును ఆశ్రయించి జ్ఞానం కోరుకోబోతున్నావో వారిని సేవించాలి అని చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మనకి మనందరికీ సద్గురువు జగద్గురువు భగవంతుడే, మరి స్వామి ఏం చెప్పారు అంటే, గురువు అంటే డైరెక్ట్ గా భగవంతుడికి ఆ తత్వదర్శనికి సేవ చేస్తేనే సేవ, లేకపోతే ఏంటి అని. స్వామి ఏం చెప్పారు, సర్వజీవ సేవే సర్వేశ్వరుని సేవ, పరుల సేవే పరమాత్మని సేవ. కాబట్టి డైరెక్ట్ గా గురువు లేకపోతే భగవంతుడికి చేయకుండా మన చుట్టూ ఉన్న సమాజ రూపేణ ఉన్న భగవంతుడికి చేసినప్పుడు మాత్రమే అది భగవంతుడి చేరుతుంది. నేను రోజూ చక్కగా కృష్ణ విగ్రహాన్ని పెట్టుకుంటాను, పాద్యం సమర్పిస్తాను, అర్ఘ్యం సమర్పిస్తాను, నైవేద్యం పెడతాను అనుకుంటే అది నేను సేవ చేసుకుంటున్నాను కదా, నా మట్టుకు సేవే, అది భగవంతుడు చేరుతుంది. దానికన్నా నెక్స్ట్ స్టెప్కి వచ్చి నువ్వు సర్వజనాల్లో ఉన్న భగవంతుడిని సేవించాలి, దానికోసమే ఈ విగ్రహ రూపం. నువ్వు విగ్రహానికి పరిమితం అయిపోతే లిమిటెడ్, అది ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కేజీ లాగా అనమాట. అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి నువ్వు రావాలి అంటూ ఈ ఎంతో చక్కగా సేవని చెప్తున్నా అనమాట. ఎందుకు మరి సేవ చేసుకోవాలి చక్కగా ప్రశ్నించాను. గురువుని లేకపోతే విగ్రహాన్ని లేకపోతే భగవంతుణ్ణి నా మనసులో ధ్యానించుకుంటున్నాను సేవించుకుంటున్నానంటే బయటకు వచ్చినప్పుడే, అంటే సృష్టి అంతా చేసింది భగవంతుడు దేనికి అంటే, ఈ సృష్టిని చూసినప్పుడు నీకు భగవంతుడు గుర్తు రావాలి. ఆ సృష్టి నేనే, నీ పక్కనున్నవాడు నేనే, నీలో ఉన్నది నేనే, నీ చుట్టూ ఉన్నది నేనే అని తెలుసుకున్నప్పుడు నీటిలో నీ నీటి బుడగలాగనమాట, బుడగలోనూ నీరే ఉంది చుట్టూ నీరే ఉంది. అలా అప్పుడే నువ్వు ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పి, ఆ సేవ కూడా ఎలా చేసుకోవాలి అంటే కర్తృత్వ భావం లేకుండా నేనే చేస్తున్నాను అన్న భావం పోవాలి. ఎందుకంటే ఈ భావాలన్నీ పోతేనే ఇందాక మనం అనుకున్నాడు పాత్ర శుద్ధి అవుతుంది, అప్పుడే ఆ జ్ఞానం అన్నది అందులో ఇమిడుతుంది. ఇంకా నేను చేస్తున్నాను గురువు చెప్తున్నాడు అన్న భావనలో ఉంటే మరి ఇంకా జ్ఞానం ఎంత చెప్పినప్పటికీ అందులోని పట్టదనమాట. కాబట్టి ఈ మాయ తొలగాలి, మనం ఈ భ్రమల నుంచి మనం బయటపడాలి అంటే సేవ ద్వారా మాత్రమే అవుతుంది. అది కూడా ఏమి ఆశించకుండా, నిష్కామంగా, కర్తృత్వ భావం లేకుండా, నేను చేస్తున్నానన్న అహంకారం లేకుండా సేవ చేసుకోవాలి అని అర్థం అనమాట.
2: చాలా బాగా చెప్పారు స్వప్న. మన షిరిడి సాయిబాబా వారు కూడా ఇలాగే సేవ అంటే ఏమిటి అనే దానికి ఎంత చక్కటి అర్థం చెప్పారంటే గణేష్, సేవ ఎలా చేయాలి అనేది ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇన్ హిజ్ ఎగ్జాక్ట్ వర్డ్స్, శరీరం నాది కాదు, ఈ శరీరం భగవంతుడిది, దాన్ని నాకు జ్ఞానాన్ని సిద్ధింపజేసే గురువుది అనే భావనతో ఇప్పుడే తన అన్నారు స్వప్న, డూవర్షిప్ లేకుండా చెయ్యాలి అని.
1: మనం ఒక ట్రస్టీ మాత్రమే
2: అంతే. ఆ డూవర్షిప్ నేను చేస్తున్నాను అనుకుంటేనే కదా కర్తృత్వ భావన అనేది వచ్చేది, డూవర్షిప్ అనేది వచ్చేది. అసలు శరీరమే నాది కాదంటే ఇంకా నేను చేస్తున్నాను అనే దానికి ఆస్కారమే లేదు. ఈ శరీరం భగవంతుడిది అనే భావనతో సేవ చేసుకోవాలి. అలాగే శిష్యుడు గురువుని ఎలా సేవించాలి అంటే, నాకు సంబంధించినంత మటుకు గురు సేవకే నేను వచ్చాను, శరీరాన్ని నాకు భగవంతుడిచ్చింది గురువుని సేవించుకోవడం కోసమే అనే భావనతో ఎప్పుడైతే గురువుని సేవిస్తారో అప్పుడు జ్ఞానం చాలా సులభంగా, జ్ఞానప్రాప్తి లభిస్తుంది గురుదేవుల నుంచి అని చెప్తారు. అలాగే అదే కాంటెక్స్ట్ లో ఆయన చెప్తారు మూడు రకాలైన సేవకులు ఉన్నారట, మూడు రకాలుగా వారిని చూసుకోవచ్చు. ఉత్తములు, మధ్యములు, అధములు అని చెప్పారు బాబా వారు. ఉత్తములు ఎవరంటే ఎదుటి వారికి లేదా గురువుకి, ఎవరిని వారు సేవిస్తున్నారో వారికి ఏం కావాలి అనేది వీరు ముందుగానే ఆలోచించి అర్థం చేసుకుని వారు వీరిని అడగడానికి ముందే వారి కోసం అన్ని చేసి పెట్టేయడం. సో దే ఆర్ రెడీ అండ్ ప్రిపేర్డ్, ఎందుకంటే దేర్ థాట్ అండ్ ఎఫర్ట్ గోస్ ఇన్ టు దట్, వాళ్ళ ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది, ఇన్ ట్యూన్. ఇంకే వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు అనమాట, వాళ్ళ మొత్తం ఫోకస్ దాని మీదే ఉంటుంది, వాళ్ళు ఉత్తములు. మధ్యములు ఏంటంటే ఎవరిని సేవిస్తున్నారో వారు బాబు కొంచెం ఇది చేసి పెట్టు, ఇది కావాలి అని వారు అడగంగానే వెంటనే అడిగిన వెంటనే చిటికలో ఆ పని చేసి వారిని సేవించుకునేవారు మధ్యములు. ఇక అధముల దాకా వస్తే ఎన్నోసార్లు చెప్పినా కూడా దాన్ని పోస్ట్పోన్ చేస్తూ, ఇప్పుడు కాదు నాకు ఇప్పుడు సమయం లేదు రేపు చేస్తాను, లేదు ఒకవేళ చేసినా అందులో తప్పులు తడకలుగా చేస్తూ సరిగ్గా చేయకుండా, అది ఎందుకు జరుగుతుంది? మనకి దాని మీద
0: శ్రద్ధ లేక,
2: శ్రద్ధ దాని మీద మనం ఫోకస్ చేయకపోవడం వల్ల. ఎందుకంటే ఫర్ అస్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్, నాకు గణేష్ అడిగిన తర్వాత చేయొచ్చులే అని వదిలేస్తాను అనమాట. అదే లేదు, తన నోరు తెరిచి నన్ను అడిగాడు, నేను ముందు తన కోసం ఏది నేను చేయగలిగింది చేద్దాము అని, అది వేరు. లేదు గణేష్ కి ఇది అవసరమేమో, నో గంట నుంచి మాట్లాడుతున్నాడు, ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చి ఇద్దాము అనుకోవడం వేరు. ఇన్ని రకాలుగా బాబా విభజించి చెప్పారు, ఇది కేటగరైజేషన్, మీరు ఉత్తములుగా ఉండండి అని చెప్పడం కోసం ఆయన డెఫినేషన్స్ చెప్పడం జరిగిందనమాట, సేవ ఇలా చేసుకోవాలి అని.
1: చాలా బాగుందక్క, మీరు ఈ మూడు రకాల సేవకుల గురించి చెప్తుంటే అధమ మధ్యమ అండ్ ఉత్తమ స్థాయిలు. మనకి స్వామి దగ్గర సేవ చేసుకునే వాళ్ళలో ఉత్తములే అందరూ
2: కనిపిస్తారు,
1: ఉత్తమం కనిపిస్తారు అన్నమాట. సో మరి ఎలాగా అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం చూద్దాం. ఇప్పుడు ఒకసారి కొడైకెనాల్ స్వామితో వెళ్ళటం జరిగింది 2005 సంవత్సరం. స్వామి స్టూడెంట్, సీనియర్ స్టూడెంట్ ఒక ఆయన స్వామి దగ్గర చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన స్వామికి అరేంజ్మెంట్స్ అన్ని చేసేవారు అన్నమాట, ట్రావెల్ కావాల్సిన అరేంజ్మెంట్స్, ఏది కావాలంటే అది. సో ఆయన ఎప్పుడు స్వామితో సెషన్స్ అవుతున్నప్పుడు స్టూడెంట్స్ కి ఒక మూలను కూర్చునేవారు ఆయన, ఒక మూలకే పరిమితం అయ్యారు. స్వామి చెప్పేవన్నీ చాలా సైలెంట్ గా, చాలా జాగ్రత్తగా, ఏ మాట కూడా మిస్ అవ్వకుండా, అంటే ఆయన ఫోకస్ అంతా స్వామి మీదే ఉండేది. స్వామి ఏం మాట్లాడుతున్నారు, మిగతా పిల్లలతో ఏం చెప్తున్నారు అన్న ఆలోచనే ఉండేది. ఒక అబ్బాయి సంకేత్ మోడీ అని హార్మోనియం చాలా బాగా వాయిస్తాడు. ఆ ట్రిప్ లో అబ్బాయి హార్మోనియం వాయించడం చూసి స్వామి చాలా ఆనందపడిపోయారు. ఆనందపడి, రే నేను నీకు ఒక హార్మోనియం ని గిఫ్ట్ గా ఇస్తానరా అని స్వామి ఆ సెషన్ లో అన్నారు. అన్నప్పుడు మిగతా వాళ్ళంతా సరే స్వామి గిఫ్ట్ ఇస్తారు అని మేమంతా అనుకున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది గిఫ్ట్ కమ్. కానీ ఉత్తమ సేవకుడు ఏం చేస్తాడు, స్వామి గారికి కావాలి నెసరీ, స్వామి అడుగుతారు నెక్స్ట్ అని. అంటే ఆయన ఫోకస్ అంతా స్వామి మీదే ఉండేది. స్వామి ఏం మాట్లాడుతున్నారు, మిగతా పిల్లలతో ఏం చెప్తున్నారు అన్న ఆలోచనే ఉండేది. ఒక అబ్బాయి సంకేత్ మోడీ అని హార్మోనియం చాలా బాగా

0: ఆలోచించి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రిపుర సంహారం టైంలోని శివుడు త్రిపురాల మీదకి ఆ బాణం వేసేటప్పుడు నంది మయాసురుణ్ణి రక్షించాలి అన్న ఉద్దేశంతో శివుడు బాణం వదులుతున్నాడు. త్రిపురాలు కాలిపోవాలి కానీ మయాసురుడు రక్షించబడాలి అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ఈ బాణం కన్నా ముందు నంది పరిగెట్టి మయాసురుణ్ణి బయటికి తీసుకొచ్చి రక్షిస్తాడనమాట. అంటే ఇన్ ట్యూన్ విత్ ద లార్డ్ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఎప్పుడు మనం ధ్యాస భగవంతుడి మీద
1: ఉన్నప్పుడు
0: ఉత్తమ సేవకుడు. అలాగే సార్ చూస్తున్నారు ఏం జరుగుతుందో. ఒక 2 డేస్ తర్వాత స్వామి హాల్లోకి ఎంటర్ అయ్యారు. అవగానే స్వామికి బాగా కనిపించే ప్లేస్ లో ఒక కొత్త హార్మోనియం తీసుకొచ్చింది. స్వామి చాలా ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు కానీ చాలా ఆనందించారు. ఎందుకంటే నాకు ఏం కావాలనుకున్నానో అది అక్కడ వచ్చింది నేను అడగకుండా అన్న తృప్తి కనిపించింది స్వామిలో. స్వామి ఇలా చూసి ఈయన వైపు ఈ స్టూడెంట్ వైపు ఎక్కడి నుంచి వచ్చిందిరా స్వామి, ఇది మీరు కోరుకున్నారు కదా స్వామి. స్వామి చాలా ఆనందించి వెళ్లి కుర్చీలో కూర్చుని ఈ సంకేత్ మోడీ అనే అబ్బాయిని పిలిచారు. పిలిచి చూడరా నీకు ఒక కొత్త గిఫ్ట్ వచ్చింది అని ఎంతో ఉత్సాహంతో స్వామి ఆ గిఫ్ట్ ని అబ్బాయికి ఇచ్చి ఇది వాయించు అన్నారు స్వామి. ఆ అబ్బాయి పాపం చాలా భక్తితో ఎంతో వినమ్రంగా ఆ హార్మోనియం పెట్టి ఓపెన్ చేసి అది లేపి స్వామి దగ్గర బ్లెస్సింగ్ కి తీసుకువెళ్తున్నాడు అనమాట. బ్లెస్సింగ్ అయ్యింది అది తరువాయ భాగం. కానీ ఈ సార్ ఎవరైతే ఈ హార్మోనియం తెప్పించారో అది ఈ అబ్బాయికి ఒక చిన్న ఆయన ఈ అబ్బాయికి ఒక చిన్న మాట చెప్పారు. ఆ మాట వింటే మనకందరికీ అసలు ఆ గురువు తాలూకా ఆ టచ్ గోల్డెన్ టచ్ ఎలాగుంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఆ అబ్బాయి అన్నారంట, సార్ అన్నారు ఈ అబ్బాయితో, బాబు ఆ హార్మోనియము ఆల్రెడీ స్వామి అనుగ్రహానికి నోచుకుంది, ఆ అనుగ్రహం వల్లే నీకు అది లభించింది. నిన్ను బ్లెస్ చేయాలని స్వామిని కోరుకో, ఎందుకంటే నిన్ను స్వామి బ్లెస్ చేస్తే అది ఏ హార్మోనియం అయినా నువ్వు వాయించగలవు, అది హార్మోనియంతో సంబంధం ఉండదు, భగవంతుడు ఆ టచ్ తో సంబంధం, నువ్వు ఫస్ట్ బ్లెస్సింగ్ తీసుకో అన్నారంట. అది ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అంటే, అది 2005 కదా, 13 సంవత్సరాల ముందుకు వెళ్ళినాం. ఇది 3 రోజుల క్రితం జరిగిన విషయం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ అబ్బాయి రావటం జరిగింది, ఈ సంకేత్ మోడీ అనే అబ్బాయి. వాళ్ళ ఇంట్లో పాడైపోయిన ఒక హార్మోనియం ఉన్నది, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. సరే ఇది దేనికి పనికిరాదు అని పక్కన పెట్టేశారు దాన్ని. ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లటం జరిగింది. భజన ఏమైనా పాడుకుందామనం అన్న ఒక మంచి భావంతో హార్మోనియం తీసి రే ఇది బాగాలేదురా అని పాపం ఈ అబ్బాయి చెప్పాడంట. సరే ఒకసారి తీ వాయించి చూద్దామని ఓపెన్ చేసి హార్మోనియం వాయించడం మొదలు పెట్టాడు సంకేత్ మోడి. అంటే బాగాలేదు అన్న ఒక మాట ఆ హార్మోనియం నుంచి వినిపించడం లేదు. అంటే అప్పుడే కొత్తగా తయారు చేసి ఆ అబ్బాయి కోసమే తీసుకొచ్చి పెట్టినట్టు, ఈ భజన్ పాడటం కోసమే తీసుకొచ్చి పెట్టినట్టు ఆ హార్మోనియం నుంచి మధురమైనటువంటి ఆ స్వరాలు బయటికి రావడం జరిగింది. అంటే భగవంతుడు ఆ రోజు ఇచ్చిన ఆ టచ్ ఏదైతే ఉందో ఆ టచ్ ఇప్పటికి కూడా అలా కొనసాగుతుంది అన్న ఒక ఆన్సర్ దీంట్లో మనకి లభించింది. సో మనం కొంచెం వెనక్కి వెళ్తే ఆ సేవకుడు ఎట్లా ఆలోచించాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. భగవంతుడికి ఏం కావాలి అని ముందరే ఈ టైంలో నాకు ఇంకొక అనుభవం జ్ఞాపకం వస్తుంది. ఓం ప్రసాద్ అని ఒక స్టూడెంట్ ఉండేవారు. ప్రతిరోజు స్వామి అబ్బాయిని పాడమని అడిగేవారు. ఒక అఖండ భజనకి పిల్లలంతా రెడీగా ఉన్నారు. స్వామి కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు. సడన్ గా కళ్ళు తెరిచి ఈ అబ్బాయి వైపు చూశారు. చూడగానే ఈ అబ్బాయి ఒక ఆలాప మొదలు పెట్టాడు. అంటే ఎవరు ఊహించినటువంటి ఆలాపది, కానీ స్వామికి కావలసినటువంటి ఆలాపది. వినాయకుడు భజనలో ఆలాప ప్రారంభించాడు అబ్బాయి. అంటే మాకందరికి ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఆలాప మొదలు పెట్టగానే స్వామి మొహంలో ఆ చిరునవ్వు చూడాలి, నాకు కావాల్సింది ఇదే అన్న ఒక ఆ ఇన్ ట్యూన్. మనం ఎప్పుడైతే ఇన్ సింక్ విత్ ద లార్డ్ ఉన్నామో ఆటోమేటిక్ గా అది స్వామి ఆ కనెక్షన్ ఏర్పరచుకొని ఇట్ విల్ బి క్లియర్.
1: మీరే చెప్పారు కదా గణేష్, ఇప్పుడే మీరు చెప్పిన సంకేత్ మోడీ ఇన్సిడెంట్ లో భగవంతుడి హస్తస్పర్శ, ఒక్క టచ్ ఆఫ్ ద డివైన్ తో అతను యూనో ఇంకా కొనసాగుతూనే వస్తోంది, ఏ హార్మోనియం ముట్టుకున్నా అది దివ్యమైన స్వరాలు పలికిస్తోంది అని. మరి ఒక్క స్పర్శతోనే ఇలా ఉంటే ప్రతి

0: తక్షణం భగవంతుడితో సింక్ అయి ఉంటే ఇక మీరు చేసే ప్రతి పని మొత్తం భగవంతుడిని ఆనందపరిస్తే విశ్వాన్ని మొత్తాన్ని ఆనందపరిచినట్టే కదా. అలా ఉంటుందండి, అందులో సందేహమేమీ లేదు. మరి ఉత్తమ సేవకులు అంటే ఎప్పుడు కూడా వి హావ్ టు బి ఇన్ ట్యూన్ విత్
1: అలర్ట్,
0: ఇన్ ట్యూన్ విత్ ద లార్డ్. అంతే, ఆయన ఆయన్ని మనసులో పెట్టుకుని ఆయనతో ప్రతిక్షణం బతుకుతూ ఉంటే అది సహజంగానే అలవడుతుందేమో అనిపిస్తుంది.
2: అంతే కదా లలిత, మనకేం కావాలి అన్న ఆలోచన పక్కన పెట్టి భగవంతుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అన్న ఆలోచనలో ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఆయనతో ఆ కనెక్షన్ అది ఏర్పడుతుందేమో అనిపిస్తుంది.
1: అది స్వామి చెప్తారు కదా, గాడ్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ ఐ లాస్ట్ అంటారు. అలా చేసినప్పుడే మనం భగవంతుడికి ఎంతో చేరువ అవ్వగలం. సో మరి
0: ఎలా సేవించుకోవాలి అనేది కూడా ఆయన
1: నేర్పించేశారు. మరి ఇన్ని విషయాలు ఈ మొదటి శ్లోకం ద్వారా ఈ దసరా ఉత్సవాలకి ఒక నాంది ప్రస్తావన చేసేసాం మనం. మరి చివరిగా మనం చివరి మాటగా తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అన్న ఒక మంచి శ్లోకాన్ని స్వామి మనకు అందించి ఎన్ని యుగాలు మారినా సరే భగవంతుడిచ్చే సందేశం ఒకటే ఉంటుంది. చివరిగా మనం ఎప్పుడైతే మనం ఈ భగవంతుడి ప్రేమతత్వాన్ని మనం తెలుసుకున్నామో అప్పుడు ఈ జ్ఞానం ఆటోమేటిక్ గా లభిస్తుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. శామ్యూల్ శాండ్వేస్ స్వామి దగ్గరికి ఒక పుస్తకం రాసి తీసుకొచ్చారు, అది మ్యాన్ ఇస్ గాడ్. స్వామి దాన్ని చూశారు, చాలా తత్వం ఉన్నది దాంట్లోని. అంటే నేను భగవంతుడు ఒకటే అన్న జ్ఞానంతో ఆ పుస్తకం నిండుంది, కానీ అది పరిపూర్ణం కాలేదు. ఎందుకు అంటే స్వామి ఒక చిన్న సెంటెన్స్ యాడ్ చేశారు, విత్ లవ్ మ్యాన్ ఇస్ గాడ్. మనకి గీతామోహన్ రామ్ గారు ఎంతో ప్రముఖులు స్వామి భక్తుల్లోని, ఆమె కూడా ఒకసారి సమ్మర్ కోర్స్ టైంలో స్వామి తలుక స్వామి ఒక రోజ్ బడ్ పట్టుకుని స్వామి స్పర్శకి అది నోచుకోగానే అది వికసిస్తుంది ఒక పువ్వులాగా. ఈమె అడుగుతారు, స్వామి మీరు భగవంతుడు కదా, మీరు పట్టుకుంటే అవుతుంది, నేను పట్టుకుంటే ఏమవుతుంది, ఏం అవ్వదు కదా అంటే, లేదు లేదు లేదు అలా కాదు, ఒకసారి పట్టుకుని చూడు అని స్వామి తన చేయి పట్టుకుని ఆ రోజ్ ఫ్లవర్ బడ్ మీద చేయి పెడతారు. పెట్టగానే అది ఫుల్లీ బ్లూమ్డ్ ఫ్లవర్ గా వికసిస్తుందన్నమాట. అంటే నీలో నాలో ఉన్న భగవంతుడు ఒకటే, ఆ ప్రేమతో ఎప్పుడైతే మనం చేస్తామో, నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమతో ఎప్పుడైతే మనం చేస్తామో భగవంతుడు ఆటోమేటిక్ గా సాక్షాత్కరిస్తాడు, ప్రకృతి అంతా కూడా దానికి స్పందిస్తుంది అని స్వామి చెప్పారు.
2: ఇంత క్లిష్టమైన జ్ఞానము భగవంతుడు తత్వాన్ని కూడా చక్కగా సింపుల్ గా స్వామి ప్రేమ అన్న దీంతో ఆయన మన మీద కురిపించి మనకు చూపించి మన అందులో ముంచేసి అంతే, ఇంతకన్నా ఏం అక్కర్లేదు, ఆ ప్రేమలో ఉండండి, ఆనందించండి, అందరిని ఆనందింప చేయండి అని చాలా చక్కగా చెప్పేస్తారు.
0: భగవద్గీతలో ఎన్నో వందల శ్లోకాలు ఉన్నాయంట. శ్రీకృష్ణ పరమాత్మ అన్ని 100 శ్లోకాల్లో చెప్పిన గీతాసారాన్నంతా స్వామి 2 అక్షరాల్లో చెప్పేశారు.
1: అది చెప్తారు కదా, ఉపనిషత్తుల సారం అంతా భగవద్గీతలో ఉందంట, భగవద్గీత సారం అంతా స్వామి 2 చెప్తారంట. మనం ముగించే ముందర మనం షిరిడి బాబా ఒక భక్తుడికి భగవద్గీత సారం చెప్పడం మనం విన్నాం కదా. మరి సత్యసాయి షిరిడి సాయి ఒకటే కదా మనకి, అలా విన్నప్పుడు మరి సత్యసాయి భక్తుల్లో కూడా ఇలాంటి అనుభవం పొందిన వారు ఎవరన్నా ఉన్నారా అని చివరిగా శ్రోతలకి ఒక ప్రశ్న రావచ్చు, ఎందుకు స్పృశించలేదు ఆ టాపిక్ అని.
0: పరిప్రశ్న అంటారా?
1: పరిప్రశ్న, అది చాలా జిజ్ఞాసతో కూడుకున్న ప్రశ్న అనమాట. తప్పకుండా, స్వామి ఎవరిని డిసప్పాయింట్ చేయరు కదా.
0: భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ప్రశ్న పరిప్రశ్న
1: అయిపోతుంది. మరి స్వామికి చాలా అనుంగులైనటువంటి రాజారెడ్డి గారి సతీమణి శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారికి కలిగిన అనుభవంతో మనం ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సాయిరాం
2: సాయిరాం
0: సాయిరాం.
1: అమ్మ, మరి స్వామి బొంబాయికి చాలా సార్లు వచ్చేవారు.
3: అవునండి.
1: వచ్చినప్పుడు మీ ఇంటికి రావడం గానీ లేకపోతే ఇంకెక్కడికన్నా వచ్చినప్పుడు మీ ఫ్యామిలీకి కలవటం జరిగిందా?
3: అవునండి.
1: అప్పుడు స్వామి ఏం చెప్పారు?
3: అప్పుడు స్వామి బాంబేలో ఒక అంధేరి అనే ఒక స్థానం ఉంది, అక్కడ ఓల్డ్ బంగ్లో ఉంది. ఆ బంగ్లో మోదీ అని ఒక పార్సీ జెంటిల్మెన్ ఉంది ఉండింది. అక్కడ స్వామి దిగేది ఎవ్రీ టైం బిఫోర్ ధర్మక్షేత్ర వచ్చే ముందు కొన్ని దినాలకు ఉండేది. అప్పుడు మాకు మెసేజ్ వచ్చింది, స్వామి పిలుస్తా ఉన్నారు. అప్పుడు ఏమైంది, స్వామికి మా ఫాదర్ షిర్డీ సాయిబాబా పిక్చర్ చూపినారు. షిర్డీ సాయిబాబా పిక్చర్ మా ఫాదర్ మ్యూజిక్ కూడా ఇచ్చినారు, దాంట్లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ కూడా ఉన్నారు. అండ్ ఇట్ వాజ్ ప్రొడ్యూస్డ్ దెన్ బై కేశవరావు సాఠే, మరాఠీ పిక్చర్ షిర్డీ సే శ్రీ సాయిబాబా, బ్లాక్ అండ్ వైట్. దాంట్లో నేను కూడా ఒక చిన్న భూమిక చేసిన, అంటే నేను చిన్న పాప హరిజన్ పాప జిప్రి ఇన్ షిర్డీ. ఐ యూస్ టు బి విత్ షిర్డీ బాబా ఆల్వేస్. సో నేను కూడా యాక్ట్ చేసిన. అప్పుడు నేను ఐ వాజ్ 8 ఇయర్స్ ఓల్డ్, 8 సంవత్సరాలు ఉన్నది. అప్పుడు నేను యాక్ట్ చేసిన. సో ఇట్ వాజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1955 దట్ పిక్చర్, అండ్ 54-55 అట్లా ప్రొడ్యూస్ చేసినారు. అప్పుడు తర్వాత ఈ పిక్చర్ అంతా చూపినారు, షిర్డీ సాయిబాబాస్ మరాఠీ ఫిల్మ్ స్వామి లైక్ ఎనీథింగ్. హీ వాజ్ ప్రేజింగ్ అండ్ ప్రేజింగ్ అండ్ ప్రేజింగ్. మళ్ళీ ఆ పిక్చర్ కు ప్రెసిడెంట్ స్టేట్ అవార్డు కూడా దొరికింది ఇన్ 1956 లో. రాష్ట్రపతి భవన్ నుంచి మా ఫాదర్ కు కూడా ఇది ఇన్విటేషన్ వచ్చింది. చూడండి, బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ కు, స్వామి ఫిల్మ్ కదా, ప్రెసిడెంట్స్ స్టేట్ అవార్డు దొరికింది ఆ కాలంలో. చాలా గొప్ప. అప్పుడు మళ్ళా స్వామి అంతా బ్లెస్ చేసినారు. మళ్ళా మా ఫాదర్ చెప్పారు, రేపు పాపకు బీఏ ఆనర్స్ పేపర్ ఉంది. ఏ విషయంలో ఆనర్స్? స్వామి సంస్కృత్ ఆనర్స్ చేస్తానని. అప్పుడు స్వామి నాతో హిందీలో మాట్లాడేది, క్యా గీతక మర్మ క్యా హే, మర్మ మీన్స్ జిస్ట్, గీత క్యా సారం క్యా హే గీతక. సరే స్వామి, ప్యారెట్ చెప్తుంది కదా అట్లా ఏదో ఒకటి నరేట్ చేసిన. నేను సంస్కృత స్టూడెంట్ కాబట్టి అదే, నో నో నో నో, గీతా కా సార్ ఏ నై హై, గీతా కా సార్ హై ధర్మం, ద జిస్ట్ ద సారం, గీతా సారం ఇస్ ధర్మం. గీతా స్టార్ట్ అవుతుంది విత్ ద వర్డ్ ధ అండ్ ఎండ్స్ విత్ ద వర్డ్ మ, ధర్మం ఇస్ ద మర్మం, సారం ఆఫ్ దిస్ భగవద్గీత, శ్రీ భగవద్గీత. దెన్ నేను అడిగినాను, విచ్ ధర్మం, ధర్మం అంటే ఏమి స్వామి, క్యా హే ధర్మం, విచ్ రిలీజన్? ధర్మం అంటే రిలీజన్ కాదు, ధర్మం అంటే డ్యూటీ విత్ లవ్, డ్యూటీ విత్ లవ్ అంటే ధర్మం అది చెప్పినారు ఆ రోజు. ఆ సాక్షాత్ సాయి చెప్పినారు. చూడండి, సాయి కృష్ణుడు సాయి భగవద్గీత భగవద్గీత అంత విషదంగా చెప్తా ఉన్నారు. నాకు ఎంత, నేను చాలా థ్రిల్ అయిందనమా. మళ్ళా ఏమైంది, ఇంకా మీ శ్లోకం తెలుసునా భగవద్గీత నుంచి? అప్పుడు నేను ఐ స్టార్టెడ్ ఇన్ మై ఓన్ వే, యా నిశాసర భూతానాం చెప్పినా నేను స్వామికు. తెలుగులో చెప్తా నేను, యా నిశాసర భూతానాం, నేను చెప్పే వరకు స్వామి అన్నారు, దాంట్లో ఏమి మర్మం ఉంది అదే చెప్పు, యా నిశాసర భూతానా మీనింగ్ ఏమి ఉంది అది చెప్పు. నేను చెప్పిన నా జ్ఞానం వరకు నేను చెప్పిన. ఆహాహాహా, ఇది కాదు అని సుమారుగా ఒక 15-20 మినిట్స్ ఆ శ్లోకం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాడు స్వామివారు. చేసినాక తర్వాత నేను చాలా థ్రిల్ అయిపోయినా. మళ్ళా నేను స్వామితో ఒక మాట అడిగింది, ఆ కాలంలో స్వామి డిసిప్లిన్ గురించి ఏమి తెలియదు, స్వామి స్వభావం గురించి ఏమి తెలియదు, అందుకనే కొంచెం ఫ్రీగా మాట్లాడేది స్వామితో. నేను అడిగిన, స్వామి మీరు అప్పుడప్పుడు అంటారు భక్తి శ్రేష్టం ఉంది, డివోషన్ ఇస్ సుప్రీం, ఇప్పుడు కొంచెం చెప్తారా కర్మకాండ మహతి ఏమి, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కర్మకాండ రిచువల్స్, కర్మకాండ ఎందుకు ఉండాలి, ఓం నోం తోం ఎందుకు ఉండాలి, మళ్ళా అది ఎంత. హి సెడ్ నో, కర్మకాండ బాగా పర్ఫామ్ చేస్తే, బాగానే చేస్తే వాటి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సరైన భావంతో చేస్తే కర్మకాండాలు అప్పుడు కాలం ప్యూరిఫై అవుతుంది, శుద్ధంగా అవుతుంది, పరిశుద్ధం అయిపోతుంది. అది కాలం శుద్ధం చేసేదానికి ఈ కర్మకాండ మహతి ఉంది, అదర్వైజ్ ఉట్టి కర్మకాండ చేస్తే ప్రయోజనం లేదు స్వామివారు అన్నారు. అది ఒక అనుభవం.

0: మరి మీరు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్వామి మీకు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది?
1: అదే నెక్స్ట్ డే నేను ఎగ్జామినేషన్ హాల్ కు పోతే పేపర్ లో చూస్తే వెరీ ఫస్ట్ క్వశ్చన్ అబౌట్ ఇన్ ద భగవద్గీత పేపర్, వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ భగవద్గీత.
0: స్వామి ఆల్రెడీ పేపర్ లీక్ చేశారు
1: ఆ పేపర్, అదే వచ్చింది. ఐ గాట్ ద డిస్టింక్షన్ ఇన్ మై ఆనర్స్. ఇంకా నాకు డిస్టింక్షన్ దొరికింది స్వామి వల్ల, సాయి కృష్ణుడు అంతా భగవద్గీత చెప్పినారు కాబట్టి దొరికింది. చాలా ఆనందంగా ఉన్నాం మేము అప్పుడు.
2: భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ దసరా ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో మొదటి భాగం విన్నారు. తరువాయి భాగం రేపు మీరు వింటారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. అంతవరకు సెలవు. సాయిరాం.

సర్వాధారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయిబాబా వారి పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. మీరందరికీ నా సాయిరామ్ మా నమస్కారములు. ఈ లలితా సహస్రనామం నేను ఎప్పుడు ఎట్లా చేంజ్ చేస్తానంటే, నాకు సాంస్క్రిట్ రాదు, తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. ఈ సాంస్క్రిట్ రావడం వల్ల, సాంస్క్రిట్లో నేను చదివినప్పుడు నాకు ఆ ఆనందం దొరకలేదు. అదేమో బాబా బ్లాక్ షీప్ హ్యావ్ అని ఊళ్ళని ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు ఏమి అర్థం చేయకుండా చదువుతారు కదా, అట్లే నాకు అది అనిపించింది. స్వామి దయాలో నాకు ఒక బుక్ దొరికింది, దాంట్లో ఒక్కొక్క నామావళి తమిళ్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. అది నేను చదివినప్పుడు నాకు చాలా ఆనందం, చాలా ఎక్స్పీరియన్స్, ఇది రెండు దొరికింది. స్వామి అంటే టేక్ వన్ స్టెప్ టువర్డ్స్ మీ, ఐ టేక్ 100 స్టెప్ అంటారు. అట్లనే ఈ తమిళ్ నేను ఎప్పుడు స్టార్ట్ చేయడానికి ప్రారంభించానో అప్పుడు 1 or 2 మంచి అనుభవాలు దొరికింది. అది చెప్పిన తర్వాత మీకు నాకు తెలిసిన వరకు ఆ కొన్ని నామాలు తీసుకొని స్వామి గ్లోరీ దాంట్లో ఎంత బాగా మర్జ్ అవుతుందని మీకు నేను చెప్తాను. నేను పుట్టపర్తి హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరో చెప్పారని పౌర్ణమి రోజు మా టెరస్కి వెళ్లి అక్కడ కూర్చొని ఈ లలిత నామ పారాయణం చేస్తూ ఉంటాను. ఒకరోజు అట్లా అయిన తర్వాత నేను టెరస్ లేప్పుడు సమ్మర్ పుట్టపర్తిలో హాట్గా ఉండడం వల్ల మేమందరూ టెరస్లే పడుకున్న వాళ్లు. అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు ఈ లలితా సహస్రనామం రాత్రి చదివేసిన తర్వాత పడుకున్నాను. కరుణామూర్తి స్వామి ఎప్పుడు చెప్పారు, స్వామి డ్రీమ్లో రావాలంటే అది స్వామి సంకల్పంతో రావాలని. నా ఫస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏమంటే, ఆ రోజు పూర్తి చేసి ఒక 11 గంటలకు పడుకున్నాను. నిద్రపోయిన తర్వాత స్వామి డ్రీమ్లో వచ్చారు. ఎట్లా, ఒక్క స్టెప్ స్వామి వస్తారు, నెక్స్ట్ స్టెప్ స్వామి టోటల్ గా లలితా సహస్రనామంలో సర్వాభరణ భూషిత అని ఒక శ్లోకం ఉంది, ఒక నామావళి ఉంది. అట్లా ఫుల్ గోల్డెన్ జ్యువెల్లరీ, ఆ పంచగజ్జం కొసాంబడం అంటారు తమిళ్లో, ఆ టైప్ ఆఫ్ శారీ, గ్రీన్ కలర్ శారీ, రెడ్ వేసుకోలేదు, గ్రీన్ కలర్ శారీ, ఫుల్ హ్యాపీనెస్, అమ్మవారు ఫేస్. నెక్స్ట్ స్టెప్ మళ్లీ స్వామి, ఒక్క స్టెప్ అట్లా ఒక 10 స్టెప్స్ నడిచి నా దగ్గర స్వామి వచ్చారు. తర్వాత డ్రీమ్ అయిపోయింది. కానీ దట్ ఈస్ ద ప్రూఫ్, నీవు చేశావు కదా, నేను నీకు తప్పగా అనుగ్రహిస్తాను అని. అదే నా ఫస్ట్ అనుభవం ఈ లలితా సహస్రనామంతో. నేను హాస్టల్ గణేష, స్కూల్ హాస్టల్ గణేష, వీళ్ళందరికీ పూజ చేసిన వాళ్ళు పొద్దున. నేను చెప్పినట్టు నాకు సంస్కృత్ రాదు, సో అన్ని నేను తమిళ్లో ట్రాన్స్లేట్ చేసి ఆ ఆనందంలో ఆ ప్రేమతో నేను చేస్తూ ఉన్నవాడు. నేను ఎప్పుడు మామూలుగా ఎట్లా చేస్తానంటే, నాకు స్వామి శివుడు, సో గణేషు స్వామియే గణేషునంటే కూడా నా దృష్టిలో నా భావంలో నేనేం తీసుకుంటానంటే స్వామి పుత్రుడు గణేష్ అని నేను ఎప్పుడు అనుకున్నవాడు. సో గణేష్కి పూజ చేసినప్పుడు ఈ లలితా సహస్రనామంలో చాలా నచ్చిన కొన్ని నామావళి మీకు చెప్తాను. అది తమిళ్లో ఉంటుంది కానీ అది చెప్పడం కూడా ఒక విధంలో నేను స్వామి ప్రేమకు ఇంకా తీసుకోవాలని నేను చెప్తున్నాను. అది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, సర్వదేవతా గీత స్వరూప శ్రీ సచ్చిత్తానందమూర్తి అవ్యాజ కరుణామూర్తి, ఇది ఒక నామావళి దాంట్లో. అఘంకృత కరుణామూర్తి, అఖండ కారుణ్యమూర్తి, కర్మధ్వంసన్, కారణం పారామల్ కరుణై పురియం கடவுள், கண்களில் தயையால் எப்பொழுதும் ஈரம் நிறைந்தவர், உள்ளத்தில் தயையால் எப்பொழுதும் ஈரம் நிறைந்தவர், சலிப்பே இன்றி கருணை புரியும் கடவுள், தன் பாதங்களை வணங்குவோர் அகத்தில் உள்ள இருளை நகத்தின் காந்தியினால் நீக்கும் கருணாதரங்கன், கலியுக வரதன், கண்கண்ட தெய்வம், நித்திய கிளின்னன், சர்வாதாரி பகவான் ஸ்ரீ ஸ்ரீ ஸ்ரீ சத்யசாயி சுபுத்திர ஞான கணேஷ, நீக்கு ஸ்நானம் செப்பிஸ்தானு, మళ్లీ ఇదే మందిరం చెప్పేసి నీకు ఆర్తి చూపిస్తాను, నీకు ధూపం చూపిస్తాను, నీకు విభూది అలంకారం చేస్తాను అని నేను రెగ్యులర్ గా ఒక 9 గణేషాకు పూజ చేసినప్పుడు ఇదే మంత్రం చెప్తూ ఇదే నేను చేసి అది నాకు చాలా ఆనందం ఇచ్చింది. స్వామి ఎట్లా రెస్పాన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ కి ఇస్తారని ఇంకొక చిన్న అనుభవం చెప్పేసిన తర్వాత మనము ఈ నామావళిలో స్వామి అనుభవాలు, ఇంకా చాలా మంది వాళ్ళకు వచ్చిన అనుభవాలు, నాకు తెలిసి నేను చూసిన అనుభవాలన్నీ మీకు నేను చెప్తాను. ఒకరోజు స్వామి ఇంకొక అల్యూమినై డ్రీమ్ లో వచ్చారు. ఆ డ్రీమ్ ఇట్లా పోతుంది, నేను అబ్బాయి ఇంకొక అబ్బాయి ముగ్గురు ఆ గణేష్ టచ్ మన మెయిన్ మందిర్ గణపతి ఉన్నారు కదా అక్కడ మేము నేర్చుకుంటాము. డ్రీమ్ లో స్వామి డైలీ కార్ అట్లా పాస్ చేసిపోతుంది. ఒకే డ్రీమ్ లో డైలీ స్వామి కార్ వచ్చినట్టు ఆయన చూశాడు ఒక రోజు, నెక్స్ట్ అని. కానీ స్వామి మమ్మల్ని పాస్ చేసినప్పుడు ఆయన డ్రీమ్ లో స్వామి నన్ను ఒట్టి చూసి నవ్వుతారంటే,
ఇంకా ఇద్దరు పిల్లలు స్వామి చూడలేదంటే. సో ఈ అబ్బాయికి కొంచెం ఏం స్వామి మమ్మల్ని చూడకుండా ఈయన ఒట్టి చూసి నవ్వుతున్నారే అని అనుకుని ఒకతూరి స్వామి స్లోగా ఆ కారులో వచ్చినప్పుడు స్వామి దగ్గర వెళ్లి, స్వామి ఎందుకు స్వామి మీరు ఆ ఒట్టి మల్లికేశ్వరం చూసి నవ్వుతారు, మమ్మల్ని అన్ని చూడట్లేదంటే స్వామి చెప్పారంటే ఆయన డైలీ పొద్దున గణేష్కి పూజ చేస్తాడు, పూజ చేసినప్పుడు కొన్ని నామావళి చెప్పి ఇట్లా చేస్తాను ఇట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అని చెప్తాడు. అది నాకు చాలా చాలా నచ్చింది. సో ఆయన చూసినప్పుడు అనేది నాకు గుర్తు వస్తుంది, అందుకోసం నేను ఆయన చూసి నవ్వుతాను అని స్వామి చెప్పారంటే ఆయన డ్రీమ్ లో. ఏ యాక్షన్ కి తప్పగా అంటే ఇది స్మాలెస్ట్ యాక్షన్, మనం ఏం పెద్దగా ఏం చేయట్లేదు. పొద్దున పూజ చేసినప్పుడు ఊరికే ఇట్లా చెప్పడానికి కొన్ని నామావళి, అది మనకి చాలా ఆనందం ఇస్తుంది. అది మనం చెప్పాలంటే కూడా స్వామి దయా స్వామి అనుకుని మమ్మల్ని అట్లా చెప్పడానికి చేశారు, కానీ దానికి ఫలితం నేను అదన్నీ వింటున్నాను రా, నేను నీకు అనుగ్రహిస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది అని. అది ఇంకొక మంచి అనుభవాలు రిగార్డింగ్ లలిత సహస్రనామ. ఎన్నో సహస్రనామాలు ఉంటే కూడా నాకేమో ఈ లలిత సహస్రనామం చాలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం ఉంటుంది కదా, ఇది నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే నాకు శివుడు అంటే చాలా ప్రియం. అమ్మవారు ఒకే అమ్మవారు అమ్మ అమ్మ, కానీ లలిత సహస్రనామం చదివినప్పుడు అన్ని, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద నామావళి అంటే ఇది ఆ స్పిరిచువల్ ఇది వదిలేయండి, ఆ క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంటే ఎవరికి క్వాలిటీయే లేదో ఆ గుణాతీతుడు స్వామి, ఆ గుణాలు సంబంధం ఆయన అన్ని లలితా సహస్రనామంలో ఒక్కొక్కటికి మీకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్పవచ్చు అట్లా స్వామితో అన్ని. అంటే లలితా సహస్రనామం చదివితే కూడా నేను లలితాగా అక్కడ చూడకుండా మా శివుడు సాయి అనే ఈచ్ అండ్ ఎవ్రీ అష్టోత్తరంకి సూట్ అవుతుంది అట్లా ఒక బ్యూటిఫుల్. దానివల్లనే నాకు అది డైరెక్ట్ లోపల పోయింది. అది ఎప్పుడు నేను దసరా అప్పుడు కూడా రెగ్యులర్ గా అది పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి ఉన్నప్పుడు కూడా చదువుతాము. దానికి కూడా స్వామి ఒకతోటి ఎట్లా రెస్పాన్స్ చేస్తారంటే నేను మధ్యలో కూర్చున్నాను, మధ్యలో కూర్చున్నప్పుడు ఆ వాటర్ స్ప్రింకిల్ చేస్తారు కదా, సరే ఏమో దూరం నుంచి ఒక డ్రాప్ పడుతుంది అని అనుకున్నాను. ఆ లలిత సహస్రం ఆ రోజు పూర్ణాహుతికి ముందు టోటల్ గా పూర్తి చేసి క్లోజ్ చేసి పెట్టాను. మీరు నమ్మితే నమ్మండి, నేనేమి ఒక 100th రోలో ఉన్నాను, ఎగ్జాక్ట్లీ అట్ ద సెంటర్. అంటే స్వామి మామూలుగా సెంటర్కి రారు, ఈ కార్నర్ ఆ కార్నర్ అంతే, కానీ స్వామి స్ప్రింకిల్ చేసినప్పుడు తప్పక మన పైన 1 or 2 డ్రాప్స్ కూడా పడుతుంది. ఆ దసరా అప్పుడు నేను ఫినిష్ చేసి క్లోజ్ చేసి పెట్టాను, ఏమి కోరలేదు. స్వామి స్ట్రైట్ గా మా రోక్ ఫస్ట్ దగ్గర వచ్చి ఇట్లా ఎట్లా చేశారు, స్ట్రైట్ గా నా దగ్గర వచ్చారు నమ్మండి. అది లోపల అది పెట్టి పట్ పట్ పట్ అని అంత ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ లోపల తీసుకుని ప్రోక్షణం చేశారు. ఇది ఎందుకు చెప్తానంటే మనము భావంతో, ఆ భావం ఇచ్చినది కూడా ఆయందే, నేను నాకు చాలా భావం ఉందని చెప్పలేదు మా నాకు అదని ఏం లేదు, అసలుగా భక్తి అంటే ఏమని తెలీదు. ఆ భావం ఉందో లేదో కానీ మనమేమో ఒక ప్రయత్నం చేశాం, ఆ ప్రయత్నంకి తప్పక దేవుడు ఆ ఫలం ఇస్తారు. వచ్చి అంత బాగా చేసి ఒక చిరునవ్వు విన్నవి వెళ్లారు. ఇదే నా ఎక్స్పీరియన్స్ విత్ రెస్పెక్ట్ టు లలితా సహస్రనామ. ఇప్పుడు మనము కొన్ని నామావళి తీసుకుని ఎంత బాగా అది స్వామికి సూట్ అవుతుంది, ఎందుకంటే ఇదన్నీ రాసింది వ్యాసమహర్షి, వ్యాసమహర్షికి తప్ప జ్ఞానదృష్టి ఉంటుంది. అప్పుడు ఆ జ్ఞానదృష్టిలో ఆయన లలితా సహస్రనామం రాయడానికి ముందర తప్పక స్వామిని అనుకుని ఆ స్వామి లీలలన్నీ చూసి తర్వాతనే లలితా సహస్రనామం రాశాడు నేను అనుకున్నాను. అంత మ్యాచింగ్ అవుతుంది, ఎందుకంటే సాయి తల్లి కదా స్వామి. నేను ఎప్పుడు మా పిల్లలతో కూడా చెప్తాను, స్వామి స్టేట్మెంట్ అని పక్కా కరెక్ట్ అంటే కూడా ఒక్కనే ఒక స్టేట్మెంట్ నా దృష్టిలో అండర్ స్టేట్మెంట్ అంటాను, అట్లా చెప్పకూడదు. కానీ నా దృష్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం ఉంటుంది, ఇదే నా భావం. ఏది నా ప్రేమ వెయ్యి తల్లి ప్రేమ అంటారు కదా, అది చాలా తప్పు. ఆయనది వెయ్యి తల్లి కాదు, వెయ్యి తల్లియా, కోట్ల ఇన్ఫినిటీ తల్లి, ఇన్ఫినిటీ తల్లి ప్రేమ. కానీ స్వామి ఎప్పుడు హంబుల్, అందుకోసం పోయిన్లే అని ఒక 1000 అని చెప్పారు తప్ప ఆయన ఇన్ఫినిటీ క్రోర్స్ క్రోర్స్ క్రోర్స్ కూడా లాస్ట్ నెంబర్ ఏదాది ఉంటే దానిపైన ఇంకా ఏముందో అదే ఆయన ప్రేమ, అంత ప్రేమ. సో అటువంటి సాయి మాతాకి ఫస్ట్ నమస్కారం చేసేసి నాకు తెలిసిన తెలుగులో మీతో మాట్లాడతాను, తప్పుంటే క్షమించండి. ఫస్ట్ నామావళి ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ అదే ఫస్ట్ నామావళి లలిత సహస్రనామం, మీరు కందుకు తెలుసు ఎందుకు మనము ఓం శ్రీ మాత్రే అని చెప్పాలి. ఓం మాత్రే నమః, మా తల్లి నీకు నమస్కారం అని చెప్పొచ్చు కదా, ఎందుకు ఓం శ్రీ మాత్రే నమః? నేను చదివిన బుక్ లోనే చాలా మంచి చెప్పాడు, అందుకోసమే నేను ఇది చెప్పాలను మీకు ఉన్నాను. మీకు శ్రీ అంటే ఐశ్వర్యం అని తెలుసు. సో అమ్మవారు ఒట్టి మనకి ఐశ్వర్యం ఇస్తారు, అదు ఇస్తారు, అది ఇగ ఐశ్వర్యం ఇస్తారు. కానీ ఆ ఐశ్వర్యం పర్మనెంట్ లేదు. ఎంత ఐశ్వర్యం ఇస్తే కూడా తినడానికి ఇంకా ఒక హ్యాండ్ఫుల్ మోర్ మనం తినడానికి వీలు అవుతుందా? వీలు కాదు. కానీ ఆయన ఇచ్చిన ఐశ్వర్యం ఏమింటే
ఎనలేని ఐశ్వర్యం. ఎనలేని ఐశ్వర్యం అంటే మోక్షం, అల్టిమేట్లీ ఆ మోక్షం ఇస్తారు. అందుకోసమే ఓం శ్రీమాత్రే నమః. మనం స్వామి దగ్గర వస్తాం, స్వామి దగ్గర వస్తే స్వామి ఆటోగ్రాఫ్ లో బాగా సైన్ చేసినప్పుడు ఎప్పుడు స్వామి సత్యసాయిని సైన్ చేయలేదు, ఎప్పుడు శ్రీ సత్యసాయిని స్వామి సైన్ చేశారు. శ్రీ సత్యసాయి బాబా లేదంటే శ్రీ సత్యసాయి లేటే బాబా అని సైన్ చేస్తారు. కానీ మీరు చూస్తే ఒక్క ఫోటోలో కూడా శ్రీ లేకుండా ఉండదు. ఎందుకంటే ఆ పరబ్రహ్మ స్వరూపుడు 1000 times మనకి చెప్పినది ఒకనే ఒక మాట, మిమ్మల్ని అందరూ, మీరందరూ డిఫరెంట్ కాదు, మీరందరూ నేనే, మీరందరూ నేను కావాలి, అదే నా ఆశ అని ఎన్నోసార్లు చెప్పారు. ఆ ఇన్సిడెంట్ కూడా ఒకసారి చూస్తాము తర్వాత. అందుకోసమే స్టార్టింగ్ నామావళిలోనే వ్యాస మహర్షి స్వామిని గుర్తించి పెట్టుకుని ఈ వర్డ్ శ్రీ, శ్రీ అంటే నాట్ మెటీరియల్ వెల్త్, మెటీరియల్ వెల్త్ ఇస్తారు దానికి ఒక్కొక్క డివోటీస్ కి ఎంతో ఆధారాలు అది చెప్తే ఐ థింక్ ఓన్లీ దట్ టాపిక్ మనము కూర్చొని రాస్తే ఒక 5-6 యుగాలు అవుతుంది ఒక్కొక్క డివోటీస్ దగ్గర తీసుకుని రావాలంటే. అటువంటి శ్రీమాత్రేకి ఫస్ట్ నమస్కారం తెలిసి పెట్టి అదర్ థింగ్స్ మనము స్టార్ట్ చేస్తాం. వందారు జన వత్సలాయై, వత్సలాయ అంటే వాత్సల్యం. ఏ భక్తులు అంటే ఈ ఫామ్ కొట్టి కాదు, ఏ భక్తులు అమ్మవారిని పిలుస్తున్నారో, సత్యసాయమ్మని పిలుస్తున్నారో, వాళ్లు చూసి అంత వాత్సల్యం, టోటల్ గా నే తల్లి కాదు, క్రోర్ తల్లి కాదా, ఆటోమేటిక్ గా తల్లి అయ్యి అంటే చాలు, అంతే అంటే అయ్యని కూడా చెప్పవద్దు, ఒక నవ్వు స్వామి చూసి నవ్వుతే కూడా చాలు. మనం దాంట్లోనే స్టార్ట్ చేస్తాం. ఒక సమయం ప్రశాంతి నిలయంలో స్వామి ఒక ఫ్యామిలీని ఇంటర్వ్యూకి పిలిచారు. మేమందరూ పోర్టుగల్ కూర్చున్నాము, అప్పుడు స్టూడెంట్స్ అందరూ పోర్టుగల్నే కూర్చున్న వాళ్ళు. ఆ ఫ్యామిలీలో అమ్మ, గ్రాండ్ మదర్, ఒక చిన్న పసిబిడ్డ, పసిబిడ్డ అంటే 1 year old, 1 year old బాయ్. స్వామి వాళ్ళని పిలిచిన తర్వాత స్వామి రూమ్ కు వెళ్లి మళ్లీ బయట వస్తున్నారు. అప్పుడు ఈ అబ్బాయి చాలా గలడా చేస్తూ ఉన్నాడు, హా హూ హూ అని. ప్రశాంతి నిలయం ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని మన అందరికీ తెలుసు. ఇట్లా ఆయన ఆ సప్తం చూసి అందరికి కొంచెం స్లైట్ డిస్టర్బెన్స్, అట్లా అరుస్తున్నాడు అబ్బాయి ఆ ఊ అని, ఏడ్చడం లేదు, ఏమో గలడా చేస్తూ ఉన్నాడు. స్వామి దగ్గర వచ్చి హాయ్ అని చాలా కోపంగా చెప్పినట్టు చిన్నపిల్లలతో ఒక ప్రిటెండెడ్ యాంకర్ లో చెప్తాం కదా మనము ఏ అని, అట్లా అట్లా చేసినప్పుడు ఆ బిడ్డ స్వామిని చూసి పక్కన నవ్వింది. మీరు నమ్మితే నమ్మడి, అక్కడ ఉన్న పిల్లలందరూ స్వామి మీరు బోల్డ్ అని చెప్పాము. ఎందుకంటే హాయ్ అని చెప్పిన స్వామి అట్లా అంటే అది చూస్తేనే మీకు ఆ అనుభవం వస్తుంది, ఐ ట్రై టు గివ్ యూ దట్. అంత బాడీ అన్ని ఇట్లా ఉంకిపోయింది స్వామికి. అట్లనే మేము యాక్చువల్ గా ఆ ప్రేమని చూడటానికి వీలైంది ఆ రోజు, అట్లనే ఓవర్ఫ్లో అవుతుంది ఫేస్ అన్ని. అంటే ఒక మామూలుగా ఇది చెప్పిందే నేను చూడలేదు, ప్రసవం సమయంలో ప్రసవం అయిన తర్వాత అంత నొప్పి ఉంటే కూడా ఆ పాప చూసిన తక్షణమే ఆ తల్లికి ఎంత ఆనందం ఉంటుందో దానికాని కోటి టైం హయ్యర్ గా ఉంటుంది. అట్లనే ఫుల్ హ్యాండ్స్ అని షేక్ అవుతుంది దేవుడికి ఆ ప్రేమ. అప్పుడే అట్లనే ఏమి బయట అట్లా వచ్చి ఇమీడియట్గా ఇట్లా క్రియేట్ చేసి ఇంత విభూతి అవుట్ సైడ్ ఇంటర్వ్యూ రూమ్ లో, ఇంత విభూతి ఫుల్ బాడీ తీసుకుని ఆ అబ్బాయిని తీసుకుని ఫుల్, అది చాలా డార్క్ గా బ్రహ్మాండంగా ఉన్నాడు ఆ అబ్బాయి. ఇప్పుడు కూడా ఆ అబ్బాయి ఫేస్ అని నాకు ఎందుకంటే అది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. అది ఫుల్ గా చేసిన తర్వాత ఆయన క్వైట్ అయ్యాడు. తర్వాత స్వామి లోపల ఇంటర్వ్యూ రూమ్ వెళ్ళి బయట వచ్చినప్పుడు తెలుసు ఆయన చేతిలో ఏదో చైన్ ఉంటుంది, చేయిలో ఇది ఉంటుంది, ఏదో ఉంటుందని అన్ని ఆయన సర్వాభరణ భూషిత, ఈ అబ్బాయికి సర్వాభరణం ఇచ్చేసి పంపించారు. అదే స్వామి ప్రేమ. ఇక్కడ భక్తి అంటే ఏమి, స్వామి చూసి నవ్వటమే. ప్యూర్ హార్ట్ తో మనం స్వామితో చూసి ఏమి చేస్తే మంచిదో చెడ్డదో ఆయనతో అన్ని చెప్పేస్తే అన్ని సరి అయిపోతుంది. అదే వందారు జన వత్సలాయై, అది ఒక ఫస్ట్ ఇన్సిడెంట్. ఇప్పుడు సాయి గీత, మీరందరూ వినింటారు సాయి గీత గురించి. సాయి గీత స్టోరీ స్టార్ట్ చేయడానికి ముందర ఒక 2 incidents, స్మాల్ ఇన్సిడెంట్, మా ముందర జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తాం. ఒకటి మా ముందర జరిగింది, ఒకటి కస్తూరి గారు మాకు చెప్పింది. స్వామీస్ ఫిజికల్ బాడీస్ బ్రదర్ శేషమరాజు గారు ఒకరోజు ఆయన స్వామితో మర్జ్ అయ్యాడు. ఆ రోజు మర్జ్ అయిన రోజు స్వామి వస్తున్నారు, నేను అక్కడ కూర్చున్నాను ఫ్రంట్ లో. ఏ శేషంరాజు పోయారా, ఏం ఎమోషన్, ఏమి లేదు, శేషంరాజు పోయారా అని నవ్వుతూ చెప్తున్నారు స్వామి. పోయారు, నేను పోలేదంటే బాగుండదు, నేను వెళ్లి వచ్చేస్తాను, మనకు చెప్పడానికి అక్కర్లేదు, కానీ దేవుడు ప్రేమ పిల్లల పైన అంత చెప్పి స్వామి వెళ్లారు. అదన్నీ ఫినిష్ చేసుకుని వచ్చేసారు. వెంకమ్మ గారు భర్త చనిపోయినప్పుడు, వెంకమ్మ గారు భర్త మన తల్లి ఈశ్వరామాస్ ఓన్ బ్రదర్, అంటే స్వామి ఫిజికల్ ఫామ్ కు మేనమామ, మేనమామ కరెక్టా, మేనమామ అవుతారు. వెంకమ్మ గారు అంటే స్వామికి చాలా ప్రీతి, ఎందుకంటే ఐఎమ్
ఒక్కొక్క యుగంలో మీరు చూసుకుంటే కృష్ణావతారంలో స్వామిని టోటల్ గా నమ్మినవాడు, కృష్ణాన్ని టోటల్ గా నమ్మినవాడు ఎంటైర్ యాదవ కమ్యూనిటీలో ఎవరంటే ఉద్ధవుడు, కృష్ణాస్ కజిన్. అట్లా స్వామి ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి స్వామి పైన విశ్వాసం, భక్తి, స్వామి దేవుడిని తెలుసుకున్న, అఫ్కోర్స్ తాతగారు కొండమరాజు డిఫరెంట్, ఈ జనరేషన్ లో నేను చెప్తాను, అది వెంకమ్మ గారి. ఆమెకి ఒక్క డౌట్ కూడా లేదు, స్వామి స్వామి అంటే అంత భక్తి, స్వామి అది రెస్పాండ్ చేస్తారు. సిస్టర్ ఉంటే ఏమి, బ్రదర్ ఉంటే ఏమి, పక్క ఇల్లు ఉంటే ఏమి, ఎదురు ఉంటే ఏమి, పరదేశంలో ఉంటే ఏమి, భక్తియే ఆయన కావాలి కదా. ఈ అమ్మకి అంత ప్రాప్తం దేవుడు అక్కగా పుట్టడానికి. ఒక అవుట్ ఆఫ్ వే పోయి చెప్పాలంటే ఆ అమ్మ చేసిన రాగి ముద్ద గ్రౌండ్ చట్నీ అంటే స్వామికి అంత ఇష్టం. అంటే ఏమి ఇష్టం కాదు, కానీ అట్లీస్ట్ ఆ భావనలే చూపిస్తారు స్వామి. ఈ వెంకమ్మ గారు భర్త చనిపోయారు. సో స్వామి కస్తూరి గారు పైకి వెళ్లి ఆయనకి, ఎందుకంటే అప్పుడు వాళ్ళు తంతు చాలా మిక్స్ చేయడం వల్ల, మిక్స్ చేసి ఉండడం వల్ల ఆయనకు ఆ బాధ, కస్తూరి గారికి బాధ. వెళ్లి స్వామి ఇట్లా పోయింది, పోయారు స్వామి అని ఏడుచి చెప్తే స్వామి ఆయన చూసి నవ్వారంటే, నవ్వి పుట్టటం చావటం లేదంటే నాకు ఏమి మజా అన్నారంటే స్వామి. మేనమామ తా ప్రియ భక్తుని హస్బెండ్ సిస్టర్ కూడా, కానీ స్వామి చెప్పిన మాట ఇదే, పుట్టుటం చావటం లేదంటే నాకు ఏమి మజా అన్నారంటే. ఇటువంటి భగవంతుడు సాయి గీత పోయినప్పుడు చూడండి, ఇక్కడ హ్యూమన్ బీయింగ్, ఇక్కడ అనిమల్ వరల్డ్ సెన్స్ లో చెప్తాను, అది ఎంత మహనీయులు అని మనకు తెలీదు. ఇక్కడ ఓన్ రిలేటివ్స్, స్వామికి అందరూ రిలేటివ్సే, నేను ఫిజికల్ బాడీలో పెట్టి చెప్తాను. ఓన్ రిలేటివ్స్ ఒక పక్కం, ఇంకొక పక్కం ఏమంటే అనిమల్ ఎలిఫెంట్. సాయి గీత పోయినప్పుడు స్వామి వాజ్ క్రైన్, ఏడిచారు స్వామి. అది ఒట్టి లేదు, మా ఆడిటోరియంకి వచ్చారు, వచ్చి మాట్లాడారు మీరందరూ. నేను అది ఏమి ఏడుపును మనకి తెలియదు కదా, ఎందుకంటే ఎవరెవరు ఏడుపు వస్తుందో వాళ్ళు ఏడుస్తారని మనం చెప్తాం. దేవుడు అంటే కూడా మనకి మన అంటే మెంటల్ కెపాసిటీ అంతేనే కదా. స్వామి ఒక డిస్కోర్స్ ఇచ్చారు సాయి గీత గురించి చెప్పారు. అప్పుడు స్వామి మాతో అందరి పిల్లలతో ఏం చెప్పారంటే, మీరందరూ స్వామి ఏడుస్తున్నారని అనుకున్నారు, ఇది ఏడుపు లేదు, సాయి గీత అంటే అంత వాత్సల్యం, నాకు అంత వాత్సల్యం. అది ఆటోమేటిక్ గా నా సాయి గీత నా పైన ఉన్న ప్రేమ ఆటోమేటిక్ గా నేను ఏడ్చినట్టు మీకు అనిపిస్తుంది, కానీ ఇది వాత్సల్యంలో వచ్చిన ధార తప్ప ఏడుపటం లేదు అని స్వామి చెప్పారు. అటువంటి సాయి గీతకి మనం అందరూ నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఒక జోక్ గా స్వామి మామూలుగా మాతో ఏం చెప్తారంటే, ఎక్స్క్రీట్ ఆఫ్ సాయి గీత మీరు తినాలి, అప్పుడే మీకు భక్తి వస్తుందిరా అని ఎన్నోసారి మా పిల్లలకు చెప్పారు. అటువంటి మహనీయుడు సాయి గీత. ఆ సాయి గీతకు నమస్కారం చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్ కి పోతాం, ఇంకొక స్టోరీకి. ఇది మేము బృందావన ఆస్తిలో ఉన్నప్పుడు, ఇప్పుడు అందరికీ వర్డ్ క్వారంటైన్ చాలా పాపులర్ గా ఉంది. ఈ అబ్బాయికి, ఒక అబ్బాయికి చికెన్ పాక్స్ వచ్చింది. అక్కడ మేము చాలా స్ట్రిక్ట్ గా ఉంటాము, ఇటువంటి కంటీజియస్ డిసీజ్ వస్తే మేము చాలా కేర్ఫుల్ గా ఉంటాము. ఈ అబ్బాయిని మాకు అక్కడ ఒక క్వారంటైన్ రూమ్ ఉంది బేస్మెంట్ లో, అక్కడ అబ్బాయి ఉండాలి, ఆయన బయట రాకూడదు, భోజనం అన్ని మేము బయట పెడతాము, ఆయన తీసుకుంటాడు, స్వామి ఉంటే కూడా ఆయన బయట దర్శనం కన్నీ రాకూడదు. ఇది స్ట్రిక్ట్ రూల్, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది కదా, అమ్మ అంటారు కదా తెలుగులో, అది అమ్మ. సో ఈ అబ్బాయి అప్పుడు స్వామి ఫిజికల్ గా బృందావనంలో ఉన్నారు. ఈ అబ్బాయి ఒక 3 డేస్ అయిపోయింది స్వామి చూడకుండా, చాలా బాధపడుతున్నాడు ఈ అబ్బాయి, చాలా బాధపడు, స్వామి నా దురదృష్టం ఇట్లా అయిపోయింది స్వామి, మీరు ఇక్కడ ఉన్నారు, డైలీ సాయిరాం షెట్కి వచ్చి దర్శనం ఇస్తారు, మా పిల్లలందరూ లోపల బృందావన లోపల వెళ్లి భజన అన్ని చేస్తారు, వాళ్ళందరూ కూర్చుంటున్నారు, నేను ఏ పాపం చేశాను స్వామి, ఇట్లా నా లైఫ్ అయిపోయింది, మీ మొహం కూడా చూడడానికి లేకుండా పోయింది స్వామి, ఎందుకు స్వామి అని చాలా బాధపడుతున్నాడు. సో 4th డే ఆ అబ్బాయికి భరించకుండా ఏం చేశాడు స్వామి, సాయిరాం షెడ్ అక్కడ, అప్పుడు సాయిరాం షెడ్ ఈ సాయి రమేషాల్ లేదు, స్లైట్ గా ఎవరికి, ఎందుకంటే స్వామి వచ్చినప్పుడు ఎవరు బయట హాస్టల్ ఉంటారు కదా, సో స్లైట్ గా అట్లా వచ్చాడు. మా స్టేర్ కేస్ పక్కనే ఒక విండో ఉంది, ఆ విండో నుంచి మనం సాయిరాం షెడ్ చూడవచ్చు. వెళ్లాడు, ఆ విండోని స్లైట్ గా ఓపెన్ చేసి స్వామిని చూసుకుని, స్వామి నా లైఫ్ ఇట్లా అయిందే స్వామి, పోన్లే స్వామి అట్లీస్ట్ మీరు నాకు దర్శనం ఇచ్చారు కదా, ఆయనకు భయం, ఎందుకంటే బయట రాకూడదు, పెద్ద టీచర్స్ ఎవరా చూస్తే అరుస్తారు, చాలా కోపపడతారు, అందుకోసం ఎవరు చూడకూడదు అని ఇట్లా ఎట్లా ప్లాన్ చేసుకుని లైట్ గా ఓపెన్ చేసి స్వామితో ఇట్లా మాట్లాడుతున్నారు, థ్యాంక్ యూ స్వామి, నేను ఇప్పుడే వెళ్లిపోవాలి, ఎవరా చూస్తే నాకు ప్రాబ్లం అయిపోతుంది స్వామి, ఇంత సుందర రూపం ని ఫుల్ గా చూడకుండా నేను కింద పోతున్నా అని స్వామిని ఏడుస్తున్నాడు. స్వామి అక్కడ చైర్లో కూర్చొని భజన వింటారు, టక్కన లేచాడు స్వామి, లేచి హాస్టల్ సైడ్ అట్లనే వస్తారు. హాస్టల్ సైడ్ వస్తే నేచురలీ వార్డెన్ గారు వెనక రావాలి కదా, పిల్లలు అందరూ దగ్గర వస్తున్నారు, స్వామి వాళ్ళని ఏ అని అక్కడనే ఆపేశారు. దగ్గర వచ్చారు, ఈ అబ్బాయికి చాలా భయం,
ఇయో స్వామి వస్తున్నారే, అది ఒకటి స్వామి వస్తారు చాలా సంతోషం, నీ దగ్గర బయట పైకి వచ్చావని అందరూ తిట్టుతున్నారని అది ఇంకొక భయం, అన్ని మిక్స్డ్ ఎమోషన్ లో ఉంది. కానీ ఏం స్వామి వచ్చినప్పుడు మనకేం ప్రాబ్లం అని ఒక ధైర్యం, ఇదన్నీ మిక్స్డ్ ఎమోషన్ ఉన్నప్పుడు స్వామి ఎట్లా వచ్చి రారా అన్నారు. వాడన్ గారు పరిగెత్తు స్వామి దగ్గర వెళ్ళి, స్వామి ఆయనకి అని చెప్పను, నోరు మూసుకో వెళ్ళు అని చాలా కోపంగా ఆయనతో చెప్పారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత రారా అని నమస్కారం ఇచ్చి, ఏ అబ్బాయికి చికెన్ బాక్స్ ఉందో ఎవరు ముట్టకూడదో ఆ అబ్బాయికి నమస్కారం ఇచ్చి విభూది బాగా సృష్టించి, సరి అయిపోతుందిలే బంగారు బయట రావద్దు లోపలే ఉండు అని ప్రేమతో ఆయనతో పలకరించి పోయారు. ఆ అబ్బాయి వెళ్లాడు, వాడిని పిలిచారు, నీవు అబ్బాయిని అరిస్తే నాకు చాలా కోపం వస్తుంది, ఆయనతో ఏం చెప్పవద్దు నీవు అని చెప్పేసి స్వామి లోపలి వెళ్లారు. అంటే వాడిని చెప్పలే చీ అని ప్రారంభించారు, దానికి ముందరే స్వామి ఆయన నోరు మూసుకున్నారు. లోపల ఆ సేఫ్ రూమ్ ఒక, అంటే నేను త్రయ బృందావన్ గురించి మాట్లాడలేదు, త్రయ బృందావన్ ముందర స్వామినే ఆ మందిరంని ఓల్డ్ బంగ్లో అంటారు. అక్కడ ఒక్కొక్క రాయలు, ఆ బిల్డింగ్ ఉన్న రాయలు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తుంది. అటువంటి పిల్లలందరూ చాలా క్లోజ్ గా ఉన్న సమయం అదే, ఎప్పుడు కావాలంటే ఎక్కడ కావాలంటే మేము స్వామిని చూడవచ్చు. ఎస్పెషల్లీ 1970 to 80 గోల్డెన్ పీరియడ్ ఫర్ స్టూడెంట్స్, 24 hours మేము అక్కడనే ఉన్నవాళ్లు అట్లా. సో స్వామి ఆ సేఫ్ రూమ్ అని ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ కు వెళ్లారు. వాడిని పిలిచారు, ఏమి అన్నారు స్వామి ఆ అబ్బాయికి అంటే స్వామి పూర్తి చేశారు, ఆయనకి చికెన్ పాక్స్ ఉందని నాకు తెలుసురా, కానీ నా ప్రేమకు తెలియదురా, అది నాకు తెలిసిందని ప్రేమ. ఆ అబ్బాయి అంత ఏడుస్తున్నాడు లోపల, అదే నాకు కనిపిస్తుంది తప్ప ఆయనకి చికెన్ పాక్స్ ఇదో అదో అదని నాకు ఏం లేదు, దాంట్లో నాకు వస్తే కూడా పర్వాలేదు. స్వామి సెల్ఫ్లెస్, ఎప్పుడు ఆయన కోసం ఆయన ఏమి చేసుకోరు, కానీ ఆయన బంధం చేయాలంటే ఈ ప్రేమని, ఆయన ప్రేమిస్తే చాలో టోటల్ బంధం అని చెప్పినప్పుడు అందరూ ఏడుస్తున్నాం అక్కడ పిల్లలందరూ. పిల్లలందరూ ఎంత ప్రేమ ఈ తల్లికి. మనం పోతామా ఎవరికైనా చికెన్ పాక్స్ ఉంటే, నాకు చికెన్ పాక్స్ వస్తే నా తల్లి కూడా దగ్గర వస్తుంది అన్ని చేస్తుంది లేదని చెప్పలేదు, కానీ స్వామి అట్లా వచ్చి ఆయనకి ఎంత, మా తల్లి చేసినప్పుడు అమ్మాయి ఇక్కడ స్క్రాచింగ్ ఉంది ఇక్కడ స్క్రాచింగ్ ఉంది అని నేను చెప్తాము, ఎంత ఆనందం స్వామి మనకు వచ్చి ఏదైనా సృష్టించి ఇస్తే, తల్లి కూడా అంత ప్రేమ మనకి ఇవ్వడానికి వీల్లేదు, అంత ఆనందం ఇవ్వడానికి మనకు వీల్లు కాదు. తల్లి అంటే పార్షియల్గా ఉంటారు తప్పగా, అది కొంచెం లైట్ పార్షియాలిటీ, డిపెండ్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ చిల్డ్రన్ అది ఉంటుంది. ఈ సాయి తల్లికి నీవు ఎట్లా కావాలనే ఉండు, కానీ నీవు నా ప్రేమ, నా తల్లి, నా మీరందరూ నా పిల్లలు, నేను అందరిని చూసుకుంటాను. అంటే ఫిజికల్ లెవెల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది చూపించవచ్చు, కానీ డివినిటీ వచ్చినప్పుడు అందరికీ ఒకే ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమ. అదర్వైజ్ ఆల్సో ఓన్లీ అదే ప్రేమ. స్వామి చెప్తారు కదా, స్వామి ప్రేమ అందరికీ ఈక్వల్ గానే పంచుతారు. మన కంటైనర్ లో హోల్ ఉంటే ఎన్ని నీళ్లు తీసుకుని ఏం ప్రయోజనం, ఆ ప్రేమ హోల్స్ అదన్ని చూస్తే నాకు ఏం ప్రేమ అని అర్థం కావట్లేదు. అన్ని హోల్స్ ఉంది కానీ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ రోజు నా పాత్రమైన బాడీలో స్వామి ప్రేమ తీయకుండా అన్ని బయటపోయింటే కూడా ఒక్కరోజు ఆ హోల్స్ అన్ని టోటల్ గా స్వామి దయాతో స్వామి కృపతో అన్ని క్లోజ్ చేసి ఆ ఫుల్ ప్రేమని స్వీకరించటానికి వీలవుతుందని ఒక ధైర్యం స్వామి మా పిల్లలందరికి ఇచ్చారు. అది మా పిల్లలు కొట్టి కాదు, అందరికీ. ఇది ఒక నైస్ ఎగ్జాంపుల్. ఇంకొకటి, నేను ఇప్పుడే చెప్పాను కదా పుట్టిన తల్లి సాయి తల్లి వీళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్, ఈ ఇన్సిడెంట్ మీకు చెప్పాను. ఇంకొక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, స్వామి ఎన్నో అనుభవాలు ఇచ్చింటే కూడా స్వామి మాయాస్వరూపి. స్వామి ఒకతూరి పిల్లలందరూ స్వామితో అడిగినప్పుడు స్వామి మాయని ఎట్లా గెలించాలంటే స్వామి ఒక్కనే ఒక మాట చెప్పారు, మాయతో ప్రార్థన చేసుకుంటారా, యూ కెనాట్ ఫైట్ మాయా, మాయతో కోట్లాడడానికి వీల్లేదు, మీరు ఓన్లీ ప్రే చేసుకోవచ్చు, ప్రే చేసుకుంటే ఆమె రక్షిస్తుంది అని స్వామి చెప్పారు. సో స్వామి ఎన్ని అనుభవాలు ఇస్తే ఈ మాయా తల్లి ఏదో ఒక డౌట్ వేస్తుంది. అది అందరికి నాకు తెలిసి ఫిజికల్ గా క్లోక్ లో ఉన్న వాళ్లకు అందరికీ 24 hours స్వామి దేవుడా అని ఆ చింతనలో చాలా చాలా తక్కువ మందికే ఉంటుంది. వన్స్ ఆర్ ట్వైస్ అంటే ఇప్పుడు నాకు విశ్వాసం ఉంటే కూడా ఒక్క సమయం నేను సెకండ్ ఇయర్ డిగ్రీ ఏమో చదివినప్పుడు ఒక డౌట్ వచ్చింది, స్వామి దేవుడా. ఈ డౌట్ వచ్చిన తర్వాత నాకు చాలా బాధ, ఎందుకంటే ఎన్నో అనుభవాలు ఇచ్చారు స్వామి, సో మెనీ ఎక్స్పీరియన్స్. ఇదన్నీ ఉంటే బుద్ధికి తెలుస్తుంది, మనసుకి తెలియట్లేదు. ఈ డౌట్ వచ్చిన తర్వాత, డౌట్ వచ్చింది అని ఆ బాధ నాకు చాలా ఎక్కువ అయిపోయింది. డైలీ ఏడుస్తున్నాము, ఎట్లా స్వామితో చెప్పాలి, స్వామి ఇట్లా డౌట్ వచ్చింది అని గిల్టీగా ఫీల్ చేస్తాం కదా. స్వామి ఎంత ప్రేమ ఇచ్చినప్పుడు స్లైట్, ఇది ద్రోగం అని చెప్పడానికి వీల్లేదంటే కూడా
ఒక్క బ్లాక్ మార్కే కదా, అయ్యో ఇట్లా థాట్ వచ్చిందే, ఇట్లా థాట్ వచ్చిందే, ఇట్లా థాట్ వచ్చిందే, కానీ డౌట్ వస్తుంది, డౌట్ వస్తుంది. అదే హ్యూమన్ మైండ్. ఇట్లా ఉన్నప్పుడు స్వామి ఈ సమయం చూసి నేను స్వామి అలోన్ గా ఉండటానికి వీలు లేకుండా చేశారు. అన్ని రోజులు మంచి మామూలుగా స్వామి భజన అయిన తర్వాత భోజనం చేసి అక్కడ కూర్చున్నప్పుడు ఇద్దరు ముగ్గురే ఉంటాము, లేదంటే నేను ఒకడే ఉంటాను, అట్లా స్వామి ఛాన్స్ ఇచ్చిన వారు 3 డేస్ ఎవరో అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇదన్నీ పర్సనల్, ఇది యూ హావ్ టు షేర్ విత్ స్వామి. ఆ బాధ చాలా కదులుతుంది లోపల, స్వామి ఇట్లా వచ్చింది, స్వామి ఇట్లా వచ్చింది, స్వామి ఇట్లా. స్వామి ఎప్పుడు పండ్లని టోటల్ గా రైప్ అయిన తర్వాతనే కొడతారు. నేను రైప్డ్ ఫ్రూట్ అని చెప్పలేదు, డౌట్ లో రైప్డ్ ఫ్రూట్ అనుకోండి. 3 రోజులు అయిన తర్వాత 4th డే నా అదృష్టం స్వామి భజన, స్వామి భజన అయిన తర్వాత అంటే ఫస్ట్ స్టాండ్ మీరందరూ చూసింటారు, ఆర్తి తీసుకుంటారు, లోపల వెళ్లి భోజనం చేస్తారు. అది స్వామి పుట్టపర్తిలో బ్రంచే. స్వామి భోజనం 8 నిమిషాలు 2 నిమిషాలు, ఎందుకంటే మంగళారతి ఫస్ట్ స్టాండ్స్ అయిన తర్వాత స్వామి వెళ్తారు లోపల. మేము మంగళారతి అయిన తర్వాత లోపల పోతాము, దాని లోపల స్వామి వచ్చి అక్కడ కూర్చొని ఏం సమాచారం అంటారు. అదే 1.5 మినిట్ అదే స్వామి భోజనం ఇది. సో లక్లీ ఆ రోజు ఎవరు లేదు, వెళ్లాను. మా మొహమ్మన్ని స్వామి అబ్జర్వ్ చేస్తున్నారు, ఏదో బాధలు ఉన్నాడు అని. వెళ్లి ఏమిరా అని చాలా ప్రేమతో అడిగారు. అంతే ఆ డ్యామ్ టోటలీ బస్ట్ అయిపోయి స్వామి కాలు పట్టుకుని ఏడుస్తున్నాను. ఏడ్చి స్వామి చాలా డౌట్లు వస్తుంది. స్వామి ఎవరితో? పరబ్రహ్మ స్వరూపం. ఏమి లేదు, అక్కడి నుంచి లేచి ఆ విండోలో చూస్తే వేలాని వేళ్ల మంది ఉంటారు, కానీ బుద్ధి అంతే. వెళ్లి చాలా డౌట్ వస్తుంది స్వామి, ఎందుకంటే మనకు వేరెవరు లేదు, ఏది ఉంటే ఆయనతో చెప్పాలి కదా. చాలా డౌట్స్ వస్తుంది స్వామి. అప్పుడు నాకు చాలా హెయిర్ కూడా ఉంది, అప్పుడు చిన్న 18-19 ఇయర్ ఓల్డ్ అబ్బాయి కదా. నా హెయిర్ అట్లా పట్టుకుని ఆయన తొడ, ల్యాప్ అంటే తొడనే కదా, అక్కడ పెట్టుకుని ఇట్లా చేశారు. ఇట్లా చేసి వస్తే ఏమిరా, ఇదే ఈ టోన్, వస్తే ఏమిరా అంటే మీకు తెలుస్తుంది కదా, ఆ ప్రేమతో టోటల్ గా ప్రేమ అట్లనే ఫ్లో అవుతుంది. నేనే వేస్తాను కాదారా, నేనే వేస్తాను కాదారా పాసింగ్ క్లోత్స్, దేనికి బాధపడదు, నాతో చెప్పేశావు కదా చాలు, అన్ని సరి అయిపోతుంది. అంత ప్రేమ, అంత ప్రేమ, అంత ప్రేమ. ఎప్పుడు నా లైఫ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లోరియస్ డేస్. నేను నా తల్లి దగ్గర వెళ్ళి, అమ్మా మీ పైన చాలా డౌట్ వస్తుందమ్మా అంటే టక్కన ఒకటి కొడుతుంది ఈ ప్రేమ తల్లి, వాత్సల్యం, వందారు జన వత్సలాయి చెప్పింది ఇది. వస్తే ఏమిరా, పర్వాలేదురా, నేను ఉన్నాను కదా, నేను ఉన్నప్పుడు ఏం కాదు. నా లైఫ్ లో ఎప్పుడెప్పుడు తప్పు చేశాను, టు ఎర్ దిస్ హ్యూమన్ టు ఫర్గివ్ ఇస్ గాడ్ అని స్వామి ఊరికే ఒకటి చెప్పలేదు. ఏ తప్పు చేస్తే నాకు అవకాశం దొరికినప్పుడు, స్వామి ఈ రోజు పలానా పలానా రోజు ఇట్లా జరిగింది స్వామి అని ఫిజికల్ గా చెప్పడానికి వీల్లవుతే ఫిజికల్ గా చెప్పేస్తాను స్వామితో. ఫిజికల్ గా చెప్పడానికి వీల్లేదంటే మా ష్రైన్ లో వెళ్లి స్వామి ఇట్లా జరిగింది. కొన్ని సమయాలు నేను, ఎందుకంటే స్వామి ఆమ్నిప్రెసెంట్ ని ఆ విశ్వాసం స్వామి ఇచ్చారు కదా, చేసిన తప్పు ఐ యూస్ టు ఫీల్ టూ షై, అది ఎట్లా స్వామి ఇట్లా చెప్పడం అని మా కబోర్డ్ స్వామి దగ్గర వెళ్ళి, స్వామి ఇట్లా చేశాను మీరు పట్టించుకోదు, ఎందుకంటే ఒక తప్పు చేస్తే మళ్ళీ స్వామి అక్కడ లైన్ల దర్శనం వచ్చినప్పుడు మౌనం చూడరు. బృందావనంలో ఇది ఎక్స్పీరియన్స్, అట్లనే మమ్మల్ని డెవలప్ చేశారు స్వామి. ఒక్క తప్పు అయిందంటే ఫినిష్డ్, ఆయనతో చెప్తే ఇమ్మీడియట్ దానికి విమోచనం, వస్తారు మాట్లాడతారు, ఏ చెప్పావు కదా నీవు చూసుకుంటాను అని చాలా ఎన్నోసార్లు చెప్పారు. ఎప్పుడు స్వామి ఇది మీరు పట్టించుకోవద్దు అని చెప్పాను, దాని ఫ్రూట్ అంటే ఫలం అంటారు కదా, ఆ ఫలం నేను నా లైఫ్ లో తప్పగా ఏదో ఒక రూపంలో అప్పుడు నాకు గుర్తొస్తుంది, అది చేశాము అందుకోసమే ఇట్లా వచ్చింది అని ఆ రియలైజేషన్ కూడా ఇస్తారు. కానీ ఎప్పుడు ఏమి తప్పు నేను చేశాను, ఏ బ్యాడ్ థాట్స్ నా మనసు లోపల వచ్చిందో, వందారు జన వత్సలాయి ఉన్నప్పుడు మనకెందుకు బాధ పోవటం, స్వామి ఇట్లా ఆయన స్వామి క్షమించండి, క్షమించండి కూడా చెప్పము, ఇట్లా ఆయన స్వామి వీ షుడ్ బి ప్రిపేర్ టు టేక్, ఆయనతో చెప్పటమే అదే పరిహారం. ఇమ్మీడియట్ గా స్వామి ఏదో చూసుకుని ఎందుకు బాధపడుతున్నారో, ఒక్క దొరి కూడా నా తరువు లేదు. ఇదే ఒక నేను స్వామి దగ్గర లేకుండా ఒక మఠాధిపతి దగ్గర శిష్యుడుగా ఉన్నాను అనుకోండి, నేను ఆయన దగ్గర వెళ్లి గురుజీ నాకు మీ పైన డౌట్ వస్తుందంటే ఇమ్మీడియట్ గా ఏం చెప్తాడు ఆ గురుజీ సెక్రటరీ పిలుస్తారు, ఏ అబ్బాయి దగ్గర పెట్టవద్దురా బయట పెట్టండిరా, అన్ని తెలుసుకున్నాడు ఏదో పోయి బయట చెప్పేస్తాడు అంటున్నారు. కానీ ఇది తల్లి, తల్లి తల్లి వాత్సల్యం అంటే వాత్సల్యం, వాత్సల్యం అంటే వాత్సల్యం. అటువంటి వాత్సల్యముల తల్లితో ఇది నేను ఇప్పుడు కూడా ఒక లెసన్ గానే నేను నా లైఫ్ లో పట్టుకున్నాను. ఏమి చేస్తే ఆయన వెళ్లి చెప్పడం స్వామి ఇట్లా జరిగింది, దానికి ఫిజికల్ ఫామ్ అక్కర్లేదు. ఫిజికల్ ఫామ్ ఉన్నప్పుడు చాలా సంతోషం, ఇది అక్కర్లేదంటే మళ్ళీ ప్రేమ సాయికి వచ్చినప్పుడు దగ్గర చేర్చుకోలేదంటే కష్టం, ఎందుకంటే అన్ని వింటారు కదా. స్వామి ఇప్పుడు మీకు చెప్తాను స్వామి, ఫిజికల్ ఫామ్ ఉన్న వరకు మీ ఫిజికల్ ఫామ్ తోనే ఉండాలి,
అది ఫిజికల్ ఫామ్ 24 అవర్స్ మనకు ఉండదు కదా. అప్పుడు మనకి ఏదైనా చెప్పాలంటే కూడా ఎక్కడని ఇక్కడ దానికి షైన్ కి పోయి చెప్పాలనక్కర్లేదు. ఇక్కడ కూర్చున్నాను స్వామి, ఇట్లా వచ్చింది స్వామి, స్వామి ఇట్లా వచ్చింది స్వామి, అయిపోయింది అంతే. ఆయన చూసుకుంటాడు, సర్వత్రా ఉన్న స్వామి కదా, అదన్నీ చూస్తున్నాం. ఎంత సర్వాంతర్యామి ఇదని కొన్ని నామావళీలు వస్తుంది. అప్పుడు ఇంకా మంచి మంచి స్టోరీస్ చెప్పకూడదు, లీలాస్, లీలాస్ ఆఫ్ భగవాన్ చెప్తాము. ఇంకొక గ్రేటెస్ట్ ఇది మీరు చూస్తే ఎంత వాత్సల్యమంటే, మగవాళ్లు ఆడవాళ్లు అటువంటి డిఫరెంట్ స్వామికి లేదు. ఇంకొకటి, ఆడవాళ్లకని మన భారతీయ కల్చర్ లో సర్టన్ రెస్ట్రిక్షన్స్ అన్ని ఉంటుంది. స్వామి అన్ని తీసేశారు మీకు అందరికీ తెలుసు. ఒక వన్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్ ఏమంటే, విడోస్ అవుతే వాళ్ళు భర్త చనిపోతే ఆయమ్మ 1 ఇయర్ ఏ ష్రైన్ కి పోకూడదు అని, ఒక టెంపుల్స్ కన్నీ పోకూడదు అని ఒక ఇది. కానీ మీరు చూస్తే స్వామి అటువంటి వాళ్ళకి చెప్తారు, నీవు తల్లి ఇంటికే వస్తున్నావు కదా, ఇది ఇది టెంపుల్ కాదు. అంటే టెంపుల్ కి ఏం చెప్తారు, గుడి, గుడి కాదు ఇది, ఇది తల్లి ఇల్లు, నీ ఇల్లుకు నీవు వస్తావు, అందుకోసం ఇక్కడ ఏమిది లేదు అని చెప్పిన వాత్సల్యమూర్తి ఈ మాత్రేకి ఒక పెద్ద నమస్కారం చెప్పి, ఇంకొక మంచి నామావళి అంటే అయ్యి అని చాలా ప్రేమతో అందరూ పిలుస్తున్నాము, ఆ అయ్యికి మన నమస్కారం చెప్పి ఈ రోజు ఎపిసోడ్ ఫినిష్ చేస్తాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతి ఈ చరాచర జగత్తుని భగవత్ ప్రతిరూపంగా భావించి ఆరాధించమని మనకి నేర్పిస్తుంది. అటువంటి భగవత్ శక్తి ఈ సృష్టిలోని కణకణంలోని ఉందని మన సంస్కృతికి ఆయువు పట్టైన వేదం నిరూపిస్తుంది. వేదాల అర్థం తెలుసుకుని అధ్యయనం చేస్తే భగవదనుభూతి పొందగలమని సాయి భగవానుడు మనకి ప్రస్ఫుటంగా చెప్పారు. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం మీకోసం అందిస్తున్న ప్రత్యేక శీర్షిక వేదాలలో జగన్మాత తత్వం. అమ్మవారి తత్వం వేదాలలో ఎలా వర్ణించబడిందో చెప్తూ నిత్య జీవితంలో వేదాల సారాన్ని ఆచరణలో ఎలా పెట్టుకోవాలో వివరిస్తుంది ఈ శీర్షిక. 9 భాగాల్లో ప్రసారం కానున్న వేదాలలో జగన్మాత తత్వం శీర్షికలోని మొదటి రోజు దుర్గా సూక్తం మొదటి భాగం వివరణ ఇప్పుడు మీరు వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ వింటున్నటువంటి శ్రోతలందరికీ మనఃపూర్వకమైన శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరితో కొన్ని మంచి విషయాలు ఈ నవరాత్రి సందర్భంగా పంచుకోవడానికి మీ ముందుకొస్తున్నది మీ రేడియో సాయి తెలుగు బృందం. వేదాలలో జగన్మాత తత్వం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. స్వామి తమ ఉపన్యాసాలలో పంచమాతల గురించి ఎన్నోసార్లు వర్ణించగా విన్నాం. వేదమాత, భూమాత, గోమాత, దేహమాత, దేశమాత. అదేకాకుండా స్వామి 1962 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వేద పాఠశాలను ప్రారంభోత్సవం చేస్తూ తమ అవతార లక్ష్యాలైనటువంటి వేదపోషణ, విద్వత్పోషణ, ధర్మస్థాపన, భక్తరక్షణ గురించి వెల్లడి చేశారు. అలా వేదపోషణకు నాంది ప్రస్తావన చేసిన సాయి జగన్మాత, ఆ వేదమాతను మనం ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా తలుచుకోవడం ఒక అదృష్టం. ఒక దసరా ఉపన్యాసంలో భగవాన్ బాబావారు ఈ విధంగా వర్ణిస్తున్నారు. ఈ సృష్టి మొత్తంలో ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో జగన్మాతను సత్యస్వరూపిణిగా, స్త్రీ స్వరూపంగా, అమ్మవారిగా ఈ శరన్నవరాత్రుల్లో కొలుస్తూ ఉంటాం. అందుకే జగన్మాతను మనం సత్యస్వరూపిణిగా అభివర్ణిస్తాం. వేదాలు మనకు సత్యాన్ని సూచిస్తాయి. కనుక స్వామి ఎంతో చక్కగా వేదాలలో ఉండేటటువంటి అంతరార్థాన్ని తెలుసుకోమని మనకి చెప్తూ ఉంటారు. మరి ఈ సత్యమైనటువంటి శక్తి తత్వాన్ని, ఆ జగన్మాత తత్వాన్ని వేదాలలో ఏ విధంగా నిక్షిప్తమై ఉందో అది తెలుసుకోవడానికి వేదాలలో జగన్మాత తత్వాన్ని మీకందిస్తున్నాం. ఈ చిరు ప్రయత్నంలో భాగంగా మీ అందరూ కూడా పాలుపంచుకుని స్వామి తత్వాన్ని, దేవీ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి వచ్చింది శ్రీ భార్గవ్, సాయిరాం భార్గవ్.
1: సాయిరాం గణేష్.
0: మరి ఈ ఉత్కృష్టమైనటువంటి సమయం శరన్నవరాత్రుల సమయం ఎంతో పవిత్రమైందని స్వామి చెప్తూ ఉంటారు. వ్యక్తిగత సాధనకు, సామూహిక సాధనకు ఎంతో పవిత్రమైనటువంటి సమయంగా ఈ శరన్నవరాత్రుల్ని అభివర్ణిస్తారు. మరి ఈ జగన్మాత తత్వం గురించి, ఆ శక్తిని మనం సంగ్రహించుకోవడానికి, ఆ శక్తిని మనం స్వీకరించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ అవకాశాన్ని మరి స్వామి మనకి అందించారు. ఈ 9 రోజులు మనం చక్కగా ఆ సాధనలో మనం ఆ జగన్మాతను, సాయిమాతను మనం కొలుచుకుంటూ వేదాలలోకి అడుగు పెడదాం.
1: నిజమే,
0: మనకందరికీ తెలిసిన విషయమే శరన్నవరాత్రుల్ని 9 రోజులు. మొదటి 3 రోజులు మనం దుర్గాదేవిగా, 2వ సెట్ ఆఫ్ 3 రోజుల్ని లక్ష్మీదేవిగా, 3వ సెట్ ఆఫ్ 3 రోజుల్ని మనం సరస్వతీదేవిగా మనం కొలిచి ఆరాధిస్తూ ఉంటాము. మరి వేదాలలో మనకి ఉపనిషత్తులు చదువుతూ ఉంటాము, సూక్తాలు చదువుతూ ఉంటాము, మంత్రాలు చదువుతూ ఉంటాము. వాటిల్లో మనం 3 సూక్తాల్ని ఈ 9 రోజులు విభజించుకొని దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, మేధాసూక్తము, ఈ 3 సూక్తాల్లోకి మనం తొంగి చూద్దాం.
1: అంటే దుర్గాదేవికి సంబంధించిన దుర్గా సూక్తము, తర్వాత మహాలక్ష్మి అంటే శ్రీ సూక్తము, తర్వాత సరస్వతీదేవి అంటే మేధాసూక్తము. అయితే ఇప్పుడు మనం ముందర దుర్గా సూక్తంతో స్టార్ట్ చేద్దాం. కానీ దుర్గా సూక్తం చేసే ముందర గణేష్, ఇప్పుడు మనం ఇప్పుడు 3 ఇట్లోనే ఒకటే కామన్ ఇప్పుడు గమనిస్తే, దుర్గా సూక్తము, మేధా సూక్తము, శ్రీ సూక్తము. సూక్తము అంటే ఏంటో ముందర తెలుసుకుందాం, ప్రయత్నించుదాం తెలుసుకోవడానికి.
0: తప్పకుండా. ఈ మనం దీని గురించి చదువుతున్నప్పుడు ఒక చక్కని విషయం దొరికింది మనకి. సూక్తానికి ఐదు రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు.
1: సంస్కృతం భాష లాంటిది, దాంట్లో ఎన్నో విధాలైన మీనింగ్స్ ఉంటాయి.
0: ప్రతి అక్షరానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. అది సంస్కృత భాషలో ఉండేటటువంటి అందం. మరి అవేంటో తెలుసుకుందాము. అవి ఐదు. ఒకటి, ఇవి వేద మంత్రాలు.
1: మంత్రాలు అంటే మనం ఒక దానికి ఒక స్వరాలు ఒక విధమైన ఒక లయం తోటి చెప్తాం.
0: రెండవది, ఎవరైనా దేవీ దేవతల్ని భగవంతుణ్ణి అభివర్ణిస్తూ లేకపోతే పొగుడుతూ మనం చెప్పేటటువంటి మంత్రాలు.
1: నిజమే, చూడు, నారాయణ సూక్తము, పురుష సూక్తము, శ్రీ సూక్తము, మేధా సూక్తము, దేవి సూక్తము, అన్ని అంటే ఏదో ఒక ఎవరినో కలవడానికే మనం చేసేది.
0: మూడవది, బాగా ఉచ్చరించబడింది. అంటే మనం ఇందాక నువ్వు చెప్పినట్టు లయబద్ధంగా మనం వేదం చెప్పేటప్పుడు స్వరశుద్ధి, మాతృశుద్ధి,
1: అక్షరశుద్ధి,
0: ఈ మూడు చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీంట్లో అది కనిపిస్తూ ఉంటుంది. నాలుగవది, దీంట్లో ఇది కేవలం అక్షరాలు పదాలు యొక్క కూడికే కాకుండా దీంట్లో నిక్షిప్తమైనటువంటి ఒక అర్థం, అంతరార్థం దాగి ఉంటాయి.
1: అంటే ప్రతి అక్షరాలు, ప్రతి దాంట్లో ఉన్న శబ్దాలు మనతో మాట్లాడతాయి,
0: చాలా భావగర్భితంగా ఉంటాయి అన్నమాట. ఐదవది, చివరిది, ఇది వినడానికి చాలా సరదాగా ఉన్నా కానీ చాలా బాగుంటుంది. దాన్ని భేష్ అనిపిస్తుంది.
1: బాగా చెప్పావు.
0: బాగా చెప్పావు.
1: అంటే అదొక మీనింగ్. అంటే అది చెప్పింది ఎలా ఉంటుందంటే అది వినేసరికి విన్నవాళ్ళ శ్రోతలందరికీ హాయిగా ఉంటుంది, ఆ అనుభవం కలుగుతుంది.
0: మరి ఈ దుర్గా సూక్తం, మేధా సూక్తం, శ్రీ సూక్తం లోకి వెళ్తాము. ఈ రోజు మొట్టమొదటి రోజు, మరి ఆ సాయి జగన్మాతను మనం మనసారా కొలుస్తూ దుర్గాదేవిగా మనం ఆరాధిస్తూ మనం దుర్గా సూక్తంలోకి అడుగు పెడదాము.
1: అంటే దుర్గా సూక్తం ఫస్ట్ మూడు శ్లోకాలు చెప్తాము.
0: మూడు శ్లోకాలు మనం చెప్తాము. చెప్పిన తర్వాత అంటే మూడు రోజులుగా మనం విభజిస్తున్నాం కాబట్టి మొదటి మూడు రోజులు మొదటి మూడు పర్ణాలు, రెండవ రోజు రెండవ సెట్ ఆఫ్ మూడు శ్లోకాలు, ఆఖర్లో రెండు మనం చెప్పుకుంటూ ఉంటాం. మొట్టమొదటిగా మనం గణపతి ప్రార్థనతో మొదలు పెడతాము.

0: మరి మనం దీని అంతరార్థంలోకి వెళ్లే ముందు ఈ మూడు శ్లోకాల యొక్క అర్థం ఏమిటో డైరెక్ట్ గా మనం తెలుసుకుందాము.
1: తప్పకుండా.
0: మొట్టమొదటిది, ఓ అగ్నిదేవ, సోమమును పిండి దాని రసమును నీకు సమర్పించదము. మాకు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ఆ అగ్నిదేవుడు దగ్ధము చేయుగాక. నావ ద్వారా సముద్రమును
2: దాటారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వి భవాతోకాయతన.

0: అగ్నిదేవుడు మమ్మల్ని సమస్తమైన క్లేశములు తప్పిదముల నుండి తప్పించి కాపాడునుగాక. అగ్నివర్ణముతో వెలిగేది, తపశ్శక్తిచే ప్రకాశించేది పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణి, భక్తుల యొక్క కర్మలను బట్టి ప్రతిఫలమును ఒసగేది అయిన దుర్గాదేవిని నేను శరణుజొచ్చుచున్నాను. ప్రపంచమనే దుఃఖసాగరము నుండి భక్తులను దరిచేర్చే ఓ దేవి, మమ్ము కాపాడు, నీకు ప్రణమిల్లుతున్నాము. ఓ అగ్నిదేవుడా, నీవు శ్లాఘనీయుడవు. సునాయాసమైన మార్గముల ద్వారా మమ్ములను సమస్త దుఃఖముల నుండి దూరముగా తీసుకువెళ్ళు. మా స్వస్థలము, మా మాతృభూమి మరియు సమస్త ప్రపంచము సస్యశ్యామలముగా సుభిక్షముగా ఉండుగాక. మా పిల్లలకు, వారి పిల్లలకు ఆనందమును కలుగజేయుదువుగాక.
1: ఇంత బాగుంది కదా గణేష్. కానీ ఒక చిన్న ప్రశ్న నాకు తలెత్తుతున్నది ఈ విషయం విన్న తర్వాత. దుర్గా సూక్తం అంటున్నాం కదా, దుర్గా సూక్తంలో నువ్వు చెప్పిన అర్థం ప్రకారం అగ్నిదేవుడే ఎక్కువ వచ్చారే దుర్గా సూక్తంలో, అంటే దుర్గాదేవికి అగ్నిదేవుడికి ఏమైనా అవినోభావ సంబంధం ఏమైనా ఉందా? దాని విషయంలో ఏమైనా కొంచెం మనం చర్చిస్తే బాగుంటుంది.
0: తప్పకుండా. ఈ జాతవేద అనే పదం మనం మొట్టమొదటిగా వింటున్నాము. దాని ముందు నువ్వు చెప్పినట్టు అగ్ని ప్రస్తావన ఎక్కువ వస్తుంది ఈ దుర్గా సూక్తంలో. మరి అమ్మవారి గురించి మాట్లాడుతున్నాం, దుర్గాదేవి గురించి మాట్లాడుతున్నాం, అగ్ని ఎందుకు వస్తుంది అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలగచ్చు. సో ఒకటి, రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్ అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. లోపల ఏదైతే శక్తి స్వరూపంగా నిబిడీకృతమై ఉన్నదో అది దుర్గాదేవి తత్వం, ఆ శక్తి స్వరూపం.
1: అలాగే
0: మరి ఆ దుర్గాదేవి తత్వం, ఆ శక్తి తత్వం మనకి బయట అగ్నిదేవుడుగా మనకి దర్శనమిస్తాడు, అగ్ని స్వరూపంలో దర్శనమిస్తాడు అన్నమాట.
1: ఓకే, దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ అంటే నువ్వు చెప్తే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మనం నవరాత్రుల విషయం చెప్పినాం కదా, నవరాత్రుల్లో ఉన్నాం. ఇప్పుడు నవదుర్గా స్వరూపం అంటాం. నవదుర్గాలో ఒక స్వరూపం పేరు స్కందమాత అంటారు. అంటే నువ్వు చెప్పినలాగే ఎగ్జాక్ట్లీ అలాగే రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అంటే ఇప్పుడు అమ్మవారు అగ్నిస్వరూపం. ఎందుకంటే నువ్వు ఇప్పుడు రెండో శ్లోకంలో చెప్పావు కదా, తామ అగ్నివర్ణం, అగ్నివర్ణం తపసా జ్వలంతి, జ్వలిస్తూ ఉంటుంది తపస్సు తోటి. దాని కూడా వద్దాం, తపసాకి ఆమెకి ఏం పేర్లు ఉన్నాయో, రెండు మూడు పేర్లు గమ్మత్తుగా ఉంటాయి. అయితే ఇప్పుడు దీనివల్ల ఒక పేరు స్కందమాత అని ఒక పేరు వస్తుంది అమ్మవారికి, నవదుర్గాల్లో ఒక పేరు. ఇప్పుడు స్కందుడు అని మనం చెప్పామనుకో, స్కందుడు కూడా అగ్నిస్వరూపం. ఎందుకంటే ఆయన వచ్చింది ఈ ప్రపంచంలోని ఉన్న చెడుని దగ్ధం చేయడానికి. అందుకే ఆయన్ని మనకి దేవతలకి కమాండర్ ఇన్ చీఫ్ గా నియమిస్తారు. అప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు చూసావనుకో, అమ్మవారు అగ్నిస్వరూపం, అమ్మ నుంచి ఆవిర్భవించిన స్కందుడు అగ్నిస్వరూపం. అంటే నువ్వు ఇప్పుడు చెప్పినలాగా బయట కనిపించేది, బయట భాషించేది అగ్ని, లోపల మన లోపల ఉన్నది ఆ అగ్ని దుర్గాదేవి లాగా మనకి లోపల భాషిస్తూ ఉంటుంది.
0: చాలా బాగుంది భార్గవ్. జాతవేద అనే పదం గురించి మనం మొట్టమొదటి దుర్గా సూక్తంలో వస్తుంది. మరి అసలు జాతవేద గురించి స్వామి ఏం చెప్పారో స్వామి మాటల్లో మొట్టమొదటిగా విందాం. అప్పుడు మనం చేస్తున్న ఈ కార్యక్రమానికి స్వామి ఒక రూపాన్ని అందించినట్టు మీకు అవుతుంది. ఎందుకంటే వేదాలు, దాంట్లో ఉండే అర్థాలు ఏ విధంగా ఉంటాయనేది స్వామి ఈ ఉపన్యాసం ద్వారా మనకు చెప్తున్నారు.
2: వేదము ఎవరి నుండి ఉద్భవించినటువంటిదని, లేక ఎవరి నుండి ఆవిర్భవించినటువంటిదని, లేక ఎవరి నిమిత్తమై ఆవిర్భవించినటువంటి యొక్క ఈ అగ్నిని ఈ యొక్క జాతి వాహనం అని కూడాను, జాతి వేదం అని కూడాను పిలుస్తూ వచ్చారు. అగ్ని జాతి వేద అని కూడాను దీనికి మరొక పేరు. అనగా అగ్ని, భరత ఈ రెండింటి యొక్క పేర్లకు ఒక విధమైనటువంటి యొక్క భేదములు లేనటువంటివిగా కూడాను మనం ఇందులో కొంత స్పష్టం చేసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం పర్యాయ పదములే తప్ప భేదములైనటువంటివి కాదని కూడాను స్పష్టమవుతుంది. అయితే ఈ భగవత్ తత్వమునందు ఈడ, సరస్వతి, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి త్రిమూర్తాత్మకమైనటువంటి యొక్క ఈ స్వరూపమును ఋగ్ యజు సామ వేదముల నుంచి కూడా ఆవిర్భవించినటువంటి యొక్క తత్వమును ఇందులో చేర్చి తద్వారా సత్చిత్ ఆనంద స్వరూపునిగా నిరూపము కూడాను చేసింది ఈ యొక్క శృతి.

0: భారతీయులు ఆచరించేటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు యందు యజమానుని యొక్క సతి ఈ యొక్క అగ్ని గురించి లేక వేదమును గురించి అనేక రకములుగా కొన్ని మంత్రములు కూడా చెప్పవలసి వస్తుంది. అప్పుడు ఆ మంత్రములు యందు ఓ రుగ్ యజుస్తామ ఆత్మకమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడా, నీవు సర్వ వేద స్వరూపుడుగా ఉంటున్నావు, నీవు కేవలము జ్ఞాతవు, జాతవు, దాతవు, భరతవు అని కూడాను ఈ భరత శబ్దమును అక్కడ కూడాను ప్రబోధిస్తూ వచ్చింది. అనగా అగ్నికి ఈ జ్ఞాత, దాత, భరత అనేటువంటి పదములు కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఉపమాన పదములే తప్ప భేదములు అనేటువంటివి కావు. ఈ విధముగా భరత అనేటువంటి శబ్దములు, భరత, భారత, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి శబ్దములు వేదమునందు అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చింది.
1: మనం ప్రతిసారి 1962 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా స్వామి వేద పురుష సప్తాజ్ఞాన యజ్ఞం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు స్వామి చెప్పినటువంటి అవతార లక్ష్యాల్లో వేద పోషణ. వేద పోషణ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ సత్యాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని మనం బయటపెట్టి తెలుసుకోవడం జ్ఞానం. ఆ జ్ఞానం స్వామి ఆ అగ్ని స్వరూపం జ్ఞానానికి ఒక ప్రతీక.
2: కరెక్ట్.
1: సో ఆ జ్ఞానాన్ని మన ముందు వెలిగింపజేసి స్వామి మనకి ఆ వేదం యొక్క తత్వం అంతటినీ మనకి, ఆ దుర్గాదేవి యొక్క తత్వం అంతటినీ మనకి అందిస్తున్నారు.
2: కరెక్ట్. మాడే చెప్పావు నిజం. ఇప్పుడంటే ఇప్పుడు ఇది దీని తర్వాత నెక్స్ట్ ఇంకో చిన్న క్వశ్చన్ మనకి అందరికి వస్తుంది. ఇప్పుడు దుర్గా సూక్తం, దుర్గా అంటే దుర్గాదేవి అయినా అంటే మనకి అంటే అష్టభుజ దుర్గా, మళ్ళీ ఒక వ్యాఘ్రం మీద కూర్చున్న దుర్గాదేవి, మహిషాసుర మర్దిని చేస్తున్న దుర్గాదేవి, అదేనా దుర్గా అంటే మీనింగ్? ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం వేదాలు అంటామో వేదాల్లో ముందే చెప్పావు చాలా మీనింగ్స్ ఉంటాయి, చాలా విధమైన అర్థాలు ఉంటాయి. ఇక్కడ ఇంకో ఇప్పుడు చెప్తే ఇంకో వర్డ్ ఏంటంటే దుర్గాని విశ్వ అని ఒక వర్డ్ వస్తుంది. దానికి నువ్వు మీనింగ్ ఏం చెప్పావు అంటే అదే గమనించాను. మీనింగ్ ఏంటంటే ఈ ప్రపంచంలో కలిగే కష్టాలు అని చెప్పావు. దుర్గాని విశ్వ అంటే దుర్గాదేవి అంటే ఈ విశ్వానికి దుర్గాదేవి కాదు మీనింగ్ దానికి. దుర్గాని విశ్వ అంటే ఈ ప్రపంచంలో కలిగే కష్టాలు అని అర్థం.
1: అంటే మనం ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో కష్టాలు కలుగుతూనే ఉంటాయి.
2: మరి దుర్గాదేవికి కష్టాలకి దుర్గాని అంటే సంబంధం ఏంటి? అది కొంచెం గమ్మత్తుగా లేదు వినడానికి.
1: సో దాని గురించి తెలుసుకుందాం. దుర్గతి నాశిని దుర్గాదేవి,
2: దుర్గా దుర్గతి నాశిని అంటారు.
1: అంటే కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించేది ఆ దుర్గాదేవి.
2: ఓకే, కరెక్ట్.
1: సో అందుకు మనం దుర్గాదేవిని టు ఓవర్కమ్ ది ఆబ్స్టికల్స్ మనకి ఎదురయ్యే కష్ట నష్టాలని శక్తి, ఆ శక్తిని ఇమ్మని ఆ దుర్గాదేవికి మనం ప్రార్థిస్తున్నాం. సో మన జీవితం మన భవసాగరాన్ని దాటించే నావ ఏ విధంగా ఉంటుందో ఆ నావే మనల్ని ఈ దుర్గా సూక్తంగా, దుర్గా శక్తిగా మనల్ని అవతల వైపు దాటిస్తుంది అన్నమాట.
2: అంటే దీనికి జస్ట్ ముందు నువ్వు జాతవేద అని చెప్దాం అనుకున్నావు. అంటే జాతవేద విషయం ఏమైనా చెప్తావా? అగ్ని స్వరూపం అన్నావు కదా. ఎందుకు
1: దుర్గా సూక్తం మొదలు పెడుతూనే మనం దుర్గాతో స్టార్ట్ అవుతుంది, దుర్గాతో ప్రారంభం అవుతుంది అన్న ఆలోచనతో ఉంటారు. కానీ జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేద అని స్టార్ట్ అవుతుంది. అసలు ఈ జాతవేద అంటే ఏమిటి అన్న ఆలోచన మనకి వస్తుంది. అగ్నిదేవుడు ఎవరైతే ఉన్నారో అగ్నిదేవుడికి మరొక పేరు జాతవేద.
2: దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే అంటే ఆయన పేరు జాతవేద ఎందుకు వచ్చిందో, అంటే మీరు మన ఇప్పుడు దానికి ఆ వర్డ్స్ ని యాక్చువల్లీ దాని రూట్స్ చూసుకుని తెలుసుకున్నాం అనుకో, జాత అంటే పుట్టడం, వేద అంటే తెలుసుకోవడం, అంటే పుడుతూనే అన్ని తెలిసిపోయినవాడు ఆయన జాతవేద. అగ్నికి పేరు ఎలా వచ్చింది అని మనం అడిగితే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, నువ్వు ఇప్పుడే చెప్పావు స్వామి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం స్టార్ట్ చేశారు అప్పుడు, అంటే ఇప్పుడు మనం చూసేమనుకో యజ్ఞం స్టార్ట్ ఎలా అవుతుందో చూసే ముందు ఫస్ట్ ఏం చేస్తాం అంటే యజ్ఞానికి ముందు అన్నిటికన్నా ముందు మనం అగ్ని ప్రజ్వలన
1: చేస్తాం.
2: అగ్ని ప్రజ్వలన చేసినప్పుడు అందరూ చాలా ఆత్రుతతో చూస్తారు,
1: వెయిట్ చేస్తూ ఉంటారు,
2: ఇప్పుడు కుతూహలం అవుతుంది. ఒక్కసారి ప్రజ్వలన అయిపోయిన తర్వాత అయిపోయింది అని నాకు నువ్వు వచ్చి చెప్పక్కలే, ఎవరు వచ్చి చెప్పక్కలేదు, నాకు తెలిసిపోతుంది చూస్తూనే ఆ అగ్ని ప్రజ్వలన అయిపోయింది, అగ్ని కనిపించింది అని అందరికీ తెలుస్తూ అందరు చెప్పలు కొడతారు. అంటే ఎప్పుడైతే అగ్ని పుడుతుందో అందరికి తెలుస్తుంది అగ్ని పుట్టింది అని. ఇంకా పంచభూతాల్లోని కూడా ఏంటంటారంటే ఆకాశము, వాయువు, అగ్ని, వారి నీళ్లు, తర్వాత భూమి. సో అన్నిట్లోని ఆర్డర్ లోని అగ్ని వచ్చేసరికి మనకి రూపం కనిపిస్తుంది. అందుకు రూపం కనిపించేది అగ్ని ఫస్ట్, అది ఫస్ట్ ఒక మీనింగ్. దీనికి మన ఎగ్జాంపుల్ మన ఇప్పుడు యజ్ఞం స్టార్ట్ చేసినప్పుడు మనం చెప్తున్నాం అది. అందుకు అది ఎలా అంటే అగ్ని అది పుట్టినప్పుడు అందరికి తెలిసిపోతుంది పుట్టింది అని. అగ్ని అంటే ఇక్కడ మళ్ళీ మన భౌతిక అగ్నియే కాదు, స్వామి ఇప్పుడు చెప్తారు జ్ఞానాగ్ని అని కూడా చెప్తారు. అంటే ఒకసారి మనకి ఆ జ్ఞానం అనే అగ్ని పుడితే ఈ ప్రపంచం అంతా మిథ్యా అని తెలిసిపోతుంది. దానికి మనం మరెవరు చెప్పక్కర్లేదు. మనకి స్వామి చెప్తారు ఐఎమ్ గాడ్, ఐ నో దట్ ఐఎమ్ గాడ్, యు ఆర్ గాడ్, యు డోంట్ నో.
1: మాయ తొలగిపోతుంది,
2: మాయ తొలగిపోయేసరికి నువ్వు నేను ఒకటే ఇంకే తెలిసిపోతుంది. సో అది అగ్ని లాంటిది. ఒక్కసారి ఆ జ్ఞానం కలిగిపోతే అది అగ్నిలాగా, అది నీలో ఉన్న వాసనలు, నీలో ఉన్న ఇగ్నోరెన్స్, నీలో ఉన్న కర్మలు నీ దగ్ధం చేసేసి నీకు జ్ఞాన స్వరూపంగా నిన్ను మార్చిస్తుంది. సో అందుకు జాతవేద పేరు.
1: ఇందాక చక్కగా చెప్పావు భార్గవ నువ్వు, ఆ అగ్ని పంచభూతాల్లో సెంటర్ లో ఉంటుంది, అక్కడే మనకి రూపం దాలుస్తుంది,
2: రూపం దాలుస్తుంది.
1: కానీ అగ్నితో కాంటాక్ట్ లో వచ్చే ఏ వస్తువు అయినా సరే రూప విహీనం అయిపోతుంది. అంటే మీ ఫైనల్ స్టేట్ ఏదైతే ఉందో మీ అగ్ని దానికి చూపించేస్తుంది అన్నమాట,
2: విభూతి
1: అయిపోతుంది. మీ నిజతత్వాన్ని తెలిపేదే అగ్ని.
2: అగ్ని
1: సో అందుకు స్వామి ఇప్పుడు మనం వేద పుష్పాంజలిని మనం దగ్గర పెట్టుకుని మనం చూస్తున్నాము, అక్కడ కూడా స్వామి కరెక్ట్ గా యజ్ఞగుండం ముందర అలా యజ్ఞ ప్రజ్వలన అవుతూ ఉంటే ఆ భగవంతుణ్ణి తెలుసుకున్నప్పుడు ఆ నిజతత్వం సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నామో మొత్తం అన్ని పటాపంచలైపోయి మనకి ఆనందంలో మనం ఉంటాం అన్నమాట.
2: ఒకటేంటంటే అగ్ని పుట్టినప్పుడు మన అగ్ని పుట్టింది అని ఆ స్వరూపం తెలుస్తుంది. రెండోది మనం ఏం చెప్పామంటే మన జ్ఞానం కలిగినప్పుడు జ్ఞానాగ్ని వల్ల అన్ని తొలగిపోయి మనకి మన నిజ స్వరూపం మనకి తెలుస్తుంది. మూడోది ఇంకోటి ఉంది. ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం అనుకో, తిమిరాంధకారం నుంచి వెళ్తున్నాం, పెద్ద అడవి నుంచి వెళ్తున్నాం, ఎక్కడ ఏముందో ఒక నెక్స్ట్ స్టెప్ లో ఏముందో తెలియదు. చిన్న అగ్గిపొల్ల వెలిగించి చిన్న కొవ్వెత్తులు చిన్న దీపం వెలిగిస్తే ఉన్న దారంతా మనకి క్లియర్గా తెలిసిపోతుంది. అందుకు అక్కడ కూడాను అంటే అగ్ని మనకి గమ్యమే కాకుండా అగ్ని మనం వెళ్లే దారి కూడా మనకి చూపెట్టేది అగ్నివే. అందుకు మన జ్ఞాన స్వరూపమే కాకుండా జ్ఞానానికి మమ్మల్ని మనం తీసుకెళ్లేది కూడా అగ్నివే. ఇంకా దీంట్లోని ఫస్ట్ స్టాంజా ఇప్పుడు చూస్తే జాతవేద విషయంలో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ లైన్ లోని ఈ శ్లోకంలోని అంటే ఆ జ్ఞాన స్వరూపమైన అగ్ని విషయం చెప్తున్నారు. దానికి మనం ఏం ఆఫర్ చేయాలి, మనం ఏం దానికి మనం ఆఫర్ చేయాలి అంటే సోమలత పిండి ఆఫర్ చేయాలి. సోమలత ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి తెస్తాం మనం? అంటే ఆ జ్ఞాన స్వరూపమైన భగవంతుడికి మనం ఆయన్ని మెప్పించాలి, ఆయన ఆనందపరచాలి అంటే సోమలత తేవాలంటే పిండాలంట. అది ఎక్కడ దొరుకుతుంది, మనం ఎలా పిండుతాం అంటే ఈ క్వశ్చన్ అందరికీ వస్తుంది కదా. మరి ఎక్కడో ఏదో ఏంటి మహర్షులు ఋషులు పెద్ద యాగాలు యజ్ఞాలు చేసినప్పుడు దేవతల దగ్గరికి వాళ్ళు ప్రార్థిస్తే వాళ్ళు సోమలత పంపించేవారు, అది వాళ్ళు చేసేవారు అన్ని. మనలాంటి వాళ్ళకి ఎక్కడ సోమలత దొరుకుతుంది అంటే స్వామికి అన్నిటికీ ఆన్సర్ స్వామి దగ్గర ఉన్నాయి. స్వామి చెప్తారు మన సింపుల్ థింగ్, బెండ్ ద బాడీ, మెండ్ ద సెన్సెస్, అండ్ ద మైండ్. అంటే దీంట్లో మనకి హింట్ వచ్చింది కదా, ఎందుకంటే మన బాడీయే
1: మనల్ని మనం ఆఫర్ చేసుకోవాలి,
2: మన్ని పిండుకోవాలి సాధన తోటి.
1: అందుకే ఎంత చక్కగా స్వామి మనకి దసరా సందర్భాల్లో గ్రామ సేవకు పంపించడం, మనందరి చేత సేవ చేయించడం, ఎంత అంటే ఒళ్ళు హూనమైపోయేటట్టు స్వామి పనిచేయించేవారు. అప్పుడు పనిచేసినప్పుడు ఒకటే దృష్టి ఉండేది అనమాట, అంటే స్వామి ఆనందపరచాలి.
2: కరెక్ట్.
1: అంటే యు ఆర్ మెండింగ్ ది సెన్సెస్ టువర్డ్స్ గాడ్.
2: గాడ్ బెండ్ ద బాడీ,
1: బెండ్ ద బాడీ, కష్టపడుతున్నాం, మైండ్ ని డైరెక్ట్ చేస్తున్నాం.
2: మిగిలింది ఏంటి, స్వామి ఎప్పుడు చెప్తారు స్వామి డిస్కోర్స్ లో రసో వయసహ, నేను రస స్వరూపంలో నీలో ఉన్నాను అని. ఆ రసం నాకు ఇయ్యి, ఎలా ఇవ్వాలి రసం అంటే సాధన చెయ్యి, పిండు నీ బాడీని, నీ సెన్స్ని, ఇంద్రియాలని అన్నింటి పిండు, సాధన చెయ్యి, మిగిలి దాని నుంచి వచ్చే ఫలితం ఏదో అదే ఆ రసం, అది నేను ఆస్వాదిస్తాను.
1: అండ్ ఇంకొకటి, ఈ మనం ఈ దుర్గా సూక్తం గురించి చెప్తున్నాం కాబట్టి ప్రతి సూక్తానికి ప్రతి మంత్రానికి ఒక దేవత, అరిదేవత, ఒక ఛందస్సు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అందులో మనం అగ్నిదేవత మన దుర్గా సూక్తంకి ఏ విధంగా ఏ ఋషి మనకి ఇది ద్రష్టగా మనకి అందించారు. ఏ ఛందస్సులో ఉంటుంది, దీని వినియోగం ఏమిటి, అది కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది.
2: కాశ్యప మరీచ మహర్షి అంటారు ఆయన, మనకి అంటే ఆయనకి కనిపించింది, ఆయన మంత్రద్రష్ట, ఆయనకి ఆయన ధ్యానంలోని లేకపోతే ఆయన సమాధి స్థితిలోని ఆయనకి పైన అంటే దేవుడి నుంచి ఇది ఒకలాగా రివీల్ అయింది. అది రెండోది దేవత అగ్నిజాతవేద దేవత అంటే మళ్ళీ చూస్తారు ఇక్కడ దుర్గాదేవి అని అన్నది అగ్నిజాతవేద అంటున్నారు, ఎందుకంటే నేను చెప్పినట్టు ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ దుర్గాదేవి. మూడోది ఛందస్సు, మనకి ఛందస్సు ఉంటాయి అంటే ప్రతిదీ అది ఈ ప్రపంచంలోని ఒక
1: లయతో ఉంటుంది,
2: అంతా ఒక రిధం, ఒక లయం, ఏదో ఒక లయబద్ధంగా ఉంటుంది. అంటే మనం ఒక పొగల పొగలు రాత్రిను సీజన్స్ అను లేకపోతే వాటర్, మనం చిన్నప్పుడు చదువుకున్న వాటర్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, ఎన్ని సైకిల్స్ అన్నిట్లో మన దేహమే చూసుకో, చిన్నప్పుడు బాల్యము కౌమార్యము
1: అంటే ఈ మొత్తం సృష్టి అంతా ఒక ఒక ఒక లయంతో
2: అన్నమాట. అది భూమి సూర్యుడు చుట్టూ, భూమి చుట్టూ చంద్రుడు, సూర్యుడు మళ్ళీ మిల్కీవే గెలాక్సీలో చుట్టూ, అంటే అంతా ఒక లయంలో ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళేం చేశారంటే మహర్షులు, అంటే చాలా గొప్ప వాళ్ళు మహర్షులు అంటే అందుకే వాళ్ళు మహర్షులు, వాళ్ళకి ఆ రిధం ఏంటో వాళ్ళకి తెలిసింది, వాళ్ళ ఆ ధ్యానంలోని ఆ సమాధి స్థితిలోని దాన్ని ఎలాగైనా మళ్ళీ అంటే వాళ్ళకి పంపించాలి అని దాని యొక్క ఒక్క స్పెసిఫిక్ పాయింట్స్ లోని పెట్టారు. ఆ పాయింట్స్ లో పెట్టి దానికి ఆ మీటర్స్ అంటే ఆ ఎగ్జాక్ట్ ఫార్ములాస్ లోని ఆ వర్డ్స్ అలా పడితే దానికి అంత పవర్ఫుల్ మీనింగ్ వస్తుంది అని 7 meters లాంటి పెట్టారు. మన గాయత్రి, ఉష్ణిక్, అనుష్ఠుప్, దృష్టుప్, బృహతి, జగ్ది, ఛందాగుంసి, ఈ 7 ఛందాలు. దాంట్లోని ఒక ఛందస్ దృష్టుప్ ఛందస్, దాంట్లోని దుర్గా సూక్తము ఆయనకి రివీల్ అయింది. నాలుగోది వినియోగం అన్నారు. వినియోగం అంటే దాన్ని ఎలా దీంతో మన దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు, దీన్ని ఎలా మనం వినియోగించుకుంటే మనకి బెనిఫిట్ వస్తుంది.
1: ఎందుకంటే ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కళ్ళు దీనివల్ల నాకేమిటి బెనిఫిట్ అన్న ఆలోచనతోనే, ఒక రీజనింగ్ మైండ్ తోనే ప్రతి ఒక్కళ్ళు చూడటం జరుగుతుంది. సో యంగ్స్టర్స్ కూడా ఒక దుర్గా సూక్తం చాంట్ చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అన్న క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు. సో దీనికి ఒక చక్కని ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఇది జపే వినియోగ అన్న దీంతో, అంటే జపం చేసుకుంటే దీని యొక్క ఫలితం మనకి తెలుస్తుంది అంటారు,
2: బాగా దక్కుతుంది,
1: బాగా దక్కుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను భార్గవ్. మనకి వేద పురుష సప్తాజ్ఞాన యజ్ఞంలో విద్యార్థులందరికీ స్టేజ్ మీద కొంతమంది కూర్చొని చాంట్ చేసే అవకాశం స్వామి పక్కన దొరుకుతుంది. చాలా తపన ఉంటుంది ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళాలి అని. సో అలా నేను ఫస్ట్ యూజీలోనో సెకండ్ యూజీలోనో అప్పుడప్పుడే వేదం నేర్చుకుంటున్నాం. నేర్చుకుంటున్నప్పుడు రుద్రం ఫస్ట్ పారాగ్రాఫ్, ఈ సూక్తాలు, ఈ బేసిక్ మంత్రాస్ అన్ని నేర్చుకుంటాం అన్నమాట. సో చాలా ఆతృతగా ఫస్ట్ రోజు మొత్తం లైన్ లో అందరూ ప్రొసెషన్ లో వెళ్తూ స్టెప్స్ ఎక్కి స్టేజ్ మీదకి వెళ్ళిపోదామన్న ఆలోచనతో ఉన్నాం అనమాట. కానీ అక్కడ మాకు ఒక సార్, ఎవరైతే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారైనా ఎవరు పైకి వెళ్ళాలి, ఎవరు కింద కూర్చోవాలి అన్న ఇది చేస్తారనమాట, డిసిప్లినరీ మెయింటెనెన్స్ చేస్తారు అక్కడ. మా బ్యాచ్ వచ్చేసరికి ఆయన ఆపేశారు మమ్మల్ని. ఆపేసి ఎవరికైతే మంచిగా మంత్రాలు వస్తాయో వాళ్ళందరినీ పైకి పంపించారు. ఎవరికైతే ఇంకా ఈ మంత్రాలు పట్టు రాలేదో వాళ్ళందరినీ మీరు ఇక్కడ కింద కూర్చోండి అని జెంట్స్ సైడ్ డీ పక్కన కూర్చోబెట్టి దుర్గా సూక్తం 108 times చాంట్ అన్నారు.
2: 108 సార్లు.
1: అదేంటి పైన కూర్చొని చాంట్ చేసే అవకాశం దొరకలేదు, కింద కూర్చొని ఇంతసేపు చాంట్ చేయడం ఏంటని. నువ్వు నమ్మవు భార్గవ్, ఆ 7 days లో 6 days మేము కిందనే కూర్చొని దుర్గా సూక్తం 108 times పారాయణం చేశాం.
2: అదొకటి వచ్చినప్పుడు ప్రాపర్ గా.
1: సో దాని ఫలితం ఒక్కసారి ఆ జపే వినియోగం చేసినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే ఆఖరి రోజు మా అందరినీ పైన కూర్చోబెట్టారు. సో బేసికల్ గా ఒక మెట్టు పైకి ఎక్కించారు స్వామి. అంటే మాకు తెలియకుండానే స్వామి మనందరికీ కూడా ఒక త్రూ దట్ సర్ మమ్మల్ని ఆ జపంలోకి దింపారనమాట. సో స్వామి దగ్గర ఏది అకారణంగా జరిగే ప్రసక్తి లేదు. సో ఏదైనా సరే స్వామి క్రమంగా మనకి, స్వామి చెప్తారు కదా పదార్థాన్ని బట్టి ప్రయోగం ఉంటుందని చెప్పి, అప్పటికి మనకి ఇంకా పరిపక్వత రాలేదు, ఇంకా మనం స్టేజ్ మీదకి వెళ్ళలేదు. ఫస్ట్ మీరు జపం చేయండి రా, ఆ తర్వాత నా సన్నిధిని పొందుదురు గాని అని చెప్పి
2: ఫలితంగా
1: ఫలితంగా ఇచ్చారనమాట.
2: అయితే ఇది ఇప్పుడు బాగా చెప్పావు. ఇది దీని నెక్స్ట్ ఫస్ట్ శ్లోకంలో నెక్స్ట్ లైన్ మనం వెళ్ళామనుకో, దుర్గాని విశ్వమని చెప్పాం. అంటే మనకి కరిగే కష్టాలు, కరిగే ఆటంకాలు, వాటి నుంచి మన గట్టెక్కించడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకే అదొకటి. ఇంకోటి ఏంటి, దుర్గాని సనః ప్రషతి దుర్గాని విశ్వ నావే వసింధుం దురితాత్యగ్ని. అంటే మళ్ళీ అగ్నినే అడుగుతున్నాం మనం. అంటే నావేవ ఏవ సింధుం, అంటే ఎలాగైతే ఒక నావ
1: మనల్ని ఈ సాగరాన్ని దాటిస్తుందో అదే విధంగా అగ్నిదేవుణ్ణి మనం ఈ కష్టాల నుంచి గట్టెక్కించమని అడుగుతున్నాం అన్నమాట.
2: కానీ దీంట్లో ఒక ముఖ్యమైన లెసన్ మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఇప్పుడు గట్టెక్కించు అని మనం కూర్చోకూడదు. స్వామి ఇప్పుడు చెప్తారు, గట్టెక్కించి గట్టెక్కించు, నువ్వు నీ జాగాలో కూర్చుని నువ్వు పని చేయకపోతే, నువ్వు నీ ప్రయత్నం చేయకపోతే దేవుడు కూడా వచ్చి నీకు హెల్ప్ చేయడు. అందుకే ఒక మంచి ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ టైం చదువుతుంటే తెలిసింది. ఇప్పుడు ఒక ఒక ఆయన ఎవరైనా ఒక మనిషి వెళ్ళి, నేను సముద్రం దగ్గరికి వెళ్ళి నించుని సముద్రంలో అలలు తగ్గిన తర్వాత నేను స్నానం చేస్తాను, అలా వెయిట్ చేస్తుంటే వాడు జీవితాంతం వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఆ ఛాన్స్ దొరకదు, స్నానం చేసే ఛాన్స్ దొరకదు. అలాగా మనం ఈ జీవితంలోకి అలలు వస్తున్నాయని భయపడకుండా దైవనామం మన మన మధ్యలో ఉంచుకుని, అంటే జస్ట్ వెళ్ళిపోవాలి, ముందుకెళ్ళాలి. ముందుకెళ్లిన తర్వాత ఆ దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. ఆ భావంతో వెళ్ళి స్నానం చేసుకుని వచ్చేవాళ్ళు. కానీ అలలు తగ్గిన తర్వాత స్నానం చేస్తానంటే అది ఎప్పుడు జరగదు.
1: నువ్వు చెప్తుంటే స్వామి చాలా చమత్కారంగా ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నువ్వు భగవంతుడు వస్తాడు, భగవంతుడు వస్తాడు అని చెప్తూ నీ బాధ్యతను నిర్వర్తించకుండా ఉంటే ఎలా అన్న దానికి నిర్వచనంగా స్వామి చెప్తారు. ఒకవేళ నీ ముందు ప్లేట్లో మసాలా దోశ ఉన్నదనుకో, దాని మసాలా దోశ అంటే మసాలా దోశ నీకు వెళుతుందా? వెళ్ళదు కదా, నువ్వు దాన్ని ఆస్వాదించలేవు కదా అని చెప్తూ స్వామి ఎంత అద్భుతంగా చెప్తారంటే, ఆ మసాలా దోశ మీద చేయి పెట్టాలి, దాన్ని త్రుంచాలి, దాన్ని నోట్లో తొయ్యాలి, దాన్ని నవలాలి, అప్పుడు దాన్ని ఆస్వాదించాలి, అప్పుడు దాని రుచి ఏంటో తెలుస్తుంది. అంతేగాని దాన్ని చూస్తూ ఉంటే నీకు ఆ రుచి ఎలా తెలుస్తుంది? సో దీనికి చక్కగా స్వామి, మన జీవితం అనేది ఒక పూల పాన్పు కాదు, కష్టాలు తప్పకుండా ఎదురవుతాయి అన్న బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకుంటే మన జీవితం చాలా సాఫీగా సాగుతుంది.
2: అది స్వామి చాలా ముందే క్లియర్ చేస్తారు. ఎందుకంటే జనరల్లీ క్వశ్చన్స్, మీరు ఆ రోజు ప్రోగ్రామ్ చెప్పారు, దుర్గా సూక్తం చెప్పండి అన్నారు, నేను కొంచెం దుర్గా సూక్తం చెప్పినాను, అయినా కష్టాలు వస్తున్నాయి అని ఎవరు అనుకోకూడదు.
1: అవును,
2: కష్టాలు వస్తాయి, కష్టాలని ఫేస్ చేస్తూ దుర్గా సూక్తం చదువుకో, అప్పుడు మీకు దాని నుంచి గట్టెక్కించడానికి స్వామి హెల్ప్
1: చేస్తుంది. సో దానికి స్వామి సింపుల్ గా మనకి ఆ 4 F's అనేది అందించారు. ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్,
2: ఫైట్ ది ఎండ్, ఫినిష్ ది గేమ్. అంటే ఇప్పుడు ఒకలాగా దుర్గా సూక్తము, ఈ 4 F's చాలా దగ్గరగా ఉన్నాయి కదా.
1: అది అంటే స్వామి దుర్గా సూక్తాన్ని సింప్లిఫై చేసి మనకి 4 F's గా అందించారు అన్నమాట.
2: కరెక్ట్, చాలా బాగా చెప్పారు. అయితే అందుకు ఇప్పుడు ఆ నావ మన దాటిస్తుంది. అది నువ్వు చెప్పినట్లాగా మసాలా దోశ చేయి వెళ్ళాలి, దాన్ని త్రుంచాలి, నోట్లో పెట్టుకోవాలి. అలాగే ఆ నావ మీదకి వెళ్ళి ఎక్కాలి కదా, ఎక్కే ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నం మన వైపు నుంచి మన మనిషి ప్రయత్నం ఉండాలి. మనకి కావాలంటే మనకి దుర్గా సూక్తం అనేది మనకు తప్పకుండా సహాయం చేస్తుంది. అందుకు దుర్గా సూక్తం లాంటివి మంత్రాలు మనం చెప్తూ ఉండాలి. అందుకు ఇది మెయిన్లీ ఎసెన్స్ ఆఫ్ ద ఫస్ట్ శ్లోకం తీసుకున్నది. ఇప్పుడు సెకండ్ శ్లోకానికి వెళ్ళామనుకో, తాం అగ్నివర్ణ తపసా జ్వలంతి వైరోచని కర్మ ఫలేషు జుష్టాం. ఇప్పుడు ఇది ఆల్రెడీ దుర్గాదేవి కూడా చెప్పింది, ఏదో నువ్వు ఇక్కడ కూర్చుని నేనేమి చెయ్యను, నువ్వు నాకన్ని ఇచ్చి అంటే అది కుదరదు, నేనేమిటో ముందు నేనేంటో నేను చెప్తున్నాను. అగ్నివర్ణం తపసా జ్వలంతి అంటే నేను తపస్సుతో జ్వలించిస్తున్నాను, అందుకు నీకేమైనా కావాలని తపస్సు తప్పకుండా చేయాలి, చేయక తప్పదు. అంతే, దీనికి రెండు గమ్మత్తైన పేర్లు ఉన్నాయి అమ్మవారికి. ఒకటి ఏమంటావు, ఉమా, అందరికి తెలుసు ఉమా ఒక పేరు, రెండోది అపర్ణ. ఈ రెండు అంటే నిరూపిస్తాయి అమ్మవారు దుర్గాదేవి ఏమిటో అని. అంటే ఇప్పుడు ఆ స్టోరీ ఏంటంటే, పార్వతీదేవి శివుడిని వరించడానికి తపస్సు చేస్తుంది. తపస్సు ఇలాంటి తపస్సు కాదు,
1: ఘోరమైనటువంటి తపస్సు,
2: ఘోరమైన తపస్సు చేస్తుంది. అయితే అప్పుడు ఒక్కసారి పార్వతీదేవి అమ్మ హృదయం కదా, వాత్సల్యం, ఒకసారి వచ్చి మైనావతి ఆమె పేరు, వచ్చి ఒకసారి చూడడానికి వస్తుంది. ఏం చేస్తున్నది మా కూతురు ఏం చేస్తున్నదని వచ్చి చూసేసరికి ఆమె చేసిన ఆ కఠిన తపస్సులు చూసి భయపడిపోతుంది. ఊ మా అంటుంది, ఊ అంటే అమ్మో, మా అంటే వద్దు, మా సంస్కృతంలో మా అంటే వద్దు, మా ఫలేషు కదాచన అంటారు కదా. అందుకు అది చూసి ఆ బాధ ఎలా కలుగుతుందంటే దాంతో ఉమా అనే వర్డ్ వస్తుంది. అందుకు అమ్మవారికి ఉమా అనే పేరు వచ్చింది. అంటే ఇది మనం ఎందుకు చెప్తున్నామంటే తపస్సు ఎవరైతే తపస్సు చేస్తారో అలాంటి తపస్సు చేశారు అమ్మవారు, అందుకు ఆ పేరు ఉమా అని వచ్చింది. అందుకు మనకు కూడా ఏవైనా సాధించాలి, ఏవైనా చేయాలి అంటే తపస్సు తప్పనిసరిగా చేయాలి. మనం
1: చేయాలి
2: ఏ విషయంలోనైనా. రెండో పేరు అపర్ణ. అంటే ఆ ఒకనొక సమయంలో ఏంటంటే తపస్సు చేస్తుంటే కూడా శివుడు ప్రత్యక్షం అవడు, శివుడు అనుగ్రహించాడు. అప్పుడు అన్ని తక్కిన విధాలమైన ఏ తిండి కూడా మానేసి జస్ట్ అంటే అడవిలో ఆకులు కింద పడిపోతాయి కదా, డ్రై ఆకులు పడిపోతాయి, అవి తింటూ బతుకుతుంది. అయినా కూడా శివుడు ప్రత్యక్షం అవడు. అప్పుడు ఆకులు కూడా తినడం మానేసి తపస్సు చేస్తుంది. ఆ తపస్సు ఎంతలా జ్వలిస్తుందంటే అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. దాని తర్వాత స్టోరీ ఉంది, ఎందుకు నీగా ఆడెందుకు శ్మశానంలో కూర్చునేవాడు అని అవన్నీ టెస్ట్ చేస్తాడు. కానీ పర్ణాలు అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేయడం మొదలెట్టింది కదా, అందుకు అపర్ణ అనే పేరు. అందుకు అప్పుడే ముందరే చెప్పింది, క్లియర్ చేసింది అమ్మవారు, అగ్నివర్ణం తపసా జ్వలంతీం. అంటే అగ్నివర్ణం నా వర్ణం అగ్ని లాంటిది, ఎందుకంటే నేను తపస్సు చేసి జ్వలించాను. అందుకు మీకు కావాలి అంటే ఏవైనా మీరు సాధించాలి, ఏవైనా మీరు కష్టాల నుంచి పైకి రావాలి అంటే ఒక తపస్సు తప్పకుండా ఉండాలి. అంటే మీ వైపు నుంచి చేష్ట తప్పకుండా ఉండాలి.
1: అంటే ఆ తపస్సు ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం జాగ్రత్తగా చేయవలసినటువంటి విషయం. ఇక్కడ భార్గవ్ నీకు గుర్తుందా, మనం అందరం వేదం గ్రూప్ అందరూ కలిసి మత్తూర్ అనే గ్రామానికి
2: వెళ్ళాం.
1: మత్తూర్ అనే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఇంట్లోని నిత్య అగ్నిహోత్రి జరుగుతూనే ఉంటుంది అన్నమాట. వెళ్లి వాళ్లతో మాట్లాడినప్పుడు, సంభాషించినప్పుడు వాళ్ళు ఎంత చక్కనైనటువంటి విషయం చెప్పారంటే, ఎందుకు మీరు ఈ నిత్యాగ్నిహోత్రం చేస్తున్నారు అంటే, చూడండి ప్రపంచ శాంతి కోసం ఈ విశ్వమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని చెప్తూ అని భావిస్తూ అని కోరుకుంటూ మేము నిత్యం ఇంట్లో ఈ అగ్నిహోత్రాన్ని వెలిగిస్తుంటాం. అంటే మనం చేసే తపస్సు నిస్వార్థంగా ఉండాలి, అది సర్వుల శ్రేయస్సు కోసం ఉపయోగపడేదిగా ఉండాలి. సో అలాంటప్పుడు తప్పకుండా భగవంతుడు దానికి చాలా ప్రీతిపాత్రుడై మనకి ఆ ఫలితాన్ని అందిస్తాడన్నమాట.
2: అదే ఇప్పుడు నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్ ఈ సెంటెన్స్ లోనే, ఈ శ్లోకంలోనే తామ అగ్నివర్ నా తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు. అంటే నువ్వు చేసిన కర్మలు ఎలా కర్మలు చేస్తావో దానికి ఫలం నేను ఇస్తాను కదా, నేను ఉన్నాను, నువ్వు నీ కర్మలు ప్రాపర్ గా చెయ్యి, కర్మ ఫలం ఇచ్చేది నేనే, నేను చూసుకుంటాను అని దుర్గా అమ్మ చెప్తున్నది ఈ విషయం.
3: దుర్గాం దేవీ గుం శరణమహం ప్రపద్యే సుతర సితర సే నమః.
2: అంటే మళ్ళీ అందుకు అలాంటి దుర్గాదేవి నేను మీ శరణానికి వస్తున్నాను, అంటే శరణాగతిగా నన్ను అలాగా ఇక్కడ ఇంకో మంచి ఉపమా ఇచ్చారు ఏంటంటే సుతర సితర సే నమః. అంటే ఎలాగైతే ఒక మంచి ఈతగాడు చాలా ఫాస్ట్ గా ఈదుకుంటూ నదేనా ఏదైనా దాటిస్తాడు, అలాగా నువ్వు అలాంటి దానివి, నువ్వు మమ్మల్ని అంత బాగా ఇది మమ్మల్ని తీసుకెళ్ళిపో అటువైపు, అంటే ఆ గట్టెక్కించి మమ్మల్ని ఇక్కడి నుంచి ఆ అటువైపు ఒడ్డుకు తీసుకెళ్ళిపో, సుతర సితర సే నమః. అంటే అలా తీసుకెళ్లే ఆ అమ్మవారికి నా నమస్కారములు అని కూడా ఒక మీనింగ్ వస్తుంది ఇంట్లో. అందుకు దీంట్లో మనం రెండు మూడు విషయాలు చాలా ముఖ్యంగా మనకు తెలుస్తున్నాయి. ఫస్ట్ టూ వర్సెస్ చూస్తే ఒకటి ఏంటంటే దుర్గాని విశ్వ అంటే కష్టాల నుంచి గట్టెక్కించు, రెండోది ఏంటంటే నావైవ సింధుం అక్కడ ఎలా ఒక భవసాగరాన్ని దాటిన నావాయి, నావ కాకపోతే స్విమ్ చేస్తేనే. అంటే కొంతమంది ఏంటంటే ఎవరైనా బై ఛాన్స్ మన పల్లెలో ఎక్కడైనా బై ఛాన్స్ ఎవరైనా వెళ్లి ఒక ఇది ఎప్పుడైనా నీళ్ళలో ఎక్కడైనా కొంచెం మూలిపోతుంటే బాగా ఈ గజ ఈతగాళ్ళు అంటారు, వాళ్ళు వస్తారు కిందకి దింపు పట్టుకుని తీసుకుని పిలక పట్టుకుని పైకి వచ్చిస్తారు. అలాగా నావ కాకపోయినా నేను భవసాగరంలో మూలిపోతుంటే నువ్వు వచ్చి నన్ను పట్టుకుని నన్ను తీసుకెళ్లి నన్ను హెల్ప్ చేయి నన్ను అని చెప్తుంది.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను భార్గవ్. ఇది రాణిమా గారని చెప్పి స్వామి భక్తురాలు రాణి సుబ్రహ్మణ్యం ఆవిడ పేరు. 1950 నుంచి స్వామి దగ్గర ఉన్నటువంటి ధన్యురాలు ఆవిడ. ఆవిడకి జీవితంలో ఎన్నో కష్టాలు అన్నమాట. అంటే ఆ కష్టాల ఆధారంగానే స్వామి దగ్గరికి ఆవిడ రాగలిగారు. సో వచ్చినప్పుడు స్వామి ఆవిడకి ఒక యునిక్ బ్లెస్సింగ్ ఇచ్చారనమాట. ఇది చాలా వింతగా ఉంటుంది ఈ బ్లెస్సింగ్. ఏమిటి అంటే, నువ్వు కష్టాలు వస్తాయి నీకు, ఓకే, ఆ కష్టాల్లో నీతో పాటు నేను ఉంటాను అన్న ధైర్యం స్వామి ఆవిడకి ఇచ్చి ఒకటి చెప్తారు, నువ్వు గుర్తుంచుకో, నువ్వు చూసే ప్రపంచం అంతా అది ఒక మిథ్య, ఇట్స్ అ డ్రీమ్.
2: ఓకే,
1: నేను నీకు ఇచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే, ఇదంతా డ్రీమ్, ఇదంతా ఒక మిథ్య అని నీకు రియలైజ్ అయ్యే ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నానన్నారు స్వామి. అంటే నువ్వు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది వెళ్ళిపోతుంది, ఆగదు అన్న జ్ఞానం నీకు ఎప్పుడైతే వచ్చిందో నీకు అది నిన్ను ఎఫెక్ట్ చేయదు. అది అంటే ద్వంద్వాలకి మనం అతీతంగా వెళ్ళిపోతున్నాం అప్పుడు. సో ఇంతకన్నా మనం ఫస్ట్ లో జాతవేద చెప్పినప్పుడు ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే ఆ స్పార్క్ వచ్చిందో అంతే, యు ఆర్ రియలైజ్డ్.
2: మరి దాని తర్వాత
1: ఏమి ఉండదు. సో ఇదే విధంగా ఈవెన్ మనం కస్తూరి గారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే, కస్తూరి గారి కొడుకు చనిపోయినప్పుడు అంటే ఏ లెవెల్ ఆఫ్ ద్వంద్వాలకు అతీతంగా వాళ్ళు వెళ్తారనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ జ్ఞానం వస్తేనే మీకు ఆ అండర్స్టాండింగ్ వస్తుంది లైఫ్ పట్ల. వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు ఆయన అసలు దుఃఖించలేదంట. ఆయన అన్నారు, భక్తులందరితో చెప్పారు, ఏం సార్ మీరు మీకు దుఃఖంగా లేదా అంటే, లేదు, మనందరం జీవితం అనే ఈ ట్రైన్ లో కో ప్యాసెంజర్స్, అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాము. ఆ అబ్బాయి స్టేషన్ వచ్చింది, తను దిగిపోయాడు, నా స్టేషన్ వచ్చినప్పుడు నేను దిగిపోతాను అన్నారంట. అంతేకాకుండా అతన్ని చితి మీద పెట్టినప్పుడు ఆయన ఎంతో శ్రద్ధగా ప్రార్థిస్తూ, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పారంట. అంటే ఏ విధంగా జీవాత్మ పరమాత్మలో అనుసంధానం అయిపోతుందో ఆ తత్వం ఆయనకి అప్పుడు కనిపించింది. అంతేగాని భౌతికంగా ఉన్న ఆయన కొడుకు చనిపోయాడు అన్న ఆలోచన ఆయనకి లేదు. అంటే నీకు జ్ఞానం, ఆ పరిపక్వత ఎప్పుడైతే వచ్చిందో, ఆ జ్ఞాన జ్యోతి వెలుగుతుందో, అప్పుడే ఇలాంటి సంఘటనలు మనకి జీవితంలో ఎదురవుతాయి.
2: చాలా బాగుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మూడో దానికి వెళ్తే,

0: అంటే దీంట్లో కూడాను ఫస్ట్ మళ్ళీ మళ్ళీ దుర్గా అని విశ్వ, మళ్ళీ ఓ అగ్నిదేవ మమ్మల్ని కష్టాలు మన ఆటంకాల నుంచి నన్ను గట్టెక్కించు అని అడిగిన తర్వాత నువ్వు చెప్పాను, ముందు చెప్పావు కదా మత్తూరు, మత్తూరు గ్రామ ఎగ్జాంపుల్ ఇచ్చావు నువ్వు. అంటే సమస్త లోకా సుఖను భవంతు కూడా అమ్మ స్వామి చెప్తారు ఎప్పుడు. అంటే ఇప్పుడు అది ఒకటే, నన్ను గట్టించి ఎక్కించడం నా కోసం చూసుకోవడం అనే కాదు, ఎందుకంటే దీంట్లో ఇంకో విషయం కూడా వస్తుంది. అంటే సంస్కృతం పరంగా కూడా చూస్తే సనః పరిషదతి దుర్గాని విశ్వ అని అక్కడ వస్తుంది. నహ అంటే నేను ఒక్కడనే కాదు, మనము అని అర్థం. మనము అంటే మనకు వేదం మంత్రాల్లో ఎప్పుడు నేను అనే వర్డ్ ఎక్కువ ఉండదు, మనము ఎప్పుడు సమష్టి స్వరూపం. అది ఎప్పుడు నేను అన్న కాకుండా ఎప్పుడు మనము అనే భావం ఎక్కువ ఉంటుంది దీంట్లో కూడాను. నెక్స్ట్ పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వి భవా తోకాయతనయాయ సంయో. అంటే పూహ్ అంటే ఒక విధంగా నా టౌన్, నేనుండే గ్రామం, నేనుండే ఊరు, అదొకటి. నా ఊరు బాగుండాలి. పృథ్వీ అంటే, పృథ్వీ అంటే మన మన ధర, మన భూమాత, మాతల్లో ఒక మాత అని చెప్పే భూమాత. భూమాత బాగుండాలి అంటే భూమాత మనకి కష్టాలు అంటే భూకంపాలు, లేకపోతే కరువు కాటకాలు, లేకపోతే వరదలు, అలాంటి కష్టాలు ఏం లేకుండా
1: వచ్చినటువంటి ఈ కరోనా
0: ఇలాంటివన్నీ లేకుండా ఉండాలి. అంటే నా కోసమే కాదు, మన అందరి కోసమని ప్రార్థన చేస్తారు మహర్షి. అది రెండో రెండో విషయం. మూడవది బహుళాన ఉర్వి అంటే, అంటే అందరికీ ఎంత కావాలి, సుభిక్షంగా ఉండాలి. అంటే మనకి మనకి ఏం కావాలో, మనకి ధాన్యాలు, మనకి తిండి వస్తువులు, అది కాకుండా మనకి పాలు పెరుగు, ఇవన్నీ అన్ని బాగా పుష్కలంగా సమృద్ధిగా ఉండాలి. అది ఇది ఇది ఒక మీనింగ్. రెండో మీనింగ్ పూహు అంటే స్వామి ఇప్పుడు చెప్తారు, ఈ మన దేహము నవద్వారాలు కలిగిన ఒక ఒక టౌన్, ఒక ఒక ఊరు, ఒక ఊరు అని చెప్తారు స్వామి. అందుకు పూహు అంటే అదే కాకుండా ఈ దేహం, ఈ పురం కూడా బాగుండాలి. ఎందుకంటే ఈ పురం వల్లే, ఈ పురం అంటే ఈ పురమే మనకి నావ తీసుకెళ్ళడానికి, దీంతో మనం సాధన చేస్తాం. దీన్ని మన పిండే
1: సోమరసం ఉందో
0: అది
1: దాన్ని మనం
0: ఆఫర్ చేస్తాం. అది రెండోది. నువ్వు అంటే ఇప్పుడు పృథ్వీ అన్నప్పుడు ఆ స్వామి ఒక పోయం బాగా చెప్తారు, ఇప్పుడు గుర్తుందో లేదా,
1: సత్యధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు జీవా అంటూ.

0: యత్న ప్రయత్నముల్ మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము.
1: ఇంకోటి కూడా చెప్తారు, హృదయములు సాగు చేయండి
0: మంచి మనక గుణములే ఎద్దుల్.
1: స్వామి స్వయంగా రాసిన పాట ఇది. అంటే స్వామి ఇక్కడ పృథ్వీ భూమి అంటే ఏం చెప్తున్నారంటే మన హృదయ
0: భూమిని
1: సాగు చేయాలి. అంటే భూమి అంటే మన భౌతికమైన భూమే కాదు, హృదయ భూములు కూడా సాగు చేయాలి. దాన్ని
0: అంటే గుణాలనే ఎద్దులతో మనల్ని ఆ హృదయ భూమిని సాగు చేయాలి అని
1: దాంట్లో ప్రేమ పెంపొందించాలి. అందుకు అది కూడా ఒక ముఖ్యమైన విషయం. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఎప్పుడు చెప్తారేంటంటే భవా తోకాయ తనయాయ శంయోహ. శంయోహ అంటే శం అంటే శంకరాలాగా, అంతా మంచి తర్శయోరావృణీమహే అలాగా. శం అంటే ఇప్పుడు మంచి కలగగాక అందరికీ అని. అంటే దీంట్లో తోకాయ తనయాయ అంటే మా అంటే సన్స్ కొడుకులు మనవళ్ళు మనవరాళ్ళు కూతుళ్ళు అందరూ బాగుండాలి అని. కానీ దీంట్లో మళ్ళీ స్వామికి స్వామి ఎప్పుడు చెప్తారు అన్నిట్లోనే అంతరార్థం ఉండదు. స్వామి దగ్గర చెప్పారు కొడుకు సన్ అంటే భౌతికమైన సన్ కాదు, సన్ అంటే జ్ఞానం. డాటర్ కూతురు అంటే పుత్రి, పుత్రి అంటే భౌతికమైన పుత్రి కాదు, పుత్రి అంటే ప్రేమ. స్వామి చెప్తారు ఇవన్నీ. అందుకే ఇవన్నీ కూడా నాలోని వర్ధిల్లుగాక అని ప్రేయర్ కూడా ఉంది దీంట్లో.
0: ఇందాక నువ్వు చెప్తున్నావు కదా మా ఊరు అంతా సుభిక్షంగా ఉండాలి అంటుంటే నాకు ఒక చక్కని ఉదాహరణ గుర్తొస్తుంది. అంటే స్వామి ఆ జగన్మాత మన జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఆ పరిణామం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక చిన్న ఉదాహరణ. వడ్లమూరు అనే ఒక గ్రామం ఉంది, అది తూర్పుగోదావరి జిల్లాలో. స్వామి కూడా ఆ ఊరికి వెళ్లి ఊరికి స్వామి మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఆ ఊరి పరిస్థితి ఎలా ఉన్నది అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒకసారి పంట వేస్తే అది వస్తుందో రాదో అన్న పరిస్థితి ఆ సందర్భంలో ఉండేదన్నమాట. స్వామి ఆ ఊరిలోకి అడుగు పెట్టిన తర్వాత అది ఏ విధంగా రూపు మారిపోయిందంటే దానిది సస్యశ్యామలం అయిపోయింది మొత్తం అంతా. అంతేకాకుండా చాలా ఆధ్యాత్మికంగా ఆ ఇది పురోగతి చెందిందన్నమాట. సో దీని గురించి మనం వడ్లమూరు సత్యసాయి సేవా సమితి యొక్క కన్వీనర్ గారు ఏం చెప్తారో ఒకసారి ఆయన మాటల్లో విందాం. స్వామి అడుగు పెట్టిన తర్వాత ఈ మందిరం వెలిసిన తర్వాత ఈ ఊర్లో కలిగినటువంటి ఆర్థికంగా కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి అభివృద్ధి ఏ విధంగా ఉంది, వచ్చిన మార్పులేంటి?
2: మొట్టమొదట నేను ఆర్థికంగా జరిగిన అభివృద్ధి చెప్తాను, ఆ తర్వాత ఆధ్యాత్మిక పురోగతి చెప్పుకుందాం. అంతకు ముందు 1969కి ముందు ఒక సంవత్సరం వరి పంట పండితే మళ్లీ సంవత్సరం జొన్న చేలు జల్లివరటండి. ఇక్కడ వరి పంట లేక జొన్న పండిదండి, దాంతోటే కాలం వెళ్లబుచ్చేవారు. మధ్య మధ్యలో ఒక్కో సంవత్సరం జొన్న ఒక్కో సంవత్సరం వరి, ఇలాగే కాలం వెళ్లబుచ్చే పరిస్థితుల్లో 1968లో కూడా జొన్న చేలు జల్లిరటండి ఇక్కడ. ఆ తర్వాత మళ్లీ ఇక్కడ స్వామి అడుగు పెట్టిన తర్వాత మళ్లీ జొన్న చేలు అన్న ప్రసక్తి లేకుండా ఈవేళ వరకు కూడా పంటలు పండుతానే ఉన్నాయి. గత 25 సంవత్సరాల నుంచి రెండో పంట కూడా వరి,
0: రెండో పంట
2: పుష్కలంగా రెండో పంట కూడా వరి పండుతా ఉంది. అప్పటికై ఆ సమయంలోకి ఇంచుమించి అందరూ ఊళ్ళో ఉన్న రైతాంగం అంతా కూడా చిన్న చిన్న కమతాలుగానే ఉన్నాయి. ఈవేళ ఆర్థికంగా కూడా భగవంతుడి దయవల్ల స్వామి దయవల్ల ఈవేళ ఎవ్వరికి ఏ లోటు లేకుండా పుష్కలంగా రెండు పంటలు పండుతా వరి పంట, మూడో పంట కూడా చెరుకు పండుతుంది, మధ్యలో పల్సస్ వేస్తా ఉన్నారు. ఆ రకంగా ఒక్క ఎకరం కూడా పండలేదు అన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పుష్కలమైన పంటతోటి ఈవేళ వరకు కూడా ఈ గ్రామం నడుస్తూ ఉంది. ఆ పంట పండితేనే కదా ఆర్థికంగా కూడా రైతులకు డబ్బులు వచ్చేది. ఇది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత గ్రామం అయినందువల్ల అందరికీ కూడా ఆర్థికంగా పురోగతి కలిగింది. ఎంతో కొంత పొలాలు కొనుక్కున్నారు, ఆర్థికంగా అందరూ కూడా పురోగతి సాధించారు. ఎవరికి ఏ లోటు లేకుండానే ఉండండి ఇప్పటి వరకు. ఇక రెండోది ఆధ్యాత్మిక పురోగతి. అప్పటి వరకు అచ్చన అంటే కూడా తెలియదు, షోడశోపచారాలంటే తెలియదు. తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్లందరినీ కూడా ఈవేళ అచ్చన అంటే తెలియని వాళ్ళు కూడా వేద పారాయణ చేసి, వేదంలో అత్యంత మహిమాన్వితమైన రుద్రం కూడా పారాయణ చేసి స్థాయికి, అందులోని ప్రధానంగా బ్రాహ్మణేతరులు స్త్రీలు కూడా ఈ రుద్రపారాయణ చేసి గత 14 సంవత్సరాలుగా స్వామి మందిరంలో ప్రతినిత్యం నిత్యార్చన చేస్తా రుద్రపారాయణ చేస్తా ఏకాదశి రుద్రాలు. మొన్నే గత నవంబర్ నెలలో కూడా మహారుద్రం కూడా చేశాం ఇదే ప్రదేశంలో. ఇంత పురోగతి సాధించాము అంటే స్వామి ఇక్కడ అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల కాదండి, స్వామి అనుగ్రహం పుష్కలంగా ఉన్నందువల్ల ఈ ఆధ్యాత్మిక పురోగతి కూడా. ఒక రకంగా ఈ వేళ చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా ఎంతో మంది కంటే కూడా ఈ వేళ ఈ గ్రామంలో ఉన్న మహిళలు చాలా ముందున్నారు. ఆధ్యాత్మికంగా వేదపారాయణ చేయడం అంటే సామాన్యమైన విషయం ఏం కాదండి. దీని పేరు సత్యసాయి విహారని పెట్టారు. స్వామి ఇక్కడ విహరిస్తా ఉన్నట్టు ఎన్నో అనుభూతులు, అందరూ ఎంతో మంది పొందిన అనుభూతులు. అందులోని స్వామి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర స్వరూపం. ఎన్నోసార్లు అమ్మవారిగా గజ్జెలు కట్టుకుని లలితా సహస్రనామంలో సింజాన మణిమంజీర మండిత స్త్రీ పదాంబుజ అని ఒక నామం ఉంటది, అమ్మవారు కాళ్ళకున్న గజ్జెల్ని వర్ణిస్తానే, అదే శబ్దం ఇక్కడున్న ఆడవాళ్లు మగవాళ్లు ఎంతో మంది విని తరించారు. ఇక్కడ
0: మరి ఆ దుర్గాదేవి సస్యశ్యామలం, మన హృదయాన్ని సస్యశ్యామలం చేయగలిగినటువంటి ఆ అమ్మవారిని, ఆ సాయి జగన్మాతను మనం ఈ మొట్టమొదటి రోజు దుర్గాదేవిగా మనం కొలుచుకునే అవకాశం దొరికింది. మరి భార్గవ్, ఇంతటితో మొట్టమొదటి రోజు కార్యక్రమాన్ని వేదాలలో జగన్మాత తత్వం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. రెండవ రోజు అనగా రేపు మనం తరువాతి మూడు శ్లోకాలు మనం చదువుకుని దాని అర్థం అంతరార్థం మన జీవితంలో ఏ విధంగా దాన్ని అన్వయించుకోవచ్చు అనే విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వేదాలలో జగన్మాత తత్వం రెండవ రోజు కార్యక్రమంలో మనం రేపు కలుసుకుందాం. అంతవరకు సాయిరాం.
1: సాయిరాం.

ఇంతవరకు మీరు శరన్నవరాత్రుల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం మీకోసం అందిస్తున్న ప్రత్యేక శీర్షిక వేదాలలో జగన్మాత తత్వంలో భాగంగా దుర్గా సూక్తం వివరణ మొదటి భాగాన్ని విన్నారు. దుర్గా సూక్తం వివరణ రెండో భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

ഗോവിന്ദ കൃഷ്ണ ജയ് ഗോപാല കൃഷ്ണ ജയ് ഗോപാല.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దేవీ నవరాత్రులలో 9 రోజులు అమ్మవారిని దుర్గా లక్ష్మీ సరస్వతిగా ఆరాధిస్తాం. అయితే ఈ పండుగను జరుపుకునే అసలైన పద్ధతి ఏది, భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలి అనే అంశాలను భగవాన్ బాబా వారు 1988 దసరా నవరాత్రి వేడుకలలో 2వ రోజు అక్టోబర్ 14వ తేదీన పూర్ణచంద్ర సభామండపంలో వారి దివ్యోపన్యాసం ద్వారా భక్తులకు అందించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ ఉపన్యాసాన్ని విందాము.

0: ప్రేమస్వరూపులారు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్. అన్ని శిరస్సులు, అన్ని నేత్రములు, అన్ని పాదములు అతనివి. ప్రతి ప్రాణి పరమాత్మని ప్రతిబింబమే. ఈ ప్రకృతి మాతృస్వరూపుణి. ఈ ప్రపంచమునందు ఏ ఒక్క వస్తువు కూడాను పరమాత్మది కానిది లేదు. సమస్త పదార్థములు పరమాత్మ స్వరూపములే. విశ్వం విష్ణుస్వరూపము.
1: విష్ణు
0: ఈ ప్రపంచము భగవంతుని విశాలమైనటువంటి వ్యక్తి స్వరూపము. మానవుడు భగవంతుని ప్రకృతి స్వరూపంగా దర్శిస్తూ కూడాను భగవంతుడు కనిపించలేదని బాధపడుతున్నాడు. పశ్చన్నపిచా నపశ్యతి మూఢో. వీడే నిజమైనటువంటి మూఢుడు. భగవంతుని ప్రత్యక్ష రూపమైనటువంటి ప్రకృతిగా చూచుచూ భగవంతుని చూడలేదని భావించటము, ఇదే పెద్ద మూఢత్వము. ప్రపంచమునందు అనేక రూపనామములతో కూడినటువంటి వస్తువులను చూచుచున్నాడు మానవుడు. ఇవి అన్నీ కూడాను కేవలం భిన్న స్వరూపములుగా విశ్వసిస్తున్నాడు మానవుడు. కానీ సత్యతత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించటం లేదు. నిత్య సత్యమైనటువంటి ప్రకృతిని అసత్యంగా భావించి సత్యమైనటువంటిది ఏదియో ఈ మిథ్యమైనదే కలదని విశ్వసిస్తున్నాడు. ఈ జగత్తునందు సత్యమైనది ఒకటిని అసత్యమైనది మరొకటని రెండు పదార్థములు లేవు. దృష్టి దోషము చేత మానవుడు ఒకే వస్తువును భిన్నత్వంగా దర్శిస్తూ ఉన్నాడు. ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు ఆ విత్తనము తన స్వరూపాన్ని శిథిలము గావించుకొని గొప్ప వృక్షంగా రూపొందుతున్నది. ఈ వృక్షమునందు అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అనేక రూపనామములతో మనకు దర్శింపచేస్తున్నాయి. కానీ ఈ భిన్న రూపములకు ఆధారమైనటువంటిది విత్తనం ఒక్కటేనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే ఏకం సత్ప్రాభూదావదంతి అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్న వారమవుతాం. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రూపముల చేత అనేక నామముల చేత అనుభవిస్తున్నాడు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు, వనజలాల చిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అనింది భాగవతం. సృష్టి చిత్రంబులెంత విచిత్రమయ్యా! ఈ సృష్టి యొక్క చిత్రములను గుర్తించుకోవటం అందరికీ సాధ్యము కాదు. ప్రకృతి పరమాత్మ స్వరూపమనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ సత్యాన్ని కొంతవరకు అర్థం చేసుకోగలరు. నేను నేను అనేటువంటి అహంకారం తనలో చేరినంత వరకు, నాది నాది అనేటువంటి మమత్వం హృదయంలో ఉండినంత వరకు సర్వవ్యాపకత్వమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును గుర్తించడానికి వీలు కాదు. నేను నాది అనేటువంటిది సర్వము భగవత్స్వరూపమే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. యద్భావం తద్భవతి. ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆ భగవంతుడు ఆ భావస్వరూపాన్ని అందిస్తుంటాడు. కనుక ఈ ప్రకృతి యందు ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను భగవంతుని భిన్న స్వరూపములుగానే మనము విశ్వసించడము అత్యవసరము. ఈ ప్రకృతి యందు సృష్టిస్థితి లయములకు కూడాను ఈ యొక్క శక్తులే ఆధారము. ఈ ప్రకృతిలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటి భిన్న రూపములు ధరించి దుర్గా, సరస్వతి, లక్ష్మి అనేటువంటి స్వరూపంతో దర్శింపచేస్తున్నాయి. ప్రకృతి మాతృస్వరూపిణి. ఏ దేశమునందైనా కూడాను ప్రకృతిని తల్లిగానే భావిస్తూ ఉంటారు. ఏ దేశం వారైనా కూడాను మాతృదేశమనే చెప్తున్నారు, కానీ పితృదేశమని పలకటం లేదు. కనుక ఈ మాతృదేశమునందు ప్రధానమైనటువంటి ఒక తత్వము శక్తి. మానవుని యందు శారీర మానసిక ఆధ్యాత్మిక తత్వమునందు దివ్యత్వమనేటువంటి శక్తిని ప్రసరింపచేసేటువంటిదే ఈ యొక్క శక్తి స్వరూపిణి. ఇలాంటి శక్తి యొక్క తత్వము సర్వుల యందు కూడా ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపించడానికి కొన్ని ఉదాహరణములు. పురాణములందు ఒక చక్కని ఆదర్శవంతమైనటువంటి కథ కలదు. ఒకనొక సమయమునందు వ్యాసుల వారికి కోపం వచ్చింది. అన్నపూర్ణ అయినటువంటి పార్వతిని కాశీలో దూషించాడు. అప్పుడు ఈశ్వరుడు వ్యాసుల వారిని కాశీ నుంచి తరమగొట్టాడు. ఈ వియోగం చేత దీక్షను పూని తాను ఒక నూతనమైనటువంటి పట్టణమును నిర్మించినాడు. గంగను వెళ్లి ప్రార్థించినాడు. గంగ, ఈ నూతన పట్టణంలో చుట్టూ నీవు గంగస్వరూపము ధరించి ఇటు ప్రవహించాలి అన్నాడు. గంగ చెప్పింది, వ్యాస నీకేమైనా మతిపోయినదా? పార్వతి హృదయాన్ని నొప్పించి గంగను ప్రార్థించినంత మాత్రమున నేను వేరు, ఈ పార్వతి వేరు, స్త్రీలు వేరుగా భావిస్తున్నావా? జగత్తునందుకలా సమస్త స్త్రీలు కూడా పార్వతి స్వరూపులే. కేవలము మానవుడు నేను పురుషుడు అనేటువంటి భ్రాంతికి లొంగి అహంకారం చేత తన యొక్క భావంను కృత్రిమంగా ఉపయోగపరుచుకుంటున్నాడు. కాని నిజమునకు ఇతను పురుషుడు కాదు, ప్రకృతిమయుడే. ఈ ప్రకృతి వెండి, బంగారు, రత్నములు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క ఇవన్నీ కూడాను ఈ మట్టి స్వయంగానే, మట్టి రూపకంగానే, మట్టి మయంగానే గోచరిస్తూ ఉన్నాయి. పురుషుడు, స్త్రీలు, చెట్లు, గుట్టలు, క్రిమికీటకాదులు సర్వం కూడాను మట్టిమయంగానే ఉంటున్నాయి. ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి సమస్త పదార్థములు కూడాను ప్రకృతిమయములే కాని అన్యమయములు కావు. అయితే ఇక్కడ కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను మనం కొంతవరకు గుర్తించాలి. పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుడు, అర్జునుడు కృష్ణుడుకు అతి ప్రీతి స్నేహితుడు. వీరు అత్యంత సన్నిహితులు, ప్రేమ పాత్రులు. అయినప్పటికీ వారు ఎన్నో పర్యాయములు కృష్ణుని ప్రార్థించినప్పటికీ కృష్ణుడు వారి ప్రార్థనలను అంగీకరించి ప్రత్యక్షము కాలేదు. ఏ క్షణమునందైనా సరియే ద్రౌపది హే కృష్ణ అని ప్రార్థించిన తక్షణమే కృష్ణుడు తక్షణమే ప్రత్యక్షమయ్యేటువంటి వాడు. దీని యొక్క అంతరార్థం ఏమిటి? స్త్రీలు ప్రార్థించిన తక్షణమే భగవంతుడు ప్రత్యక్షం కావటము, పురుషులు ప్రార్థించినప్పటికీ అక్కడ ఏ విధమైనటువంటి జవాబులు ఇవ్వకుండటము, దీనిలో ఉన్నటువంటి అర్థనార్థాన్ని మనం కొంతవరకు ఆలోచించాలి. స్త్రీలు ప్రకృతి స్వరూపులు, వారు ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి వారమని, వారు స్త్రీలు అనేటువంటిది ప్రకృతికి సంబంధించినటువంటి నామంలే వారు ఉచ్చరిస్తుంటారు. ప్రకృతి యందు ఉద్భవించియు వీడు నేను ప్రకృతికి విరుద్ధమైనటువంటి యొక్క పురుషుడను అనేటువంటి పదంతో అహంకారంతో విర్రవీగుతున్నాడు. ప్రకృతమైనటువంటి యొక్క పదమును ఉపయోగించుకోవటం చేతనే, ఆ అహంకార కారణం చేతనే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం కాలేకపోతున్నాడు. ప్రతి మానవుడు కూడాను ప్రకృతిని అనుసరించక తప్పదు. ఇది ప్రకృతి యొక్క ధర్మము. ఈ ధర్మమును ఎట్టి మానవుడైన కూడాను అనుసరించవలసినదే. ప్రపంచములో ఏ మానవుడు కూడాను ఏ పదార్థమును కూడాను తన వెంట తీసుకుని రాలేదు. ఏ మానవుడు కూడాను తిరిగి వెళ్లే సమయంలో ఆ పదార్థమును వెంట కొనిపోడు. ఈ విధమైనటువంటి శాసనము కూటిపేద మొదలు కోటీశ్వరులకు సమంగానే అందించినటువంటిది ఈ ప్రకృతి. కూటిపేద ఈ జగత్తును ఏ విధమైనటువంటి స్థితిలో వదిలిపోతున్నాడో, కోటీశ్వరుడు కూడాను అదే స్థితిలో ఈ జగత్తును వదిలిపోతున్నాడు. కనుక ఇక్కడ ఎట్టి భేదములు కూడాను లేక ప్రకృతి శాసనమును సర్వులు కూడాను అనుసరించవలసినది అనేటువంటి సత్యాన్ని నియమింపబడినది. అయితే మానవుని యొక్క మనస్తత్వము దీనికి విరుద్ధంగా గోచరిస్తూ ఉంటుండాలి. నీరు పల్లమునకు పారటమే ఒక దాని స్వభావము. దీని ఒక స్థిరమైనటువంటి పాత్రలో నింపినప్పుడే అటు ఇటు కదలక ఈ జలము ఉండగలదే కాని, లేకుండినా అది నిరంతరం కూడాను పల్లమునకే పారుతూ ఉంటుంటుంది. అదే విధముగానే మనసు కూడాను నిరంతరం కూడాను ఏదో ఒక విధమైనటువంటి పల్లమునకే ప్రవహిస్తూ ఉంటుంటుంది, ప్రసరిస్తూనే ఉంటుంటుంది. స్థిరమైనటువంటి యొక్క దీనిలో నింపినప్పుడే ఏ విధంగా కూడాను ఇది అటు ఇటు పదలకుండా కూడాను ఉండటకు వీలవుతుంది. ఈ మనస్సుకు రెండు విధములైనటువంటి యొక్క ప్రవాహములు ఉంటున్నవి. ఒకటి కామ సంబంధమైనటువంటి యొక్క ప్రవాహం, రెండవది ఇది కాంచను అనగా ధన సంబంధమైనటువంటి యొక్క ప్రవాహము. ఈ ప్రవాహమునకు ప్రక్కనే మనం ఎట్టి నూతులు మనం త్రొవ్వినప్పటికీ ఈ ప్రవాహం జలమే ఇందులో ప్రవేశిస్తుంటుంది. ఈ నూతులలోని జలమును తగ్గించటము ఎక్కించటం కూడాను చేస్తుంటాది ఈ ప్రవాహము. ప్రవాహ జలము తగ్గిపోయినప్పుడు నూతులలోని జలమును కూడాను తాను లాక్కుంటుంది. ప్రవాహములో జలము అధికమైనప్పుడు నూతులలోని జలము కూడాను అధికం కావిస్తుంటాది. మానవుని యొక్క తత్వం ఈ రెండు ప్రవాహములు కూడా అతి దూరంగా ఉండేటువంటి యొక్క స్థితిని కావించే నిమిత్తమై ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తూ వచ్చారు. సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై, పవిత్రమైనటువంటి చరిత్రను అందించే నిమిత్తమై, సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించే నిమిత్తమై, కాలముచే మారక, చరిత్రచే మాయక, ప్రళయముచే తరుగక, తోడుచే పెరగక, ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు శాంతి స్వరూపమైనటువంటిది భారతీయ ధర్మం అనేటువంటి దాన్ని కూడాను నిరూపిస్తూ వచ్చింది. ఈ ధర్మమునకు నిజాయితులే దీని సహజమైనటువంటి యొక్క స్థానములని కూడాను నిరూపిస్తూ వచ్చింది. కనుక భగవంతుని పొందుటకు ఈ నీతి నిజాయితీలే ముఖ్యమైనటువంటి మార్గములు. అయితే ఈ నీతి నిజాయితీలు కూడాను ప్రకృతి ద్వారానే మనకు
1: లభ్యమవుతాయి.
0: జగత్తులో సమస్త పదార్థములు కూడాను పరమాత్మ స్వరూపమనే మనం విశ్వసించాలి. కూడాను భగవంతుని యొక్క స్వరూపములుగానే మనం విశ్వసించాలి. కామ క్రోధములు కాని రాగద్వేషములు కాని ఆవిర్భవించడానికి అవకాశం ఉండదు. అన్ని పదార్థములు కూడాను ఒక్కటే అయినప్పుడు దీనిపైన ద్వేషము కాని లేక రాగము కాని ఉండటకు వీలు లేదు. మానవుని యొక్క రూపనామములు వేరువేరుగా ఉండవచ్చును, కాని నిజతత్వము దివ్యత్వము అందులో ఒక్కటి. పొట్టేలు కొమ్మలు వంకరిగా ఉంటుంటాయి, పోట్లాడే సమయంలో అది చక్కగానే ఉంటుంటాయి. అదే విధంగానే సర్వ మానవుల యొక్క స్వరూపములు కూడాను భిన్న భిన్నంగా కనిపిస్తుంటాయి. వారి ముఖములు కూడాను వేరువేరుగా రూపొందుతుంటాయి, కాని అందులోని యొక్క ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి. సముద్రములో అసంఖ్యాకములైనటువంటి అలలు ప్రారంభమవుతుంటాయి. ఒక అల ఉండినట్టు మరొక అల మనకు కనిపించదు. వచ్చిన అల అంత్యమవుతుంటాది, మరి కొత్త అల ప్రారంభమవుతుంటాది. ఎన్ని అలలు లేచినప్పటికీ ఈ అన్నింటి ఎందు ఉండినటువంటి యొక్క జలము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ఈ జగత్తు మనకు నిరూపిస్తూ ఉంటుండాలి. అదే విధముగానే ఈ ప్రకృతి ఎందు ఒక దివ్యత్వమైనటువంటి యొక్క శక్తి సర్వవ్యాపకత్వమై ఉంటుండాలి. అలాంటి ప్రకృతి తత్వాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ప్రకృతినే సాధించలేనటువంటి యొక్క మానవుడు ఇంకా దేనిని సాధించగలడు? ప్రకృతిని అర్థం చేసుకునే నిమిత్తమే మానవత్వం మనకు ప్రాప్తించినటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. దీనిని వేదాంత పరిభాషలో నిన్ను నీవు తెలుసుకోమని చెప్పని ఉపదేశిస్తూ ఉండాలి. ఈ జగత్స్వరూపుడు నిన్ను నీవు తెలుసుకుంటేవా జగత్తునంతా గుర్తించినటువంటి వాడవుతావు. కనుక మొట్టమొదట ఈ జగత్తును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. అతనే జగదీశుడు. అతనందు ఉండినటువంటి ఒక మహా చైతన్య పురుషుడు ఒక్కడే సత్తి చిత్ ఆనందుడు. ప్రతి పదార్థమునందు కూడాను అస్థి భాతి ప్రియమనేటువంటిది సమంగానే ఉంటున్నాయి. అనిత్యము అశాశ్వతమైన రూపనామములే మనకు వేరువేరుగా గోచరిస్తున్నాయి. అనిత్యము అశాశ్వతమైన రూపనామములే మనం ఆధారం చేసుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క అస్థి భాతి ప్రియమును మనం విసర్జిస్తున్నాము. ఇదే ఈనాడు మనం పట్టినటువంటి పెడ మార్గము. ఈ మార్గమును ఏనాడు మనం ఉల్లంఘించి సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెడదము, ఆనాడే సర్వేశ్వరత్వం కూడాను అర్థం చేసుకున్న వారమవుతాం. ప్రేమ స్వరూపులారా, ఏ పరమాత్మ తత్వంగా మనం విశ్వసించాలి. పరమాత్ముడు ఎక్కడో ఉంటున్నాడనేటువంటి యొక్క సులభమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటం వ్యర్థమవుతుంది. కనుక సర్వజీవుడు కూడాను సర్వేశ్వర స్వరూపులుగానే మనం విశ్వసించాలి. కనుకనే ఈ శరణ నవరాత్రులు యందు కేవలం 9 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి ప్రకృతి తత్వాన్ని చక్కగా విపులంగా బోధించే నిమిత్తమే ఏర్పడినటువంటివి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. క్రియాశక్తి అనగా లక్ష్మి, సంపత్తు. ఈ సంపత్తు సర్వ విధములైనటువంటి సంపత్తు, సకలేశ్వరీ స్వరూపమైనటువంటి సంపత్తు. మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను ఒక సంపత్తే. మానవుని యొక్క అంగుకు చైతన్యం కూడాను ఒక సంపత్తే. మానవుని యొక్క చూపులు కూడాను సంపత్తే. మానవుని యొక్క మాటలు కూడాను సంపత్తే. ఇవన్నీ కూడా ఐశ్వర్య స్వరూపములే. అతన్ని ఈశ్వరుడు అని పేరు పెట్టారు. సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని. ఆ వాస్యం విధం సర్వం, అటువంటి ఈశ్వరుడు సర్వత్రా ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈనాడు గుర్తించాలి. జ్ఞానశక్తి, అదే సరస్వతి. ఈ సరస్వతి అనేటువంటిది ఎక్కడ ఉన్నది? ఏదో బ్రహ్మపత్ని అని అనుకుంటున్నాము. ఈ బ్రహ్మ ఎక్కడున్నాడు? కేవలము సత్వరజో తమాగుణముల యొక్క స్వరూపాలే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. శారీరధారులుగా ఏనాడు ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడలేదు. కనుకనే ప్రకృతి అనేటువంటిది త్రిగుణాత్మకమైనటువంటి యొక్క స్వరూపము, అదే త్రిమూర్తి స్వరూపము అన్నారు. శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాగ్మయి, నిత్యానందమయి, పరాత్మయమయి, మాయా శ్రీమయి. ఇట్టి అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటి యొక్క శక్తి ఈ ప్రకృతి యొక్క స్వరూపము. ఈమె అన్ని విద్యలను కూడా నేర్పుతున్నది. ఈ సరస్వతి వాహనం ఏమిటి అని మనకు ఇంతవరకు విచారించినప్పుడు ఇది హంస వాహనం అంటాము. హంస అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పక్షి అని మనం భావిస్తున్నాము. స్వరూపుని అయితే ఈ వాక్కే సరస్వతి. ఇది వేదస్వరూపము. వేదస్వరూపమైన వాక్ మన నుంచి వచ్చే సమయంలో ఉచ్ఛ్వాస నిశ్వాసమును ఆధారం చేసుకుని వస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసము లేక మనం మాటను ఉచ్చరించడానికి వీలు కాదు. కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసములే దీనిని సోహం అనేటువంటిది హంసగా రూపొందింపజేసుకుని ఈ సోహం అనేటువంటి హంసనెక్కి వాక్ అనే సరస్వతి మన నుండి వెలువడుతుండాలి. కనుక సరస్వతి ఎక్కడనో లేదు, మన ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే ఉంటుండాలి సరస్వతి. కనుక దుర్గా లక్ష్మి సరస్వతి అనేటువంటిది మన దేహస్వరూపములైనటువంటి ఒక దీంట్లో అంతర్భూతంగా ఉంటున్నాయి, అగమ్య గోచరంగా ఉంటున్నాయి.
1: దుర్గా లక్ష్మి అండ్ సరస్వతి ఆర్ ఫౌండ్ ఇన్ అవర్ ఓన్ బాడీ.
0: ఆ శక్తియే మనలో లేకపోతే మనము చూడలేము, వినలేము, మాట్లాడలేము, నడవలేము, చేయలేము. కనుక మన కన్న తల్లి మన యొక్క విద్యను ఏ విధంగా మనకు గడుపుతూ ఉన్నదో అదే విధముగానే ఈ సరస్వతి అనేటువంటి యొక్క దేహ తల్లి కూడాను మనకు అన్ని విద్యలను అభ్యసింపచేస్తున్నది. ముగ్గురు తల్లుల బిడ్డనే ముద్దైనటువంటి మానవుడు. ఈ ముగ్గురు తల్లులు కూడాను మనకు ప్రత్యేకంగా లేరు, మన ఎందే ఉంటున్నారు. గుప్తంగా, అవ్యక్తంగా మనలో దాగి ఉన్నటువంటి యొక్క ఈ శక్తులను మనం వ్యక్తీకరింప చేసినప్పుడే మనం ఒక వ్యక్తులుగా తయారవుతాం. ఎంతవరకు మనం వ్యక్తీకరింప చేసుకోలేమో అంతవరకు మనం వ్యక్తులు అని చెప్పడానికి అర్హతనే లేవు. వ్యక్తి సల్లి మన నడకను చక్కగా చేపట్టి నేర్పుతుండాలి. ఏ విధంగా మనం ఆహారం తీసుకోవాలని అన్నప్రాసితోపల చాలా మెత్తని పదార్థమును మనకు అందించి అన్నమును భుజింపడానికి నేర్పుతూ ఉండాలి. మాటలు మనకు నేర్పుతుండాలి తల్లి. మొదటి మాట అమ్మా అప్ప అనేటువంటి మాటను నేర్పుతుండాలి. నేర్పినది తల్లి, నడకను నేర్పినటువంటిది తల్లి, ఆహారమును దించడానికి నేర్పినటువంటిది తల్లి, అన్ని విద్యలు నేర్పినటువంటిది మొదటి తల్లి మాత్రము. అందువల్లనే వేమని కూడాను చిన్న పదములతో చెప్పాడు, తల్లిదండ్రులపైన దయలేని పుత్రుండు పుట్టనేల వాడు గిట్టనేల. పుట్టలోని చెదులు పుట్టదా గిట్టదా?
1: వాట్ ఈస్ ది యూస్ ఆఫ్ గెటింగ్ చిల్డ్రన్ హూ డు నాట్ నో హౌ టు లవ్ అండ్ రెస్పెక్ట్ దర్ ఓన్ మదర్ అండ్ ఫాదర్.
0: తల్లి తండ్రులనే మనము ఈశ్వర పార్వతులుగా మనం విశ్వసించాలి, వారిని సేవించాలి. వారినే ప్రసన్నులు గావించలేనటువంటి యొక్క అశక్తులము ఇంకా భగవంతుని ఏ రీతిగా ప్రసన్నులు గావించగలము? కనుక మనం ఈనాడు నేర్చుకోవలసినటువంటిది ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవితంలో మనకు అసత్యమైనటువంటి అత్యవసరమైనటువంటి యొక్క మార్గాల్లోపల మనము సత్య మార్గాన్ని అవలంబించాలి, ఆదర్శ మార్గాన్ని నిరూపించాలి. భగవంతుణ్ణి కూడాను మనము ఒక శక్తి స్వరూపునిగా విశ్వసించినప్పుడు అతన్ని కూడాను మనం సాధించడానికి తగినటువంటి శక్తి మనలో ఆవిర్భవిస్తుంది. కేవలము ఒక మాతృప్రేమలోనే ఆవిర్భవిస్తున్నాయి. తల్లి పైన బిడ్డకు, బిడ్డ పైన తల్లికి అన్యోన్యమైన అనురాగంగా ఉండినప్పుడే ఈ శక్తి అనేటువంటిది రెండింటి ద్వారా ఆవిర్భవిస్తుంది. రెండు చేతులు ఏ విధంగా మనం కలిపి ఈ విధంగా రుద్దినప్పుడు అందులో ఒక వేడి మనకు ఆవిర్భవిస్తుంది. అదే మన శక్తి, అదే మన కరెంటు, అదే మన యొక్క భావము, అదే మన యొక్క జ్యోతి. తల్లి ప్రేమల మధ్య అన్యోన్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని, వాత్సల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. మీకు రామాయణం నందు ఇట్టి చక్కని ఆదర్శం ఒకటి ఉన్నది. సీత వాల్మీకి ఆశ్రమంలో ఉంటున్నది, నిరంతరము రామచింతనే చేస్తున్నది. తమ బిడ్డలైనటువంటి యొక్క లవకుశులు కూడాను తల్లి యొక్క ఆజ్ఞ శిరసా వహించి తల్లి ప్రేమ లోపల, తల్లి ఒడి లోపలనే సర్వ విద్యలను అభ్యసిస్తున్నారు. ప్రతి విషయం నందు కూడాను తల్లిని అండగా నిలుచుకొని తల్లిని సంతోషపెట్టే భావం చేత వారు నిత్య జీవితం గడుపుతూ ఉన్నారు. దగ్గర నేర్చిన విద్యలన్నీ కూడాను తల్లికి అప్పే చెప్పేటువంటి వారు. తల్లి కూడా వారికి ఎన్నో విధమైనటువంటి గుణపాఠములు నేర్పేటువంటిది. శ్రీరామచంద్రుడే వారితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ లవకుశులు చేసినటువంటి యొక్క మహాత్యాగం ఏమిటి? తల్లిని స్మరించినారు. మా జానకీ దేవి సాధ్వీ అని ఇతడు ఈ అస్త్రమును మోర్చనందుగాక అని ఆ తల్లిని స్మరించి అస్త్రం వేశాడు. తండ్రి అయినటువంటి శ్రీరామచంద్రుడు కూడాను మూర్చబడ్డాడు, కానీ కొడుకులైనటువంటి తల్లి భక్తి కలిగినటువంటి యొక్క కొడుకుల యొక్క ప్రతాపము జగత్ వ్యాప్తి గావించింది. మాతృభక్తి ఎందు ఉండినటువంటి యొక్క ఈ పవిత్ర శక్తి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. కనుక మాతృశక్తి లోపల ఇట్టిది అట్టిది ఇంతది ఇంతది అని ఎవరు కూడాను నిర్ణయించడానికి సాధ్యం లేదు. కనుక మనము జన్మించినటువంటి దేశము, నడిపించినటువంటి తల్లిని నేత్రములుగా మనం విశ్వసించి జనని జన్మభూమిని కూడాను మనము సేవించడానికి తగినటువంటి శ్రద్ధను మనం అభివృద్ధి గావించుకోవాలి. ఈ దేశభక్తి కాని మాతృభక్తి కాని లేకపోతే మనం మానవులమే కాము. తన యొక్క ఒడిలో పెట్టుకున్నటువంటిది ఈ యొక్క దేశము, తన యొక్క పొట్టలో నింపుకున్నటువంటిది ఈ దేహ తల్లి. కనుక రెండు విధములైనటువంటి యొక్క ఈ నేత్రములు కూడాను మన యొక్క శాస్త్రములుగా భావించినప్పుడే ఇది సరి అయినటువంటి యొక్క భక్తి ప్రపత్తులుగా మారుతుంది. కేవలం భక్తి భక్తి భక్తి అని చెప్పినని కేవలం ఏదో కొన్ని సాధన చేసినంత మాత్రమే ఇది భక్తిగా రూపొందవు. సర్వజీవులు ఎందుండినటువంటి యొక్క మాతృభక్తిని కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. మన దేహంలోందుండినటువంటి ఎనర్జీ ఈ శక్తి అంతా కూడాను దుర్గస్వరూపిణిగా మనం విశ్వసించాలి. దీనిని మనం వృథా చేయకూడదు. తల్లిని మనం వ్యర్థం చేసినటువంటి వారం అవుతాం. మన యొక్క శక్తి అంతా కూడా అనేకంగా వ్యర్థమవుతుండాలి. కనుక చూపులను చల్లని చూపులుగా మనం చూడాలి. మన మాటలలో ఈ శక్తి అంతా కూడా అనేకంగా వ్యర్థమవుతుండాలి. మన మాటలలో పవిత్రమైనటువంటి చల్లనేటువంటి మాటలుగా మనం ఇతరులను ఆనంద పెట్టేటువంటి మాటలుగా మనం వినియోగించాలి. మన తలంపుల్లో కూడా అనేక విధమైనటువంటి శక్తి వ్యర్థమవుతుండాలి. కనుకని ఈ శక్తిని మనం వ్యర్థము గావించకుండా ఉండేటువంటి నిమిత్తమై, సాత్వము గావించుకునేటువంటి నిమిత్తమై ఈ పూజలను మనం ప్రారంభించాము. ప్రధానమైనటువంటి ప్రార్థన, ఓ తల్లి, నా శరీరమునందు సర్వశక్తి స్వరూపుడిగా ఉండినటువంటి యొక్క ఓ దుర్గా, నా శక్తులను నీవు సక్రమమైనటువంటి మార్గంలో, పవిత్రమైన మార్గంలో, సదుపయోగమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టమని ప్రార్థించాలి. ఇంకా మనం తినేటువంటి యొక్క ఆహారము ఇంతకూడను లక్ష్మీ స్వరూపిణియే. మనం ఏ మెతుకు కూడాను మనం వ్యర్థం చేయకూడదు. మనం ఎంత అవసరమో అంత భుజించాలి. మనము కూడాను మనం ఎంత అవసరమో అంతనే వినియోగించుకోవాలి. ట్యాప్ లో కావలసినంత నీరు వస్తున్నది కానీ ఇష్టం సుచ్చినట్టుగా మనం వినియోగించరాదు. ఈ పంచభూతమును కూడాను లక్ష్మీ స్వరూపమే. శబ్ద స్పర్శ రూప రస గంధములు, లైట్ను కూడాను మనం దుర్వినియోగం చేయరాదు. శబ్దమును కూడాను మనం దుర్వినియోగం చేయరాదు. ఎవరితో మనం మాట్లాడాలని భావిస్తున్నామో వారు నీవు మాత్రమే వినాలి, కానీ ఈ పదములు మరొకరు వినకుండా ఉండేటువంటి రీతిగా అంత మృదు మధురంగా నీవు వాడాలి. కొంతమంది రూములో మాట్లాడుతుంటే బజారుకు వినిపిస్తుంటారు. ఈ విధమైన శబ్దాన్ని మనము దుర్వినియోగపరిచినటువంటి వారం అవుతాం. మన యొక్క తల్లి ప్రేమను మనం వ్యర్థము గావించుకున్న వారం అవుతాం. వేద వేదాంగములు వల్లే వేసియున్న, పద్య గద్యములను పాడగలిగియున్న, చిత్తశుద్ధి లేకున్న చెడును వాడు. ఎన్ని గ్రంథములు చదివి ప్రయోజనమేమిటి? ఎన్ని వేదాంతములు ఉచ్చరించి ప్రయోజనమేమిటి? ఇందులో ఒక్కటైనా కూడా మనం ఆచరిస్తున్నామా? ఆచరించలేనటువంటి విద్యలన్నీ కూడా కేవలము అవిద్యలుగానే రూపొందుతాయి. తెలుసుకున్న విషయాన్ని మనం ఆచరణలో పెట్టాలి. దీనిని పురస్కరించుకుని సీనింగ్ ఆన్ డిజైర్స్ అనేటువంటిది సాయి సంస్థల్లో ప్రారంభించాము. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. ఆ ఫుడ్ వల్లనే మన హెడ్, హెడ్ వల్లనే గాడ్ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఒకనాడు మనం భోజనం చేయలేకపోతే మన హెడ్ పని చేయలేదు. రెండు మూడు దినాలు అదే విధంగానే మనం ఆచరించినామంటే అన్నం తినకుండా మన జ్ఞాపశక్తి కూడా నశించిపోతుండాలి. కనుక మన హెడ్ను నిలబెట్టేది ఫుడ్డే. ఈ హెడ్ను సక్రమ మార్గంలో చేర్చేటువంటిది ఎవరు? అతనే గాడ్. కనుకనే డోంట్ వేస్ట్ ఫుడ్. ఇంకా రెండవది డోంట్ వేస్ట్ మనీ. ఈ ధనము, ఈ ధనము లక్ష్యస్వరూపం. దుర్వినియోగం చేసినటువంటి ధనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క వ్యర్థమైనటువంటిదని. ఇంకా భగవత్ స్వరూపం అనేటువంటిది కాలమే. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలప్రమ్నాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంతా కాలమే. కరుపుని డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అన్నారు. మన జీవితమే వ్యర్థమైపోతుంది. ఇంకా దివ్యమైనటువంటి యొక్క దుర్గాశక్తి, డోంట్ వేస్ట్ ఎనర్జీ. చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, చెడ్డ వినికిడి, చెడ్డ తలంపులు, చెడ్డ పనులు చేయకుండా ఉండటం, దీంట్లోనే మన యొక్క శక్తిని అంతా దారబోసుకుంటున్నాం. ఇవన్నీ దైవ స్వరూపములే. కనుక దైవాన్ని మనం వ్యర్థము గావించుకున్నప్పుడు మన జీవితమే వ్యర్థమైపోతుంది. వీటిని వ్యర్థము గావించకుండా సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి. కనిపెట్టినటువంటి మంచి దాన్ని మనం ఆచరించాలి. ఆచరించిన దాన్ని అనుభవించాలి. అనుభవించిన దాన్ని పెంచుకోవాలి. పెంచుకున్న దాన్ని 10 మందికి పంచుకోవాలి. ఇది మానవుని ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఈ విధమైనటువంటి యొక్క ప్రకృతి శక్తులను మనం కొంతవరకు ఆరాధన చేత మన వశం గావించుకున్నప్పుడు అది యోగ చిత్తవృత్తి నిరోధక. భారతదేశమునందు మహనీయులైనటువంటి ఋషులందరూ కూడాను ఈ విధమైనటువంటి యొక్క సక్రమమైన మార్గంలో తమ శక్తులంతా కూడాను సద్వినియోగం చేసుకోవటం చేతనే దైవత్వాన్ని వారు చూడగలిగారు. ఏ జగత్తునుకంతా చాటినారు. వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసరస్తాత్ అని లోకానికి చాటారు. ఏమిటి ఆ భగవంతుణ్ణి, ఆ మహాతేజస్వరూపుడైనటువంటి మహాపురుషుణ్ణి మేము తెలుసుకున్నాం. మేము తెలుసుకున్నాం. ఎక్కడ తెలుసుకున్నాము? తమస్సు అనేటువంటి యొక్క అజ్ఞానం యొక్క ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుణ్ణి తెలుసుకున్నామన్నారు. మనలో ఈనాడంతా తమస్సే. ఈ తమస్సు దాటినప్పుడే మనం తపస్సుగా మారిపోతుంది. కనుక నేను నాది అనేటువంటి అజ్ఞానం నుండి మనం సాధ్యమైనంత వరకు దూరమైపోయి తానే, అంతా నేనే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇది బైబుల్ నందు కూడాను జీసస్ అనేక విధములుగా కూడాను చాటుతూ వచ్చాడు. కొంతకాలం సాధన చేశాడు. ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను భగవంతుని యొక్క దూతను అన్నాడు. అతను దూత మాత్రమే కాని భగవంతుని యొక్క నేత కాదు. నేనొక సర్వెంటు, నేనొక పనిముట్టును, నేనొక ఇంద్రియమును, నేనొక కణమును అని కూడా భావిస్తూ వచ్చాడు. క్రమక్రమేణా తనలో ఉండేటువంటి యొక్క శక్తిని అంతా సద్వినియోగపరచుకోవటం చేత కొంతకాలం అయిన తర్వాత ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను ఆ భగవంతుని బిడ్డనే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నాడు. సన్ ఆఫ్ గాడ్ అంటే తండ్రి కొడుకు, తండ్రికి కొడుకు కొంత సన్నిహిత సంబంధం చేరిపోతుంది. కానీ నేను సన్నగా ఉండినంత వరకు కూడాను తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించాలి కదా, మేమిద్దరు కూడా ఒకటే అయ్యేటువంటి ఏ మార్గము అని విచారణ చేస్తూ వచ్చాడు. 12 సంవత్సరంలో ఎడారిలో పోయి కూర్చున్నాడు. తండ్రి కొడుకు, తండ్రి కొడుకు, తండ్రి కొడుకు అని ఈ రెండింటి యొక్క సంబంధాన్ని గుర్తించుకుంటూ వచ్చేసి కట్టగలిపటికి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. ఈ ఏకత్వం అనేటువంటి యొక్క అద్వైతంలో ప్రవేశించాడు. ఈ విధమైనటువంటి దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చాడు. పర్షియన్ లాంగ్వేజ్ లోపల కూడా మహమ్మదీయులు కూడా అదే రీతిగా చేస్తూ వచ్చారు. నేను భగవంతుని యొక్క సృష్టిలో ఒక అణువుగా నేను ఉంటున్నాను, తేజోవంత ప్రకాశంలో నేను ఒక పురుగుగా ఉంటున్నాను, అతని తేజస్సులో జీవిస్తున్నాను కాని నేను స్వతసిద్ధంగా లేను. కనుకనే వారు ఐఆమ్ ఇన్ ది లైట్, ఐఆమ్ ఇన్ ది లైట్ అన్నారు. కొంతకాలము నేను ఈ జ్యోతిలో ఉంటున్నాను, నేను ఈ జ్యోతిలో ఉంటున్నాను, కానీ ఈ జ్యోతిలో ఉండడానికి నాలో కూడా ఒక జ్యోతి ఉండాలి కదా అని ఒక విధమైన దాని విచారణ ప్రారంభమైపోయింది. మహమ్మద్ జీ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాడు. కొంతకాలం జరిగిన తర్వాత ది లైట్ ఈజ్ ఇన్ మీ అని సత్యాన్ని గుర్తించాడు. తనను ఆ లైట్, తాను లైట్లు, ఈ రెండింటి యందు ఉండటం వల్ల నేను దేవుణ్ణో, దేవుడు నాలో, నేను దేవుణ్ణో, దేవుడు నాలో అని రెండింటి యొక్క సమత్వము చేర్చుకుంటూ రావటం వల్ల ఐఆమ్ ది లైట్ అని అనిపించాడు. ప్రతి మతము కూడాను తమ యొక్క గమ్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మార్గములు వేరువేరైనప్పటికీ గమ్యం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు. ఈనాటి మానవ హృదయములు చాలా సంకుచితమైనటువంటివిగా ఉండటం చేతను, స్వార్థము స్వప్రయోజనంతో నిండిపోవటం చేతను కేవలం మత కలహాలములు అనేటువంటిది పెరిగిపోయి భగవంతుని కూడా ఒక విధమైనటువంటి యొక్క పార్టీ లీడర్ గా భావించుకోవడానికి కొనుక్కుంటూ వచ్చారు. భగవంతునికి సంపూర్ణ శరణాగతుడైనటువంటి వానికే నిజమైనటువంటి భగవత్ తత్వం కూడా అర్థమవుతుంది. అంతవరకు కూడా ఈ సత్యం వారు గుర్తించడానికి వీలు కాదు. కనుక ప్రేమ స్వరూపులారా, భగవంతుడు మనయందే ఉంటున్నాడు, సమస్త శక్తులు మనయందే ఉంటున్నవి, సమస్తమైనటువంటి యొక్క తేజస్సు మనయందే ఉంటున్నది. ఇది కేవలము మానవ ఆకారమే కాని దివ్యమైన స్వరూపము. ఇది ఇహము కాదు, ఇహలోకము కాదు, జీవలోకము కాదు, ఇది దేవలోకము అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి. అదే మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు అవుతారు, మీరే సత్యస్వరూపులు అవుతారు. ఈ రెండింటినీ సమన్వయం గావించేటువంటి ప్రేమ ఒక్కటే. ప్రేమను పెంచుకోండి, పెంచుకొని 10 మందికి పంచుకోండి. ప్రేమ ముదిత మనసు కహో.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో 1988 దసరా వేడుకలలో 2వ రోజు అక్టోబర్ 14వ తేదీన భగవాన్ అందించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఈశ్వర సన్నిధి చాలా సుఖము, అన్నీ మనము అనుభవించవలసిందే. కాని లక్ష్యమును పారమార్థికములో నుంచుకొని ప్రకృతిని అనుభవించండి, తప్పులేదు. లోక సంబంధమైన సుఖములు అవసరమే, కాని మితిమీరిన సుఖములు కోరకూడదు. ఎంతవరకో అంతవరకే, అవసరమైనంత మాత్రమే ఉండాలి. ఎంత భుజించుతామో అంతా తిరిగి వెలుపలకు పంపకపోతే శరీరము పాడైపోతుంది. ఊరికే భుజిస్తూ ఉంటే అజీర్ణ రోగము ప్రారంభమవుతుంది. తిన్నదానిని వదలాలి. గాలి పీల్చుకుంటున్నాము, పీల్చుకున్న గాలిని తిరిగి విసర్జించాలి. ఆ గాలిని అక్కడే నిలుపుకోటానికి వీలు కాదు. అదేవిధముగా ధనము సంపాదించాలి. ఆ సంపాదించిన ధనము త్యాగము చేయాలి. దానమో ధర్మమో చేసి సద్వినియోగం చేయాలి. నీ దుర్గుణములు త్యాగము చేయి.

సాయి ఈశ్వరాయ నమః సాయి మాత్రే నమః. శ్రీమద్ భాగవతంలో పరీక్షణ్ మహారాజ్ ఉపదేశం పొందినట్టుగా కనపడుతూ ఉంటుంది అంతా కూడాను. ఇందులో దేవీ భాగవతంలో పరీక్షిత్ యొక్క కొడుకైనటువంటి జనమేజయుడికి సూతుడు చెప్తుంటాడు, ఎక్కువగా వ్యాసుడే సాక్షాత్గా జనమేజయ మహారాజుకు ఉపదేశం చేసినట్లుగా కనపడుతూ ఉంటుంది. అక్కడ తన తండ్రి యొక్క ఈ అకాల మరణమే కాదు, అయోగ్యమైనటువంటి మరణం, అతను ఆ రకంగా సర్పదష్టుడై పరీక్షణ్ మహారాజు మరణిస్తే ఇతను సర్పయాగం అని చెప్పి సర్పయాగం చేశాడు. సర్పయాగం చేస్తే అందులో ఆఖరికి ఏ తక్షకుడు వల్ల, తక్షకుడు అనే మహాసర్పం వల్ల, ఆ తక్షకుడి యొక్క కాలకూట విషం వల్ల కరవబడి అతను ఆ పరీక్షిత్ మరణిస్తే, వీడి సర్పయాగంలో ఒక్కొక్క సర్పాన్ని కూడా ఆవాహన చేస్తుంటే వచ్చన్నీ ఆ అగ్నిలో పడిపోతున్నాయి. అంచేత పరీక్షిత్ యొక్క మరణానికి కారకుడైనటువంటి ఆ తక్షకుడు వెళ్లి అక్కడ ఇంద్రుణ్ణి శరణు వేడాడు. ఇంద్రుణ్ణి శరణు వేడితే, అందుకే లోకంలో కూడా అంటుంటారు, ఎవరిని ఆశ్రయం ఇచ్చిన వాడు కూడా ముంచేస్తే సహేంద్ర దక్షకాయ స్వాహ అని. అంచేత ఆ తక్షకుడికి ఇంద్రుడు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి సహేంద్ర దక్షకాయ స్వాహ అని ఇంద్రుడితో పాటుగా ఆ తక్షకుడు వచ్చి ఇందులో అగ్నిలో పడుగాక అని చెప్పి అక్కడ స్వాహాకారం చేయడం జరుగుతుంది. సరే, తర్వాత ఆస్తికుడు అనేటువంటి అతను వచ్చి ఈ సర్పయాగాన్ని ఆపుచేయిస్తాడు జనమేజయ మహారాజుకి చెప్పి. ఆ తర్వాత అప్పుడు ఈ వ్యాస మహర్షి చెప్తున్నాడు, నువ్వు ఇంతకుముందు తామసమైనటువంటి ఈ సర్పయాగం చేయడానికి ఉద్యుక్తుడై కొంతవరకు నువ్వు చేసేవు, అంటే అసలు యాగములు అనేవి మూడు రకాలుగా ఉన్నాయి. నువ్వు అంబాయజ్ఞం పరాంబిక అనేటువంటి ఆ పరామాత ఎవరైతే ఉందో ఆమెను ఉద్దేశించి నువ్వు కనుక యజ్ఞం చేసినట్లయితే నీ తండ్రికి, ఎందువల్ల అతను నేలమీ మరణించలేదు, ఓ దర్భాస్తరణం అదేం జరగలేదు, ప్రసాదంలో మేళ్లో మరణించాడు, సహజమైనటువంటి మరణం కాదు, అది యుద్దంలో మరణించలేడు, క్షత్రియుడు యుద్దంలో మరణించినట్లయితే వాడు వీరస్వర్గాన్ని పొందుతాడు, అంచేది ఈ రకమైనటువంటి అయోగ్యమైనటువంటి మరణాన్ని పొందిన నీ తండ్రికి ఉత్తమ గతులు కలగాలి అంటే నువ్వు అంబాయజ్ఞం చేయవలసింది అని చెప్పి వ్యాస మహర్షి అక్కడ జనమేజయ మహారాజుకు ఉపదేశిస్తాడు. ఆ రకంగా చెబుతూ అక్కడ శృణురాజన్ ప్రవక్ష్యామి దేవ్యా యజ్ఞం విధానత త్రివిధంతు సదాజ్ఞేయం విధి దృష్టైన కర్మణ. అప్పుడు ఏ రకమైనటువంటి యాగం ఎలా చేయాలి, దానికి పద్ధతి ఏమిటి, ఇవంతా కూడా అతను అడిగితే అప్పుడు ఆ వ్యాసుడు చెప్తున్నాడు, సాత్వికం రాజసంచి వా తామసంచ తథాపరం మునీనాం సాత్వికం ప్రోక్తం రూపాణం రాజ సంస్మృతం. అంటే సాత్వికమైనటువంటి ప్రపంచం అంతా కూడా సత్వరజస్తమో గుణం త్రిగుణాత్మకంగా ఉంది కాబట్టి సాత్వికమైనటువంటి యజ్ఞమని, రాక్షస యజ్ఞములని, తామస యజ్ఞములని యజ్ఞాలు మూడు రకాలుగా ఉన్నాయి. అందులో మునులకు సాత్వికమైనటువంటి యజ్ఞం చెప్పబడింది, రాజులకు రాజసమైనటువంటి యజ్ఞం చెప్పబడింది, రాక్షసులకు తామసమైనటువంటి యజ్ఞం చెప్పబడింది. తామసం రాక్షసానాం వైజ్ఞానినాం గుణోచితం. అంటే అలాగే ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మానసికమైనటువంటి యజ్ఞం చెప్పబడింది, ఏ రకమైనటువంటి త్రిగుణములతో సంబంధం లేకుండా మానసిక యజ్ఞము అని. దేశకాలస్తథాద్రవ్యం మంత్రాశ్చ బ్రాహ్మణాస్తథ శ్రద్ధాచ సాత్వికీయత్ర తం యజ్ఞం సాత్వికం విదుః. ఎక్కడైతే దేశము అంటే ప్రదేశము, కాలము, అందులో వినియోగించేటటువంటి ద్రవ్యము, మంత్రము, బ్రాహ్మణులు, శ్రద్ధ ఇవన్నీ కూడా ఎక్కడైతే సాత్వికంగా ఉంటాయో దానికి సాత్విక యజ్ఞము అని పేరు. ద్రవ్యశుద్ధి అనేది ఉండాలి, క్రియాశుద్ధి అనేది ఉండాలి. ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మంత్రశుద్ధిశ్చ భూమిప. అంటే ఈ రకంగా ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మంత్రశుద్ధి ఉంటేనే ఆ యజ్ఞం అనేది సఫలమవుతుంది, అదే సాత్విక యజ్ఞము అని అనిపించుకోబడుతుంది. అన్యాయోపార్జితేనైవ ద్రవ్యేణ సుకృతం కృతం. అంటే అన్యాయోపార్జిత అన్యాయంగా సంపాదించినటువంటి ధనంతో కనుక యజ్ఞం చేసినట్లయితే ఆ సుకృతం కూడా అది సుకృతం కాకుండా పోతుంది. నకీర్తి ఇహలోకేచ పరలోకేచ తత్ఫలం. అక్కడ ఇహలోకంలోనూ వాడికి కీర్తి ఉండదు, అన్యాయంగా సంపాదించిన డబ్బుతో యజ్ఞం చేస్తే వాడికి ఏమిటో కొన్ని కోట్లు బ్లాక్ లో సంపాదించాడు, వాడు ఏదో కొంత అలా విసురుతున్నాడు అంతే యజ్ఞం చేసాడు అంటారు. వాడికి ఈ లోకంలోనూ కీర్తి ఉండదు, అన్యాయార్జనతో వాడు యజ్ఞం చేయడం వల్ల పరలోకంలోనూ వాడికి కావలసినటువంటి ఆ యజ్ఞ ఫలం ఏదైతే ఉందో అది లభించకుండా ఉంటుంది. నకీర్తిరిహలోకే చ పరలోకేన తత్ఫలం తస్మాన్ న్యాయార్జితే నైవ కర్తవ్యం సుకృతం తదా. కాబట్టి ఎప్పుడూ కూడా న్యాయార్జన అనే న్యాయంగా సంపాదించినటువంటి ధనంతో ఈ సుకృతం అనేటువంటిది చేయాలి. యశసే పరలోకాయ భవత్యేవ సుఖాయచ న్యాయార్జనతో చేసినటువంటి యజ్ఞం అనేది ఇహలోకంలో యశస్సుకి కారణమవుతుంది, పరలోకంలో వాడికి కావలసినటువంటి ఆ యజ్ఞ ఫలం ఆ సుఖాన్ని ఇవ్వడానికి అది అవకాశాన్ని ఇస్తుంది. ప్రత్యక్షం తవ రాజేంద్ర పాండవ ఇష్టముఖకృత. అయితే యజ్ఞం చేసిన వాళ్ళందరూ ఫలితం పొందుతున్నారా అంటే కొన్ని విరుద్ధమైనటువంటివి కూడా కనపడుతున్నాయి. రాజు ఈ పాండవులు వాళ్ళు యజ్ఞం చేశారు, ఆ ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేశాడు,
వసంతే వసంతే జ్యోతిషాయ జేత, ప్రతి వసంత ఋతువులోనూ కూడా బ్రాహ్మణుడు జ్యోతిష్టోమం అనేటటువంటి యజ్ఞం చేయాలట. శరద్ గ్రీష్మేరాజన్యం శరది వైశ్యం, అలాగే శరత్కాలంలో ఈ రాజు క్షత్రియుడైనటువంటి వాడు యాగం చేయాలి. గ్రీష్మ ఋతువులో ఈ క్షత్రియుడు యాగం చేయాలి, అలాగే శరద్ ఋతువులో వైశ్యుడు యాగం చేయాలి. త్రైవర్ణకులైనటువంటి ముగ్గురికి కూడా యాగాధికారం చెప్పబడింది కాబట్టి ద్విజులైనటువంటి ముగ్గురికి బ్రహ్మక్షత్రియ వైశ్యుడికి ఈ రకంగా చేయవలసిందే అని వేదం చెబుతోంది. రాజా రాజసూయే నస్వారాజ్యకామోయే చేత, స్వరాజ్యం కావాలి అనేటటువంటి కామన కలిగినటువంటి వాడు రాజసూయ యాగం చేయవలసిందే అని చెప్పి చెప్తోంది వేదం. ఈ ధర్మరాజు ఎంతో నియమాలతోటి అతను రాజసూయ యాగాన్ని చేశాడు. అంతేనా, ఆ రాజసూయ యాగంలో అగ్రతాంబూలం కూడా ఎవరికిచ్చాడు? సాక్షాత్ భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మకు అక్కడ అగ్రపూజ చేశాడు. ఈ రకంగా రాజసూయ యాగం పూర్తి చేసిన నెల లోపలనే అతని కష్టాలన్నీ కూడా ప్రారంభమయ్యి, ఈ జోదంలో ఓడిపోవడం, తర్వాత అక్కడ ద్రౌపది ఆ మంటపం సభా మంటపంలో ఆ రాజమంటపంలో ఆమె అవమానాన్ని పొందడం, వీళ్ళు అడవులు పాలవడం, అరణ్యవాసం, అజ్ఞాతవాసం, అక్కడ మళ్లీ సైంధవుడు ఆమెను చెరపట్టడం, ఇలా ఈ రకమైనటువంటి కష్టాలన్నీ కూడా కనబడుతున్నాయి. మరి ఆ ధర్మరాజు అక్కడ అలా రాజసూయాగం చేశాడు కదా, అతనికి ఏమిటయ్యా వచ్చిన ఫలితం అంటే, అది ఆ విధంగా అది అక్కడ జరిగింది కాబట్టి రాజసూయాగం వల్ల ఫలితం లేదు, యజ్ఞం వల్ల ఫలితం లేదు అని అనడానికి లేదు. కృతే కర్మని చేత్ సిద్ధిర్ విపరీత యదా భవేత్, వైగుణ్యం కల్పనీయం స్యాత్ ప్రాజ్ఞ పండితమౌడిభి. అంటే చేసినటువంటి కర్మ వల్ల దానికి తగినటువంటి ఫలితం పొందలేదు అంటే ఆ కర్మలో ఏదో ఒక వైగుణ్యం ఉంది. ఆ కర్మలో ఏర్పడినటువంటి ఆ క్రియలో ఏర్పడిన వైగుణ్యం వల్ల ఆ రకమైనటువంటి విపరీత ఫలితం వచ్చింది అనుకోవాలి తప్పిస్తే, ఈ కర్మ వల్ల ఫలితం లేదు, ఈ చేసినటువంటి మంత్రాల వల్ల ఫలితం లేదు, ఈ కృష్ణుడికి చేసిన అగ్రపూజ వల్ల ఫలితం లేదు అని ఆ రకంగా శంకించడానికి వీల్లేదు. అందులోనూ ఇదేమిటి, ఇది కామ్యమైనటువంటి కర్మ. కర్మలు అనేవి నిత్యకర్మలని, కామ్యకర్మలని, నైమిత్తిక కర్మలని మూడు రకాలైనటువంటి కర్మలుంటాయి. అందులో కామ్యకర్మ అనేటటువంటిది అంటే ఒక ఏదైనా ఒక కోరికతోటి స్వరాజ్యం కావాలి అని కోరికతోటి క్షత్రియుడు చేసేది రాజసూయ యాగం. అలాగే వృష్టికామం కారీర్యాయ చేత, వర్షం కావాలంటే కారీర్యష్టి అనేటటువంటిది చేయాలి. అలాగే పశువులు కావాలంటే ఇంకో రకమైనటువంటి యాగం చేయాలి. దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామోయ చేత, అలాగే స్వర్గం కావాలి అంటే దర్శపూర్ణమాస యాగం చేయాలి. ఈ రకంగా ఇవన్నీ కూడా కామ్యమైనటువంటి కర్మ. కామ్యమైనటువంటి కర్మల్లో ఏ రకమైనటువంటి మినహాయింపు అనేది ఒక ద్రవ్యానికి కానీ ఇంకో దానికి కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి దక్షిణలో కానీ ఎందులోనూ కూడా ప్రతినిధి అనేది అంటే ఆ ద్రవ్యం బదులు ఈ ద్రవ్యం వాడడం, దాని బదులు ఇది, వాడి బదులు వీడు అని ఈ రకమైనటువంటి ప్రతినిధి అనేది ఉండదు. తూచా తప్పకుండా ఎలా చెప్పారో ఆ రకంగా చేస్తేనే కామ్యమైనటువంటి కర్మలు ఫలిస్తాయి. కాబట్టి కృతే కర్మని చేయత్ సిద్ధిర్ విపరీత యదా భవేత్, చేసినటువంటి కర్మలో ఏదైనా విపరీతమైనటువంటి ఫలితం కనుక కనపడినట్లయితే వైగుణ్యం కల్పనీయం స్యాత్ ప్రాజ్ఞై పండితమౌడిభి. అంటే ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు ఏం చెప్పారు అంటే అందులో ఏదో కర్మలో లోపం ఉంది, అది క్రియాలోపమో మంత్రలోపమో స్వరలోపమో ఏముందో దానివల్ల వచ్చింది తప్పిస్తే అది ఆ యజ్ఞం వల్ల వచ్చినటువంటిది కాదు. తత్కర్మ బహుధా ప్రోక్తం విద్వద్భి కర్మకారుభి కర్తృభేదాన్ మంత్రభేదా ద్రవ్య భేదా తథా పునః. కాబట్టి కర్తలో ఏదైనా తేడా ఉండొచ్చు, మంత్రంలో తేడా ఉండొచ్చు, ఆ తీసుకొచ్చినటువంటి యజ్ఞంలో వినియోగించిన ద్రవ్యంలో తేడా ఉండొచ్చు. ఇందాక చెప్పుకున్నాం సాత్వికమైనటువంటి యజ్ఞం కావాలి అంటే అది పూర్తిగా న్యాయార్జితమైనటువంటి ధనంతో చేస్తేనే అది యజ్ఞం అవుతుంది, సాత్విక యజ్ఞం అవుతుంది అని. అంచేతన ఒక ధర్మరాజును దృష్టాంతంగా తీసుకుని యజ్ఞానికి విరుద్ధమైన ఫలితం వచ్చింది, యజ్ఞం చేసిన నెల రోజులకే వీళ్ళకి మొత్తం ఇన్ని కష్టాలు ఆరంభమయ్యాయని చెప్పి అనుకోవడానికి వీల్లేదయ్యా. క్రియా వైగుణ్యమత్రి వా కర్తృభేద దశంశయం, కర్తభేద వల్ల ఏదైనా క్రియలో కర్మలో ఏదైనా వైగుణ్యం ఉంటే ఉండొచ్చు. నోచేత్ పంచాలరాజేన రోషేణ వికృత క్రియా. మరి పాంచాలరాజు ద్రౌపదుడు యజ్ఞం చేశాడు, చేస్తే యజ్ఞకుండంలోని ద్రౌపదీదేవి జన్మించింది, ధృష్టద్యుమ్నుడు జన్మించాడు, ఆయన కోరుకున్నటువంటి విధంగా అతను ఎవరు ఆ ద్రోణుని సంహరించగలిగాడు. అంతే అక్కడ మనకి అనుకూలమైనటువంటి యజ్ఞానికి అనుకూలమైన ఫలితం కనబడుతోంది. పురా దశరథేన పుత్రేష్టుస్తు కృతాయద, అలాగే దశరథుడు కూడా పుత్రకామనయ్యా పుత్రులు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో పుత్రకామేష్ యాగం చేశాడు. ఆయన నలుగురు కొడుకుల్ని ఆయన ఆ యాగ ఫలితంగా ఆయన సంతానాన్ని పొందాడు. అపుత్రస్య సుతాస్తస్య చత్వార సంప్రజ్ఞిరే అతక్రియాకృత యుక్త్య సిద్ధిదా సర్వదా భవేత్. కాబట్టి యుక్తితోటి ఆ చేసినటువంటి క్రియ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా సిద్ధిదా సర్వదా, ఎల్లప్పుడు సర్వదా, ఎల్లప్పుడు కూడా సిద్ధిదా, కార్యసిద్ధిదా, కార్యాన్ని సిద్ధింపజేసేది అవుతుంది. అయుక్త విపరీత స్యాత్ సర్వధా నృపసత్తమ, అంటే దానికి తగినటువంటి యుక్తి లేకుండా కనుక చేసినట్లయితే అది తగిన ఫలితాన్ని ఏ కామనతోటి ఏ ఉద్దేశంతో యాగం చేశాడో ఆ ఫలితాన్ని ఇవ్వదు సరికదా. అంచేత విపరీత
ఆ విపరీతమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది. పాండవానాం యథా యజ్ఞ కించిద్ వైగుణ్య యోగత విపరీతం ఫలం ప్రాప్తం వర్జినాస్తే వర్జితాస్తే దురోదరే. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ యజ్ఞం ఇది సాత్వికం భోజనం ఏ వైనిత్యం కుర్వంతి తాపసాహ, అంటే నిరంతరం కూడా సాత్వికమైనటువంటి భోజనం ఎవరైతే చేస్తుంటారో తాపసులు ఋషులు. న్యాయార్జితంచ వన్యంచ తథారుష్యం సుసంస్కృతం, న్యాయమైనటువంటి ధనంతో. ఆ ఋషులు అంటే వాళ్ళు వనంలో ఉంటారు, టౌన్లో ఉండేవాళ్ళు కాదు. ఆ వనంలో లభించేటటువంటి ఆ వాళ్ళకి ఏది లభిస్తే కందమూలాదులు వాటిని మాత్రమే తీసుకుంటూ, తథా ఋష్యం సుసంస్కృతం పురోడాశ పరా నిత్యం వియూపా మంత్రపూర్వక. కేవలం పురోడాశాన్ని మాత్రమే, పురోడాశం అంటే పిష్టంతో ఒక పిండితో చేసేటటువంటిది, పురోడాశపాన్ని మాత్రమే ద్రవ్యంగా వినియోగిస్తూ వియూపా మంత్రపూర్వక. వియూపా యూపస్తంభాలు లేకుండా, యూపస్తంభములు అంటే యజ్ఞంలో వినియోగించేటటువంటి పశువుల్ని కట్టేసేటటువంటి స్తంభాలకి యూపస్తంభములు పేరు. అంటే వియూపాహ అంటే యూపస్తంభరహితాహ, యూపస్తంభాలు లేకుండా మంత్రపూర్వకాహ కేవలం మంత్రపూర్వకంగా పురోడాశంతో మాత్రమే శ్రద్ధాధిక మఖారాజన్ సాత్విక పరమాస్మృత. అధికమైనటువంటి శ్రద్దతో కూడుకుని ఏ యజ్ఞములైతే ఉన్నాయో అవి అటువంటి వాటికి సాత్విక యజ్ఞములు అని పేరు అన్నాడు. అలాగే ద్రవ్య బాహుళ్యం ఎక్కువ ఉంటూ, యూపస్తంభాలు ఎక్కువగా ఉంటూ అంటే ఎక్కువ పశువుల్ని వాటిని వినియోగిస్తూ చేసేటటువంటి క్షత్రియాణం విశాంచీవ విశాంజీవ సాభిమానాశ్చ వైమఖ రాజసాహ. అంచేది ఎక్కువ ద్రవ్యం కావాలి, ఎక్కువ పటాటోపం కావాలి, ఎక్కువ పశువులు కావాలి, ఈ రకంగా చేసేటటువంటి యాగములు ఏవైతే ఉన్నాయో అవి రాజసమైనటువంటి యజ్ఞములు అన్నారు. అలాగే దానవానాం తామస వయస క్రోధ మద దర్శక, మదాన్ని ప్రదర్శింపజేసేటటువంటి తన యొక్క మత్తుని ప్రదర్శింపజేసేటటువంటి క్రోధం కోపంతో కూడినటువంటి దానవుల యొక్క రాక్షసుల యొక్క యజ్ఞాలకి తామసమైనటువంటి యజ్ఞములు అన్నాడు. కాబట్టి మునీనాం మోక్షకామానాం విరక్తానాం మహాత్మనాం, అంటే కేవలం మోక్షం మాత్రమే కావాలి అని చెప్పి విరక్తులై ఇహలోక ప్రపంచానందు వైరాగ్యంతో కూడినటువంటి మునులు మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్లు చేసేటటువంటి యాగానికి మానస యాగం అని పేరు. మానసస్థు స్మృతో యాగ సర్వసాధన సంయుత, మానసికమైనటువంటి ఆ యాగం సమస్తమైనటువంటి దానికి కూడా అది సాధకంగా ఉపయోగిస్తుందని ఈ రకంగా సాత్విక యజ్ఞమని, మరి రాజస యజ్ఞమని, తామస యజ్ఞమని, అంటే ఈ రకమైనటువంటి మూడు రకాలైనటువంటి యజ్ఞములు. అలాగే ఋషులకి ఇది మోక్షకాములైనటువంటి వాళ్ళకి ఈ మానసిక యజ్ఞం అని చెప్పబడింది. ఇక్కడ మనకి ఇప్పుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఈ రకమైనటువంటి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము అని చేస్తున్నారు అంటే ఆయనకి ఈ యజ్ఞములతోటి ఆయన పనే ఉంది. ఆయన ఎవరి కోసం చేస్తున్నారు? కేవలం ఏదో పుట్టపర్తిలో ఉండేటటువంటి వాళ్ళకో, లేదా ప్రశాంతి నిలయంలో ఉండే వాళ్ళకో వీళ్ళ యొక్క క్షేమాన్ని, వీళ్ళ యొక్క యోగక్షేమాలు వహిస్తూ చేయట్లేదు. మొత్తం సమస్తమైనటువంటి ప్రపంచ శాంతిని కోరుతూ ఆయన ఈ రకమైనటువంటి వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం అనేది చేస్తూ, ఇది ఎప్పుడు భగవంతుని ఎప్పుడు స్తోత్రం చేసినా మంచిదే, ఈ లక్ష్మీ సరస్వతి ఆ దుర్గాదేవి వాళ్ళని ఎప్పుడు స్తోత్రం చేసినా మంచిదే, అయినా ఒక కాలానికి ఒక తీర్థానికి ఒక విలువ ఉంటుంది. ఆ యోగ్యమైన కాలంలో చేసినటువంటి దాన్ని 10 రెట్లు ఫలితం ఇస్తుంది. గోదావరి స్నానం ఎప్పుడు చేసినా ఒకటే, పుష్కరాల్లో చేసినట్లయితే అది అనంతమైనటువంటి ఫలితం ఇస్తుంది. అదే రకంగా ఈ శరత్కాలం అనేది ఇది పూర్తిగా దేవ్యారాధనకి నిర్దిష్టమై ఉంది. కాబట్టి శరత్కాలంలోనూ వసంత ఋతువులోనూ చేసినటువంటి చాలా ప్రశస్తమైన దేవి భాగవతం చెప్తుంది. సరే శరత్కాలం అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో ఈ రకంగా ఈశ్వరారాధన కోసం ఇలా లింగార్చన చేయాలని, ఇలాగే ఈ రుద్రహోమం అని, ఓ భాగవత పారాయణ అని, ఓ దేవీ భాగవతం అని, అలాగే ఓ రామాయణం అని, ఈ రకంగా ఈ పారాయణలన్న, లేదా ఒక సౌరంతో సూర్య నమస్కారాలు ఇలా చేయాలని, ఈ రకంగా దేవీ ఆరాధన ఇలా చేయాలని, ఇదంతా కూడా లోకానికి చూపించడం కోసం, లుప్తమైపోతున్నటువంటి సంస్కారాలను లోకానికి నేర్పడం కోసం అని చెప్పి, ఈ విధంగా లోకాన్ని బాగు చేయడం కోసం అని ఆయన సంకల్పించి యాగం అనేది చేయడం జరుగుతుంది. నవరాత్రుల్లో పూజ చేయమని, అది కాకపోతే కనీసం మూల నక్షత్రం నుంచైనా చేయమని, అది కాకపోతే నవమ్యాన్ దుప్ర పూజ, ఏది కాకపోతే కనీసం నవమి నాడైనా చేయండి అని మనకి అందులో దేవీ వ్రతంలో కనపడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు కనీసం నవమినాడు పూజ చేయడం కాకుండా దేవుడి పటం కనబడితే పక్కకి తిరిగి వెళ్లిపోయేటటువంటి స్థితిలో లోకులు ఆ రకమైనటువంటి హేతువాదులు గాను ఇంకోటి గాను ఉంటున్నారు. కాబట్టి లోకాన్నంతటిని కూడా సంస్కరించడం కోసం, లోకాన్ని విశ్వవ్యాప్తమైనటువంటి ఈ శాంతిని కోరుతూ ఆయన సంకల్పించినటువంటి ఈ యాగం అనేటటువంటిది లోకానికి మార్గదర్శకము అని చెప్తూ ఆయనకి అనేక వేల నమస్కారాలు అర్పిస్తూ స్వస్తి.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ సాయి సంకీర్తనారవిడి కార్యక్రమానికి స్వాగతం. నిన్నటి రోజున మన సాయి సంకీర్తనారవిడి కార్యక్రమంలో స్వామివారు బాలాత్రిపుర సుందరి అమ్మవారిగా దర్శనమిచ్చిన భాగ్యాన్ని తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజును కూడా స్వామివారు గాయత్రి అమ్మవారిగా భక్తులను ఎలా ఆశీర్వదించారో విందాం.

0: దసరా సందర్భంగా అప్పటి రోజుల్లో స్వామివారు రెండవ రోజున ఎర్ర అంగీని ధరించేవారు. కురులపైన రోజారంగు మేలుముసుకు, కంఠంలో వజ్రాల హారములు, కళ్యాణరాముడా, కమనీయ కోమల బాలుడా, శతకోటి మన్మథాకారుడా, హృదయం మూగబోయింది. జయఘోషులతో పల్లకీని ఎక్కారు. ఈరోజు సూర్యభగవానుడు రథం నడుపుతున్నట్లుగా ఏడు గుర్రాలతో అమర్చారు. స్వామివారు పల్లకీ ఎక్కి కళ్లము చేపట్టి రెండవ ప్రభాకరునిలా సహస్ర కిరణకాంతులు విరజిమ్ముతూ ఉంటే కలువల సోయగమునకు మించిన కరుణామృత నేత్రద్వయముల నుండి ప్రవహిస్తూ ఉంటే, బ్రహ్మకళ పుట్టిపడుతూ ఉంటే ఆ ఆనందం పరమానందం. భజన చేస్తూ రెప్పవాల్సక వారినే చూస్తూ ఉంటే ముఖంలో ఎర్రని కుంకుమబొట్టు, విభూతి రేఖలు వెండి బంగారం పొడిలో కలిపినట్లుగా నిగనిగలాడుతున్న వారి లలాటంలో తీక్ష్ణ కిరణకాంతులు ప్రజరుల్లి ప్రచండ ప్రభాకరునిలా ఎర్రగా కనులు మిరుమిట్లు గొలుపుచున్నట్లుగా ఆ కుంకుమబొట్టు. మందిరం చేరేసరికి 3 గంటలయ్యేది. జోలపాటలతో సాయనీలా మానుష విగ్రహుని లోనికి పంపేవారు. మరి నిద్రకు చోటేది? అందరూ చిత్రావతి నదీ తీరానికి దారితీసేవారు.
1: గాయత్రి మంత్రమునందు వర్ణన.
2: సో ఇన్ గాయత్రి
1: నరేషన్ ప్రార్థన తీరుకుడు ఏకమై ఉంటుండాలి.
2: సో ఇన్ గాయత్రి నరేషన్
1: మెడిటేషన్ గాయత్రి
2: గాయత్రి
1: పరిహారిణి గాయత్రి పరిహారిణి గాయత్రి సర్వవాంఛ ఫలసిద్ధి గాయత్రి
2: ఇట్ విల్ ఫుల్ఫిల్ ఆల్ ది
1: కనుక అన్నింటికి గాయత్రి మూల కారణము.
2: ఆల్ దిస్ గాయత్రి ఇస్ ది మెయిన్ థింగ్.
1: ఈ గాయత్రి తత్వాన్ని ఒక్క పర్యాయం మనం స్మరిస్తే మన యందు అనేక రకమైన శక్తులు కూడా ఆవిర్భవిస్తుంటాయి.
2: ఇఫ్ యూ చాంట్ గాయత్రి మంత్ర వన్స్ యూ విల్ హావ్ ఆల్ ది స్ట్రెంగ్త్ అండ్ పవర్.
1: మనం విశ్వాసం పెంచుకుని
2: డెవలప్
1: ఈ గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా 3 రకములుగా ఉచ్చరించుకొని
2: we have to repeat it thrice. Gayatri mantra
1: bhur bhuvasva savitur varenyam
2: savitur varenyam
1: bhargo devasya divahi
2: bhargo devasya
1: divahi yona
2: prachodaya yo yona prachodaya.
1: ee vidhamaina mantra ni meeru nirantaram smarinchukuntunnandi.
2: You chant this mantra continuously.
1: ee padra madhyana sayankalam ane kaadu.
2: It's not only
1: sarva kalakalasa sarvatra
2: everywhere in all periods of time you can.
1: meeku madhyana lo chellavaru sayankalam ante దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారు కాలమే లేదు.
2: ఇట్ మే బి టు యూ ది ఎర్లియర్ గుడ్ మార్నింగ్ మీ ఇన్ ది ఈవినింగ్ బట్ గాడ్ ఇస్ బియాండ్ టైం.
1: కాలాతీతమైన స్థితి
2: గాడ్ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్స్.
1: అలాంటి కాలాతీతమైన దేవాన్ని స్మరించడానికి ఒక కాలమే ముందే ఎందుకు చేసుకోవాలి?
2: గాడ్ ఈస్ టైమ్లెస్. వై డు యూ స్టిప్యులేట్ టైం?
1: కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నారు.
2: యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్స్.

స్వామివారు తమ దివ్యోపన్యాసాలలో ఒకసారి ఇలా సంబోధించారు. దివ్యాత్మ స్వరూపులైన పిల్లలారా, తల్లి గర్భము నుండి పుట్టడం సహజ జన్మ. గాయత్రి మంత్రోపదేశం అయిన తర్వాత అది రెండో జన్మ అవుతుంది. అప్పటి నుండి అతడు ద్విజుడని అనిపించుకుంటాడు. గాయత్రి సర్వవేదాలకి మాతృస్వరూపిణి, ప్రాణాలను రక్షించేదని అర్థం. గాయత్రి మంత్రోపదేశం మూలకంగా ఈ రోజున రెండవ జన్మను పొంది ఉన్నామే అన్న సత్యాన్ని మీరు గుర్తించాలి. ఈ గాయత్రి మంత్రాన్ని 3 వేళలా జపించాలి. తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు సాత్విక కాలం, ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు రాజసిక కాలం. అది జీవులు తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకునే సమయం. మళ్లీ సాయంకాలం 4 గంటల నుండి 8 గంటల వరకు సాత్విక కాలం. తిరిగి రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు తామసిక కాలం. నిద్రించటం కూడా అందులో చేరుతుంది. అందుచేత ఉదయం సాయంకాలం 4 గంటల నుండి 8 గంటల దాకా సత్సాధనతో చేస్తే అది సార్థకమవుతుంది. ఈ కాలాన్ని భగవంతుని ఆరాధన ధ్యానాలలో గడిపితే మానవుడు దివ్యత్వాన్ని పొందుతాడనడంలో సందేహమేమీ లేదు. ఒకే మహాశక్తి బుద్ధిబలాన్ని అనుగ్రహించడం చేత గాయత్రి అని, ప్రాణాలను రక్షించడం చేత సావిత్రి అని, వాక్కును రక్షించడం చేత సరస్వతి అని త్రిసంధ్యలలోనూ ఉపాసించబడుతుంది. అందుచేత త్రికాలలోనూ గాయత్రి మంత్రాన్ని జపించటం అత్యవసరం. ఈ మంత్రాధిష్టాన దేవత సర్వదేవతాస్వరూపిణి. కనీసం ఉదయం 3 సార్లు, సాయంకాలం 3 సార్లు మీరు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలి. ఏ రోజు మంత్రోచ్చారణ, ఆ రోజు పాపాలను కూడగొడుతుంది. ప్రతిరోజు ఉచ్చరించడం చేత మీ కర్మశేషం మిమ్మల్ని ఏమాత్రం బాధించదు. అప్పటికప్పుడే వ్యక్తి పవిత్రుడైపోతాడు. జీవితాన్ని పవిత్రం చేసే మంత్రోపదేశం లభించడం చేత ఈ రోజున మీరు దిగ్విజయులయ్యారు. గాయత్రి మంత్రోపదేశం చేసేందుకు ముందు మందబుద్ధులు, సోమరులు, మొద్దులు అయి ఉండిన పిల్లలను మంత్రోపదేశమైన మీదట చురుకుగా చదవటం, ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవటం, గుణవంతులు, బుద్ధివంతులుగా రూపొందడం అందరికీ తెలిసిన విషయమే. సూర్యోదయం కాగానే ఎట్లు చీకటి మాయమైపోతుందో అట్లే గాయత్రి మంత్ర కిరణాలు అభివృద్ధి అవుతూ పోయే కొద్దీ మీలో ఉన్న అజ్ఞానం మాయమై ప్రజ్ఞాన, సుజ్ఞాన విజ్ఞానాలతో మానవత్వం వికసిస్తుంది.

ఈనాటి మన సాయి సంకీర్తనారవళి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి మన సాయి సంకీర్తనారవళి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరామ్.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 22వ భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

పెద్ద పెద్ద పేరున్న సాధువుల మధ్య తీవ్ర వైరము, చేతబడి ప్రయోగాలు చేసి ప్రత్యర్థులను ఓడించడం లాంటి ఎన్నో క్రూరమైన విషయాలను విని ఉండటం చేత బాబా హిమాలయ ప్రాంతంలో సాధువుల వద్దకు వెళ్తున్నారని తెలిసి ఈశ్వరమ్మ మాతృహృదయం తల్లడిల్లిపోయింది. వారంతా చేరి తన బిడ్డకు ఏమి ఆపద కలగజేస్తారో అనే భయంతో ఆ పల్లెటూరి స్త్రీ హృదయం క్షోభించింది. అందుచేత ఆమె నన్ను చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండమని కోరింది. బాబా మంత్రతంత్రాలు అన్నింటికీ అతీతులని తెలిసినప్పటికీ భీతితో బెంబేలు పడుతున్న ఆ తల్లిని ఓదార్చడం కోసం అత్యంత శక్తివంతమైన గాయత్రీ మంత్ర కవచంతో బాబాను కాపాడుకుంటాను అని ప్రమాణం చేశాను. నా ఉద్దేశమంతా ఆమెకు ప్రశాంతత చేకూర్చటం. ఇలా ధైర్యం చెప్పటంతో నా ముఖ్యోద్దేశం నెరవేరింది. కారులో మద్రాస్ వరకు, అక్కడ నుండి ఢిల్లీ వరకు విమానంలోనూ మా ప్రయాణం ఏర్పాట్లు కావించబడ్డాయి. మద్రాస్కు వెళ్లే తోవలు పుట్టపర్తికి 120 మైళ్లకు పైగా దూరంలో ఉన్న ఒక గ్రామంలో ఆగి అక్కడ ఒక భక్తురాలు నెలకొల్పిన ఆశ్రమంలో షిరిడీసాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆవిడ ఉపవాస దీక్షతో సాధన చేసే సన్యాసిని. సాధన ఎంత నిదానంగా జరిగినా స్వామి ఒప్పుకుంటారు, కాని ఉపవాసాలతో కృషించి ఆత్మబలిని మాత్రం స్వామి అంగీకరించరు. బ్రహ్మానందాన్ని కలిగించే మోక్షసిద్ధికై సాధన చేయడానికి ఉపయోగించే శరీరాన్ని ఆరోగ్యవంతంగా, వ్యాధి నిరోధకంగా ఉంచుకోవాలని స్వామి ప్రజలను ప్రోత్సహించేవారు. షిరిడీసాయి విగ్రహ ప్రతిష్టాపన నెపంతో ఆశ్రమానికి వెళ్లిన అసలు ఉద్దేశం ఉపవాసాలతో కుంగి కృశించిపోతున్న ఆ పవిత్రురాలి మనోభీష్టాన్ని సిద్ధింపచేయటం కోసమే బాబా ప్రత్యేకంగా ప్రయాణం మధ్యలో అలా ఆ గ్రామానికి వెళ్లి ఆ సన్యాసిని ఆశ్రమంలో షిరిడీబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించి అందరినీ ఆనందింపచేశారు. తమకు సాధ్యం కాని రీతిలో సాధన చేస్తున్న ఆమెను గ్రామస్థులంతా ఆరాధించేవారు. సాధుత్వం సిద్ధించడానికి కడుపు మార్చుకుని చేసే ఉపవాసాల కంటే చక్కని క్రమశిక్షణలో తీవ్ర ప్రయత్నం చేయడం మంచిది అని బాబా వారికి బోధించారు. బాబా ఎక్కడ బస చేసినా అన్ని వర్గాల, అన్ని తరగతుల ప్రజలు వయసుతో నిమిత్తం లేకుండా భజనకు హాజరయ్యేవారు. ప్రజల్లో కులమత భేదాలనే బీజాలు నాటి వారి మనస్సుల్లో ముళ్లకంచెలు వేశారు. కాని మానవ హృదయాల్లో ఒక భగవన్నామంపైనో, రూపంపైనో విశ్వాసమనే మొక్కను పాతి నమ్మకం అనే బలమైన వృక్షంగా ఎదగడానికి ఈ భజన కార్యక్రమాలు దోహదం చేస్తాయి. రద్దీగా ఉండే రహదారుల్లో పసిపాపలు తమ పొట్టపై పాకాడలేరు. కాని వాళ్లే కొంచెం వయసు వచ్చాక, పెద్దవాళ్లై ఊహ తెలుసుకున్నాక రోడ్లపైన చక్కగా ఆ బాలబాలికలు ఆడుకోగలుగుతారు. రోడ్ల వెంట పరిగెత్తగలుగుతారు, అటూ ఇటూ దాటగలుగుతారు కూడా. నడిచే రహదారుల్లో వన్వే, రోడ్డు దాటేటప్పుడు బాగా చూచి దాటండి, కాలిబాటన నడిచేవారికి మాత్రమే అనే ట్రాఫిక్ సిగ్నల్స్ లాగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా కొన్ని సిగ్నల్స్ ఉండాలి. ఇందులో డేంజర్ ఏమిటంటే ఈ వార్నింగ్స్ బేడీలుగా మారటమే. ఇది మార్గము అన్నదల్లా త్వరలోనే ఇదొక్కటే మార్గముగాను తరువాత మిగతా మార్గాలన్నీ నరకానికి దారితీస్తాయి అని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మిమ్మల్ని నరకానికి పోకుండా రక్షిస్తాము అని సూచనలు ఇవ్వబడతాయి. కాని బాబా భజనల్లో అన్ని దేవతానామాలను, రూపాలను కీర్తిస్తూ పాడమని ప్రోత్సహించేవారు. భజన కార్యక్రమాలు పూర్తయ్యాక భక్తులు తరతరాలుగా తాము కీర్తిస్తూ వచ్చిన భగవత్ స్వరూపాలనే పూజిస్తున్నట్లుగా గుర్తిస్తారు, సంతోషిస్తారు. భగవంతుని సంకల్పంచే మానవ మేధలో ప్రేరేపించబడిన వివిధ సిద్ధాంతాలు అన్నిటినీ గౌరవించవలసిందేనని, ఒకదానితో మరొకదాన్ని పోల్చటం, విమర్శించటం కూడదని, అవన్నీ కూడా సమానమైన విలువలు కలవేనని బోధించేవారు. మద్రాసులో కొన్ని రోజులున్న తర్వాత ఢిల్లీ విమానంలో వెళ్లి అక్కడి నుండి మోటార్ కారులో హృషీకేశ్ వెళ్లి బాబా కోసం ఎదురుచూస్తున్న శివానంద ఆశ్రమానికి చేరుకున్నాం. శివానంద ఆశ్రమంలో కూడా నిర్ణీతమైన సమయాల్లో, క్రమ పద్ధతిలో
భజన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. గురుముఖత వెల్లువై పొంగే ఆనందం అందర్నీ ఉల్లాసభరితం చేస్తున్నది. ఒకదాని వెంట ఒకటి సాగుతున్న ఆ కొత్త కొత్త పల్లవులు మమ్మల్ని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తాయి. శివానంద మహారాజ్ భజన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నప్పుడు పసిపిల్లవాడిలా ఆనందంగా ఎలుగెత్తి పరవశించి పాడుతూ ప్రతి ఒక్కరిని భజనలో పాల్గొనేలా ఉత్తేజితులను గావించారు. ఇది మాకెంతో ఉల్లాసాన్ని కలిగించింది. ఆయనకు అలవాటైన సొంత ధోరణిలో ఆధ్యాత్మిక సత్యాలను గురించి ఎంతో నిగూఢమైన పాఠాలను బోధించారు. పాటల చరణాలను మార్చి పాడేవారు. అన్ని విషయాల్లోనూ అన్ని సిద్ధాంతాల్లోనూ చెప్పబడే పరబ్రహ్మతత్వం ఒక్కటే అని ఆ విధంగా వారు నొక్కి వక్కాణించేవారు. గంగాతీరాన ఉన్న పవిత్ర క్షేత్రమైన హృషికేశ్లో మొదటి రాత్రే నన్ను ఎన్నో ఏళ్లుగా పట్టిపీడుస్తున్న ఒక శత్రువుపై విజయం సాధించాను. మైసూర్లో ఉన్నప్పటి నుండి కూడా నాకు నశ్యం పీల్చే అలవాటు ఉండేది. అక్కడ ఇంకా మరికొన్ని కుటుంబాల్లో కూడా ఈ నశ్యం పీల్చే అలవాటు ఉండేది. బాగా ముదురు రంగులో ఉన్న ఒక రకమైన గుళికలను బొటనవేలు చూపుడువేలు మధ్య నొక్కి ఒక రకమైన సువాసన భరితమైన నశ్యాన్ని ముక్కులోకి పీల్చి ఒక విధమైనల్లోనూ చెప్పబడి పరబ్రహ్మతత్వం ఒక్కటే అని ఆ విధంగా వారు నొక్కి వక్కాణించేవారు. గంగాతీరాన ఉన్న పవిత్ర క్షేత్రమైన

అలవాటు, ఒక రాచరికపు అలవాటుగా ఉండేది. నా మిత్రుడు స్వామి సిద్ధేశ్వరానంద, పుట్టప్ప కవి మొదలైన వాళ్లు కూడా మానసిక ఉత్తేజం పొందటం కోసం ఈ అలవాటుకు బానిసలైన వాళ్లే. 3 దశాబ్దాలకు పైగా ఈ దురలవాటు నన్ను బానిసను చేసి ఆడిస్తోంది. బాబా సన్నిధిని చేరుకున్నాక ఈ అలవాటును మానేయాలని విఫల ప్రయత్నం చేసి ఓడిపోయాను. బాబా కూడా ఈ అలవాటును తీక్ష్ణంగా విమర్శించేవారు. కాని ఆ విమర్శ అదృష్టవశాత్తు అందరినీ కలిపి తిడుతున్నట్లుగా ఉండేది. నాలాగే నశ్యం పీల్చే అలవాటున్న కొంతమంది వ్యక్తుల పేర్లను ఉదహరిస్తూ బాబా ఈ బలహీనతను తీవ్రంగా ఖండించేశారు. కాని ఆ జాబితాలో నా పేరు లేనందువల్ల నన్నేమీ అనడం లేదనుకుంటూ సంతోషించేవాడిని. మద్రాస్ నుండి హృషికేశ్ బయలుదేరేటప్పుడే 1 పౌండ్ నశ్యం కొనుక్కుని నశ్యం దొరకని ఆ కొత్త ప్రదేశంలో హాయిగా ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చనే ఉద్దేశంతో ముందే జాగ్రత్త పడ్డాను. ఆ రోజు రాత్రి ఆశ్రమం ఆవరణలో తనకు కేటాయించిన కుటీరం నుండి బాబా నేను మరో 5 గురం పడుకుని ఉన్న చోటుకు వచ్చారు. నేను పక్క సిద్ధం చేసుకుని కాళ్లు చాచుకుని విశ్రాంతి తీసుకుంటూ ఆనందిస్తూ ఉండగా స్వామి సచ్చిదానంద, స్వామి సదానందలతో కలిసి వచ్చిన బాబా కనిపించారు. స్వామి నా మంచం దగ్గరకు వచ్చి నేను భద్రంగా దిండు కింద దాచి ఉంచిన పొడుండబ్బాను బయటపెట్టారు. పశ్చాత్తాపంతో ఉనికిపోయాను నేను. పవిత్రమైన యాత్రాస్థలాలకు వెళ్లినప్పుడు అక్కడ వారికి ప్రియమైన ఒక అలవాటును వదిలిపెట్టే హిందూ సాంప్రదాయం నాకు గుర్తుకు వచ్చింది. బాబా నా కేసి తీవ్రంగా చూస్తూ ఒకే ఒక మాట అన్నారు, డర్టీ. నేను వెంటనే డబ్బా ఎత్తి దట్టంగా అలుముకున్న చీకట్లోకి విసిరేశాను. నా దుఃఖాన్ని పళ్ల బిగువున నొక్కిపెట్టి వెక్కిళ్లు ఆపుకుంటూ స్వామి పాదాలు పట్టుకుని, ఇంకెప్పుడూ ఇలా చెయ్యను స్వామి, ఈ క్షణం నుండే ఈ దురలవాటును వదిలేస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాను. బాబా మెల్లగా మృదువుగా నా భుజం తట్టారు. నేను మంచం కిందికి వంగి నా తోలుపెట్టెను బయటకు లాగి అందులో భద్రపరిచిన 1 పౌను నశ్యం డబ్బాను బయటకు విసిరివేయబోతుంటే 2 సన్యాసుల చేతులు నన్ను బలంగా పట్టి ఆ డబ్బాను పొదల్లోకి విసిరివేయకుండా ఆపాయి. వాళ్లు శివానంద ఆశ్రమానికి చెందినవారు మాత్రం ఖచ్చితంగా కాదు. వాళ్లు ఈ జ్ఞానచూర్ణాన్ని కొత్త ఢిల్లీ నుండి తెప్పించుకుంటున్నారట. అందుచేత ఆ నశ్యం తమకు ఇవ్వమని అడిగారు. అలికిడి విన్న బాబా వెనక్కు తిరిగి నవ్వారు. సచ్చిదానంద, సదానంద కూడా నవ్వుకున్నారు. అప్పటి నుండి ఆ రాజసిక విషాన్ని నేను మరెప్పుడూ పీల్చలేదు. కాని ఒక సంసారినై నేను దాన్ని విసిరివేస్తే సన్యాసులైన వారు దాన్ని తీసుకోవటం, భద్రపరుచుకోవటం ఎంత దయనీయమైన విషయం. సన్యాసాశ్రమ స్వీకారానికి ముందు స్వామి సదానంద మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో చరిత్ర బోధకుడిగా ఉండేవారు. ఒకసారి తమిళ సంవత్సరాదినాడు అతను పుట్టపర్తి రావడం జరిగింది. మందిరానికి పశ్చిమాన ఉన్న లోయలో బండరాళ్ల మధ్య నుండి ప్రవహించే 1 వాగు వద్దకు బాబా మా ఇద్దరినీ తీసుకువెళ్లారు. శైవము అంటే ఎంతో అభిమానమైన విషయం అతనికి. అందుచేత లింగ ప్రాముఖ్యాన్ని గురించి చెబుతూ బాబా నిరాకారతత్వం నుండి ఈ విశ్వం ఉద్భవించటాన్ని, తిరిగి ఈ విశ్వం నిరాకారతత్వంలోకి లయించటాన్ని ఈ లింగం బోధిస్తున్నదని వివరించారు. సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు 2 సమయాల్లో కూడా ఒక పెద్ద ఎర్రని బింబంలాగే కనిపిస్తాడు అన్నారు స్వామి. ఈ ఉగాది సందర్భంలో నాకొక చక్కని నూతన విషయాన్ని విశదపరిచారు స్వామి అంటూ సదానంద ఆనందించారు. నువ్వు 8 సంవత్సరాల నుండో ఉగాది పండుగను జరుపుకుంటూ వస్తున్నావు. అప్పుడంతా నువ్వు నీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నావు. ఇప్పుడు నువ్వు సాయి కుటుంబంలో ఉన్నావు. కాబట్టి ఇదిగో, ఇది తీసుకో అంటూ తన హస్తచాలనంతో 1 బొబ్బట్టును సృష్టించి ఇచ్చారు. అది సాంప్రదాయానుసారం ప్రతి తమిళ కుటుంబంలోనూ ఉగాది పండుగ నాడు ప్రత్యేకంగా చేసుకునే తీపి పిండి వంటకం బొబ్బట్టు. చక్కగా గుండ్రంగా నీటితో ఘుమఘుమలాడు.

చుట్టూ పైన దట్టంగా చక్కెర చల్లి ఉంది. అది చూస్తూ ఉంటే నాకు నోట్లో నీళ్లూరాయి. నా అవస్థ చూసి బాబా తన హస్తచాలనంతో మరొక బొబ్బట్టు సృష్టించి నాకు కూడా ఇచ్చారు. నేను ప్రాథమికంగా ఒక తమిళుడిని. మలయాళ ప్రాంతంలో జన్మించి 32 ఏళ్లు కన్నడ ప్రాంతంలో నివసించి సాయి కుటుంబంలోకి ప్రవేశించే ముందు 4 ఏళ్లు మాత్రమే నేను విడిగా ఉగాది పండుగ జరుపుకున్నాను. తరువాత అన్ని ఉగాదులు స్వామి సన్నిధిలోనే. బాబా ఉగాది బొబ్బట్టు స్వీకరించిన జతగాళ్లుగా, జంట చరిత్ర బోధకులుగా పనిచేసిన నేను సదానంద తిరిగి కవలల్లా ఋషికేశ్లో కలుసుకున్నాం. సమచిత్తానికి ప్రశాంతతకు మారుపేరే స్వామి శివానంద. ఆశ్రమవాసులు సందర్శకుల మధ్య విరుద్ధాభిప్రాయాలు, కేకలు, అరుపులు, వీటి మధ్య నిశ్చల చిత్తంతో ఉన్న స్వామి శివానందను వారి శిష్యులు చక్రాల కుర్చీలో ఆశ్రమం చుట్టూ తిప్పుతున్నారు. గంగానది తీరానికి కొన్ని మైళ్ల ఎగువన తీరానికి కుడిపక్కన గల గర్వాల్ భవంతిలో ఒక పగలంతా గడిపాక వచ్చేస్తూ స్వామి తన ఇచ్ఛానుసారం వశిష్ఠ గుహలో ప్రవేశించారు. ఆ గుహలోనే నివసిస్తూ తన ప్రసంగాలకు ప్రయోగాలకు ఆ గుహనే వేదికగా మలుచుకున్న ఒక ఋషిని అనుగ్రహించటం కోసం స్వామి ఆ గుహలో ప్రవేశించారు. నేను కేరళ ప్రాంతానికి చెందినవాడినని, మలయాళం మాట్లాడగలనని, అతనికి గురువైన మహాపురుష్జీ ద్వారానే నేను కూడా ఉపదేశం పొందానని తెలుసుకున్న ఆ ఋషి నన్ను కూడా హృదయపూర్వకంగా లోనికి ఆహ్వానించారు. నా జీవిత చరిత్రలోని పై 3 విషయాల గురించి చెబుతున్నప్పుడు నా హృదయం వేగంగా స్పందించింది. అతనేమో సర్వత్రా భగవత్ స్వరూపం ఆరాధించటం కోసం ప్రతినపూని పేరును ఊరును వదులుకున్న సన్యాసి. ఎంతో శ్రమపడి సాధనతో అతను వదిలిపెట్టిన జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేయటానికి నాకు ఏమి హక్కు ఉందని నాలో నేను తర్కించుకుంటున్నాను. 7 భాషల్లో మౌనంగా ఉండే జన్మతస్థాపకుడు బోధిధర్మ నాకు గుర్తుకు వచ్చారు. నేను మలయాళంలో మాట్లాడటం అతనిలో గత స్మృతులను రేకెత్తించి ఉండవచ్చును. అతని జన్మస్థలమైన కేరళ, అక్కడి రాచదేవాలయమైన అనంత పద్మనాభస్వామి ఆలయం అన్నీ జ్ఞాపకం వచ్చి ఉంటాయని అనుకున్నాను. ఉత్తర ప్రాంతంలో ఉన్న గుహల్లో పురుషోత్తమానందుడు దక్షిణ ప్రాంతంలో ఉన్న ఆ అనంత పద్మనాభుని స్మృతిలో మునిగి ఉండగా బాబా మమ్మల్ని బయటకు వెళ్లి గుహ తలుపులు మూసెయ్యమని చెప్పారు. ఆ 70 ఏళ్ల వృద్ధుని ఒడిలో బాబా తలపెట్టుకుని పడుకున్నారు. బాబా శరీరం దివ్యమైన కాంతి వెదజల్లుతూ తేజస్సుతో వెలిగిపోతోంది. ఆయన శరీరం గుహ పట్టనంత పెద్దగా వ్యాపించింది. బాబా ముఖం నుండి, శరీరం నుండి నమ్మశక్యం కాని కాంతులు వెదజల్లుతూ కిరణాలు ప్రసరిస్తున్నాయి. పురుషోత్తమానందుడు సమాధి పారవశ్యంలో స్మృతిని కోల్పోయారు. ఆయన శిష్యులిద్దరూ జరిగిన అద్భుత సంఘటనతో ఆశ్చర్యచకితులై ఉండిపోయారు. వారికి ఈ రహస్యం అంతు చిక్కలేదు. బాబా అద్వితీయమైన అద్భుత దర్శనాన్ని, దివ్య దర్శనాన్ని ప్రదర్శిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. తరువాత బాబా తాను పురుషోత్తమానందుని హృదయంలో చిన్నతనం నుండి నింపుకున్న పద్మనాభ దర్శనాన్ని ప్రసాదించానని, అది జ్యోతిర్ పద్మనాభ రూపమని వివరించారు. 1-2 నిమిషాల తరువాత బాబా లేచి ఆ 70 ఏళ్ల వృద్ధుని పక్కన కూర్చుని మెల్లిగా అతన్ని పేరుతో పిలుస్తూ బాహ్యస్మృతిని కలుగజేశారు. రామునిపై త్యాగరాజకీర్తన పాడి ఆ తరువాత తన హస్తచాలనంతో మెరిసే స్ఫటికమాలను పురుషోత్తమానందకు బహూకరించారు. 38 సంవత్సరాలకు పూర్వం పురుషోత్తమానంద తనకు గురువైన మహాపురుష్జీకి అంతా బూటకం, నేను ముఖాముఖి తేల్చుకుంటే తప్ప దేనిని సత్యమని నమ్మను అని రాశారు. ఆ సాయంకాలం మహాపురుష్జీ శ్రీ రామకృష్ణ పరమహంస, సత్యసాయిబాబా, పద్మనాభునిగా కొలువబడి శ్రీమన్నారాయణుడు అందరూ ఒక్కటేనని, ఒకే దైవం యొక్క వివిధ అంశాలే అనే పరమసత్యం
పురుషోత్తమానంద ముఖాముఖి తెలుసుకోగలిగారని నా నమ్మకం. 5 సంవత్సరాల తరువాత ఆ పరమ సత్యంలో పురుషోత్తమానంద ఏకమై పార్థివ శరీరాన్ని విడిచి నిర్యాణం చెందిన విషయాన్ని నాకు బాబా పుట్టపర్తిలో తెలియజేశారు. అది మహాశివరాత్రి పర్వదినం. స్వామి కడుపులో కొన్ని దినాలుగా పెరుగుతున్న లింగం బయటకు ఆవిర్భవించిన కొద్ది క్షణాలకు బాబా నాకు పురుషోత్తమానంద నిర్యాణం చెందిన విషయాన్ని తెలియజేశారు. స్వామి శరీరం వక్షస్థలంపై స్ఫటికమాలతోనే ఖననం చేయబడుతుందని కూడా బాబా నాకు చెప్పారు. సరిగ్గా అలాగే స్వామీజీ శరీరం ఖననం చేయబడింది కూడా. వశిష్ఠ గుహలో జరిగిన అద్భుత సంఘటనలు నిజంగా మరిచిపోలేనివి, మరపురానివి. మమ్మల్ని లోపలికి వెళ్లటానికి అనుమతించాక బాబాకు ఆ వృద్ధునికి జరిగిన సంభాషణ ప్రతి అక్షరం పొల్లుపోకుండా శ్రద్ధగా విన్నాం. ఆశ్చర్యంతో పైకెత్తిన కనుబొమలతో, మెరుస్తున్న కళ్లతో, ముకుళిత హస్తాలతో, గడ్డంపై మెరిసే చిరునవ్వుతో ఊపిరి బిగబట్టి బాబా చెప్పే ప్రతి మాట ఎంతో ఆరాధనాభావంతో ఆయన వినటం మేము గమనించాం. పురుషోత్తమానంద ఆ గుహలో ప్రవేశించిన తొలి దినాలలో పడిన అవస్థలను, జరిగిన సంఘటనలను బాబా వివరిస్తూ ఉంటే ఆశ్చర్యంతో నోళ్లు తెరుచుకుని వింటూ ఉండిపోయాం. మొదట్లో చాలాకాలం వారు నిప్పు చేసుకోవడానికి చెకుముకిరాళ్లను ఉపయోగించేవారట. ఒకసారి ఒక మూల గుహలో అగ్గిపెట్టెల కట్ట ఒకటి కనిపించిందట. బాబా, అవును, ఆ కట్ట అక్కడ ఉంచింది నేనే అనేసరికి ఆ సన్యాసి ఆశ్చర్యంతో తటాలున లేచి నిటారుగా కూర్చున్నాడు. అతని శిష్యులు కూడా ఆశ్చర్యకరమైన ఈ రహస్యాన్ని తెలుసుకుని చాలా ఆనందించారు. ఆయనకు అన్నీ తెలుసు, అంతా కూడా ఆయనే అని వారు అన్నారు. మనిషి ఏ విధంగానూ కొలవలేనిది, నిర్వచించలేనిది, కేవలం మౌనంగా నిశ్శబ్దంగా అనుభవించే బ్రాహ్మ్యస్థితి పొందాక అట్టి జ్ఞాని స్వార్థానికై ఏదీ అభిలషించడు, తనకు కావలసింది అంటూ దేనిని ఆశించడు. ఎల్లప్పుడూ నిర్వికార బ్రహ్మానంద స్థితిలో ఉంటూ లోకులకు అతడు అంధుడుగా, బధిరుడుగా, ఉన్మత్తుడుగా కనిపిస్తాడు. కాని ఎంతో గంభీరమైన మనస్థితిని కలిగి ఉంటాడు. తిరుగు ప్రయాణంలో అదే జీపులో బాబా సన్నిధిలో ఉన్న మాకు కళ్ళు మిరుమిట్లు గొలిపే దివ్య తేజస్సుతో ఉన్న బాబాను తేరిపారా చూడశక్యం కావడంలేదు. మేము ఇంకా జరిగింది కలా, నిజమా అన్న ఆశ్చర్యకరమైన స్థితిలో చకితులమై ఉండిపోయాము. బాబా మా అవస్థ గమనించి తన సహజ చమత్కార సంభాషణతో, సరదా చణుకులూ సామెతలతో మమ్మల్ని నవ్వుల్లో ముంచెత్తారు. భగవంతుడు నివసించటానికి ఎంతో ఇష్టపడి హృదయ గుహలు హాస్యపు జల్లును కురిపిస్తూ ఆనందింపజేశారు. నల్లుల బాధ భరించలేక దేవతలు హిమాలయాలను ఆశ్రయించారని చెబుతూ మళ్లీ మమ్మల్ని తిరిగి ఈ లౌకిక వాతావరణంలోకి తీసుకువచ్చారు. హృషికేష్ వదిలి వచ్చే ముందు సాధన, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడం గురించి కొన్ని సలహాలను ఆశ్రమవాసులకు ఇవ్వవలసిందిగా స్వామి సదానంద బాబాను వర్ధించారు. జీవితం మరీ క్రమబద్ధంగా, మరీ సురక్షితంగా ఉంటే భేదభావాలు, వైషమ్యాలు తలెత్తటం తప్పనిసరి అని చెబుతూ బాబా ఆశ్రమవాసులకు అనుక్షణం తాజాగా ఉంటూ నిన్నటి కానుకగా, రేపటి రిహార్సల్గా నేటిని స్వీకరించాలి అని బోధించారు. మా తిరుగు ప్రయాణం రోజున బాబా తనతో కలిసి ఆశ్రమ ఆవరణ అంతా ఒకసారి చుట్టి రావాలని కోరారు. బాబా పవిత్ర గంగాజలాన్ని ఔషధంగా ఇచ్చి స్వామి శివానందకు స్వస్థత కలుగజేశారు. బాబా నది దగ్గర ఉన్న ఆఖరి రాతిమెట్టుపై వంగి తన కప్పును ముంచగాని బాబా సంకల్పంతో ఆ గంగాజలం తీయని సువాసనలు వెదజల్లే అమృతంగా మారేది. ఆ అమృతాన్ని శివానంద ఆనందంగా స్వీకరించేవారు. ఆ విధంగా బాబా హృషికేశ్ యాత్ర వారి సర్వజ్ఞతను, సర్వవ్యాపకత్వాన్ని వెల్లడి చేసే అద్భుతమైన సంఘటనలతో విజయవంతంగా ముగిసింది. ఢిల్లీకి వచ్చే ముందు ఒక వారం రోజులు
బాబాతో కలిసి అందమైన కాశ్మీరులోయలో గడిపే మహాభాగ్యం మాకు వరంగా లభించింది. శిఖరాలపై అంతా మంచు ఘనీభవించి సముద్రం ఘనీభవించిందా అన్నట్లుగా ఉంది. మైదానాలన్నీ ఆకుపచ్చని చుక్కల చీరలను సింగారించుకున్నట్లుగా కళకళలాడుతున్నాయి పచ్చగా. జీలం నదీమతల్లి వక్షస్థలంపైననే అక్కడ నివాసగృహాలన్నీ చోటు చేసుకున్నాయి. నీటిలో తేలియాడే చెక్కబల్లపై సువాసనలు వెదజల్లుతూ కుంకుమపూల మొక్కలు విరగపోసి ఉన్నాయి. అందమైన జలాశయాలు, నీటిని విరజమ్మే ఫౌంటెన్లు, పైన్ వృక్షాలు, అత్తి చెట్లు, లేళ్లు, చిలుకలు ఎక్కడబడితే అక్కడ విరగబోసిన గులాబీలు కన్నుల పండుగగా ఉన్నాయి. దట్టమైన పొగమంచు అంతటా వ్యాపించి ఉంది. బాబా ఎక్కడ దర్శనమిస్తే అక్కడ యాత్రికులు ప్రవాహంలా పడవల్లోకి ప్రవేశించేవారు. చాలామంది స్వప్నంలో బాబా స్వయంగా కనిపించి దర్శనానికి రమ్మని పిలిచినట్లుగా వచ్చేవారు. శంకరుడే స్వయంగా మా మధ్య ఉన్నందువల్ల మేము కొండపైనున్న శంకరాచార్య గుహ వరకు వెళ్లలేదు. ఆచార్యుని అనుచరులు కొందరు ఆయన జీవితాన్ని గురించి కొన్ని విపరీతమైన కథలు ప్రచారం చేసేవారు. అందులో ఒక కథ ఇలా ఉంటుంది. ఆచార్యులు ఒక అతనిని ఆధ్యాత్మిక సంవాదంలో ఓడించారు. కాని అతని భార్య అర్ధభాగమైన తనని కూడా ఓడించకపోతే విజయంలో సగభాగమే లభిస్తుందని, సంపూర్ణ విజయం సమకూరాలంటే తనని కూడా వాదనలో ఓడించవలసి ఉంటుందని చెప్పింది. సాధారణ హిందూ స్త్రీకి విరుద్ధంగా ఆమె బ్రహ్మచారి సన్యాసి అయిన ఆచార్యుణ్ణి శృంగార జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేసి సమాధానం చెప్పమని కోరింది. ఈ అర్థంపర్థం లేని కథ ప్రకారం ఆచార్యుల వారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం కొంత వ్యవధిని కోరారుట. ఒక చనిపోయిన మహారాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేసి తన శరీరాన్ని భద్రంగా కాపాడమని శిష్యులకి చెప్పి ఆ రాజు శరీరంతో అంతఃపురంలో ప్రవేశించారు. అంతఃపురంలో కొన్ని రోజులు గడిపాక రాజు ప్రవర్తనపై అనుమానం కలిగిన రాణీలు తమ సైన్యాన్ని పంపి దేశమంతా గాలించి వారి శిష్యులు భద్రంగా కాపాడుతున్న ఆచార్యుల శరీరాన్ని దహనం చేసి మహారాజుగా శాశ్వతం చేసుకోదలిచారు. అప్పుడు ఆచార్యులు తిరిగి తన పూర్వ శరీరంలో ప్రవేశించి వాదంలో ఆ ప్రత్యర్థి భార్యను కూడా ఓడించి సంపూర్ణ విజయం సాధించారట. ఇది ఆ కథలోని సారాంశం. అయితే ఇటువంటి కథలు ప్రచారం చెయ్యటం సూర్యుని వంటి ఆచార్యుని కీర్తికి దీపం చూపించడం వంటిది అని, వాటి వల్ల ఆచార్యుల కీర్తి ప్రత్యేకంగా వేరే పెరిగేదేమీ లేదని బాబా అభిప్రాయం. హిమాలయాల్లోని మంచు ప్రదేశానికి మమ్మల్ని తీసుకువెళ్లాలని బాబా నిర్ణయించారు. పర్యటన ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్న టూరిస్ట్ ఏజెంట్ కూడా మాలో ఒకడుగా మాతో కలిసిపోయాడు. శ్రీనగర్ వచ్చి వృద్ధులైన తన తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను ఆశీర్వదించమని, తన సోదరుని కుటుంబాన్ని కూడా అనుగ్రహించమని బాబాను అతను వేడుకున్నాడు. గుల్మార్గ్ వరకు ఒక బస్సును, అక్కడ నుండి కిలన్మార్గ్ వరకు చిన్న గుర్రాలను ఆ టూరిస్ట్ ఏజెంట్ మా ప్రయాణానికి ఏర్పాటు చేశాడు. కిలన్మార్గ్ వద్ద మంచు దట్టంగా ఏర్పడి హిమాలయ పర్వత సానువులను బాగా కప్పి ఉంటుంది. అందువల్ల యాత్రికులు మంచు బాగా చూడాలంటే కిలన్మార్గ్ తప్పక దర్శించి వస్తారు. అప్పటికే నేను 104 డిగ్రీల జ్వరంతో పడవలోనే డాక్టర్ లక్ష్మి సంరక్షణలో ఉన్నాను. కాని ఎలాగో ఒకలాగా ఆవిడ కళ్ళు కప్పి తప్పించుకువచ్చి మిగిలిన వారితో కలిసి గుల్మార్గ్ వెళ్లే బస్సు గబగబా ఎక్కేశాను. తలంతా కప్పి ఉన్న స్కార్ఫు, మెడ భుజాలు శాలువలోనూ కప్పి ఉన్నా కూడా బాబా నన్ను గుర్తించి, "కస్తూరి, ఎందుకింత ఆలస్యం? త్వరగా ఎక్కు, లోపలికి రా" అన్నారు బాబా. నా ఉష్ణోగ్రతని, జ్వరాన్ని వెనక్కి నెట్టేసి బస్సులో నా శరీరాన్ని చేరవేశాను. గుల్మార్గులో గుర్రం ఎక్కాలా వద్దా అని ఎడతెగని విషమ సమస్యలో పడ్డాను. నా కోసం ఏర్పాటు చేసిన గుర్రం పేరు బ్లాక్ బ్యూటీ. నున్నగా చక్కగా ఉంది గుర్రం. కాని గుర్రపు స్వారీ అసలు అలవాటు లేకపోవడం వల్ల అసలు గుర్రంపై ఎలా ఎక్కాలో కూడా తెలియలేదు.
ఈ వయసు మళ్లిన ముసలి ప్రొఫెసరు కాకుండా మరెవరైనా ఎక్కితే బాగుండునన్నట్లుగా చూస్తోంది నా కేసి ఆ గుర్రం. నాక్కూడా గుర్రం ఎక్కటం అంత ఇష్టంగా లేదు. ఈలోగా బాబా కంఠస్వరం వినిపించింది, త్వరగా ఎక్కు, అది నీ గుర్రమే అంటూ. గుర్రాన్ని కాస్త ఒక ఎత్తు గోడ పక్కగా తీసుకువెళ్లమని, గోడపైనుండి మెల్లగా గుర్రం వీపు మీదకు రౌతు సాయంతో ఎలాగో మెల్లిగా అతి కష్టం మీద ఎక్కాను. గుర్రం జీనుపై మెల్లగా కాళ్లు వేసి బెరుకు బెరుకుగా కూర్చున్నాను. కొరడా ఝళిపించగానే గుర్రం కదలడంతో ముందుకు పడిపోయిన నన్ను ఆ గుర్రపురౌతు మోటగా వెనక్కి నెట్టేశాడు పడిపోకుండా. అంతా కలిసి మొత్తం 15 గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నాం. అందరి గుర్రాల కంటే నేను ఎక్కిన గుర్రం కాస్త అల్లరి పెట్టింది. కొరడా ఝడిపిస్తూ దాని పూర్వీకులను మాటిమాటికి ఏదో అంటూ అదిలిస్తూ రౌతు గుర్రాన్ని నడిపిస్తున్నాడు. మంచుకొండల దగ్గరికి వచ్చేదాకా బాబాను ప్రార్థించుకుంటూ బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను. ఆ గుర్రం మీద తొడలు బాగా నొక్కిపెట్టి అతి కష్టంగా కూచోవటంతో నా శరీరం వేడి, గుర్రం ఒంటి వేడి కలిసి మరిగిపోతున్నట్లుగా అయింది. ఇంకా మరికొన్ని గుర్రాలు కూడా సకిలింపులు పెంకితనం మొదలుపెట్టాయి. మార్గం బాగా సన్నగా ఏటవాలుగా ఉన్న ప్రదేశంలో బాగా వంగి కూచోమని రౌతులు సలహా ఇచ్చారు. భగవంతుడా, ఎలాగో గండం గడిచి ఈ ప్రయాణం కాస్త అయిందనిపించుకున్నాం. మెల్లగా ఏ అపాయమూ జరగకుండా దిగి వెళ్లి బాబా పాదాలకు నమస్కరించాను. కాసేపట్లో మేమంతా కృష్ణుడి చుట్టూ అల్లరి గోపబాలురవలే బాబా చుట్టూ చేరాం. బాబా మంచుబంతులు విసురుతూ స్లెడ్జిపై ఎక్కి మంచుపై కిందకి జారుతూ బాగా వినోదం పొందారు. మేమంతా కూడా మంచుపైకెక్కడానికి ఉపయోగించే చెక్కల సాయంతో కిందకి జారుతూ మా చేతిలో వంకరగా ఉన్న కర్రలను బ్రేక్స్గా ఉపయోగిస్తూ ఒకరిపై ఒకరు మంచుముద్దలు బంతుల్లో విసురుకుంటూ బాగా అల్లరి చేస్తూ సరదాగా గడిపాం. అంత ఎముకలు కొరికే చలి కూడా బాబాపై ఎట్టి ప్రభావమూ చూపించలేకపోయింది. ఆయన తన మామూలు పలుచని పట్టు అంగీతోనే ఉన్నారు. ఏ విధమైన ఉన్ని దుస్తులు ధరించలేదు. బాబాను చూస్తుంటే కైలాసంలో మంచు తివాచీపై తాండవ నృత్యం చేసే పరమశివుడు గుర్తుకు వచ్చినట్లయింది. అందరూ కూడా మంచులో ఆడి బాగా అలసిపోవడం చేత అది గమనించిన బాబా ఇంక మంచుతో ఆట మానేయాలని చెప్పారు. సాయిమాత ప్రేమతో అందించిన వేడివేడి కాఫీ తాగి సేదతీరాం. తరువాత బాబా తన గుర్రం రాజాపైన, మేమంతా ఎవరి గుర్రాలపై వారు కూర్చుని ఫోటో తీయించుకున్నాం. తరువాత గుల్మార్గ్ చేరుకుని అక్కడ నుండి బస్లో శ్రీనగర్ చేరుకున్నాం. కాశ్మీరు చరిత్రను వర్ణిస్తూ రాయబడిన ప్రాచీన సంస్కృత గ్రంథం రాజతరంగిణిలోని ఒక్కొక్క పూట ఆ కాశ్మీరులోయ అందాలను తిలకిస్తుంటే నా కళ్ల ముందు కదలాడింది. భారతమాత మణిమకుటంలోని కలికి తురాయిలో ధగధగలాడే వజ్రమే కాశ్మీరులోయ అనిపించింది.

ఇంతవరకు మీరు శ్రీ కస్తూరి గారిచే ఆంగ్లంలో రచించబడిన లవింగ్ గాడ్ గ్రంథం యొక్క తెలుగు అనువాద గ్రంథమైన శ్రీ సత్యసాయి ప్రేమ సుధాశ్రవంతి పుస్తక పఠన కార్యక్రమంలో 22వ భాగాన్ని విన్నారు. రేపటి దినం తరువాయి భాగాన్ని వింటారు. ఈ పుస్తక పఠనం చేసిన వారు శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్.

భారతీయ సంస్కృతిలో పండగలకు ప్రత్యేక స్థానం ఉంది. అందమైన అలంకారాలతో ఆనందంగా జరుపుకునే ప్రతి పండగకు ఒక అంతరార్థం ఉంటుందని, దాన్ని తెలుసుకుని ఆచరించాలి అంటారు స్వామి. బాహ్యమైన కర్మలను ఆచరిస్తూనే అంతర్లీనమైన నిగూఢ అర్థాల్ని తెలుసుకోవాలి. అదే మానవుణ్ణి దైవంగా మారుస్తుంది. దుర్గా, లక్ష్మీ, సరస్వతులుగా త్రిశక్తి ఉపాసనే ఈ నవరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం. శక్తి ఉపాసనా విశేషాలను, వాటిలోని అంతర్గతమైన అర్థాలను అందించే కార్యక్రమమే నవరాత్రుల అంతరార్థం. దీన్ని అందిస్తున్నవారు శ్రీ వైవి నరసింహరావు గారు. నవరాత్రుల అంతరార్థం శీర్షికలోని మొదటి భాగాన్ని ఇప్పుడు వినండి.

ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఓం నమః చండికాయై. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ సాయిరామ్. మనము ఈ దేవీ నవరాత్రుల శుభ సందర్భంగా జగన్మాత యొక్క వివిధ కోణాలలో వివిధ రూపాలలో మనము జగన్మాతను ఆరాధించే విధానాన్ని శాస్త్రంలో ముఖ్యంగా దేవీ సప్తశతిలో ఈ విధమైనటువంటి యొక్క ఆ జగన్మాత పూజా విధానము ఆమె అనుగ్రహాన్ని కొరకు మనం ఏమి చేయాలా అనేటువంటి విషయాన్ని చక్కగా వివరించబడి ఉంది. దాని విషయాలంతా కూడా మనం చక్కగా ఇక్కడ తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ దేవి సప్తశతిలో జగన్మాత అసుర సంహారం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. తద్వారా తమోగుణానికి సంబంధించినటువంటి మధుకైటబులను, రజోగుణానికి సంబంధించినటువంటి ఒక మహిషాసురుణ్ణి, తర్వాత శుంభ నిశుంభులు సత్వగుణానికి చెందిన వారు వీరందరినీ మర్దన చేసిన తర్వాత ఆ జగన్మాత లోకానికి శాంతిని ప్రసాదించినట్టుగా మనకు పురాణాలలో చెప్పబడ్డది. ఆయా రాజులు ఆయా సమయాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవిని ఆ విధంగా స్తుతించి ఆమె అనుగ్రహానికి పాత్రలైనారు. ఇవన్నీ దేవతలు కూడా ఈ రాక్షసుల బారి నుండి బయటపడడానికి కొరకు ఆ జగన్మాతను ఆశ్రయించినారు. పురాణ కథం చాలా బాగుంది. కానీ మనం ఈ దేవి భాగవతాన్ని మన జీవితానికి ఏ విధంగా అన్వయం చేసుకోవాలనే విషయాన్ని మనం ఇక్కడ ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనలో ఉన్నటువంటి దుర్గుణాలు మన కంటికి కనబడే, కానీ మన వ్యవహారంలో అవి కనబడుతూ ఉంటాయి. తమోగుణము, రజోగుణము, సత్వగుణము, ఈ మూడు గుణాలు మనకున్నాయి. ముఖ్యంగా ఈ తమోగుణం అనేటువంటిది పశు ప్రవృత్తి. కేవలం దేహాభిమానంతో ఉంటే దేహాన్ని ఆహార నిద్ర భయమైతునాని ఇంతే ఇదే మనకు సర్వస్వం అనేటువంటి మనం పోతా ఉంటాం. తర్వాత రజోగుణము కొద్దిగా దీనికంటే మెరుగు. ఎప్పుడు కూడా ఏ పని చేసుకుంటూ ఎప్పుడు నేనే గొప్పగా ఉండాలా, విషయ విషయాలతో భోగాలతో అనుభవిస్తూ అదే పరమార్థము, లేదా అంటే ఈ లోకంలో ఉంటూ పరలోకం పోయి మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడ రావడము, ఇటువంటి విషయాలతోటే జీవితం అంతా కూడా పరిసమాప్తం అయిపోతుంది, ఇదే సత్యం అనేటువంటి భ్రమలో బతుకుతాడు రజోగుణం. దీనికంటే మెరుగైంది సత్వగుణం. కొద్దిగా అక్కడ విజ్ఞానము విచారం అనేటిది కొంత ఉంటుంది అక్కడ. అయితే ఇది కూడా కేవలము పుణ్యకర్మలు చేస్తూ స్వర్గలోకాలు ఇతర లోకాలు అనుభవించిపోవడమే, అదే పరమార్థం అనే భావనలో ఉండడము ఈ సత్వగుణ లక్షణం. మంచిదే, ఈ తమోగుణము రజోగుణము కంటే సత్వగుణం మంచిదే. కానీ మనము సత్వగుణం నుండి శుద్ధ సత్వానికి వెళ్ళాలి. శుద్ధ సత్వం అంటే ఏమి? ఆత్మ చైతన్యమే, మన స్వరూపమే నిజమైన స్థితి అంటూ అక్కడ మనం నిలకడగలగాలి. అయితే తమోగుణానికి మనసు నిలబడమంటే వానికి ఏందో తెలియదు, కేవలము ఆ మత్తులో బ్రతకడమే వాని జీవితము. తర్వాత రజోగుణము అటు ఇటు పరిగెత్తడమే, మనసు ఏకాగ్రం చేయడం కూడా వాని కష్టం. తర్వాత సత్వగుణం మాత్రము మనసు ఏకాగ్రత చేస్తూ ఉంటాడు, చేసి కూడా కేవలము ఈ స్వర్గ సుఖాలు వీటితోటే పరిమితం అయిపోకుండా ఇది ఇంకా ఉత్తమమైన స్థితి, మోక్షస్థితి అనేటువంటి విషయాన్ని కొద్దిగా వారు శ్రమ పడితే బాగుంటుంది. కానీ అక్కడ ఆగిపోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మనము మన జీవితంలో ఈ మూ దుర్గుణాలను మనము తొలగించుకొని మనలో ఉన్నటువంటి యొక్క ఆ రాక్షసులను మనము తరిమేదానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే కొన్ని జన్మల నుండి ఈ దుర్గుణాలు మనలో తిష్ట వేసుకుని ఉన్నాయి. అవి పోమంటే పోతాయండి, పోవండి. కాబట్టి దాని కోరిక మనం తపశ్చర్య, ఉపవాస వ్రతాలు, జపము, ఇవన్నీ కూడా నిష్కామ సేవ, ఈ విధంగా చేస్తూ చేస్తూ చేస్తూ అది కూడా ఈ పరమాత్మని అనుగ్రహానికి మనకు భజన భక్తి ఈ విధంగా మనం చేస్తూ ఆ జగన్మాతను ఆమె కృపకు మనం ఎప్పుడు కూడా శరణాగతి కావాల్సి వస్తుంది. అప్పుడు తర్వాత ఆ అమ్మ అనుగ్రహం చేతనే మనలో ఉండే దుర్గుణాలు మనకు పోతాయి. కాల వినాశని కాళీ జయ జయ, దుర్గతి నాశని దుర్గే జయ జయ, ఉమా రమా బ్రహ్మాని జయ జయ, సీతారాధా రుక్మిణి జయ జయ. ఈ విధంగా ఆ పరమేశ్వరుని ఆరాధన చేస్తూ ఆమె కృపకు కావాల. అన్నిటికంటే ముఖ్యమైనది
ఆ ఆత్మ చైతన్యం అనేది అవ్యక్తంగా ఉన్నప్పుడు దాన్ని ఆత్మా బ్రహ్మము అన్నాము. తను కదలికలు ఏర్పడినప్పుడే అందులో ఆ శక్తి వ్యక్తమైనప్పుడు అదే మొట్టమొదటి శక్తి, ఆ శక్తికే ఆదిశక్తి, అన్నిటికంటే గొప్పది కాబట్టి పరాశక్తి. ఇటువంటి మాటలు మనం చెప్పుకుంటున్నాం. ఇంకొక మంచి హైందవ దృక్పథం ఒకటి గొప్పది ఏమంటే, ఆ పరమాత్మను ఒక తల్లి రూపంగా మనం భావించడం అనేది మన అందరి అదృష్టం. ఎందుకంటే ప్రతి జీవికి మొట్టమొదట అనుభవంలోనికి వచ్చింది తల్లి ఒడియే కదా. తల్లి అని ఫస్ట్ మొదటి గురువు తల్లే మనకు. ఆ తల్లినే మనం అన్ని విధాలు ఆశ్రయించుకుంటూ నిర్భయంగా మనము కొంత మన తెలివి వచ్చేంత వరదాకా అమ్మను ఆశ్రయిస్తాం. అదేవిధంగా ఆ పరమాత్మను కూడా అమ్మలాగా తల్లిలాగా మనం ఆరాధన చేస్తూ ఆమెకు శరణాగతి అయిన నాడు జీవితం నాకు సుఖమయం అవుతుంది అనేటువంటిది అందరికీ అనుభవమైన విషయమే. ప్రతి ఒక్కరు కూడా అంతే. వారు విద్యావంతులు కావచ్చు, అవిద్యావంతులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈ శక్తి ఉపాసన ఎన్ని రకాలుగా తమో గుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణం వరకు రకరకాల వివిధ రూపాలుగా మన అందరిలో ప్రపంచంలో అంతటా ఉన్నది. ట్రైబల్స్ కూడా వాళ్ళకేదో చెప్పిన వాళ్ల రూపంగా ఏ దేవి అనో ఏదోనో ఏదో ఒక పేరుతోటి జరుగుతూ ఉన్నది. కానీ ఏ విధమైనా గాని అందరూ కూడా శక్తి ఉపాసకు లేని విషయాన్ని మనం మరవరాదు. శక్తి ఉపాస లేకుండా అసలు ఉపాసనే ఉండదండి. ఉన్నదంతా శక్తియే. సర్వం శక్తిమయం జగత్. కాబట్టి అటువంటి ఒక పరమేశ్వర్ యొక్క ఆ ప్రథమ వ్యక్త స్వరూపమైనటువంటి ఒక ఆ శక్తిపై ఆ జగదంబ మనము అమ్మగారిని మూడు రూపాలుగా మనము ఈ నవరాత్రుల్లో మనం పూజిస్తూ ఉంటాం. మొదటి మూడు రోజులు దుర్గామాత లే కాళీమాతగా మనం ఉపాసన చేస్తాం. తరువాత అంటే మన తమో గుణంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ దూరం తీసుకోవడానికి కొరకు ఈ ఉపాసన పనికొస్తుందండి. తరువాత రజోగుణం, లక్ష్మీ స్వరూపము. ప్రపంచంలో మన అన్నిటికీ ఆకర్షణీయమైనది లక్ష్మి, అందరికి అది కదా. కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపాన్ని కూడా వివిధ కోణాలలో జగన్మాతను మనం ఏ విధంగా ఆరాధించాలనే విధానము ఇక్కడ చక్కగా చెప్పబడ్డదండి. తరువాత చివరి మూడు రోజులు సరస్వతి దేవిగా, జ్ఞాన సరస్వతిగా, విజ్ఞాన దాయినిగా మనము ఆరాధించాలి. ఆ విధంగా మూడు రోజులు ఉపాసన చేసిన తర్వాత ఆ జగన్మాత ఉపాసన పూర్తయి. తర్వాత మన జ్ఞానం కలిగిన తర్వాత ఆ జగన్మాతను మనం శుద్ధ సత్వ స్వరూపిణి అంటేని ఆత్మ చైతన్యము అమ్మ ఇద్దరు ఒక్కటే, అంటే బ్రహ్మము మాత ఒక్కటే వేరు కాదు అనేటువంటి ఒక్క జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరు అనుకుంటా ఆ విధంగా ఒకటే సత్యం గాని రెండోది లేదు అనేటువంటి విషయాన్ని మనం దర్శించడానికి కొరకు విజయదశమి నాడు మనకు చెప్పినాడు. ఇక్కడ విజయదశమి అంటే మనలో ఉన్న 10 ఇంద్రియాల మీద విజయం పొందడమే నిజమైన విజయదశమి అండి. కాబట్టి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటన్నింటిని ముందు మన అదుపులో పెట్టుకుని మనసును మనం నిగ్రహించుకోవడంతో శుద్ధ సత్వం అంటేమి ఆ స్వరూపమును మన అందరిలో ఉన్న ఆత్మస్వరూపాన్ని మనము అనుభవం చేసుకోవడమే నిజమైన విజయదశమి. దీనికి ఆ జగన్మాత కృప మనకెంతో అవసరం కాదు. ఆ విధంగా మనం తెలుసుకుంటూ అమ్మ యొక్క అనుగ్రహం లేనిది మనం ఏమి చేయాలం. ఎందుకంటే మోక్షం కావాలన్నా, ఈ కవి ఒక కవిత్వాన్ని రాయాలన్నా, ఒక సైంటిస్ట్ ఏదన్నా పరిశోధన చేయాలన్నా, ఒక కళాకారుడు ఏదన్నా చిత్రాన్ని గీయాలన్నా, ఎవరు కూడా ఆ కొరకు వస్తే విజయం గాని ఏదైనా గాని ఆ జగన్మాత వశంలోనే ఉన్నది. ఆమె కృప లేనిది మనం ఏమీ చేయజాలం. కాబట్టి మనకు శంకరులు కూడా ఒక మాట చెప్పినారు, ఈ మోక్షం అనే దానికి కవాటం దగ్గర అమ్మ ఉంటది అంటాడు. మోక్ష ద్వార కవాట పాటన కరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబన కరీ మాతాన్న పూర్ణేశ్వరి. ఆ జ్ఞానం అనే దానికి ముందు అమ్మకు అనుగ్రహం ఉంటేనే నువ్వు ముందు పోతావు నాయన, లేకుంటే లేదు. అంటే మోక్షానికి కూడా అమ్మ పర్మిషన్ కావాలా. కాబట్టి పర్మిషన్ కావాలంటే శరణాగతి కావాలా. శరణాగతి కావాలంటే మనము నవరాత్రులు ఉపాసన చేయాలా. ఇది మనము జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం. ఎప్పుడో ఒకప్పుడు అమ్మవారు ఆయా సందర్భాలను బట్టి ఆయా అసురులను మర్దన చేసినట్టు మనకు చదువుకున్నాం. ఇప్పుడు ఆ అసురుని మర్దన చేసింది మాతాకి జై అంటే నేనంటే సంతోషం బాగానే ఉంది. కానీ ఇప్పుడు నాలో ఉన్న అసురుని చంపినాడు, నేను మాతాకి జై అని చెప్పుకుంటే బాగుంటుంది. ఆ విధంగా మనము ఈ యొక్క నవరాత్రిని మన జీవితానికి అన్వయం చేసుకుని మనలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేసుకుని మన మానవులము మాధవుడుగా ఎదిగేదానికి మనం ప్రయత్నం చేయడమే ఈ యొక్క ఈ నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం. ఓం శ్రీ సాయిరాం. ఈ నవరాత్రులలో మొదటి రోజు కార్యక్రమాన్ని మనము
చెప్పుకుందాం. సర్వాతీత సత్య స్వరూప శక్తి ఆ జగన్మాత. సర్వసృష్టి కాలకురాలైన, ఆది అంతాలకు కారణభూతురాలైన ఆ దివ్యమాతకు సాష్టాంగ ప్రణామాలు. ఆ పరమాత్ముని అద్భుతమైన వర్ణనాతీతమైన శక్తియే ఆ దివ్యమాత. భగవంతుడు అఖండుడు, అనంతుడు, అనిర్వచనీయమైన శాంతమూర్తి, మనసుకు ఇంద్రియాలకు అతీతుడు అట్టి భగవంతుని యొక్క నిర్మాణాత్మ శక్తియే ఆ జగన్మాత. ఇది ఒక పరమ పవిత్రమైన శుభ సమయం. దేవీ నవరాత్రుల పూజలలో ఇది మొదటి రోజు. ఇదే దసరా పండుగ విజయదశమితో ఈ నవరాత్రులు సమాప్తం అవుతాయి. ఇట్టి పరమ పవిత్రమైన పూజలు చేయడానికి, దివ్యమాతను కొనియాడడానికి, ఆమె మహిమలు పొగడడానికి, ఆమె కృపా కటాక్షాల కోసం పూజలు చేయడానికి మనమందరం ఇక్కడ సమావేశమైనాం. ఇది కేవలం భగవత్ కటాక్షమే. ఆ దివ్యమాత కటాక్షం వలననే భౌతిక ఆధ్యాత్మిక రంగాలలో మనకు విజయం చేకూరుతుంది. ఆమె కటాక్షం వలననే సాధకుడు సాధ్య వస్తువును పొందగలుగుతున్నాడు, అన్వేషకుడు అన్వేషణాంతం చేరుకోగలుగుతున్నాడు, జీవుడు సాధన ద్వారా పరిపూర్ణతను పొంది అనంతాన్ని దర్శించగలుగుతున్నాడు. మోక్షసిద్ధికి ఆ దివ్యమాత కృప అత్యావశ్యకం. ఈ శుభ సమయంలో ఆ దివ్యమాత యొక్క భారతీయ దృక్పథం గురించి, ఈ నవరాత్రి పూజల ప్రాముఖ్యత, వంశ పారంపర్య ఆచారాల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హిందూ దేశంలో హైందవుల్ని నాలుగైదు ముఖ్యమైనటువంటి మత శాఖలుగా మనము విభజించవచ్చు. ఆ అద్వైత తత్వాన్ని శివస్వరూపంగా ఉపాసన చేసేవారు శైవులు, అదే పరమాత్మను విష్ణు రూపంగా పూజించేవారు వైష్ణవులు, అదే పరమాత్మను శక్తి రూపంగా అనగా దేవీ స్వరూపంలో పూజించేవారు శాక్తేయులు, ఇంకా గాణాపత్యులని శౌర్యులు అని రెండు తెగలవారు ఉన్నారు. గాణాపత్యులు ఆ పరమాత్ముని గణపతి రూపంలోనూ, శౌర్యులు అదే పరమాత్మను అఖండ తేజోమయుడైన సూర్యభగవాను రూపంలోనూ పూజిస్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా మన హైందవులు పూజించే విధానాలలో కొన్ని భాగాలు మనము చెప్పుకున్నాం. దేవీ నవరాత్రులు ముఖ్యంగా ఇది శాక్తేయ ఉపాసన. శాక్తేయుల వంశ పారంపర్యంగా మనకది అందజేయబడింది. అటువంటి శాక్తేయులు ఎక్కువగా బంగాళ, అస్సాం రాష్ట్రాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. దుర్గా సప్తశతి లేక దేవీ మహత్యము వారి మత గ్రంథం. అందులో 700 శ్లోకాలు ఉండడం చేత దానికి సప్తశతి అని పేరు వచ్చింది. వంగభాషలో దీనిని చండీపదం అంటారు. గార్హాల్ ప్రాంతంలో దేవీ మహత్యం చదవడానికి చండీపదమనే పేరు. ఈ గ్రంథాన్ని శాస్త్రీయ రీత్యా పఠిస్తారు. ఒకరోజు చదివిన ప్రథమ సర్గలో అధ్యాయంలో దేవీతత్వాన్ని గురించి వివరించబడింది. అదొక కథారూపంలో ఒక మునీశ్వరుని ద్వారా ఒక రాజుకి ఒక వైశ్యునికి చెప్పబడింది. దేవీ స్వరూప స్వభావాల అంతర్గత సత్యం ఈ కథ ప్రస్ఫుటం చేస్తుంది. ఆ జగదంబ మహత్యం తెలియజేసే అత్యున్నత ప్రార్థనలు, దేవీ స్థుతులు అందులో పొందుపరచబడి ఉన్నాయి. శాక్తేయ ఉపాసనలో ఆ సద్గ్రంథం మొదటి నుంచి చివరి వరకు చదవడమే ఒక గొప్ప సాధనగా, ఆధ్యాత్మిక ఆచరణగా భావింపబడుతుంది. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కొన్ని మాటలలో మనము చెప్పుకుందాము. శ్రీరాముని వంశం సూర్యవంశం. అదే వంశానికి చెందిన సురథుడనే రాజు శత్రువులచే ఓడింపబడి తన రాజ్యం నుండి తరిమివేయబడతాడు. అతడు ఒక అరణ్యములో తలదాచుకున్నాడు. సర్వ ఐశ్వర్యాన్ని పరివారాన్ని పొగట్టుకుని మనక్లేశాన్ని పొంది దీనుడై సంచరిస్తూ ఉంటాడు. మరలమరల అతని మనస్సు తన దురదృష్టాన్ని గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూ, తన రాజ్యం ఎలా ఉంది, తన మంత్రులు ఎలాగా ఉన్నారు, నూతన పరిపాలకులు తన రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తున్నారు అని
మళ్లీ మళ్లీ ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మనసు కలవరపెడుతూ ఉండగా బ్రహ్మనిష్టా గరిష్ఠుడైన ఒక ఋషిమేధుని ఆశ్రమం చూస్తాడు. ఆ ఆశ్రమంలో ఆ ఋషి తాలూకు శిష్యులు, అక్కడి చక్కని వాతావరణం కనుల పండుగ ఉండి శాంతయుతంగా ఉంటుంది. ఆ పవిత్రంగా ఉన్నటువంటి ఒక ఆశ్రమాన్ని చూసి అతని మనసు అందులో ప్రవేశించడానికి కోరుకుంటుంది. అక్కడ అతను ఆశ్రమంలో ప్రవేశించి ఆ గురుగారి యొక్క ఆజ్ఞతో ఆశ్రమంలో నివసిస్తూ ఉంటాడు. అదే ఆశ్రమంలో మరి ఒక వ్యక్తి సమాధి అనే వైశ్యుడు, అతను కూడా ఆ ఆశ్రమంలో తలదాచుకుంటాడు. సమాధి వైశ్య కులానికి చెందినవాడు. అతడు కూడా సురధుని లాగానే దురదృష్టవశాత్తు స్వగృహం నుండి వెడలిపోయి తన బంధువర్గం వారే అతని ఐశ్వర్యాన్ని యావత్తు అపహరించారు. తన సొంత కుటుంబీకులే అతన్ని స్వగృహం నుంచి తరిమివేశారు. ఈ రీతిగా విధి వైపరీత్యం వల్ల వలసంచారం చేయవలసి వచ్చింది. అతడు కూడా ఋషిమేధుడనేటువంటి మహానుభావుణ్ణి శరణుచ్చాడు. అక్కడనే ఆ ఆశ్రమంలో ఈ సురధుడనే రాజుగారితో కలుసుకుంటాడు. వారిద్దరు ఒకే సమస్యను ఎదుర్కోవడం, ఒకే పరిస్థితిలో ఉండడం గమనించారు. ఇద్దరూ ఒకే విధంగా తమ ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నారు. ఇద్దరిని తమ స్వకుటుంబీకులే ఇంటి నుండి వెడలగొట్టారు. వారి బంధువులు నిర్దాక్షిణ్యం చూసినప్పటికీ మరలా అట్టి బంధువర్గాన్ని చేరుకోవాలని వారికి మనసులో కోరికలు ఉద్రించడం వారిని ఆశ్చర్యపరిచింది. ఎవరైతే వారి మన క్లేశానికి, వారి దుఃఖానికి, నిస్పృహకు, మనోవ్యధకు కారణమయ్యారో వారి దగ్గరకే వారి మనస్సులు మళ్లీ మళ్లడం వారికి అర్థం కాలేదు. వారిద్దరూ ఈ విధంగా తర్కించుకున్నారు. మన ప్రవృత్తి ఎంత విపరీతంగా ఉంటుంది! మనల్ని తరిమివేసిన వారినే మరల మరల మనసు కోరుకుంటుంది. మనల్ని హింసించిన వారి దగ్గరికే వెళ్లమని ప్రోత్సహిస్తూ ఉంది. సమస్య పరిష్కారం చేయలేక వారు ఋషిమేధుని అనే గురుగారిని వినయపూర్వకంగా ప్రార్థిస్తారు. ఓ వివేకీ, మేమొక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాము. ఈ విషయాలు మాకు అత్యంత క్లేశాన్ని, భయాన్ని, బాధను కలిగించాయో ఆ విషయాల వల్ల మాకు శోకం కలిగి ఆ విషయాలపై మళ్లీ మా మనసు పదే పదే పోతూ ఉంటుంది. ఈ విషయాలలో సాక్ష్యం లేదని తెలిసి కూడా వాటిపై వ్యామోహం పోవడం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఈ మనసు యొక్క విపరీత మాయా బంధం గురించి మాకు అర్థమయ్యేలాగునా విడమర్చి చెప్పగలనని ప్రార్థిస్తున్నాము అని వారు ఆ గురుగారిని వేడుకుంటారు. సురదవైశ్య సమాధుల నోటి నుండి ఈ ప్రశ్న వచ్చినా, ఇది ఆలోచనాపరులైన ప్రతి స్త్రీ పురుషులందరినీ కలవరపెట్టే సర్వసాధారణమైన ప్రశ్నే సుమా. దీనికి సమాధానం చెప్తూ ఋషిమేధుడు దేవీ మహత్యం గురించి అద్భుతంగా వ్యాఖ్యానించాడు. అతను ఇలా అన్నాడు, బిడ్డలారా, మానవుడి మనసులో పరమరహస్యమైన భ్రాంతి ఉంది. తత్కారణంగా అతని విచక్షణా శక్తి నశిస్తూ ఉంది. అందువలన అతడు మరల మరలా ఏ విషయవాంఛలు తనకు హానిని, బాధను కలిగిస్తున్నాయో వాటినే చేరదీసి కౌలించుకుంటున్నాడు. ఈ మాయాశక్తి యథార్థంగా దివ్యమాత యొక్క అద్భుత శక్తి. ఆ జగదంబే ఈ విశ్వభ్రాంతికి కారకురాలు. ఆ దేవియే విశ్వ సృష్టి యొక్క వెనుక పొంచి ఉంది. ఆమె శక్తి వల్లనే ఏకత్వము అనేకత్వముగా, రూపము లేనిది రూపాలుగా, అదృశ్య వస్తువు దృశ్య వస్తువుగా కనబడుతూ ఉంటాయి. ఆ పరమాత్మని యొక్క వర్ణించ అలవి కాని అద్భుత శక్తియే ఇది. అదే బ్రహ్మశక్తి, అదే మాయాశక్తి. ఈ మాయ వలన భగవంతుడు సృష్టితిథిలయాలు కల్పిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాల్సింది ఏమంటే, ప్రపంచంలో ఉన్నటువంటి మాయాశక్తియే శాంపుల్ మనలో మనశ్శక్తిగా ఉంది. అంటే ఈ పిండ మందిలి మనశ్శక్తి, బ్రహ్మాండ మందిలి మాయాశక్తి. మాయా అంటే జగద్గురు శంకరాచార్య చక్కగా చెప్తున్నాడు, యా మా సా మాయా, ఏది లేదో ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది.
రామరూపాలను కల్పించి మనందరినీ భ్రమింపజేసేది మాయాశక్తి. ఈ సృష్టి అనగానే మాయాశక్తి తప్పకుండా ఉంటుంది. మాయ లేకపోతే సృష్టి ఉండదు, సృష్టి లేకపోతే నామరూపాలు ఏమి మనవు. ఆ విధంగా ఈ జగన్మాత సృష్టికి కారకురాలై మన అందరిని కూడా భ్రమింపజేస్తూ ఉంటుంది అని చెప్పి ఆ ఋషిమేధుడు చక్కగా సురద వైశ్య మహారాజుల వారికి విషయాన్ని చక్కగా వివరించాడు. ఋషిమేధుడు వర్ణించిన ఆ అద్భుత శక్తిని గురించి ఇంకా వారు తెలుసుకొనగోరి ఈ సృష్టి వెనుక ఉన్నటువంటి నిగూఢ శక్తి గురించి ఇంకా చెప్పమని ఋషిమేధుని కోరుతారు. వారి కోరికను అనుసరించి ఋషిమేధుడు విపులంగా 700 శ్లోకాలలో ఆ జగన్మాతను స్తుతిస్తూ పరమరహస్యమైన అఖండ దేవీశక్తిని వర్ణించి చివరకు సురద సమాధుల్ని యోగాభ్యాసము చేసి జగజ్జనని ఉపాసన చేసి ఆమె కరుణా కటాక్షాలు సంపాదించుకోమని చెప్పాడు. వారు ఆ విధంగా ఉపాసన చేసి ఆమె కరుణను దయను సంపాదించారు. దేవి ప్రత్యక్షమై వారిపై కరుణారసాన్ని వెదజల్లి వారి హృదయ వాంఛలను నెరవేర్చింది. ఇదే క్లుప్తంగా శాక్తేయుల పవిత్ర గ్రంథమైన దేవీ మహాత్యం. ఇది ముఖ్యంగా మనం దేవీ నవరాత్రుల ముందు కొంత ఈ విషయాన్ని తెలుసుకోవడం బాగుంటుంది తప్ప ఉద్దేశంతో ఈ విషయాన్ని మీకు తెలియజేయడం అనేది. సాయిరాం. ఇప్పుడు మాయా బ్రహ్మము అనేటువంటిది రెండు మనం చూడాలా. అసలు బ్రహ్మము మాయా రెండు ఒకటినా లేక వేరువేరా? ఒకవేళ మాయా అంటే ఈ మాయ ఎక్కడి నుంచి పుట్టింది, దీనికి పుట్టుబోతరాలు ఆధారం ఏదై ఉండాలా అనే విషయాన్ని గనక మనం కొద్దిగా విషయాన్ని మనం తెలుసుకుంటే ఇంకా మనకు విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయండి. సాయిరాం. ఒకే అఖండ శక్తి అన్నింటిలో అంతర్భూతమై ఉంది అని దేవి చెప్తూ ఉంది. మన కళ్లకు కనబడినటువంటి దృశ్య విషయాలన్నీ ఆ పరబ్రహ్మం యొక్క శక్తి స్వరూపాలే. ఆ పరబ్రహ్మమే ఆదిశక్తి, ఆమెయే పరాశక్తి, మహాశక్తి అని కూడా పిలువబడుతుంది. ఒకటే మీకు ఇంతకుముందు ముందులో మనం ఇంట్రొడక్షన్ లో కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అవ్యక్తంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యము వ్యక్తం కావాలంటే అది శక్తి రూపంగానే కావాలి. ఇప్పటికి కూడా మనకు సైంటిస్టులు కూడా ఉన్నది వాళ్ళు దేవుడు దైవం అని చెప్పకుండా వాళ్ళు ఉన్నది ఒకటి మ్యాటర్ మ్యాటర్ మ్యాటర్ పదార్థము అని చెప్తున్నారు. పదార్థము అవ్యక్తంగా ఉన్నది, వ్యక్తమైతే శక్తి రూపంగా ఎనర్జీ రూపంగా వ్యక్తమవుతుంది. ఎప్పుడు ఎనర్జీ రూపంగా వచ్చిందో దాన్నే మన ఋషులు మహాత్ములు దాన్ని శక్తి అని చెప్పినారు. ఆ శక్తికే మనం ఆదిశక్తి పరాశక్తి అని చెప్పుకున్నాము. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుంటే మనకి చక్కగా ఈ దేవి యొక్క తత్వాన్ని అద్వైత తత్వాన్ని మనము అర్థం చేసుకోవడానికి వీలవుతుందండి. ఎందుకంటే ఎన్ని కథలు చెప్పుకున్నా ఎన్ని పురాణాలు విన్నా ముఖ్యమైనది మన ఆత్మతత్వాన్ని మనము తెలుసుకోవడానికి కొరకే రకరకాలుగా ఉపాయాలు చెప్పబడ్డాయి. ఎందుకంటే అవి బాహ్యంగా మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటాయి, కానీ అల్టిమేట్లీ దాని సారాన్ని గ్రహించి మనని మనము మనలో ఉన్నటువంటి దుర్గుణాలను మనము దూరం చేసుకుని మనని మనము ఉన్న చోటు నుండి ఉన్నత స్థితికి ఎదిగే ప్రయత్నం మనం చేయాలి. ఎన్ని చేసినా ఏ సాధన చేసినా విషయం మాత్రం అది, అంటే మనలో ఉన్నటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనము గుర్తు చేసుకుని దాన్ని మనము అనుభవానికి తెచ్చుకోవడానికి కొరికే సాధనలు. ఏ సాధన అయినా అంతేనండి. సాయిరాం. అఖండ దేవీశక్తికి సర్వశక్తిమయుడైన పరమాత్మనికి సంబంధం ఎలాంటిదో తెలుసుకోవాలని చాలా మంది ప్రవక్తలు ఋషులు దీన్ని ప్రయత్నించారు. కానీ వారి యొక్క ఫైనల్ ఒకటే ఏంటంటే ప్రత్యక్ష అనుభూతి పొందిన వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు తెలుసుకోలేకపోయినారండి. ఫైనల్ గా కేవలం ఋషులు మాత్రమే ఈ అద్వైత తత్వానికంటే ఆత్మకు ఈ చైతన్యానికి మరియు ఈ శక్తికి తేడా లేదు అన్నారు. వన్ ఎట్ ద సేమ్ అని చెప్పినారు. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పినారంటే ఆత్మ చైతన్యమే లేకపోతే సత్తా లేకపోతే శక్తి ఉండడానికి వీలు లే, శక్తి లేకపోతే చైతన్యము లే. ఒకదాని మీద ఒకటి పరస్పరం ఉన్నది. ప్రపంచంలో మీరు దేన్ని తీసుకున్నప్పటికీ కూడా ప్రతిది కూడా ఏ శక్తి అంటే అంతటా శక్తి వ్యాపించి ఉన్నది. సర్వం శక్తిమయం జగత్, అది చిన్న అణు కాని పరమాణు కాని హిమాలయ గాని ఏదన్నా గాని అంతా ఆ శక్తి వ్యాపించే ఉన్నది. అది ఏదో ఒక రూపంగా ఉన్నది. అది పంచభూతాల రూపంగా ఉండొచ్చు, పంచతన్మాత్ర రూపంగా ఉండవు, ఇంద్రియాల రూపంగా ఉండొచ్చు. ప్రతిది కూడా అన్నిటికీ ఆధారము శక్తి మాత్రమే. ఈ శక్తిని గురించి మన ఋషులు అద్వైతానికి చాలా దగ్గరగా దీనికి తీసుకుపోయినారు.
ఎందుకంటే వాళ్ళది ఒకటే వ్యక్తావ్యక్త సంబంధము. అవ్యక్తంగా ఉన్నది పరమాత్మ, వ్యక్తమైతే శక్తి, రెండు ఒకటే కాని వేరు కానే కాదు అనేటువంటిది ఆ విషయం చెప్పడు. జగతో పితరో వందే పార్వతి పరమేశ్వరు, శక్తి ఎనర్జీ. ఇప్పుడు శివుడు ఉన్నాడు, శివశక్తి అంటే మీ శక్తి లేకపోతే శివుడు ఉంటాడా అంటే ఎట్లుంటుందండి? వీలు కాదండి. ఇక్కడ ఏదైనా అంతే అన్నమాట, ప్రతిదీ అంతే. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూసుకుందాం. అయితే ప్రత్యక్ష అనుభూతి పొందినటువంటి ఋషులు మాత్రం అద్వైత భావానికి గల సంబంధ బాంధవ్యాలు ప్రస్ఫుటంగా తెలియపరిచారు. ఆ పరబ్రహ్మము పరమరహస్యమైనది, మాయాస్వరూపమైన దేవి ఇద్దరు నిజానికి ఒక్కరే అని వారు తేటతెల్లం చేశారు. బాహ్యానికి రెండైనప్పటికీ వారు నిజానికి ఒక్కరే. వారిది అభేద భేదము. వారు ఒకే నానమునకు ఇరుపక్కల వంటి వారు. దేవి స్వరూపాన్ని తలుచుకోకుండా పరబ్రహ్మ గోచరం కాదు. వ్యక్తానికి అవ్యక్తానికి మధ్య గల సంబంధమే ఆ దేవి. కారణగమ్యాలు రెండు వేరైనప్పటికీ ఒక్క సూత్రాన్ని అంటే ఉంటాయి. ఏ శక్తి కారణంగా పరిణామం మారుస్తుందో అదే మాయాశక్తి, అదే భ్రాంతి, అదే దేవి. అంటే ఒక శక్తి ఏదైతే మార్పు చెందుతూ ఉంటుందో, ఉన్నదాన్ని మార్పు చేస్తూ చేస్తూ చేస్తూ ఫైనల్ గా ఎక్కడ ఆగిపోతుందో అది ఆత్మ అన్నాం. అయితే ఈ మధ్యలో మారే శక్తి ఏదైతే ఉన్నదో అదే దేవి. ఆ మార్పు చేసే శక్తికే మాయాశక్తి. పరిణామం ఏది ఎట్ట జరుగుతున్నదండి? చిన్న బీజము, అది మొలకగా వచ్చింది, తర్వాత పెరుగుతా ఉన్నది, ఇంకా పెరుగుతున్నది, ఇంకా పెరిగిపోయింది, అట్లా పెరిగి పెరిగి ఆగారికి తరిగిపోయే స్థితి వచ్చింది. అంటే ఈ మార్పు ఎలా జరుగుతున్నది? ఏదో ఒక ఎనర్జీ. ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ వరకు తీసుకురాగానే రాకెట్ లాగా దాన్ని వదిలిపెట్టి ఇంకో స్టేజ్కి, ఇంకో స్టేజ్. ఈ మార్పు, ప్రపంచంలో జరిగే ప్రతి మార్పు వెనకాల ఆ శక్తియే. ఆ శక్తికే దేవి అని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుందండి. పరబ్రహ్మము అనంతుడు, అఖండుడు, చలనరహితుడని మనము తెలుసుకున్నాం. అసలు చలనం అనే పదానికి ఆస్కారమే లేదు. పరబ్రహ్మ అతని యొక్క క్రియాశక్తియే దేవి అని పిలువబడుతుంది. చిన్న ఉదాహరణ మనం తెలుసుకుందాం. ఆయన క్రియాశక్తి మీరు ఎట్లా అంటున్నారని అంటే, పాలు పాల తెలుపు ఎలాగా విడదీయలేమో, అలాగుననే పరబ్రహ్మము దేవిని కూడా మనము విడదీయే శక్తము కాదు. అగ్నిని, అగ్ని యొక్క వేడిని, సర్పము దాని మెలికలు, నడక, ఇవి ఎప్పుడు కూడా మనం విడదీయడానికి వీలు కాదు. ఆ విధంగానే ఇప్పుడు అగ్నిని తలుచుకుంటే వేడి గుర్తుకొస్తుంది, అదే విధంగా పరబ్రహ్మము నుండి ఆ శక్తిని మనము విడదీయలేము, విడదీయడానికి వీలు కాదు. ఆ శక్తియే గనక లేకపోతే అగ్నికి వేడియే లేదు, నీటికి రుచియే లేదు. మీరు ఏది తీసుకున్నారని కూడా ఆ శక్తి గనక లేకపోతే ఆ వస్తువుకు మనుగడ ఉండదండి. మరుగున ఉండి ఇప్పుడు చక్కెర ఉన్నదా ఫర్ ఎగ్జాంపుల్, ఆ తీపి అనే దానికి తీపిదనం ఎక్కడిదండి? అది కనబడకుండా మనకు అనుభవంలోనికి వస్తున్నది ప్రతీది కూడా. ఆ విధంగా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నూతన దృక్పథంలో మాయాశక్తికి బ్రహ్మమున గల సంబంధం కొద్దిగా ఆలోచన చేద్దాం. ఎట్లాగంటే ఒక బ్యాటరీ ఉన్నదండి, ఆ బ్యాటరీలో విద్యుత్ శక్తి ఉంది. అది ముందు ఒక చలనరహితమైనది జడంలాగా పడి ఉంటుందండి. దానికి కొన్ని వైర్లు గనక మనం కనెక్షన్ గనక ఇచ్చినట్టయితే అప్పుడు ఏం చేస్తుందండి? అది అన్ని పరికరాలను కదిలిస్తూ ఉంటది, అన్ని పరికరాలు పనిచేయిస్తూ ఉంటది. ఎక్కడి నుంచి వచ్చింది దీనికి? లోపల అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ కరెంటు విద్యుత్ శక్తి బ్యాటరీలో నిక్షిప్తమై ఉండి, అది ఒక్కసారి దాని కనెక్షన్స్ వైర్లు గనక కనెక్ట్ చేసినట్టయితే సకలాన్ని అది చలనం కలిగిస్తున్నది, అన్ని పరికరాలను వ్యాపి నడిపిస్తూ ఉన్నది. అవునా కదా చెప్పండి? అంటే మరి బుట్టి వైర్లు లేనప్పుడు పరిస్థితి ఎలా ఉండింది? వైర్లు కనెక్షన్ ఇస్తే ఎలా ఉంటుంది? అదేవిధంగా ఆత్మ చైతన్య శక్తికి మనలో ఉన్నప్పుడు దానికి మనసు తోడు కావాలండి. దానికి ఏమన్నది? ఈ మనసు తోడైనప్పుడు అది వ్యక్తమయ్యి ఇంద్రియాల ద్వారా ఈ అన్ని పనులు అవి చక్కగా జరుగుతూ ఉంటుందండి. ఈ ప్రపంచంలో సమస్తం అంతే అన్నమాట. అక్కడ బయట నామరూపాలకు రావాల్సిందంటే అక్కడ మాయాశక్తి అవసరమో, మన శరీరంలో మనస్ అనేటువంటిది ఆ ఆపరేటర్స్ ఇంపార్టెంట్ అండి. మనసు ఎప్పుడైతే ఎనర్జైజ్ అయిపోయిందో ఇది సకలాన్ని కూడా నడిపించేస్తూ ఉంటుందండి. ఆ విధంగా ఆ పరమాత్మను, ఆ శక్తిని మనం విడదీయలేము. ఇప్పుడు మనం ఉన్నామండి, నిలబడ్డము, సూర్యుని యొక్క కాంతి మన మీద పడుతున్నది. మన నీడ ఉందా లేదా?
నీడను మనము మన శరీరము మన నీడను మనం వేరు చేయగలుగుతామా అండి? ఏ నా నీడ వేరు నేను వేరు, నీడ ఎక్కడున్నా ఉన్న దూరం నేను ఇక్కడ ఉన్నా అంటే వీలవుద్దండి అది అవుతుందా చెప్పండి? అదే మా దైవానికి ఇది ప్రశ్నోపనిషత్తులో కూడా ఈ విషయం చెప్పబడేది. అంటే ఆత్మ చైతన్యం యొక్క ఛాయ అన్ని శరీరాల్లో ఉంటుంది. ఉదాహరణకి ఈ విధంగా మనం తెలుసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే శక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా ఆ పరమాత్మకు విడదీయరాని సంబంధం అని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆఖరికి వస్తే ఎంత దాకా ఎందుకండి? ఇప్పుడు మనం మాట్లాడాలంటే మాట్లాడే శక్తి అవును చెప్పండి కదా, ఏ పని చేయాలనే శక్తి, చేయలేపాలనే శక్తి. ఏది చేతో పని చేయాలంటే శక్తి లేకుంటే చేయలేస్తుందా అండి? ప్యారలిసిస్ వచ్చిన వ్యక్తి ఎందుకు చేయలేకపోతున్నాడు అండి? ఎందుకు నడవలేకపోతున్నాడు? అంటే మీ ఆ శక్తి సక్రమంలో ఆ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా జరిగినప్పుడు అవయవ పనిచేసినప్పుడే ఆ అన్ని పనులు మనం అన్ని అవయవాలు పని జరుగుతుంటాయి. అదే మాదిరిగా ఈ శక్తి ప్రసారమే దీని వెనకాల ఉన్నదని విషయాన్ని మనం మరవకూడదు. అంటే ప్రతి ఇంద్రియము వెనకాల అన్ని కూడా అది మానవుని బుద్ధిలో మనసుగా వృత్తులుగా అంతర్బై శక్తులుగా సమస్తం కూడా శక్తి వ్యాపించుకున్నది. సూర్యభగవాన్లో ఉన్న తేజస్సు కూడా అదే కదా, ఈ సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఒక్క ఆ శక్తి కూడా అదే. చలన శక్తి, సువాసన శక్తి, కుసుమము అంటే పరిమళంగా మనకు వస్తూ ఉన్నది, శబ్దంలో స్వరంగా ఉన్నది. ఈ ప్రపంచంలో అనేక రూపాలు దాస్తున్నది కదా. భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధిరే వచ అహంకార ఇతి ఎమ్మె భిన్న ప్రకృతి అష్టద అష్ట ప్రకృతులు కూడా పరమేశ్వరుడు గీతలో ఈ విధంగా చెప్పినాడు. ఈ శక్తి అంతా నాదేనయ్యా, నేనే ఈ విధంగా వ్యక్తమవుతున్నాను అని గీతాచార్యుడు ఈ విషయం చెప్పినాడు. ఇక్కడ అమ్మవారే ప్రధానం కాబట్టి అమ్మవారి శక్తి అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దేవీ పురాణములు గాని ఇక్కడ ఈ మన ఈ శాక్తే ఉపాసనలు గాని ఇప్పుడు హెడ్ ఇక్కడ అమ్మవారే కాబట్టి అమ్మ శక్తి అని చెప్పి మనము జగశక్తి అని చెప్పుకున్నాం, సర్వం శక్తిమయం జగత్ అని. ఆ విధంగా అయితే ఈ విధంగా చెప్పుకున్నప్పటికీ కూడా శక్తి మాత్రం మనము మనం దాన్ని యు కనట్ వదలలేమండి, యు కాంట్ ఇగ్నోర్ దట్. అది అది వదిలిపెట్టినామంటే అసలు ఏ పని చేయలేము, ఎవరు చేయలేరండి. ఇది నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. అది అది ఏ మతస్థుడని కానీ మనం పక్కకు పెడదాం. ఏ మతస్థుడైనా ఏదో ఒక భాష మాట్లాడాలి. భాష మాట్లాడాలంటే వానికి వాక్ శక్తి కావాలా? ఆ శక్తి ఆ వాక్కు యొక్క భావాన్ని వినాలంటే వీనికి చెవి పనిచేయాలంటే మరి వినే శక్తి కావాలా? మళ్ళీ ఆలోచన చేయాలంటే బుద్ధిశక్తి కావాలా? మీరు చూడండి, ఈ విధంగా మీరు ఆలోచన చేసుకుంటూ పోతే ప్రతిదానికి శక్తి అనేటువంటిది మనకు అవసరమే. ఈ సమస్తం కూడా సర్వం శక్తిమయం జగత్, ఈ సృష్టి ఈ స్థితి ఈ లయానికి కారణం అదే శక్తి మాత్రమే. అదే అంతిమ సత్యం. ఈ విషయంలో అత్యంత స్థూల పదార్థం దగ్గర నుండి అత్యంత సూక్ష్మమైన దాని వరకు అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ యొక్క ఈ బాహ్య స్వరూపమే, ఆ వ్యక్తమయ్యే స్వరూపమే దివ్యమాత అని ఈ విధంగా మనము ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సర్వనామరూపాలు అనంత శక్తి స్వరూపాలు మాత్రమే, అవి దివ్యమాత కారణంగానే ఈ సృష్టి జరుగుతూ ఉంది. సృష్టి జరిగినప్పుడు కొంతకాలం ఉండాల్సింది, దాని స్థితి అంటాము. తర్వాత కొంతకాలంలో మార్పు రావాల్సింది, దాని లయం అంటున్నాము. ఈ మూడింటికి మళ్లీ శక్తియే కారణము. లయమైంది మళ్ళా తిరిగి పునః మళ్లీ సృష్టి జరగాలంటే మళ్లీ అది కూడా ఆ యొక్క జగన్మాత మాయా యొక్క పనియే అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఈ నవరాత్రులలో ఆ పరబ్రహ్మ యొక్క ఈ బాహ్య స్వరూపమే, ఆ వ్యక్తమయ్యే స్వరూపమే దివ్యమాత అని ఈ విధంగా మనము ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు

సింబాలిక్ అన్నమాట. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మనో రూపకల్పతే, నిర్గుణ నిరాకార పరమాత్మను ఉపాసించడానికి కొరకు మనకు ఏదో ఒక రూపాన్ని కల్పించినారు పెద్దలు. ఆ విధంగా ఉదాహరణానికి ఇప్పుడు గణపతిని పూజించడానికి పసుముద్ద పెట్టుకుని మనము గణపతిని చెప్పుకున్నాం అంటే మీ పసుముద్ద గణపతి అయ్యి అంటే ఒక ప్రతీక, తప్పు కాదండి. ఆ విధంగా మనకు ఏకాగ్రత కొరకు శ్రద్ధ కొరకు మనం పూజ చేసుకోవాల్సి వస్తుంది. అదే ఇక్కడ పూర్వులు ఈ దుర్గామాత కాళీమాత అని ఈ జగదంబను రకరకాలుగా వాళ్ళు ఆరాధించినారు. అయితే కొంతమంది మహాభక్తులు అమ్మవారి యొక్క రూపాలు దర్శించిన వారు కూడా కొంతమంది మహాభక్తులు ఉన్నారు, దానికి డౌట్ ఎల్లే. కాబట్టి దేవి ఉపాసకులలో చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క అనుభవాలను కూడా ఈ పురాణాల్లో అక్కడక్కడ కూడా చక్కగా ఆ వివరణ ఇచ్చినారు. తద్రూపంగా ఆయా రూపాలను వాళ్లకు ఆ అమ్మవారికి చక్కగా చెప్పబడ్డదన్నమాట. వాళ్ళ అనుభవాల ద్వారా చిత్రీకరించినారు ఆ రూపాలను వాళ్ళు చూసి ప్రజల యొక్క పూజల కొరకు ఏకరీత కొరకు దేవాలయాలు ఆవిర్భవించబడ్డాయన్నమాట. ఇక్కడ మొదటి కొన్ని స్వరూపాలు మనము నవరాత్రులలో ఆ అఖండ శక్తిని పూజించడానికి మనము దుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాలు ఈ నవరాత్రిలో పూజిస్తూ ఉంటాం. ఈ నవరాత్రి పూజలు మూడు భాగాలుగా విభజించబడ్డది. మొదటి మూడు రోజులు కాళికాదేవి దుర్గా స్వరూపాన్ని పూజిస్తారు, రెండవ మూడు రోజులు లక్ష్మీ స్వరూపంలో, మూడు రాత్రులు ఆ సరస్వతి దేవిగా పూజిస్తారు. ఈ పూజ క్రమానికి విశేషమైన ఆంతరిక అర్థం ఉంది. ఇది రాబోయే రోజుల్లో మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధమైన గాని కూడా ఈ అనంతమైనటువంటి యొక్క శక్తిని మాత్రమే మనం ఉపాసిస్తూ ఉన్నాం. ఈ శక్తిని ఎందుకు ఉపాసించాలి అనేటువంటిది ఒకటి ఇందాక మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అంటే శక్తి ఉన్నప్పుడే, అది మనలో శక్తి ఉంటే కాదు, శక్తి అది కార్యరూపం ధరించాలి. కార్యరూపం ధరించినప్పుడే మనం ఏదైనా పనులు బయట చేయగలుగుతాం. అది కనుక లేకపోతే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, మనలో శక్తి లేదా ఉంది, అయితే దాన్ని మనము వ్యక్తికి బయటికి తీసుకురావాలి ఆ శక్తిని. మూలాధార శక్తి ఉంది, మూలాధార శక్తి నుండి సహస్రం వరకు తీసుకొచ్చినప్పుడే నీకు జ్ఞానము అనుభూతి కలుగుతుంది, అప్పుడు ఆత్మదర్శనం అవుతుంది అని మనకు యోగాచార్యుడు విషయం తెలియజేస్తున్నారు. అంటే మూలాధారములు ఉన్నది సహస్రానికి తీసుకుపోవడానికి మన ప్రయత్నం చేయాలని ఉందా? ప్రయత్నం చేయడమే మన కర్తవ్యం. అయితే మనం చేసే ప్రయత్నంలో ఆ జగన్మాత యొక్క శక్తిని మనకు, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం కోరడాని కొరకు ఈ సాధన చేయాలి. ఎందుకంటే డబ్బు ఉందండి, డబ్బు బ్యాంకులో ఉంది, డబ్బు బ్యాంకులో పెట్టుకుంటూ ఉన్నట్ట అండి, అది మనకు తీసుకొని డ్రా చేసుకుని మనం ఉపయోగం చేసుకోవాలి కదండి. అదేవిధంగా ఆ జగన్మాత యొక్క అనుగ్రహానికి మనము పాత్రలం కావాలా. ఏ పని జరిగినా, ఎందుకంటే ప్రతీది కూడా ఆ జగన్మాత యొక్క ఆజ్ఞ లేనిది, కరుణ లేనిది జరగదండి. ఆఖరికి వస్తే మనకు ఇంకా పురాణాలలో ముందుకు పోతే ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మదేవి సృష్టి చేసే శక్తి గాని, విష్ణుమూర్తికి ఆ పరిపాలించే పాలన్హార్ అనేటువంటి ఒక ఆయనకు ఆ పాలన పోషించేది భూదేవి శ్రీదేవిని అనుగ్రహించినట్టుగా, శివునికి లయశక్తికారిగా, అంటే ఈ ముగ్గురి కూడా శక్తి శక్తి శక్తి, బ్రహ్మశక్తి విష్ణుశక్తి శివాశక్తి. అయితే బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ అన్నాడు, స్థితి చేసేటప్పుడు విష్ణు అన్నాడు, లయం చేస్తే శివుడు అన్నాడు. కానీ శక్తి శక్తి శక్తి మూడుసార్లు శక్తి ఉంది, శక్తి మారలేదండి. సుష్టిస్థితి లయాలు కారణము అంటే కార్యాలు మారుతున్నాయి, పనులు మారుతున్నాయి, కారణం మాత్రం అలా ఉందండి. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలా? ఎందుకంటే ఆ కారణమే అన్నిటికీ మూలము. ఆ వ్యక్తమైనటువంటి యొక్క శక్తియే అవ్యక్తంలో పరమాత్మ, అది ఆత్మ. ఆ విధంగా మనము గుర్తు చేసుకుని ముందుకు పోదాం. ఈ విధంగా ఈ దేవి నవరాత్రుల యొక్క విశేష పూజల గురించి, ఈ కాళికాదేవి ఎందుకబ్బా ఈ జగన్మాత సంవరిస్తూ ఉంది అనేటువంటిది ఒక డౌట్ మనకు రావచ్చు. అయితే ఎందుకు సంవరిస్తుంది అనే దాని గురించి కొంత మనము వివరంగా తెలుసుకుందామండి. ఎందుకంటే సంవారం ఎందుకు? నిర్మించడానికే అని మనము రేపటి రోజులో మళ్లీ ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఇదే విషయంలో కొంత ఆ జగన్మాతను మనము ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నేనయ్యా జగన్మాత కృపకు పాత్రలు కావాలంటున్నాను, కానీ మరి మనం ప్రార్థిస్తే బాగుంటుందేమో అమ్మవారి యొక్క నామాలను రెండు మాటలలో చెప్పుకుందాము.

దేవీ నవరాత్రుల సందర్భంగా శ్రీ వైవి నరసింహరావు గారు అందించిన నవరాత్రుల అంతరార్థం శీర్షికలో మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగాన్ని రేపు మీరు వింటారు.

మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు. సాయి

ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవత్ చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను మరొకసారి పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు సాయి సందేశ నవరత్నాలు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దసరా పండుగ అంటేనే ఒక సాధనను చేసుకునే అద్భుతమైన సమయం. ఈ సమయంలో మనలో ఉన్న అవలక్షణాలను దూరం చేసుకోవడానికి దేవికి ప్రార్థిస్తే అవి తొందరగా ఫలితాలను మనకు అందిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో రెండవ రోజు కార్యక్రమంలోకి మనం వెళ్దాం. నిన్నటి రోజు మనం అసహనం, దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు, అది కూడా క్షమను పెంపొందించుకుంటూ అన్న ప్రస్తావన మనం చేసుకున్నాం. మంచిదైనా చెడైనా లక్షణాలు మనం డెవలప్ చేసుకునేటప్పుడు ఒకదానికొకటి రిలేట్ అవుతూ ఉంటాయి. ఈనాడు మనం చాలా ముఖ్యమైనటువంటి అవలక్షణాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే దీన్నిగాని మనం జీవితంలో సరిదిద్దుకోకపోతే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. రాజ్యాలు కూలిపోయాయి, ఎన్నో బంధాలు తెగిపోయాయి. అలాంటిది కోపం. మనిషికి బద్ధ శత్రువు కోపం. సో మనం నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో, మనం చేసే పనుల్లో, ఇతరులతో సంభాషణలో ఎలాగ ఈ కోపాన్ని నియంత్రించుకోగలమో ఈనాడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి స్వామివారి ఉపన్యాసం వినే ముందు నిత్య జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, ఈ రెండింటినీ మనం చూసి అసలు కోపం వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, దాంట్లో మన రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి, ఈ చిన్న నాటికల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాటికలకు వెళ్దామా?
1: అరుణా, ఎవరు చేశారే ఫోను, అలా కేకలిస్తున్నావు?
2: ఇంకెవరు, జయమ్మ. నలతగా ఉందమ్మా, ఏల రాను అని ఫోను. అసలు పండగ వస్తోందంటే చాలు, పని తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు చెప్తుంది. ఈ సెల్ ఫోన్లు వచ్చాక మరీ తేలికైపోయింది. వచ్చి కనిపిస్తే పని చెప్తామని తెలివిగా ఫోన్ చేసేసి ఊరుకుంటుంది. ఇప్పుడు చాకిరంతా నేనొక్కదానే చేసుకోవాలి. రానిండి, చెప్తాను.
1: నిజంగానే ఒంట్లో బాగాలేదేమోనే.
2: మీరొకరు, అసలు మీ వత్తాసు చూసుకునే అది మరీ నెత్తికెక్కి కూర్చుంటోంది. అదేం చెప్పినా నమ్మేస్తారు. మొన్న బట్టలు ఉతికి వెళ్లమని చెప్పి వెళ్లానా? బజారుకెళ్లి తిరిగి వచ్చి చూస్తే వేసిన బట్టలు వేసినట్టే ఉన్నాయి. ఎక్కడ పని అక్కడే వదిలేసిపోయింది.
1: పాపం, దాని అత్తని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలని చెప్పి వెళ్ళిందే.
2: అదే, ఆ సంగతే చెప్పబోతున్నాను. మీ దగ్గర బుడిబుడి దీర్ఘాలు తీసి ఇక్కడి నుండి వెళ్లి ఆవిడగారు చేసిన ఘనకార్యం ఏమిటో తెలుసా మీకు? అత్తలేదు, దుత్తాలేదు, చక్కగా ఇద్దరూ కలిసి మ్యాట్నీకి చెక్కేశారు. దాని అదృష్టం బాగోక పక్కింటి కమలమ్మ గారు వాళ్లు అదే సినిమాకు వెళ్లారు. ఆవిడ చెప్తే తెలిసింది. ఇప్పుడు అర్థమైందా అదెంత గుండెలు తీసిన బంటో? ఒకరినని ప్రయోజనమేమిటిలేండి. నా కర్మ పొద్దున లేచిన దగ్గర నుంచి అందరికీ అన్ని అందించాల్సిందే. చేతి కింద సహాయంగా ఉంటుందని పెట్టుకుంటే దీని తీరు ఇలా తగలడింది. ఊరికే చేస్తోందా? నెల తిరిగేసరికి జీతం చేతిలో పడకపోతే ఇక ఆ రోజంతా సనుగుతూనే ఉంటుంది.
1: నాకేం తెలిసే, అది అలా చెప్తే నిజమనుకున్నాను.
2: అనుకుంటారు. అసలు నేను బట్టలుతుకోమని చెప్పి వెళ్ళాక దాన్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? నాకు తెలియదమ్మా అని చెప్పవచ్చు కదా. అక్కడికి మీదే జాలిగుండైనట్టు. మీరిలా చేస్తారు కాబట్టే దాని కంటికి నేనొక గయ్యాలిలా కనిపిస్తున్నాను. అన్నీ అమర్చి పెడుతున్నప్పుడు కృష్ణారామ అనుకుంటూ కూర్చోక అక్కర్లేని విషయాల్లోకి తల దూరుస్తారు. ఎవరూ నా మాట పడనీరు.
3: అమ్మా, నా తెల్ల సాక్స్ కనబడడం లేదు. రేపు పీటీ క్లాస్ ఉంది.
2: రారా రా, నువ్వొక్కడివే తక్కువయ్యావు నా ప్రాణానికి. అబ్బబ్బబ్బబ్బబ్బ, మీ అందరికీ చాకరీ చేసేసరికి ప్రాణం పోతుంది. రోజు ఇదే గోళ, సాక్స్ కనపడడం లేదు, రబ్బరు కనపడడం లేదు. ఎన్నిసార్లు చెప్పాను ఉతికిచ్చినవి జాగ్రత్తగా పెట్టుకోరా అని.
3: నువ్వే కదమ్మా ఆ రేఖ తీసి నీ పుస్తకాల గుట్లో పెడతానన్నావు, అక్కడ లేవు.
2: అవునరా, నీకు కూడా లోకమైపోయాను. ఏం, అక్కడ లేకపోతే లేనట్టేనా? బట్టల బీరువాలో చూడవచ్చు కదా, అది కూడా నేనే చెయ్యాలా? ఎంతసేపు ఆ టీవీ దగ్గర కూర్చోవడం లేదంటే కంప్యూటర్లో గేమ్స్ ఆడుకోవడం. పోయి బీరువాలో వెతుకు. అబ్బబ్బబ్బబ్బబ్బ, పిచ్చెక్కి పోతుంది వీళ్ళతోటి.

0: హే సురేష్, సురేష్ ఆగరా. అరే ఆగమంటుంటే ఆగకుండా వెళ్ళిపోతావేంటి? ఎన్నిసార్లు పిలిచినా వినబడ్డట్టు వెళ్ళిపోతావు. కనీసం వెనక్కి తిరిగి చూడవా?
1: ఎందుకు చూడాలి? నీకు గుర్తొచ్చినోడు పిలిస్తే పలకడానికి నాకేం పని లేదా?
0: అదేమిట్రా అలా మాట్లాడుతున్నావేంటి? ఏమైందిరా నీకు?
1: నాకేం కాలేదులే, నువ్వే మారిపోయావు. ఇన్నాళ్లు మంచి ఫ్రెండ్ అనుకున్నా, ఇప్పుడు తెలిసింది నీ అసలు రంగు. ఇంకా చాలు, నాతో మాట్లాడకు.
0: అంత కోపం ఎందుకు వచ్చిందిరా? నేనేం చేశాను?
1: చేయాల్సిందంతా చేసి నేనేం చేశానంటావేంటి? నీకు కొత్త ఫ్రెండ్స్ దొరికారు కదా, ఇక నేను ఎక్కడ కనిపిస్తాను? నాతో మాట మాత్రమైనా చెప్పకుండా వాళ్లతో మ్యాచ్కి చెక్కేశావు. ఏ అప్పుడు నేను గుర్తుకు రాలేదా? అంతేరా, అవసరమైనప్పుడే నీకు మనుషులు గుర్తుకొస్తారు.
0: చచా, అదేం కాదురా. అసలేం
1: వద్దు, నువ్వేం చెప్పక్కర్లేదు. నీకు మ్యాచ్ చూడాలనిపించింది, వాళ్లతో వెళ్లిపోయావు అంతే. కనీసం ఫోన్ చేసి ఎవరో ఫ్రెండ్స్ మ్యాచ్ కి తీసుకెళ్తున్నారంటున్నారు, వెళ్తున్నా అని చెప్పి మినిమం కట్టసీ కూడా లేదు నీకు.
0: అది కాదన్నా.
1: ఏది కాదు, శ్రీలంక క్రికెట్ టీమ్ తో మ్యాచ్ జరిగినప్పుడు పాసులు సంపాదించడానికి నేను ఎంతో కష్టపడ్డాను. మా కజిన్ ను ఎంత బతిమాలినా కూడా కాదని నిన్ను తీసుకెళ్లాను ఆ మ్యాచ్ కి. అవన్నీ మర్చిపోయావు. మ్యాచ్ చూసే అవకాశం దొరకగానే నేను గుర్తుకు రాలేదు. అంతేలే, అవసరం తీరిపోగానే అలాగే ఉంటుంది.
0: కూల్ డౌన్ బ్రదర్, కూల్ డౌన్. అసలు ఏం జరిగిందో చెప్పనీవా?
1: కూల్ డౌన్ ఏంట్రా కూల్ డౌన్, పైగా బ్రదర్ అట బ్రదర్. నన్ను అలా పిలవకు, చిరాగ్గా ఉంది. ఈ మ్యాచ్ కెళ్లాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను. ఎంతమందిని కాంటాక్ట్ చేశాను, ఎన్నాళ్లుగా దీనికోసం పాకెట్ మనీ సేవ్ చేస్తున్నాను, అవన్నీ నీకు తెలుసు. హోటల్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా నా వెంటే ఉండేవాడివి. మ్యాచ్ కెళ్లే ఛాన్స్ దొరకగా అవన్నీ కన్వీనియంట్ గా మర్చిపోయి వాళ్లతో చెక్కేశావు. నాకు టికెట్ దొరకలేదన్న సంగతి నీకు తెలుసు. అయినా నాతో చెప్తే మ్యాచ్ కు వెళ్లడం కుదరదేమోనని సైలెంట్ గా వాళ్లతో వెళ్లి మ్యాచ్ చూసి వచ్చేశావు. హ్యాట్స్ ఆఫ్ రా, నీకు ఫ్రెండ్స్ ని ఎలా వాడుకోవాలో బాగా తెలుసు.
0: ఇది మరీ టూ మచ్ అన్న. అలాగనకు
1: అంటాను రా, 100 సార్లు అంటాను. ఎందుకంటే నువ్వింత సెల్ఫిష్ గా బిహేవ్ చేసావు కాబట్టి. నువ్వు అలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. నువ్వు నన్ను చాలా హర్ట్ చేసావు. మంచి ఫ్రెండ్ అని నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పావు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు, లీవ్ మీ అలోన్.
0: సురేష్, నేను చెప్పేది వినన్నా?
1: నథింగ్ డూయింగ్. నువ్వు చెప్పేది నేను వినేది ఇంకేం లేదు. బాయ్.
2: కోపం ఒక కోణాన్నే చూస్తుంది, మరో కోణం ఉండవచ్చన్న వాస్తవాన్ని విస్మరిస్తుంది. కోపం అనర్థానికి హేతు అవుతుంది.
3: చూశారు కదా, కోపంగా ఉన్న కోడలు అత్తగారని కూడా చూడకుండా ఏవేవో మాటలంటుంది. మరి అంత దగ్గర మిత్రుడు కూడా ఏమాత్రం అర్థం చేసుకోకుండా నీకు నాకు ఇంక బంధం కట్ అన్న లెవెల్కొచ్చేసింది కోపం రావడం వల్ల. స్వామి ఏం చెప్తారో చూద్దాం ఈ ఉపన్యాసంలో. కోపాన్ని, కోపం ఏ విధంగా అనర్థానికి దారితీస్తుంది, కోపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి.
4: కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు ఎక్కును గలుగు. పాపపు పనులను చేయుచు చీ పొమ్మని పించుకుంట చేకూరుజు. తన కలిమి భంగపుచ్చును తనకుంగల గౌరవంబు దగ్గము సేయు. తన వారల కెడసేయును కోపంబు వలన సర్వము చెడుగు.
5: వ్యర్థం కుప్యసి మాయసి హిష్ణుహు అన్నాడు తిరిగి. అనగా నీవు వృథాగా కోపించుకుని ప్రయోజనము లేదు. కారణమేమనగా నీవు ఓపిక లేనటువంటి కోపము నీకే అపకారము అని కూడాను ఇందులో బోధించాడు. అనగా ఓపిక లేక మన కోపము మన పాపమునకు ఒక ధూపమని కూడాను ఇందులో అర్థం. కాన మనము ఇట్టి ఓపిక లేని కోపమును అరికట్టుకునేటువంటి విధానము సమత్వమైనటువంటి చిత్తమునందే మనకు ప్రాప్తిస్తుంది. అట్టి సమత్వము ప్రాప్తించేటువంటి నిమిత్తమై మనము కొన్ని విచారణ కూడాను అత్యవసరంగా చేయవలసినటువంటిది.
6: మానవతా గుణములు మనం అభివృద్ధి పరచుకోవాలి. నేను మానవుడు అనుకున్నందుకు మానవతా గుణములు లేకపోతే మానవుడు ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కాదు. కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డమ్మము ఇలాంటివంతా మానవుల్లో ప్రవేశిస్తుంటాయి. ఈ యాంగర్, ఈ అసూయ అనేటువంటిదంతా కూడా కేవలము ఒక అనిమల్ క్వాలిటీస్. క్రోధము కుక్క క్వాలిటీ, చంచలత్వము కోతి క్వాలిటీ. కాబట్టి యు ఆర్ నాట్ మంకీ, యు ఆర్ నాట్ డాగ్, యు ఆర్ మ్యాన్. ఆ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఆమ్ మ్యాన్ అని థింక్ చేయి, ఆ కోపం పోతుంది. కనుక ఈనాడు మానవతా గుణములు మాయమైపోతున్నాయి, ఈ యొక్క జంతు గుణములంతా కూడా మానవుడు ఎందుకు ప్రవేశిస్తుంటున్నాయి. కాదు కాదు, ఇది కాదు మన మానవత్వం. దయ, ప్రేమ, సహనము, సానుభూతి, ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచుకోవాలి.
3: మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే ఎవరితోనైనా మనకి భేటీ అయినప్పుడు, వారు మనల్ని విమర్శించినప్పుడు మొట్టమొదటిగా మనకు వచ్చేది కోపమే. ఎందుకంటే ఆలోచన శక్తి తగ్గిపోతుంది మనకి ఆ సమయంలో. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, స్వామి చెప్తారు, మీపై ఎవరన్నా విమర్శిస్తే ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ ఆ విమర్శ సరైనది అయితే అది మనకే ఉపయోగకరం. మనలో ఉన్న తప్పుని ఎదుటివారు చూపించినప్పుడు మనం వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే మనం దాన్ని సరిదిద్దుకునే అవకాశం మనకి వాళ్ళు ఇస్తున్నారు. అది ఒకవేళ నిజమైతే. అదే వాళ్లు మోపిన నింద తప్పైతే, సరైనది కాకపోతే, మనం దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. అదే కాకుండా అవతల వాడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో అన్న ఆలోచన మనకొచ్చి, అలాంటి వ్యక్తుల నుంచి మనం కొంచెం దూరంగా ఉండాలి అన్న ఆలోచన కూడా మనకు కలుగుతుంది.
7: అటువంటి వారితో మనం ఎలాగ ప్రవర్తించాలి అనేది కూడా మనం దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. కరెక్టే గణేష్. ఇప్పుడు స్వామి చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఒక రెండు మూడు విందాము. కోపం వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకో, మీరు చెప్పింది బాగుంది, అది కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. బట్ ఇన్స్టెంట్ గా కోపాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది స్వామి ఏం చెప్పారో ఒకసారి విందాం. మనకి నిజంగా బాగా కోపం వచ్చినప్పుడు ఆ కూర్చున్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలట. ఆ ప్రదేశాన్ని వదిలేసి కొద్ది దూరం బయటికి వెళ్ళిపోండి, అక్కడే ఉండద్దు అని ఒకటి చెప్పారు. అలాగే కొంచెం దూరం వాక్ చేస్తే మంచిదని కూడా చెప్తారు స్వామి. ఓపెన్ ఎయిర్ లో, అది కూడా ఓపెన్ ఎయిర్ లో ఓ ఫర్లాంగ్ దూరం నడవండి. ఆ ఓపెన్ ఎయిర్ వల్ల మంచి స్వచ్ఛమైన గాలి, దీని వల్ల మైండ్ క్లియర్ అవుతుంది, బీపీ తగ్గుతుంది, అందుకని దానివల్ల కోపం కూడా తగ్గుతుంది. అందుకని కొంచెం దూరం ఒక వాక్ లాగా వెళ్ళిరండి. అలాగే కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోమంటారు. నిశ్శబ్దం అంటే, సైలెన్స్ అంటే మాట్లాడకుండా ఉండడం కాదట, సైలెన్స్ అంటే మైండ్ అని సైలెన్స్ చేయాలట. ఆలోచనలని కొద్దిసేపు బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఆపాలి అని. సో అలా కనుక చేస్తే దేనివల్ల మనకి కోపం వచ్చిందో దాని గురించి కొద్దిగా యూనో అంత వెంటనే రియాక్ట్ అవ్వకుండా బ్యాలెన్స్డ్ గా ఆలోచిస్తామని. మైండ్ ఎప్పుడైతే సైలెన్స్ అవుతుందో మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకని నిశ్శబ్దంగా కూర్చోమంటారు. ఒక గ్లాస్ చల్లటి నీళ్లు తాగండి అంటారు. అలాగే ఒకటి నుంచి 10 అంకెలు లెక్క పెట్టాలట. కోపం వచ్చినప్పుడు వెంటనే మనం ఏదో ఒకటి అనేయకుండా 1 నుంచి 10 అంకెలు లెక్క పెడితే ఈ లోపల మళ్ళీ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్, మైండ్ కొంచెం కామ్ అవుతుంది. అయితే నిన్న మనం అనుకున్నట్టు హృదయం ఆలోచించడం మొదలు పెడుతుంది, క్షమ పెరుగుతుంది, అంత తొందరగా నెగటివ్ అట్రిబ్యూట్స్ ఆర్ యాటిట్యూడ్స్ రావు బయటికి. 1 నుంచి 10 అంకెలు లెక్క పెట్టమంటారు. ఇంకొకటి స్వామి చెప్పింది నాకు బాగా నచ్చింది, ఏంటంటే కోపంగా ఉన్నప్పుడు వెళ్లి అద్దంలో నిన్ను నువ్వు చూసుకో అంటారు. మనం కోపంగా ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ గాని, మనందరికీ చాలా ఇష్టమైన వ్యక్తులు మనమే కదా ప్రపంచంలో, సో అద్దంలో చూసుకుంటే ఇలా ఉంటానా నేను కోపం వచ్చినప్పుడు, ఇలా నన్ను అందరు చూస్తున్నారా అనే ఆలోచన వస్తే ఇంకెప్పుడు 10 మంది ముందర మనం కోపగించుకోం. అది చాలా ఎఫెక్టివ్ టిప్ అని అనిపిస్తుంది నాకు. సో ఇవన్నీ పాటిస్తే దానివల్ల మనకు ఉపయోగం ఏమిటి కోపం తగ్గించుకోవడం వల్ల అంటే, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ మీరు చెప్పినట్టు దాని రకం ఆ రకంగా చాలా ఉపయోగాలున్నా మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది. పర్సనల్ గా చూస్తే మన ఆరోగ్యం బాగుపడుతుంది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అదే కదా, హెల్త్. ఆరోగ్యం ఏ రకంగా బాగుపడుతుందంటే,
3: అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది మనశ్శాంతి.
7: అది కూడా
3: మనశ్శాంతి వస్తుంది మనకి ఎప్పుడైతే కోపం తగ్గించుకున్నామో. స్వామి ఇంకొకటి వెరీ బ్యూటిఫుల్ టిప్ చెప్తారు. ఈ కోపం అనేది జంతు లక్షణం. ఈ మనం దసరాల్లో ఉన్నాం కాబట్టి ఇది చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి అంటున్నాను నేను. మనలో ఉండే ఈ దుష్ట ప్రవృత్తుల్ని మనం ఎప్పుడైతే నిర్మూలిస్తామో మంచి ఆటోమేటిక్ గా మనం పెంపొందించుకునే ప్రయత్నంలో ఉంటాం మనం. ఈ కోపం అత్యంత భయంకరమైన దానవ గుణం, యానిమల్ క్వాలిటీ అది. సో అందుకే స్వామి చెప్తారు, కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ యానిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ యానిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ యానిమల్, ఐఎమ్ మ్యాన్ అని రిపీటెడ్ గా ఆలోచిస్తూ ఉంటే ఆ కోపం ఆటోమేటిక్ గా తగ్గిపోతుందని చెప్తారు. దానివల్ల మనసు ప్రశాంతంగా తయారవుతుందన్నమాట. కోపం నుంచి ఎప్పుడైతే మనం దూరంగా వస్తామో, ఇప్పుడు మీరు చెప్పినటువంటి టిప్స్ స్వామి మనకి చెప్పినవి, అవి ఫాలో చేసినప్పుడు మనసు శాంతమవుతుంది.
7: దానివల్ల ఇంకొకటి కూడా గణేష్, మనకి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఆ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడము పెరుగుతుంది. అంతకంటే ముందుగా మనల్ని మనం అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. ఓ ఇలా ఇంత చిన్న విషయానికి నాకు కోపం వచ్చిందా అని ఆలోచన వస్తే, రెండోసారి అదే సంఘటన జరిగినప్పుడు ఆర్ అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనకి ఇంకా కోపం రాదు. దాన్ని
3: ఎందుకు నాకు ఇలా వస్తుంది అన్న ఆలోచన ఫస్ట్
7: వస్తుంది. సో మన అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ ఓన్ సెల్స్, మనల్ని మనం అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఆ తర్వాత స్టెప్ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోగలగడం. ఎదుటి వాళ్ళు మనకు కోపం తెప్పించేలాగా ప్రవర్తించారు అంటే వాళ్ళున్న పరిస్థితి ఏంటి, వాళ్ళు ఆ రోజు మేబీ మీరు ఇప్పుడు మీరు ఆఫీస్కి వస్తారు ఆర్ నేను ఆఫీస్కి వెళ్తాను, నా కలీగో మేనేజరో ఎవరో కొంచెం పౌరుషంగా కొంచెం గట్టిగా మాట్లాడతారు, నాతో కసురుగుంటూ మాట్లాడతారు, వెంటనే నేను కోపం తెచ్చుకోకుండా అయ్యో పాపం అతనికి ఇంట్లో ఏం పరిస్థితి ఉందో, ఎటువంటి పరిస్థితిలో వచ్చాడో, అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటో ఇవాళ అనేది ఒక్క క్షణం ఆలోచించగలిగితే మనం దానికి అంత నెగటివ్ గా రియాక్ట్ అవ్వం. ఇట్ ఈస్ లైక్ వీఆర్ గివింగ్ ఎ ఛాన్స్ టు అదర్స్ ఆల్సో. మన గురించి మనమే ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ గురించి ఒక క్షణం ఆలోచిస్తాం అన్నమాట.
3: ఎటొచ్చి మనం ఆలోచిస్తే, సరిగ్గా మనం ఆలోచిస్తే ప్రతి మనిషి కోరుకునేది ఆనందం, మనశ్శాంతే కదా.
7: అంతే,
3: ఎవరు కోపం తెచ్చుకోవాలి అన్న ఆలోచనతో ఎవరు ఆఫీస్కి రారు, ఉద్యోగానికి వెళ్లరు.
7: అవును.
3: సో అదే మనం ఉండే పరిస్థితిలోనే ప్రతి ఒక్కడు ఉంటాడు.
7: అవును.
3: దానికి కొంచెం ఈ ఎంపతి, మనం ఇంతకు ముందు నిన్న మాట్లాడుకున్నాం కదా, ఈ క్షమను పెంపొందించుకునే సమయంలో అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్,
7: చాలా ఇంపార్టెంట్.
3: ఈ కోపం తెచ్చుకోకుండా ఉండటం. కొంతమంది పిల్లలు ఏదైనా తప్పు పని చేసినప్పుడు వెంటనే కోపగించుకొని పెద్దవాళ్ళు ఏదో ఒకటి అనేస్తారు. సో ఈ దృష్టిలో ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి నాకు ఒక మంచి సంఘటన గుర్తొస్తుంది. అసలు స్వామి మించిన గురువు మనకు ఇంకొకళ్ళు లేరు. కోపం ఎలా తెచ్చుకోకూడదు, క్షమను ఎలా పెంపొందించుకోవాలి, అసలు అర్థం మనిషిని ఎట్లా చేసుకోవాలి అనేది కూడా స్వామి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ గా ఏ బర్త్డే సెలబ్రేషన్ అని నాకు గుర్తు రావట్లేదు, కానీ పూర్ణచంద్ర ఆడిటోరియంలో పిల్లలు 22వ తారీఖుని కాన్వకేషన్ డ్రామా చేసే ఒక ఆనవాయితీ. ఆ సంవత్సరం కూడా పిల్లలు బాగా ప్రిపేర్ అయ్యారు స్వామికి. ఏంటంటే లాస్ట్ లో స్వామికి హ్యాపీ బర్త్డే పాడతారనమాట. సో 22nd night పిల్లలు పాడితే అది ఫస్ట్ గ్రీటింగ్ ఫర్ స్వామి అనమాట, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడతారు. సో ఆ రోజు ఒక 2 డేస్ డ్రెస్ రిహార్సల్ అవుతుంది. 22వ తారీఖుని స్వామికి ఒక బ్రాండ్ న్యూ ల్యాంబోర్గినీ కార్ వచ్చిందనమాట. 21st 22nd పూర్ణచంద్ర ఆడిటోరియంకి వచ్చింది అది. దాన్ని బాయ్స్ అందరి ముందే అది అన్బాక్స్ చేసి, ఆబ్వియస్ గా అందరూ యూత్ కదా, మరి కార్స్ చూస్తే ఎక్సైటింగ్ గా ఉంటుంది.
7: అందులో ల్యాంబోర్గినీ
3: సో పిల్లలంతా కళ్ళు అప్పగించుకొని దాన్ని చూస్తున్నారు అనమాట. సరే స్వామి ప్రాక్టీస్ సెషన్ కి వచ్చారు, ఆ కార్ ని బ్లెస్ చేశారు, స్వామి రిటైర్ అయిపోయారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో మొత్తం సెట్స్ అన్ని అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట పిల్లలు. ఆ సమయంలో ఒక పెద్ద ప్లాంక్, మెటల్ ప్లాంక్ అనమాట, ఒక కేసింగ్ తో ఉంటుంది అది. సెట్ అరేంజ్ చేస్తుంటే అనుకోకుండా అది పడిపోయి కరెక్ట్ గా ఆ ల్యాంబోర్గిని కార్ తాలూకా హెడ్ లైట్ మీద పడింది అనమాట. చూడండి, బ్రాండ్ న్యూ కార్ అది. అండ్ తర్వాత రోజు స్వామి దాంట్లో దర్శనానికి వెళ్ళాలి బర్త్డే రోజు. ఆ హెడ్ లైట్ క్రాక్ వచ్చింది. ఇంకా అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ, టీచర్స్ అంతా పిల్లల దగ్గరికి వచ్చి చడమడా తిట్టేసి ఇంకా మీకు బుద్ధి లేదు, ఇది లేదు అని అన్నారు అనమాట.
7: కొద్దిగా టెన్షన్ లో ఉంటారు
3: అందరికి. అసలే స్వామి అంటే అందరికి ఆ ప్రేమ ఉంటుంది కదా, అది ఎంతో బాధగా ఫీల్ అయ్యారనమాట అందరూ. ఆ రోజు ఈవినింగ్ స్వామి దర్శనానికి వచ్చారు, అది చూశారు, వెళ్ళిపోయారు. ఏమాత్రం మాట్లాడలేదు స్వామి. అనుకుంటే స్వామి ఇంకో కార్ వచ్చేస్తుంది, ఒక చిటికి వేస్తే చాలు స్వామికి కొత్త కార్ వస్తుంది, ఇంకో చిటికి వేస్తే తప్పు చేసిన వాళ్ళని వెంటనే పనిష్ చేసేయచ్చు, స్వామి కూడా ఆగ్రహించవచ్చు, కానీ చేయలేదు. అన్నిటికన్నా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ రోజు స్వామి పుట్టినరోజు నాడు మార్నింగ్ ఈ కార్ లో దర్శనం ఇస్తున్నారు. అప్పుడు మేము పిల్లలంతా దర్శనం చేసుకుంటున్నప్పుడు అనిపించింది, అరే స్వామి ఈ కారులోనే వస్తున్నారేంటి అని అనిపించింది. అంటూ ఒక్కసారి హెడ్ లైట్ వైపు మా దృష్టి మళ్ళింది అనమాట. మేము మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ హెడ్లైట్ క్రాక్ తాలూక దీని మీద ప్యాచ్ చేసి ఒక టేప్ అంటించబడి ఉంది అన్నమాట. ఇమాజిన్ చేయండి, స్వామి టేప్ వేసుకుని ఆ కార్లో దర్శనానికి వచ్చారు. ఇక్కడ ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ స్వామి సాల్వ్ చేస్తున్నారో చూడండి. ఆ కారు ఇచ్చిన భక్తుడు కూడా
7: బాధపడకుండా
3: కారును వాడుతూ, ఆ కారుకి దెబ్బ తగిలించిన పిల్లలకు కూడా హర్టింగ్ గా ఉండకుండా, కోపం తెచ్చుకోకుండా దాన్ని వాడుతూ స్వామి దర్శనానికి వచ్చి అందరికీ ఆనందం ఇచ్చారు. అసలు ఈ ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటేనే నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే స్వామి తప్ప ఇంకెవ్వరూ ఆ పరిస్థితిలో చేయలేరు.
7: అవును, కరెక్ట్ గణేష్. మనం స్వామి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇలాంటి సన్నివేశాలు సంఘటనలు రిపీట్ చేసుకుని గుర్తు చేసుకోవడం వల్ల ఈ కొద్దిగా అయినా వస్తుందేమో సాధనలో అని ఒక ఆశ.
3: చూసారా, మరి స్వామి ఇట్లాగా ఈ కోపానికి లోనవ్వకుండా ఒక మనిషిగా మనం స్వామిని చూసినట్టయితే, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ గా,
7: అబ్సల్యూట్లీ
3: ఎప్పుడు మన ప్రాబ్లమ్ స్వామికి చెప్పుకోవాలి అన్న ఒక ఫీలింగ్ మన మనసులో వస్తుంది. సరే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఫస్ట్ నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, స్వామి దగ్గరికి వెళ్తాను. ప్రపంచంలో ఎవరికన్నా అదే భావం వస్తుంది. ఎందుకు? స్వామి కోపం రాదు కాబట్టి, ఏం చెప్పినా వింటారు కాబట్టి, క్షమని చూపిస్తారు కాబట్టి, ఆ అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి హీఈస్ అప్రోచబుల్. స్వామి దగ్గర సరే నేను వెళ్లి ఏదైనా చెప్తాను, స్వామి తప్పకుండా వింటారు అన్న కాన్ఫిడెన్స్ మన మనసులో వస్తుంది అనమాట.
7: అవును, అది కోపగించుకునే వాళ్ళ కోపం, కొంతమందికి కోపం కొద్దిగా ఎక్కువ పాళ్లల్లో ఉంటుంది. అటువంటి వాళ్లతో పాపం ఎవరు ఎక్కువగా గడపాలని అనుకోరు. వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఉంటారు. యాక్చువల్లీ మనకి ఒక పద్యంలో కూడా వస్తుంది, కోపం ఎక్కువగా ఉండే మనిషిని అతని భార్య కూడా గౌరవించదు అని అని చెప్తారనమాట. అందుకని ఆ కోపాన్ని గనక మనం తగ్గించుకోగలిగితే మనకు కూడా సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది. దానివల్ల మనకి లాభమే గానీ నష్టం లేదు. స్వామి కంటే మించిన మంచి ఉదాహరణ మనకి ఎక్కడా దొరకరు. ఒక చిన్న సంఘటన గుర్తొస్తోంది గణేష్, ఇది మనం అనుకుంటూ ఉంటే అస్సలు ఆయన ఆ కోపాన్ని పక్కన పెట్టేయడం వల్ల ఎంత హుందాగా, ఎంత లవింగ్ గా, ఎంతో ప్రేమతో అనమాట. మేబీ స్వామి కోపాన్ని ప్రేమతో రిప్లేస్ చేశారు అనిపిస్తుంది. ఇది మొన్న ఒకసారి ఒక పుస్తకంలో చదివాను. ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం సోలార్ హీటర్స్ పెట్టించారట హాస్టల్ నిండా, వాళ్ళకి స్నానానికి దానికి వేడి నీళ్ళు వస్తాయని. అది ఇనాగ్రేట్ చేయడానికి స్వామి వెళ్లారనమాట హాస్టల్ కి. ఆ ట్యాప్ అదంతా రెడీ చేశారు, స్వామి ట్యాప్ తిప్పాలి, వేడి నీళ్ళు వస్తాయి, అది ప్లాన్. సో స్వామి వెళ్లి ట్యాప్ తిప్పేసరికి దానికి ఉన్న చిన్న ప్రాబ్లం వల్ల వీళ్ళు తెలుసుకోలేకపోవడం వల్ల ఆ నీళ్ళు ఒక్కసారి ధారగా వచ్చేసేసి మొత్తం స్వామి అంగి నిండా పడిపోయాయి అనమాట. వేడి నీళ్లు. అందరూ ఒకసారి స్టన్ అయిపోయారట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వామి మీద వేడి నీళ్లు పడినందుకే చాలా బాధపడతారు కదా అందరు. రెండోది ఆయన అంగి అంతా తడిసిపోయింది అండ్ భయం అనమాట, అయ్యో ఇలా జరిగిపోయిందే ఇప్పుడు అందరు ఏమంటారు. మరి పిల్లల్ని మీరు అన్నట్టు టీచర్స్ ఊరుకోరు కదా, వాళ్ళకి పడాల్సింది వడ్డించాల్సింది వడ్డిస్తారు స్వామి వెళ్ళాక. అందరు పాపం స్టన్ అయిపోయి చూస్తున్నారట. స్వామి ఒకసారి అందరినీ చూసి, అయితే మొదటి స్నానం నేనే చేశాననమాట,
3: హాట్ వాటర్ బాత్.
7: ఆ ఒక్క మాట అన్న వల్ల అందరు మనసులు తేలిపడ్డాయి, అందరు నవ్వేశారు, అయిపోయింది. ఇంకా దాన్ని డిడ్ నాట్ గో ఫార్వర్డ్ అనమాట. ఆ తర్వాత ఒక మాట చెప్పి స్వామి నవ్వుతూ వెళ్ళిపోయారు, అందరికీ ఆనందం మిగిల్చారు. ఎంత బాగుందో చూడండి, అదే స్వామి వేడి నీళ్ళు పడ్డాయి నా మీద ఏం చూసుకో, అసలు ఆయన మాట్లాడక్కల ఒక లుక్ అనమాట. ఒక్కసారి ఎవరి వైపైనా కోపంగా చూస్తే చాలు, కానీ అలా చేయలేదు స్వామి. ఆ కోపాన్ని యాజ్ వి థాట్ కోపాన్ని తీసేసి ఆయన అక్కడ ప్రేమను పెట్టుకున్నారు.
3: యాక్చువల్ గా ఈ మొత్తం ఈ కాన్సెప్ట్ ఆఫ్ కోపం, దీన్ని ఎట్లా తగ్గించుకోవచ్చు అంటే, సహనం మనం ఎప్పుడైతే అలవరుచుకుంటున్నామో అది మెయిన్ కండిషన్ టు గెట్ రీడ్ ఆఫ్ దిస్ యాంగర్. అండ్ స్వామి ఎప్పుడు చెప్తారు, నాకు కోపం వచ్చిందని నేను నటిస్తుంటాను. ఈ టూ పాయింట్స్ మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి, మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు దీన్ని. కోపం వచ్చినప్పుడు నోటితో ప్రదర్శించాలంట, అదే ప్రేమ ఉన్నప్పుడు హృదయంతో ప్రదర్శించాలంట. చూసారా, అంటే ఒక సిచ్యువేషన్ లో ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని చూడాలి కానీ ఆ పర్సన్ ని మనం చూడకూడదు. అదే ప్రేమ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఆ పర్సన్ ని చూడాలి కానీ ఆ సిచ్యువేషన్ ని చూడకూడదు. సో ఆ విధంగా కోపం వచ్చినప్పుడు ఓన్లీ అవర్ మౌత్ షుడ్ వర్క్, ఓన్లీ వాయిస్ మాడ్యులేషన్ లో అది చెప్పాలి గానీ మనసులో ఉంచుకోకూడదు. అది
7: అది అంటారు గణేష్, ఉత్తముడి కోపం నీటి మీద రాతలాంటి, అది చెరిగిపోతుంది ఆ క్షణమే ఉంటుంది. మధ్యముడి కోపం ఇసుక మీద రాయడం లాంటిదట, అది కొన్ని రోజులు
3: ఉంటుంది.
7: అదే అధముడి కోపం రాయి మీద గీత లాంటిదట, అది పోదు అని. ఎంత బాగా చెప్పారో చూడండి, మనకి అన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఫాలో అవడమే మన పని ఇప్పుడు.
3: అవును, మరి ఈ సహనాన్ని పెంపొందించుకుంటే మన కోపం తగ్గుతుంది అని మనం అనుకుంటున్నాం కదా. ఇందాక కార్యక్రమం ప్రారంభంలో మనం ఆ చిరు నాటికలు చూసాం కదా, ఆ నాటికలో వాళ్ళు ప్రదర్శించే కోపం తగ్గించుకుని సహనాన్ని ప్రదర్శించుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అదొకసారి చూద్దాం.
7: తప్పక. అత్తగారు కోడలు, కోడలు అంటుంది అనమాట అత్తగారితో, పని అమ్మాయి రాలేదు, మీరు ఎందుకు అమ్మాయిని పంపించేశారు, నేను పని చేయమంటే అంటే అమ్మాయి ఇలా చెప్పింది అందుకని నేను పంపించాను అంటుంది అత్తగారు. అప్పుడు కోడలు చెప్తుంది, ఆ అనుకుంటారు అసలు నేను బట్టలు ఉతకమని చెప్పి వెళ్ళాక దాన్ని ఎందుకు వెళ్ళనిచ్చారు, నాకు తెలియదమ్మా అని చెప్పొచ్చు కదా, అక్కడికి మీరే జాలిగుండైనట్టు, మీరు ఇలా చేస్తారు కాబట్టే దానికంటికి నేను గయ్యేళ్లా కనిపిస్తున్నా. అన్ని అమర్చి పెడుతున్నప్పుడు కృష్ణారామ అనుకుంటూ కూర్చోక అక్కర్లేని విషయాల్లో తలదూరుస్తారు, ఎవ్వరూ నా మాట పడనీరు అని అత్తగారి మీద విసుక్కోవడమే కాకుండా తన బిడ్డ కొడుకు వచ్చి సాక్స్ ఎక్కడున్నాయని అడిగితే, రారా నువ్వు ఒక్కడవే తక్కువ అయ్యావు నా ప్రాణానికి, మీ అందరికీ చాకరీ చేసేసరికి ప్రాణం పోతోంది, రోజు ఇదే గోల, సాక్స్ కనబడడం లేదు, రబ్బర్ కనబడడం లేదు, ఎన్నిసార్లు చెప్పాను ఉతికిచ్చిన జాగ్రత్తగా పెట్టుకోరా అని అంటూ కొడుకును కూడా గదమాయిస్తుంది. మీరు ఒక చిన్న విషయం ఆలోచిద్దాం గణేష్, అక్కడ సిచ్యుయేషన్ ఏంటి, పని అమ్మాయి రాలేదు
3: అంటే
7: హెల్ప్ చేయడానికి ఆ రోజు పని అమ్మాయి పనికి రాలేదు. పని అమ్మాయి రాలేదు అనే ఒక చిన్న కారణం వల్ల అత్తగారిని ఎంత మాట అనేసింది, మీ పని మీరు చూసుకోకుండా ఎందుకు కలిగించుకుంటున్నారు మీకు అనవసరమైన
3: తలదూరుస్తున్నారు
7: అని పెద్దవాళ్లని క్వశ్చన్ చేయడమే కాకుండా ఎన్ని రోజులు బట్టి ఆ అత్త కొడలు కలిసి ఉండి ఉంటారు, ఈ చిన్న విషయం వల్ల అక్కడ ఆవిడకి మనసుకు కష్టం కలిగించింది. కన్న కొడుకు వచ్చి ఏది ఇదేది అని అడిగితే అని మీకు పని చేయలేక నేను చచ్చిపోతున్నాను అని అని ఆ పిల్లవాడిని విసుక్కుంది. కారణం ఏముంది అక్కడ, పని అమ్మాయి రాలే, సరే ఇవాళ రాలేదు, మీరిద్దరు నాకు కొద్దిగా హెల్ప్ చేయండి, మనం ఫినిష్ చేసుకుందాం పని అంతా, ఇవాళ పని అమ్మాయి రాలేదు, మీరందరూ నాకు సహాయం చేయాలంటే చేయమంటారా అన్నారు కదా, అందరూ వచ్చి తలో చేయి వేస్తే అయిపోతుంది పని. ఆ కోపానికి ఆ ఒక్క క్షణంలో లొంగిపోవడం వల్ల రిలేషన్షిప్స్ ఎంత దెబ్బతింటున్నాయో ఒకసారి చూడండి. దీనికి బదులు ఆవిడ ఏమని ఉండొచ్చు, పని అమ్మాయి రాలేదు, సరే మీరేదో పంపించేశారు, ఇంక నుంచి అమ్మాయి ఇలాగూ అలాగూ అని చెప్తే నన్ను మాట అడగండి, అప్పుడు మన ఇద్దరం కలిసి చెప్దాము అనొచ్చు అత్తగారితో. అలాగే కొడుకు వచ్చినప్పుడు, ఒరే ఇవాళ ఇలాగ అమ్మాయి రాలేదురా, కష్టంగా ఉంది, నాకు కొద్దిగా హెల్ప్ చెయ్యి, తర్వాత వెతుక్కుందాం అనొచ్చు. రెండూ అయిపోయేవి కదా.
3: సో తర్వాత నాటికలోని సురేష్ ఏమంటున్నాడు,
7: ఫ్రెండ్స్
3: పాపం ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యలో రమేష్ వచ్చి చచ్చా అదేం కాదురా అసలు ఏం జరిగింది అని అనుకుంటుండగా సురేష్ అడ్డం చెప్పేసి, వద్దు నువ్వేం చెప్పక్కర్లేదు, నీకు మ్యాచ్ చూడాలనిపించింది వాళ్ళతో వెళ్ళిపోయావు అంతే, కనీసం ఫోన్ చేసి ఎవరో ఫ్రెండ్స్ మ్యాచ్ కి తీసుకెళ్తున్నారంటూ వెళ్తున్నా అని చెప్పే మినిమం కర్టసీ కూడా లేదు, అలా చెడమడా తిట్టేస్తున్నాడు. అదే కాకుండా లాస్ట్ లో అంటాను రా 100 సార్లు అంటాను, ఎందుకంటే నువ్వు అంత సెల్ఫిష్ గా బిహేవ్ చేసావు కాబట్టి, నువ్వు అలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు, నువ్వు నన్ను చాలా హర్ట్ చేసావు, మంచి ఫ్రెండ్ అని నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పావు, ఇనఫ్ ఈజ్ ఇనఫ్, చాలు, లీవ్ మీ అలోన్. అంటే చూడండి, ఏదో పాపం ఒక్కసారి ఎప్పుడు కలిసి ఉండే ఫ్రెండ్స్ ఒక చిన్న మ్యాచ్ కి చెప్పకుండా వెళ్ళాడు, అది కూడా ఏదో పరిస్థితి ఉండే ఉంటుంది, ఏదో కారణం ఉండే ఉంటుంది,
7: ఆ కారణం చెప్పే అవకాశం కూడా ఇవ్వట్లా.
3: అప్పుడప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు నాకు ఏం గుర్తొస్తుందంటే, స్వామి చెప్తారు మన కోరికలో ఎప్పుడైతే డిజైర్ తీరలేదో, కోరిక తీరినప్పుడు మనకి ఫస్ట్ వచ్చేది క్రోధం. చూడండి, నాకు మ్యాచ్ కి వెళ్ళాలి అన్న ఆలోచన, పాపం వాడికి ఆ అవకాశం దక్కలేదు, ఆ అవకాశం దక్కలేదు కాబట్టి ఆ కోపం వచ్చేసింది వానికి, కోపం వచ్చి ఆ ఫ్రెండ్ మీద రుద్దేశాడు ఆ కోపాన్ని. అదే ఏమైందో ఒకసారి అడుగుంటే ఆ పరిస్థితి ఇంకొకలా ఉండేది. సరే ఏమైందో చెప్పరా, నన్ను కూడా పిలాల్సింది కదా మ్యాచ్ కి, నేను కూడా వచ్చేవాడిని, నేను ఎప్పటి నుంచో టికెట్స్ కోసం ట్రై చేస్తున్నానని నీకు తెలుసు కదా అంటే, అప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చేవాడు,
7: ఏం జరిగిందో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అతను చెప్పేవాడు,
3: వినేవాడు. సో ఆ విధంగా లాస్ట్ లో అంటున్నాను రా 100 సార్లు అంటున్నాను, ఇద్దరు ఫ్రెండ్స్ గొడవ పడచ్చు, కానీ ఒక చిన్న పరిస్థితి వల్ల, ఒక చిన్న సంఘటన వల్ల ఇట్లా విపరీతమైన అనర్థానికి దారి తీయకూడదు. విడిపోయే పరిస్థితి దాకా వెళ్ళకూడదు. అది మన కేవలం మన అసమర్థత, ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేనటువంటి అసమర్థత మనలో ఉన్నదని మనకు చెప్తుంది.
7: ఇంకొక రకంగా కూడా ఆలోచిస్తే గణేష్, నేను నువ్వు కలిసి వెళ్దాం అనుకున్నాము, నువ్వు ఒక్కడివి వెళ్ళొచ్చేసావు, పోనీ లేరా నువ్వైనా చూసొచ్చావు ఎలా జరిగింది అని అడిగుంటే, రెండోసారి అతను వెళ్లేవాడే కాదేమో ఇతను లేకుండా. అలా అని ఆ మాట కనుక వచ్చి ఉంటే ఇంకొకసారి నుంచి మేమిద్దరం కలిసే వెళ్తాము అని ఆ డెసిషన్ అతను వచ్చేవాడేమో. మనం అలా రియాక్ట్ అవ్వలేకపోవడం వల్ల ఒక మంచి ఫ్రెండ్ ని కోల్పోతున్నాం కదా.
3: కోల్పోతున్నాం. సో మరి శ్రోతలందరికీ, మరి విన్నాం కదా ఈనాడు కోపం, మన బద్ధ శత్రువు అయిన కోపం ఎలా తగ్గించుకోవచ్చు, సహనాన్ని పెంపొందించుకుని అవతల వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడు ఈ కోపం అనేది మనకి తగ్గి మన ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడే ప్రయత్నం చేస్తుంది. మరి ఈనాటి దసరా కార్యక్రమంలో రెండవ భాగంగా ఈనాడు ఈ అంశాన్ని మనం తెలుసుకున్నాం. ఈనాటి నాటకంలో పాత్రలు, పాత్రధారులు, అత్తగారు శ్రీమతి ఏ రూప, కోడలు శ్రీమతి కే జ్యోతి, కొడుకు మాస్టర్ వరిష్ రెడ్డి సురేష్గా శ్రీ బి సురేష్ కుమార్, రమేష్గా రామ్మోహన్ నాగవెల్లి, వ్యాఖ్యానం శ్రీ టి నిరంజన్. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. శ్రీ బుర్రా భాస్కర శర్మ గారు శ్రీ మాణిక్య శాస్త్రి గారి వద్ద విద్యను అభ్యసించారు. శ్రీ భాస్కర శర్మ గారు తెలుగు సంస్కృత భాషా ప్రవీణులు. వారు ఎంఏ గవర్నమెంట్ కాలేజ్ మంచేరియాల నుండి లెక్చరర్ గా రిటైర్ అయినారు. శ్రీ భాస్కర శర్మ గారు ఎన్నో పుణ్యక్షేత్రాలలో తమ భాగవత ప్రవచనాలు, అన్ని శక్తిపీఠాల్లో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇచ్చి ఉన్నారు. మరి ఈనాటి దేవీ అవతారం గురించి, దాంట్లో ఉన్నటువంటి నిగూఢమైన అంతరార్థాన్ని గురించి శ్రీ భాస్కర శర్మ గారి మాటల్లో విందామా.
8: శ్రీమాత్రే నమః. జై సాయిరాం. ప్రపంచవ్యాప్తంగా రేడియో సాయి శ్రోతలు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ ఈ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్నటి రోజున ఆ అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఆ అమ్మవారిని వర్ణిస్తూ సహజంగా మానవుల్ని చూసేటప్పుడు నఖశిఖ పర్యంతరం చూస్తాం. కాలి గోరు దగ్గర నుంచి శిరస్సు వరకు పరిశీలనగా చూస్తాం. కాని భగవంతుణ్ణి దర్శనం చేసేటప్పుడు శిఖ నఖ పర్యంతము అని చెప్పారు పెద్దలు. శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు చూడాలి. ఆ శిరస్సు దగ్గర ప్రారంభించి పాదాల వరకు వచ్చి ఆ పాదాల దగ్గర మన దృష్టిని నిలబెట్టాలి అని పెద్దల యొక్క వచనం. అలా పరిశీలన చేస్తూ వస్తే ఆ అమ్మవారి యొక్క శిరస్సు భాగాన, శిరోభాగాన ఉన్నటువంటి ప్రథమంగా ఉండే శిరోజములను గురించి చెప్పారు. చెంపక అశోక పున్నాగ సౌగంధికల సత్కచ, చెంపక కుసుమములు, అశోక పున్నాగ సౌగంధిక ఈ కుసుమముల నుండి ఎటువంటి సుగంధం వస్తుందో అటువంటి సుగంధం ఆ అమ్మవారి యొక్క జుట్టు నుండి, ఆ కేశములు తలకట్టు నుండి వస్తున్నది దివ్యమైనటువంటి వాసన. కేవలం అమ్మవారి దగ్గరకు ఎవరు పెడతారో వాళ్లకు మాత్రమే ఈ వాసన రావటం కాదు, అసలు సహజంగా ఆ కుసుమాలకు కూడా ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమ్మవారి దగ్గర నుంచే వస్తుంది. ఆ అమ్మవారు ఇస్తేనే ఆ సుగంధం మనకు కూడా అందుతుంది. ఆ అమ్మవారు ఇస్తేనే సూర్యుడు కూడా కాంతిని ఇవ్వగలుగుతున్నాడు. అందుకనే అమ్మవారు ఉండేటువంటి ఆ నగరాన్ని మణిపురము అని పిలుస్తారు పురాణ వాంగ్మయంలో. ఆ మణిపురం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, మన ఇంట్లో రాత్రిపూట గాని పొగలైనా గాని మబ్బులు పడితే మనం లైట్ వేసుకోవాలి. కానీ అమ్మవారు ఉండేటువంటి ఆ భవనం మణిపురం ఏదైతే ఉందో, ఏ కాంతి గాని, ఏ లైట్లు గాని, ఏ దీపాలు గాని, ఏ జ్యోతులు గాని వాటిలతో పనిలేదు. ఏవీ లేకుండానే నిరంతరము కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. తనంతట తాను ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి పురం కనుకనే దానికి మణిపురము అన్నారు. కనుక సూర్యుడు కూడా ఆ వేడిమిని గాని ఆ కాంతిని గాని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు? ఆ అమ్మవారిని ప్రార్థించి అక్కడి నుంచే తీసుకుంటున్నాడు, మనకు కాంతిని ఇస్తున్నాడు. అలాగే ఈ చంపక కుసుమాలు గాని, సౌగంధిక కుసుమాలు గాని, పున్నాక కుసుమాలు గాని, ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క కేశముల నుండి వచ్చేటువంటి సుగంధమును తీసుకునే మనకు సుగంధాన్ని ఇస్తున్నాయి ఆ కుసుమాలు కూడా. సాధారణమైనటువంటి స్త్రీలైతే ఏ అనేక రకాలైనటువంటి కుసుమాలను మాలగా చుట్టి ఆ తలలో తురుముకుంటే అప్పుడు అక్కడ నుండి అటువంటి సువాసన వస్తుంది. కానీ అమ్మవారు ఏ మాలలు ధరించవలసిన పని లేదు, ఏ పూలు పెట్టుకోవలసినటువంటి పని లేదు, ఏ విధమైన అలంకరణ లేకుండానే సహజంగానే అటువంటి సుగంధాన్ని కలిగి ఉన్నాయి. అందుకనే ఆ అమ్మవారిని వర్ణించేటప్పుడు ఆ లలితా సహస్రనామంలో కూడా చంపక అశోక పున్నాక సౌగంధిక లతత్కచ అని చెప్పబడి ఉంటుంది. అటువంటి దివ్యమైన సువాసన కలిగినటువంటి, సహజమైన సువాసన కలిగినటువంటి, తెచ్చిపెట్టుకున్న సువాసన కాకుండా అటువంటి దివ్యమైనటువంటి కేశములను కలిగి ఉన్నది అమ్మవారు. నల్లని ముంగురులు, అవి తెల్లబడేటువంటి అవకాశం లేదు. మామూలు మానవులకైతే బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, తిరోధానము ఇటువంటి అవస్థలన్నీ ఉన్నాయి. ఆ అమ్మవారికి ఈ అవస్థలు ఉండే అవకాశం లేదు. సడా షోడశ వర్ష ప్రాయ, ఎప్పుడు చూసినా 16 సంవత్సరాల వయస్సులో ఉంటుంది. ఆవిడ ఎప్పుడు పుట్టింది అని చెప్పగలుగుతాం? ఎప్పుడు కనపడకుండా పోతుంది అని చెప్పగలుగుతాం? శాశ్వత సత్యమైనటువంటి వస్తువు. సత్యము అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటి ఉంది. సర్వసాధారణంగా పాఠశాలలో ఉపాధ్యాయులు సత్యము అనే పదం వస్తే దానికి అర్థం ఏమని చెబుతారు? నిజము అని చెబుతారు. సత్యము వేరు, నిజము వేరు. మన ఎదురుకుండా ఈ వస్తువు ఉన్నది, ఇది నిజం. కానీ కొంతసేపటికి ఆ వస్తువు ఉండదు, అక్కడి నుంచి తీసివేయబడుతుంది. ఏ వస్తువైనా అంతే, కొంతకాలం మనం ఉంటాం, ఇది నిజం. కానీ వార్ధక్యం అయిపోయి ఆయుర్దాయం అయిపోయిన తర్వాత మనం ఉండం, ఈ శరీరం ఉండదు. కనుక కనపడేటువంటిది నిజం, అసలు కనపడకుండా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో అది సత్యం. అందుకనే యద్దృశ్యం తన్నశ్యతి అని సూత్రం. ఏది కనపడుతుందో అది నశించేదే. నశించేది సత్యము అయ్యే అవకాశం లేదు. సత్యము అంటే శాశ్వతము అని అర్థం. కనుక శాశ్వతమైన వస్తువు ఏది అని కనుక మనం వెతికితే లోకంలో ఉండేటువంటి మనకు కనబడే వస్తువులన్నిటినీ నేతి నేతి నేతి నేతి నేతి నేతి అనేటువంటి వాక్యాల చేత, నేతి అంటే నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఏది కనబడేది ఉండేది కాదు. కనుక శాశ్వతమైనదేది అని ఇలా మనం వెతుక్కుంటూ వెళ్లగా వెళ్లగా చిట్ట చివరికి మనకు కనబడేది ఎవరయ్యా అంటే ఆ మణిపురంలో ఉండేటువంటి శాశ్వతమైనటువంటి ఆ తల్లి తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. నిన్న మనం చెప్పుకున్నాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ఆ తల్లే సృష్టించింది అని. వాళ్ళ కర్మలు చేయటానికి శక్తి కావాలి కనుక ఆ శక్తులను కూడా ఆ అమ్మవారు తన నుండే సృష్టించి వాళ్లకిచ్చింది. రజోగుణాన్ని బ్రహ్మదేవునకు అందజేసింది, సత్వగుణాన్ని విష్ణుమూర్తికి అందజేసింది, తమో గుణాన్ని రుద్రునకు అందజేసింది. కోరిక కలిగితే తప్ప సృష్టి చేసే అవకాశం లేదు, సృష్టి జరిగే అవకాశం లేదు. కనుక కోరికకు మూలమైనటువంటి గుణం రజోగుణం. అందుకని సృష్టికర్త బ్రహ్మ కనుక ఆయనకి రజోగుణం కావాలి కనుక రజోగుణ రూపమైనటువంటి సరస్వతి రూపాన్ని ఆయనకు ఇచ్చింది. కలిగినటువంటి సృష్టిని పెంచి పెద్ద చెయ్యాలి అంటే ఓర్పు కావాలి. పిల్లల్ని పెంచడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. పసిపిల్లల్ని కూడా ఎంత జాగ్రత్తగా చూస్తారో స్వామివారు చాలా చోట్ల చూపించేవారు. వాళ్ళని ఎంత ఆదరించారు. ఒకనొక సమయంలో అక్కడ పుట్టపర్తిలో, మన పుట్టపర్తిలో హాస్టల్లో ఉన్న పిల్లలు ఏడుస్తూ ఓ పిల్లవాడు స్వామివారి దగ్గరికి వస్తే, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు బంగారు అని అడిగారు. వాడు ఏదో కారణం చెప్పాడు. ఎప్పుడైతే ఆ కారణం చెప్పాడో వెంటనే ఆ వార్డెన్ని పిలిచి, వాళ్ళు ఇంటి దగ్గర తిండి లేక ఇక్కడికి వచ్చారా, అమ్మా నాన్న దగ్గర ఉండలేక ఇక్కడికి వచ్చారా, దేనికోసం ఇక్కడికి వచ్చారు, ఇక్కడ వాళ్లను మనం అట్టి పెట్టుకోవాలి అంటే కన్న జన్మనిచ్చిన పాలిచ్చి పెంచిన తల్లి తండ్రిని కూడా మరిచిపోయే రీతిగా మనం చూడగలిగితేనే వాళ్ళని ఇక్కడ పెట్టుకోవాలి అని స్వామి ఆ వార్డెన్కి ఎంత మెత్తగా చెప్పారంటే అంత శృతిమెత్తనగా చెప్పారు. చెప్పేటువంటిది వార్డెన్కే అయినప్పటికీ కఠినంగా ఏం చెప్పలేదు. కనుక పిల్లల్ని పెంచడం అనేటువంటిది చాలా ఓర్పుతో కూడుకున్న పని. ఎంత ఓపికగా వాళ్లకు సమాధానం చెప్పగలిగితే అంత గొప్పవాళ్లుగా వాళ్లు తయారవుతారు. పోతన గారి చరిత్రలో, పోతన చిన్నతనంలో 5 ఏళ్ల వయస్సులో ఉన్న పోతనని కన్న తల్లి లక్కాంబ ఊళ్ళో వీధి భాగవత నాటకం వేస్తుంటే ఆ నాటకం చూడడానికి ఆ పసివాణ్ణి తీసుకెళ్లింది. ఆ పోతనకప్పుడు వయస్సు 4 ఏళ్ల వయస్సు. అప్పుడే మాటలు వచ్చి చక్కగా మాట్లాడుతున్న పిల్లవాడు, వాణ్ణి వెంట పెట్టుకెళ్ళింది. ఆ నాటకం వేసే చోటుకి చేరారు. తల్లి కొడుకు ఇద్దరు కూర్చున్నారు, జాగ్రత్తగా వింటున్నారు కదా. అయితే ఆ కూర్చున్న తర్వాత ఎదురుకుండా పెద్ద వేదిక ఉన్నది, స్టేజ్ ఉన్నది. ఆ రోజుల్లో ఈ కరెంటు లైట్లు ఉండేవి కాదు గనక ఆ స్టేజీకి అటు ఒక స్తంభం ఇటు ఒక స్తంభం కట్టారు. దానికి ఇటు ఒక కాగడ ఇటు ఒక కాగడ వెలిగించారు. ఆ పిల్లవాడు ఆ కాగడాలు రెండూ చూసి తల్లిని అడిగాడు, అమ్మా ఈ రెండు ఏమిటి? ఆ తల్లి ఒరే నాటకం వచ్చేదాకా ఆగరా నోరు మూసు కూర్చోరా అని విసుక్కోలేదు. ఆ రెండిటిని ఆవిడ ఏమని చెప్పిందంటే, ఇదిగో ఇది సూర్యుడు ఇది చంద్రుడు అని చెప్పింది. ఆ పసి వయస్సులో ముద్ర పడింది. ఆ స్టేజి వెనకాల నీలంగా ఒక పరద. ఆ రోజుల్లో ఈ కరెంటు లైట్లు ఉండేవి కాదు గనక ఆ స్టేజీకి అటు ఒక స్తంభం ఇటు ఒక స్తంభం కట్టారు. దానికి

పరదా కట్టారు కర్టెన్. ఆ నీలంగా ఉన్నదాన్ని చూసి మళ్లీ రెండో ప్రశ్న వేశాడు వాడు బాల పోతన. ఇది ఏమిటి అమ్మా, ఆ నీలంగా ఉన్నదేమిటి అని అడిగాడు. ఆవిడ పరదారా అని చెప్పల, ఆకాశము అని చెప్పింది. ఇప్పటికి సూర్య చంద్రులు వచ్చారు, వాళ్ళిద్దరూ ఉండే ఆకాశం వచ్చింది. కొద్దిసేపటికి స్టేజి మీద ఆ భాగవతంలో నటించేటువంటి నటులు వచ్చి నటించి వెళ్ళిపోతున్నారు, పద్యాలు పాడుతున్నారు, మాటలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ చూస్తున్నాడు. చూసి ఆ తల్లిని మళ్లీ మూడో ప్రశ్న వేశాడు. అమ్మ వీళ్ళంతా ఎవరు, ఈ స్టేజీ మీదకి వస్తున్నారేమిటి అడిగాడు. ఆవిడ ఏమని సమాధానం చెప్పింది, తారకలు అని చెప్పింది. ఇప్పుడు నక్షత్రాలు కూడా వచ్చినాయి. తారకలు అంటే నక్షత్రాలు, నటులు అనేటువంటి అర్థం కూడా ఉంది. కనుకనే ఆవిడ తారకలు అని చెప్పింది. ఇప్పటికి మూడు ప్రశ్నలు అడిగాడు వాడు, ఎంతో ఓర్పుగా సమాధానం చెప్పింది. ఇప్పుడు నాలుగో ప్రశ్న ఉన్నది, చాలా గొప్ప ప్రశ్న వేశాడు వాడు. వీళ్ళంతా ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు అడిగాడు. ఆ తల్లి ఏమని సమాధానం చెప్పిందంటే, నాన్న లోపల ఒక దర్శకుడు ఉంటాడు, ఆ దర్శకుడు వీళ్లకి మొహాన రంగు వేసి నీ పేరు ఇదిరా, నీ పాత్ర ఇది, నువ్వు వెళ్లి ఇట్లా నటించాలి అని చెప్పి వాడే ఈ స్టేజీ మీదకి పంపుతాడు. ఎవరు వీళ్లకు వేషం వేసి ఎలా నటించాలి అని చెప్పాడో వాడి దగ్గర నుంచే ఇక్కడికి వస్తున్నారు అని చెప్పింది ఆవిడ ఇంత ఓపిగ్గా. అంతటితో ఆగల నాలుగేళ్ల పోతన మళ్లీ రెండో ప్రశ్న వేశాడు, మళ్లీ ఎక్కడికి వెళుతున్నారు వీళ్ళు. ఇది ఐదో ప్రశ్న, మళ్లీ ఎక్కడికి వెళుతున్నారు, ఎవరు వేషం ఇచ్చి ఇక్కడికి పంపుతున్నారో మళ్లీ వాడి దగ్గరకే వెళుతున్నారు అని చెప్పింది. చిట్ట చివరి ప్రశ్న అడిగాడు, వాడి దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నారు, మళ్లీ వాడి దగ్గరికే వెళుతున్నారు, వెళితే ఆయన ఏం చేస్తాడు, ఆయన దగ్గరికి వెళుతున్నారు కదా, ఆయన ఏం చేస్తాడు వెళ్ళనప్పుడు. అది చివరి ప్రశ్న. ఆవిడేం సమాధానం చెప్పింది, ఇప్పుడిచ్చిన వేషాన్ని బాగా చేస్తే ఇంతకన్నా గొప్ప వేషాన్ని ఇస్తాడు, ఇప్పుడిచ్చిన వేషాన్ని చెడగొడితే ఇంతకన్నా నీచమైన వేషం ఇస్తాడు అని సమాధానం చెప్పింది. ఇందులో ఎంత గొప్ప వేదాంతం ఉన్నదంటే, ఆ లోపల రంగు వేసి ఈ నాటక రంగం మీదకి పంపించే దర్శకుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు అమ్మవారే. ఒరే నీ పేరు ఇదిరా, నీవు భూమండలంలోకి వెళుతున్నావు, నీ పాత్ర ఇది, నువ్వు ఇలా నటించాలి అని ఆ తల్లి వాడికి చెప్పి భూమి మీద జన్మనిచ్చి వాడి భూమి మీద పంపుతుంది. ఈ భూమండలం అంతా ఒక నాటక రంగం, మనమంతా అందులో నటులం. మనకు దర్శకులు ఎవరయ్యా అంటే భగవంతుడే. ఆ భగవంతుడే దర్శకుడు, అమ్మవారే దర్శకురాలు అని అనుకున్నప్పుడు ఆ దర్శకుడు మనల్ని చూస్తూ ఉంటాడు కనుక మనం జాగ్రత్తగా ప్రవర్తిస్తాము, జాగ్రత్తగా నటిస్తాము. నేనే దర్శకుణ్ణి అన్నప్పుడు ఇక జాగ్రత్తతో సంబంధం లేదు కనుక మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. కనుక మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మళ్లీ ఆయన దగ్గరికే పెడతాం కదా మనం. ఆయన దగ్గర నుంచి వచ్చాం, మళ్లీ అమ్మవారి దగ్గరికే పెడతాం. ఆ అమ్మవారి దగ్గరికి వెళితే ఏం చేస్తుంది, ఒరే నీకు ఈ వేషం ఇచ్చి నువ్వు ఇట్లా నటించ అని చెబితే, అలా నటించక నీ ఇష్టం వచ్చినట్టు నటించావు కనుక ఈ మానవ జన్మ కాకుండా ఏ పిల్లిగాను, కుక్కగాను, నల్లిగాను, పందిగాను, దోమగాను, ఈగగాను ఏదో ఒక రకంగా మళ్లీ జన్మ ఇస్తుంది. అంతకన్నా నీచమైన జన్మ. ఒకవేళ ఆ అమ్మవారు మనకి వేషం ఇచ్చి భూమి అనే నాటక రంగం మీదకి పంపించింది గనుక మనం ఆ తల్లి చెప్పినట్టుగానే నడుచుకుంటూ ఆ దర్శకురాలైనటువంటి తల్లిని మరిచిపోకుండా ఆ తల్లిని సేవిస్తూ అంతా నీ యొక్క అనుజ్ఞతోనే జరుగుతుంది, నీ యొక్క అనుగ్రహంతోనే నేను బ్రతకగలుగుతున్నాను అనే భావన కలిగి ఆ తల్లి యందు పూజ్య భావన ఉండి శ్రద్ధ కనుక ఉండి ఆరాధన కనుక చేయగలిగినట్లయితే నేను పంపించిన వాడు సక్రమంగా పనిచేశాడు కనుక వీడికి ఇంతకన్నా ఉన్నతమైన స్థితిని కల్పించాలి అనేటువంటి భావనతో మళ్లీ వచ్చే జన్మను ఈ జన్మ కన్నా ఉన్నతమైన జన్మని కల్పిస్తుంది.

0: ఉంది అనేటువంటి సాధారణమైన లౌకిక విషయాన్ని, గొప్ప వేదాంత తత్వాన్ని ఆ పోతనకు ఆ తల్లి ఎంత ఓపికగా అడిగిన 6 ప్రశ్నలలో సమాధానం చెప్పిందో మనకు ఈ కథ వల్ల తెలుస్తుంది. కనుక పిల్లలను పెంచడానికి కావలసింది ఓపిక, శ్రద్ధ. ఆ ఓపిక, శ్రద్ధ ఈ రెండూ కలగాలి అంటే మనకు కావలసింది ఏమిటి అంటే సత్వగుణం కావాలి. అందువల్ల స్థితికారకుడైనటువంటి ఆ విష్ణుమూర్తికి సత్వగుణ రూపమైనటువంటి లక్ష్మీదేవిని ప్రసాదించింది అమ్మవారే. ఇక రుద్రునకు తమో గుణాన్ని ఇచ్చింది అని చెప్పాం. తమో గుణము అంటే తన పర అనేటువంటి భేదం లేకుండా ఏ పరిస్థితిని వాళ్లకు కల్పించాలో ఆ పరిస్థితిని కల్పించడమే తమో గుణం. గుడ్డిగా కళ్ళు మూసుకుని కర్తవ్య నిర్వహణ చేయడమే తమో గుణము అంటాం. ఈ తమో గుణంలో విచక్షణ అనేది ఉండదు. వీడు మంచివాడా చెడ్డవాడా, వీడు ధనవంతుడా లేదు నిర్ధనుడా, వీడు బాగా విద్యావంతుడా అవిద్యాపరుడా లేదు సౌందర్యవంతుడా కురూపియా, ఇటువంటి ఆలోచనలతో సంబంధమే లేదు. ఆ రుద్రుని కర్తవ్యమేమి? ఆయుర్దాయము పూర్తి అయినంతనే వాణ్ణి మరల తీసుకువెళ్లి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చడం. ఆ రుద్రుడు లయకారకుడు కనుక లయకారకుడికి అనురాగం గాని ప్రేమ గాని ఇటువంటివి ఏర్పడితే వాడు ఈ కర్మను చెయ్యలేడు. అందువల్ల తమోగుణ రూపమైనటువంటి కాళికాదేవిని ఆ రుద్రునకు శక్తిగా ఇచ్చింది. బ్రహ్మకు సరస్వతిని, విష్ణువునకు లక్ష్మీదేవిని, రుద్రునకు కాళికాదేవిని. ఈ సరస్వతి గాని, ఈ లక్ష్మీదేవి గాని, ఈ కాళికాదేవి గాని, ఈ 3 రూపాలు కూడా అమ్మవారి నుండి ఉద్భవించినవే తప్ప వీళ్లకు ప్రత్యేకించి జననం అంటూ లేదు. ఆ అమ్మవారి శక్తియే ఈ 3 రూపాలుగా వచ్చింది. కనుక అమ్మవారే కనుక లేకపోయినట్లయితే, ఆ అమ్మవారి అనుగ్రహమే లేకపోతే లోకంలో సృష్టి స్థితి లయ ఈ 3 కూడా జరిగే అవకాశం లేదు. వాళ్లకు కూడా శక్తి కావాలి కదా చేయడానికి. ఆ శక్తులు ఎవరయ్యా అంటే వీరే. కనుక ఈ రూపంతో ఆ అమ్మవారు దివ్యమైనటువంటి అనుగ్రహం కలిగి ఆ యొక్క తత్వాన్ని పొంది ఆ తల్లి ఆ విధంగా వాళ్లను అనుగ్రహించింది అని మనం మనవి చేసుకుంటున్నాం. కనుక ఆ అమ్మవారి అనుగ్రహంతోనే సృష్టి స్థితి లయ ఈ 3 జరుగుతున్నాయి. ఈ సృష్టిలో భాగమే మనమంతా కూడా. 84 లక్షల జీవరాశులున్నాయి లోకంలో. మనకు కనబడుతున్నటువంటి జీవరాశులు అందులో కనీసం 1% కూడా లేదు. 84 లక్షల జీవరాశులు, 1-2 కాదు. ఇన్ని జీవరాశుల్లోనూ మానవుడు ప్రత్యేకమైనటువంటి వాడు. ఈ మానవత్వం దేని కొరకు ఇచ్చింది అంటే, నిన్న మనం మనవి చేసుకున్నట్లుగా జన్మరాహిత్యము మరల పుట్టుక లేకుండా చేసుకోవటం కోసమే ఈ మానవ జన్మ మనకు వచ్చింది. ఆ ఒక్క విషయాన్ని మనం తెలుసుకుని మళ్ళ జన్మ లేకుండా ఉండటం కోసం మనం ఏం చెయ్యాలి అనేది కనుక ఆలోచిస్తే, ఈ చేసేటువంటి కర్మలలోనే ఈ పండుగలు ఈ ఉత్సవాలు ఇవన్నీ కూడా దేని కొరకయ్యా? ప్రత్యేకించి అమ్మవారిని ఆరాధించడం ఎందుకు? అయ్యవారిని కూడా ఆరాధించవచ్చు కదా. అనేక రకాలైనటువంటి ప్రశ్నలు లోకంలో కలుగుతూ ఉంటాయి. అసలు భగవంతుడికి స్త్రీ పుం భేదం అనేది లేదు. ఆ భగవత్ తత్వమే తప్ప భగవంతుడు భగవతి అని కేవలం మన కోసం మనం అనుకుంటున్నాం. అసలు వాళ్ళు ఆ రూపంలో ఉన్నారో లేదో మనకెట్లా తెలుస్తుంది? అవతారాలు గురించి చెప్పుకునేటప్పుడు మనకు చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఉదాహరణకు సరస్వతీదేవి అవతారం ఉన్నది. ఈ 9 రోజుల్లో నిన్న బాలా త్రిపుర సుందరి అని చెప్పుకున్నాం, ఇవాళ సరస్వతీదేవి లేదు మూలానక్షత్రం రోజున సరస్వతీదేవి, ఇట్లా పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక సంప్రదాయాలు, అనేక దేవాలయాల్లో ఈ సరస్వతీదేవి అవతారం ఎట్లా ఉంటుందని మనం వేస్తున్నాం. ఆ అమ్మవారికి తెల్లని చీర కడుతున్నాం, ఆ అమ్మవారి ఒళ్ళో ఒక వీణను ఉంచుతాం, ఒక చేతిలో పుస్తకం ఉంటుంది, ఒక చేతిలో జపమాల ఉంటుంది, రెండు చేతులు వీణ వాయిస్తూ ఉంటాయి. ఆ అమ్మవారు హంస మీద కూర్చుని ఉంటుంది. ఇది కదా మనం సరస్వతీదేవి రూపాన్ని చూసేది. అసలు ఆ సరస్వతీదేవి ఇలాగే ఉంటుంది అని చూసిన వాళ్ళెవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. సిద్ధ పురుషులు, స్వామి వంటి వారు ఎవరైనా ఉంటే వారికి తెలిసి ఉండాలి తప్ప సామాన్యమైన మనబోటి వాళ్లకు పొరపాటును కూడా తెలిసే అవకాశం లేదు, భగవంతుడు కనబడే అవకాశము లేదు. కలవు చండీ వినాయకవు అని చెబుతున్నారు. సరస్వతీదేవి ఎక్కడ కనబడుతుంది? కనుక మరి ఇట్లా ఉంటుంది అని ఎలా చెప్పగలిగామయ్యా? మేధావులైనటువంటి ఋషులు ఆ రూపాన్ని అలా నిర్ణయించారు. దానికి కారణమేమిటి? సారస్వతము అంటే సర్వ వాంగ్మయము సారస్వతం. వాంగ్మయము అంటే వాల్మీకి దగ్గర నుండి ఈనాడు రాస్తున్నటువంటి చిన్న చిన్న కవుల వరకు మొత్తం గ్రంథాలలో ఏ ఏ కావ్యాలు గాని, కథలు గాని, కథానికలు గానివ్వండి, గేయములు గానివ్వండి, పద్యములు గానివ్వండి, భజనలు గానివ్వండి, ఏవైనప్పటికీ వాళ్ల వాళ్ల చేత రచింపబడినటువంటి రచనలు ఏవైతే ఉన్నాయో వాల్మీకి దగ్గర నుంచి ఈ రోజు వరకు, మరి ఏ రోజు వరకు కూడా ఉండేటువంటి ఆ గ్రంథములనన్నిటినీ, అందులో ఉండే విషయాలను మొత్తం అంతటినీ కలిపి మనం వాంగ్మయము అని అంటాం. వాక్కు మయము ఈ రెండు కలిపితే వాంగ్మయము అవుతుంది. ఈ వాంగ్మయము అంతా ఎవరైతే అధ్యయనం చేయగలుగుతారో వాళ్ల మనస్తత్వం ఎలా ఉంటుందంటే శుద్ధ సత్వ రూపమై ఉంటుంది. కారణం ఏమంటే అనేకమైనటువంటి విషయాలు చదివిన తర్వాత కదా వాడు తెలుసుకోగలిగేది, తెలుసుకున్న తర్వాత కదా మానవుడు ఎట్లా ప్రవర్తించాలి అనేది తెలుసుకునేది. దానివల్ల వీడికి సత్వగుణం, మంచితనం, మహనీయత్వం దేనివల్ల వస్తుంది? కేవలం వాంగ్మయ పరిచయం చేత, ఆ వాంగ్మయాన్ని అధ్యయనం చేయటం చేత. అందుకనే వివేకానందుడు ఒకనొక సమయంలో ఓ లైబ్రరీకి వెళ్ళాడు. ఉదయం నుంచి సాయంకాలం దాకా కూర్చుని అనేకమైన పుస్తకాలు చదివాడు. ఆ చదివిన తర్వాత చివరికి వెళ్లిపోతూ వాళ్ల అభిప్రాయాన్ని రాసి వెళ్ళాలి. ఆ అభిప్రాయాన్ని రాసే పుస్తకంలో వివేకానందుడు ఒక మాట రాసి కింద సంతకం పెట్టాడు. ఏమని? ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇప్పటికి నేను 38 పుస్తకాలు చదివాను. 24 గంటలు కూడా కాలా, 12 గంటలే ఉదయం నుంచి రాత్రి దాకా. మరి ఆ 12 గంటల్లో ఆయన 38 పుస్తకాలు చదివేశాడు మొత్తం. ఆ 38 పుస్తకాలు చదివిన తర్వాత నాకు ఏమీ తెలియదు అన్న విషయం ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత నాకు తెలిసింది అని రాసి కింద సంతకం పెట్టాడు. అన్ని పుస్తకాలు చదివితే గాని నాకేమీ తెలియదు అన్న సంగతి వివేకానందుడికి తెలియలేదు. ఇన్ని చదివిన తర్వాత ఓహో ఇన్ని విషయాలు ఉన్నాయా అన్న విషయం అర్థమైంది వివేకానందుడంతటి వాడికి. ఇక మన పోటీ వాళ్ల సంగతి ఏం చెప్పాలి? మనం ఎన్ని పుస్తకాలు చదవగలుగుతున్నాం? ఈ పోనీ చదివినటువంటి వారు చెప్పినవేమైనా వినగలుగుతున్నామా? అటువంటి స్థితిలో వాంగ్మయం ఎంత ఉన్నది అనేది మనకేం తెలుస్తుంది? ఆ వాంగ్మయం అంతా ఎప్పుడైతే మనం అధ్యయనం చేయగలుగుతామో, కనీసం కొంతైనా 1% అయినా అధ్యయనం చేయగలిగితే అప్పుడు మన తత్వం కూడా, మన మనస్సు కూడా తెల్లగా మచ్చలేని కాగితంలా తయారవుతుంది. అందుకనే ఆ అమ్మవారు కట్టిన వస్త్రం తెల్లగా ఉంటుంది. విద్యావంతుడైనటువంటి వాడి ఆహార్యం అలా ఉంటుంది అని చెప్పటం కోసం కనుక తెల్లని వస్త్రం కట్టారు. మరి హంస మీద ఎందుకు కూర్చుంది? హంసకు ఓ లక్షణం ఉన్నది, నీరక్షీర న్యాయము అని చెబుతారు. పాలు కనుక మనం అక్కడ పెడితే, ఒకవేళ ఆ పాలల్లో నీళ్లు కలిసి ఉంటే ఆ హంస అందులో ఉన్న నీళ్లను వదిలిపెట్టి పాలను మాత్రమే స్వీకరించే శక్తి కలిగినటువంటి పక్షి ఆ హంస. ఇంత తెలివితేటలున్నా మనం కూడా క్షీరమాణిని అని ఓ యంత్రాన్ని దాంట్లో పెట్టి దీంట్లో ఎన్ని నీళ్లున్నాయో కనుక్కుంటాం దాని సహాయంతో. కానీ ఈ తెలివి లేనటువంటి ఆ పక్షి ఉన్నదే హంస, దానికి భగవంతుడు ఆ శక్తినిచ్చాడు. నీటిని సపరేట్ చేసి కేవలం పాలు మాత్రమే తాగుతుంది. అట్లాగే సకల వాంగ్మయాన్ని అధ్యయనం చేసిన వాడు, సారస్వతం మొత్తం తెలిసినటువంటి వాడు, చెడు అనబడే నీటిని వదిలిపెట్టి కేవలం మంచిని మాత్రమే స్వీకరిస్తాడు అని చెప్పడానికి దట్ ఈజ్ వన్ ఆఫ్ ది సింబల్, అది ఒక గుర్తుగా హంసను ఆవిడకు వాహనంగా చేశారు. ఇప్పుడు రెండు కారణాలు తెలిసినాయి ఆ రూపానికి. ఆవిడ ఒడిలో వీణ ఉంటుంది. ఈ వీణ ఎవరయ్యా అంటే మానవ దేహం. ఒకవైపు సన్నగా, ఒకవైపు లావుగా. ఈ లావుగా ఉన్నవైపు శిరస్సుతో సమానం, ఆ సన్నగా ఉన్నవైపు కాళ్లతో సమానం. ఆ వీణ పైన ఉండే తీగలు మానవ శరీరంలో ఉండేటువంటి 78,000 నాడులతో సమానం. ఒకటి రెండు నాడులు కాదు, 78,000 నాడులు ఉన్నాయి మానవ శరీరంలో. ఈ నాడీ మండలం అన్ని కూడా పనిచేస్తేనే మానవుడు 72,000 ఉన్న అందులో ఒక్క నాడీ మండలం పనిచేయకపోయినా వాడు అస్వస్థతకు గురవుతాడు, డాక్టర్ దగ్గరికి వెడతాడు, పేషెంటుతో సమానం. ఒక్క నాడీ మండలం పనిచేయకపోయినా అన్ని పనిచేస్తూ ఉండాలి. ఇంత గొప్పదైన శరీరాన్ని సృష్టించిన గొప్ప ఇంజనీర్ ఆ భగవంతుడు, వాణ్ణి మించిన వాడు ఇంకోళ్ళాడు. అందుకనే స్వామి ఓ కథ చెబుతారు. ఓ ఇంజనీర్ గారు రావి చెట్టు కింద పడుకున్నట్ట, చల్లగా ఉంది ఎండ సమయం, ఆ చెట్టు కింద చల్లగా ఉంది, గాలి వస్తుంది, పడుకున్నాడు. ఆ రావి చెట్టు కింద పడుకుంటే పడుకున్న తర్వాత ఆయనకు ఓ ఊహ వచ్చిందిట. భగవంతుడికి తలకాయలేదు, ఆయనకి తెలివితేటలే లేవు, ఇంత పెద్ద చెట్టు ఉంది కదా, దానికి ఇంతంత చిన్న కాయలున్నాయి, ఇంత లావున్న చెట్టుకి ఈ మాత్రమైన గుమ్మడికాయంతైనా ఉండాలి కదా, కాయ అట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా పెట్టాడేమిట అనుకున్నాడు. భగవంతుడికి ఏం తెలియదు అనుకున్నాడు. అలా అనుకుంటూనే నిద్రపట్టింది వాడికి. ఇది స్వామి చెప్పిన కథే. ఆ నిద్ర పట్టిన తరువాత కొద్దిసేపటికి లేచి చూస్తే ఆ కాయలు రాలి వాడి ఒంటి మీద ఉన్నాయి. అప్పుడు వాడికి అనిపించింది భగవంతుడు చాలా గొప్పవాడు, గుమ్మడికాయంత కాయుంటే అవి రాలి పడితే నేను ఈ పాటికి పోయేవాణ్ణి, 10 మందికి నీడనిచ్చే చెట్టు కనుక దీని కాయలు ఇంతే ఉండాలి అని నిర్ణయించాడు వాడు మహానుభావుడు అని. కనుక ఆ భగవద్దత్తమైనటువంటి ఏ వస్తువుని మనం విమర్శించే అర్హత కలిగినటువంటి వాళ్ళం కాదు. ఈ విమర్శిద్దామనుకున్న ఈ వస్తువు కూడా భగవద్దత్తమైంది, ఈ శరీరం కూడా వాడిస్తే వచ్చిందేమో. కనుక ఆ భగవద్దత్తమైనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ చెప్పిన తత్వం ఏమంటే ఆ వీణ మానవ దేహం. ఈ 72,000 నాడులను ఆ తల్లి తన రెండు చేతులతో మీటుతూ ఉంటుంది. సంగీతం ఎట్లా అయితే వీణ మీద పలికిస్తుందో మన జీవితాన్ని కూడా పలికిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈ మానవ దేహము అనబడే వీణ అమ్మవారి ఒడిలో చేరితే వాయిస్తుంది. ఆ వీణ ఎక్కడో మూలబడున్నదనుకోండి అమ్మవారు ఎందుకు వాయిస్తుంది? కనుక మనం సక్రమంగా ప్రవర్తింపబడాలి, సక్రమంగా ఆచరింపబడాలి, లోకంలో మనం కూడా కీర్తింపబడాలి అంటే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అమ్మవారి ఒడిలో కూర్చోవాలి. ఆ ఒళ్ళో కూర్చోవడానికి కావలసిన ఆరాధన, అర్చన, ధ్యానము, యోగము, ఏ మార్గంలో అయినా సరే, ఏ మార్గం నాకు తెలియదయ్యా, నేను ధ్యానం చేయలేను, యోగ సాధన చేయలేను, నాకు సంగీతం రాదు, పోనీ పాట పాడడానికి ఏమక్కర్లేదు, నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే, కేవలం నామస్మరణ చేయి, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్వాను సహస్రాఫ చతుర్బాహు సమన్విత ఇలా నామాలు చెప్పుకోవటానికి మనకు సంగీతం అక్కర్లేదు. కావలసింది హృదయం కావాలి. నీ హృదయాన్ని పరిపూర్ణంగా ఆ అమ్మవారి పాదాల దగ్గర పెట్టగలిగితే ఆ స్పర్శ కలిగేటప్పటికీ ఎవర్రా వచ్చింది కాళ్ళ దగ్గరికి అని చూస్తుంది తల్లి కదా. ఏ పని చేసుకుంటున్నా పసిపిల్లవాడు పాకుతూ అమ్మ దగ్గరికి వచ్చి కొంగు పట్టుకునేటప్పటికీ నా పిల్లవాడు వచ్చాడు అని కన్న తల్లి చూస్తుందా లేదా? ఈ తల్లే ఆ తల్లి కూడా, ఆ తల్లే ఈ తల్లి కూడా. లోపల మన ఇంట్లో ఉన్న కన్న తల్లి వ్యష్టి, అక్కడ మణిపురంలో ఉన్న తల్లి, ఈ 9 రోజులు మన చేత పూజింపబడుతున్నటువంటి తల్లి సమిష్టి తల్లి. అందుకనే పోతన గారు భాగవతంలో అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాన పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపార్థి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని చెప్పాడు అమ్మల గన్నయమ్మ. ఈ అందరు తల్లులకు కూడా తల్లి అయినటువంటి తల్లి ఆవిడ. మనకు అమ్మమ్మ, అమ్మమ్మ గారింటికి మనం ఎంత ప్రేమగా పెడతాం, ఆ అమ్మమ్మ ఒళ్ళో ఎంత ప్రేమగా కూర్చుంటాం. ఒంటింటూ ఆవిడ కూర్చుని పని చేసుకుంటున్నా అమ్మమ్మ అంటూ వెళ్లి మెడ మీద చేతులు వేసి చుట్టూ వీప్ మీద ఆనుకుని పడుకునే వాళ్ళం కదా పసితనంలో. అలాగే ఇప్పుడు కూడా ఆ అమ్మమ్మ దగ్గర అట్లా కూర్చోవాలి మనం. అలా కూర్చోవాలి అంటే దానికి ఒక ప్రయత్నం కావాలి. ఆ ప్రయత్నానికి పెద్దలు కొన్ని మార్గాలు చెప్పారు. ఆయా మార్గాలు ఎప్పుడైతే మనం అనుసరించగలుగుతామో ఎంతో దూరం లేదు. నాతి దూరే నా అతి దూరే, ఎక్కువ దూరం లేదు. ఎక్కడున్నది అమ్మవారు అంటే నువ్వెక్కడున్నావో అక్కడే ఉన్నది. అదే మణిపురం. ఎప్పుడు ఈవిడ నాకు నా జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లి, ఆమె వల్లనే నేను ఊపిరి పీల్చగలుగుతున్నాను, ఆమె వల్లనే మాట్లాడగలుగుతున్నాను. ఆ సరస్వతీదేవి వైభవం లేకుండా మనం మాట్లాడగలుగుతామా? ఆ మొత్తం నాడులు 72,000 నాడులు మీటటం చేతనే మనం కదులుతున్నాం, చేతులు తిప్పుతున్నాం, కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, నాలుకతో మాట్లాడుతున్నాం, నోటితో భోజనం చేస్తున్నాం, అరిగించుకోగలుగుతున్నాం, ఏడుస్తున్నాం, నవ్వుతున్నాం. సర్వ కార్యములు అజ్ఞానము చేత. అజ్ఞానము యొక్క స్వరూపమే సరస్వతి. జ్ఞానం దేని వల్ల కలుగుతుంది? వాంగ్మయం వల్ల కలుగుతుంది. కనుక ఆ వీణ ఎవరయ్యా అంటే మనమే. మనం వెళ్లి ఆ ఊళ్ళో కూర్చోవాలి. ఆవిడ మీటుతూ ఉంటుంది. అయితే 2 చేతుల్లో, 1 చేతిలో పుస్తకం, 1 చేతిలో జపమాల, ఈ 2 దేనికి ఉన్నాయ్యా? ఎప్పుడు నిరంతరము మానవుడు అధ్యయనం చేస్తూ ఉండవలసిందే. అందుకనే స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్ని కూడా సంస్కృతంలో ఏమని పిలుస్తారు అంటే ఉపాధ్యాయ అని పిలుస్తారు. ఉపాధ్యాయుడంటే అర్థం ఏమిటి? ఉప సమీపే అధ్యయన, కూడి చదివేవాడు అని అర్థం. ఎవరితో కూడి చదివేవాడు? పిల్లలతో కలిసి చదువుకునేటువంటి వాడు. చదువు చెబుతూనే చదువుకుంటూ ఉంటాడు ఆయన. చాలా సంవత్సరాల నుంచి ఈ పుస్తకం నేను చెబుతున్నాను కదా, పుస్తకంతో నాకు పని లేదు నేను చెప్పేసేస్తాను అంటానికి వీరులేదు. ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఆ పుస్తకాన్ని ఆయన ఉపాధ్యాయుడిగా ఉండి పాఠాలు చెప్పినా మళ్లీ ఇప్పుడు కూడా దాన్ని చూడవలసిందే. అలా చూడటం చేత ఏమైనా కొత్త ఊహలు రావచ్చు, ఆ కొత్త ధనాన్ని ఆ పిల్లలకు అందజేయవచ్చు. అసలు చూడకపోతే ఎప్పుడు ఏది పాడుతున్నాడో అదే పాడతాడు. కొత్త ధనం ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త ధనమే కనుక రాకపోతే సైంటిఫికల్ గా మనం డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఈ డెవలప్మెంట్ అంతా దేనివల్ల కలుగుతుంది? కొత్త కొత్త ఊహల వల్లనే వస్తున్నాయి. ఆ కొత్త కొత్త ఊహలు దేనివల్ల వస్తున్నాయి అంటే ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అధ్యయనం చేయటం చేత. అందుకనే ఉప సమీపే అధ్యయన, ఉపాధ్యాయ కూడి చదివేవాడు అని అర్థం. కనుక ఎంత విద్యావేత్త అయినా ఎంతటి మహాపండితుడైనా షట్శాస్త్రములు అధ్యయనం చేసి 6 శాస్త్రాలు చెప్పుకున్నప్పటికీ కూడా ఆయన కూడా అధ్యయనం చేయవలసిందే. ఈ అధ్యయనం చేయడం కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, ప్రకృతిని చూసి కూడా మనం అధ్యయనం చేయాలి. అనేక రకాలైనటువంటి విషయాలను గురించి మనం అధ్యయనం చేస్తూ ఉండాలి. ఈ దసరా ఉత్సవాలే మన పరిధిలో జరుగుతున్నాయి. ఆ పరిధిలో జరిగే సందర్భంలో స్వామివారు యజ్ఞయాగాది క్రతువులు కూడా చేయించేవారు. యజ్ఞయాగాది క్రతువులు చేయించేటప్పుడు వేద విధులైన పండితులను పిలిచి వాళ్ల చేత వేద స్వస్తి చెప్పించేవారు. అన్ని విధి విహితంగా కర్మ ఏ విధంగా జరగాలో అలా జరిగేవి. నా పసితనంలో నేను వెళ్లి చూశాను. రెండు కట్టెలు తీసుకుని ఇలా ఒక్క దెబ్బ కొడితే దాని నుండి అగ్నిహోత్రుడు వచ్చేవాడు. ఆ రెండు కట్టెలు హోమకుండంలో వేసేవాడు. ఏ అగ్గి పుల్లతో వెలిగించడము, హారతి కర్పూరం వేయడము కాదు. అప్పటికప్పుడు స్వామివారు వచ్చి ముత్యము, పగడము, బంగారము, వెండి, ఇత్తడి, రాగి, కంచు ఆ లోహాలు ఆ హోమకుండంలో వేసేవారు. ఏవేవి శాస్త్ర విహితంగా చేయాలో అట్లా చేసేవారు. ఆ మేడ పైన వెళ్లి కూర్చునేవారు. అక్కడ చిన్న స్పీకర్ ఉండేది. ఈ వేద పండితులంతా వేద స్వస్తి చెబుతూ ఉండేవారు. అధ్యయనం అనేది ఎట్లా ఉండాలో చెప్పుకుంటున్నాం మనం. ఒక వేద పండితులు ఆ వ్యాసపీఠాన్ని పెట్టుకుని దానిపైన గ్రంథాన్ని పెట్టుకుని వారు ఎప్పుడూ అధ్యయనం చేసేది, అది రోజు పారాయణ చేసేదే, స్వస్తి చెప్పేదే, అటువంటి పుస్తకమే అది వేద గ్రంథం. ఆయన వేద స్వస్తి మొత్తం అంతా చదువుతున్నారు, చెబుతున్నారు. ఆ పైన కూర్చుని స్వామి వింటున్నారేమో ఎవరికీ తెలియదు. ఆ తర్వాతే తెలిసింది మాకందరికీ కూడా. అయితే ఒక్క సమయంలో ఆ పేజీ తిప్పేటప్పుడు రెండు పేజీలు వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఉన్న మంత్రం నుంచి రెండు పేజీలు దాటి అవతలకి వెళ్లేటప్పటికి ఆ పైన స్పీకర్ దగ్గర కూర్చుంటున్న స్వామి సూపర్ జెట్ విమానం ఎట్లా వెళుతుందో అట్లా కిందికి దిగొచ్చారు. బంగారు, ఒక్కసారి మళ్లీ వెనక్కి వెళ్ళు అని అన్నారు. ఆయన మళ్లీ పేజీ తిప్పారు, చదవమన్నారు. చదువుతున్నారు, మళ్లీ పేజీ తిప్పేటప్పటికీ ఇదిగో ఇక్కడ మళ్లీ అక్కడికే వచ్చాడు ఆయన. కాదు కాదు, మంత్రం ఇలా ఉండాలి చూడు అని స్వామి ఆ మంత్రాన్ని, వేద మంత్రాన్ని సుస్వరంగా చెప్పారు. ఎప్పుడైతే చెప్పారో ఆశ్చర్యపోయాడు ఆయన. ఆ పేజీని గట్టిగా కదిపేటప్పటికీ అది రెండు పేజీలు వచ్చింది. స్వామి పొరపాటు అయిపోయింది, తప్పులేదు నాన్న, బంగారు మళ్లీ కాదు చెప్పు. కనుక ఎంత అధ్యయనం చేసిన వాడికి కూడా పొరపాటు అనేది జరుగుతుంది. సాక్షాత్తు దైవమే కనుక ఎక్కడ ఏ మంత్రం ఉన్నదో, ఏ అనువాకం తర్వాత ఏది వస్తుందో అది స్వామికి తెలుసు. కనుకనే వెంటనే కిందికి దిగొచ్చారు, ఆ తప్పును సరిచేయించారు. కనుక ఎంత అధ్యయనం చేసిన వాళ్ళైనా, ఎంత గొప్ప వేద పండితులైనా, ఎంతటి శాస్త్ర పండితుడైనా రోజూ అధ్యయనం చేస్తూ ఉండవలసిందే. కొన్ని రోజులు మానేసేస్తే ఆ తర్వాత అందులో ఏమున్నదో తెలీదు. కొన్ని రోజులు సంగీత సాధన మానేస్తే ఆ తర్వాత పాడటం కుదరదు. కొన్ని రోజులు ఒక పని చెయ్యటం అలవాటైన వాడు చెయ్యకపోతే ఆ తర్వాత చెయ్యాలి అనిపించదు, బద్ధకం ప్రవేశిస్తుంది. అందువల్ల నిరంతరం చేస్తూ ఉండాలి. ఆ కారణం చేత నిరంతరం మానవునకు ఈ సాహిత్య అధ్యయనం ఉండాలి గనుక దాని కొరకు గ్రంథాన్ని చేతిలో పెట్టారు. నిరంతరం దీన్ని వదలదురా అని చెప్పటం కోసం ఆ గ్రంథాన్ని చేతిలో పెట్టారు. ఆ గ్రంథంలో చదివిన విషయాన్ని నిరంతరం మన మెదడులో మననం చేసుకుంటూ ఉండాలి. చదివేశాం కదా, పరీక్షలు అయిపోయినాయి కదా అని పాఠ్య పుస్తకాలు మూసేసి అక్కడ పెట్టేస్తాం మనం. కానీ సామాజికమైనటువంటి విషయాలు అట్లా పాఠ్య పుస్తకాల్లో మూసి పక్కన పెట్టడానికి కుదరదు. పాఠ్య పుస్తకాలు కూడా మూసి పక్కన పెట్టకూడదు. కానీ మనం ఏం చేస్తాము, తీసేస్తాము. అసలు తీసేయటం ఆలస్యం. పరీక్ష అయిపోయిన తర్వాత ఒక్కొక్కడు ఆ పుస్తకాన్ని గాల్లోకి విసిరేసేవాడు కూడా ఉంటాడు, అయిపోయింది కదా అనే ఆనందంలో. కనుక అలా కాక నిరంతరం పుస్తకం చేత ఉండాలి. ఆ పుస్తకంలో ఉన్న విషయం నిరంతరం మనం మెదడుతో మననం చేస్తూ ఉండాలి. మననం చేయటానికి గుర్తే జపమాల. అందుకోసం ఆ జపమాల ఉంటుంది. కనుక సర్వ సాహిత్యము యొక్క ప్రయోజనం సత్వగుణమే తెల్లని చీర. సర్వ సాహిత్య అధ్యయనము యొక్క ప్రయోజనమే చెడును వదిలిపెట్టి మంచిని స్వీకరించుట అనే హంసను వాహనంగా ఉంచి నిరంతరం అధ్యయనం చెయ్యాలి అని చెప్పటం కోసం ఒక పుస్తకాన్ని చేతిలో ఉంచి అధ్యయనం చేసిన దాన్ని మననం చేసుకోవాలి అనే విషయాన్ని ఒక మాలగా చేత ఉంచి మానవ దేహాన్నే వీణగా చేసి అమ్మవారి ఒడిలో ఉంచి నీ చేత నేను మీటబడి ప్రవర్తిస్తున్నానమ్మా అని చెప్పబడేటువంటి తత్వమే ఆ సరస్వతీదేవి యొక్క రూపం. కనుకనే ఆ విధంగా మనం చూస్తున్నాం ఆ రూపాన్ని. కాని ఇంత తత్వాన్ని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఆ హంస వాహనంగా ఉంది గనక, తెల్లని చీర ఉన్నది గనక ఆవిడ సరస్వతి, ఒళ్ళో వీణ ఉన్నది గనక సరస్వతి, కాశ్మీర్ కనుక వెళ్ళినట్లయితే ఆ కాశ్మీర్లో సరస్వతీదేవి దేవాలయం ఉన్నది. ఆ సరస్వతీదేవి ఒడిలో వీణ ఉండదు, ఆవిడ హంస మీద కూర్చుని ఉండదు, ఆవిడ సింహవాహన అయి ఉంటుంది ఆ కాశ్మీరంలో ఉండేటువంటి సరస్వతీదేవి. అయితే ఈవిడ సరస్వతీదేవే కాదయ్యా అని అంటామా? శంకర భగవత్పాదుల వారు వర్ణించారు కాశ్మీర సరస్వతి జ్ఞాన సరస్వతి అని. ఆయన రచించినటువంటి అనేకమైనటువంటి అభంగాల్లో ఉన్నాయి. శంకర సాక్షాత్తు జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదుల వారు కనుక ఆవిడ సరస్వతే. కాకపోతే మనకందరికీ ఇట్లా ఎందుకు చూపించారయ్యా అంటే అది సారస్వత రూపము. ఇది అమ్మవారి అవతారములలో ఒకటి. ఏమిటయ్యా ఈ అవతార ప్రయోజనం అంటే? కేవలం విజ్ఞానం కలిగించటం, జ్ఞానం కలిగించటం. సంతానాన్ని కూడా మనం సృష్టి చెయ్యటం అనేటువంటిది ఎట్లా ఉండాలి అంటే జ్ఞానపూర్ణమైనటువంటి సంతానం అయి ఉండాలి. అజ్ఞానపూర్ణమైనటువంటి సంతానంతో ప్రయోజనమే ఉంది? కనుక అటువంటి జ్ఞానపూర్ణమైన సంతాన లబ్ధి కొరకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం యొక్క స్వరూపమే సారస్వతం, సారస్వతం యొక్క లక్షణమే సరస్వతి. కనుకనే ఆ సరస్వతీదేవి అనే పేరుతో అమ్మవారే జ్ఞానము అనబడేటువంటి శక్తిని ఆ బ్రహ్మదేవునకు అందజేసింది. ఆవిడ్ని ఒక అవతారంగా ఈ 10 రోజులలో మనం సేవిస్తూ ఉంటాం. ఇలా ఎన్ని అవతారాలు ఉన్నాయి అమ్మవారి? 9 అవతారాలున్నాయి. ఈ పూటకు మనం ఆ అమ్మవారి ముఖబింబాన్ని వర్ణించుకుని తరువాత అవతారాల జోలికి వద్దాం. ముందుగా మనం జుట్టుని వర్ణించాం. ఆ కేశపాశములు ఎలా ఉన్నాయో చెప్పుకున్నాం మనం. చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఆ తరువాత జుట్టు చక్కగా జడవేసేటువంటి పరిచారికలంతా వచ్చి జడవేశారు. ఈ జడ కూడా గొప్ప రహస్యాన్ని తెలియజేస్తుందండి. మానవుడు పొందవలసినవి 3 లక్షణాలున్నాయి. అన్ని తత్వాలే పురాణాలలో వ్యాస భగవానుడు మనకు కథల్లాగా అందించాడు. పౌరాణికుడు కేవలం కథలను మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న తత్వాన్ని మానవుడికి అందజేసుకోగలిగితే ఆ వ్యాసుని పట్ల భక్తి పెరుగుతుంది. ముందు ఎప్పుడైతే గురువు పట్ల భక్తి పెరిగిందో ఆ గురువు చెప్పిన విషయం పట్ల భక్తి పెరుగుతుంది. ఆ వ్యాసుని పట్ల భక్తి కలగటం చేత ఆయన చెప్పిన గ్రంథాలన్నీ కూడా మనం తీసి చూస్తాం. అప్పుడు అసలైనటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఈ అమ్మవారికి వేసిన జడలో ఉన్న తత్వం ఏమిటి? ఏ స్త్రీ అయినా జడ వేసుకుంటే ఆ జడలో మనకు ఎన్ని పాయలు కనబడతాయి? 2 పాయలు కనబడతాయి. ఎడమ నుండి 1, కుడి నుండి 1 వస్తుంది. కానీ అసలు ఎన్ని పాయలు ఉంటే జడ వేయగలుగుతాం? 3 పాయలు ఉంటే కానీ జడ వేయలేవు. 2 పాయలు ఉంటే జడ వేయలేవు, 3 పాయలు ఉండాలి. ఒక తాడు అల్లాలన్నా 3 భాగాలుగా చేస్తే కానీ అల్లలేవు. ఆ అమ్మవారి జడ కూడా మనకు ఏ సత్యాన్ని చెబుతుంది అంటే ఎడమ వైపు నుండి వచ్చేటువంటి పాయ భక్తి, కుడివైపు నుండి వచ్చేటువంటి పాయ జ్ఞానం. మరి జడ వేయడానికి ఉపయోగపడేది ఎన్ని పాయలని చెప్పుకున్నాం? 3 పాయలు. 2 కనబడుతున్నాయి, మరి 3 ఏమై ఉన్నది? అంతర్లీనమై ఉన్నది, దాని లోపల ఉన్నది, అదే విజ్ఞానము, జ్ఞానము అని చెబుతున్నాం. 2 పాయ. మూడో పాయ వైరాగ్యం. మన కంటికి భక్తి కనబడుతుంది, అతని వైరాగ్యం కనబడుతుంది. ఈ రెండూ కనబడతాయి రెండు పాయలుగా, కానీ లోపల ఉండేటువంటి జ్ఞానం మాత్రం బయటికి కనపడదు. ఆ జ్ఞానము అనే పాయే మూడవ పాయ. అలా మూడు పాయలు కలిగి మూడు పాయలను రెండుగా మలచి జడ వేసుకుని ఆ జడను కొప్పుగా కట్టుకుని అలా కూర్చుని ఉన్న తల్లికి పైన మణులతో కూడినటువంటి దివ్యమైన హారాన్ని తురిమారు ఆ చెలికత్తెలు. అది ఎట్లా ఉంది? కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. కురువిందములు అనేటువంటి మణులతో కూడుకుని ఉండి దివ్యమైన ప్రకాశంతో ఉండి, ఆ ఎంత ప్రకాశం అంటే చెప్పలేనంత ప్రకాశం, అమ్మవారి నుండి వచ్చేటువంటి ప్రకాశమునే సూర్యుడు కూడా తీసుకుని లోకానికి అందిస్తున్నాడు అని చెప్పాం మనం. అమ్మవారు అంత ప్రకాశమానమై అక్కడ కూర్చుని ఉండగా ఆవిడ కొప్పులో పెట్టుకున్నటువంటి ఆ మణులు కూడా ప్రత్యేకించి కనపడుతున్నాయంటే ఇంకెంత గొప్పగా ప్రకాశిస్తూ ఉండుండాలి. అంత దివ్యమైన ప్రకాశమానమైనటువంటి కురువింద మణులతో పొదగబడి ఉన్నటువంటి ఆ హారాన్ని ఆ జుట్టుకి అలంకరించుకుంది ఆ తల్లి. దివ్యమైనటువంటి అలంకరణ. ఎవరికైనా ఆ స్త్రీలకు అలంకారమే అందం. ఏ అలంకారము లేకపోతే ఈవిడ మిస్ ఇండియా అని చెప్పినా ఆవిడ్ని చూడ్డానికి ఎవ్వడూ సాహసించడు. అలంకారములు ఉన్నప్పుడు మాత్రమే సాహసిస్తాడు. సర్వాలంకార పూషిత, ఏ స్త్రీ అయినా 44 ఆభరణాలు ధరించాలి అని వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో చెబుతాడు. ఈ ఆభరణాలకు అన్నిటికీ ఒక ప్రయోజనం ఉన్నది. బంగారం ఇంట్లో ఉన్నది కదా, ఏదో రకంగా వేయించుకుని స్వాతిహారము ఇంకో హారము ఇంకో హారము ఏదో పనికిరాని పేర్లు పెట్టి వేసుకోవటం కాదు. ఆ హారాలకు పూర్వపు ఆ సనాతనమైనటువంటి నామములు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. ఏవో కొత్త డిజైన్లు ఇప్పుడు వస్తున్నాయి. అవి కాక అసలు ప్రయోజనం కలిగినటువంటి ఆభరణాలు 44 ఉన్నాయి, ప్రతి స్త్రీ ధరించవలసినటువంటి. ఈ 44 ఆభరణాలు అమ్మవారు కూడా ధరిస్తుంది. కనుకనే ఆ 44 ఆభరణాలను వర్ణించారు దేవీ భాగవతంలో చాలా గొప్పగా. కనుక ఆ కురువింద మణులతో ఏర్చి కూర్చి పొదగబడినటువంటి ఆ ఆభరణాన్ని చక్కగా ఆ జుట్టుపైన ధరించింది ఆవిడ. కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత. ఆ తరువాత అమ్మవారి ముఖం దగ్గరకు వచ్చారు. ఎట్లా ఉన్నది అమ్మవారి ముఖం అంటే, అష్టమీచంద్ర విభ్రాజత్ అలికస్థల శోభిత. అలికస్థలము అంటే నుదురు భాగము. ఈ నుదురు భాగం ఎట్లా ఉందిట? విభ్రాజతు, ప్రకాశిస్తున్నది. ఎంత ప్రకాశం అంటే సామాన్యమైన ప్రకాశం కాదు, కోటి సూర్య ప్రభాభాసమానమై వెలుగొందుతోంది. సర్వసాధారణంగా ఒక సూర్యబింబం పగటిపూట ఏ 9 ఇంటికో 10 ఇంటికో ఉన్నటువంటి సూర్యుణ్ణి కళ్ళు ఆర్పకుండా తేరిపార చూశామనుకుందాం, ఎంతసేపు చూడగలుగుతాం? 1/2 సెకండ్, అంతకన్నా ఎక్కువసేపు చూడలేం. అలా చూసిన తర్వాత మనం ఎటువైపు తిరిగినా మనకేం కనపడుతుంది? ఏ వస్తువు కనపడదు. దూది పింజలాగా వెలుతురు ఒక్కటే కనపడుతుంది కొంతసేపటి వరకు, అంతే కదా. ఒక్క సూర్యుణ్ణి చూచి ఇంకా ఎటువైపు చూచినా ఈ బాహ్య ప్రపంచానికి సంబంధించిన వస్తువు ఏది కనపడకుండా పోతుంది. కేవలం ఆ సూర్యుడి కాంతి మాత్రమే కనపడుతుంది ఒక్క సూర్యుడిని చూస్తేనే. అటువంటిది కోటి మంది సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఆ కోటి మంది సూర్యుల యొక్క కాంతి ఎంత గొప్పగా ఉంటుంది. అంత కాంతిని మనం చూడగలిగితే మిగతా ప్రాంతాన్నంతటినీ మనం చూడగలుగుతామా? ఏదీ కనపడదు. ఏదీ కనబడనటువంటి స్థితిని మనం పొందుతాం. కనుక అంత దివ్యమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నది ఆ అమ్మవారి యొక్క నుదురు భాగం. అళిక స్థలము అన్నారు. ఎంత ప్రకాశమానంగా ఉన్నది ఆ ప్రకాశం, పోనీ ఒకప్పుడు పెరిగి ఒకప్పుడు తరుగుతుందా. లోకంలో మనం చూసేటువంటి సూర్యభగవానుడు కూడా ఒక్కొక్కప్పుడు లైట్ డిమ్ అయినట్టుగా డిమ్ అవుతూ ఉంటాడు, ఒక్కొక్కప్పుడు బాగా ప్రకాశమానంగా ఉంటాడు. మబ్బులు అడ్డం వస్తూ ఉంటాయి, అప్పుడు అసలు కనపడనే కనపడడు. బాగా వర్షం కురిస్తే ఆ రోజు మొత్తం కనపడ్డు. ఇట్లా సూర్యుడికి కూడా అవస్థలున్నాయి, కష్టాలున్నాయి. కానీ ఆ అమ్మవారి నుదురు ఉన్నదే ఎంత గొప్పగా ఉన్నదంటే అష్టమి చంద్ర విభ్రాజతు అని చెప్పారు. అష్టమి నాటి చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో అలా ప్రకాశిస్తున్నది. కేవలం చంద్రునితోనే ఎందుకు పోల్చారంటే, ఈ నుదురు యొక్క భాగం, పైభాగం చంద్రవంకలాగానే ఇట్లా ఉంటుంది. ఆ చంద్రవంక ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అందువల్ల ఆ నుదురుని చంద్రవంకతో పోల్చారు. ఆ చంద్రవంక కూడా ఎటు ఏ రోజున చంద్రవంక, అష్టమి చంద్ర. అష్టమి మనకు నెలలో అష్టమి అనబడేటువంటి తిథి రెండు సార్లు వస్తుంది. శుక్లపక్షములో అష్టమి, కృష్ణపక్షములో అష్టమి. మామూలుగా పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా కొంచెం కొంచెం కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాడు చంద్రుడు. పౌర్ణమి నాడు నిండు చంద్రుడు కనపడతాడు. అట్లాగే పౌర్ణమి తరువాత పాడ్యమి నుండి కొద్ది కొద్దిగా తరుగుతూ తరుగుతూ వస్తాడు. అమావాస్య నాడు అసలు కనపడకుండా పోతాడు. పెరిగేటప్పుడు కాని తరిగేటప్పుడు కాని ఈ రెండు అవస్థలలో ఒకే రకంగా ఉండే రోజు ఏదయ్యా అంటే అష్టమి. అసలు ఏ మార్పు ఉండదు. శుక్లపక్షమిలో అష్టమి నాడు చంద్రుడు ఎంత ఉంటాడో, కృష్ణపక్షంలో కూడా అష్టమి నాడు చంద్రుడు అంతే ఉంటాడు. మనం స్టాటిస్టికల్ గా స్కేలు వేసుకుని కొలుచుకున్నా అంతే కనపడతాడు, అదే డిగ్రీల్లో కనపడతాడు, ఏ మార్పు ఉండదు. కనుక పుట్టుక గాని మరణం గాని పెరగటం గాని బాల్యం గాని కౌమారం గాని యవ్వనం గాని ఇటువంటివేమీ లేకుండా, ఏ మార్పులు లేకుండా నిరంతరం ఒకే విధంగా ఉండేటువంటి ఆ అమ్మవారు ఏ విధమైన మార్పు లేకుండా ఉండేటువంటి, అటు కృష్ణపక్షంలో గాని ఇటు శుక్లపక్షంలో గాని ఒకే రకంగా ఉండేటువంటి చంద్రుని యొక్క కాంతి ఎలా ఉంటుందో, మార్పు లేకుండా ఉంటుందో, అలా మార్పు లేకుండా నిరంతరము ఆ నుదురు భాగం అలాగే ఉంటుంది. మన నుదురుకి అమ్మవారి నుదురుకి తేడా ఉంది. మన నుదురు ఆ అర్ధచంద్ర వంక వల్లనే ఉంటుంది మనకు కూడా, అమ్మవారికి అట్లాగే ఉంది. నా నుదురు కూడా అమ్మవారికి నుదురులాగానే ఉందయ్యా అని అనుకుంటాం మనం. కానీ మన నుదురు ఉన్నదే మన జీవితం మొత్తాన్ని లిఖింపబడినటువంటి పలక. ఆ అమ్మవారి నుదురు ఉన్నదే అందరి జీవితాలు లిఖించేటువంటి పెద్ద గ్రంథం అది. మనందరి జీవితాలు, బయోడేటాలు మొత్తం ఎవరి దగ్గర ఉంటాయంటే ఆవిడ దగ్గరే ఉంటాయి. అవన్నీ ఉన్న పలక ఆవిడ నుదురు. మన నుదురు కేవలం మన జీవితం, ఆవిడ చేతే రచింపబడింది. వీడి జీవితం ఇట్లా ఉన్నది, ఈ విధంగా నడుస్తుంది, వీడు ఇంత పొడుగు ఉంటాడు, ఈ రంగులో ఉంటాడు, ఈ ఉద్యోగం చేస్తాడు, ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుజ్ఞను అనుసరించే నడుస్తుంది. మనం లోకంలో చూస్తున్నాం, ఇవాళ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఆ సాఫ్ట్వేర్ బూమ్ తరిగిపోయి ఎక్కడా ఉద్యోగం దొరక్క చిట్ట చివరికి ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా చేరేటువంటి వాళ్ళున్నారు, ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్ మ్యాథ్స్ చెప్పడానికి చేరిన వాళ్ళున్నారు, గవర్నమెంట్ స్కూల్స్ లో అప్లై చేస్తున్న వాళ్ళున్నారు, ఇప్పుడు గ్రూప్ 2కి అప్లై చేసినటువంటి వాళ్ళున్నారు. వాళ్ళు చదువుకున్న చదువు ఏమిటి, వాళ్ళు చేద్దాము అనుకున్న ఉద్యోగం ఏమిటి, ఎందువల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే కేవలం ఆ అమ్మవారి యొక్క లిఖిత పూర్వకమైనటువంటి వ్రాత గ్రంథం అది. వాడి నొసట మీద ఏది రాసి ఉంటే దాని ప్రకారం జరుగుతుంది తప్ప మన ఇష్టం వచ్చినట్టు జరిగేటువంటి అవకాశం పొరపాటున కూడా లేదు. నా తెలివితేటలతో నేను చేశాను, నా తెలివితేటలతో నేను చదువుకున్నాను. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను ప్రేక్షకులందరూ, శ్రోతలందరినీ. ఒక విద్యార్థి ఒక పుస్తకాన్ని పాఠశాలలో చదువుకోవటానికి కొనుక్కున్నాడు, సోషల్ స్టడీస్, ఫిజిక్స్, నేచురల్ సైన్స్, లేదు బయలాజికల్ సైన్స్, ఏదైనా గాని ఓ గ్రంథం. ఆ పుస్తకంలో 10 పాఠాలు ఉన్నాయి అనుకుందాం. ఆ 10 పాఠాలలో ఉన్న ప్రశ్నలు అన్ని పరీక్షల్లో వస్తాయా? వచ్చే అవకాశం లేదు. కొన్ని ప్రశ్నలు మాత్రమే వస్తాయి. పోనీ 10 పాఠాలు పరీక్షల్లో ఇస్తాడా? 10 పాఠాలు ఇచ్చే అవకాశం లేదు. కొన్ని పాఠాలు ఒమిట్ చేయబడతాయి, తీసివేస్తారు. కొన్ని పాఠాల్లో ప్రశ్నలే ఇస్తారు. ఆ ఇచ్చిన పాఠాలలో కూడా అన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు, కొన్ని ప్రశ్నలు మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఎంత ఫిల్టర్ అయింది? ఆ పుస్తకం కొని మనం చదువుకుంటే, సంవత్సరం పాటు ఉపాధ్యాయుడు చెబితే అందులో కొన్ని పాఠాలు తీసేశారు, ఆ ఇచ్చిన పాఠాల్లో కూడా కొన్ని ప్రశ్నలు తీసేశారు. క్వశ్చన్ పేపర్ మన చేతికి వచ్చింది పరీక్షల్లో. ఈ క్వశ్చన్ పేపర్లో కూడా మనం మహామేధావులం కనుక ఈ క్రింది వాటిలో 3 ప్రశ్నలకు సమాధానము వ్రాయము. 6 ప్రశ్నలు ఇస్తాడు, అందులో 3 ప్రశ్నలు వదిలేయచ్చు మనం. పాఠాలు కొన్ని వదిలేశాం, ఇచ్చిన పాఠాల్లో కొన్ని ప్రశ్నలు వదిలేశారు, ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఛాయిస్ కింద కొన్ని వదిలేశారు. ఇంత ఫిల్టర్ చేస్తే మిగతావి మాత్రమే మనం ఆన్సర్ చేశాం. ఈ ఆన్సర్ చేసిన వాటికి అన్నిటికీ ఎన్ని మార్కులు? ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది 100 మార్క్స్, 100 మార్కులు. ఈ 100 మార్కులు వాడికి రావలసిన అవసరం ఉన్నదా? వాడు 65 మార్క్స్ వరకు వదిలేసిన, 35 మార్క్స్ వచ్చేంత వరకు ఆన్సర్ చేసిన వాడు పాస్ అయినట్టే లెక్క కదా. తర్వాత క్లాసుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు పాఠాలు వదిలేసి, ఇచ్చిన పాఠాల్లో ప్రశ్నలు వదిలేసి, క్వశ్చన్ పేపర్లో ఛాయిస్ కింద వదిలేసి, 65 మార్కులు కూడా వదిలేసి కేవలం 35 మార్కులు తెచ్చుకుంటే వీడు ఎంతవరకు విద్యావేత్త? 65 మార్కులు వచ్చినా కూడా వాడిని విద్యావేత్త అనే అవకాశం ఉందా? 70 మార్కులు వస్తే డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడని చెప్పుకుంటున్నాం మనం. మనకెంతవరకు వచ్చింది? ఎన్ని ఒమిట్ చేస్తే మనం ఆన్సర్ చేయగలిగాం? దానికి కూడా మనం ఇంపార్టెంట్ అని, కీ అని, క్వశ్చన్ బ్యాంక్స్ అని అవన్నీ ఇవన్నీ దగ్గర పెట్టుకుని చేస్తున్నామే తప్ప పుస్తకం మొత్తాన్ని అధ్యయనం చేయగలుగుతున్నామా? ఇవాళ రోజున విద్యార్థులు ఆలోచించవలసినటువంటి విషయం ఇది. కనుక ఆ విద్యా విధానం చక్కబడాలి. అంటే కేవలం ఎవరయ్యా ఆశ్రయం అంటే భగవంతుడే ఆశ్రయం. ఆ భగవత్ తత్వం ఎప్పుడైతే తెలుస్తుందో మన ఆలోచన సద్గుణావశిష్టాః భగవత్తత్వేన హృదయా ప్రవర్తయే అని వేదం చెబుతున్నటువంటి మాట. ఎప్పుడైతే ఆ భగవత్ తత్వం జోలికి పెడతామో అసలు విద్య అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఆ విద్యను మనం ఎట్లా అధ్యయనం చేయాలి? ఆ విద్య యొక్క స్వరూపం ఏమిటి? ఆ సారస్వతం అంటే ఏమిటి? అసలు సరస్వతి అనే పేరు ఎందుకు వచ్చింది? అప్పుడు మనం కంక్లూజన్కి వస్తాం, ఆ అమ్మవారి తత్వాన్ని పొందగలుగుతాం. కనుక ఆ అమ్మవారి ముఖం, ఆ నుదురు ఎలా ఉన్నది అంటే, అష్టమీ చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత. ముఖం అంతా ఇది 2వ నామం. ఆ వెంట్రుకలను వర్ణించి ఆ తరువాత మణులతో కూడిన మాలను ఉంచి ఆ తరువాత నుదురు ఎట్లా ఉన్నదో చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ తల్లి ముఖబింబం ఎట్లా ఉన్నది? ముఖం అంతా ఒక్కసారి చూశాడు ఆ భక్తుడు, వెళ్ళినటువంటి వాడు. అష్టమీచంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత అని చెప్పుకుని ముఖచంద్ర కళంకాభ ఆభాస కలిగింది. ఆభాస కలగటం అంటే అందరూ అనుకునేది కాకుండా పోయింది అని అర్థం. అందరూ దేవనుకుంటూ ఉంటారు ఆవిడ ముఖం చంద్రబింబము వలె ఉన్నది. చంద్రబింబము గుండ్రంగా సున్నా గీసినట్టు ఉంటుంది. ఎవరి ముఖమైనా చంద్రబింబంలాగా గుండ్రంగా సున్నా గీసినట్టుగా ఉంటే అందంగా ఉంటుందా ఆలోచించండి శ్రోతలందరూ. ఎందుకని పోలుస్తారు చంద్రబింబంతో అంటే, చంద్రబింబానికి రెండు లక్షణాలున్నాయి. ఆ లక్షణాలు తెలుసుకుంటే ఎందుకు చంద్రబింబం గొప్పదైందో తెలుస్తుంది. చీకటిలో వస్తువుని చూపించగలిగిన వాడు చంద్రుడు. చీకటిలో కూడా వస్తువు కనపడుతుంది. ఎవరి వల్ల కనపడుతుంది అంటే చంద్రుని వల్ల కనపడుతుంది. ఇక రెండో విషయం, సూర్యుడు ఎంత కాంతివంతంగా ఉంటాడో చంద్రుడు కూడా అంత కాంతివంతంగానూ ఉంటాడు. కానీ అంతే కాంతితో ఉంటాడు, కానీ ఆ సూర్యుని కాంతి మనల్ని మార్చివేస్తుంది, చంద్రుని కాంతి మాత్రం చల్లదనాన్ని ఇస్తుంది. 90 ఏళ్లు దాటిన ముసలివారు కూడా, కదల్లేని వాడు కూడా పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని చూసి, ఆహా చంద్రుడు ఎంత బాగున్నాడు, కాసేపు అరుగు మీద కూర్చుంటే బాగుండును, నడిచి వెళ్లలేను కదా అని తప్పనిసరిగా అనుకుంటాడు. ఇక పసిపిల్లలైతే చెప్పక్కర్లేదు, హాయిగా ఇసుక తిన్నెల్లో ఆడుకుంటూ ఉంటారు పౌర్ణమి నాడు. నది ఉంటే ఇంకా ఆనందం. కనుక చంద్రునికి ఉన్నటువంటి రెండు లక్షణాలు, ఎంత కాంతి కలిగి ఉన్నా చల్లదనాన్ని ఇవ్వటం, ఎంత చీకటిలో అయినా వస్తువుని కనిపింపజేయటం. ఇప్పుడు మీకు సందేహం రావాలి, చీకటిలో వస్తువు ఎట్టా కనపడుతుంది, ఏ విధంగా కనపడుతుంది? మనం ఇంట్లో కూర్చున్నాం, లైట్లున్నాయి, బాగా వెలుతురుగానే ఉంది, హాయిగా పనులు చేసుకుంటున్నాం, ఒక్కసారిగా కరెంటు పోయింది, చిమ్మ చీకటే అయ్యింది. ఈ చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు ఆ పోయిన వెంటనే మనకు అసలు ఏమీ కనపడదు, అయోమయం. పక్కనున్న వస్తువు కూడా కనపడదు, ఎదురుకుండా ఉన్నది కనపడదు, ఏమీ కనపడదు. చిట్ట చివరికి మనం వేసుకున్న షర్టు కూడా ఏ రంగుది ప్రత్యేకించి చూడలేం మనం. కానీ ఒక్క 10 నిమిషాలు ఆగేటప్పటికీ కరెంటు రాలా, చీకటిగానే ఉన్నది కానీ వస్తువు కనపడుతుంది. ఒక్క 5-10 నిమిషాలు ఆగేటప్పటికీ ఎదురుకుండా ఉన్న వస్తువు లీలగా కనపడుతుంది. ఎట్లా కనపడగలుగుతోంది? కేవలం చంద్రుని యొక్క కాంతి చేత. బయట చంద్రుడు ఉన్నాడు, ఆ చంద్రుని కాంతి చేత. ఈ పోయిన వెంటనే చూడలేకపోయినా 10 నిమిషాల తర్వాత ఆ వస్తువుని మనం చూడగలుగుతున్నాం, ఓహో ఇక్కడ ఉన్నదా అని అనుకుంటాం మనం. ఈసారి పరీక్ష చేసి చూడండి మీరు, ఖచ్చితంగా కనబడుతుంది వస్తువు. దేనివల్ల కనబడుతోంది అంటే చంద్రుని వల్ల. చీకటిలో కూడా వస్తువుని కనిపింపచేయుట అనేటువంటి దానికి తత్వభావం ఏమిటయ్యా అంటే, చీకటి అంటే అజ్ఞానం, వస్తువు కనబడుట అంటే జ్ఞానం. అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమును ఇవ్వగలిగినటువంటి వాడు చంద్రుడు. అందుకే చంద్రునితో పోల్చారు. అజ్ఞానాన్ని పోగొట్టాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. కనుక ఈ విధంగా ఆ అమ్మవారి ముఖబింబం అంతా కూడా ఎలా ఉన్నది అంటే, ఆ చంద్రుని యొక్క లక్షణంతో చల్లదనాన్ని, తన వద్దకు వచ్చినటువంటి భక్తులైనటువంటి వాళ్లను ఎంత ప్రేమతో చూస్తుంది అంటే, ఆ పున్నమి నాటి చంద్రుడు లోకంలో ఉన్న వాళ్లందరికీ ఎంత ఆనందాన్ని కలిగిస్తాడో అంతకు కోటి రెట్లు ఎక్కువ ఆనందాన్ని ఆ తల్లి ఇస్తుంది అనేటువంటి భావన ఆ ముఖం మనకు తెలియజేస్తున్నది. ఇప్పటి వరకు మనం ఆ అమ్మవారి ముఖబింబాన్ని వర్ణించుకున్నాం, అలాగే కేశములు, అలాగే నుదులు వర్ణించుకున్నాం. తరువాతి వర్ణన తరువాత తెలుసుకుందాం, రేపటి రోజున మనం చేసుకుందాం. జై సాయిరాం.
1: రేపటి రోజు మరొక అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మన మాతృమూర్తి అయిన సత్యసాయి భగవానుని దివ్య పాదాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ కోపాన్ని తగ్గించుకునే శక్తిని మనకిమ్మని మనసారా ప్రార్థిద్దాం. సాయిరాం.
2: సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతి ఈ చరాచర జగత్తుని భగవత్ ప్రతిరూపంగా భావించి ఆరాధించమని మనకి నేర్పిస్తుంది. అటువంటి

కణకణంలోని ఉందని మన సంస్కృతికి ఆయువు పట్టేన వేదం నిరూపిస్తుంది. వేదాల అర్థం తెలుసుకుని అధ్యయనం చేస్తే భగవదనుభూతి పొందగలమని సాయి భగవానుడు మనకి ప్రస్ఫుటంగా చెప్పారు. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం మీకోసం అందిస్తున్న ప్రత్యేక శీర్షిక వేదాలలో జగన్మాత తత్వం. అమ్మవారి తత్వం వేదాలలో ఎలా వర్ణించబడిందో చెప్తూ నిత్య జీవితంలో వేదాల సారాన్ని ఆచరణలో ఎలా పెట్టుకోవాలో వివరిస్తుంది ఈ శీర్షిక. 9 భాగాల్లో ప్రసారం కానున్న వేదాలలో జగన్మాత తత్వం శీర్షికలోని మొదటి రోజు దుర్గా సూక్తం మొదటి భాగం వివరణ ఇప్పుడు మీరు వింటారు.

0: ಓಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ್. ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾ ವಾರಿ ದಿವ್ಯ ಶ್ರೀಚರಣಾಲಕು ಶತಕೋಟಿ ಪ್ರಣಾಮಾಲು ಸಮರ್ಪಿಸಿಕೊಂಡು ವಿಂಟುನ್ನಟುವಂತಿ ಶ್ರೋತಲಂದರಿಕೀ ಮನಃಪೂರ್ವಕಮೈನ శరణనవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరితో కొన్ని మంచి విషయాలు ఈ నవరాత్రి సందర్భంగా పంచుకోవడానికి మీ ముందుకొస్తున్నది మీ రేడియో సాయి తెలుగు బృందం. వేదాలలో జగన్మాత తత్వం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. స్వామి తమ ఉపన్యాసాలలో పంచమాతల గురించి ఎన్నోసార్లు వర్ణించగా విన్నాం. వేదమాత, భూమాత, గోమాత, దేహమాత, దేశమాత. అదే కాకుండా స్వామి 1962 మొట్టమొదటిసారిగా వేద పాఠశాలను ప్రారంభోత్సవం చేస్తూ తమ అవతార లక్ష్యాలైనటువంటి వేదపోషణ, విద్వత్పోషణ, ధర్మస్థాపన, భక్తరక్షణ గురించి వెల్లడి చేశారు. అలా వేదపోషణకు నాంది ప్రస్తావన చేసిన సాయి జగన్మాత, ఆ వేదమాతను మనం ఈ శరణనవరాత్రుల్లో భాగంగా తలుచుకోవడం ఒక అదృష్టం. ఒక దసరా ఉపన్యాసంలో భగవాన్ బాబావారు ఈ విధంగా వర్ణిస్తున్నారు. ఈ సృష్టి మొత్తంలో ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో జగన్మాతను సత్యస్వరూపిణిగా, స్త్రీ స్వరూపంగా, అమ్మవారిగా ఈ శరణనవరాత్రుల్లో కొలుస్తూ ఉంటాం. అందుకే జగన్మాతను మనం సత్యస్వరూపిణిగా అభివర్ణిస్తాం. వేదాలు మనకు సత్యాన్ని సూచిస్తాయి. కనుక స్వామి ఎంతో చక్కగా వేదాలలో ఉండేటటువంటి అంతరార్థాన్ని తెలుసుకోమని మనకి చెప్తూ ఉంటారు. మరి ఈ సత్యమైనటువంటి శక్తి తత్వాన్ని, ఆ జగన్మాత తత్వాన్ని వేదాలలో ఏ విధంగా నిక్షిప్తమై ఉందో అది తెలుసుకోవడానికి వేదాలలో జగన్మాత తత్వాన్ని మీకందిస్తున్నాం. ఈ చిరు ప్రయత్నంలో భాగంగా మీ అందరూ కూడా పాలుపంచుకుని స్వామి తత్వాన్ని, దేవీ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చింది శ్రీ భార్గవ్, సాయిరాం భార్గవ్.
1: సాయిరాం గణేష్.
0: మరి ఈ ఉత్కృష్టమైనటువంటి సమయం శరణనవరాత్రుల సమయం ఎంతో పవిత్రమైందని స్వామి చెప్తూ ఉంటారు. వ్యక్తిగత సాధనకు, సామూహిక సాధనకు ఎంతో పవిత్రమైనటువంటి సమయంగా ఈ శరణనవరాత్రుల్ని అభివర్ణిస్తారు. మరి ఈ జగన్మాత తత్వం గురించి, ఆ శక్తిని మనం సంగ్రహించుకోవడానికి, ఆ శక్తిని మనం స్వీకరించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ అవకాశాన్ని మరి స్వామి మనకి అందించారు. ఈ 9 రోజులు మనం చక్కగా ఆ సాధనలో మనం ఆ జగన్మాతను, సాయిమాతను మనం కొలుచుకుంటూ వేదాలలోకి అడుగు పెడదాం. మనకందరికీ తెలిసిన విషయమే, శరణనవరాత్రుల్ని 9 రోజులు. మొదటి 3 రోజులు మనం దుర్గాదేవిగా, 2వ సెట్ ఆఫ్ 3 రోజుల్ని లక్ష్మీదేవిగా,

0: మూడవ సెట్ ఆఫ్ మూడు రోజుల్ని మనం సరస్వతీదేవిగా మనం కొలిచి ఆరాధిస్తూ ఉంటాము. మరి వేదాలలో మనకి ఉపనిషత్తులు జరుగుతూ ఉంటాము, సూక్తాలు జరుగుతూ ఉంటాము, మంత్రాలు జరుగుతూ ఉంటాము. వాటిల్లో మనం మూడు సూక్తాల్ని ఈ తొమ్మిది రోజులు విభజించుకొని దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, మేధా సూక్తము, ఈ మూడు సూక్తాల్లోకి మనం తొంగి చూద్దాం.
1: అంటే దుర్గాదేవికి సంబంధించిన దుర్గా సూక్తము, తర్వాత మహాలక్ష్మి అంటే శ్రీ సూక్తము, తర్వాత సరస్వతీదేవి అంటే మేధా సూక్తము. అయితే ఇప్పుడు మనం ముందర దుర్గా సూక్తంతో స్టార్ట్ చేద్దాం. కానీ దుర్గా సూక్తం చేసే ముందర గణేష్, ఇప్పుడు మనం ఇప్పుడు మూడిట్లోనే ఒకటే కామన్ ఇప్పుడు నువ్వు గమనిస్తే దుర్గా సూక్తము, మేధా సూక్తము, శ్రీ సూక్తము. సూక్తము అంటే ఏంటో ముందర తెలుసుకుందాం, ప్రయత్నించుదామా తెలుసుకోవడానికి.
0: తప్పకుండా. ఈ మనం దీని గురించి చదువుతున్నప్పుడు ఒక చక్కని విషయం దొరికింది మనకి. సూక్తానికి ఐదు రకాలైనటువంటి ఎక్స్ప్లెనేషన్స్, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు.
1: సంస్కృతం భాష లాంటిది, దాంట్లో ఎన్నో విధాలైన మీనింగ్స్ ఉంటాయి.
0: ప్రతి అక్షరానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. అది సంస్కృత భాషలో ఉండేటటువంటి అందం. మరి అవేంటో తెలుసుకుందాము. అవి ఐదు. ఒకటి, ఇవి వేద మంత్రాలు.
1: మంత్రాలు అంటే మనం ఒక దానికి ఒక స్వరాలు, ఒక విధమైన ఒక లయం తోటి చెప్తాం.
0: రెండవది, ఎవరైనా దేవీ దేవతల్ని, భగవంతుణ్ణి అభివర్ణిస్తూ లేకపోతే పొగుడుతూ మనం చెప్పేటటువంటి మంత్రాలు.
1: నిజమే, చూడు, నారాయణ సూక్తము, పురుష సూక్తము, శ్రీ సూక్తము, మేధా సూక్తము, దేవి సూక్తము, అన్ని అంటే ఏదో ఒక ఎవరినో కలవడానికే మనం చేసేది.
0: మూడవది, బాగా ఉచ్చరించబడింది. అంటే మనం ఇందాక నువ్వు చెప్పినట్టు లయబద్ధంగా మనం వేదం చెప్పేటప్పుడు స్వరశుద్ధి, మాతృశుద్ధి,
1: అక్షరశుద్ధి,
0: ఈ మూడు చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీంట్లో అది కనిపిస్తూ ఉంటుంది. నాలుగవది, దీంట్లో ఇది కేవలం అక్షరాలు పదాలు యొక్క కూడికే కాకుండా దీంట్లో నిక్షిప్తమైనటువంటి ఒక అర్థం, అంతరార్థం దాగి ఉంటాయి.
1: అంటే ప్రతి అక్షరాలు, ప్రతి దాంట్లో ఉన్న శబ్దాలు మనతో మాట్లాడతాయి,
0: చాలా భావగర్భితంగా ఉంటాయి అన్నమాట. ఐదవది, చివరిది, ఇది వినడానికి చాలా సరదాగా ఉన్నా కానీ చాలా బాగుంటుంది. దాన్ని భేష్ అనిపిస్తుంది.
1: బాగా చెప్పావు,
0: బాగా చెప్పావు.
1: అంటే అదొక మీనింగ్, అంటే అది చెప్పింది ఎలా ఉంటుందంటే అది వినేసరికి విన్నవాళ్ళ శ్రోతలందరికీ హాయిగా ఉంటుంది, ఆ అనుభవం కలుగుతుంది.
0: మరి ఈ దుర్గా సూక్తం, మేధా సూక్తం, శ్రీ సూక్తం లోకి వెళ్తాము. ఈ రోజు మొట్టమొదటి రోజు, మరి ఆ సాయి జగన్మాతను మనం మనసారా కొలుస్తూ దుర్గాదేవిగా మనం ఆరాధిస్తూ మనం దుర్గా సూక్తంలోకి అడుగు పెడదాము.
1: అంటే దుర్గా సూక్తం ఫస్ట్ మూడు శ్లోకాలు చెప్తాము.
0: మూడు శ్లోకాలు మనం చెప్తాము. చెప్పిన తర్వాత అంటే మూడు రోజులుగా మనం విభజిస్తున్నాం కాబట్టి మొదటి మూడు రోజులు మొదటి మూడు పర్ణాలు, రెండవ రోజు రెండవ సెట్ ఆఫ్ మూడు శ్లోకాలు, ఆఖర్లో రెండు మనం చెప్పుకుంటూ ఉంటాం. మొట్టమొదటిగా మనం గణపతి ప్రార్థనతో మొదలు పెడతాము.

0: మరి మనం దీని అంతరార్థంలోకి వెళ్లే ముందు ఈ మూడు శ్లోకాల యొక్క అర్థం ఏమిటో డైరెక్ట్ గా మనం తెలుసుకుందాము.
1: తప్పకుండా.
0: మొట్టమొదటిది, ఓ అగ్నిదేవ, సోమమును పిండి దాని రసమును నీకు సమర్పించదము. మాకు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ఆ అగ్నిదేవుడు దగ్ధము చేయుగాక. నావ ద్వారా సముద్రమును దాటే విధంగా ఆ అగ్నిదేవుడు మమ్మల్ని సమస్తమైన క్లేశములు తప్పిదముల నుండి తప్పించి కాపాడునుగాక. అగ్నివర్ణముతో వెలిగేది, తపశ్శక్తిచే ప్రకాశించేది పరమాత్మ యొక్క శక్తి స్వరూపిణి, భక్తుల యొక్క కర్మలను బట్టి ప్రతిఫలమును ఒసగేది అయిన దుర్గాదేవిని నేను శరణుజొచ్చుచున్నాను. ప్రపంచమనే దుఃఖసాగరము నుండి భక్తులను దరిచేర్చే ఓ దేవి, మమ్ము కాపాడు, నీకు ప్రణమిల్లుతున్నాము. ఓ అగ్నిదేవుడా, నీవు శ్లాఘనీయుడవు, సునాయాసమైన మార్గముల ద్వారా మమ్ములను సమస్త దుఃఖముల నుండి దూరముగా తీసుకువెళ్ళు. మా స్వస్థలము, మా మాతృభూమి మరియు సమస్త ప్రపంచము సస్యశ్యామలముగా సుభిక్షముగా ఉండుగాక. మా పిల్లలకు వారి పిల్లలకు ఆనందమును కలుగజేయుదువుగాక.
1: ఇంత బాగుంది కదా గణేష్. కానీ ఒక చిన్న ప్రశ్న నాకు తలెత్తుతున్నది ఈ విషయం విన్న తర్వాత. దుర్గా సూక్తం అంటున్నాం కదా, దుర్గా సూక్తంలో నువ్వు చెప్పిన అర్థం ప్రకారం అగ్నిదేవుడే ఎక్కువ వచ్చారే దుర్గా సూక్తంలో, అంటే దుర్గాదేవికి అగ్నిదేవుడికి ఏమైనా అవినోభావ సంబంధం ఏమైనా ఉందా? దాని విషయంలో ఏమైనా కొంచెం మనం చర్చిస్తే బాగుంటుంది.
0: తప్పకుండా. ఈ జాతవేద అనే పదం మనం మొట్టమొదటిగా వింటున్నాము. దాని ముందు నువ్వు చెప్పినట్టు అగ్ని ప్రస్తావన ఎక్కువ వస్తుంది ఈ దుర్గా సూక్తంలో. మరి అమ్మవారి గురించి మాట్లాడుతున్నాం, దుర్గాదేవి గురించి మాట్లాడుతున్నాం, అగ్ని ఎందుకు వస్తుంది అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలగచ్చు. సో ఒకటి, రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్ అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. లోపల ఏదైతే శక్తి స్వరూపంగా నిబిడీకృతమై ఉన్నదో అది దుర్గాదేవి తత్వం, ఆ శక్తి స్వరూపం.
1: అలాగే
0: మరి ఆ దుర్గాదేవి తత్వం, ఆ శక్తి తత్వం మనకి బయట అగ్నిదేవుడుగా మనకి దర్శనమిస్తాడు, అగ్ని స్వరూపంలో దర్శనమిస్తాడు అన్నమాట.
1: ఓకే, దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ అంటే నువ్వు చెప్తున్నా గుర్తొచ్చింది ఇప్పుడు. ఇప్పుడు మనం నవరాత్రుల విషయం చెప్పినాం కదా, నవరాత్రుల్లో ఉన్నాం ఇప్పుడు. నవదుర్గా స్వరూపం అంటాం. నవదుర్గాలో ఒక స్వరూపం పేరు స్కందమాత అంటారు. అంటే నువ్వు చెప్పినలాగే ఎగ్జాక్ట్లీ అలాగే రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అంటే ఇప్పుడు అమ్మవారు అగ్నిస్వరూపం. ఎందుకంటే నువ్వు ఇప్పుడు రెండో శ్లోకంలో చెప్పావు కదా, తామ అగ్నివర్ణం, అగ్నివర్ణం తపసా జ్వలంతి, జ్వలిస్తూ ఉంటుంది తపస్సుతోటి. దాని కూడా వద్దాం, తపసాకి ఆమెకి ఏం పేర్లు ఉన్నాయో, రెండు మూడు పేర్లు గమ్మత్తుగా ఉంటాయి. అయితే ఇప్పుడు దీనివల్ల ఒక పేరు స్కందమాత అని ఒక పేరు వస్తుంది అమ్మవారికి, నవదుర్గాల్లో ఒక పేరు. ఇప్పుడు స్కందుడు అని మనం చెప్పామనుకో, స్కందుడు కూడా అగ్నిస్వరూపం. ఎందుకంటే ఆయన వచ్చింది ఈ ప్రపంచంలోని ఉన్న చెడుని దగ్ధం చేయడానికి. అందుకే ఆయన్ని మనకి దేవతలకి కమాండర్ ఇన్ చీఫ్ గా నియమిస్తారు. అప్పుడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు చూసావనుకో, అమ్మవారు అగ్నిస్వరూపం, అమ్మ నుంచి ఆవిర్భవించిన స్కందుడు అగ్నిస్వరూపం. అంటే నువ్వు ఇప్పుడు చెప్పినలాగా బయట కనిపించేది, బయట భాషించేది అగ్ని, లోపల మన లోపల ఉన్నది ఆ అగ్ని దుర్గాదేవి లాగా మనకి లోపల భాషిస్తూ ఉంటుంది.
0: చాలా బాగుంది భార్గవ్. జాతవేద అనే పదం గురించి మనం మొట్టమొదటి దుర్గా సూక్తంలో వస్తుంది. మరి అసలు జాతవేద గురించి స్వామి ఏం చెప్పారో స్వామి మాటల్లో మొట్టమొదటిగా విందాం. అప్పుడు మనం చేస్తున్న ఈ కార్యక్రమానికి స్వామి ఒక రూపాన్ని అందించినట్టు మీకు అవుతుంది. ఎందుకంటే వేదాలు దాంట్లో ఉండే అర్థాలు ఏ విధంగా ఉంటాయనేది స్వామి ఈ ఉపన్యాసం ద్వారా మనకు చెప్తున్నారు.
2: వేదము ఎవరి నుండి ఉద్భవించినటువంటిదని, లేక ఎవరి నుండి ఆవిర్భవించినటువంటిదని, లేక ఎవరి నిమిత్తమై ఆవిర్భవించినటువంటి యొక్క ఈ అగ్నిని ఈ యొక్క జాతి వాహనం అని కూడాను, జాతి వేదం అని కూడాను పిలుస్తూ వచ్చారు. అగ్ని జాతి వేద అని కూడాను దీనికి మరొక పేరు. అనగా అగ్ని, భరత ఈ రెండింటి యొక్క పేర్లకు ఒక విధమైనటువంటి యొక్క భేదములు లేనటువంటివిగా కూడాను మనం ఇందులో కొంత స్పష్టం చేసుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం పర్యాయ పదములే తప్ప భేదములైనటువంటివి కాదని కూడాను స్పష్టమవుతుంది. అయితే ఈ భగవత్ తత్వమునందు ఈడ, సరస్వతి, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి త్రిమూర్తాత్మకమైనటువంటి యొక్క ఈ స్వరూపమును ఋగ్ యజు సామ వేదముల నుంచి కూడా ఆవిర్భవించినటువంటి యొక్క తత్వమును ఇందులో చేర్చి తద్వారా సత్యచిత్ ఆనంద స్వరూపునిగా నిరూపము కూడాను చేసింది ఈ యొక్క శృతి. భారతీయులు ఆచరించేటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు యందు యజమానుని యొక్క సతి ఈ యొక్క అగ్ని గురించి లేక వేదమును గురించి అనేక రకములుగా కొన్ని మంత్రములు కూడాను చెప్పవలసి వస్తుంది. అప్పుడు ఆ మంత్రములు యందు ఓ ఋగ్ యజు సామ ఆత్మకమైనటువంటి యొక్క పరమాత్మ స్వరూపుడా, నీవు సర్వవేద స్వరూపుడుగా ఉంటున్నావు, నీవు కేవలము జ్ఞాతవు, జాతవు, దాతవు, భరతవు అని కూడాను ఈ భరత శబ్దమును అక్కడ కూడాను ప్రబోధిస్తూ వచ్చింది. అనగా అగ్నికి ఈ జ్ఞాత, దాత, భరత అనేటువంటి పదములు కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఉపమాన పదములే తప్ప భేదములు అనేటువంటివి కావు. ఈ విధముగా భరత అనేటువంటి శబ్దములు, భరత, భారత, భారతి అనేటువంటి పవిత్రమైనటువంటి శబ్దములు వేదమునందు అనేక విధములుగా కూడాను తెలుపుతూ వచ్చింది.
0: మనం ప్రతిసారి 1962 మొట్టమొదటిసారిగా స్వామి వేద పురుష సప్తా జ్ఞానయజ్ఞం ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు స్వామి చెప్పినటువంటి అవతార లక్ష్యాల్లో వేద పోషణ. వేద పోషణ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ సత్యాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని మనం బయటపెట్టి తెలుసుకోవడం జ్ఞానం. ఆ జ్ఞానం స్వామి ఆ అగ్ని స్వరూపం జ్ఞానానికి ఒక ప్రతీక.
1: కరెక్ట్.
0: సో ఆ జ్ఞానాన్ని మన ముందు వెలిగింపజేసి స్వామి మనకి ఆ వేదం యొక్క తత్వం అంతటినీ మనకి, ఆ దుర్గాదేవి యొక్క తత్వం అంతటినీ మనకి అందిస్తున్నారు.
1: కరెక్ట్. మాట చెప్పావు నిజం. ఇప్పుడంటే ఇప్పుడు ఇది దీని తర్వాత నెక్స్ట్ ఇంకో చిన్న క్వశ్చన్ మనకి అందరికీ వస్తుంది. ఇప్పుడు దుర్గా సూక్తం, దుర్గా అంటే దుర్గాదేవి అనే అంటే మనకి అంటే అష్టభుజ దుర్గా, మళ్ళీ ఒక వ్యాఘ్రం మీద కూర్చున్న దుర్గాదేవి, మహిషాసుర మర్దిని చేస్తున్న దుర్గాదేవి, అదేనా దుర్గా అంటే మీనింగ్? ఎందుకంటే మనకి ఎప్పుడైతే మన వేదాలు అంటామో వేదాల్లో ముందే చెప్పావు చాలా మీనింగ్స్ ఉంటాయి, చాలా విధమైన అర్థాలు ఉంటాయి. ఇక్కడ ఇంకో ఇప్పుడు చెప్తే ఇంకో వర్డ్ ఏంటంటే దుర్గాని విశ్వ అనే ఒక వర్డ్ వస్తుంది. దానికి నువ్వు మీనింగ్ ఏం చెప్పావు అంటే నేను అదే గమనించాను. మీనింగ్ ఏంటంటే ఈ ప్రపంచంలో కలిగే కష్టాలు అని చెప్పావు. దుర్గాని విశ్వ అంటే దుర్గాదేవి అంటే ఈ విశ్వానికి దుర్గాదేవి కాదు మీనింగ్. దానికి దుర్గాని విశ్వ అంటే ఈ ప్రపంచంలో కలిగే కష్టాలు అని అర్థం.
0: అంటే మనం ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో కష్టాలు కలుగుతూనే ఉంటాయి.
1: మరి దుర్గాదేవికి కష్టాలకి దుర్గాని అంటే సంబంధం ఏంటి? అది కొంచెం గమ్మత్తుగా లేదు వినడానికి.
0: సో దాని గురించి తెలుసుకుందాం. దుర్గతి నాశిని దుర్గాదేవి,
1: దుర్గా దుర్గతి నాశిని అంటారు.
0: అంటే కష్టాల నుంచి మనల్ని గట్టెక్కించేది ఆ దుర్గాదేవి.
1: ఓకే, కరెక్ట్.
0: సో అందుకు మనం దుర్గాదేవిని టు ఓవర్కమ్ ది ఆబ్స్టికల్స్ మనకి ఎదురయ్యే కష్ట నష్టాలని శక్తి, ఆ శక్తిని ఇమ్మని ఆ దుర్గాదేవికి మనం ప్రార్థిస్తున్నాం. సో మన జీవితం మన భవసాగరాన్ని దాటించే నావ ఏ విధంగా ఉంటుందో ఆ నావే మనల్ని ఈ దుర్గా సూక్తంగా, దుర్గా శక్తిగా మనల్ని అవతల వైపు దాటిస్తుంది అనమాట.
1: అంటే దీనికి జస్ట్ ముందు నువ్వు జాతవేద అని చెప్దాం అనుకున్నావు. అంటే జాతవేద విషయం ఏమైనా చెప్తావా? అగ్ని స్వరూపం అన్నావు కదా. ఎందుకు
0: దుర్గా సూక్తం మొదలు పెడుతూనే మనం దుర్గాతో స్టార్ట్ అవుతుంది, దుర్గాతో ప్రారంభమవుతుంది అన్న ఆలోచనతో ఉంటారు. కానీ జాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహాతి వేద అని స్టార్ట్ అవుతుంది. అసలు ఈ జాతవేద అంటే ఏమిటి అన్న ఆలోచన మనకి వస్తుంది. అగ్నిదేవుడు ఎవరైతే ఉన్నారో అగ్నిదేవుడికి మరొక పేరు జాతవేద.
1: దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే అంటే ఆయన పేరు జాతవేద ఎందుకు వచ్చిందో, అంటే మీరు మన ఇప్పుడు దానికి ఆ వర్డ్స్ ని యాక్చువల్లీ దాని రూట్స్ చూసుకుని తెలుసుకున్నాం అనుకో, జాత అంటే పుట్టడం, వేద అంటే
0: తెలుసుకోవడం,
1: అంటే పుడుతూనే అన్ని తెలిసిపోయినవాడు ఆయన జాతవేద. అగ్నికి పేరు ఎలా వచ్చింది అని మనం అడిగితే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడే చెప్పావు, స్వామి వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం స్టార్ట్ చేశారు అప్పుడు, అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చూసామనుకో యజ్ఞం స్టార్ట్ ఎలా అవుతుందో చూసే ముందు ఫస్ట్ ఏం చేస్తామంటే యజ్ఞానికి ముందు అన్నిటికన్నా ముందు మనం అగ్ని ప్రజ్వలన
0: చేస్తాం.
1: అగ్ని ప్రజ్వలన చేసినప్పుడు అందరూ చాలా ఆత్రుతతో చూస్తారు,
0: వెయిట్ చేస్తూ ఉంటారు,
1: ఇప్పుడు కుతూహలం అవుతుంది. ఒక్కసారి ప్రజ్వలన అయిపోయిన తర్వాత అయిపోయింది అని నాకు నువ్వు వచ్చి చెప్పక్కలేదు, ఎవరు వచ్చి చెప్పక్కలేదు, నాకు తెలిసిపోతుంది చూస్తూనే, ఆ అగ్ని ప్రజ్వలన అయిపోయింది, అగ్ని కనిపించింది అని అందరికీ తెలుస్తూ అందరు చెప్పలు కొడతారు. అంటే ఎప్పుడైతే అగ్ని పుడుతుందో అందరికి తెలుస్తుంది అగ్ని పుట్టింది అని. ఇంకా పంచభూతాల్లోని కూడా ఏంటంటారంటే ఆకాశము, వాయువు, అగ్ని, వారి నీళ్లు, తర్వాత భూమి. సో అన్నిట్లోని ఆర్డర్ లోని అగ్ని వచ్చేసరికి మనకి రూపం కనిపిస్తుంది. అందుకు రూపం కనిపించేది అగ్ని ఫస్ట్, అది ఫస్ట్ ఒక మీనింగ్. దీనికి మన ఎగ్జాంపుల్ మన ఇప్పుడు యజ్ఞం స్టార్ట్ చేసినప్పుడు మనం చెప్తున్నాం అది. అందుకు అది ఎలా అంటే అగ్ని అది పుట్టినప్పుడు అందరికీ తెలిసిపోతుంది పుట్టింది అని. అగ్ని అంటే ఇక్కడ మళ్ళీ మన భౌతిక అగ్నియే కాదు, స్వామి ఇప్పుడు చెప్తారు జ్ఞానాగ్ని అని కూడా చెప్తారు. అంటే ఒక్కసారి మనకి ఆ జ్ఞానం అనే అగ్ని పుడితే ఈ ప్రపంచం అంతా మిథ్యా అని తెలిసిపోతుంది. దానికి మనం మరెవరు చెప్పక్కర్లేదు. మనకి స్వామి చెప్తారు ఐఎమ్ గాడ్, ఐ నో దట్ ఐఎమ్ గాడ్, యు ఆర్ గాడ్, యు డోంట్ నో,
0: మాయ తొలగిపోతుంది.
1: మాయ తొలగిపోయేసరికి నువ్వు నేను ఒకటే ఇంకే తెలిసిపోతుంది. సో అది అగ్ని లాంటిది. ఒక్కసారి ఆ జ్ఞానం కలిగిపోతే అది అగ్నిలాగా, అది నీలో ఉన్న వాసనలు, నీలో ఉన్న ఇగ్నోరెన్స్, నీలో ఉన్న కర్మలు నీ దగ్ధం చేసేసి నీకు జ్ఞాన స్వరూపంగా నిన్ను మార్చిస్తుంది. సో అందుకు జాతవేద పేరు.
0: ఇందాక చక్కగా చెప్పావు భార్గవ, నువ్వు అగ్ని పంచభూతాల్లో సెంటర్ లో ఉంటుంది, అక్కడే మనకి రూపం దాలుస్తుంది,
1: రూపం దాలుస్తుంది.
0: కానీ అగ్నితో కాంటాక్ట్ లో వచ్చే ఏ వస్తువు అయినా సరే రూప విహీనం అయిపోతుంది. అంటే మీ ఫైనల్ స్టేట్ ఏదైతే ఉందో మీ అగ్ని దానికి చూపించేస్తుంది అన్నమాట,
1: విభూతి
0: అయిపోతుంది. మీ నిజతత్వాన్ని తెలిపేదే అగ్ని.
1: అగ్ని
0: సో అందుకు స్వామి ఇప్పుడు మనం వేద పుష్పాంజలిని మనం దగ్గర పెట్టుకుని మనం చూస్తున్నాము, అక్కడ కూడా స్వామి కరెక్ట్ గా యజ్ఞగుండం ముందర అలా యజ్ఞ ప్రజ్వలన అవుతూ ఉంటే ఆ భగవంతుణ్ణి తెలుసుకున్నప్పుడు ఆ నిజతత్వం సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నామో మొత్తం అన్ని పటాపంచలైపోయి మనకి ఆనందంలో మనం ఉంటాం అన్నమాట.
1: ఒకటేంటంటే అగ్ని పుట్టినప్పుడు మన అగ్ని పుట్టింది అని ఆ స్వరూపం తెలుస్తుంది. రెండోది మనం ఏం చెప్పామంటే మన జ్ఞానం కలిగినప్పుడు జ్ఞానాగ్ని వల్ల అన్ని తొలగిపోయి మనకి మన నిజ స్వరూపం మనకి తెలుస్తుంది. మూడోది ఇంకోటి ఉంది. ఇప్పుడు మనం చీకట్లో ఉన్నాం అనుకో, తిమిరాంధకారం నుంచి వెళ్తున్నాం, పెద్ద అడవి నుంచి వెళ్తున్నాం, ఎక్కడ ఏముందో ఒక నెక్స్ట్ స్టెప్ లో ఏముందో తెలియదు. చిన్న అగ్గిపుల్ల వెలిగించి చిన్న కొవ్వెత్తులు చిన్న దీపం వెలిగిస్తే ఉన్న దారంతా మనకి క్లియర్గా తెలిసిపోతుంది. అందుకు అక్కడ కూడాను అంటే అగ్ని మనకి గమ్యమే కాకుండా అగ్ని మన వెళ్లే దారి కూడా మనకి చూపెట్టేది అగ్నివే. అందుకు మన జ్ఞాన స్వరూపమే కాకుండా జ్ఞానానికి మమ్మల్ని మనం తీసుకెళ్లేదు కూడా అగ్నివే. ఇంకా దీంట్లోని ఫస్ట్ స్టాంజా ఇప్పుడు చూస్తే జాతవేద విషయంలో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ లైన్ లోని ఈ శ్లోకంలోని అంటే ఆ జ్ఞాన స్వరూపమైన అగ్ని విషయం చెప్తున్నారు. దానికి మనం ఏం ఆఫర్ చేయాలి, మనం ఏం దానికి మనం ఆఫర్ చేయాలి అంటే సోమలత పిండి ఆఫర్ చేయాలి. సోమలత ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి తెస్తాం మనం? అంటే ఆ జ్ఞాన స్వరూపమైన భగవంతుడికి మనం ఆయన్ని మెప్పించాలి, ఆయన ఆనందపరచాలి అంటే సోమలత తేవాలంటే పిండాలంట. అది ఎక్కడ దొరుకుతుంది, మనం ఎలా పిండుతాం అంటే ఈ క్వశ్చన్ అందరికీ వస్తుంది కదా. మరి ఎక్కడో ఏదో ఏంటి మహర్షులు ఋషులు పెద్ద యాగాలు యజ్ఞాలు చేసినప్పుడు దేవతల దగ్గరికి వాళ్ళు ప్రార్థిస్తే వాళ్ళు సోమలత పంపించేవారు, అది వాళ్ళు చేసేవారు అన్ని. మనలాంటి వాళ్ళకి ఎక్కడ సోమలత దొరుకుతుంది అంటే స్వామికి అన్నిటికీ ఆన్సర్ స్వామి దగ్గర ఉన్నాయి. స్వామి చెప్తారు మన సింపుల్ థింగ్ బెండ్ ద బాడీ మెండ్ ద సెన్సెస్ అండ్ ద మైండ్. అంటే దీంట్లో మనకి హింట్ వచ్చింది కదా, ఎందుకంటే మన బాడీయే
0: మనల్ని మనం ఆఫర్ చేసుకోవాలి,
1: మనని పిండుకోవాలి సాధన తోటి.
0: అందుకే ఎంత చక్కగా స్వామి మనకి దసరా సందర్భాల్లో గ్రామ సేవకు పంపించడం, మనందరి చేత సేవ చేయించడము ఎంత అంటే ఒళ్ళు హూనమైపోయేటట్టు స్వామి పనిచేయించేవారు. అప్పుడు పనిచేసినప్పుడు ఒకటే దృష్టి ఉండేది అనమాట, అంటే స్వామి ఆనందపరచాలి.
1: కరెక్ట్.
0: అంటే యు ఆర్ మెండింగ్ ది సెన్సెస్ టువర్డ్స్ గాడ్.
1: గాడ్ బెండ్ ద బాడీ
0: కష్టపడుతున్నాం, మైండ్ ని డైరెక్ట్ చేస్తున్నాం,
1: మిగిలింది ఏంటి, స్వామి ఎప్పుడు ఎప్పుడు చెప్తారు స్వామి డిస్కోర్స్ లో రసో వై సహా, నేను రస స్వరూపంలో నీలో ఉన్నాను అని. ఆ రసం నాకు ఇయ్యి, ఎలా ఇవ్వాలి రసం అంటే సాధన చెయ్యి, పిండు నీ బాడీని నీ సెన్స్ని ఇంద్రియాలని అన్నింటి పిండు సాధన చెయ్యి, మిగిలి దాని నుంచి వచ్చే ఫలితం ఏదో అదే ఆ రసం, అది నేను ఆస్వాదిస్తాను.
0: అండ్ ఇంకొకటి, ఈ మనం ఈ దుర్గా సూక్తం గురించి చెప్తున్నాం కాబట్టి ప్రతి సూక్తానికి ప్రతి మంత్రానికి ఒక దేవత, అధిదేవత, ఒక ఛందస్సు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అందులో మనం అగ్నిదేవ మన దుర్గా సూక్తంకి ఏ విధంగా ఏ ఋషి మనకి ఇది ద్రష్టగా మనకి అందించారు, ఏ ఛందస్సులో ఉంటుంది, దీని వినియోగం ఏమిటి, అది కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది.
1: కాశ్యప మరీచ మహర్షి అంటారు ఆయన మనకి, అంటే ఆయనకి కనిపించింది, ఆయన మంత్రద్రష్ట, ఆయనకి ఆయన ధ్యానంలోని లేకపోతే ఆయన సమాధి స్థితిలోని ఆయనకి పైన అంటే దేవుడి నుంచి ఇది ఒకలాగా రివీల్ అయింది. అది రెండోది దేవత అగ్ని జాతవేద దేవత అంటే మళ్ళీ చూస్తారు ఇక్కడ దుర్గాదేవి అని అన్నది అగ్ని జాతవేద అంటున్నారు, ఎందుకంటే మనం చెప్పినట్టు ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ దుర్గాదేవి. మూడోది ఛందస్సు, మనకి ఛందస్సు ఉంటాయి అంటే ప్రతిది అది ఈ ప్రపంచంలోని ఒక
0: లయతో ఉంటుంది,
1: అంతా ఒక రిధం, ఒక లయం, ఏదో ఒక లయబద్ధంగా ఉంటుంది. అంటే మనం ఒక పొగల పొగలు రాత్రిను సీజన్స్ అను లేకపోతే వాటర్, మనం చిన్నప్పుడు చదువుకున్న వాటర్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, ఎన్ని సైకిల్స్ అన్నిటి మన దేహమే చూసుకో, చిన్నప్పుడు బాల్యము కౌమార్యము
0: అంటే ఈ మొత్తం సృష్టి అంతా ఒక ఒక ఒక లయంతో అన్నమాట.
1: అది భూమి సూర్యుడు చుట్టూ, భూమి చుట్టూ చంద్రుడు, సూర్యుడు మళ్ళీ మిల్కీవే గెలాక్సీలో చుట్టూ, అంటే అంతా ఒక లయంలో ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళేం చేశారంటే మహర్షులు, అంటే చాలా గొప్పవాళ్ళు మహర్షులు అంటే అందుకే వాళ్ళు మహర్షులు, వాళ్ళకి ఆ రిధం ఏంటో వాళ్ళకి తెలిసింది, వాళ్ళ ఆ ధ్యానంలోని ఆ సమాధి స్థితిలోని, దాన్ని ఎలాగైనా మళ్ళీ వాళ్ళకి పంపించాలి అని దాని యొక్క ఒక్క స్పెసిఫిక్ పాయింట్స్ లోని పెట్టారు. ఆ పాయింట్స్ లో పెట్టి దానికి ఆ మీటర్స్ అంటే ఆ ఎగ్జాక్ట్ ఫార్ములాస్ లోని ఆ వర్డ్స్ అలా పడితే దానికి అంత పవర్ఫుల్ మీనింగ్ వస్తుంది అని 7 meters లాంటి పెట్టారు. మరి గాయత్రి, ఉష్ణిక్, అనుష్ఠుప్, దృష్టుప్, బృహతి, జగ్ది, ఛందాగుంసి, ఈ 7 ఛందాలు. దాంట్లోని ఒక ఛందస్ దృష్టుప్ ఛందస్, దాంట్లోని దుర్గా సూక్తము ఆయనకి రివీల్ అయింది. నాలుగోది వినియోగం అన్నారు. వినియోగం అంటే దాన్ని ఎలా దీంతో మన దీన్ని మనం ఎలా వాడుకోవచ్చు, దీన్ని ఎలా మనం వినియోగించుకుంటే మనకి బెనిఫిట్ వస్తుంది.
0: ఎందుకంటే ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కళ్ళు దీనివల్ల నాకేమిటి బెనిఫిట్ అన్న ఆలోచనతోనే, ఒక రీజనింగ్ మైండ్ తోనే ప్రతి ఒక్కళ్ళు చూడటం జరుగుతుంది. సో యంగ్స్టర్స్ కూడా ఒక దుర్గా సూక్తం చాంట్ చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అన్న క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు. సో దీనికి ఒక చక్కని ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఇది జపే వినియోగ అన్న దీంతో, అంటే జపం చేసుకుంటే దీని యొక్క ఫలితం మనకి తెలుస్తుంది అంటారు,
1: బాగా దక్కుతుంది,
0: బాగా దక్కుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను భార్గవ్. మనకి వేద పురుష సప్తాజ్ఞాన యజ్ఞంలో విద్యార్థులందరికీ స్టేజ్ మీద కొంతమంది కూర్చొని చాంట్ చేసే అవకాశం స్వామి పక్కన దొరుకుతుంది. చాలా తపన ఉంటుంది ప్రతి
1: ఒక్కరికి
0: అక్కడికి వెళ్ళాలి అని. సో అలా నేను ఫస్ట్ యూజీలోనో సెకండ్ యూజీలోనో అప్పుడప్పుడే వేదం నేర్చుకుంటున్నాం. నేర్చుకుంటున్నప్పుడు రుద్రం ఫస్ట్ పారాగ్రాఫ్, ఈ సూక్తాలు, ఈ బేసిక్ మంత్రాస్ అన్ని నేర్చుకుంటాం అన్నమాట. సో చాలా ఆతృతగా ఫస్ట్ రోజు మొత్తం లైన్ లో అందరూ ప్రొసెషన్ లో వెళ్తూ స్టెప్స్ ఎక్కి స్టేజ్ మీదకి వెళ్ళిపోదామన్న ఆలోచనతో ఉన్నాం అన్నమాట. కానీ అక్కడ మాకు ఒక సార్, ఎవరైతే చాలా స్ట్రిక్ట్ గా ఉంటారైనా ఎవరు పైకి వెళ్ళాలి, ఎవరు కింద కూర్చోవాలి అన్న ఇది చేస్తారనమాట, డిసిప్లినరీ మెయింటెనెన్స్ చేస్తారు అక్కడ. మా బ్యాచ్ వచ్చేసరికి ఆయన ఆపేశారు మమ్మల్ని. ఆపేసి ఎవరికైతే మంచిగా మంత్రాలు వస్తాయో వాళ్ళందరినీ పైకి పంపించారు. ఎవరికైతే ఇంకా ఈ మంత్రాలు పట్టు రాలేదో వాళ్ళందరినీ మీరు ఇక్కడ కింద కూర్చోండి అని జెంట్ సైడ్ డీ పక్కన కూర్చోబెట్టి దుర్గా సూక్తం 108 times చాంట్ అన్నారు.
1: 108 సార్లు.
0: అదేంటి పైన కూర్చొని చాంట్ చేసే అవకాశం దొరకలేదు, కింద కూర్చొని ఇంతసేపు చాంట్ చేయడం ఏంటని. నువ్వు నమ్మవు భార్గవ్, ఆ 7 days లో 6 days మేము కిందనే కూర్చొని దుర్గా సూక్తం 108 times పారాయణం చేశాం.
1: అదొకటి వచ్చినప్పుడు ప్రాపర్ గా.
0: సో దాని ఫలితం ఒక్కసారి ఆ జపే వినియోగం చేసినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది అంటే ఆఖరి రోజు మా అందరిని పైన కూర్చోబెట్టారు. సో బేసికల్ గా ఒక మెట్టు పైకి ఎక్కించారు స్వామి. అంటే మాకు తెలియకుండానే స్వామి మనందరికీ కూడా ఒక త్రూ దట్ సర్ మమ్మల్ని ఆ జపంలోకి దింపారన్నమాట. సో స్వామి దగ్గర ఏది అకారణంగా జరిగే ప్రసక్తి లేదు. సో ఏదైనా సరే స్వామి క్రమంగా మనకి, స్వామి చెప్తారు కదా పదార్థాన్ని బట్టి ప్రయోగం ఉంటుందని చెప్పి, అప్పటికి మనకింకా పరిపక్వత రాలేదు, ఇంకా మనం స్టేజ్ మీదకి వెళ్లలేదు. ఫస్ట్ మీరు జపం చేయండిరా, ఆ తర్వాత నా సన్నిధిని పొందుదురు గాని అని చెప్పి
1: ఫలితంగా
0: ఇచ్చారనమాట.
1: అయితే ఇది ఇప్పుడు బాగా చెప్పావు. ఇది దీని నెక్స్ట్ ఫస్ట్ శ్లోకంలో నెక్స్ట్ లైన్కి మనం వెళ్ళామనుకో, దుర్గాని విశ్వామని చెప్పాం. అంటే మనకి కరిగే కష్టాలు, కరిగే ఆటంకాలు, వాటి నుంచి మన గట్టెక్కించడానికి చాలా ఉపయోగపడుతుంది. అందుకే అదొకటి. ఇంకోటి ఏంటి, దుర్గాని సనః ప్రషతి దుర్గాని విశ్వ నావే వసింధుం దురితాత్యగ్నిహి. అంటే మళ్ళీ అగ్నినే అడుగుతున్నాం మనం. అంటే నావేవ ఏవ సింధుం అంటే ఎలాగైతే ఒక నావ
0: మనల్ని ఈ సాగరాన్ని
1: దాటిస్తుందో
0: అదే విధంగా అగ్నిదేవుణ్ణి మనం ఈ కష్టాల నుంచి గట్టెక్కించమని అడుగుతున్నాం అన్నమాట.
1: కానీ దీంట్లో ఒక ముఖ్యమైన లెసన్ మనం నేర్చుకున్నాం ఏంటంటే, ఇప్పుడు గట్టెక్కించు అని మనం కూర్చోకూడదు. స్వామి ఇప్పుడు చెప్తారు గట్టెక్కించు, నువ్వు నీ జాగాలో కూర్చుని నువ్వు పని చేయకపోతే, నువ్వు నీ ప్రయత్నం చేయకపోతే దేవుడు కూడా వచ్చి నీకు హెల్ప్ చేయడు. అంతే ఒక మంచి ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ టైం చదువుతుంటే తెలిసింది. ఇప్పుడు ఒక ఆయన ఎవరైనా ఒక మనిషి వెళ్లి, నేను సముద్రం దగ్గరికి వెళ్ళి నించుని సముద్రం అలలు తగ్గిన తర్వాతే నేను స్నానం చేస్తాను, అలా వెయిట్ చేస్తుంటే వాడు జీవితాంతం వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఆ ఛాన్స్ దొరకదు, స్నానం చేసే ఛాన్స్ దొరకదు. అలాగా మనం ఈ జీవితంలోకి అలలు వస్తున్నాయని భయపడకుండా దైవనామం మన మదిలో ఉంచుకుని, అంటే జస్ట్ వెళ్ళిపోవాలి, ముందుకెళ్ళాలి. ముందుకెళ్లిన తర్వాత ఆ దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. ఆ భావంతో వెళ్ళి స్నానం చేసుకుని వచ్చేవాళ్ళు. కానీ అలలు తగ్గిన తర్వాత స్నానం చేస్తానంటే అది ఎప్పుడు జరగదు.
0: నువ్వు చెప్తూ ఉంటే స్వామి చాలా చమత్కారంగా ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నువ్వు భగవంతుడు వస్తాడు భగవంతుడు వస్తాడు అని చెప్తూ నీ బాధ్యతను నిర్వర్తించకుండా ఉంటే ఎలా అన్న దానికి నిర్వచనంగా స్వామి చెప్తారు. ఒకవేళ నీ ముందు ప్లేట్ లో మసాలా దోశ ఉన్నదనుకో, దాని మసాలా దోశ మసాలా దోశ మసాలా దోశ అంటే మసాలా దోశ నీకు వెళ్తుందా? వెళ్ళదు కదా, నువ్వు దాన్ని ఆస్వాదించలేవు కదా అని చెప్తూ స్వామి ఎంత అద్భుతంగా చెప్తారంటే, ఆ మసాలా దోశ మీద చేయి పెట్టాలి, దాన్ని త్రుంచాలి, దాన్ని నోట్లో తొయ్యాలి, దాన్ని నవలాలి, అప్పుడు దాన్ని ఆస్వాదించాలి, అప్పుడు దాని రుచి ఏంటో తెలుస్తుంది. అంతేగాని దాన్ని చూస్తూ ఉంటే నీకు ఆ రుచి ఎలా తెలుస్తుంది? సో దీనికి చక్కగా స్వామి, మన జీవితం అనేది ఒక పూల పాన్పు కాదు, కష్టాలు తప్పకుండా ఎదురవుతాయి అన్న బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకుంటే మన జీవితం చాలా సాఫీగా సాగుతుంది.
1: అది స్వామి చాలా ముందే క్లియర్ చేస్తారు. ఎందుకంటే జనరల్లీ క్వశ్చన్స్ మీరు ఆ రోజు ప్రోగ్రామ్ చెప్పారు, దుర్గా సూక్తం చెప్పండి అన్నారు, నేను కొంచెం దుర్గా సూక్తం చెప్తున్నాను, అయినా కష్టాలు వస్తున్నాయి అని ఎవరు అనుకోకూడదు.
0: అవును,
1: కష్టాలు వస్తాయి, కష్టాలని ఫేస్ చేస్తూ దుర్గా సూక్తం చదువుకో, అప్పుడు మీకు దాని నుంచి గట్టెక్కించడానికి స్వామి హెల్ప్
0: చేస్తుంది. సో దానికి స్వామి సింపుల్ గా మనకి ఆ 4 F's అనేది అందించారు. ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్,
1: ఫైట్ టిల్ ది ఎండ్, ఫినిష్ ది గేమ్. అందుకే అంటే ఇప్పుడు ఒకలాగా దుర్గా సూక్తము ఈ 4 F's చాలా దగ్గరగా ఉన్నాయి కదా.
0: అది అదే స్వామి దుర్గా సూక్తాన్ని సింప్లిఫై చేసి మనకి 4 F's గా ఇచ్చేసారు అన్నమాట.
1: కరెక్ట్, చాలా బాగా చెప్పారు. అయితే అందుకు ఇప్పుడు ఆ నావ మన దాటిస్తుంది. నువ్వు చెప్పినట్లాగా మసాలా దోశ చేయి వెళ్ళాలి, దాన్ని త్రుంచాలి, నోట్లో పెట్టుకోవాలి. అలాగ ఆ నావ మీదకి వెళ్ళి ఎక్కాలి కదా, ఎక్కే ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నం మన వైపు నుంచి మన మనిషి ప్రయత్నం ఉండాలి. మనకి కావాలంటే మనకి దుర్గా సూక్తం అనేది మనకు తప్పకుండా సహాయం చేస్తుంది. అందుకు దుర్గా సూక్తం లాంటివి మంత్రాలు మనం చెప్తూ ఉండాలి. అందుకు ఇది మెయిన్లీ ఎసెన్స్ ఆఫ్ ద ఫస్ట్ శ్లోకం తీసుకున్నది. ఇప్పుడు సెకండ్ శ్లోకానికి వెళ్ళామనుకో, తాం అగ్నివర్ణ తపసా జ్వలంతి వైరోచని కర్మ ఫలేషు జుష్టాం. ఇప్పుడు ఇది ఆల్రెడీ దుర్గాదేవి కూడా చెప్పింది, ఏదో నువ్వు ఇక్కడ కూర్చుని నేనేమి చెయ్యను, నువ్వు నాకన్నీ ఇచ్చి అంటే అది కుదరదు, నేనేమిటో ముందు నేనేంటో నేను చెప్తున్నాను. అగ్నివర్ణం తపసా జ్వలంతి అంటే నేను తపస్సుతో జ్వలించిస్తున్నాను, అందుకు నీకేమైనా కావాలనే తపస్సు తప్పకుండా చెయ్యాలి, చేయక తప్పదు అంతే. దీనికి రెండు గమ్మత్తైన పేర్లు ఉన్నాయి అమ్మవారికి. ఒకటి ఏమంటావు, ఉమా, అందరికి తెలుసు ఉమా ఒక పేరు, రెండోది అపర్ణ. ఈ రెండు అంటే నిరూపిస్తాయి అమ్మవారు దుర్గా దుర్గాదేవి ఏమిటో అని. అంటే ఇప్పుడు ఆ స్టోరీ ఏంటంటే పార్వతీదేవి శివుడిని వరించడానికి తపస్సు చేస్తుంది. తపస్సు ఇలాంటి తపస్సు కాదు,
0: ఘోరమైనటువంటి తపస్సు,
1: ఘోరమైన తపస్సు చేస్తుంది. అయితే అప్పుడు ఒకసారి పార్వతీదేవి అమ్మ అమ్మ అమ్మ హృదయం కదా, వాత్సల్యం, ఒకసారి వచ్చి మైనావతి అన్న పేరు వచ్చి ఒకసారి చూడడానికి వస్తుంది. ఏం చేస్తుంది మాకు మా కూతురు ఏం చేస్తుందని వచ్చి చూసేసరికి ఆమె చేసిన ఆ కఠిన తపస్సులు చూసి భయపడిపోతుంది. ఊ మా అంటుంది, ఊ అంటే అమ్మో, మా అంటే వద్దు, మా సంస్కృతంలో మా అంటే వద్దు, మా ఫలేషు కదాచన అంటారు కదా, అందుకు అది చూసి ఆ బాధ ఎలా కలుగుతుందంటే దాంతో ఉమా అనే వర్డ్ వస్తుంది. అందుకు అమ్మవారికి ఉమా అనే పేరు వచ్చింది. అంటే ఇది మనం ఎందుకు చెప్తున్నామంటే తపస్సు ఎవరైతే తపస్సు చేస్తారో అలాంటి తపస్సు చేసిన అమ్మవారు, అందుకు ఆ పేరు ఉమా అని వచ్చింది. అందుకు మనకు కూడా ఏమైనా సాధించాలి ఏమైనా చేయాలి అంటే తపస్సు తప్పనిసరిగా చేయాలి మనం, ఏ విషయంలోనైనా. రెండో పేరు అపర్ణ అంటే ఆ ఒకనొక సమయంలో ఏంటంటే తపస్సు చేస్తుంటే కూడా శివుడు ప్రత్యక్ష అవుడు అనుగ్రహించాడు. అప్పుడు అన్ని తక్కిన విధాలమైన ఏ తిండి కూడా మానేసి జస్ట్ అంటే అడవిలో ఆకులు కింద పడిపోతాయి కదా, డ్రై ఆకులు పడిపోతాయి, అవి తింటూ బతుకుతుంది. అయినా కూడా శివుడు ప్రత్యక్ష అవుడు అప్పుడు ఆకులు కూడా తినడం మానేసి తపస్సు చేస్తుంది. ఆ తపస్సు ఎంతలా జ్వలిస్తుందంటే అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. దాని తర్వాత స్టోరీ ఉంది, ఎందుకు నీగా ఆడెందుకు శ్మశానంలో కూర్చునేవాడు అని అవన్నీ టెస్ట్ చేస్తాడు. కానీ పర్ణాలు అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేయడం మొదలెట్టింది కదా, అందుకు అపర్ణ అనే పేరు. అందుకు అప్పుడే ముందరే చెప్పేసింది, క్లియర్ చేసింది అమ్మవారు, అగ్నివర్ణం తపసా జ్వలంతి అంటే అగ్నివర్ణం నా వర్ణం అగ్ని లాంటిది, ఎందుకంటే నేను తపస్సు చేసి జ్వలించాను. అందుకు మీకు కావాలి అంటే ఏవైనా మీరు సాధించాలి, ఏవైనా మీరు కష్టాల నుంచి పైకి రావాలి అంటే ఒక తపస్సు తప్పకుండా ఉండాలి, అంటే మీ వైపు నుంచి చేష్ట తప్పకుండా ఉండాలి.
0: అంటే ఆ తపస్సు ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం జాగ్రత్తగా చేయవలసినటువంటి విషయం. ఇక్కడ భార్గవ్ నీకు గుర్తుందా, మనం అందరం వేదం గ్రూప్ అందరూ కలిసి మత్తూరు అనే గ్రామానికి
1: వెళ్ళాం.
0: మత్తూరు అనే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఇంట్లోని నిత్య అగ్నిహోత్రి జరుగుతూనే ఉంటుంది అన్నమాట. వెళ్లి వాళ్లతో మాట్లాడినప్పుడు సంభాషించినప్పుడు వాళ్ళు ఎంత చక్కనైనటువంటి విషయం చెప్పారంటే, ఎందుకు మీరు ఈ నిత్య అగ్నిహోత్రం చేస్తున్నారు అంటే, చూడండి ప్రపంచ శాంతి కోసం ఈ విశ్వమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని చెప్తూ అని భావిస్తూ అని కోరుకుంటూ మేము నిత్యం ఇంట్లో ఈ అగ్నిహోత్రాన్ని వెలిగిస్తుంటాం. అంటే మనం చేసే తపస్సు నిస్వార్థంగా ఉండాలి, అది సర్వుల శ్రేయస్సు కోసం ఉపయోగపడేదిగా ఉండాలి. సో అలాంటప్పుడు తప్పకుండా భగవంతుడు దానికి చాలా ప్రీతిపాత్రుడై మనకి ఆ ఫలితాన్ని అందిస్తాడనమాట.
1: అదే ఇప్పుడు చెప్పింది ఎగ్జాక్ట్ ఈ సెంటెన్స్ లోనే, ఈ శ్లోకంలోనే తామగ్నివర్ నామ తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు, అంటే నువ్వు చేసిన కర్మాలు ఎలా కర్మలు చేస్తావో దానికి ఫలం నేను ఇస్తాను కదా, నేను ఉన్నాను, నువ్వు నీ కర్మలు ప్రాపర్ గా చెయ్యి, కర్మ ఫలం ఇచ్చేది నేనే, నేను చూసుకుంటాను అని దుర్గా అమ్మ చెప్తున్నది ఈ విషయం.
0: దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతర సితర సే నమః
1: అంటే మళ్ళీ అందుకు అలాంటి దుర్గాదేవి నేను మీ శరణానికి వస్తున్నాను అంటే శరణాగతిగా నన్ను అలాగా ఇక్కడ ఇంకో మంచి ఉపమా ఇచ్చారు ఏంటంటే సుతర సితర సే నమః అంటే ఎలాగైతే ఒక మంచి ఈతగాడు చాలా ఫాస్ట్ గా ఈదుకుంటూ నదేనా ఏదైనా దాటిస్తాడు, అలాగా నువ్వు అలాంటి దానివి, నువ్వు మమ్మల్ని అంత బాగా ఈది మమ్మల్ని తీసుకెళ్ళిపో అటువైపు, అంటే ఆ గట్టెక్కించి మమ్మల్ని ఇక్కడి నుంచి ఆ అటువైపు ఒడ్డుకు తీసుకెళ్ళిపో, సుతర సితర సే నమః అంటే అలా తీసుకెళ్లే ఆ అమ్మవారికి నా నమస్కారములు అని కూడా ఒక మీనింగ్ వస్తుంది ఇంట్లో. అందుకు దీంట్లో మనం రెండు మూడు విషయాలు చాలా ముఖ్యంగా మనకు తెలుస్తున్నాయి. ఫస్ట్ టూ వర్సెస్ చూస్తే ఒకటి ఏంటంటే దుర్గాని విశ్వ అంటే కష్టాల నుంచి గట్టెక్కించు, రెండోది ఏంటంటే నావైవ సింధు అక్కడ ఎలా ఒక భవసాగరాన్ని దాటిన నావాయి, నావ కాకపోతే స్విమ్ చేస్తే నన్ను. అంటే కొంతమంది ఏంటంటే ఎవరన్నా బై ఛాన్స్ మన పల్లెలో ఎక్కడైనా బై ఛాన్స్ ఎవరన్నా వెళ్లి ఒక ఇది ఎప్పుడైనా నీళ్ళలో ఎక్కడైనా కొంచెం మునిగిపోతుంటే బాగా ఈ గజ ఈతగాళ్ళు అంటారు, వాళ్ళు వస్తారు కిందకి దింపు పట్టుకుని తీసుకుని పిలక పట్టుకుని పైకి వచ్చిస్తారు. అలాగా నావ కాకపోయినా నేను భవసాగరంలో మునిగిపోతుంటే నువ్వు వచ్చి నన్ను పట్టుకుని నన్ను తీసుకెళ్లి నన్ను హెల్ప్ చేయి నన్ను అని చెప్తుంది.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను భార్గవ్. ఇది రాణిమ్మ గారని చెప్పి స్వామి భక్తురాలు, రాణి సుబ్రహ్మణ్యం ఆవిడ పేరు. 1950 నుంచి స్వామి దగ్గర ఉన్నటువంటి ధన్యురాలు ఆవిడ. ఆవిడకి జీవితంలో ఎన్నో కష్టాలు అన్నమాట. అంటే ఆ కష్టాల ఆధారంగానే స్వామి దగ్గరికి ఆవిడ రాగలిగారు. సో వచ్చినప్పుడు స్వామి ఆవిడకి ఒక యునిక్ బ్లెస్సింగ్ ఇచ్చారనమాట. ఇది చాలా వింతగా ఉంటుంది ఈ బ్లెస్సింగ్. ఏమిటి అంటే, నువ్వు కష్టాలు వస్తాయి నీకు, ఓకే, ఆ కష్టాల్లో నీతో పాటు నేను ఉంటాను అన్న ధైర్యం స్వామి ఆవిడకి ఇచ్చి ఒకటి చెప్తారు, నువ్వు గుర్తుంచుకో నువ్వు చూసే ప్రపంచం అంతా అది ఒక మిథ్య, ఇట్స్ అ డ్రీమ్.
1: ఓకే,
0: నేను నీకు ఇచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే ఇదంతా డ్రీమ్, ఇదంతా ఒక మిథ్య అని నీకు రియలైజ్ అయ్యే ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నానన్నారు స్వామి. అంటే నువ్వు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది వెళ్ళిపోతుంది ఆగదు అన్న జ్ఞానం నీకు ఎప్పుడైతే వచ్చిందో నీకు అది నిన్ను ఎఫెక్ట్ చేయదు. అది అంటే ద్వంద్వాలకి మనం అతీతంగా వెళ్ళిపోతున్నాం అప్పుడు. సో ఇంతకన్నా మనం ఫస్ట్ లో జాతవేద చెప్పినప్పుడు ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే ఆ స్పార్క్ వచ్చిందో అంతే, యూఆర్ రియలైజ్డ్.
1: మరి దాని తర్వాత
0: ఏం ఉండదు. సో ఇదే విధంగా ఈవెన్ మనం కస్తూరి గారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే, కస్తూరి గారి కొడుకు చనిపోయినప్పుడు అంటే ఏ లెవెల్ ఆఫ్ ద్వంద్వాలకు అతీతంగా వాళ్ళు వెళ్తారనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ జ్ఞానం వస్తేనే మీకు ఆ అండర్స్టాండింగ్ వస్తుంది లైఫ్ పట్ల. వాళ్ళ అబ్బాయి చనిపోయినప్పుడు ఆయన అసలు దుఃఖించలేదంట. ఆయన అన్నారు, భక్తులందరితో చెప్పారు, ఏం సార్ మీరు మీకు దుఃఖంగా లేదా అంటే, లేదు, మనందరం జీవితం అనే ఈ ట్రైన్ లో కో ప్యాసెంజర్స్, అందరం కలిసి ప్రయాణం చేస్తున్నాము. ఆ అబ్బాయి స్టేషన్ వచ్చింది, తను దిగిపోయాడు, నా స్టేషన్ వచ్చినప్పుడు నేను దిగిపోతాను అన్నారంట. అంతేకాకుండా అతన్ని చితి మీద పెట్టినప్పుడు ఆయన ఎంతో శ్రద్ధగా ప్రార్థిస్తూ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పారంట. అంటే ఏ విధంగా జీవాత్మ పరమాత్మలో అనుసంధానం అయిపోతుందో ఆ తత్వం ఆయనకి అప్పుడు కనిపించింది. అంతేగాని భౌతికంగా ఉన్న ఆయన కొడుకు చనిపోయాడు అన్న ఆలోచన ఆయనకి లేదు. అంటే నీకు జ్ఞానం, ఆ పరిపక్వత ఎప్పుడైతే వచ్చిందో, ఆ జ్ఞాన జ్యోతి వెలుగుతుందో, అప్పుడే ఇలాంటి సంఘటనలు మనకి జీవితంలో ఎదురవుతాయి.
1: చాలా బాగుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మూడో దానికి వెళ్తే,
0: ఆ

0: అంటే దీంట్లో కూడాను ఫస్ట్ మళ్ళీ మళ్ళీ దుర్గా అని విశ్వ, మళ్ళీ ఓ అగ్నిదేవ మమ్మల్ని కష్టాలు మన ఆటంకాల నుంచి నన్ను గట్టెక్కించు అని అడిగిన తర్వాత నువ్వు చెప్పాను, ముందు చెప్పావు కదా మత్తూరు, మత్తూరు గ్రామ ఎగ్జాంపుల్ ఇచ్చావు నువ్వు. అంటే సమస్త లోకా సుఖనుభవంతో కూడా అమ్మ స్వామి చెప్తారు ఎప్పుడు. అంటే ఇప్పుడు అది ఒకటే, నన్ను గట్టించెక్కించడం నా కోసం చూసుకోవడం అనే కాదు, ఎందుకంటే దీంట్లో ఇంకో విషయం కూడా వస్తుంది. అంటే సంస్కృతం పరంగా కూడా చూస్తే సనః పరిషదతి దుర్గాని విశ్వ అని అక్కడ వస్తుంది. నహ అంటే నేను ఒక్కడనే కాదు, మనము అని అర్థం. మనము అంటే మనకు వేదం మంత్రాల్లో ఎప్పుడు నేను అనే వర్డ్ ఎక్కువ ఉండదు, మనము ఎప్పుడు సమష్టి స్వరూపం. అంటే ఎప్పుడు నేను అన్న కాకుండా ఎప్పుడు మనము అనే భావం ఎక్కువ ఉంటుంది దీంట్లో కూడాను. నెక్స్ట్ పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వి భవా తోకాయచనయాయ సంయో. అంటే పూహ్ అంటే ఒక విధంగా నా టౌన్, నేనుండే గ్రామం, నేనుండే ఊరు, అదొకటి. నా ఊరు బాగుండాలి. పృథ్వీ అంటే, పృథ్వీ అంటే మన మన ధర, మన భూమాత. మాతల్లో ఒక మాత అని చెప్పే భూమాత. భూమాత బాగుండాలి అంటే భూమాత మనకి కష్టాలు అంటే భూకంపాలు, లేకపోతే కరువు కాటకాలు, లేకపోతే వరదలు, అలాంటి కష్టాలు లేకుండా
1: వచ్చినటువంటి ఈ కరోనా
0: ఇలాంటివన్నీ లేకుండా ఉండాలి. అంటే నా కోసమే కాదు మన అందరి కోసమని ప్రార్థన చేస్తారు మహర్షి. అది రెండో విషయం. మూడోది బహుళాన ఉర్వి అంటే, అంటే అందరికీ ఎంత కావాలి, సుభిక్షంగా ఉండాలి. అంటే మనకి మనకి ఏం కావాలో, మనకి ధాన్యాలు, మనకి తిండి వస్తువులు, అది కాకుండా మనకి పాలు పెరుగు ఇవన్నీ అన్ని బాగా పుష్కలంగా సమృద్ధిగా ఉండాలి. అది ఇది ఇది ఒక మీనింగ్. రెండో మీనింగ్ పూహు అంటే స్వామి ఇప్పుడు చెప్తారు, ఈ మన దేహము నవద్వారాలు కలిగిన ఒక ఒక టౌన్, ఒక ఊరు, ఒక ఊరు అని చెప్తారు స్వామి. అందుకు పూహు అంటే అదే కాకుండా ఈ దేహం, ఈ పురం కూడా బాగుండాలి. ఎందుకంటే ఈ పురం వల్లే, ఈ పురం అంటే ఈ పురమే మనకి నావ తీసుకెళ్ళడానికి, దీంతో మనం సాధన చేస్తాం. దీన్ని మన పిండే
1: సోమరసం ఉందో
0: అది
1: దాన్ని మనం
0: ఆఫర్ చేస్తాం. అది రెండోది. నువ్వు అంటే ఇప్పుడు పృథ్వీ అన్నప్పుడు స్వామి ఒక పోయం బాగా చెప్తారు, నువ్వు గుర్తుందో లేదా,
1: సత్యధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు జీవా అంటూ

0: యత్న ప్రయత్నముల్ మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము.
1: ఇంకోటి కూడా చెప్తారు, హృదయ భూములు సాగు చేయండి
0: మంచి మనక గుణములే ఎద్దుల్.
1: స్వామి స్వయంగా రాసిన పాట ఇది. అంటే స్వామి ఇక్కడ పృథ్వీ భూమి అంటే ఏం చెప్తున్నారంటే మన హృదయ భూములు సాగు చేయాలి. అంటే భూమి అంటే మన భౌతికమైన భూమే కాదు, హృదయ భూములు కూడా సాగు చేయాలి. దాన్ని
0: దేంతో అంటే గుణాలనే ఎద్దులతో మనల్ని ఆ హృదయ భూమిని సాగు చేయాలి అని
1: దాంట్లో ప్రేమ పెంపొందించాలి. అందుకు అది కూడా ఒక ముఖ్యమైన విషయం. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఎప్పుడు చెప్తారు ఏంటంటే భవా తోకాయ తనయాయ శంయోహ. శంయోహ అంటే శం అంటే శంకరాలాగ, అంత మంచి తయోరావృణీమహ అలా. శం అంటే ఇప్పుడు మంచి కలగా కాక అందరికీ అని. అంటే దీంట్లో తోకాయ తనయాయ అంటే మా అంటే సన్స్ కొడుకులు మనవళ్ళు మనవరాళ్ళు కూతుర్లు అందరూ బాగుండాలి అని. కానీ దీంట్లో మళ్ళీ స్వామికి స్వామి ఎప్పుడు చెప్తారు అన్నిట్లోనే అంతరార్థం ఉండదు. అంటే స్వామి దగ్గర చెప్పారు కొడుకు సన్ అంటే భౌతికమైన సన్ కాదు, సన్ అంటే జ్ఞానం. డాటర్ కూతురు అంటే పుత్రి, పుత్రి అంటే భౌతికమైన పుత్రి కాదు, పుత్రి అంటే ప్రేమ. స్వామి చెప్తారు ఇవన్నీ. అందుకు ఇవన్నీ కూడా నాలోని వర్ధిల్లుగాక అని ప్రేయర్ కూడా ఉంది దీంట్లో.
0: ఇందాక నువ్వు చెప్తున్నావు కదా మా ఊరు అంతా సుభిక్షంగా ఉండాలి అంటుంటే నాకు ఒక చక్కని ఉదాహరణ గుర్తొస్తుంది. అంటే స్వామి ఆ జగన్మాత మన జీవితంలో అడుగుపెట్టిన తర్వాత ఆ పరిణామం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక చిన్న ఉదాహరణ. వడ్లమూరు అనే ఒక గ్రామం ఉంది, అది తూర్పుగోదావరి జిల్లాలో. స్వామి కూడా ఆ ఊరికి వెళ్లి ఊరికి స్వామి మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఆ ఊరి పరిస్థితి ఎలా ఉన్నది అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒకసారి పంట వేస్తే అది వస్తుందో రాదో అన్న పరిస్థితి ఆ సందర్భంలో ఉండేదన్నమాట. స్వామి ఆ ఊరిలోకి అడుగు పెట్టిన తర్వాత అది ఏ విధంగా రూపు మారిపోయిందంటే దానిది సస్యశ్యామలం అయిపోయింది మొత్తం అంతా. అంతేకాకుండా చాలా ఆధ్యాత్మికంగా ఆ ఇది పురోగతి చెందిందన్నమాట. సో దీని గురించి మనం వడ్లమూరు సత్యసాయి సేవా సమితి యొక్క కన్వీనర్ గారు ఏం చెప్తారో ఒకసారి ఆయన మాటల్లో విందాం. స్వామి అడుగు పెట్టిన తర్వాత ఈ మందిరం వెలిసిన తర్వాత ఈ ఊర్లో కలిగినటువంటి ఆర్థికంగా కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి అభివృద్ధి ఏ విధంగా ఉంది, వచ్చిన మార్పులేంటి?
2: మొట్టమొదట నేను ఆర్థికంగా జరిగిన అభివృద్ధి చెప్తాను, ఆ తర్వాత ఆధ్యాత్మిక పురోగతి చెప్పుకుందాం. అంతకుముందు 1969కి ముందు ఒక సంవత్సరం వరి పంట పండితే మళ్లీ సంవత్సరం జొన్న చేలు చల్లివరటండి. ఇక్కడ వరి పంట లేక జొన్న పండిదండి, దాంతో కాలం వెళ్లబుచ్చేవారు. మధ్య మధ్యలో ఒక సంవత్సరం జొన్న ఒక సంవత్సరం వరి ఇలాగే కాలం వెళ్లబుచ్చే పరిస్థితుల్లో 1968లో కూడా జొన్న చేలు చల్లిరటండి ఇక్కడ. ఆ తర్వాత మళ్లీ ఇక్కడ స్వామి అడుగు పెట్టిన తర్వాత మళ్లీ జొన్న చేలు అన్న ప్రసక్తి లేకుండా ఈవేళ వరకు కూడా పంటలు పండుతానే ఉన్నాయి. గత 25 సంవత్సరాల నుంచి రెండో పంట కూడా వరి,
0: రెండో పంట
2: పుష్కలంగా రెండో పంట కూడా వరి పండుతా ఉంది. అప్పటికై ఆ సమయంలో ఇంచుమించి అందరూ ఊళ్ళో ఉన్న రైతాంగం అంతా కూడా చిన్న చిన్న కమతాలుగానే ఉన్నాయి. ఈవేళ ఆర్థికంగా కూడా భగవంతుడి దయవల్ల స్వామి దయవల్ల ఈవేళ ఎవ్వరికి ఏ లోటు లేకుండా పుష్కలంగా రెండు పంటలు పండుతా వరి పంట, మూడో పంట కూడా చెరుకు పండుతుంది, మధ్యలో పల్సస్ వేస్తా ఉన్నారు. ఆ రకంగా ఒక్క ఎకరం కూడా పండలేదు అన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పుష్కలమైన పంటతోటి ఈవేళ వరకు కూడా ఈ గ్రామం నడుస్తూ ఉంది. ఆ పంట పండితేనే కదా ఆర్థికంగా కూడా రైతులకు డబ్బులు వచ్చేది. ఇది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత గ్రామం అయినందువల్ల అందరికీ కూడా ఆర్థికంగా పురోగతి కలిగింది. ఎంతో కొంత పొలాలు కొనుక్కున్నారు, ఆర్థికంగా అందరూ కూడా పురోగతి సాధించారు. ఎవరికి ఏ లోటు లేకుండానే ఉందండి ఇప్పటి వరకు. ఇక రెండోది ఆధ్యాత్మిక పురోగతి. అప్పటి వరకు అచ్చన అంటే కూడా తెలియదు, షోడశోపచారాలంటే తెలియదు. తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్లందరినీ కూడా ఈవేళ అచ్చన అంటే తెలియని వాళ్ళు కూడా వేద పారాయణ చేసి వేదంలో అత్యంత మహిమాన్వితమైన రుద్రం కూడా పారాయణ చేసి స్థాయికి అందులోని ప్రధానంగా బ్రాహ్మణేతరులు స్త్రీలు కూడా ఈ రుద్రపారాయణ చేసి గత 14 సంవత్సరాలుగా స్వామి మందిరంలో ప్రతినిత్యం నిత్యార్చన చేస్తా రుద్రపారాయణ చేస్తా ఏకాదశి రుద్రాలు మొన్నే గత నవంబర్ నెలలో కూడా మహారుద్రం కూడా చేశాం ఇదే ప్రదేశంలో. ఇంత పురోగతి సాధించాము అంటే స్వామి ఇక్కడ అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల కాదండి, స్వామి అనుగ్రహం పుష్కలంగా ఉన్నందువల్ల ఈ ఆధ్యాత్మిక పురోగతి కూడా. ఒక రకంగా ఈ వేళ చెప్పాలంటే వాళ్ళందరికీ కూడా ఎంతో మంది కంటే కూడా ఈ వేళ ఈ గ్రామంలో ఉన్న మహిళలు చాలా ముందున్నారు. ఆధ్యాత్మికంగా వేద పారాయణ చేయడం అంటే సామాన్యమైన విషయం ఏం కాదండి. దీని పేరు సత్యసాయి విహారని పెట్టారు. స్వామి ఇక్కడ విహరిస్తా ఉన్నట్టు ఎన్నో అనుభూతులు, అందరూ ఎంతో మంది పొందిన అనుభూతులు. అందులోని స్వామి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర స్వరూపం. ఎన్నోసార్లు అమ్మవారిగా గజ్జెలు కట్టుకుని లలితా సహస్రనామంలో సింజాన మణిమంజీర మండిత స్త్రీ పదాంబుజ అని ఒక నామం ఉంటది, అమ్మవారు కాళ్ళకున్న గజ్జెల్ని వర్ణిస్తానే. అదే శబ్దం ఇక్కడున్న ఆడవాళ్లు మగవాళ్లు ఎంతో మంది విని తరించారు ఇక్కడ.
0: మరి ఆ దుర్గాదేవి సస్యశ్యామలం, మన హృదయాన్ని సస్యశ్యామలం చేయగలిగినటువంటి ఆ అమ్మవారిని, ఆ సాయి జగన్మాతను మనం ఈ మొట్టమొదటి రోజు దుర్గాదేవిగా మనం కొలుచుకునే అవకాశం దొరికింది. మరి భార్గవ్, ఇంతటితో మొట్టమొదటి రోజు కార్యక్రమాన్ని వేదాలలో జగన్మాత తత్వం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. రెండవ రోజు అనగా రేపు మనం తరువాతి మూడు శ్లోకాలు మనం చదువుకుని దాని అర్థం, అంతరార్థం, మన జీవితంలో ఏ విధంగా దాన్ని అన్వయించుకోవచ్చు అనే విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వేదాలలో జగన్మాత తత్వం రెండవ రోజు కార్యక్రమంలో మనం రేపు కలుసుకుందాం. అంతవరకు సాయిరాం.

ఇంతవరకు మీరు శరన్నవరాత్రుల సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం మీకోసం అందిస్తున్న ప్రత్యేక శీర్షిక వేదాలలో జగన్మాత తత్వంలో భాగంగా దుర్గా సూక్తం వివరణ మొదటి భాగాన్ని విన్నారు. దుర్గా సూక్తం వివరణ రెండో భాగంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రులలో ప్రతి క్షణం ఎంతో దివ్యమైనది, అమృతతుల్యమైనది. అంతేకాదు, భగవదనుగ్రహాన్ని శీఘ్రంగా పొందటానికి, తద్వారా జ్ఞాన సముపార్జనకు ఎంతో యోగ్యమైంది కూడా. భగవంతుడు తన సందేశం ద్వారా జ్ఞానబోధ సల్పి మనల్ని ఉద్ధరించటానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాడు. యుగధర్మాలు మారినా, అవతార రూపనామాలు వేరువేరుగా ఉన్నా, వారి సందేశం మాత్రం ఒక్కటే. భగవంతుడు, భగవత్ సందేశం వేరువేరు కాదు. కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించటం అంటే భగవత్ సందేశాన్ని ఆచరించడమే అని మన భగవాన్ అన్నారు. ఈ సంవత్సరం సత్యసాయినాథుని పూర్వ అవతారమైన షిరిడీ సాయినాథుని శత సంవత్సర ఆరాధనా మహోత్సవం. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం. భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ 9 భాగాలుగా ఈ శీర్షికను మీకు అందిస్తున్నాం. వినండి అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో మొదటి భాగం.

0: ಸಾಯೀಶ್ವರಾಯ ವಿದ್ಮಹೇ ಸತ್ಯದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನ ಸರ್ವ ಪ್ರಚೋದಯಾತ್. ರೇಡಿಯೋ ಸಾಯಿ ಶ್ರೋತಲಂದರಿಕೀ ಈನಾಟಿ ದಸರಾ ಪರ್ವದಿನ ಶುಭಾಕಾಂಕ್ಷಲು ತಲುಪುಕುಂಟೂ ರೇಡಿಯೋ సాయి తెలుగు బృందం అందించేటటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని శ్రీకృష్ణ భగవానుల వారు భగవద్గీతలో ప్రపంచానికి ఈ విధంగా పేర్కొన్నారు. అవతార పురుషుడు భూమి మీదకి వచ్చి జనుల్ని ఉద్ధరించడానికి యుగయుగాలకి అవతరిస్తానని వాగ్దానం చేసిన ఆ రోజు. ఈనాటి కార్యక్రమం ఒక చక్కని అనుభవంతో మొదలుపెట్టుకుందాం. మనతో పాటుగా ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి లలితక్క స్వప్నక్క వచ్చారు. సాయిరామక్క.
1: సాయిరామ్ గణేష్.
2: సాయిరామ్.
0: మరి ఈ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్న దీంతో మనం ప్రారంభించుకుని, అసలు ఈనాటి కార్యక్రమం దానికి పేరు ఏంటి పెట్టుకుందాం అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు, ఈ అవతారంతో మనం ప్రారంభించుకుని అవతారానికి అవతార సందేశానికి ఏమాత్రం భేదం లేదు అన్న ఒక ఆలోచన మనకి వచ్చింది. స్వామి అందించారు ఆలోచన. అందుకే ఈ కార్యక్రమ శీర్షికకి మనం అవతార పరంపర సనాతన సందేశం అనే ఒక అంశంగా మనం తీసుకుని ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా

0: ఆగస్టు 13వ తేదీ 11 మంది సేవాదళ సభ్యులు యువత హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు స్వామి వాళ్ళందరికీ ఒక ఇంటర్వ్యూ ప్రసాదించారు. వాళ్ళు ఆ యువ చైతన్యంతో ఎంతో ఉవ్విళ్లూరుతున్న ఉత్సాహంతో వాళ్ళందరూ స్వామి దగ్గరికి పాదాలు చెంత కూర్చున్నారు. స్వామి ఇంటర్వ్యూ రూమ్ తలుపు వేసి హాయిగా వాళ్ల మధ్యలో ఆసీనులై ఉండగా అక్కడున్న ఒక అబ్బాయి రామచంద్రం అతని పేరు, ఆ అబ్బాయి ఒక ప్రశ్న అడిగాడు స్వామిని. స్వామి, ఈ భూమి ఎందుకు ఇంత పుణ్యం చేసుకుంది? అవతారాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఎందుకు ఈ నేల మీద ఎందుకు అవతరిస్తున్నాయి అని అనగానే స్వామికి చాలా సంతోషం వచ్చి అసలు కళ్లల్లోంచి నీళ్లు కూడా స్వామి ఆ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆ యువతకి అందరికీ ఒక చక్కని మాట చెప్పారు. ఇప్పుడే కాదు, వచ్చే యుగాల్లో కూడా అవతార పురుషుడు రావాలి అంటే ఏ నేల సెలెక్ట్ చేసుకుంటాడు అంటే అది భారతదేశం. ఎందుకంటే భగవంతునిపై రతి భారతి, భగవంతుని కోసం తపిస్తున్న ఈ భూమి మరి భగవంతుడు కాక ఇంకెవరు ఎంచుకుంటారు అవతరించడానికని స్వామి ఆనాడు చెప్పారు.
1: చాలా బాగా స్వామి మనకి ఎంతో అద్భుతంగా తన పరిచయాన్ని తాను ఎందుకు ఈ నేలను ఎంచుకున్నారు అనే విషయాన్ని చక్కగా చెప్పారు కదా గణేష్. అవతారం ఎప్పుడు మన నేల మీద నడిచినా కూడా ప్రతి ఒక్క అవతారానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో అవతరిస్తారు భగవంతుడు. మనం త్రేతాయుగం నుంచి అలా చూసుకుంటే మొట్టమొదటి అవతారం మత్స్యావతారం అంటారు. అప్పటి నుంచి కూడా తీసుకున్నా కూడా ప్రతి అవతారానికి ఒక స్పెసిఫిక్ లక్ష్యం అనేది ఉంది. కానీ ఒకటి మీరు గమనించారో లేదో స్వప్న, లక్ష్యం అనేది ఉంది, ప్రతి యుగంలోనూ అవతరిస్తూ వస్తున్నారని అనుకుంటున్నాము. కానీ ఏ యుగంలో భగవంతుడు వచ్చినా లక్ష్యం మటుకు ఒకటే. అవతార లక్ష్యం ధర్మ సంస్థాపన, భక్త సంరక్షణ అని స్వామి చెప్పారు. వేదోద్ధరణాన్ని కూడా చెప్పారు స్వామి ఈ యుగంలో. కానీ ప్రతి యుగంలోనూ ధర్మం ఎప్పుడైతే గాడి తప్పుతుందో ఆ అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని సంరక్షించడం కోసం అవతారం ఉద్భవించడం జరిగింది. అలాగే భక్తుల్ని సంరక్షించడం కోసం కూడా ఎన్నోసార్లు మరి భగవంతుడి ప్రేమ మనకి తెలిసిందే, ఆయన స్వయంగా రావడం కూడా జరిగింది. ఎన్నో అవతారాలు ఆ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్క అవతారంలోనూ ఇది జరుగుతూ వస్తూనే ఉంటుంది. ఆ ప్రాసెస్ లో భాగంగా అవతారం మనకి ఎన్నో మంచి సందేశాలను ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు మన గణేష్ చెప్పినట్టు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. పరమాత్మ పరాశక్తి రూపంలో అవతరించి 9 అవతారాలు తీసుకుని ఎంతో మంది రాక్షసులను నిర్మూలించి ధర్మాన్ని మళ్లీ స్థాపించారు అని చెప్పబడే పండుగ శుభ సందర్భం ఇది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి దశమి వరకు మనందరం దేవీ నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం, ప్రతి సంవత్సరం తెలిసిందే. అలా నవమి రోజున అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి లోకాలన్నింటినీ కాపాడి తన బిడ్డలను చల్లగా పాలించింది అనేది మనకు తెలిసిన కథ. మరి ఆ యుగంలో ఆ కాలంలో అలా జరిగింది. కానీ పరమాత్మ అనేది భగవంతుడు అనేవాడు ప్రతి యుగానికి సమానమే కదా గణేష్. ఆయన ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. మార్పు చెందండి, బహుశా సత్యం నిత్యం అంటారు కదా స్వామి, మన ఆలోచనల ధోరణి, మన జీవితాలు మనం మార్పు చెందుతామేమో గాని భగవంతుడు మటుకు ఎప్పుడు అలాగే ఉంటారు. మరి ఇన్ని యుగాల్లో ఇన్ని అవతారాలు తీసుకుని వచ్చిన పరమాత్మ ఆ కాలంలో మహిషాసురుణ్ణి సంహరిస్తే మరి ఈ కాలంలో ఏం చేస్తున్నారు? ఇప్పుడు రాక్షసులంటూ భూమి మీద ఎవరూ లేరు. ఒకవేళ రాక్షస గుణాలు ఉన్న వాళ్ళని సంహరించుకుంటూ వెళ్తే ఏమో మరి మనకి భూమి మీద ఎవరైనా మిగులుతారో లేదో అది కొద్దిగా అనుమానాస్పదమే. సో ఆ రకంగా మనం ఆలోచిస్తే మహిషాసురుడు అనే ఆ రాక్షస అంశను మనం మనలో ఉన్న అంతఃశత్రువులు అనుకోవచ్చేమో అనిపిస్తుంది. దానికి మనం అనుసంధానం చేసుకోవచ్చేమో. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా మనకి ప్రతి ఒక్కరికి మనకుండే ఛాలెంజెస్ మనకు ఉంటాయి. అరిషడ్ వర్గాలు అని కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని ఆరు గుణాలని దుర్గుణాలని చెప్పారు. అందరిలో ఆరు ఉండకపోయినా ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేది మనకి జీవితంలో ఛాలెంజ్. ఆ మనం దాన్ని గెలిచి పైకి రావటం కోసం పరమాత్మ వచ్చి మనకి సహాయం చేస్తున్నారు. ఆ రకంగా ఆయన ధర్మాన్ని ఉద్ధరిస్తున్నారు, ధర్మ సంరక్షణ చేస్తున్నారు. అదే ప్రాసెస్ లో ఆటోమేటిక్ గా భక్త సంరక్షణ కూడా జరిగిపోతుందేమో అనిపిస్తుంది. సో మనకి ఎప్పుడైతే ఈ దుర్గుణాలు మనలో ఉంటాయో అవే మనల్ని పరమాత్మ నుంచి దూరంగా ఉంచుతాయి. మీరు స్వప్న మీకు కూడా తెలిసే ఉంటుంది, దేవీ నవరాత్రుల్లో పూజలు చేసే వాళ్ళందరూ ఉపవాసం చేస్తారు. ఆ 9 రోజులు ఉపవాసం చేస్తూ ఒంటిపూట భోజనం చేస్తూ పూజ చేసుకోవడం జరుగుతుంది. ఉపవాసం అంటే స్వామి చెప్పిన డెఫినేషన్ చెప్పండి గణేష్ ఒకసారి.
0: ఉపవాసం అంటే భగవంతునికి సమీపంలో ఉండటం.
1: ఉండటం కదా
2: వాసం,
1: భగవంతునికి దగ్గరగా ఉండటం. మరి ఈ గుణాలన్నింటినీ మనలో పెట్టుకుని మనం భగవంతునికి ఎలా దగ్గరవుతాం? సో భగవంతునికి దూరం చేసే ఈ గుణాలని మన నుంచి దూరం చేయడానికి, వాటిని మనం గెలవటానికి, మనకి సహాయం చేయడానికి పరమాత్మ అవతరించి ఎన్నో రకాలుగా మనకి సహాయం చేస్తున్నారు, సందేశాలు ఇస్తున్నారు. ఇవన్నీ జయించగలిగితే మనం కూడా ఆ ఉపవాసానికి అర్థం ఇదేనేమో అనిపిస్తుంది. వీటిని జయించడానికి అది ఒక మార్గం అని.
0: మరి అవతార పరంపర గురించి మనం చెప్పుకున్నాం కదక్క స్వప్నక, మరి ఈ మన అంశంలోని రెండవ భాగమైనటువంటి ఈ సందేశం గురించి ఏమైనా చెప్తారా మాకు?
2: ఇందాక లలిత చెప్తున్నట్టు అవతారాలు ఎందుకు వచ్చాయి అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మన అవతారాలను కొంచెం చూసుకుంటూ వస్తే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన అంతవరకు ఏంటంటే ఎవడో ఒకడే దుష్టుడు ఉండేవాడు, వాడిని సంహరిస్తే లోకమంతా శాంతంగా ఆనందంగా ఉంటుంది అని భక్తుల ప్రార్థన మేరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో భగవంతుడు భక్తుల ఆర్తి మేరకే అవతారం తీసుకుంటానని చెప్పారు తప్ప తనంతట తానుగా అవతరించను అని చెప్పారు. భక్తుల ప్రార్థన మేరకు అవతరించిన భగవంతుడు ఆ ఒక్కళ్ళని, ఆ దుష్టుని సంహరించి అవతార కార్యక్రమాన్ని ముగించుకున్నారు. ఆ తర్వాత రామావతారంకి వస్తే ఒక్క రావణాసురుని సంహరించాలి. మునుపు అవతారాల్లాగా తను డైరెక్ట్ గా వెళ్లి సంహరించలేదు, భక్తుల్ని, జన సందోహాన్ని తనతో పాటు చేర్చుకున్నారు అవతారాన్ని మనం చూసుకుంటే. అంతెందుకు ఇంకా వానరుల్ని ముఖ్యంగా మేజర్ పాత్ర వాళ్ళకిచ్చి వాళ్ళని ఎంచుకుని వాళ్ళ ద్వారా సహాయం తీసుకున్నట్టు కనిపిస్తుంది, కానీ వాళ్ళని కూడా పార్ట్ చేసుకున్నారన్నమాట. అందులో వాళ్ళకి పుణ్యం ఇవ్వాలనో ఆనందం ఇవ్వాలనో అది రాముడికే తెలియాలి. అలా తీసుకుని రావణ సంహారం చేశారు. అంటే ఎక్కడో అయోధ్యలో ఉన్న రాముడు లంకలో ఉన్న రావణాసుని సంహారం చేయడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు వెళ్లి చేశాడని కనిపిస్తుంది. మళ్ళా అలా మనం కృష్ణావతారంకి వచ్చినప్పుడు ఎక్కడో వేరే లేరు, సేమ్ ఫ్యామిలీ, అదే కుటుంబంలోని అన్నదమ్ముల మధ్యలోనే కొందరిలాగా కొందరు దుష్టులుగా. అప్పుడు ఈ మంచి వాళ్లకి సహాయం చేస్తూ వాళ్ల మంచిని ఇంకా పెంచుతూ ఎంత మంచిగా ఉండాలి, వాళ్లలా ఉండకూడదు అని ఆ చెడ్డవారిని, వాళ్ళ చెడ్డ తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఇంకా వాళ్ళు చేసుకోని సమయంలో ఈ మంచి చేత చెడ్డని సంహరింపజేశారు. అక్కడ కూడా ఎంతో మందిని ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేశారని చెప్పుకోవచ్చు. మరి అలా తీసుకుని వస్తే ఇప్పుడు కలియుగంలోని, ఇందాక లలిత మీరు చెప్తున్నట్టు సంహరించాలి అంటే అంత దుష్టుడు శిష్టుడు ఇద్దరూ ఒక మనిషిలోనే ఉన్నప్పుడు ఎవరిని సంహారం చేసుకుంటూ పోతే ఇంకెవరు మిగలరు. కాబట్టి ఈ అవతార కార్యక్రమం కొంచెం పాపం భగవంతుడు కూడా కష్టమేమో,
1: భగవంతుడికి కూడా కష్టమతరమైన సందర్భం అనమాట.
2: అంటే టకటక నరుక్కొని వెళ్ళిపోవడానికి లేదు. అలా అని చెప్పి భగవంతుడు వచ్చి నువ్వు చెడ్డవాడివి నువ్వు చెడ్డవాడివి అని, అంటే కలియుగంలో వచ్చిన షిర్డీస అవతారం గాని ఇంకా స్వామి అవతారం తీసుకుంటే ఎక్కడ మన పాయింట్అవుట్ చేసి నువ్వు ఇలాగా అని చెప్పటం లేదు. మన దుర్గుణాల్ని మనమే తెలుసుకున్నట్టు చేసి మళ్ళా వాటిని ఎవరు సంహరించడానికి పక్క నుంచి ఎవరు రారు, మనలో మంచినే పెంచి మనలో చెడ్డని సంహరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారనమాట. అది ఎలా కనిపిస్తున్నారంటే గణేష్ నువ్వు చెప్తున్నట్టు ఈ సందేశం ద్వారా వచ్చి ఖడ్గం పట్టుకుని స్వామి అన్నారు కలియుగంలోని ఇది ఏంతో నరుగుతాను అంటే ప్రేమ ద్వారానే అని చెప్పారు. సో ఆ ప్రేమ అనే ఒక్క సందేశం ద్వారా మాత్రమే భగవంతుడు మనలో ఉన్న దుష్టతనాన్ని మనలో ఉన్న మంచితనంతో ఖండిస్తూ చేస్తున్నారు. మరి ఆ సందేశాన్ని ఎలా ఇచ్చారని చూస్తే లైక్ తన అవతార కార్యక్రమంలో తను మాట్లాడిన మాట, తన జీవితం, అవతారం జీవితంలో చేసిన ప్రతి పని ద్వారా ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరికి స్పెసిఫిక్ గా ఇచ్చారు. అలా కాకుండా తన దగ్గర రాకపోయినా సరే ఉన్న మొత్తం యావన్ జనాలకి కూడా వాళ్ళు ఉద్ధరించబడాలనే ఉద్దేశంతో, ఎవరు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని ఉద్ధరించే ఉద్దేశంతోనే ఈ కలియుగంలో వచ్చిన అవతారాలు సందేశాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు.
0: చాలా బాగున్నాక మీరు ఇందాక చెప్తున్నప్పుడు నాకు ఒక ఉదాహరణ గుర్తొస్తుంది.
2: చెప్పు.
0: అంటే భగవంతుడు నీలో ఇది చెడ్డ అని పాయింట్అవుట్ చేయడెప్పుడును. ఒక చక్కని పాటలో స్వామి స్వయంగా కుప్పం విజయమ్మ గారికి రాసిన ఒక లేఖలోని స్వామి ఒక పద్యం రాస్తారు. ఆ పద్యంలో ఇతరుల తప్పులు ఎప్పుడు ఎన్నడు అని స్వామి తనకి తనగా రాసుకుంటారనమాట. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ముందుకు వెళ్తాను. ఒకసారి స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ కి లయన్ డాన్స్ నేర్పిస్తున్నారు. సింగపూర్ నుంచి కోచెస్ వచ్చారు. అది మొట్టమొదటిసారి లయన్ డాన్స్ స్టూడెంట్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. స్వామి ఆబ్వియస్ గా చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఈ లయన్ ఎక్కడుంటుంది, ఈ లయన్ ఎక్కడుంటుంది, పర్సనల్ గా ప్రాక్టీస్ సూపర్వైజ్ చేస్తున్నారు స్వామి. పూర్ణచంద్ర ఆడిటోరియంలో విద్యార్థులందరికీ ఒక 40 మంది విద్యార్థులకి స్వామి అవకాశం ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక నెలన్నర పాటు స్వామి స్పెండ్ టైం విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఆ సమయంలో ప్రతి ప్రాక్టీస్ సెషన్ తర్వాత పిల్లలంతా స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి ఈరోజు ఏమైనా తప్పులున్నాయా, స్వామి ఈరోజు ఏమైనా తప్పులున్నాయా, ఇది యథావిధిగా జరిగే ఒక ప్రక్రియ అనమాట. సో ఒక సార్ సాయిరాం సార్ అని ఈయన ఇన్ఛార్జ్ అనమాట. దీనికి ఎందుకు బాయ్స్ అస్తమానం ఇలాగా తప్పులున్నాయా తప్పులున్నాయా తప్పులున్నాయని అడుగుతున్నారు, మరి స్వామి దానికి ఏమి రెస్పాన్స్ ఇవ్వటం లేదు అని చెప్పి అలాగైపోయింది. ఒక సెషన్ లో ఏమైందంటే, స్వామి విద్యార్థులంతా స్వామి పాదాల దగ్గర కూర్చున్నారు ప్రాక్టీస్ అయిన తర్వాత. సార్ వెనకాతల నించున్నారు. స్వామి సడన్ గా చూసి ఇలా వెనక్కి తిరిగి, స్వామి తప్పులు ఎంచడు అని చెప్పి ఎంతో అందంగా చెప్పారు. అంటే అంతమంది పిల్లల మధ్యలో కూడా స్వామి ఆ సత్యాన్ని ఎప్పుడు చెప్పడానికి మనకి అవకాశం ఇచ్చారనమాట. సో మనం ముందుకు వెళ్దాం. ఇందాక అక్క చెప్తున్నప్పుడు ఈ మెథడాలజీ ఆఫ్ సందేశం ఎలాగందించారు అది చాలా ముఖ్యమైనది. కృష్ణ పరమాత్ముడు మనం తీసుకుంటే కేవలం అర్జునుడికి మాత్రమే, అంటే మన సమాజం ఈ ప్రపంచానికి ఒక నిదర్శనంగా అర్జునుడిని చేసుకుని యావత్ మానవాళికి అందించిన సందేశం భగవద్గీత. అది కేవలం అర్జునుడికి ఎందుకు ఇచ్చారు అన్న ప్రశ్న చాలా మందికి తలెత్తచ్చు. అర్జునుడిని సెలెక్ట్ చేసుకోవడంలో చాలా అంతరార్థం ఉంది. మొట్టమొదటిది, నేను భగవంతుడు ఒకే స్థాయి వారం అన్న ఆలోచన శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే కల్పించాడు. ఆ స్నేహం, ఆ సఖ్యభావం, ఆ తర్వాత వచ్చేదే ఆత్మ నివేదనం.
1: అవును, మన నవవిధ భక్తి మార్గాల్లో కూడా ఒకసారి మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నాను గణేష్. ఒక స్వామిది ఒక డిస్కోర్స్ వింటున్నా నేను. అందులో స్వామి చెప్తున్నారనమాట, నవవిధ భక్తి మార్గాల గురించి చెప్తూ, ఆత్మ నివేదనం జరగాలంటే ముందుగా భగవంతుడితో సఖ్యం అనేది జరిగి తీరాలి. ఆ సఖ్యం ద్వారానే మీరు ఆత్మ నివేదనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు.
0: సో మరి శ్రీకృష్ణుడు ఈ అర్జునుడికి ఎందుకు ఇలా చేశాడు అంటే, ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అర్జునుడికి ఉంది. చిన్న ఉదాహరణ స్వామి చెప్తారు. ఇది ఒకసారి ఒక అడవిలోకి తీసుకువెళ్లి చెట్టు వైపు పాయింట్అవుట్ చేస్తూ శ్రీకృష్ణుడు, అక్కడ చిలుకుంది దాన్ని కొట్టు అంటాడు. ఏం చూస్తున్నావని అడుగుతాడు అనమాట అర్జునుడిని. అక్కడ చిలుకని చూస్తున్నా. లేదు అది కాకి అంటాడు. అవును స్వామి అది కాకి అంటాడు. అలా 2-3 రకాల పక్షుల పేర్లు చెప్పినా అర్జునుడు ఏమాత్రం వెరవకుండా, స్వామి ఏం చెప్తే అదే అది అన్న ఒక దృఢమైనటువంటి విశ్వాసం. భగవాను వాచ అంటారు కదా, ఆ మాట మీద అంత పవిత్రమైన విశ్వాసం ఉంది కాబట్టి అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది ద్వాపర యుగంలో. మరి కలియుగంకి మనం వద్దాం. కలియుగంలో మీరు అన్నట్టు ఒక మనం షిరిడి బాబా గారి ఈ 100వ శత సంవత్సర ఆరాధన ఉత్సవం కాబట్టి మనం ఇదొక్కటి మనం చెప్తాము. షిరిడి బాబా వారు కూడా చాలా తక్కువ మందిని సెలెక్ట్ చేసుకుని ఈ సందేశం అనేది ఇవ్వటం జరిగింది. ఆయనకి ఎవరికి కావాలో వాళ్ళకి మాత్రమే అందించారు ఈ సందేశం. కానీ మన భోలా శంకరుడు, మన సర్వదేవత అతీత స్వరూపులు, మన స్వామి ప్రియ ఎంతో అవర్ స్వీట్ లవింగ్ లార్డ్, ఏమాత్రం రెస్ట్రిక్షన్ లేకుండా, నిబంధనలు లేకుండా అందరికీ కూడా తన సందేశం చేరాలి అన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఆ భావం ఏమన్నా కూడా అర్థం కావటం లేదు.
1: ప్రేమేమో,
0: ప్రేమ అంటే ఆ ప్రేమతో అందరికీ తన సందేశాన్ని అందించారు.
1: చాలా బాగా చెప్పారు గణేష్. ఆయన హిజ్ స్వామీస్ లవ్ ఇస్ లిమిట్లెస్. అందరినీ ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా అందరినీ టచ్ చేస్తుంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మనం ఈ ప్రపంచం గురించి మాట్లాడుకుంటున్నాం, మన స్వామికి ఎంత విశాలం అంటే ఆయన లోకా సమస్త కాదు సమస్త లోకానండి అని అన్ని లోకాలని ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇప్పుడే మీరు ఒక మాట మెన్షన్ చేశారు షిరిడి బాబా వారిది, ఈ సంవత్సరానికి షిరిడి బాబా వారు మహాసమాధి చెంది 100 సంవత్సరాలు జరుగుతోంది. 1918 విజయదశమి నాడు ఆయన మహాసమాధి తీసుకున్నారు. ఈ సంవత్సరానికి 100 ఏళ్లు నిండింది. సో షిరిడి బాబా గారి శత సంవత్సర ఆరాధన మహోత్సవాన్ని ఈ సంవత్సరం విజయదశమి నాడు మనందరం జరుపుకుంటున్నాము. ఇటువంటి సమయంలో మీరు చెప్పినట్టు సందేశం అనేది ఒకటే. భగవంతుడు ఎప్పుడొచ్చి ఏది చెప్పినా బాబు మిమ్మల్ని ఉద్ధరించడానికే చెప్తున్నానంటారు, మన జీవితాల్ని కొద్దిగా బాగు చేయడానికే ఆయన చెప్తారు. భక్త సంరక్షణ అని అనుకున్నాం కదా ఇప్పుడే, కానీ ఆ చెప్పే విధానంలో మార్పులుంటాయి. మరి అది యుగధర్మాన్ని అనుసరించి ఆ మార్పులు సహజమే కదా. అర్జునుడు ఒక్కడు అర్థం చేసుకోగలడు కాబట్టి అర్జునుడికి చెప్పారు ఆయన. షిరిడి అవతారంలో కూడా మీరు అన్నట్టు హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారి ద్వారా ప్రపంచం మొత్తానికి సందేశాన్ని ఇచ్చారు. ఇలా ఒక్కొక్క యుగంలో మనిషి యొక్క మెచ్యూరిటీని బట్టి, వారు ఉన్న స్థాయిని బట్టి, ఆధ్యాత్మిక పరిణితిని బట్టి భగవంతుడు తన సందేశాన్ని ఇచ్చే విధానాన్ని మార్చుకుంటూ వస్తున్నారు. మనం కూడా చూస్తూనే ఉన్నాం కదా, అలావే ఏబీసీడీలు అవే. వాటి రూపంలోనూ మార్పు లేదు, ప్రొనౌన్సియేషన్ లోనూ మార్పు లేదు, కానీ అది నేర్పించే విధానం మారుతుంది.
0: షేక్స్పియర్ ఒకలా రాస్తాడు, ఆల్బర్ట్ ట్విస్ట్ ఒకలా రాస్తాడు, మనం ఒకలా రాస్తాం.
1: నా చిన్నప్పుడైతే పలక మీద బల్బంతో అలా దిద్దుతూనే ఉండేవాళ్ళం. ఈ రోజుల్లో
2: డాటెడ్ లైన్స్
1: అది కంప్యూటర్ లో సాఫ్ట్వేర్స్ నేర్చుకోవటానికి ఇలా ఎన్నో రకాలుగా నేర్పిస్తున్నారు. మొత్తానికి ఏ విధంగా మనకి సులభంగా అర్థమయ్యి త్వరగా నేర్చుకోగలమో ఆ మార్గంలోనే భగవంతుడు బోధిస్తాడేమో అనిపిస్తోంది.
0: తప్పకుండా.
1: ఈ విషయంగా ఒక చిన్న సన్నివేశం జ్ఞాపకం వస్తుంది గణేష్. స్వప్న మీరు కూడా చదివే ఉంటారు, మన షిరిడి సాయి సచ్చరిత్రలో కనిపిస్తుంది. షిరిడి సాయిబాబా వారికి ఎంతో మంది చాలా ఎంతో గాఢమైన భక్తి ఉన్నవారు ఎంతో మంది ఉండేవారట వారితో. అందులో ఒకరు నానాసాహెబ్ చందోర్కర్ అని మనం విని చదివి ఉంటాం ఆయన గురించి. ఒకసారి ఆయన షిరిడి బాబా వారికి పాదసేవ చేసుకుంటూ భగవద్గీత శ్లోకాన్ని, ఒక శ్లోకాన్ని భగవద్గీత నుంచి ఆయన మననం చేసుకుంటున్నారట. చేసుకుంటూ ఉంటే బాబావారు ఆ శ్లోకానికి అర్థం ఏమిటని అడగడం, నానాసాహెబ్ చందోర్కర్ సంస్కృతంలో ఉన్న భగవద్గీత శ్లోకానికి ఆయనకి తెలిసిన అర్థాన్ని చెప్పడం, అప్పుడు షిరిడి సాయి ఆ శ్లోకానికి నిజమైన అర్థాన్ని వారికి వివరించడం, ఈ సన్నివేశం మనందరికీ గుర్తుండే ఉంటుంది. మనం ఎన్నోసార్లు షిరిడి సచ్చరిత్రలో చదువుకున్నాం కూడా. స్వప్న మీకేమైనా గుర్తుందా?
2: తప్పకుండా.
1: ఆ శ్లోకం ఏంటో మీకు గుర్తుంటే చెప్తారా?
2: తప్పకుండా. అదేంటంటే, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. అంటే అక్కడ ఏం చెప్తున్నారంటే, కృష్ణ భగవానుడు తత్వాన్ని తెలిసి దాన్ని దర్శించుకున్న వారిని తత్వజ్ఞులైన దగ్గరికి వెళ్లి నువ్వు వాళ్ళని బాగా సేవించుకుని వాళ్ళని చక్కగా నీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని వాళ్ళని ప్రశ్నించి జ్ఞానాన్ని తెలుసుకో అని చెప్తున్నారు అన్నమాట. ఇది మనకి గీతలోని జ్ఞాన యోగంలో కృష్ణ భగవానుడు చెప్పిన శ్లోకం. అదే నానా సాహెబ్ ఆ రోజు చదువుతూ షిరిడి బాబా వారి సేవ చేసుకుంటున్నారు. ఇక్కడ మరి జ్ఞానాన్ని తెలుసుకో అని చెప్తున్నారు. అసలు జ్ఞానం అంటే ఏంటో చూద్దాం. ఎన్నో జ్ఞానాలు ఉంటాయి, లౌకికమైన జ్ఞానాలు. మనం ఏదైనా విషయం గురించి తెలుసుకున్నా దాని జ్ఞానం కిందే మనం తీసుకుంటాం. కానీ కృష్ణుడు చెప్పిన జ్ఞానం ఏంటి అంటే అది ఆత్మతత్వం రిలేటెడ్. అది ఆత్మత్వం కూడా ఏంటి చెప్తారంటే, ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకుంటే అది జ్ఞానం. మరి అజ్ఞానం అంటే ఏంటి అంటే, ఉన్నదానికి భిన్నంగా తెలుసుకోవడం, ఉన్నదానికి వేరేగా తెలుసుకుంటే అది అజ్ఞానం. అజ్ఞానంలో తెలియకపోవడం ఉండదు.
0: ఒక ఉదాహరణ చెప్పండి.
2: చెప్తాను. అజ్ఞానంలో తెలియకపోవడం ఉండదు, కానీ దాన్ని తప్పుగా తెలుసుకుంటారు. మనం ఒక కుండను తీసుకుందాం, దాని కుండను చూపిస్తే మీరేమంటారు? కుండ అంటాం. కానీ కృష్ణ భగవానుడు ఏంటంటారంటే, అది అజ్ఞానం అంటాడు. అది బయటికి కనిపిస్తున్న రూపనామాలతో నువ్వు కుండ అంటున్నావు, కానీ యాక్చువల్ గా అదేంటి? మట్టి. దాని లోపలున్న యాక్చువల్ దాని తత్వం ఏంటో తెలుసుకుంటే అది జ్ఞానం. రూపనామాలతో బయటకు కనిపించేదాన్ని చూసి దాన్ని అపోహపడుతున్నాం, ఇది కుండ అని. సో ఉన్నదానికి భిన్నంగా తెలుసుకుంటున్నాం కాబట్టి అది కుండ అనుకుంటే అజ్ఞానం. అది దేంచే తయారు చేయబడింది, దాని మూల పదార్థాన్ని మీరు చూడగలిగితే అది జ్ఞానం.
1: స్వస్వరూప దర్శనం జ్ఞానం.
2: అంతే. అలా ప్రతిదీ మీరు ఏ మనిషిని చూసినా, ఏ చెట్టును చూసినా, పుట్టను చూసినా, మనం చెట్టు, పుట్ట, ద్వేషి, నాకు ఇష్టమైన వాడు, చెడ్డవాడు, మంచి, చెడు అన్నీ అనుకుంటున్నాం. నాకు ఇది నచ్చదు, ఇది అసహ్యం, ఇవన్నీ అనుకుంటున్నాం. ఇవన్నీ మనం ఏంటి అజ్ఞానం అంటే దాన్ని మూల పదార్థం చూడట్లేదు, బయటున్న రూపాన్ని నామాన్ని చూసుకుని దాంతో ఫిక్స్ అయిపోతున్నాం. కాబట్టి ఆ తెలుసుకోవడం తప్పు, దాన్ని మీరు భిన్నంగా తెలుసుకుంటున్నారు. మీరు ప్రతిదాని మూల పదార్థం అంటే ఎక్స్రే వేస్తే చూడలేదు, మిగతా లేయర్స్ అన్ని తీసి ఒక్క ఎముకని చూపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఆ మూల పదార్థం మూల తత్వాన్ని తెలుసుకోండి, అది అందరిలో ఉన్నది పరమాత్మతత్వం ఒక్కటే, అది జ్ఞానం. సో ఈ జ్ఞానాన్ని తెలుసుకో అని చెప్తున్నారన్నమాట.
0: మీరు ఇక్కడ ఈ జ్ఞానం గురించి చెప్తుంటే కనిపించేది ఏది సత్యం కాదు అది స్వామి చక్కగా చెప్తారు. ఏదైతే కనిపించదో మన కనులకి అది అసలైన సత్యం.
2: సత్యం అండ్ శాశ్వతం కాదు. ఎందుకు సత్యం కాదు అంటే ఎక్కువ రోజులు నిలబడదు కాబట్టి. ఇవన్నీ పోతాయి కానీ చూడండి, కుండ కానివ్వండి, ప్లేట్ కానివ్వండి, మట్టితో చేసిన ఏదైనా రూపనామం పోతుంది కానీ మట్టి ఎక్కడికి పోదు, మళ్ళీ బ్యాక్ విల్ కమ్ టు మట్టి, మట్టి ఎప్పటికీ మట్టిగానే ఉంటుంది. అలా మన అందరిలో ఉన్న ఆ తత్వం అన్నది ఈ రూపనామాలు పోయినప్పటికీ అది ఎప్పటికీ శాశ్వతం.
1: సత్యం నిత్యం, చిన్న పదాల్లో చెప్పాలంటే ఏదైతే సత్యమైనదో నిత్యమైనదో అది జ్ఞానం. మరి ఇప్పుడే స్వప్న ఒక విషయం చెప్పారు గణేష్, ఏంటంటే రూపనామాల్ని చూసి ఇది అని గ్రహించడం అజ్ఞానం, మూల పదార్థాన్ని దాని అసలైన స్వరూపాన్ని తెలుసుకోవడం జ్ఞానం అని. ఇదే విషయం మన షిరిడి బాబా నానాసాహెబ్ చందోర్కర్ గారికి కూడా ఇలాగే చెప్పారు. ఆయన అడిగారట, ఈ కాన్వర్సేషన్ అనమాట, భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఒక డైలాగ్ రూపంలో జరిగిన కాన్వర్సేషన్ ద్వారా మనకి ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చారో చూడండి. బాబావారు నానాసాహెబ్ గారిని అడిగారట, ఇప్పుడు ఒక విషయం చెప్పు, ఇప్పుడు మన స్వప్న చెప్పినట్టే ఆయన కూడా శ్లోకానికి అర్థం చెప్తే సరే, శ్లోకానికి అర్థం పక్కన పెట్టు, నాకు ఒక విషయం చెప్పు, ఈ పద్యంలో ఈ శ్లోకంలో జ్ఞానం అనే పదం కాకుండా అజ్ఞానం అనే పదం వాడితే ఆ శ్లోకానికి ఏమైనా అర్థం మారుతుందా అని అడిగారు. అడిగితే అప్పుడు నానాసాహెబ్ గారు, బాబా అలా జరుగుతుందని నాకు అనిపించడం లేదు, శంకర భాష్యంలో అలా రాసిలేదు. అంటే బాబా అన్నట్టు శంకర భాష్యం ఏం చెప్తున్నారో పక్కన పెట్టు, నువ్వేమనుకుంటున్నావో చెప్పు, నాకు తెలియదు బాబా, దానివల్ల అర్థం మారుతుందని నాకు అనిపించడం లేదు. అంటే అప్పుడు బాబా చెప్పారట, జ్ఞానాన్ని మనిషికి అందించాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనిషి సహజంగా జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఎందుకు? పరమాత్మ అంశే కాబట్టి. పరమాత్మే మనిషి. మనిషి తను తాను దేవుణ్ణి అనే విషయాన్ని మర్చిపోవడమే అజ్ఞానం. ఎప్పుడైతే ఆ జ్ఞానం మరుగున పడుతుందో అప్పుడు అజ్ఞానిగా మారతాడు, గాని తనకి స్వంతగా జ్ఞానం లేదు అనే మాట అబద్ధం. తను జ్ఞానస్వరూపుడు. సో గురువు వచ్చి ఏం చేయాలంటే జ్ఞానాన్ని బోధించాల్సిన అవసరం లేదు. నాయన నువ్వు ఇది అజ్ఞానం, ఈ అజ్ఞానంలో నువ్వు ఉన్నావు. ఏది అజ్ఞానం అంటే అన్ని అహంకారం మమకారం, ఈ ప్రపంచ బంధాల్లో పడిపోయి నాకు ఇది ఇష్టం అయిష్టం ఇటువంటి వాటిలో తగులుకొని మాయలో ఉండిపోవడం అజ్ఞానం. మీరు అన్నట్టు ఏది భిన్నంగా తెలుసుకోవడం అజ్ఞానం అన్నారు, ఉన్నదాన్ని భిన్నంగా అర్థం చేసుకోవడం అని. బాబా కూడా అదే చెప్పారు, దేవుడు జీవుడు డిఫరెంట్ సెపరేట్ అనుకోవడమే అజ్ఞానం. నేను దేవుణ్ణి అనే మాటని మర్చిపోవడం అజ్ఞానం, అది గుర్తుపెట్టుకోలేకపోవడం అజ్ఞానం. ఎప్పుడైతే ఆ అజ్ఞానాన్ని తొలగిస్తామో, నువ్వు శుద్ధ చైతన్య స్వరూపుడివి, నువ్వు జ్ఞానానివి, నువ్వు పరమాత్మవి, ఆ విషయాన్ని గురువు వచ్చి గుర్తు చేస్తాడు. సో బేసిక్ గా గురువు వచ్చి నీకు తెలిసిన దాన్ని బోధించాల్సిన అవసరం లేదు. అజ్ఞానం ఏదైతే ఉందో ఇది అజ్ఞానం, దీన్ని తొలగించుకో అని చెప్పడమే గురువు పని. అందుకని ఆ జ్ఞానం అనే పదం ప్లేస్ లో అజ్ఞానం పెట్టినా కూడా దాని అర్థం మారదు, కానీ ఇది నిజమైన అర్థం ఇది అని బాబావారు చెప్పడం జరిగిందనమాట.
0: యాక్చువల్ గా స్వామి ఒక పద్యంలో చెప్తారు, యుగధర్మ పద్ధతులు విగళితమై ఉండ నయమార్గమున తృప్తి నడుపు కొరకు అంటారు కదా. ఆ ధర్మం అంటే ఏంటి? ఆత్మధర్మం. ఆ ఆత్మధర్మం మనిషి యుగాలు గడుస్తున్న కొద్దీ ఇంకా ఆ మైండ్ లో ఇంకా కూరుకుపోతున్నాడు. సో దాన్ని బయటికి తీసుకురావడానికి అందరూ లౌకికమైన ధర్మం గురించి ఆలోచిస్తారు, కానీ స్వామి చెప్పేది ఈ ఆత్మధర్మాన్ని మీకు గుర్తు చేయడానికి, రే మీరు భగవంతుడు రా అని గుర్తు చేయడానికి నేను మళ్లీ మళ్లీ వస్తాను, ఎన్నిసార్లన్నా వస్తాను అని స్వామి చెప్పారన్నమాట.
2: అదే యుగాలు మారినా ఆ ఆత్మధర్మం మారదు. మనం మనుషులుగా మనస్తత్వాలుగా మనలో అన్ని గుణాలు మారుతున్నాయి, కానీ అన్నింటికీ మూలమైన ఆత్మధర్మం మారదు.
1: పరమాత్మ స్వరూపు ఆత్మ ఆత్మలో పరమాత్మ ఉంటారు, ఆత్మే పరమాత్మ స్వరూపం అనేది ఆ ఫ్యాక్ట్ మారదు. అది మనకి మనం మర్చిపోయాం కాబట్టి గుర్తు చేయడం. మీరు అన్నట్టు అన్నిటికంటే ఉత్తమమైన, అన్నింటికంటే గొప్ప ధర్మం ఏంటంటే ఆత్మధర్మం అని స్వామి ఎన్నోసార్లు చెప్పారు. బహుశా ధర్మ సంస్థాపన అంటే ఆ ఆత్మధర్మాన్ని ప్రతి ఒక్క జీవికి గుర్తు చేయడమేమో అని కూడా అనుకోవచ్చేమో. ఏమంటారు గణేష్?
0: చక్కగా ఇప్పుడు స్వామి ఈ పర్టికులర్ శ్లోకానికి మనం అర్థం తీసుకున్నట్లయితే మనకి చక్కగా చిన్న చిన్న కథల ద్వారా, చిన్న చిన్న అనుభవాల ద్వారా ఈ జ్ఞానాన్ని మనకి పెంపొందింపజేస్తారు. మనం దాంట్లోకి మనం వెళ్లే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఈ శ్లోకంలో తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, మరి ఈ ప్రణిపాతము, ఈ పరిప్రశ్న, ఈ సేవ, ఇన్ని విధాలుగా భగవంతుడు నువ్వు జ్ఞానాన్ని పొందొచ్చు అని ఒక నిర్దిష్టమైనటువంటి డైరెక్షన్ ఇస్తున్నాడు. సో అది ఎలా అవుతుంది అనేది మనం స్వామి చెప్పిన విధానంలో మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకున్నట్లయితే ఇంకా చాలా క్లారిటీ వస్తుంది మనకని అనిపిస్తుంది అక్క.
2: ఇప్పుడు గణేష్ నువ్వు చెప్పినట్టు దాన్ని తెలుసుకునే ముందు ఇందాక లక్క అంటున్నారన్నమాట, ఈ అజ్ఞానంలో ఉన్నావు, అజ్ఞానాన్ని తీసేసుకుంటే ఇంకా మిగిలేది జ్ఞానమే. అంటే ఒక అద్దం ఉందనుకోండి, దాని మీద మసి పోయబడింది, అద్దం కావాలి అంటే ఏం చేయాలి? అద్దాన్ని తెచ్చి పెట్టక్కర్లేదు, ఆ మసిని తుడిచేస్తే అద్దమే మిగిలిపోతుంది. అలాగా మనకి ఏదైతే అజ్ఞానం ఉందో ఇది క్లీన్ చేసుకో, క్లీన్ చేస్తే అది అద్దం మిగులుతుంది, అజ్ఞానం పోయి జ్ఞానం ఉంటుంది అని చెప్పడానికి ఒక గురువు అవసరం అని లలిత చెప్పారు. అంటే ఆ గురువు గురించి ఇక్కడ మన కృష్ణ భగవాన్ చెప్తున్నాడు అనమాట. ఎవరు ఆ గురువు? ఎవరు పెడితే నేను నాలుగు పుస్తకాలు చదువుతాను, దాన్ని మీకు వివరిస్తాను, గురువు అయిపోతాను అంటే కాదు, తత్వదర్శినః అంటున్నారు అనమాట. అయితే ఎవరైతే తత్వాన్ని దర్శించిన వాడో, అంటే తత్వం తెలుసుకున్నవాడు, తత్వం చదివిన వాడు అని చెప్పటం లేదు. తత్వదర్శినః అంటే తత్వం, తత్వం అంటే ఏదైతే ఉన్నదో ఆ మూల పదార్థం,
1: నిజతత్వం,
2: స్వస్వరూపం, ఇందాక మీరు అన్నట్టు లలిత, దాన్ని దర్శించిన వాడు అంటే శాస్త్ర జ్ఞానం కాదు, పాఠ్య జ్ఞానం కాదు, దాన్ని అనుభవ జ్ఞానం, దాని అనుభవం చెందించుకుని ఏదైతే జ్ఞానం చెప్తున్నామో, ఏదైతే ఆ భగవద్భావం చెప్తున్నామో దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు మాత్రమే మనని గైడ్ చేయగలడు, దాని గురించి చెప్పగలరు. కాబట్టి అలాంటి తత్వదర్శనం దగ్గరికి వెళ్లి నువ్వు జ్ఞానాన్ని పొందు అంటున్నారు. మరి అలాంటి తత్వదర్శనం మాత్రమే మనకి, అంటే తప్పు మార్గాన్ని చెప్పాలి అంటే ఆ తప్పుని కూడా కరెక్ట్ గా చెప్పగలిగిన స్థాయిలో వాళ్ళు ఉండాలన్నమాట. వాళ్ళని ఈ కింది విధాలుగా సేవించుకో, తత్వదర్శనం ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందు అని చెప్తున్నారు.
0: మరి సరే, ఇప్పుడు జ్ఞానం ఎలా పొందాలి అనే ఒక ప్లాన్ కి వచ్చాం మనం. మన టార్గెట్
1: పొందాలి అనేది తెలుసుకున్నాము, ఎవరి ద్వారా పొందాలి అనేది కూడా తెలిసి చెప్పారు. దాన్ని ఏ మార్గాల్లో పొందాలి అనేది కూడా మనకి ఈ శ్లోకంలో వివరించబడి ఉంది. ఇప్పుడు స్వప్న చెప్పినట్టు తత్వదర్శిల ద్వారా తత్వాన్ని, అంటే నిజతత్వాన్ని దర్శించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారు మాత్రమే నీకు అజ్ఞానాన్ని తొలగించుకునే మార్గాన్ని చూపించి దానికి నీకు సహాయం చేయగలరు. మరి ఈ సందర్భంలో కూడా బాబా వారు మన నానాసాహెబ్ గారిని ఓ ప్రశ్న అడిగారు. ఆయన ఏమన్నారంటే, తత్వదర్శుల దగ్గరికి వెళ్లమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఎందుకు చెప్పారు? ఆయన స్వయంగా పరమాత్ముడు, జ్ఞానస్వరూపుడు, జ్ఞానమే ఆయన నుంచి ఉద్భవించింది. మరి ఆయన ఇంకొకళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్లమన్నారు అర్జునుణ్ణి అని అడిగారు. అడిగితే ఇదిగో మనం మీరిద్దరు చూస్తున్నట్టే నానాసాహెబ్ గారు కూడా సిడ్డి బాబా వారి వైపు చాలా బ్లాంక్ చూస్తే, అప్పుడు బాబా చెప్పారు, మళ్ళీ ఆయనే సమాధానం, భగవంతుడు మనకి తెలియని విషయాలు, అంటే మనకేంటంటే గణేష్ ఆ ప్రశ్న వెయ్యాలి అది తెలుసుకోవాలనే ఆలోచన కూడా రాదనమాట.
2: అది కూడా
1: భగవంతుడే ఇస్తారు, ఇచ్చి మళ్ళీ ఆయనే సమాధానం చెప్పి మార్గం చూపిస్తారు. అప్పుడు షిరిడి బాబా చెప్పారు, శ్రీకృష్ణ పరమాత్మ తత్వదర్శుల దగ్గరికి అర్జునుడిని ఎందుకు వెళ్లమని సలహా సూచన చేశారంటే, అటువంటి నిజమైన భక్తుడు సర్వం వాసుదేవమయంగా చూస్తాడు, అందరిలోనూ భగవంతుడినే చూస్తాడు. ఈ స్థాయికి చేరుకోగలగడం జ్ఞానాన్ని సంపాదించడానికి అతి సులభమైన మార్గం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని పరమాత్మ స్వరూపంగా చూసి తను కూడా ఆ పరమాత్మ స్వరూపంలో ఒక భాగం అని తెలుసుకున్నప్పుడు ఇంకా నేను వేరు, దేవుడు వేరు, వీరు వేరు, స్వప్న వేరు, గణేష్ వేరు ఉండదు, అంతా ఒకటే అయిపోతుంది. అదే స్వప్న చెప్పినట్టు నిజమైన పదార్థాన్ని నిజంగా సత్యంగా తెలుసుకోవడం, సత్యనిత్యమైన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. సో భక్తుడు అన్నిటినీ వాసుదేవమయంగా చూస్తారు, అది ఒకటి. రెండవది, గురువు దగ్గర శిష్యుడు ఏ విధంగా ఉండాలి అంటే ఆ గురువుని స్వయంగా భగవత్ స్వరూపంగా చూడగలగాలి. చూస్తేనే తనకి ఎంత జ్ఞానం ఉన్నా శిష్యుడిలో ఆ భావన లేకపోతే పాత్రతని బట్టే ప్రాప్తి. అందుకని గురువు అందించలేకపోతాడు, తనకున్న జ్ఞానాన్ని ఇవ్వాలనుకున్నా అతనికి అందించలేడు. ఆ భావాన్ని వీరిలో వృద్ధి చేయడం కోసం అటువంటి గురువులు ఉన్నారు ప్రపంచంలో, అటువంటి శిష్యులు, అటువంటి భక్తులు అందరూ ఉన్నారు అని అనే సత్యాన్ని ప్రపంచానికి వివరించి వారి గౌరవాన్ని పెంచడం కోసం భగవంతుడు పడిన తాపత్రయం అన్నమాట అది.
0: చాలా బాగుంది.
2: అంతేకాదు లలిత, స్వామి అంటే ఇక్కడ కృష్ణ భగవాన్ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, జ్ఞానికి నాకు అభేదం. నా అంటే నువ్వు జ్ఞాన్ అంటే ఓకే, భగవంతుడు కన్నా ఒక లెవెల్ తక్కువ ఉంటాడు, తర్వాత భగవంతుడు అవుతాడేమో అని నీకు భావమేమో, కాదు కాదు, జ్ఞాని ఈజ్ నథింగ్ బట్ మీ ఓన్లీ.
1: అంతేగా స్వప్న, స్వస్వరూపాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ భగవంతుడే కదా. పరమాత్మే తాను అని తెలుసుకుంటే ఇంకా అక్కడ డిఫరెన్స్ ఏముంది పరమాత్మకి తనకి?
2: అందుకు ఆ భావంతో అంటే అంతా నేనే చెప్తాను, భగవంతుడినే మనం డైరెక్ట్ గా కనుక్కోవచ్చు, భగవంతుడు డైరెక్ట్ గా మనతో మాట్లాడచ్చు కదా అంటే, లేదు, నీ చుట్టుపక్కల భగవత్ స్వరూపాలైన జ్ఞానులు ఉన్నారు, వాళ్ళని భగవంతుడిని నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో, భగవంతుడిని ఎలా భావిస్తావో, మీరు చెప్పినట్టు అదే గౌరవంతో, అదే భావంతో, అదే విశ్వాసంతో వాళ్ళని సేవించు. అంటే జ్ఞానికి అంత వాల్యూ ఇస్తున్నాడు అనమాట భగవంతుడు అక్కడ.
1: ఇంకొకటి కూడా అయ్యుండొచ్చు కూడా గణేష్, ఇటువంటి వారు ఉన్నారు అని భగవంతుడు స్వయంగా చూపిస్తున్నారంటే మనకు కూడా కొద్దిగా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఆ ఇటువంటి వారు ఉన్నారంటే నేను కూడా వారిని సేవించి వారి లాగా తయారవ్వచ్చు. ఇప్పుడు చూడండి, అగ్నిలో ఏది వేసినా అగ్ని కిందే మారిపోతుంది. అది
2: అదే అర్జునుడు అంటాడు, అసలు ఇదంతా విని నాకు సాధ్యమని భయపడుతూ ఉంటే కష్టం గాని అసాధ్యం కాదు అని చెప్తాడు కృష్ణుడు. కాబట్టి నువ్వు భయపడకు, ఇది చాలా కష్టమైన ప్రాసెస్ నువ్వు జ్ఞాన అజ్ఞానం పోగొట్టుకోవాలి, నువ్వు జ్ఞానవంతుడు అవ్వడానికి. కాకపోతే ఈ జ్ఞానం చూసినప్పుడు ఏంటంటే ష్యూర్ అవుతావు, అలా అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి 100% ఆ స్టేజ్కి వస్తావు అని మనకు భరోసా ఇచ్చి ప్రోత్సహించినట్టు అనిపిస్తుంది.
0: ఇప్పుడు మనం లౌకికంగా ఒక్కసారి వెనక్కి వచ్చి ఆలోచించగలిగితే, ఎవరైనా ఒక పర్సన్ కి ఇంకొక సహాయం చేసి వారిని ఉన్నత స్థితికి తీసుకుని వస్తే, యా హీఈస్ గాడ్ ఫర్ మీ యార్ అని అంటాం అనమాట. ఎందుకు? ఆయనలో మనం ఆ గొప్పతనాన్ని, ఆ జ్ఞానాన్ని మనం చూస్తున్నాం గనక. అందుకే ఎవరు వేరు కాదు అన్న భావన మనకి పదే పదే తెలియజేయడానికి స్వామి మనకి ట్రై చేస్తున్నారు. ఒక చక్కని ఉదాహరణ, ఇప్పుడు స్వామి తమ దివ్యోపన్యాసాల్లో అవతరించిన నాటి నుంచి మీరు నేను ఒక్కటే, దివ్యాత్మ స్వరూపులారా అన్న ఒకే పదంతో మనల్ని అందరినీ సంబోధించారు. మరి స్వామి దర్శనం ఇచ్చినప్పుడు కూడా మీలో నన్ను నేను చూసుకుంటున్నాను అని అన్నారు. నేను భగవంతుడు, మీరు భక్తులు అన్న థాట్ ఎప్పుడు స్వామి రానివ్వలేదు. అందుకే మనలో ఎన్ని లోపాలున్నా సరే దాన్ని ఎంచకుండా ఎంతో నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమతో మనల్ని ఎప్పుడు పలకరిస్తూ వచ్చారు స్వామి.
3: ఇంకొక చక్కని ఉదాహరణ ఏంటంటే, స్వామి చెప్తారు ఇందాక మీరు అజ్ఞానాన్ని తొలగించినట్లయితే జ్ఞానం ఆటోమేటిక్ గా
2: మిగిలిపోతుంది.
3: స్వామి దీనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. విద్యార్థులతో ఒకసారి స్వామి మాట్లాడుతూ, స్వామి మీకు మాకు ఎంతో డిఫరెన్స్ ఉన్నది అంటే, స్వామి చెప్తారు నో, మీకు నేను ఎంతైతే దగ్గరగా ఉన్నానో మీరు నాకు అంతే దగ్గరగా ఉన్నారు. మిమ్మల్ని నన్ను సెపరేట్ చేసేది కేవలం మీ మనస్సు మాత్రమే. ఆ మనస్సు ఎప్పుడైతే మీరు మన ఇద్దరి మధ్యలోంచి తీస్తారో, మన ఇద్దరం ఒకటే అన్న సత్యాన్ని మీరు గుర్తించగలుగుతారు అని స్వామి విద్యార్థులకు అప్పుడు చెప్పారు. దీనికి ఈ భగవద్గీత 34 ఉపన్యాసాలు స్వామి 1984లో ఇచ్చినప్పుడు ఒక చక్కని ఉదాహరణ చెప్తారు స్వామి. దీనికి ఈ రుజు సర్ప భ్రాంతి గురించి స్వామి చెప్తారు. అంటే మనం చీకట్లో పామ తాడ అన్న భ్రాంతిలో మనం ఉన్నప్పుడు, ఇది తాడు కాదు పాము అన్న నిజాన్ని మనం గుర్తించినప్పుడు వెంటనే దాన్ని వదిలేస్తాం. సో అదే విధంగా ఆ అజ్ఞానాన్ని ఇది కాదు ఇది అని తెలియగానే అది వదిలిపెట్టాలని స్వామి చెప్తారన్నమాట. ఇది ఒక
0: చక్కని ఉదాహరణ. మరి ఈ జ్ఞానాన్ని స్వామి మనందరికీ ప్రసాదించాలి అన్న ఒక విన్నపంతో మనం ఒక చక్కని పాటను విందాం. పాట తర్వాత ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి అనే ఒక ప్రక్రియలోకి మనం వెళ్దాం.
2: తప్పకుండా.

0: ఈ చక్కని పాట తర్వాత శ్రోతలందరినీ తిరిగి ఆహ్వానిస్తున్నాం. గణేష్, లలిత, మనం అవతార పరంపర సనాతన సందేశంలోని మనం ఒక చక్కని శ్లోకం గురించి మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే, తత్వదర్శనం దగ్గర జ్ఞానాన్ని పొందు అని భగవంతుడు చెప్తున్నాడు. మరి ఎలా పొందాలి? మనకు వెళ్లి డైరెక్ట్ గా ఏటీఎంలో కార్డు పెడితే డబ్బులు వచ్చినట్టు జ్ఞానం వచ్చేది కాబట్టి దానికి ఏంటేం చెయ్యాలి అని కూడా మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. మూడు రకాలుగా నువ్వు చేసినప్పుడు ఆ జ్ఞానం అన్నది నీకు తత్వదర్శనం ద్వారా లభించబడుతుంది అని. అందులో ముఖ్యంగా మొట్టమొదటి ఏంటంటే ప్రణిపాతేన, అంటే పాతము అంటే పడడం, నిపాతము అంటే బాగా పడడం, ప్రణిపాతం అంటే ఇంకా బాగా పడడం. అంటే ఆ సాష్టాంగ నమస్కారం చేసి నువ్వు పూర్తిగా గురువు పాదాల మీద పడిపో, తత్వదర్శనుల పాదాల మీద పడిపో అని చెప్తున్నాను అనమాట. ఏమి నమస్కరిస్తే చాలదా, ఒంగుంటే చాలదా అంటే కాదు, సాష్టాంగ పూర్తిగా వారి పాదాల మీద పడినట్టు అప్పుడే నీకు ఆ జ్ఞానాన్ని పొందే అధికారం వస్తుంది అని చెప్తున్నాను అనమాట. అంటే ఇది భౌతికంగా చూస్తే మన శరీరాన్ని ఉంచి వారి పాదాల చెంత పెట్టడం. మన చిన్నప్పటి నుంచి కూడా మన సాంప్రదాయంలో ఏం చేస్తారంటే, నమస్కరించడం దేనికి అంటే వాళ్ళ మీద గౌరవాన్ని, తర్వాత మనకన్నా మనలో ఉన్నదే వాళ్ళ ఉన్న భగవంతుడిని దర్శించడం వరకు నమస్కారం. సాష్టాంగం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మనం వాళ్ళకన్నా తక్కువ, అంతే కదా, నేను పూర్తిగా నన్ను మీకు సమర్పించుకుంటున్నానన్న భావం అప్పుడే మనం
1: శరణాగతి
0: వచ్చినప్పుడే మనం వాళ్ళని సాష్టాంగ పడతాం. అంటే అక్కడ గర్వం గాని అహంకారం గాని వాళ్ళకున్న విద్య గాని ఏది అక్కడ అడ్డు రాకూడదనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జ్ఞానం తెలిసిన వారే గొప్ప తప్ప భౌతికమైన ఎన్ని మిగతా విద్యలు ఉన్నప్పటికీ అవన్నీ ఈ తత్వజ్ఞానం ముందు తక్కువే అన్నది తెలుసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇది పొందగలరు అనమాట, అర్హులు అవుతారు. ఎలా అంటే, మనం ఇప్పుడు ఒక పాత్రలో మంచి అమృతం నింపుదాం అనుకున్నాం అనుకోండి, అందులో ఏముండాలి, ఏదో చెత్త ఆచదారం, కనీసం నీళ్లున్నా సరే అమృతం వాల్యూ పూర్తిగా పోతుంది. సో ఆ పాత్రను శుద్ధి చేసుకోవాలి. ఆ పాత్ర శుద్ధి చేసి ఎంటీ చేసి ఖాళీ చేసి పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ అమృతాన్ని మనం నింపగలుగుతాం. మరి గురువు దగ్గర వెళ్లి నా జ్ఞానం బోధించు, నా పాత్ర నింపు అని అడుగుతున్నప్పుడు దాన్ని క్లీన్ చేసుకుని దాన్ని ఖాళీ చేసుకోవాలి, చేసుకుని క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట. అందుకు ఈ ప్రణిపాతం అన్నది అంత స్ట్రెస్ చేసి ఇక్కడ గీతాచార్యుడు చెప్పడం ఉద్దేశం ఏంటంటే, నీకున్న అంటే అందం ఉన్నాదని గాని, లేకపోతే డబ్బు ఉన్నాదని గాని, విద్య ఉన్నాదని గాని, ఏవైతే నీవు అహంకార పడుతున్నావో వాటన్నింటినీ తీసేసి ఆ గర్వాన్ని పక్కన పెట్టుకుని వినయంతో విధేయతతో భక్తితో ప్రణమిల్లు, అది ప్రణిపాతేన. అలా చేసినప్పుడు ఆ తత్వదర్శనం యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతావు అని చెప్తున్నా అనమాట.
2: స్వప్న, మీరు చెప్తున్నది వింటూ ఉంటే మళ్లీ నాకు షిరిడి సచ్చరిత్ర గుర్తొస్తోంది. బాబా కూడా ఇదే అడిగారు నానాసాహెబ్ గారిని. ప్రణిపాతం అంటే సాష్టాంగ పడడం అని ఆయన స్లో అర్థం చెప్తారనమాట. సాష్టాంగం అంటే కేవలం సాష్టాంగ పడడంతో నీకు జ్ఞానం వచ్చేస్తుందా, అది సరిపోతుందా అని అడుగుతారు బాబా. అడిగితే ఆయన చెప్తారు, మరి దానికి వేరే అర్థం ఏమిటో నాకు తెలియదు బాబా. అప్పుడు బాబా మళ్లీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మీరు చెప్పినట్టే, మీరు చెప్పిందే సచరిత్రలో కూడా ఉంటుంది. సాష్టాంగం అంటే కేవలం మన శరీరాన్ని భూమికి ఆనించడం కాదు, పరిపూర్ణంగా శరణాగతి చేయడం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, జ్ఞానులు పరమాత్మ స్వరూపం అని మనం తెలుసుకున్నాం. మనం ఇందాకే అనుకున్నాం కదా, పరమాత్మ ఎవరైతే తత్వదర్శనం చేస్తారో, ఆత్మజ్ఞానాన్ని సాధిస్తారో, వారికి పరమాత్మకి భేదం లేదు అనే విషయాన్ని మనం ఇందాక మాట్లాడుకున్నాం. మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు మనం ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, లేదు ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నులైన కుటుంబం అవ్వచ్చు, ఎంతో చదువుకుని ఉండొచ్చు, 4-5 పిహెచ్డీలు ఉండొచ్చు, ఎంత చేసినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకంటే మనం గొప్పవాళ్ళం కాదు, ఆయనే గొప్ప మనకంటే అన్ని విధాలుగా కూడా అనే భావనతో ఎలా అయితే ఆయనకి సాష్టాంగం చేస్తామో, తత్వదర్శి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ ఆల్ దీస్ అమౌంట్ టు నథింగ్, ఆయనకి తెలిసిన దానితో కంపేర్ చేసి చూసుకుంటే నాకు ఉన్న విద్య కానీ నేను అనేది ఏమీ లేదు. ఆయన దగ్గర తెలుసుకోవాల్సింది జీవితానికి ఎంతో ముఖ్యమైనది ఆయనకి తెలుసు, అది నేను తెలుసుకోవడానికి వచ్చాను అనే భావనతో, ఆ గౌరవంతో, భక్తి గౌరవం, గౌరవం ఒకటే కాదు భక్తి కూడా, భగవంతుడి మీద ఎంత భక్తి ఉంటుందో అటువంటి భక్తి భావనతో సరెండర్ చేస్తూ సాష్టాంగం చెయ్యాలి అని బాబా వారు చెప్పడం జరిగింది. ఇవి మూడు మార్గాలు మీరు అన్నట్టు, ఈ మూడు మార్గాల ద్వారా తత్వదర్శులను చేరితే వారి ద్వారా నీకు జ్ఞానం సిద్ధిస్తుంది అంటూ మొదటి మార్గం కింద ప్రణిపాతం అని చెప్పి ఈ సాష్టాంగం అనే దాని గురించి వివరించారు. అంటే బహుశా మనోవాక్కాయ కర్మేంద్రియాలు అంటారు, మనస్సు, వాక్కు, కాయము, కర్మ, ఇంద్రియం, ఈ ఐదింటిని సమర్పిస్తే ఇంకా మనకంటూ మిగిలేదు ఏమీ ఉండదు. వీ డోంట్ ఎగ్జిస్ట్, అంటే మనం వి లూజ్ అవర్ ఎగ్జిస్టెన్స్, మనం నిల్ అయిపోతాం అనమాట. స్వప్న ఇందాక చెప్పారు చాలా మంచి సింపుల్ ఎగ్జాంపుల్ తో, పాత్రని ఖాళీ చేసుకోండి అని. బహుశా ఈ ఐదింటిని సమర్పిస్తే ఇంకా మనలో ఏమీ మిగలదు కాబట్టి వారు గురువులు జ్ఞానాన్ని మనలో నింపడానికి వారికి అవకాశం ఉంటుంది, అది అందుకునే అర్హత కూడా మనకి లభిస్తుందని.
0: ఈ ప్రణిపాతం అంటే మనం స్వామి అవతారంలోని పాత భక్తులు చాలా ప్రముఖులు వెంకటగిరి రాజావారు అందరికీ తెలిసినారని, వారి జీవితం చూసుకుంటే లలిత అసలు అంటే స్వామికి సాష్టాంగ పడ్డం కాదు, స్వామి కారు తాకిన ధూళిలో ఆయన తడిసిపోయేవారట. స్వామి 1950s లో వెంకటగిరి చాలా సార్లు సంస్థానం వెళ్లడం, అక్కడ ఉండడం, చాలా రోజులు వాళ్ళతోటి గడిపి తిరిగి స్వామి వెళ్ళిపోయేటప్పుడు ఆ కారు వెళ్లే దారిలోని మట్టి రేగుతుంది కదా, ఆ మట్టిలో ఆయన పొల్లి దొర్లేవట. అంటే ఇది నా భగవంతుడు తాకిన
2: ధూళి ధూళి,
0: అందులో నేను పునీతుడిని అవ్వాలి అని. అక్కడ నేను ఇంత రాజా వారి దీంట్లో ఉన్నాను, నాకు ఇంత ఉన్నది, అంటే భౌతికంగా లౌకికంగా ఆయన ఏంటి అన్నది మర్చిపోయాడనమాట. అది అక్కడ దేనికి పనికిరాదు, ఆ భగవంతుడు తాకిన ధూళిలో నన్ను నేను పావనం చేసుకోవాలి అని. అంటే ప్రణిపాతం అంటే భగవంతుడికే కాదు, భగవంతుడు తాకిన, భగవంతుడు స్పృశించిన ప్రతి దాన్ని కూడా అంతే ఆ భావంతోనే ఆయన స్వీకరించారు అనమాట. ఆ పాత్రను కూడా అసలు ఎవరు నెక్స్ట్ వెళ్ళడానికి వాడకుండా ఉంచేసేవారు. ఆ టైర్ అచ్చులతో సహా స్వామి కారు వెళ్ళింది అని చెప్పి వేరే మార్గం గుండా వాడుకునేవారట. అంటే ప్రణిపాతానికి ఇంతకు మించి మంచి ఉదాహరణ దొరకదేమో అనిపించి.
1: చాలా బాగా చెప్పారక్క. ఈ వెంకటగిరి సంస్థానాన్ని కొంచెం మనం ఇంకొంచెం ఎలాంగేట్ చేస్తూ దాంట్లో జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటే, ఈ ప్రణిపాతం అనేది మన నెక్స్ట్ దానికి అంటే పరిప్రశ్న ఉన్నది కదా, ఆ పరిప్రశ్నకి ఎలా లింక్ చేయొచ్చు అనే ఒక చక్కని ఉదాహరణ వెంకటగిరి సంస్థానంలో జరిగింది. ఇది 1956 వెంకటగిరి రాజావారు డివైన్ లైఫ్ సొసైటీ అంటే శివానంద స్వామి శివానంద ఆశ్రమం నుంచి సన్యాసులందరినీ పిలిచి ఒక సమ్మేళనం పెడదామని వెంకటగిరి రాజావారు
2: సంకల్పించారు.
1: స్వామి అనుగ్రహంతో వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది వెంకటగిరికి. యథావిధిగా వాళ్ళు అందరూ రావటం జరిగింది. కానీ వాళ్ళందరికీ మనసులో ఒక ప్రశ్న ఉండిపోయింది. వాళ్ళందరూ ఎంతో సాధన చేసిన సన్యాసులు. ఒక 18-20 ఏళ్ల కుర్రాడు మా ముందర నించుంటే అతన్ని భగవంతుడు అని చూపిస్తున్నారు అనుకుంటున్నారు అందరూ. ఎన్నో ఏళ్ల సాధన చేసిన మేము అతని పాదాలపైన ఏ విధంగా పడాలి అన్న ఒక, చూడండి ఇదే అజ్ఞానం.
2: ఎంతో
1: సాధన చేసిన తర్వాత వచ్చిన అజ్ఞానం ఇది. దీన్ని తొలగించాలంటే మన భగవంతుడు తను చేయాల్సింది చేయాలి కదా. మరి స్వామి ఏం చేశారంటే, వాళ్ళందరూ వచ్చినప్పుడు దే కేమ్ టు డిఫై గాడ్, భగవంతుణ్ణి భగవంతుడు కాదు అని రుజువు చేయాలని వచ్చిన వాళ్ళు కి ఏం జరిగింది, స్వామిని ఒక పల్లకీలో ఊరేగింపుగా తీసుకువెళ్లాలని వెంకటగిరి రాజావారు ప్లాన్ చేశారు. వచ్చిన ఈ సన్యాసులందరూ నడుచుకుంటూ వెళ్తుంటే నేనెందుకు పల్లకీలో రావాలి, నేను వీళ్లతో పాటు నడుస్తాను అని దాదాపు చాలా మైళ్లు దూరం స్వామి వాళ్లతో పాటు నడిచారు.
2: కాలినడకన
1: ఎక్కడ ఆ స్టేజ్ వేదిక దాకాని. చివరిగా వేదిక దగ్గరకు వచ్చారు. అది ఫస్ట్ స్టెప్. రెండవ స్టెప్ ఏంటంటే, వేదిక ఎక్కినప్పుడు స్వామి కోసం ఒక బంగారు సింహాసనం తయారు చేశారు రాజావారు. సాక్షాత్ భగవంతుడు కదా. స్వామి ఏమాత్రం దాన్ని అంగీకరించక, లేదు బంగారు నేను ఆ సింహాసనాన్ని అధిష్ఠించను, వీరితో పాటు నేను కిందనే కూర్చుంటాను అని ఆ సాధు సన్యాసుల మధ్యలో స్వామి ఆశీనులై కూర్చున్నారు. ఇది అంతటితో ఆగలేదు. స్వామి మధ్య ఉంటుండగా ఎవరికీ పక్కన మాట్లాడే ధైర్యం ఉండదు మనకైతే, ఎందుకంటే స్వామి ఆ స్ట్రిక్ట్నెస్, ఆ డివినిటీ అలాంటి వైబ్రేషన్స్ పంపిస్తాయి. కానీ వీళ్ళంతా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటము అలాంటి సంభాషణలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. ఎవరు స్వామి మీద కాన్సన్ట్రేట్ చేయటం లేదు, అయినా సరే స్వామి ఏమీ అనుకోలేదు. చివరిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతున్నారు, ఉపన్యాసాలు ఇస్తున్నారు. చివరికి స్వామి టర్న్ వచ్చింది. స్వామి లేచి ఉపన్యాసం ఇచ్చిన తర్వాత అక్కడున్న సన్యాసులందరూ స్వామి ఎప్పుడైతే ఉపదేశం చేస్తారో అప్పుడు అజ్ఞానం అనేది పోతుంది. అజ్ఞానం అనేది పోయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రణిపాతం అనేది వచ్చేస్తుంది. డివైన్ లైఫ్ సొసైటీ నుంచి వచ్చిన ఆ సన్యాసులందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారు. అంటే వీ కేమ్ టు డిఫై గాడ్ అండ్ వీ వర్ డిఫైడ్ బై గాడ్ అంటారు. అంటే మేము ఏదో రుజువు చేయాలని వచ్చాము, మాకేదో రుజువు చేశారు స్వామి అంట ఒక అనుభవంతో వాళ్ళు తిరిగి వెళ్లారనమాట. మరి ఇలాంటి ఆలోచన చూడండి, అంత జ్ఞానం ఉన్న మహాత్ములు కూడా సరైన వాళ్ళని ప్రశ్నించాలి, సరైన పద్ధతిలో ప్రశ్నించాలి అన్న ఆలోచన వాళ్ళకి లేకపోయింది.
0: అదే మాయ అని చెప్తారు కదా, ఎంతటి స్టేజ్ కి వెళ్ళినా సరే ఏదో ఒక దగ్గర మాయ మనని కమ్మేస్తుంటాం. అది నువ్వు ఎంత అంటే ఆఖరి పాయింట్ లో కూడా మాయ కింద పడేసే సందర్భాలు ఉన్నాయని స్వామి చెప్తూ ఉంటారు.
1: మరి ఈ ప్రణిపాతం అయిపోయింది. మరి పరిప్రశ్న,
0: అదే ప్రశ్న అంటే
1: ఇంట్రెస్టింగ్ గా ఉన్నది. ప్రశ్న ఎందుకు కాకూడదు, ప్రశ్న ఎందుకు, పరిప్రశ్న ఎందుకు అన్న ఒక అసలు డౌట్ మనకి రావచ్చు.
2: షిరిడి బాబా గారు కూడా, వారు కూడా నానా సాహెబ్ గారిని ఇదే ప్రశ్న అడిగారు. గణేష్ ఇప్పుడు అడుగుతున్నది ముందుగా స్వప్న, పరిప్రశ్న అంటే అసలు మనకి శ్లోకంలో చెప్పబడిన మీనింగ్ ఏంటి, దాని గురించి ఏమైనా చెప్తారా?
0: ఇలా సాష్టాంగం పడి అదే విశ్వాసాన్ని కలిగిన తర్వాత చక్కగా ప్రశ్నించు. ప్రశ్నించడం అంటే క్వశ్చన్ చేయడం, మనకున్న డౌట్ని అడగడం. కానీ పరిప్రశ్న అంటే బాగా ప్రశ్నించు. ఇక్కడ బాగా అన్న దాంట్లో అర్థమేముంది, ఎలా పెడితే అలాగా, మనం ఫ్రెండ్స్ లో మాట్లాడుకున్నట్టు అలా కాదు. తర్వాత ఏ భావంతో నువ్వు ప్రశ్నిస్తున్నావు, ఎవరిని ప్రశ్నిస్తున్నావో తెలిసినప్పుడు ఎలా ప్రశ్నించాలో తెలుస్తుంది. అవతల నుండి మనకి జ్ఞానాన్ని అందిస్తున్న వ్యక్తి యొక్క విలువ తెలిసి ఆ స్థానం నువ్వు గుర్తించినప్పుడు ఎలా ప్రశ్నించాలి అన్నది కూడా మనకి అప్పుడు ఒంటి మీద తెలివి వస్తుంది అని చెప్తారు స్వామి. అంతేకాకుండా ఎప్పుడు పెడితే అప్పుడు ప్రశ్నించడం కాదు, నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది ఉన్న పాలన వెళ్ళిపోయి అవతల ఏ పొజిషన్ లో ఉన్నారో చూసుకోకుండా ప్రశ్నించడం కాదు, సమయాసమయాలు చూసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నావో చూసుకోవాలి, ఏ భావంతో ప్రశ్నిస్తున్నావో చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఏదో టెస్ట్ చేద్దాంలే, ఇందాక వాళ్ళందరూ వచ్చినప్పుడు స్వామిని భగవంతుడు కాదా తేల్చి పడేద్దాం అని అన్న భావంతో వచ్చారు, అలాంటి భావంతో ప్రశ్నించకూడదు. అలా ఎదురుగుండా ఉన్నవాడు భగవంతుడు నా జ్ఞానాన్ని అందిస్తాడు అన్న పూర్తి నమ్మకం పెట్టుకుని ప్రశ్నించాలి. అలా ప్రశ్నించినప్పుడు మాత్రమే నీకు సమాధానం దొరుకుతుంది అని. ఇలా ఎన్ని రకాలుగా ప్రశ్నించాలన్నది పరిప్రశ్న కింద వస్తుందన్నమాట.
2: బాబా కూడా అదే అడిగారు ఇందాక మనం అనుకున్నట్టు. వారు నానాసాహెబ్ గారిని అడిగారట, పరిప్రశ్న అన్నావు, పరిప్రశ్న అంటే ఏమిటి బాబా? ప్రశ్నించడం. మరి ప్రశ్న అంటే ఏమిటి? అది కూడా ప్రశ్నించడమే బాబా. మరి పరి అనే పదాన్ని వ్యాసుడు ఎందుకు వాడాడు అక్కడ ప్రశ్నకి ముందు? వ్యాసుడు తెలుగు తక్కువ వాడా అని అడిగారట. అడిగితే నానాసాహెబ్ గారు నాకు తెలియదు బాబా అని చెప్పారట. చెప్తే అప్పుడు బాబా వారు ఆయనకి ఇచ్చిన సమాధానం మనకి ఇప్పుడు స్వప్న చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ని బట్టే ఉంది. పరిప్రశ్న అంటే గురువుకు తెలుసా తెలియదా అనే ఆలోచనతో ప్రశ్నించడం గాని, వీరిని అడిగి వీరు చెప్పిన దానిలో నుంచి నేను తప్పులెంచుతాను, నాకు ఇంకా ఎక్కువ తెలుసు అనే అహంకారంతో ప్రశ్నించడం గాని, లేదు ఆయన ఖాళీగా ఉన్నారు నేను ఖాళీగా ఉన్నా ఏదో ఒకటి అడుగుదాం అనే సరదా అటువంటి భావనతో ప్రశ్నించడం, ఇటువంటివి చేయకూడదు. ప్రశ్న అంటే, పరిప్రశ్న అంటే తెలుసుకుందాము అనే శ్రద్ధతో ప్రశ్నించడం. ఆ శ్రద్ధ ఎప్పుడొస్తుందంటే నాకు తెలియనిది వీరికి తెలుసు, ఆ తెలిసినది నేను కూడా తెలుసుకుంటే నా జీవితానికి అది ఉపయోగపడుతుంది అనే రియలైజేషన్ మనకి ఎప్పుడొస్తుందో అప్పుడు శ్రద్ధగా ప్రశ్నిస్తాం. శ్రద్ధతో ప్రశ్నించాలి. అలాగే ఉత్సాహం, తెలియనిది నేర్చుకోవాలి, దాని ద్వారా నేను ఉద్ధరింపబడాలి అనే ఒక కన్విక్షన్తో, నేర్చుకుందామనే ఉత్సాహంతో ప్రశ్నించడం జరగాలి. ధైర్యం కూడా ఉండాలి గణేష్. ఒక గురువు అనే స్థానంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి నాకు ఇది చెప్పండి అని అడగడానికి ఎంతో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? వేర్ డస్ ద కరేజ్ స్టెమ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వస్తుందంటే
1: తెలుసుకోవాలి,
2: ప్యూరిటీ, నేను ఇది తెలుసుకుని నన్ను నేను ఉద్ధరించుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంటేనే ఆ ధైర్యం వస్తుంది. ఇంకా ఏ విధంగానూ అంత ధైర్యం మనం చేయలేము. మనందరికీ బాగా తెలిసిందే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్.
1: అండ్ స్వామి ఆ విధంగానే రెస్పాండ్ అవుతారు,
2: రెస్పాండ్ అవుతారు. సో ఆ శ్రద్ధ ఉండాలి, ఉత్సాహం ఉండాలి, ధైర్యం ఉండాలి. అన్నింటికంటే మించింది అతి ముఖ్యమైనది ఏమిటంటే నమ్మకం. వీరు అది నాకు చెప్పి నన్ను బాగు చేయగలరు, ఆ సమర్థత వీరికి ఉంది అనే నమ్మకంతో మనం ప్రశ్నించడం జరగాలి. చైల్డ్ లైక్ ఫెయిత్ అంటారు చూడండి. అంటే ఇప్పుడు తల్లి దగ్గరికి వచ్చి చిన్న పిల్ల బిడ్డ అడుగుతాడు, అమ్మ చంద్రుణ్ణి చూడు, ఆ చందమామలో ఏదో కనిపిస్తోంది, మ్యాప్స్ లాగా ఉంది, ఇది తెలుసుకుని నన్ను నేను ఉద్ధరించుకోవాలి అనే ఇంటెన్షన్ ఉంటేనే ఆ ధైర్యం వస్తుంది. ఇంకా ఏ విధంగానూ అంత ధైర్యం మనం చేయలేము. మనందరికీ బాగా తెలిసిందే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్.

0: లాగా ఉంది, అదేంటమ్మా చెప్పు అని. తల్లి చదువుకుందా చదువుకోలేదా, ఆవిడకి ఎస్ట్రాలజీ ఎస్ట్రానమీ తెలుసా తెలీదా, ఇది ఫిజిక్సా ఇది మ్యాథమెటిక్సా, కరెక్ట్ ఇవి చెప్పేది కరెక్ట్ అవునా కాదా, ఇన్ని ప్రశ్నలు ఉండవు అక్కడ. నాకు తెలియదు, మా అమ్మని అడుగుతాను, మా అమ్మకి తెలుసు, ఒకటే నమ్మకం అనమాట. అలా అటువంటి నమ్మకంతో మనం వెళ్లి గురువుని ప్రశ్నించి వినయంగా శ్రద్దగా తెలుసుకోవాలనే నిజాయితీతో ఉత్సాహంతో బాగుపడాలనే ఇంటెన్షన్తో మనం కనుక ప్రశ్నించడం జరిగితే వారు సమాధానం ఇవ్వడం, ఆ సమాధానం వల్ల మనం ఉపయోగపడడం జరుగుతుంది. ప్రశ్నించాల్సిన విధానం ఇది బాబు అని బాబా చెప్పడం జరిగిందనమాట.
1: లలిత ఇవన్నీ చెప్తూ ఉంటే అంటే ఇవన్నీ క్వాలిటీస్ వివేకానందులకు ఉన్నాయేమో అనిపిస్తుంది అనమాట. మన రామకృష్ణ పరమహంస వివేకానందులు వాళ్ళిద్దరి మధ్య ఉండే బంధం ఎలాంటిది అంటే, ఇలాగే వివేకానందుడికి ఎంతో మీరు అన్నారు చూడండి తెలుసుకోవాలని తపన, ఆర్తి, అదే జిజ్ఞాసు అంటారు. ఆ జిజ్ఞాసు ఉండాలి, ఆ భగవంతుని తెలుసుకోవాలి, భగవంతుని చూడాలి అన్నది, అది తనకు చాలా పెరిగిపోతూ వచ్చింది. ఆ గురువు గారైన రామకృష్ణ పరమహంస ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు, ఎప్పుడూ అదే తన్మయత్వంలోని మైమర్చిపోతున్నారు. ఇందాక మీరు చెప్పినట్టు అన్ని ఆ గురువులో ఉన్నాయి అన్న నమ్మకంతో ఈ గురువు నాకు కూడా ఆనంద ప్రాప్తి కలిగిస్తాడు, ఆ భగవద్ దర్శనం చేయిస్తాడు అన్న ఉద్దేశంతో ఆయన వెళ్లి ప్రశ్నించారట. మరి స్వామి, మీరు ఇంత ఆనందంగా ఉన్నారు, మీరు భగవంతుడిని చూశారా, మీకు భగవద్ దర్శనం అయ్యిందా అని ప్రశ్నించారు. అదే పరిప్రశ్న అవుతుంది, ఎందుకంటే ఆయనకి డౌట్ లేదు, గురువు ఆ స్టేట్ లో చూస్తున్నప్పుడు గురువు ఆల్రెడీ ఆనంద ప్రాప్తిలో ఉన్నారు కాబట్టి అనుకోండి. అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పారట, తప్పకుండా నరేన్, నిన్ను ఎలా చూస్తున్నానో భగవంతుని అలాగే చూశాను, నీతో ఎలా మాట్లాడుతున్నానో నేను భగవంతుడితో అలాగే మాట్లాడాను అని. అయితే మరి నాకు కూడా ఆ భావప్రాప్తి ఆ అనుగ్రహం కలుగుతుందా కలిగిస్తారా అని అడుగుతా అనమాట. అయితే అప్పుడు ఏం మాట్లాడకుండా రామకృష్ణ పరమహంస వివేకానందుడిని ఒక చెరువు దగ్గర తీసుకుని వెళ్లి నీటిలోకి ముంచుతారనమాట. ముంచి తల మీద చేయి పెట్టి లోపలికి నీటి లోపలికి ఉంచుతారు. అప్పుడు గిలగిల కొట్టుకుంటూ ఉంటారనమాట. అంటే ఏంటప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచాక ఇంక మరి కొట్టుకుంటూ ఉంటే అప్పుడు చేయి తీస్తే బయట వస్తా అని ఊపిరి తీసుకుంటాడనమాట. అప్పుడు చెప్పారనమాట, ఇప్పుడు నీ ఆలోచనలు ఏంటున్నాయి నేను నిన్ను నీటిలోకి ముంచినప్పుడు అని. ఏంటుంటాయి గురుదేవా, ముందు నేను పైకొచ్చి ఊపిరి తీసుకుంటే చాలు, దేవుడు లేదు, ఏ ఇంకో ఆలోచన లేదు, తిండి మీద గాని నా శరీరం ఏంటని గాని నాకున్న స్తోమత ఏంటని గాని నా ఉన్న విద్యలు ఏంటి గాని ఏ దేని మీద ఆలోచన వెళ్లదు, నేను బయటకు వచ్చి ఊపిరి తీసుకోవాలి, అదొక్కటి తపన, అదొక్కటే ఆర్తి. అప్పుడు చెప్పానమాట, ఇలా భగవంతుడిని తెలుసుకోవాలని ఈ ఒక్క ఆలోచన తప్ప, ఇప్పుడు ఎలా అయితే గిలగిలా కొట్టుకున్నావో భగవంతుడిని చూడాలి భగవంతుడితో మాట్లాడాలని, అలా భగవంతుడి కోసం నువ్వు కొట్టుకున్న రోజు నీకు భగవంతుడు తప్పకుండా దర్శనమిస్తాడు అని సమాధానం చెప్పారట.
2: చాలా బాగుంది అక్క, మీరు ఇందాక 3 కండిషన్స్ చెప్పారు కదా, ఊరికినే అడగకూడదు భగవంతుడిని, అడగ గురువుని, ఏదో ప్రశ్నించాలి సమయం ఉన్నది కదా ఏదో ప్రశ్నించచ్చు అన్న భావంతో మనం ప్రశ్నించకూడదు అని అన్నదానికి మన స్వామి విద్యార్థుల జీవితం నుంచి ఒక చక్కని ఉదాహరణ. అంటే ఇది తెలియంతనంతో చేసిన ఒక ప్రయత్నం, కానీ ఆ ప్రయత్నాన్ని కూడా స్వామి సఫలీకృతం ఎలా చేశారనేది మనం తెలుసుకుందాం. ఒకసారి ఒక పరంపర ఉండేది, రూమ్ లీడర్స్ అందరికీ స్వామి ఇంటర్వ్యూస్ ఇచ్చేవారు, స్కూల్ బాయ్స్ అందరికీ, సీనియర్స్ కి. ఆ పరంపర నడుస్తుంది, అనుకోకుండా ఒక నెల స్వామి సీనియర్ స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూ ప్రసాదించలేదు. స్టూడెంట్స్ అందరూ పాపం చాలా బాధపడ్డారు, స్వామిని అడుగుదాం మనం, ఎందుకు స్వామి ఇలాగ ఇంటర్వ్యూ పెట్టలేదు మాకు అని ఆ తర్వాత రోజు అందరూ డిసైడ్ చేసుకుని దర్శనంలో కూర్చున్నారు. స్వామి రాగానే పిల్లలందరూ లేచి మోకాళ్ల మీద, స్వామి మాకు ఇంటర్వ్యూ ఇస్తానన్నారు కదా, ఇవ్వలేదేంటి స్వామి అంటే, స్వామి అన్నారట, నేను అన్ని చెప్పేశాను కదా మీకు, ఇంకా వేరే చెప్పవలసింది ఏమీ లేదు నా దగ్గర, మీకు అన్ని తెలుసు కదా అని స్వామి పాపం చూడండి, భగవంతుడైనా సరే పిల్లలతో అంత వినమ్రతతో స్వామి చెప్పారు, అంటే వారిలో భగవంతుడు ఉంటేనే కదా స్వామి అలా మాట్లాడగలిగారు అలా చెప్తారు. లేదు స్వామి, లేదు స్వామి, మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి స్వామి, ఇవ్వాలి స్వామి అని పాపం చాలా పట్టుబట్టారు స్వామిని. స్వామి లేదు లేదు, నేను చెప్పాల్సిందంతా చెప్పాను, ఇంకేమీ లేదు చెప్పడానికి అని అనగా, అనుకోకుండా ఒక విద్యార్థి మధ్యలోంచి లేచి, స్వామి మాకు చాలా డౌట్స్ ఉన్నాయి స్వామి, అలా వెళ్ళిపోతున్న స్వామి సడన్ గా తిరిగి, డౌట్స్ ఉన్నాయా, అయితే నేను పిలుస్తాను. అంటే మనలో ఏ కోసాన కూడా ఆ సందేహాలు ఉండకూడదు అన్న ఒక ఆలోచనతో స్వామి అంత ఉత్సాహం

0: అంటో ఆ నేను పిలుస్తానన్నారు. సరే విద్యార్థులందరూ కూడా సరే పిలుస్తారన్నారు కదా, ఇంకా మన అవర్ జాబ్ ఇస్ డన్ అన్న ఒక ఆనందంతో సరే రేపు రండి నేను అందరినీ పిలుస్తానన్నారు. స్వామి దర్శనానికి వెంటనే వచ్చేసారు. నెక్స్ట్ డే వీళ్ళందరి కోసం వెయిట్ చేస్తున్నారు స్వామి. విద్యార్థులు రాగానే పదండి ఇంటర్వ్యూ రూమ్ లోకి అన్నారు. అందరూ వరుసగా రూమ్ లీడర్స్ అంతా ఇంటర్వ్యూ రూమ్ లో ఎంటర్ అయిపోయారు. చివరిగా స్వామి వెళ్తారు కదా, వెళ్లిన వెంటనే స్వామి తలుపు వేసి వాళ్ళ మధ్య నుంచి నడుస్తూ మధ్యలో ఆగారు స్వామి. ఇంకా చైర్ లో కూర్చోలేదు. సడన్ గా వెనక్కి తిరిగి ఏం డౌట్స్ ఉన్నాయరా మీకు అని అడిగారంట స్వామి. వీళ్ళందరూ ఉలిక్కిపడ్డారు. అదేంటి, మేము జస్ట్ స్వామితో టైం స్పెండ్ చేయడానికి వచ్చాము, ఒక డౌట్ కూడా మాకేం లేదు, ఇప్పుడు స్వామి దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న ఒక కొంచెం భయం వేసింది అందరికి. చెప్పండి క్వశ్చన్స్, స్వామి ఈజ్ నాట్ గివింగ్ అప్, ఈజ్ నాట్ బడ్జింగ్, ఎందుకంటే గురువు అలాగే ఉండాలి. సో లేదు మీ క్వశ్చన్స్ ఏంటి, ఏంటి మీ క్వశ్చన్స్, ఏంటి మీ క్వశ్చన్స్ అని స్వామి అలాగా తరిచి అడుగుతున్నారనమాట. ఇంకా పిల్లలు ఏం చేసేది లేక పాపం ఒక సార్ ఇప్పుడు ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో పనిచేస్తున్నారు. ఆయన పాపం చాలా సిన్సియర్ గా లోపల నుంచి ఫీల్ అయ్యి, అరే స్వామి ఇన్నిసార్లు అడుగుతున్నారు కదా ఒక క్వశ్చన్ అడగాలి తప్పకుండా అని చెప్పి ఒక్కసారి స్వామికి దండం పెట్టుకుని, వాళ్ళ జూనియర్స్ అందరూ చిన్నపిల్లలు, సుప్రభాతం రోజు ఎందుకు చేయాలి అన్న ఒక ప్రశ్నను వీళ్ళు మాటి మాటికే అడుగుతున్నారు. అదే ప్రశ్న ఈయనకి ఫస్ట్ పాపం మైండ్ లో వెలిగింది. దీనికి మా దగ్గర ఆన్సర్ లేదు కదా స్వామి చెప్తారు అనుకుని, స్వామి నాకు డౌట్ స్వామి అని చెయ్యి ఇలాగా రైజ్ చేస్తారు. హా చెప్పు ఏంటి అని స్వామి ఎంతో ఆనందంగా ఉత్సాహంతో. సో సార్ అంటారు, స్వామి మా జూనియర్స్ అందరూ అడుగుతున్నారు సుప్రభాతం ఎందుకు చేయాలి స్వామి, దానివల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారు మమ్మల్ని, మా దగ్గర ఏమీ ఆన్సర్ లేదు, మీరే చెప్పాలి స్వామి అంటే, వెరీ గుడ్ క్వశ్చన్ అని స్వామి చాలా ఆనందించి అప్పుడు వెళ్లి ఆసనంలో కూర్చున్నారు. కూర్చుని అప్పుడు పిల్లలకి చెప్పినటువంటి సమాధానం ఇప్పుడు మీకు చెప్తాను. స్వామి అన్నారంట అందరి వైపు చూస్తూ, ఏమిరా పొద్దున్న లేచిన వెంటనే మీరు దీనికి వెళ్తారా అని రెండు వేళ్ళు ఇట్లా చూపించారు స్వామి. చూపించి అందరూ పాపం పక్కపక్క నవ్వుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుని. ఎందుకు సిగ్గుపడతారు చెప్పండి, మీరు పొద్దున్న లేచిన వెంటనే దీనికి వెళ్తారా వెళ్లరా? వెళ్తాం స్వామి. మరి అది వెళ్ళకపోతే ఏమవుతుంది మీకు అని అడిగారట. అయితే వాళ్ళందరూ ఆలోచించి, స్వామి కడుపులో చాలా గాబరాగా ఉంటుంది స్వామి, చాలా అనీజీగా ఉంటుంది అని అన్నారంట. చూసారా, మరి అలాగే సుప్రభాతం అనేది మార్నింగ్ ఎవల్యూషన్స్ లాంటివి, మీ నిత్యకృత్యాలు లాంటివి. పొద్దున లేచిన వెంటనే మీరు ఎలాగా ఖాళీ చేసుకుంటారో భగవంతుడి ముందు కూర్చొని సుప్రభాతం చేస్తే మీలో ఉన్న ఆ మైండ్ అలజడులన్నీ తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు మీ మైండ్ ఫ్రీ అయిపోతుంది. అన్ని మీరు భగవంతుడికి సమర్పించారు ఆ టైంలో, మీ స్పిరిచువల్ బెనిఫిట్ అక్రూ చేసుకోవడానికి ఈ సుప్రభాతం అనేది చాలా ముఖ్యం అని చెప్పి స్వామి చెప్పగానే అసలు వాళ్ళందరూ ఎంతో ఆనందించి, సరే మా జూనియర్స్ కి చెప్పడానికి ఒక మంచి సమాధానం దొరికింది, ఇప్పుడు ప్రపంచంలో ఒక గురువు ఇంత సులువుగా ఎలా చెప్పగలరు అన్న ఆలోచన మనకి స్వామి చెప్పినటువంటి ఈ ఆన్సర్ తో మనం తెలుసుకోవచ్చక.
1: చాలా బాగుంది గణేష్ చెప్తూ ఉంటే మేము అన్ని మర్చిపోయి వింటున్నాం. మరి ఇలాగా ప్రణిపాతం చేసి పరిప్రశ్న చేసుకుంటే సరిపోతుందా అని అనుకుంటే లేదంటారు కృష్ణ భగవానులు. ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సేవయా, అంటే తత్వదర్శనం యొక్క సేవను చేసుకోవాలి. ఎవరైతే నువ్వు గురువును ఆశ్రయించి జ్ఞానం కోరుకోబోతున్నావో వారిని సేవించాలి అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మనకి మనందరికీ సద్గురువు జగద్గురువు భగవంతుడే. మరి స్వామి ఏం చెప్పారు అంటే గురువు అంటే డైరెక్ట్ గా భగవంతుడికి ఆ తత్వదర్శనికి సేవ చేస్తేనే సేవ, లేకపోతే ఏంటి అని. స్వామి ఏం చెప్పారు, సర్వజీవ సేవే సర్వేశ్వరుని సేవ, పరుల సేవే పరమాత్ముని సేవ. కాబట్టి డైరెక్ట్ గా గురువు లేకపోతే భగవంతుడికి చేయకుండా మన చుట్టూ ఉన్న సమాజ రూపేణ ఉన్న భగవంతుడికి చేసినప్పుడు మాత్రమే అది భగవంతుడి చేరుతుంది. నేను రోజూ చక్కగా కృష్ణ విగ్రహాన్ని పెట్టుకుంటాను, పాద్యం సమర్పిస్తాను, అర్ఘ్యం సమర్పిస్తాను, నైవేద్యం పెడతాను అనుకుంటే అది నేను సేవ చేసుకుంటున్నాను కదా, నా మట్టుకు సేవే, అది భగవంతుడు చేరుతుంది. దానికన్నా నెక్స్ట్ స్టెప్ కొచ్చి నువ్వు సర్వజనాల్లో ఉన్న భగవంతుడిని సేవించాలి దానికోసమే ఈ విగ్రహ రూపం. నువ్వు విగ్రహానికి పరిమితం అయిపోతే లిమిటెడ్, అది ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కేజీ లాగా అనమాట. అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ కు నువ్వు రావాలి అంటూ ఈ ఎంతో చక్కగా సేవ అని చెప్తున్నా అనమాట. ఎందుకు మరి సేవ చేసుకోవాలి చక్కగా ప్రశ్నించాను. గురువుని లేకపోతే విగ్రహాన్ని లేకపోతే భగవంతుణ్ణి నా మనసులో ధ్యానించుకుంటున్నాను సేవించుకుంటున్నానంటే బయటికి వచ్చినప్పుడే, అంటే సృష్టి అంతా చేసింది భగవంతుడు దేనికి అంటే ఈ సృష్టిని చూసినప్పుడు నీకు భగవంతుడు గుర్తురావాలి. ఆ సృష్టి నేనే, నీ పక్కనున్నవాడు నేనే, నీలో ఉన్నది నేనే, నీ చుట్టూ ఉన్నది నేనే అని తెలుసుకున్నప్పుడు నీటిలో నీటి బుడగలాగనమాట, బుడగలోనూ నీరే ఉంది చుట్టూ నీరే ఉంది. అలా అప్పుడే నువ్వు ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పి ఆ సేవ కూడా ఎలా చేసుకోవాలి అంటే కర్తృత్వ భావం లేకుండా నేనే చేస్తున్నాను అన్న భావం పోవాలి. ఎందుకంటే ఈ భావాలన్నీ పోతేనే ఇందాక మనం అనుకున్నాడు పాత్ర శుద్ధి అవుతుంది. అప్పుడే ఆ జ్ఞానం అన్నది అందులో ఇమిడుతుంది. ఇంకా నేను చేస్తున్నాను గురువు చెప్తున్నాడు అన్న భావనలో ఉంటే మరి ఇంకా జ్ఞానం ఎంత చెప్పినప్పటికీ అందులోని పట్టదన్నమాట. కాబట్టి ఈ మాయ తొలగాలి, మనం ఈ భ్రమల నుంచి మనం బయటపడాలి అంటే సేవ ద్వారా మాత్రమే అవుతుంది. అది కూడా ఏమి ఆశించకుండా నిష్కామంగా కర్తృత్వ భావం లేకుండా నేను చేస్తున్నాను అన్న అహంకారం లేకుండా సేవ చేసుకోవాలి అని అర్థం అన్నమాట.
2: చాలా బాగా చెప్పారు స్వప్న. మన షిరిడి సాయిబాబా వారు కూడా ఇలాగే సేవ అంటే ఏమిటి అనే దానికి ఎంత చక్కటి అర్థం చెప్పారంటే గణేష్, సేవ ఎలా చేయాలి అనేది ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఇన్ హిజ్ ఎగ్జాక్ట్ వర్డ్స్, శరీరం నాది కాదు, ఈ శరీరం భగవంతుడిది, దాన్ని నాకు జ్ఞానాన్ని సిద్ధింపజేసే గురువుది అనే భావనతో ఇప్పుడే తను అన్నారు స్వప్న, డూవర్షిప్ లేకుండా చెయ్యాలి అని.
0: మనం ఒక ట్రస్టీ మాత్రమే
2: అంతే. ఆ డూవర్షిప్ నేను చేస్తున్నాను అనుకుంటేనే కదా కర్తృత్వ భావన అనేది వచ్చేది, డూవర్షిప్ అనేది వచ్చేది. అసలు శరీరమే నాది కాదంటే ఇంకా నేను చేస్తున్నాను అనే దానికి ఆస్కారమే లేదు. ఈ శరీరం భగవంతుడిది అనే భావనతో సేవ చేసుకోవాలి. అలాగే శిష్యుడు గురువుని ఎలా సేవించాలి అంటే, నాకు సంబంధించినంత మటుకు గురు సేవకే నేను వచ్చాను, శరీరాన్ని నాకు భగవంతుడిచ్చింది గురువుని సేవించుకోవడం కోసమే అనే భావనతో ఎప్పుడైతే గురువుని సేవిస్తారో అప్పుడు జ్ఞానం చాలా సులభంగా జ్ఞానప్రాప్తి లభిస్తుంది గురుదేవుల నుంచి అని చెప్తారు. అలాగే అదే కాంటెక్స్ట్ లో ఆయన చెప్తారు మూడు రకాలైన సేవకులు ఉన్నారట, మూడు రకాలుగా వారిని చూసుకోవచ్చు. ఉత్తములు, మధ్యములు, అధములు అని చెప్పారు బాబా వారు. ఉత్తములు ఎవరంటే ఎదుటి వారికి లేదా గురువుకి ఎవరిని వారు సేవిస్తున్నారో వారికి ఏం కావాలి అనేది వీరు ముందుగానే ఆలోచించి అర్థం చేసుకుని వారు వీరిని అడగడానికి ముందే వారి కోసం అన్ని చేసి పెట్టేయడం. సో దే ఆర్ రెడీ అండ్ ప్రిపేర్డ్, ఎందుకంటే దేర్ థాట్ అండ్ ఎఫర్ట్ గోస్ ఇన్ టు దట్, వాళ్ళ ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది, ఇన్ ట్యూన్. ఇంకే వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు అనమాట, వాళ్ళ మొత్తం ఫోకస్ దాని మీదే ఉంటుంది. వాళ్ళు ఉత్తములు. మధ్యములు ఏంటంటే ఎవరిని సేవిస్తున్నారో వారు బాబు కొంచెం ఇది చేసి పెట్టు ఇది కావాలి అని వారు అడగంగానే వెంటనే అడిగిన వెంటనే చిటికలో ఆ పని చేసి వారిని సేవించుకునేవారు మధ్యములు. ఇక అధముల దాకా వస్తే ఎన్నోసార్లు చెప్పినా కూడా దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఇప్పుడు కాదు నాకు ఇప్పుడు సమయం లేదు రేపు చేస్తాను, లేదు ఒకవేళ చేసినా అందులో తప్పులు తడకలుగా చేస్తూ సరిగ్గా చేయకుండా, అది ఎందుకు జరుగుతుంది? మనకి దాని మీద
1: శ్రద్ధ లేకపోవడం,
2: శ్రద్ధ దాని మీద మనం ఫోకస్ చేయకపోవడం వల్ల. ఎందుకంటే ఫర్ అస్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, నేను ఇంపార్టెంట్, నాకు గణేష్ అడిగిన తర్వాత చేయొచ్చులే అని వదిలేస్తాను అనమాట. అదే లేదు, తన నోరు తెరిచి నన్ను అడిగాడు, నేను ముందు తన కోసం ఏది నేను చేయగలిగింది చేద్దాము అని, అది వేరు. లేదు గణేష్ కి ఇది అవసరమేమో, నో గంట నుంచి మాట్లాడుతున్నాడు ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చి ఇద్దాము అనుకోవడం వేరు. ఇన్ని రకాలుగా బాబా విభజించి చెప్పారు, ఇది కేటగరైజేషన్, మీరు ఉత్తములుగా ఉండండి అని చెప్పడం కోసం ఆయన ఇన్ని డెఫినేషన్స్ చెప్పడం జరిగిందనమాట, సేవ ఇలా చేసుకోవాలి అని.
0: చాలా బాగుంది అక్క, మీరు ఈ మూడు రకాల సేవకుల గురించి చెప్తుంటే అధమ, మధ్యమ అండ్ ఉత్తమ స్థాయి. మనకి స్వామి దగ్గర సేవ చేసుకునే వాళ్ళలో ఉత్తములే అందరూ కనిపిస్తారు అనమాట. సో మరి ఎలాగా అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం చూద్దాం. ఇప్పుడు ఒకసారి కొడైకెనాల్ స్వామితో వెళ్లటం జరిగింది 2005 సంవత్సరం. స్వామి స్టూడెంట్, సీనియర్ స్టూడెంట్ ఒక ఆయన స్వామి దగ్గర చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన స్వామికి అరేంజ్మెంట్స్ అన్ని చేసేవారు అనమాట, ట్రావెల్ కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏది కావాలంటే అది. సో ఆయన ఎప్పుడు స్వామితో సెషన్స్ అవుతున్నప్పుడు స్టూడెంట్స్ కి ఒక మూలను కూర్చునేవారు ఆయన, ఒక మూలకే పరిమితం అయ్యారు. స్వామి చెప్పేవన్నీ చాలా సైలెంట్ గా, చాలా జాగ్రత్తగా, ఏ మాట కూడా మిస్ అవ్వకుండా, అంటే ఆయన ఫోకస్ అంతా స్వామి మీదే ఉండేది. స్వామి ఏం మాట్లాడుతున్నారు, మిగతా పిల్లలతో ఏం చెప్తున్నారు అన్న ఆలోచనే ఉండేది. ఒక అబ్బాయి సంకేత్ మోడీ అని హార్మోనియం చాలా బాగా వాయిస్తాడు. ఆ ట్రిప్ లో అబ్బాయి హార్మోనియం వాయించడం చూసి స్వామి చాలా ఆనందపడిపోయారు. ఆనందపడి, రే నేను నీకు ఒక హార్మోనియం ని గిఫ్ట్ గా ఇస్తానరా అని స్వామి ఆ సెషన్ లో అన్నారు. అన్నప్పుడు మిగతా వాళ్ళంతా సరే స్వామి గిఫ్ట్ ఇస్తారు అని మేమంతా అనుకున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది గిఫ్ట్ కమ్. కానీ ఉత్తమ సేవకుడు ఏం చేస్తాడు, స్వామి గారికి కావాలి నెసరీ, స్వామి అడుగుతారు నెక్స్ట్ అని ముందరే ఆలోచించి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ త్రిపుర సంహారం టైంలోని శివుడు త్రిపురాల మీదకి ఆ బాణం వేసేటప్పుడు నంది మయాసురుణ్ణి రక్షించాలి అన్న ఉద్దేశంతో శివుడు బాణం వదులుతున్నాడు. త్రిపురాలు కాలిపోవాలి కానీ మయాసురుడు రక్షించబడాలి అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ఈ బాణం కన్నా ముందు నంది పరిగెట్టి మయాసురుణ్ణి బయటికి తీసుకొచ్చి రక్షిస్తాడనమాట. అంటే ఇన్ ట్యూన్ విత్ ద లార్డ్ ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఎప్పుడు మనం ధ్యాస భగవంతుడి మీద
2: ఉన్నప్పుడు
0: ఉత్తమ సేవకుడు. అలాగే సార్ చూస్తున్నారు ఏం జరుగుతుందో. ఒక 2 డేస్ తర్వాత స్వామి హాల్లోకి ఎంటర్ అయ్యారు. అవగానే స్వామికి బాగా కనిపించే ప్లేస్ లో ఒక కొత్త హార్మోనియం తీసుకొచ్చింది. స్వామి చాలా ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు కానీ చాలా ఆనందించారు. ఎందుకంటే నాకు ఏం కావాలనుకున్నానో అది అక్కడ వచ్చింది, నేను అడగకుండా అన్న తృప్తి కనిపించింది స్వామిలో. స్వామి ఇలా చూసి ఈయన వైపు, ఈ స్టూడెంట్ వైపు, ఎక్కడి నుంచి వచ్చిందిరా స్వామి, ఇది మీరు కోరుకున్నారు కదా స్వామి. స్వామి చాలా ఆనందించి వెళ్లి కుర్చీలో కూర్చుని ఈ సంకేత్ మోడీ అనే అబ్బాయిని పిలిచారు. పిలిచి, చూడరా నీకు ఒక కొత్త గిఫ్ట్ వచ్చింది అని ఎంతో ఉత్సాహంతో స్వామి ఆ గిఫ్ట్ ని ఆ అబ్బాయికి ఇచ్చి, ఇది వాయించు అన్నారు స్వామి. ఆ అబ్బాయి పాపం చాలా భక్తితో ఎంతో వినమ్రంగా ఆ హార్మోనియం పెట్టి ఓపెన్ చేసి అది లేపి స్వామి దగ్గర బ్లెస్సింగ్ కి తీసుకువెళ్తున్నాడు అనమాట. బ్లెస్సింగ్ అయ్యింది, అది తరువాయి భాగం. కానీ ఈ సార్ ఎవరైతే ఈ హార్మోనియం తెప్పించారో అది ఈ అబ్బాయికి ఒక చిన్న, ఆయన ఈ అబ్బాయికి ఒక చిన్న మాట చెప్పారు. ఆ మాట వింటే మనకందరికీ అసలు ఆ గురువు తాలూకా ఆ టచ్, గోల్డెన్ టచ్ ఎలాగుంటుంది అనేది మనకు తెలుస్తుంది. ఆ అబ్బాయి అన్నారంట, సార్ అన్నారు ఈ అబ్బాయితో, బాబు ఆ హార్మోనియము ఆల్రెడీ స్వామి అనుగ్రహానికి నోచుకుంది, ఆ అనుగ్రహం వల్లే నీకు అది లభించింది. నిన్ను బ్లెస్ చేయాలని స్వామిని కోరుకో, ఎందుకంటే నిన్ను స్వామి బ్లెస్ చేస్తే అది ఏ హార్మోనియం అయినా నువ్వు వాయించగలవు, అది హార్మోనియంతో సంబంధం ఉండదు, భగవంతుడు ఆ టచ్ తో సంబంధం, నువ్వు ఫస్ట్ బ్లెస్సింగ్ తీసుకున్నారంట. అది ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అంటే, అది 2005 కదా, 13 సంవత్సరాల ముందుకు వెళ్ళినాం. ఇది 3 రోజుల క్రితం జరిగిన విషయం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ అబ్బాయి రావటం జరిగింది, ఈ సంకేత్ మోడీ అనే అబ్బాయి. వాళ్ళ ఇంట్లో పాడైపోయిన ఒక హార్మోనియం ఉన్నది, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. సరే ఇది దేనికి పనికిరాదు అని పక్కన పెట్టేశారు దాన్ని. ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లటం జరిగింది. భజన ఏమైనా పాడుకుందామనం అన్న ఒక మంచి భావంతో హార్మోనియం తీసి, రే ఇది బాగాలేదురా అని పాపం ఈ అబ్బాయి చెప్పాడంట. సరే ఒకసారి తీ వాయించి చూద్దామని ఓపెన్ చేసి హార్మోనియం వాయించడం మొదలు పెట్టాడు
2: సంకేత్
0: మోడీ. అంటే బాగాలేదు అన్న ఒక మాట ఆ హార్మోనియం నుంచి వినిపించడం లేదు. అంటే అప్పుడే కొత్తగా తయారు చేసి ఆ అబ్బాయి కోసమే తీసుకొచ్చి పెట్టినట్టు, ఈ భజన్ పాడటం కోసమే తీసుకొచ్చి పెట్టినట్టు ఆ హార్మోనియం నుంచి మధురమైనటువంటి ఆ స్వరాలు బయటికి రావడం జరిగింది. అంటే భగవంతుడు ఆ రోజు ఇచ్చిన ఆ టచ్ ఏదైతే ఉందో ఆ టచ్ ఇప్పటికి కూడా అలా కొనసాగుతుంది అన్న ఒక ఆన్సర్ దీంట్లో మనకి లభించింది. సో మనం కొంచెం వెనక్కి వెళ్తే ఆ సేవకుడు ఎట్లా ఆలోచించాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. భగవంతుడికి ఏం కావాలి అని ముందరే ఈ టైంలో నాకు ఇంకొక అనుభవం జ్ఞాపకం వస్తుంది. ఓం ప్రసాద్ అని ఒక స్టూడెంట్ ఉండేవారు. ప్రతిరోజు స్వామి అబ్బాయిని పాడమని అడిగేవారు. ఒక అఖండ భజనకి పిల్లలంతా రెడీగా ఉన్నారు. స్వామి కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు. సడన్ గా కళ్ళు తెరిచి ఈ అబ్బాయి వైపు చూశారు. చూడగానే ఈ అబ్బాయి ఒక ఆలాప మొదలు పెట్టాడు. అంటే ఎవరు ఊహించినటువంటి ఆలాపది, కానీ స్వామికి కావలసినటువంటి ఆలాపది. వినాయకుడు భజనలో ఆలాప ప్రారంభించాడు ఆ అబ్బాయి. అంటే మాకందరికి ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఆలాప మొదలు పెట్టగానే స్వామి మొహంలో ఆ చిరునవ్వు చూడాలి, నాకు కావాల్సింది ఇదే అన్న ఒక ఆ ఇన్ ట్యూన్. మనం ఎప్పుడైతే ఇన్ సింక్ విత్ ద లార్డ్ ఉన్నామో ఆటోమేటిక్ గా అది స్వామి ఆ కనెక్షన్ ఏర్పరచుకొని ఇట్ విల్ బి క్లియర్.
2: మీరే చెప్పారు కదా గణేష్, ఇప్పుడే మీరు చెప్పిన సంకేత్ మోడీ ఇన్సిడెంట్ లో భగవంతుడి హస్తస్పర్శ, ఒక్క టచ్ ఆఫ్ ద డివైన్ తో అతను యూనో ఇంకా కొనసాగుతూనే వస్తోంది, ఏ హార్మోనియం ముట్టుకున్నా అది దివ్యమైన స్వరాలు పలికిస్తోంది అని. మరి ఒక్క స్పర్శతోనే ఇలా ఉంటే, ప్రతి క్షణం భగవంతుడితో సింక్ అయి ఉంటే, ఇక మీరు చేసే ప్రతి పని మొత్తం భగవంతుడిని ఆనందపరిస్తే విశ్వాన్ని మొత్తాన్ని ఆనందపరిచినట్టే కదా. అలా ఉంటుందండంలో సందేహం ఏమీ లేదు. మరి ఉత్తమ సేవకులంటే ఎప్పుడూ కూడా వీ హ్యావ్ టు బి ఇన్ ట్యూన్ విత్
0: అలర్ట్,
2: ఇన్ ట్యూన్ విత్ ద లార్డ్. అంతే, ఆయన్ని మనసులో పెట్టుకుని ఆయనతో ప్రతిక్షణం బతుకుతూ ఉంటే అది సహజంగానే అలవడుతుందేమో అనిపిస్తోంది.
1: అంతే కదా లలిత, మనకేం కావాలి అన్న ఆలోచన పక్కన పెట్టి భగవంతుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అన్న ఆలోచనలో ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఆయనతో ఆ కనెక్షన్ అనేది ఏర్పడుతుందేమో అనిపిస్తుంది.
0: అది స్వామి చెప్తారు కదా, గాడ్ ఫస్ట్ అదర్స్ నెక్స్ట్ ఐ లాస్ట్ అంటారు. అలా చేసినప్పుడే మనం భగవంతుడికి ఎంతో చేరువ అవ్వగలం. సో మరి
2: ఎలా సేవించుకోవాలి అనేది కూడా ఆయన నేర్పించేశారు.
0: మరి ఇన్ని విషయాలు ఈ మొదటి శ్లోకం ద్వారా ఈ దసరా ఉత్సవాలకి ఒక నాంది ప్రస్తావన చేసేసాం మనం. మరి చివరిగా మనం చివరి మాటగా, తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అన్న ఒక మంచి శ్లోకాన్ని స్వామి మనకు అందించి, ఎన్ని యుగాలు మారినా సరే భగవంతుడు ఇచ్చే సందేశం ఒకటే ఉంటుంది. చివరిగా మనం ఎప్పుడైతే మనం ఈ భగవంతుడి ప్రేమతత్వాన్ని మనం తెలుసుకున్నామో అప్పుడు ఈ జ్ఞానం ఆటోమేటిక్ గా లభిస్తుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. శామ్యుయల్ శాండ్వేజ్ స్వామి దగ్గరికి ఒక పుస్తకం రాసి తీసుకొచ్చారు, అది మ్యాన్ ఇస్ గాడ్. స్వామి దాన్ని చూశారు, చాలా తత్వం ఉన్నది దాంట్లోని. అంటే నేను భగవంతుడు ఒకటే అన్న జ్ఞానంతో ఆ పుస్తకం నిండుంది, కానీ అది పరిపూర్ణం కాలేదు. ఎందుకు అంటే స్వామి ఒక చిన్న సెంటెన్స్ యాడ్ చేశారు, విత్ లవ్ మ్యాన్ ఇస్ గాడ్. మనకి గీతామోహన్ రామ్ గారు ఎంతో ప్రముఖులు స్వామి భక్తుల్లోని, ఆమె కూడా ఒకసారి సమ్మర్ కోర్స్ టైంలో స్వామి తలుక స్వామి ఒక రోజ్ బడ్ పట్టుకుని స్వామి స్పర్శకి అది నోచుకోగానే అది వికసిస్తుంది ఒక పువ్వులాగా. ఈమె అడుగుతారు, స్వామి మీరు భగవంతుడు కదా, మీరు పట్టుకుంటే అవుతుంది, నేను పట్టుకుంటే ఏమవుతుంది, ఏం అవ్వదు కదా అంటే, లేదు అలా కాదు, ఒకసారి పట్టుకుని చూడు అని స్వామి తన చేయి పట్టుకుని ఆ రోజ్ ఫ్లవర్ బడ్ మీద చేయి పెడతారు. పెట్టగానే అది ఫుల్లీ బ్లూమ్డ్ ఫ్లవర్ గా వికసిస్తుందన్నమాట. అంటే నీలో నాలో ఉన్న భగవంతుడు ఒకటే, ఆ ప్రేమతో ఎప్పుడైతే మనం చేస్తామో, నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమతో ఎప్పుడైతే మనం చేస్తామో భగవంతుడు ఆటోమేటిక్ గా సాక్షాత్కరిస్తాడు, ప్రకృతి అంతా కూడా దానికి స్పందిస్తుంది అని స్వామి చెప్పారు.
1: ఇంత క్లిష్టమైన జ్ఞానము, భగవంతుడు తత్వాన్ని కూడా చక్కగా సింపుల్ గా స్వామి ప్రేమ అన్న దీంతో ఆయన మన మీద కురిపించి మనకు చూపించి మనందులో ముంచేసి అంతే, ఇంతకన్నా ఏం అక్కర్లేదు, ఆ ప్రేమలో ఉండండి, ఆనందించండి, అందరిని ఆనందింప చేయండి అని చాలా చక్కగా చెప్పేస్తారు.
2: భగవద్గీతలో ఎన్నో వందల శ్లోకాలు ఉన్నాయంట. శ్రీకృష్ణ పరమాత్మ అన్ని 100 శ్లోకాల్లో చెప్పిన గీతాసారాన్నంతా స్వామి 2 అక్షరాల్లో చెప్పేశారు.
0: అది చెప్తారు కదా, ఉపనిషత్తుల సారం అంతా భగవద్గీతలో ఉందంట, భగవద్గీత సారం అంతా స్వామి 2 చెప్తారంట. మనం ముగించే ముందర మనం షిరిడి బాబా ఒక భక్తుడికి భగవద్గీత సారం చెప్పడం మనం విన్నాం కదా. మరి సత్యసాయి, సిరిడి సాయి ఒకటే కదా మనకి, అలా విన్నప్పుడు మరి సత్యసాయి భక్తుల్లో కూడా ఇలాంటి అనుభవం పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని చివరిగా శ్రోతలకు ఒక ప్రశ్న రావచ్చు. ఎందుకు స్పృశించలేదు ఆ టాపిక్ అని
2: పరిప్రశ్న అంటారా?
0: పరిప్రశ్న అది చాలా జిజ్ఞాసతో కూడుకున్న ప్రశ్న అనమాట. తప్పకుండా స్వామి ఎవరిని డిసప్పాయింట్ చేయరు కదా.
2: భగవంతుడి గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ప్రశ్న పరిప్రశ్న
0: అయిపోతుంది. మరి స్వామికి చాలా అనుంగులైనటువంటి రాజారెడ్డి గారి సతీమణి శ్రీమతి జ్యోత్స్నారెడ్డి గారికి కలిగిన అనుభవంతో మనం ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సాయిరాం.
1: సాయిరాం.
2: సాయిరాం.
0: అమ్మ, మరి స్వామి బొంబాయికి చాలా సార్లు వచ్చేవారు.
3: అవునండి.
0: వచ్చినప్పుడు మీ ఇంటికి రావడం గానీ లేకపోతే ఇంకెక్కడికన్నా వచ్చినప్పుడు మీ ఫ్యామిలీకి కలవటం జరిగిందా?
3: అవునండి.
0: అప్పుడు స్వామి ఏం చెప్పారు?
3: అప్పుడు స్వామి బాంబేలో ఒక అంధేరి అనే ఒక స్థానం ఉంది, అక్కడ ఓల్డ్ బంగ్లో ఉనింది. ఆ బంగ్లో ఒక మోదీ అనే ఒక పార్సీ జెంటిల్మెన్ ఉంది ఉనింది, అక్కడ స్వామి దిగేది ఎవ్రీ టైం బిఫోర్
0: ధర్మక్షేత్రం
3: వచ్చే ముందు కొన్ని దినాలకు ఉండేది. అప్పుడు మాకు మెసేజ్ వచ్చింది, స్వామి పిలుస్తా ఉన్నారు. అప్పుడు ఏమైంది, స్వామికి మా ఫాదర్ షిర్డి సాయిబాబా పిక్చర్ చూపినారు. షిర్డి సాయిబాబా పిక్చర్ మా ఫాదర్ మ్యూజిక్ కూడా ఇచ్చినారు, దాంట్లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ కూడా ఉన్నారు. అండ్ ఇట్ వాజ్ ప్రొడ్యూస్డ్ దెన్ బై కేశవరావు సాఠి, మరాఠీ పిక్చర్ షిర్డి సే శ్రీ సాయిబాబా, బ్లాక్ అండ్ వైట్.
0: బ్లాక్ అండ్ వైట్.
3: దాంట్లో నేను కూడా ఒక చిన్న భూమిక చేసిన, అంటే నేను చిన్న పాప హరిజన్ పాప జిప్రి ఇన్ షిర్డి. ఐ యూస్ టు బి విత్ షిర్డి బాబా ఆల్వేస్. సో నేను కూడా యాక్ట్ చేసిన. అప్పుడు నేను ఐ వాజ్ 8 ఇయర్స్ ఓల్డ్, 8 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు నేను యాక్ట్ చేసిన. సో ఇట్ వాజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1955 దట్ పిక్చర్, అండ్ 54-55 అట్లా ప్రొడ్యూస్ చేసినారు. ఇప్పుడు తర్వాత ఈ పిక్చర్ అంతా చూపినారు, షిర్డి సాయిబాబాస్ మరాఠీ ఫిల్మ్ స్వామి లైక్ లైక్ ఎనీథింగ్ హీ వాజ్ ప్రేజింగ్ అండ్ ప్రేజింగ్ అండ్ ప్రేజింగ్. మళ్ళీ ఆ పిక్చర్ కు ప్రెసిడెంట్ స్టేట్ అవార్డు కూడా దొరికింది ఇన్ 1956 లో. రాష్ట్రపతి భవన్ నుంచి మా ఫాదర్ కు కూడా ఇది ఇన్విటేషన్ వచ్చింది. చూడండి, బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ కు, స్వామి ఫిల్మ్ కదా, ప్రెసిడెంట్స్ స్టేట్ అవార్డు దొరికింది ఆ కాలంలో. చాలా గొప్ప. అప్పుడు మళ్ళా స్వామి అంతా బ్లెస్ చేసినారు. మళ్ళా మా ఫాదర్ చెప్పారు, రేపు పాపకు బీఏ ఆనర్స్ పేపర్ ఉంది. ఏ విషయంలో ఆనర్స్? స్వామి సంస్కృత్ ఆనర్స్ చేస్తానని. అప్పుడు స్వామి నాతో హిందీలో మాట్లాడేది, క్యా గీత మర్మ క్యా హే, మర్మ మీన్స్ జిస్ట్, గీత క్యా సారం క్యా హే గీత కా. సరే స్వామి, ప్యారెట్ చెప్తుంది కదా అట్లా ఏదో ఒకటి నరేట్ చేసిన. నేను సంస్కృత్ స్టూడెంట్ కాబట్టి అది నో నో నో నో, గీత కా సార్ ఏ నై హే, గీత కా సార్ హే ధర్మం, ద జిస్ట్ ద సారం, గీతా సారం ఇస్ ధర్మం. గీత స్టార్ట్ అవుతుంది విత్ ద వర్డ్ ధ అండ్ ఎండ్స్ విత్ ద వర్డ్ మ, ధర్మం ఇస్ ద మర్మం, సారం ఆఫ్ దిస్ భగవద్గీత, శ్రీ భగవద్గీత. దెన్ నేను అడిగినాను, విచ్ ధర్మం, ధర్మం అంటే ఏమి స్వామి, క్యా హే ధర్మం, విచ్ రిలీజన్? ధర్మం అంటే రిలీజన్ కాదు, ధర్మం అంటే డ్యూటీ విత్ లవ్, డ్యూటీ విత్ లవ్ అంటే ధర్మం అది చెప్పినారు ఆ రోజు. ఆ సాక్షాత్ సాయి చెప్పినారు. చూడండి, సాయి కృష్ణుడు సాయి భగవద్గీత భగవద్గీత అంతా విశదంగా చెప్తా ఉన్నారు. నాకు ఎంత, నేను చాలా థ్రిల్ అయిందనమా. మళ్ళా ఏమైంది, ఇంకా మీ శ్లోకం తెలుసునా భగవద్గీత నుంచి? అప్పుడు నేను ఐ స్టార్టెడ్ ఇన్ మై ఓన్ వే, యా నిశాసర భూతానాం చెప్పినా నేను స్వామికు, తెలుగులో చెప్తా నేను, యా నిశాసర భూతానాం నేను చెప్పే వరకు స్వామి అన్నారు, దాంట్లో ఏమి మర్మం ఉంది అదే చెప్పు, యా నిశాసర భూతానాం మీనింగ్ ఏమి ఉంది అది చెప్పు. నేను చెప్పిన నా జ్ఞానం వరకు నేను చెప్పిన. ఆహాహాహా ఇది కాదు అని సుమారుగా ఒక 15-20 మినిట్స్ ఆ శ్లోకం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాడు స్వామివారు. చేసినాక తర్వాత నేను చాలా థ్రిల్ అయిపోయినా. మళ్ళా నేను స్వామితో ఒక మాట అడిగింది. ఆ కాలంలో స్వామి డిసిప్లిన్ గురించి ఏమి తెలియదు, స్వామి స్వభావం గురించి ఏమి తెలియదు, అందుకనే కొంచెం ఫ్రీగా మాట్లాడేది స్వామితో. నేను అడిగిన, స్వామి మీరు అప్పుడప్పుడు అంటారు భక్తి శ్రేష్టముంది, డివోషన్ ఇస్ సుప్రీం, ఇప్పుడు కొంచెం చెప్తారా కర్మకాండ మహతి ఏమి, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కర్మకాండ రిచువల్స్, కర్మకాండ ఎందుకు ఉండాలి, ఓం నోం తోమి ఎందుకు ఉండాలి, మళ్ళా అది ఎంత. హి సెడ్ నో, కర్మకాండ బాగా పర్ఫామ్ చేస్తే, బాగానే చేస్తే అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సరైన భావంతో చేస్తే కర్మకాండాలు అప్పుడు కాలం ప్యూరిఫై అవుతుంది, శుద్ధంగా అవుతుంది, పరిశుద్ధం అయిపోతుంది. అది కాలం శుద్ధం చేసేదానికి ఈ కర్మకాండ మహతి ఉంది, అదర్వైజ్ ఉట్టి కర్మకాండ చేస్తే ప్రయోజనం లేదు స్వామివారు అన్నారు. అది ఒక అనుభవం.
0: మరి మీరు ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్వామి మీకు ఇచ్చిన తర్వాత ఏం జరిగింది?
3: అదే నెక్స్ట్ డే నేను ఎగ్జామినేషన్ హాల్ కు పోతే పేపర్లో చూస్తే వెరీ ఫస్ట్ క్వశ్చన్ అబౌట్ ఇన్ ద భగవద్గీత పేపర్, వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ భగవద్గీత.
0: స్వామి ఆల్రెడీ పేపర్ లీక్ చేశారు ముందు రోజు,
3: ఆ పేపర్ అదే వచ్చింది. ఐ గాట్ ద డిస్టింక్షన్ ఇన్ మై ఆనర్స్. ఇంకా నాకు డిస్టింక్షన్ దొరికింది స్వామి వల్ల, సాయి కృష్ణుడు అంతా భగవద్గీత చెప్పినారు కాబట్టి దొరికింది. చాలా ఆనందంగా ఉన్నాం మేము అప్పుడు.
4: భగవద్గీత శ్లోకాల ఆధారంగా షిరిడీ సాయినాథుని అవతార విశేషాలు, సత్యసాయి భగవానుని అవతార విశేషాలతో సమన్వయం చేస్తూ దసరా ఉత్సవాలలో భాగంగా రేడియో సాయి తెలుగు బృందం మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అవతార పరంపర సనాతన సందేశం శీర్షికలో మొదటి భాగం విన్నారు. తరువాయి భాగం రేపు మీరు వింటారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. అంతవరకు సెలవు, సాయిరాం.

సర్వాధారి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయిబాబా వారి పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. మీరందరికీ నా సాయిరామ్ మా నమస్కారములు. ఈ లలితా సహస్రనామం నేను ఎప్పుడు ఎట్లా చేంజ్ చేస్తానంటే, నాకు సాంస్క్రిట్ రాదు, తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. ఈ సాంస్క్రిట్ రావడం వల్ల సాంస్క్రిట్లో నేను చదివినప్పుడు నాకు ఆ ఆనందం దొరకలేదు. అదేమో బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వూల్ అని ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు ఏమి అర్థం చేయకుండా చదువుతారు కదా, అట్లే నాకు అది అనిపించింది. స్వామి దయాలో నాకు ఒక బుక్ దొరికింది, దాంట్లో ఒక్కొక్క నామావళి తమిళ్లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. అది నేను చదివినప్పుడు నాకు చాలా ఆనందం, చాలా ఎక్స్పీరియన్స్, ఇది రెండు దొరికింది. స్వామి అంటే టేక్ వన్ స్టెప్ టువర్డ్స్ మీ, ఐ టేక్ 100 స్టెప్ అంటారు. అట్లనే ఈ తమిళ్లో నేను ఎప్పుడు స్టార్ట్ చేయడానికి ప్రారంభించాను అప్పుడు 1 or 2 మంచి అనుభవాలు దొరికింది. అది చెప్పిన తర్వాత మీకు నాకు తెలిసిన వరకు ఆ కొన్ని నామాలు తీసుకొని స్వామి గ్లోరీ దాంట్లో ఎంత బాగా మర్జ్ అవుతుందని మీకు నేను చెప్తాను. నేను పుట్టపర్తి హాస్టల్లో ఉన్నప్పుడు ఎవరో చెప్పారని పౌర్ణమి రోజు మా టెరస్కి వెళ్లి అక్కడ కూర్చొని ఈ లలిత నామ పారాయణం చేస్తూ ఉంటాను. ఒకరోజు అట్లా ఆయన తర్వాత నేను టెరస్ లేపుడు సమ్మర్ పుట్టపర్తిలో హాట్ గా ఉండడం వల్ల మేమందరూ టెరస్ లే పడుకున్న వాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు ఈ లలితా సహస్రనామం రాత్రి చదివేసిన తర్వాత పడుకున్నాను. కరుణామూర్తి స్వామి ఎప్పుడు చెప్పారు, స్వామి డ్రీమ్లో రావాలంటే అది స్వామి సంకల్పంతో రావాలని. నా ఫస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏమంటే, ఆ రోజు పూర్తి చేసి ఒక 11 గంటలకు పడుకున్నాను. నిద్రపోయిన తర్వాత స్వామి డ్రీమ్లో వచ్చారు. ఎట్లా, ఒక్క స్టెప్ స్వామి వస్తారు, నెక్స్ట్ స్టెప్ స్వామి టోటల్ గా లలితా సహస్రనామంలో సర్వాభరణ భూషిత అని ఒక శ్లోకం ఉంది, ఒక నామావళి ఉంది. అట్లా ఫుల్ గోల్డెన్ జ్యువెల్లరీ, ఆ పంచగజ్జం కొసాంబడ వెంటారు తమిళ్లో, ఆ టైప్ ఆఫ్ శారీ, గ్రీన్ కలర్ శారీ, రెడ్ వేసుకోలేదు, గ్రీన్ కలర్ శారీ, ఫుల్ హ్యాపీనెస్, అమ్మవారు ఫేస్. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ స్వామి, ఒక్క స్టెప్ అట్లా ఒక 10 స్టెప్స్ నడిచి నా దగ్గర స్వామి వచ్చారు. తర్వాత డ్రీమ్ అయిపోయింది. కానీ దట్ ఈస్ ద ప్రూఫ్, నీవు చేశావు కదా, నేను నీకు తప్పగా అనుగ్రహిస్తాను అని. అదే నా ఫస్ట్ అనుభవం ఈ లలితా సహస్రనామంతో. నేను హాస్టల్ గణేష, స్కూల్ హాస్టల్ గణేష, వీళ్ళందరికీ పూజ చేసిన వాళ్ళు. పొద్దున నేను చెప్పినట్టు నాకు సంస్కృత్ రాదు, సో అన్ని నేను తమిళ్లో ట్రాన్స్లేట్ చేసి ఆ ఆనందంలో ఆ ప్రేమతో నేను చేస్తూ ఉన్నవాడు. నేను ఎప్పుడు మామూలుగా ఎట్లా చేస్తానంటే, నాకు స్వామి శివుడు, సో గణేష్ స్వామియే గణేషునంటే కూడా నా దృష్టిలో నా భావంలో నేనేం తీసుకుంటానంటే స్వామి పుత్రుడు గణేష్ అని నేను ఎప్పుడు అనుకున్నవాడు. సో గణేష్ కి పూజ చేసినప్పుడు ఈ లలితా సహస్రనామంలో చాలా నచ్చిన కొన్ని నామావళి మీకు చెప్తాను. అది తమిళ్లో ఉంటుంది కానీ అది చెప్పడం కూడా ఒక విధంలో నేను స్వామి ప్రేమకు ఇంకా తీసుకోవాలని నేను చెప్తున్నాను. అది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, సర్వదేవతా గీత స్వరూప శ్రీ సచ్చిదానందమూర్తి అవ్యాజ కరుణామూర్తి, ఇది ఒక నామావళి దాంట్లో. అధంకృత కరుణామూర్తి అఖండ కారుణ్యమూర్తి కర్మధ్వంసన్ కారణం పారామల్ కరుణై పురియం కడవు కణ్గళిల్ దయయాల్ ఎప్పొழுதும் ஈரம் நிறைந்தவர் உள்ளத்தில் தயையால் எப்பொழுதும் ஈரம் நிறைந்தவர் சலிப்பே இன்றி கருணை புரியும் கடவுள் தன் பாதங்களை வணங்குவோர் அகத்தில் உள்ள இருளை நகத்தின் காந்தியினால் நீக்கும் கருணாதரங்கன் கலியுக வரதன் கண்கண்ட தெய்வம் நித்திய கிளின்னன் சர்வாதாரி பகவான் ஸ்ரீ ஸ்ரீ ஸ்ரீ சத்யசாயி சுபுத்திர ஞான கணேஷ நீக்கு ஸ்நானம் செப்பிஸ்தானு. మళ్ళీ ఇదే మందిరం చెప్పేసి నీకు ఆర్తి చూపిస్తాను, నీకు ధూపం చూపిస్తాను, నీకు విభూతి అలంకారం చేస్తాను అని నేను రెగ్యులర్ గా ఒక 9 గణేషాకి పూజ చేసినప్పుడు ఇదే మంత్రం చెప్తూ ఇదే నేను చేసి అది నాకు చాలా ఆనందం ఇచ్చింది. స్వామి ఎట్లా రెస్పాన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ కి ఇస్తారని ఇంకొక చిన్న అనుభవం చెప్పేసిన తర్వాత మనము ఈ నామావళిలో స్వామి అనుభవాలు, ఇంకా చాలా మంది వాళ్ళకు వచ్చిన అనుభవాలు నాకు తెలిసి నేను చూసిన అనుభవాలని మీకు నేను చెప్తాను. ఒకరోజు స్వామి ఇంకొక అల్యూమినై డ్రీమ్ లో వచ్చారు. ఆ డ్రీమ్ ఇట్లా పోతుంది, నేను అబ్బాయి ఇంకొక అబ్బాయి ముగ్గురు ఆ గణేష్ టచ్ మన మెయిన్ మందిర్ గణపతి ఉన్నారు కదా అక్కడ మేము నేర్చుకుంటాము. డ్రీమ్ లో స్వామి డైలీ కార్ అట్లా పాస్ చేసి పోతుంది. ఒకే డ్రీమ్ లో డైలీ స్వామి కార్ వచ్చినట్టు ఆయన చూశాడు ఒక రోజు, నెక్స్ట్ అని. కానీ స్వామి మమ్మల్ని పాస్ చేసినప్పుడు ఆయన డ్రీమ్ లో స్వామి నన్ను ఒట్టి చూసి నవ్వుతారంటే,
ఇంకా ఇద్దరు పిల్లలు స్వామి చూడలేదంటే. సో ఈ అబ్బాయికి కొంచెం ఏం స్వామి మమ్మల్ని చూడకుండా ఈయన ఒట్టి చూసి నవ్వుతున్నారే అని అనుకుని ఒకతూరి స్వామి స్లోగా ఆ కారులో వచ్చినప్పుడు స్వామి దగ్గర వెళ్లి, స్వామి ఎందుకు స్వామి మీరు ఆ ఒట్టి మల్లికేశ్వరం చూసి నవ్వుతారు మమ్మల్ని అన్ని చూడట్లేదంటే, స్వామి చెప్పారంటే ఆయన డైలీ పొద్దున గణేష్ కి పూజ చేస్తాడు, పూజ చేసినప్పుడు కొన్ని నామావళి చెప్పి ఇట్లా చేస్తాను ఇట్లా చేస్తాను ఇట్లా చేస్తాను అని చెప్తాడు. అది నాకు చాలా చాలా నచ్చింది. సో ఆయన చూసినప్పుడు అనేది నాకు గుర్తు వస్తుంది, అందుకోసం నేను ఆయన చూసి నవ్వుతాను అని స్వామి చెప్పారంటే ఆయన డ్రీమ్ లో. ఏ యాక్షన్ కి తప్పగా అంటే స్మాలెస్ట్ యాక్షన్, మనం ఏం పెద్దగా ఏం చేయట్లేదు. పొద్దున పూజ చేసినప్పుడు ఊరికే ఇట్లా చెప్పడానికి కొన్ని నామావళి, అది మనకి చాలా ఆనందం ఇస్తుంది. అది మనము చెప్పాలంటే కూడా స్వామి దయా స్వామి అనుకుని మమ్మల్ని అట్లా చెప్పడానికి చేశారు, కానీ దానికి ఫలితం నేను అదన్నీ వింటున్నాను రా, నేను నీకు అనుగ్రహిస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది అని. అది ఇంకొక మంచి అనుభవాలు రిగార్డింగ్ లలితా సహస్రనామా. ఎన్నో సహస్రనామాలు ఉంటే కూడా నాకేమో ఈ లలితా సహస్రనామం చాలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం ఉంటుంది కదా, ఇది నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే నాకు శివుడు అంటే చాలా ప్రియం. అమ్మవారు ఒకే అమ్మవారు అమ్మ అమ్మ, కానీ లలితా సహస్రనామం చదివినప్పుడు అన్ని, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద నామావళి అంటే ఇది ఆ స్పిరిచువల్ ఇది వదిలేయండి, ఆ క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంటే ఎవరికి క్వాలిటీయే లేదో ఆ గుణాతీతుడు స్వామి, ఆ గుణాలు సంబంధం ఆయన అన్ని లలితా సహస్రనామంలో ఒక్కొక్కటికి మీకు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్పవచ్చు అట్లా స్వామితో అన్ని. అంటే లలితా సహస్రనామం చదివితే కూడా నేను లలితాగా అక్కడ చూడకుండా ఆ శివుడు సాయి అనే ఈచ్ అండ్ ఎవ్రీ అష్టోత్తరంకి సూట్ అవుతుంది అట్లా ఒక బ్యూటిఫుల్. దానివల్లనే నాకు అది డైరెక్ట్ లోపల పోయింది. అది ఎప్పుడు నేను దసరా అప్పుడు కూడా రెగ్యులర్ గా అది పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి ఉన్నప్పుడు కూడా చదువుతాము. దానికి కూడా స్వామి ఒకతూరి ఎట్లా రెస్పాన్స్ చేస్తారంటే నేను మధ్యలో కూర్చున్నాను, మధ్యలో కూర్చున్నప్పుడు ఆ వాటర్ స్ప్రింకిల్ చేస్తారు కదా, సరే ఏమో దూరంచి ఒక డ్రాప్ పడుతుంది అని అనుకున్నా. లలితా సహస్రం ఆ రోజు పూర్ణాతికి ముందర టోటల్ గా పూర్తి చేసి క్లోజ్ చేసి పెట్టాను. మీరు నమ్మితే నమ్మండి, నేనేమి ఒక 100th రోలో ఉన్నాను ఎగ్జాక్ట్లీ అట్ ద సెంటర్. అంటే స్వామి మామూలుగా సెంటర్ కి రారు, ఈ కార్నర్ ఆ కార్నర్ అంతే, కానీ స్వామి స్ప్రింకిల్ చేసినప్పుడు తప్పక మన పైన 1 or 2 డ్రాప్స్ కూడా పడుతుంది. ఆ దసరా అప్పుడు నేను ఫినిష్ చేసి క్లోజ్ చేసి పెట్టాను, ఏమి కోరలేదు. స్వామి స్ట్రైట్ గా మా రోక్ ఫస్ట్ దగ్గర వచ్చి ఇట్లా ఎట్లా చేశారు, స్ట్రైట్ గా నా దగ్గర వచ్చారు నమ్మండి. అది లోపల అది పెట్టి పట్ పట్ పట్ అని అంత ఆల్మోస్ట్ ఒక 5-6 టైమ్స్ లోపల తీసుకుని ప్రోక్షణం చేశారు. ఇది ఎందుకు చెప్తానంటే మనము భావంతో, ఆ భావం ఇచ్చినది కూడా ఆయందే, నేను నాకు చాలా భావం ఉందని చెప్పలేదు మా నాకు అదని ఏం లేదు, అసలుగా భక్తి అంటే ఏమని తెలీదు. ఆ భావం ఉందో లేదో కానీ మనమేమో ఒక ప్రయత్నం చేశాం, ఆ ప్రయత్నంకి తప్పక దేవుడు ఆ ఫలం ఇస్తారు. వచ్చి అంత బాగా చేసి ఒక చిరునవ్వు విన్నవి వెళ్లారు. ఇదే నా ఎక్స్పీరియన్స్ విత్ రెస్పెక్ట్ టు లలితా సహస్రనామ. ఇప్పుడు మనము కొన్ని నామావళి తీసుకుని ఎంత బాగా అది స్వామికి సూట్ అవుతుంది, ఎందుకంటే ఇదన్ని రాసింది వ్యాసమహర్షి, వ్యాసమహర్షికి తప్ప జ్ఞాన దృష్టి ఉంటుంది. అప్పుడు ఆ జ్ఞాన దృష్టిలో ఆయన లలితా సహస్రనామం రాయడానికి ముందర తప్పక స్వామిని అనుకుని ఆ స్వామి లీలలన్నీ చూసి తర్వాతనే లలితా సహస్రనామం రాశాడు నేను అనుకున్నాను. అంత మ్యాచింగ్ అవుతుంది, ఎందుకంటే సాయి తల్లి కదా స్వామి. నేను ఎప్పుడు మా పిల్లలతో కూడా చెప్తాము, స్వామి స్టేట్మెంట్ అని పక్కా కరెక్ట్ అంటే కూడా ఒక్కనే ఒక స్టేట్మెంట్ నా దృష్టిలో అండర్ స్టేట్మెంట్ అంటాను, అట్లా చెప్పకూడదు. కానీ నా దృష్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క భావం ఉంటుంది. ఇదే నా భావం, ఏది నా ప్రేమ వెయ్యి తల్లి ప్రేమ అంటారు కదా, అది చాలా తప్పు. ఆయన వెయ్యి తల్లి కాదు, వెయ్యి తల్లియా, కోట్ల ఇన్ఫినిటీ తల్లి, ఇన్ఫినిటీ తల్లి ప్రేమ. కానీ స్వామి ఎప్పుడు హంబుల్, అందుకోసం పోయిన్లే అని ఒక 1000 అని చెప్పారు తప్ప ఆయన ఇన్ఫినిటీ క్రోర్స్ క్రోర్స్ క్రోర్స్ క్రోర్ లాస్ట్ నెంబర్ ఏదాది ఉంటే దానిపైన ఇంకా ఏముందో అదే ఆయన ప్రేమ, అంత ప్రేమ. సో అటువంటి సాయి మాతాకి ఫస్ట్ నమస్కారం చేసేసి నాకు తెలిసిన తెలుగులో మీతో మాట్లాడతాను, తప్పుంటే క్షమించండి. ఫస్ట్ నామావళి ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ అదే ఫస్ట్ నామావళి లలితా సహస్రనామం, మీరు కందుకు తెలుసు ఎందుకు మనము ఓం శ్రీ మాత్రే అని చెప్పాలి. ఓం మాత్రే నమః, మా తల్లి నీకు నమస్కారం అని చెప్పొచ్చు కదా, ఎందుకు ఓం శ్రీ మాత్రే నమః. నేను చదివిన బుక్ లని చాలా మంచి చెప్పాడు, అందుకోసమే నేను ఇది చెప్పాలను మీకు ఉన్నాను. మీకు శ్రీ అంటే ఐశ్వర్యం అని తెలుసు. సో అమ్మవారు ఒట్టి మనకి ఐశ్వర్యం ఇస్తారు, అదూ ఇస్తారు, అది ఇగ ఐశ్వర్యం ఇస్తారు. కానీ ఆ ఐశ్వర్యం పర్మనెంట్ లేదు. ఎంత ఐశ్వర్యం ఇస్తే కూడా తినడానికి ఇంకా ఒక హ్యాండ్ఫుల్ మోర్ మనం తినడానికి వీలు అవుతుందా, వీలు కాదు. కానీ ఆయన ఇచ్చిన ఐశ్వర్యం ఏమింటే
ఎనలేని ఐశ్వర్యం. ఎనలేని ఐశ్వర్యం అంటే మోక్షం, అల్టిమేట్లీ ఆ మోక్షం ఇస్తారు. అందుకోసమే ఓం శ్రీమాత్రే నమః. మనం స్వామి దగ్గర వస్తాం, స్వామి దగ్గర వస్తే స్వామి ఆటోగ్రాఫ్ లో బాగా సైన్ చేసినప్పుడు ఎప్పుడు స్వామి సత్యసాయిని సైన్ చేయలేదు, ఎప్పుడు శ్రీ సత్యసాయిని స్వామి సైన్ చేశారు. శ్రీ సత్యసాయి బాబా లేదా శ్రీ సత్యసాయి లేటే బాబా అని సైన్ చేస్తారు. కానీ మీరు చూస్తే ఒక్క ఫోటోలో కూడా శ్రీ లేకుండా ఉండదు. ఎందుకంటే ఆ పరబ్రహ్మ స్వరూపుడు 1000 times మనకి చెప్పినది ఒకనే ఒక మాట, మిమ్మల్ని అందరూ, మీరందరూ డిఫరెంట్ కాదు, మీరందరూ నేనే, మీరందరూ నేను కావాలి, అదే నా ఆశ అని ఎన్నోసార్లు చెప్పారు. ఆ ఇన్సిడెంట్ కూడా ఒకసారి చూస్తాము తర్వాత. అందుకోసమే స్టార్టింగ్ నామావళిలోనే వ్యాస మహర్షి స్వామిని గుర్తించి పట్టుకుని ఈ వర్డ్ శ్రీ, శ్రీ అంటే నాట్ మెటీరియల్ వెల్త్, మెటీరియల్ వెల్త్ ఇస్తారు దానికి ఒక్కొక్క డివోటీస్ కి ఎంతో ఆధారాలు అది చెప్తే ఐ థింక్ ఓన్లీ దట్ టాపిక్ మనము కూర్చొని రాస్తే ఒక 5-6 యుగాలు అవుతుంది ఒక్కొక్క డివోటీస్ దగ్గర తీసుకుని రావాలంటే. అటువంటి శ్రీమాత్రేకి ఫస్ట్ నమస్కారం తెలిసి పెట్టి అదర్ థింగ్స్ మనము స్టార్ట్ చేస్తాం. వందారు జన వత్సలాయై, వత్సలాయ అంటే వాత్సల్యం. ఏ భక్తులు అంటే ఈ ఫామ్ కొట్టి కాదు, ఏ భక్తులు అమ్మవారిని పిలుస్తున్నారో, సత్యసాయమ్మని పిలుస్తున్నారో వాళ్లు చూసి అంత వాత్సల్యం, టోటల్ గా నే తల్లి కాదు, క్రోర్ తల్లి కాదా, ఆటోమేటిక్ గా తల్లి అయ్యి అంటే చాలు, అంతే అంటే అయ్యని కూడా చెప్పవద్దు, ఒక నవ్వు స్వామి చూసి నవ్వుతే కూడా చాలు. మనము దాంట్లోనే స్టార్ట్ చేస్తాం. ఒక సమయం ప్రశాంతి నిలయంలో స్వామి ఒక ఫ్యామిలీని ఇంటర్వ్యూకి పిలిచారు. మేమందరూ పోర్టుగల్ కూర్చున్నాం, అప్పుడు స్టూడెంట్స్ అందరూ పోర్టుగల్నే కూర్చున్న వాళ్ళు. ఆ ఫ్యామిలీలో అమ్మ, గ్రాండ్ మదరు, ఒక చిన్న పసిబిడ్డ, పసిబిడ్డ అంటే 1 year old, 1 year old బాయ్. స్వామి వాళ్ళని పిలిచిన తర్వాత స్వామి రూమ్కి వెళ్లి మళ్ళీ బయట వస్తున్నారు. అప్పుడు ఈ అబ్బాయి చాలా గలాడా చేస్తూ ఉన్నాడు, హా హూ హూ అని. ప్రశాంతి నిలయం ఎంత ప్రశాంతంగా ఉంటుంది మన అందరికీ తెలుసు. ఇట్లా ఆయన ఆ శబ్దం చూసి అందరికి కొంచెం స్లైట్ డిస్టర్బెన్స్, అట్లా అరుస్తున్నాడు అబ్బాయి ఆ ఊ అని, ఏడ్చడం లేదు, ఏమో గలాడా చేస్తూ ఉన్నాడు. స్వామి దగ్గర వచ్చి హాయ్ అని చాలా కోపంగా చెప్పినట్టు చిన్నపిల్లలతో ఒక ప్రిటెండెడ్ యాంకర్లు చెప్తాం కదా మనము, ఏ అని అట్లా అట్లా చేసినప్పుడు ఆ బిడ్డ స్వామిని చూసి పక్కన నవ్వింది. మీరు నమ్మితే నమ్మడి, అక్కడ ఉన్న పిల్లలందరూ స్వామి మీరు బోల్డ్ అని చెప్పాం. ఎందుకంటే హాయ్ అని చెప్పిన స్వామి అట్లా అంటే అది చూస్తేనే మీకు అనుభవం వస్తుంది, ఐ ట్రై టు గివ్ యూ దట్, అంత బాడీ అన్ని ఇట్లా ఉంకిపోయింది స్వామికి. అట్లనే మేము యాక్చువల్ గా ఆ ప్రేమని చూడటానికి వీలైంది ఆ రోజు, అట్లనే ఓవర్ఫ్లో అవుతుంది ఫేస్ అన్ని. అంటే ఒక మామూలుగా ఇది చెప్పిందే నేను చూడలేదు, ప్రసవం సమయంలో ప్రసవం అయిన తర్వాత అంత నొప్పి ఉంటే కూడా ఆ పాప చూసిన తక్షణమే ఆ తల్లికి ఎంత ఆనందం ఉంటుందో దానికని కోటి టైం హయ్యర్ గా ఉంటుంది. అట్లనే ఫుల్ హ్యాండ్స్ అని షేక్ అవుతుంది దేవుడికి ఆ ప్రేమ అప్పుడే. అట్లనే ఏమి బయట అట్లా వచ్చి ఇమీడియట్గా ఇట్లా క్రియేట్ చేసి ఇంత విభూతి అవుట్ సైడ్ ఇంటర్వ్యూ రూమ్ లో, ఇంత విభూతి ఫుల్ బాడీ తీసుకుని ఆ అబ్బాయిని తీసుకుని ఫుల్, అది చాలా డార్క్ గా బ్రహ్మాండంగా ఉన్నాడు ఆ అబ్బాయి. ఇప్పుడు కూడా ఆ అబ్బాయి ఫేస్ అని నాకు అది వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. అది ఫుల్ గా చేసిన తర్వాత ఆయన క్వైట్ అయ్యాడు. తర్వాత స్వామి లోపల ఇంటర్వ్యూ రూమ్ వెళ్లి బయట వచ్చినప్పుడు తెలుసు ఆయన చేతిలో ఏదో చైన్ ఉంటుంది, చేయిలో ఇది ఉంటుంది, ఏదో ఉంటుందని అన్ని ఆయన సర్వాభరణ భూషిత, ఈ అబ్బాయికి సర్వాభరణం ఇచ్చేసి పంపించారు. అదే స్వామి ప్రేమ. ఇక్కడ భక్తి అంటే ఏమి, స్వామి చూసి నవ్వటమే. ప్యూర్ హార్ట్ తో మనం స్వామితో చూసి ఏమి చేస్తే మంచిదో చెడ్డదో ఆయనతో అన్ని చెప్పేస్తే అన్ని సరి అయిపోతుంది. అదే వందారు జన వత్సలాయై, అది ఒక ఫస్ట్ ఇన్సిడెంట్. ఇప్పుడు సాయి గీత, మీరందరూ వినిటారు సాయి గీత గురించి. సాయి గీత స్టోరీ స్టార్ట్ చేయడానికి ముందర ఒక 2 incidents, స్మాల్ ఇన్సిడెంట్, మా ముందర జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తాం. ఒకటి మా ముందర జరిగింది, ఒకటి కస్తూరి గారు మాకు చెప్పింది. స్వామిస్ ఫిజికల్ బాడీస్ బ్రదర్ శేషమరాజు గారు ఒకరోజు ఆయన స్వామితో మర్జ్ అయ్యాడు. ఆ రోజు మర్జ్ అయిన రోజు స్వామి వస్తున్నారు, నేను అక్కడ కూర్చున్నాను ఫ్రంట్ లో. ఏ శేషంరాజు పోయారా, ఏం ఎమోషన్, ఏమి లేదు, శేషంరాజు పోయారా అని నవ్వుతూ చెప్తున్నారు స్వామి. పోయారు, నేను పోలేదంటే బాగుండదు, నేను వెళ్లి వచ్చేస్తాను, మనకు చెప్పడానికి అక్కర్లేదు, కానీ దేవుడు ప్రేమ పిల్లల పైన అంత చెప్పి స్వామి వెళ్లారు. అదన్నీ ఫినిష్ చేసుకుని వచ్చేసారు. వెంకమ్మ గారు భర్త చనిపోయినప్పుడు, వెంకమ్మ గారు భర్త మన తల్లి ఈశ్వరామాజ్ ఓన్ బ్రదర్, అంటే స్వామి ఫిజికల్ ఫామ్ కు మేనమామ, మేనమామ కరెక్టా, మేనమామ అవుతారు. వెంకమ్మ గారు అంటే స్వామికి చాలా ప్రీతి, ఎందుకంటే ఐఎమ్
ఒక్కొక్క యుగంలో మీరు చూసుకుంటే కృష్ణావతారంలో స్వామిని టోటల్ గా నమ్మినవాడు, కృష్ణాన్ని టోటల్ గా నమ్మినవాడు ఎంటైర్ యాదవ కమ్యూనిటీలో ఎవరంటే ఉద్ధవుడు, కృష్ణాస్ కజిన్. అట్లా స్వామి ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి స్వామి పైన విశ్వాసం, భక్తి, స్వామి దేవుడిని తెలుసుకున్న, అఫ్కోర్స్ తాతగారు కొండమరాజు డిఫరెంట్, ఈ జనరేషన్ లో నేను చెప్తాను, అది వెంకమ్మ గారి, ఆయమ్మకి ఒక్క డౌట్ కూడా లేదు. స్వామి అంటే అంత భక్తి, స్వామి అది రెస్పాండ్ చేస్తారు. సిస్టర్ ఉంటే ఏమి, బ్రదర్ ఉంటే ఏమి, పక్క ఇల్లు ఉంటే ఏమి, ఎదురుంటే ఏమి, పరదేశంలో ఉంటే ఏమి, భక్తియే ఆయన కావాలి కదా. ఈ అమ్మకి అంత ప్రాప్తం దేవుడుకి అక్కగా పుట్టడానికి. ఒక అవుట్ ఆఫ్ వే పోయి చెప్పాలంటే ఆయమ్మ చేసిన రాగి ముద్దా గ్రౌండ్నట్ చట్నీ అంటే స్వామికి అంత ఇష్టం. అంటే ఏమి ఇష్టం కాదు, కానీ అట్లీస్ట్ ఆ భావనలే చూపిస్తారు స్వామి. ఈ వెంకమ్మ గారు భర్త చనిపోయారు. సో స్వామి కస్తూరి గారు పైకి వెళ్లి ఆయనకి, ఎందుకంటే అప్పుడు వాళ్ళు తనతో చాలా మిక్స్ చేయడం వల్ల, మిక్స్ చేసి ఉండడం వల్ల ఆయనకు ఆ బాధ, కస్తూరి గారికి బాధ. వెళ్లి స్వామి ఇట్లా పోయారు స్వామి అని ఏడుచి చెప్తే స్వామి ఆయన చూసి నవ్వారంటే, నవ్వి పుట్టటం చావటం లేదంటే నాకు ఏమి మజా అన్నారంటే స్వామి. మేనమామ తన ప్రియ భక్తుని హస్బెండ్ సిస్టర్ కూడా, కాని స్వామి చెప్పిన మాట ఇదే, పుట్టుటం చావటం లేదంటే నాకు ఏమి మజా అన్నారంటే. ఇటువంటి భగవంతుడు సాయి గీత పోయినప్పుడు చూడండి, ఇక్కడ హ్యూమన్ బీయింగ్, ఇక్కడ అనిమల్ వరల్డ్ సెన్స్ లో చెప్తాను, అది ఎంత మహనీయులు అని మనకు తెలీదు. ఇక్కడ ఓన్ రిలేటివ్స్, స్వామికి అందరూ రిలేటివ్సే, నేను ఫిజికల్ బాడీలో పెట్టి చెప్తాను. ఓన్ రిలేటివ్స్ ఒక పక్కం, ఇంకొక పక్కం ఏమంటే అనిమల్ ఎలిఫెంట్. సాయి గీత పోయినప్పుడు స్వామి వాజ్ క్రైన్, ఏడిచారు స్వామి. అది ఒట్టి లేదు, మా ఆడిటోరియంకి వచ్చారు, వచ్చి మాట్లాడారు మీరందరూ. నేను అది ఏమి ఏడుపు మనకి తెలియదు కదా, ఎందుకంటే ఎవరెవరు ఏడుపు వస్తుందో వాళ్ళు ఏడుస్తారని మనం చెప్తాం. దేవుడు అంటే కూడా మనకి మన అంటే మెంటల్ కెపాసిటీ అంతేనే కదా. స్వామి ఒక డిస్కోర్స్ ఇచ్చారు సాయి గీత గురించి చెప్పారు. అప్పుడు స్వామి మాతో అందరి పిల్లలతో ఏం చెప్పారంటే, మీరందరూ స్వామి ఏడుస్తున్నారని అనుకున్నారు, ఇది ఏడుపు లేదు, సాయి గీత అంటే అంత వాత్సల్యం, నాకు అంత వాత్సల్యం. అది ఆటోమేటిక్ గా నా సాయి గీత నా పైన ఉన్న ప్రేమ ఆటోమేటిక్ గా నేను ఏడ్చినట్టు మీకు అనిపిస్తుంది, కానీ ఇది వాత్సల్యంలో వచ్చిన ధార తప్ప ఏడటం ఏడుపటం లేదు అని స్వామి చెప్పారు. అటువంటి సాయి గీతకి మనం అందరూ నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే ఒక జోక్ గా స్వామి మామూలుగా మాతో ఏం చెప్తారంటే, ఎక్స్క్రీట్ ఆఫ్ సాయి గీత మీరు తినాలి, అప్పుడే మీకు భక్తి వస్తుందిరా అని ఎన్నోసారి మా పిల్లలకు చెప్పారు. అటువంటి మహనీయుడు సాయి గీత. ఆ సాయి గీతకు నమస్కారం చెప్పి ఇంకొక ఎగ్జాంపుల్ కి పోతాం, ఇంకొక స్టోరీకి. ఇది మేము బృందావన హాస్టల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అందరికీ వర్డ్ క్వారంటైన్ చాలా పాపులర్ గా ఉంది. ఈ అబ్బాయికి, ఒక అబ్బాయికి చికెన్ పాక్స్ వచ్చింది. అక్కడ మేము చాలా స్ట్రిక్ట్ గా ఉంటాము, ఇటువంటి కంటీజియస్ డిసీజ్ వస్తే మేము చాలా కేర్ఫుల్ గా ఉంటాము. ఈ అబ్బాయిని మాకు అక్కడ ఒక క్వారంటైన్ రూమ్ ఉంది బేస్మెంట్ లో, అక్కడ అబ్బాయి ఉండాలి, ఆయన బయట రాకూడదు, భోజనం అన్ని మేము బయట పెడతాము, ఆయన తీసుకుంటాడు, స్వామి ఉంటే కూడా ఆయన బయట దర్శనకన్నీ రాకూడదు. ఇది స్ట్రిక్ట్ రూల్, ఎందుకంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది కదా, అమ్మ అంటారు కదా తెలుగులో, అది అమ్మ. సో ఈ అబ్బాయి అప్పుడు స్వామి ఫిజికల్ గా బృందావనంలో ఉన్నారు. ఈ అబ్బాయి ఒక 3 డేస్ అయిపోయింది స్వామి చూడకుండా, చాలా బాధపడుతున్నాడు ఈ అబ్బాయి, చాలా బాధపడు, స్వామి నా దురదృష్టం ఇట్లా అయిపోయింది స్వామి, మీరు ఇక్కడ ఉన్నారు, డైలీ సాయిరాం షెట్టుకి వచ్చి దర్శనమిస్తారు, మా పిల్లలందరూ లోపల బృందావన లోపల వెళ్లి భజన అన్ని చేస్తారు, వాళ్ళందరూ కూర్చుంటున్నారు, నేను ఏ పాపం చేశాను స్వామి, ఇట్లా నా లైఫ్ అయిపోయింది, మీ ముఖం కూడా చూడడానికి లేకుండా పోయిందే స్వామి, ఎందుకు స్వామి అని చాలా బాధపడుతున్నాడు. సో 4th డే ఆ అబ్బాయికి భరించకుండా ఏం చేశాడు స్వామి, సాయిరాం షెడ్ అక్కడ, అప్పుడు సాయిరాం షెడ్ ఈ సాయి రమేషాల్ లేదు, స్లైట్ గా ఎవరికి, ఎందుకంటే స్వామి వచ్చినప్పుడు ఎవరు బయట హాస్టల్ ఉంటారు కదా, సో స్లైట్ గా అట్లా వచ్చాడు. మా స్టేర్ కేస్ పక్కనే ఒక విండో ఉంది, ఆ విండో నుంచి మనం సాయిరాం షెడ్ చూడవచ్చు. వెళ్లాడు, ఆ విండోని స్లైట్ గా ఓపెన్ చేసి స్వామిని చూసుకుని, స్వామి నా లైఫ్ ఇట్లా అయిందే స్వామి, ఫోన్లే స్వామి అట్లీస్ట్ మీరు నాకు దర్శనం ఇచ్చారు కదా, ఆయనకు భయం, ఎందుకంటే బయట రాకూడదు, పెద్ద టీచర్స్ ఎవరా చూస్తే అరుస్తారు, చాలా కోపపడతారు, అందుకోసం ఎవరు చూడకూడదు అని ఇట్లా ఎట్లా ప్లాన్ చేసుకుని లైట్ గా ఓపెన్ చేసి స్వామితో ఇట్లా మాట్లాడుతున్నారు, థ్యాంక్ యూ స్వామి, నేను ఇప్పుడే వెళ్లిపోవాలి, ఎవరా చూస్తే నాకు ప్రాబ్లం అయిపోతుంది స్వామి, ఇంత సుందర రూపంని ఫుల్ గా చూడకుండా నేను కింద పోతున్నానే స్వామి ఏడుస్తున్నాడు. స్వామి అక్కడ చైర్లో కూర్చొని భజన వింటారు, టక్కని లేచారు స్వామి, లేచి హాస్టల్ సైడ్ అట్లనే వస్తారు. హాస్టల్ సైడ్ వస్తే నేచురల్లీ వార్డెన్ గారు వెనక రావాలి కదా, పిల్లలు అందరూ దగ్గర వస్తున్నారు, స్వామి వాళ్ళని ఏ అని అక్కడనే ఆపేశారు. దగ్గర వచ్చారు, ఈ అబ్బాయికి చాలా భయం,
అయ్యో స్వామి వస్తున్నారే, అది ఒకటి స్వామి వస్తారు చాలా సంతోషం, నీవెందుకు రా బయట పైకి వచ్చావని అందరూ తిట్టుతున్నారని అది ఇంకొక భయం, అన్ని మిక్స్డ్ ఎమోషన్ లో ఉంది. కానీ ఏం స్వామి వచ్చినప్పుడు మనకేం ప్రాబ్లం అని ఒక ధైర్యం, ఇదన్నీ మిక్స్డ్ ఎమోషన్ ఉన్నప్పుడు స్వామి ఎట్లా వచ్చి రారా అన్నారు. వాడన్ గారు పరిగెత్తు స్వామి దగ్గర వెళ్ళి, స్వామి ఆయనకి అని చెప్పను, నోరు మూసుకో వెళ్ళు అని చాలా కోపంగా ఆయనతో చెప్పారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత రారా అని నమస్కారం ఇచ్చి, ఏ అబ్బాయికి చికెన్ బాక్స్ ఉందో ఎవరు ముట్టకూడదో ఆ అబ్బాయికి నమస్కారం ఇచ్చి విభూది భాగస్వచ్చి, సరి బంగారు బయట రావద్దు లోపలే ఉండు అని ప్రేమతో ఆయనతో పలకరించి పోయారు. ఆ అబ్బాయి వెళ్లాడు, వాడిని పిలిచారు, నీవు అబ్బాయిని అరిస్తే నాకు చాలా కోపం వస్తుంది, ఆయనతో ఏం చెప్పవద్దు నీవు అని చెప్పేసి స్వామి లోపల వెళ్లారు. అంటే వాడిని చెప్పలచ్చి అని ప్రారంభించారు, దానికి ముందరే స్వామి ఆయన నోరు మూసుకున్నారు. లోపల ఆ సేఫ్ రూమ్ ఒక, అంటే నేను త్రయ బృందావన్ గురించి మాట్లాడలేదు, త్రయ బృందావన్ ముందర స్వామినే ఆ మందిరంని ఓల్డ్ బంగ్లో అంటారు. అక్కడ ఒక్కొక్క రాయిలు, ఆ బిల్డింగ్ ఉన్న రాయిలు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తుంది. అటువంటి పిల్లలందరూ చాలా క్లోజ్ గా ఉన్న సమయం అదే, ఎప్పుడు కావాలంటే ఎక్కడ కావాలంటే మేము స్వామిని చూడవచ్చు. ఎస్పెషల్లీ 1970 to 80 గోల్డెన్ పీరియడ్ ఫర్ స్టూడెంట్స్, 24 hours మేము అక్కడనే ఉన్నవాళ్ళు అట్లా. సో స్వామి ఆ సేఫ్ రూమ్ అని ఒక రూమ్ ఉంది, ఆ రూమ్కి వెళ్లారు, వాడిని పిలిచారు. ఏమి అన్నారు స్వామి ఆ అబ్బాయికి అంటే స్వామి పూర్తి చేశారు, ఆయనకి చికెన్ పాక్స్ ఉందని నాకు తెలుసురా, కానీ నా ప్రేమకు తెలియదురా, అది నాకు తెలిసిందని ప్రేమ. ఆ అబ్బాయి అంత ఏడుస్తున్నాడు లోపల, అదే నాకు కనిపిస్తుంది తప్ప ఆయనకి చికెన్ పాక్స్ ఇదో అదో అదని నాకు ఏం లేదు, దాంట్లో నాకు వస్తే కూడా పర్వాలేదు. స్వామి సెల్ఫ్లెస్ ఎప్పుడు, ఆయన కోసం ఆయన ఏమి చేసుకోరు, కానీ ఆయన బంధం చేయాలంటే ఈ ప్రేమని, ఆయన ప్రేమిస్తే చాలు టోటల్ బంధం అని చెప్పినప్పుడు అందరూ ఏడుస్తున్నాం అక్కడ పిల్లలందరూ. పిల్లలందరూ ఎంత ప్రేమ ఈ తల్లికి. మనం పోతామా ఎవరికైనా చికెన్ పాక్స్ ఉంటే, నాకు చికెన్ పాక్స్ వస్తే నా తల్లి కూడా దగ్గర వస్తుంది, అన్ని చేస్తుంది, లేదని చెప్పలేదు. కానీ స్వామి అట్లా వచ్చి ఆయనకి ఎంత, మా తల్లి చేస్తారా అమ్మా ఇక్కడ స్క్రాచింగ్ ఉంది ఇక్కడ స్క్రాచింగ్ ఉంది అని నేను చెప్తాము, ఎంత ఆనందం స్వామి మనకు వచ్చి ఏదాది సృష్టించి ఇస్తే, తల్లి కూడా అంత ప్రేమ మనకి ఇవ్వడానికి వీల్లేదు, అంత ఆనందం ఇవ్వడానికి మనకు వీల్లు కాదు. తల్లి అంటే పార్షియల్గా ఉంటారు తప్పగా, అది కొంచెం లైట్ పార్షియాలిటీ, డిపెండ్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ చిల్డ్రన్ అది ఉంటుంది. ఈ సాయి తల్లికి నీవు ఎట్లా కావాలనే ఉండు, కానీ నీవు నా ప్రేమ, నా తల్లి, నా మీరందరూ నా పిల్లలు, నేను అందరిని చూసుకుంటాను. అంటే ఫిజికల్ లెవెల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది చూపించవచ్చు, కానీ డివినిటీని వచ్చినప్పుడు అందరికీ ఒకే ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ. అదర్వైజ్ ఆల్సో ఓన్లీ అదే ప్రేమ. స్వామి చెప్తారు కదా, స్వామి ప్రేమ అందరికీ ఈక్వల్ గానే పంచుతారు. మన కంటైనర్లో హోల్ ఉంటే ఎన్ని నీళ్లు తీసుకుని ఏం ప్రయోజనం, ఆ ప్రేమ హోల్స్ అదన్నీ చూస్తే నాకు ఏం ప్రేమని అర్థం కావట్లేదు, అన్ని హోల్స్ ఉంది కానీ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ రోజు నా పాత్రమైన బాడీలో స్వామి ప్రేమ తీయకుండా అన్ని బయటపోయింటే కూడా ఒక్కరోజు ఆ హోల్స్ అన్ని టోటల్ గా స్వామి దయాతో స్వామి కృపతో అన్ని క్లోజ్ చేసి ఆ ఫుల్ ప్రేమని స్వీకరించటానికి వీలవుతుందని ఒక ధైర్యం స్వామి మా పిల్లలందరికీ ఇచ్చారు. అది మా పిల్లలు కొట్టి కాదు, అందరికీ. ఇది ఒక నైస్ ఎగ్జాంపుల్. ఇంకొకటి, నేను ఇప్పుడే చెప్పాను కదా పుట్టిన తల్లి సాయి తల్లి వీళ్ళిద్దరికి ఉన్న డిఫరెన్స్, ఈ ఇన్సిడెంట్లు మీకు చెప్పాను. ఇంకొక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, స్వామి ఎన్నో అనుభవాలు ఇచ్చింటే కూడా స్వామి మాయాస్వరూపి. స్వామి ఒకతూరి పిల్లలందరూ స్వామితో అడిగినప్పుడు స్వామి మాయని ఎట్లా గెలించాలా అంటే స్వామి ఒకనే ఒక మాట చెప్పారు, మాయతో ప్రార్థన చేసుకుంటారా, యూ కెనాట్ ఫైట్ మాయా, మాయతో కోట్లాడడానికి వీల్లేదు, మీరు ఓన్లీ ప్రే చేసుకోవచ్చు, ప్రే చేసుకుంటే ఆమె రక్షిస్తుంది అని స్వామి చెప్పారు. సో స్వామి ఎన్ని అనుభవాలు ఇస్తే ఈ మాయా తల్లి ఏదో ఒక డౌట్ వేస్తుంది. అది అందరు నాకు తెలిసి ఫిజికల్ గా క్లోక్ లో ఉన్న వాళ్లకు అందరికీ 24 hours స్వామి దేవుడా అని ఆ చింతనలో చాలా చాలా తక్కువ మందికే ఉంటుంది. వన్స్ ఆర్ ట్వైస్ అంటే ఇప్పుడు నాకు విశ్వాసం ఉంటే కూడా ఒక్క సమయం నేను సెకండ్ ఇయర్ డిగ్రీ ఏమో చదివినప్పుడు ఒక డౌట్ వచ్చింది, స్వామి దేవుడా. ఈ డౌట్ వచ్చిన తర్వాత నాకు చాలా బాధ, ఎందుకంటే ఎన్నో అనుభవాలు ఇచ్చారు స్వామి, సో మెనీ ఎక్స్పీరియన్స్, ఇదన్నీ ఉంటే బుద్ధికి తెలుస్తుంది మనసుకి తెలియట్లేదు. ఈ డౌట్ వచ్చిన తర్వాత, డౌట్ వచ్చింది అని ఆ బాధ నాకు చాలా ఎక్కువ అయిపోయింది. డైలీ ఏడుస్తున్నాము, ఎట్లా స్వామితో చెప్పాలి, స్వామి ఇట్లా డౌట్ వచ్చింది అని గిల్టీగా ఫీల్ చేస్తాం కదా. స్వామి ఎంత ప్రేమ ఇచ్చినప్పుడు స్లైట్, ఇది ద్రోగం అని చెప్పడానికి వీల్లేదంటే కూడా
ఒక్క బ్లాక్ మార్కే కదా, అయ్యో ఇట్లా థాట్ వచ్చిందే, ఇట్లా థాట్ వచ్చిందే, ఇట్లా థాట్ వచ్చిందే, కానీ డౌట్ వస్తుంది, డౌట్ వస్తుంది. అదే హ్యూమన్ మైండ్. ఇట్లా ఉన్నప్పుడు స్వామి ఈ సమయం చూసి నేను స్వామి అలోన్ గా ఉండటానికి వీలు లేకుండా చేసేసాడు. అన్ని రోజులు మంచి మామూలుగా స్వామి భజన అయిన తర్వాత భోజనం చేసి అక్కడ కూర్చున్నప్పుడు ఇద్దరు ముగ్గురే ఉంటాము లేదంటే నేను ఒకడే ఉంటాను అట్లా స్వామి ఛాన్స్ ఇచ్చిన వారు. 3 డేస్ ఎవరో అక్కడ ఉన్నారు, ఎందుకంటే ఇదన్నీ పర్సనల్, యూ హావ్ టు షేర్ విత్ స్వామి. ఆ బాధ చాలా కదులుతుంది లోపల, స్వామి ఇట్లా వచ్చింది, స్వామి ఇట్లా వచ్చింది, స్వామి ఇట్లా. స్వామి ఎప్పుడు పండ్లని టోటల్ గా రైప్ అయిన తర్వాతనే కొడతారు. నేను రైప్డ్ ఫ్రూట్ అని చెప్పలేదు, డౌట్ లో రైప్డ్ ఫ్రూట్ అనుకోండి. 3 రోజులు అయిన తర్వాత 4th డే నా అదృష్టం స్వామి భజన, స్వామి భజన అయిన తర్వాత అంటే ఫస్ట్ స్టాన్స్ మీరందరూ చూసింటారు, ఆర్తి తీసుకుంటారు, లోపల వెళ్లి భోజనం చేస్తారు. అది స్వామి పుట్టపర్తిలో బ్రంచే. స్వామి భోజనం ఎన్ని నిమిషాలు? 2 నిమిషాలు. ఎందుకంటే మంగళారతి ఫస్ట్ స్టాన్స్ అయిన తర్వాత స్వామి వెళ్తారు లోపల. మేము మంగళారతి అయిన తర్వాత లోపల పోతాము, దాని లోపల స్వామి వచ్చి అక్కడ కూర్చుని ఏం సమాచారం అంటారు. అదే 1.5 మినిట్ అదే స్వామి భోజనం ఇది. సో లక్లీ ఆ రోజు ఎవరు లేదు, వెళ్లాను. మా ముఖమన్ని స్వామి అబ్జర్వ్ చేస్తున్నారు, ఏదో బాధలు ఉన్నాడు అని. వెళ్లి ఏమిరా అని చాలా ప్రేమతో అడిగారు. అంతే డ్యామ్ టోటలీ బస్ట్ అయిపోయి స్వామి కాలు పట్టుకుని ఏడుస్తున్నాను. ఏడ్చి స్వామి చాలా డౌట్లు వస్తుంది. స్వామి ఎవరితో? పరబ్రహ్మ స్వరూపం. ఏమి లేదు, అక్కడి నుంచి లేచి ఆ విండోలో చూస్తే వేలాని వేళ్ల మంది ఉంటారు, కానీ బుద్ధి అంతే. వెళ్లి చాలా డౌట్ వస్తుంది స్వామి, ఎందుకంటే మనకు వేరెవరు లేదు, ఏది ఉంటే ఆయనతో చెప్పాలి కదా. చాలా డౌట్స్ వస్తుంది స్వామి. అప్పుడు నాకు చాలా హెయిర్ కూడా ఉంది, అప్పుడు చిన్న 18-19 ఇయర్ ఓల్డ్ అబ్బాయి కదా. నా హెయిర్ అట్లా పట్టుకుని ఆయన తొడ, ల్యాప్ అంటే తొడనే కదా, అక్కడ పెట్టుకుని ఇట్లా చేశారు. ఇట్లా చేసి వస్తే ఏమిరా, ఇదే ఈ టోన్, వస్తే ఏమిరా అంటే మీకు తెలుస్తుంది కదా, ఆ ప్రేమతో టోటల్ గా ప్రేమ అట్లనే ఫ్లో అవుతుంది. నేనే వేస్తాను కాదారా, నేనే వేస్తాను కాదారా పాసింగ్ క్లోత్స్, దేనికి బాధపడకూడదు, నాతో చెప్పేశావు కదా చాలు, అన్ని సరి అయిపోతుంది. అంత ప్రేమ, అంత ప్రేమ, అంత ప్రేమ. ఎప్పుడు నా లైఫ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ గ్లోరియస్ డేస్. నేను నా తల్లి దగ్గర వెళ్ళి అమ్మా మీ పైన చాలా డౌట్ వస్తుందమ్మా అంటే టక్కన ఒకటి కొడుతుంది ఈ ప్రేమ తల్లి, వాత్సల్యం, వందారు జన వత్సలాయి చెప్పింది ఇది. వస్తే ఏమిరా, పర్వాలేదురా, నేను ఉన్నాను కదా, నేను ఉన్నప్పుడు ఏం కాదు. నా లైఫ్ లో ఎప్పుడెప్పుడు తప్పు చేశాను, టు ఎర్రస్ హ్యూమన్ టు ఫర్గివ్ ఇస్ గాడ్ అని స్వామి ఊరికే ఒకటి చెప్పలేదు. ఏ తప్పు చేస్తే నాకు అవకాశం దొరికినప్పుడు స్వామి ఈ రోజు పలాన రోజు ఇట్లా జరిగింది స్వామి అని ఫిజికల్ గా చెప్పడానికి వీలు అవుతే ఫిజికల్ గా చెప్పేస్తాను స్వామితో. ఫిజికల్ గా చెప్పడానికి వీల్లేదంటే మా ష్రైన్ లో వెళ్లి స్వామి ఇట్లా జరిగింది. కొన్ని సమయాలు నేను, ఎందుకంటే స్వామి ఆమ్ని ప్రసెంట్ నేను నా తల్లి దగ్గర వెళ్ళి అమ్మా మీ పైన చాలా డౌట్ వస్తుందమ్మా అంటే టక్కన ఒకటి కొడుతుంది ఈ ప్రేమ తల్లి, వాత్సల్యం, వందారు జన వత్సలాయి చెప్పింది ఇది. వస్తే ఏమిరా, పర్వాలేదు.

0: ఐ యూస్ టు ఫీల్ టూ షై. అది ఎట్లా స్వామి ఇట్లా చెప్పటం అని మా కబోర్ స్వామి దగ్గర స్వామి ఇట్లా చేశాను మీరు పట్టించుకోదు, ఎందుకంటే ఒక తప్పు చేస్తే మళ్ళీ స్వామి ఇక్కడ లైన్లో దర్శనం వచ్చినప్పుడు మోహన్ చూడరు. బృందావనంలో ఇది ఎక్స్పీరియన్స్, అట్లనే మమ్మల్ని డెవలప్ చేశారు స్వామి. ఒక్క తప్పు ఆయనంటే ఫినిష్డ్, ఆయనతో చెప్తే ఇమ్మీడియట్ దానికి విమోచనం, వస్తారు మాట్లాడతారే చెప్పావు కదా నీవు చూసుకుంటాను అని చాలా ఎన్నో సార్లు చెప్పారు. ఎప్పుడు స్వామి ఇది మీరు పట్టించుకోవద్దు అని చెప్పాను, దాని ఫ్రూట్ అంటే ఫలం అంటారు కదా, ఆ ఫలం నేను నా లైఫ్ లో తప్పక ఏదో ఒక రూపంలో అప్పుడు నాకు గుర్తొస్తుంది అది చేశాము అందుకోసమే ఇట్లా వచ్చింది అని ఆ రియలైజేషన్ కూడా ఇస్తారు. కానీ ఎప్పుడు ఏమి తప్పు నేను చేశానో, ఏ బ్యాడ్ థాట్స్ నా మనసు లోపల వచ్చిందో, బంధారు జన వత్సలాయి ఉన్నప్పుడు మనకెందుకు బాధ పోవటం, స్వామి ఇట్లా ఆయన స్వామి క్షమించండి క్షమించండి కూడా చెప్పు, ఇట్లా ఆయన స్వామి వీ షుడ్ బి ప్రిపేర్ టు టేక్, ఆయనతో చెప్పటమే అదే పరిహారం. ఇమ్మీడియట్ గా స్వామి అదే చూసుకుని ఎందుకు బాధపడుతున్నారు, ఒక్క దొరి కూడా నా తరువు లేదు. ఇదే ఒక నేను స్వామి దగ్గర లేకుండా ఒక మఠాధిపతి దగ్గర శిష్యుడుగా ఉన్నాను అనుకోండి, నేను ఆయన దగ్గర వెళ్లి గురుజీ నాకు మీ పైన డౌట్ వస్తుందంటే ఇమ్మీడియట్ గా ఏం చెప్తాడు ఆ గురుజీ సెక్రటరీ పిలుస్తారు, ఏ అబ్బాయి దగ్గర పెట్టవద్దురా బయట పెట్టండిరా అన్ని తెలుసుకున్నాడు ఏదో పోయి బయట చెప్పేస్తాడు అంటున్నారు. కానీ ఇది తల్లి తల్లి తల్లి వాత్సల్యం అంటే వాత్సల్యం, వాత్సల్యం అంటే వాత్సల్యం, అటువంటి వాత్సల్యముల తల్లితో ఇది నేను ఇప్పుడు కూడా ఒక లెసన్ గానే నేను నా లైఫ్ లో పట్టుకున్నాను. ఏమి చేస్తే ఆయన వెళ్లి చెప్పడం స్వామి ఇట్లా జరిగింది, దానికి ఫిజికల్ ఫామ్ అక్కర్లేదు. ఫిజికల్ ఫామ్ ఉన్నప్పుడు చాలా సంతోషం, ఇది అక్కర్లేదంటే మళ్ళీ ప్రేమ సాయికి వచ్చినప్పుడు దగ్గర చేర్చుకోలేదంటే కష్టం, ఎందుకంటే అన్ని వింటారు కదా. స్వామి ఇప్పుడు మీకు చెప్తాను స్వామి, ఫిజికల్ ఫామ్ ఉన్న వరకు మీ ఫిజికల్ ఫామ్ తోనే ఉండాలి, అది ఫిజికల్ ఫామ్ 24 అవర్స్ మనకు ఉండదు కదా, అప్పుడు మనకి ఏదైనా చెప్పాలంటే కూడా ఎక్కడ అని ఇక్కడ దానికి షైన్ కి పోయి చెప్పాలని అక్కర్లేదు, ఇక్కడ కూర్చున్నాను స్వామి ఇట్లా వచ్చింది స్వామి, స్వామి ఇట్లా వచ్చింది స్వామి అయిపోయింది అంతే ఆయన చూసుకుంటాడు. సర్వత్రా ఉన్న స్వామి కదా, అదన్నీ చూస్తున్నాము ఎంత సర్వాంతర్యామి అదని కొన్ని నామావళీలు వస్తుంది, అప్పుడు ఇంకా మంచి మంచి స్టోరీస్ చెప్పకూడదు, లీలాస్ లీలాస్ ఆఫ్ భగవాన్ చెప్తాము. ఇంకొక గ్రేటెస్ట్ స్థితి మీరు చూస్తే ఎంత వాత్సల్యమంటే మగవాళ్లు ఆడవాళ్లు అటువంటి డిఫరెంట్ స్వామికి లేదు. ఇంకొకటి ఆడవాళ్లకని మన భారతీయ కల్చర్ లో సర్టన్ రెస్ట్రిక్షన్స్ అన్ని ఉంటుంది, స్వామి అన్ని తీసేశారు మీకు అందరికీ తెలుసు. ఒక వన్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్ ఏమంటే విడోస్ అవుతే వాళ్ళు భర్త చనిపోతే ఆయమ్మ 1 ఇయర్ ఏ ష్రైన్ కి పోకూడదు అని, ఒక టెంపుల్స్ కన్నీ పోకూడదు అని ఒక ఇది. కానీ మీరు చూస్తే స్వామి అటువంటి వాళ్ళకి చెప్తారు, నీవు తల్లి ఇంటికే వస్తున్నావు కదా, ఇది ఇది టెంపుల్ కాదు, అంటే టెంపుల్కి ఏం చెప్తారు గుడి, గుడి కాదు ఇది, ఇది తల్లి ఇల్లు, నీ ఇల్లుకు నీవు వస్తావు అందుకోసం ఇక్కడ ఏమిది లేదు అని చెప్పిన వాత్సల్యమూర్తి ఈ మాత్రేకి ఒక పెద్ద నమస్కారం చెప్పి ఇంకొక మంచి నామావళి అంటే అయ్యి అని చాలా ప్రేమతో అందరూ పిలుస్తున్నాము, ఆ అయ్యికి మన నమస్కారం చెప్పి ఈ రోజు ఎపిసోడ్ ని ఫినిష్ చేస్తాం. సాయిరాం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి మరికొన్ని సుమధుర గీతాలను సుస్వర నాదాలను విందాం.

గోకుల బాల గోపరిపాల రాధా కే నటవర లాల్ కన్హయ్యా నంద

मीरा के प्रभु नंदलाल कन्हैया, मीरा के प्रभु नंद